0: individual must be prepared to sacrifice, must be prepared to set aside selfishness. Selfish ideas must be given up. All bad qualities should be given up. It is only then, by your sacrifice, will this country become prosperous.
1: పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలు మన భారతదేశం నందు ఈనాడు దూరమై ఉన్నదనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason for truth and for morality being distant from us today in this country? These are sacred qualities. Why are they distant from us in this country today?
1: దుర్బుద్ధుల తలలు, దూరులు వినే చెవులు, వంచి చూచే కనులు, వంచితమునకు చిత్తము, వంచించే మనసు, ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకదన్నా.
0: When your head is full of bad ideas, when your ears want to listen to bad things, when your eyes want to see bad things, and when you're always thinking of bad things, how can there be any place left for good qualities and for justice to remain and thrive?
1: Inte kaadu taamu cheyakayunna tappu kalugadu kaani orlu chestu chuchi orvaleru.
0: Not only this, if one does not commit a mistake or one does not do a good thing, it does not happen. But if you are jealous and if you do not want to see other persons doing good, then how can good be done at all?
1: ఇలాంటి దుర్గుణములు మానవులైన పెద్దలు ఎందు ఉండటం చేత విద్యార్థులైనటువంటి లేత హృదయులైనటువంటి నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయులైనటువంటి ఈ విద్యార్థుల యొక్క చిత్తములంతా కూడా మాలిన్యపరుస్తూ వస్తున్నారు.
0: Such bad qualities, jealousy, hatred and so on, because these bad qualities are exhibited in the elders, the young minds, the tender ideas of young children, students, they are getting besmirched, they are getting poisoned.
1: Meenadu vidyarthula kante kudanu adhyapakula yokka chittalu pavitramainatundi ganu satya jeevitamainatundi ganu dosha rahitamainatundi pravartanalu ganu undinappude vidyarthulu chakkaga abhivruddhi avadaniki avakasam untundi.
0: More than purifying the minds and ideas of young students, today, if we can purify the minds of elder people, of those who are ideals, who are examples, then the students will also get set right. The teachers, if the minds and ideas of teachers are purified, then the young students will also be set right.
1: ఏమి తెలియనటువంటి ఈ పిల్లలను ఆ యొక్క అధ్యాపకుల యొక్క హస్తం నందు ఉంచినప్పుడు ఈ అధ్యాపకులు వారికి మార్గదర్శకులుగా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి నడవడికలు వారి యందు ఉంటుండాలి.
0: When these innocent children who have not got any set ideas, when they are put in the hands of the teachers, it becomes very necessary that those teachers should be pure, good and serve as examples.
1: అప్పుడు ఈ యొక్క విద్యార్థులు కూడా తగినటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని కూడా లోకానికి అందించడానికి తగిన అధికారులు అవుతారు.
0: It is only under such circumstances will these students also be trained properly and will themselves become good, useful citizens of the country.
1: ee naati paristhiti manam kontha vicharinchu chuchinappudu bharatadesham yokka pavitrata enta attarugulaku digijari poyindi anetundi kuda manaku artham avutundi.
0: When we give some thought and think about the situation in which we are today, then we will understand to what low depths the country and the country's situation has stagnated.
1: ఈనాడు సమాజ సేవ నిమిత్తమై విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. కేవలం ఒక స్వార్థ నిమిత్తమై, కేవలం పొట్టకూటి నిమిత్తమై, ఒక ఉద్యోగ నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నామనేటువంటి యొక్క భావములు వారు దూరం చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ today should make a determination to do some service to the country and to give all their effort to the country. They must set aside selfishness. They should not do things which are for their selfish interests, but they should do service to the community.
1: కేవలం మానవుడు నీటి పైన ఉన్నటువంటి తైలపు బొట్టు వలె జీవించడానికి వీలు కాదు. సమాజం నుండే పుట్టి, సమాజం నుండే పెరిగి, సమాజములకే జీవితాన్ని అర్పితం గావించుకునేటువంటి జీవితంగా తయారు చేసుకోవాలి.
0: It is not possible for man to live an isolated life like a drop of oil on the surface of water without mixing the water. Man is born in the community. Man should recognize that. Man should grow with the community. Man should become part and parcel of the community.
1: Manaviki manaviki madhyana unnatundi sannigitha bandhavyanni manam kontha varaku gurtinchukoni melagali.
0: We should recognize the close relationship that exists between man and man. Recognizing that and in that context, we should lead our lives.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణాలు అభివృద్ధి గావించుకున్న సమయం నుండి మనము ఈ విద్యా సంస్థల యొక్క సార్థకతను కూడా అనుభవించినటువంటి వారం అవుతాం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ సచ్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ వెన్ వీ కెన్ టర్న్ అవర్ ఎడ్యుకేషన్ టు ప్రమోటింగ్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ విల్ వీ బీ ఏబుల్ టు పుట్ దీస్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్స్ టు సమ్ గుడ్ యూజ్.
1: మనం విద్యార్థులమై మన కాలమును, కాయమును, కర్మను కూడాను ఈ విద్యాభ్యాస నిమిత్తమై మనం అర్పించుకునేటువంటి ఈ సమయం నుండి మనము ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులు కాకపోవటం చేత మనము మున్ముందు ఉద్యోగ పరిస్థితి యందు మనం ఎంత హీనమైనటువంటి యొక్క స్థితి అనుభవిస్తామో యోచించుకోవాలి.
0: While remaining as students, while we can and we should devote all our time, all our energy and all our effort for education, in under those conditions, if we are not able to do well and if we are not able to prove our worth while being a student, when you become older and when you get a job, when you do some work for the country, how will we be able to fare? This is a thing which you should consider.
1: ఈనాడు విద్యారంగమునందు ఒక విద్యార్థికి 125 మార్కులో లేక 30 మార్కులో వస్తే పాసు అయిపోతారు అనేటువంటి యొక్క ఇది ఉత్తర్వు ఈ ప్రభుత్వమే చేస్తూ ఉండాలి.
0: టుడే ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది రూలింగ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇఫ్ ఎ స్టూడెంట్ కెన్ సెక్యూర్ 25 marks or 30 marks out of 100 total, then the student will be regarded as having passed that examination.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి? నీవు 100 కార్యములు చేస్తే 70 కార్యములో లేక 75 కార్యములో నీవు తప్పు చేసినా పర్వాలేదని వీళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు.
0: What is the meaning? What is the significance of this ruling? It means if you do 100 things, out of those 100 things, even if you commit 70 mistakes and do them wrongly, then you are regarded as having passed.
1: Ala pass ainaatundi vidyarthulu munmundu veeru udyoga samayam nandu 100ki 100 tappulu cheyadaniki kuda avakasam untundi.
0: Students who have passed in this manner, having been condoned, even if they make 70 mistakes out of 100 attempts they make, when they go and undertake some work in public life, they will be such that they will commit 100 mistakes when they undertake 100 jobs.
1: కనుక మన యొక్క విద్యలు దేశమునికి ఏమాత్రం కొన్ని ఉపకారం కాదు, కేవలం ఉపకారం కాకుండా అపకారం చేసినటువంటి వారం అవుతాం.
0: This implies that the education which we are getting is not going to be of any use to the country. Not only will it be not of any use to the country, it will cause harm to the country.
1: కనుక ఇలాంటి విద్యను మనం చదివేటువంటి దానికంటే కేవలం భూములు దున్ని కేవలం డొక్కలు కుట్టుకోవడం ఒక విధమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
0: It follows that in the place of following and accepting such education, it is much better that we undertake to cultivate our lands, to work hard by sweat and live by working hard.
1: Mana inti yandu mana talidandulu seva chesukoni variki sahayanga mana jeevithanni arpitam gavinchukotam ledani mana yokka sarthakata untuntadi.
0: We will be able to see that our life is fructified if we abandon this education, stay at home, be helpful and serve the parents, be useful to your father and mother.
1: Manam chuchetundi drishti kani vineetundi vishayulu kani palakeetundi vachyamulu kani pavitramainundi ganu paralanu baadhimparatundi ganu untunnappude mana yokka vidyadashiyandu pavitramaina chittam yerpadutundi.
0: What we see with our eyes, what we listen to with our ears, what we do when we meet other people, if we don't cause hurt and harm to them, if we don't see bad things, if we don't see hear bad things, it's only then that the purpose of our education will become good.
1: Mohandas Karamchand anetunte atanu chinna vayasunandu tana talli tho shravanudu anetunte yokka డ్రామాకు హరిశ్చంద్రుడు అనేటువంటి డ్రామాకు వెళ్లి ఆ యొక్క చిత్రమును చూచి తమ చిత్తం కూడా మార్పు చెంచుకుని నేను నా యొక్క జీవితము సత్య మార్గంలో త్యాగం చేయాలి, సత్య మార్గంలో జీవితాన్ని ఆదర్శవంతమైనట్లుగా నేను నిరూపించుకోవాలి అనేటువంటి పవిత్రమైనటువంటి పట్టుదల పట్టడం చేతని తాను మహాత్మా గాంధీగా మారిపోయాడు.
0: మోహన్చంద్ కరమ్చంద్, when he was a young boy, after visiting a drama which is called Harishchandra, in that drama, after seeing what was enacted, when he came back, he took the determination that he will always speak truth. And when he made that determination and put it into practice in his life, this Mohanchand Karamchand turned out to be Mahatma Gandhi.
1: కనుక ఈనాడు మానవుడు మాధవుడు కావాలన్నా కేవలం సామాన్యుడు సర్వస్వరూపుడు కావాలనుకున్నా ఒక పవిత్రమైనటువంటి దృశ్యాన్ని పవిత్రమైనటువంటి విషయాన్ని మనం కొంతవరకు చిత్తానికి చేర్చుకోవటానికి తగిన ప్రయత్నం సల్పాలి.
0: So today, if man wants to remain human, or if man wants to rise above being human and reach the levels of divinity, whenever we see some sacred thing, we should be in a position to accept that sacred thing, imprint it on our minds and put it into practice in our lives.
1: Subbarayudu cheppinattuga pasuttam nunchi manavattamu manavattam nunchi divyattaniki godaniki taginatundi payattame manavuni yokka kartavyam.
0: As Subbaraidu has just mentioned, man's duty consists in rising from being an animal to a human nature and thereafter rising from being a human being to divine nature.
1: అటువంటి మానవత్వమును దివ్యత్వంగా మార్చుకునేటువంటి విషయం లోపల కూడా ఈనాడు దురదృష్టవశాత్తు అనేక మంది ఈ దివ్యత్వం అనేటువంటిది ఉన్నదా అనేటువంటి సందేహమే కాకుండా కేవలం లేదు అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తుంటుంది సమాజము.
0: Even in that aspect of man regarding it as his primary duty to elevate himself from being human to being divine, there are some people today, unfortunately, who are questioning even the existence of divine nature.
1: దైవం ఉన్నాడా లేదా దివ్యత్వం ఉన్నదా లేదా అనేటువంటి సమస్య ఈనాటిది కాదు. అనాది కాలం నుంచి కూడాను అనేక మంది విద్యావంతులు కాని కేవలం బుద్ధి కుశలత కలిగినటువంటి వారు కాని దీనిని తర్కించి అనేక విధముల పరిశోధన చేసి కేవలం సన్నగిల్లిపోయి ఏమాత్రం కూడా నిర్ణయించలేనటువంటి యొక్క బలహీనుడుగా మారిపోయినటువంటి వారు.
0: The question, does God exist? Is there anything called divine nature? Is not a question which is of recent origin. Such a question has aspect of man regarding it as his primary duty to elevate himself from being human to being divine. There are some people today, unfortunately, who are

0: great men, thinking men, men capable of analysis, have faced this question, have tried to solve this question, and they became weak. They were vanquished in not being able to find an answer to this question.
1: దైవము లేడు అనేటువంటి సమయం నందు ఇంకా ఉన్నది ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి దానికి జవాబు వారి తెలియలేదు.
0: If they say that there is no God, they have no answer, they have no reply to the question, what else exists if there is no God?
1: అట్టి వారిని మనం ఒక ప్రశ్నగా ఇంకా దైవము లేడు అన్నారు, ఎవరి దైవము అని ప్రశ్నించినప్పుడు అందరి దైవము అంటున్నారు జవాబు.
0: If to such people, when they say that there is no God, we ask a counter question, whose God does not exist? The answer is, God, who is the God for all the people, that does not exist.
1: అప్పుడు మనం వారిని ప్రశ్నించడానికి తుణుకున్నప్పుడు, అయ్యా నీ దేవుడు నీకు లేకపోవచ్చును, నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకు చెప్పడానికి అధికారం ఏమిటి?
0: Then will follow a question, yes, you may not have your God, you may deny the existence of God for yourself, but what right have you to deny the existence of my God for myself?
1: నా ఆకలికి నీవు తింటే నా ఆకలి తీరదు, లేక నీ ఆకలికి నేను తింటే నీ ఆకలి తీరదు, నా ఆకలికి నేనే తినాలి, నా రోగానికి నేనే ఔషధం సేవించుకోవాలి, నా సంతృప్తికి నేనే భగవంతుని ప్రార్థించుకోవాలి.
0: My hunger is not relieved by your eating food. Your hunger is not relieved by my eating food. In order to relinquish my hunger, I must take food. So, my aspect of the world, my desire can be fulfilled only by my aspects.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క విశ్వాసములే తప్ప సమస్త స్వరూపమైనటువంటి సమస్యలు కానే రాదు.
0: These are beliefs which are personal and which are individual.
1: దీనికి తెలివి తక్కువ వారు ఈ సమస్య అయినటువంటి మార్గమునందు ఈ సమస్యను పరిహరించడానికి కానీ లేక పరిహారం చేయడానికి కానీ పూనుకోవటానికి కేవలం ఒక వెర్రితనము.
0: These beliefs or these problems can never be community problems. They are individual, personal problems. But if a people want to find solutions and elevate them to problems of a community, then this is simply foolish attempt.
1: మన యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి, మన సాత్వికమైనటువంటి గుణాలను మనం పోషించుకోవాలి, మన పవిత్రమైనటువంటి జీవితాన్ని సాత్వికం గావించుకోవాలి.
0: We should promote our own belief. We should promote good qualities amongst us. We should do such things which will make our life purposeful and fruitful.
1: కనుక మనం ఈనాడు జన్మించినందుకు, మానవుడే జన్మించినందుకు కేవలం పసిపట్టి మృగాదుల వలె కేవలం తిని త్రాగి జీవించడం లోపల మాత్రమే మన జీవితాన్ని అంత్యం గావించుకోకూడదు.
0: Having been born as human beings, we should not end our lives living like animals and birds.
1: మన జీవితం అనేటువంటిది కేవలము కానా పీనా సోనా మరణ ఇంత మాత్రమే కానే.
0: Our life should not be totally eating, drinking, sleeping and dying.
1: కనుక మానవుడు విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానముతో కూడినటువంటి మానవుడు కనుక మన యొక్క ప్రజ్ఞాన తత్వానికి, విజ్ఞాన తత్వానికి, సుజ్ఞాన తత్వానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా నడవడికలు కూడా ఉంటుండాలి. అందుకోసమనే విద్యార్థులందు డిసిప్లైన్, డివోషన్ అండ్ డ్యూటీ ఈ డకార దాన్ని హృదయంలో చర్చించుకోవాలి.
0: Man has also got to pay some attention to his wisdom, to the knowledge that are necessary for making his life purposeful. For this reason, students, before they enter on their lives, they should pay attention to these three D's, discipline, devotion and duty.
1: ఈనాడు డిసిప్లిన్ విద్యార్థులు ఎందు చాలా అవసరం.
0: Today, amongst the students, discipline is very essential.
1: ఎందుకంటే ఈనాడు అన్యాయ అక్రమ అనాచారంతో ప్రయత్నం సడుతున్నటువంటి ఈ భారతదేశం నందు శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగినటువంటి సమర్థులు.
0: The reason for that is, today in this country, we have injustice, we have hatred, we have bad qualities lifting their heads very much. And in order to curb these bad qualities, it is the students that have the ability and the right to do it.
1: విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
0: The students are the future citizens of the country.
1: కనుక ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినులారా, మీరు పవిత్రమైనటువంటి యొక్క భావాల చేత ఆదర్శమైనటువంటి జీవితాన్ని మన యొక్క సమాజంలో అందించి భారతదేశం యొక్క బాధలను దూరం చేసి మన యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క భారతదేశము సర్వదేశమునకును ఉపాధ్యాయ స్థానంలో అలంకరించడానికి తగినటువంటి కృషి జరపాలని నేను ఆశిస్తూ, చురుకు చురుకుమని సూర్యుని కిరణాలు మిమ్మల్ని బాధిస్తుండేటువంటి సమయంలో నేను మిమ్మల్ని శ్రమింపచేయటము ఈ నా యొక్క కర్తవ్యం కానేది. కనుక నా యొక్క సంభాషణ నేను ముగిస్తున్నాను.
0: Pavitratma Swarupas, students, boys and girls, hoping that you will use your student life to develop good ideas, to be useful to Bharat as the future citizens of this country, and that you will be able to live purposeful lives, because I do not like that the hot rays of the sun should give you trouble. By my talking longer, I am bringing this discourse to a close.

ప్రాచీన ఋషులకు పాఠము చెప్పంగా చాలిన వేదాంత సారయితులు. నిర్జీవ శిలలతే నాట్యమాడింపంగా నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగా నేర్పు కలిగిన సదా చారులతలు బహువీర సుతులచే పాడింప నేర్చిన బహువీర శిరముతే పాఠింప నేర్చిన

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటే నువ్వేరెత్తి ఎరుగపరతు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దే కేర్. దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్ లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్. There are people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi illara.
1: Students, boys and girls.
0: Vidyanaga emiti.
1: What is education?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: What sort of education should we acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard of education?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: What is that's really ideal to mankind?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: What is the result out of this modern education?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: విద్యయొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: What is సంస్కృతి, culture?
0: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన కాదు.
1: It is not any stipulation.
0: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
1: ద కల్చర్ మెంట్ టు బి అవే ఫ్రమ్ ద అన్ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ ఐడియల్, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyatvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chakkaru kudanu ee divyatvamu satya swaroopai taandavamaadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: పుడమే కయగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటిది దేశము కాదు.
1: యు ఆర్
0: సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, not to safeguard either, protect and uphold satya truth dharma righteousness, that is enough.
0: Satya dharmamulu kaapadinappude jagatantaikunnu suchheemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagatantaikunnu satya dharmamulu paine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: Satyambunandundi సర్వంబు సృష్టించే సత్యంబు నందనగే సర్వ సృష్టి.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ట్రూత్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఫైనలీ ది యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దట్ అన్సలిడ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ ఆర్ కీన్ టు అబ్జర్వ్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యం పైనే ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
0: ఈ సత్య ధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు.
1: You are born here in the sacred land.
0: ఎక్కడ ఉన్నారు? భారతదేశమందే ఉన్నారు.
1: Where are you? You are in Bharat.
0: ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: పుట్టి పెరిగినటువంటి ఈ భూమి అందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know your own land of merit where you are born.
0: భారత భూమి కేవలము కర్తవ్యం నిర్వర్తింపజేసేటువంటి కర్మ భూమి.
1: భారత్ wants you to discharge your duty, so this is the land of action.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించి పుణ్యమును ప్రోగు చేసేటువంటిది భారత భూమి.
1: భారత్ wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: For that reason, this is called the land of merit, Punya Bhumi.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం ఏమిటి?
1: What is the intimate relationship between God and this earth?
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది కాలు.
1: This is the leg.
0: ఇది తల.
1: This is the head.
0: ఇది కడుపు.
1: This is the stomach.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: All these parts, organs, belong to the same body.
0: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: Body is the combination of different organs.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: This body is basically human.
0: కనుక ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
1: This humanness, how is it related?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: It is related to the community or society.
0: సమాజము దేనితో కూడినటువంటిది?
1: Society, how is it comprised?
0: ప్రకృతితో కూడినటువంటిది.
1: It is in nature, ప్రకృతి.
0: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
1: What is the composition of ప్రకృతి?
0: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
1: This nature is divine.
0: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
1: So nature is a part of God.
0: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
1: Human life is a part of nature.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: కనుక ఈ అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్. సో
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్, యూ విల్ నో ద డివినిటీ విదిన్.
0: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైనా కూడా మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకు గడుపుతూ ఉన్నాడు. గాని కాలమును గడిపినంత మాత్రమే కర్మ సార్థకం కాదు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ స్పెండ్స్ హిజ్ లైఫ్ but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మను మొదలా అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు
1: when we investigate is the duty first
0: chaala mandi maaku right ani pothuntaru
1: many people proceed along the direction of right
0: ee right anetundi ekkada nunchi vachindi
1: how do you get these rights
0: kartavyame lekundina ee oka right eniki chikkadu
1: without duty there cannot be rights
0: kalukone kartavyanni aacharinchinappude kartavya phalamainatundi oka right neeku praaptistundi
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియే లేకుండినా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మనే లేకుండినా కర్తవ్యమునికి ఏమాత్రం కూడాను గుణకణం రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't take
0: మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging the duty fructifies by giving you
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదల.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? Is the rain that occupies
0: వర్షం వచ్చినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: Varshame lekunde pravahame pravahinchadu.
1: Without rain, the flow will never continue.
0: Kabatti pravaham anetundidi kevalam right vantidi.
1: This ceaseless flow is like a right.
0: Kani rain anetundide oka vidhamainatundi oka baadhyata kaliginatundidi.
1: Rain represents duty.
0: Aa pradhanamainatundi oka right lekapoyinappudu ee apravahamainatundi oka right lu ee vidhanga neevu kaadinchalu.
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: chadutunnaru meeru.
1: You are educated.
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: You have high degree.
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: In spite of all this, you don't have mental peace.
0: ఇహమనసికింప హేమతారక విద్య, పరమనసికింప బ్రహ్మ విద్య.
1: To be happy in this world, one should have secular knowledge.
0: ఇహ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: You have this physical knowledge to be happy and comfortable.
0: పరవిద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి.
1: Enquiry is needed to acquire spiritual knowledge.
0: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యతో లభ్యం కాదు.
1: You don't get spiritual knowledge out of this formal education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
1: Of all the forms of education, spiritual is the correct one.
0: సా విద్య యా విముక్తయే.
1: The education is for liberation.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈ నాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the imminent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: Students must first of all know their true nature by putting a question, who am I?
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: ద పేరెంట్స్ ప్లే ఎ మేజర్ రోల్ ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ డ్యూటీ కమ్స్ ఫస్ట్ ఆర్ ద రైట్.
0: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ లోపల రైట్ ముఖ్యము.
1: అమంగ్ ది టూ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ద రెస్పాన్సిబిలిటీ.
0: కానీ రెస్పాన్సిబిలిటీ ఏమాత్రము లేదని భావిస్తున్నారు.
1: బట్ we just dismiss our responsibilities.
0: తల్లి తండ్రుల యొక్క సత్వమే మీ అందు లేకుండా మీరు ఏ విధంగా ఈ జగత్తులో జీవిస్తున్నారు?
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: కనుకనే తల్లి తండ్రుల యొక్క రైట్ను మీరు కాపాడుతూ రావాలి.
1: So you have to safeguard the rights of your parents.
0: ఈ రైట్ను మీరు కాపాడుతూ వచ్చినప్పుడే తల్లి తండ్రులు మీ యొక్క బాధ్యతను గుర్తించి వర్తిస్తారు.
1: When once you know the rights of your parents, parents will discharge their duty accordingly.
0: భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదట మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ఈ నాడు సైన్స్ గొప్పది.
1: Today, science is at high level.
0: ఈ సైన్స్ ఏ విధంగా వచ్చింది ఈ గొప్పతనం?
1: How do you expect this greatness attached to science?
0: కేవలం ఇది భౌతికమైనటువంటి విద్యలతో ఏర్పడినటువంటిది మాత్రమే కానీ లౌకికమైనటువంటిది అతీతమైనటువంటిది కాదు.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: ఈ సైన్స్ యొక్క ప్రభావం ఏమిటి?
1: వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ సైన్స్?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని విపరీతించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: ఆధ్యాత్మికము.
1: The foundation is
0: పట్టి ఆధ్యాత్మిక ఆధారమే లేకుండినా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself.
1: But he has not conquered himself.
0: తనను తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనను తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఇస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుక ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకపడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ ద కాన్వకేషన్ దే యూస్ టు గివ్ సీక్రెట్ టీచింగ్స్ బై టెల్లింగ్ దట్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: తల్లియే లేకుండా నీవే విధంగా పుట్టావు.
1: Without your parents, how do you expect to be here?
0: Talli tandrini chooptundadi.
1: It's the mother who directs you to
0: tandri father. Tandri guruvunu chooptunnadu.
1: Father takes you to teacher.
0: Guruvu inaadu daivani chooptunnadu.
1: And the teacher takes you to God.
0: Kaani inaadu daivani chooppetuvanti guruvulu chaala takkuvaga unnaru.
1: Today there are very few teachers who will direct you towards God.
0: Ee paristhithini ee vidhanga maarinappudikini talli maatram tandrini chooptundadi.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు.
1: It's only the mother who has the right to show the father. No one has any right.
0: కనుకనే అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: We have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మదర్ ఇన్ రిలేషన్ టు మదర్ ల్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: టుడే యూ రిసీవ్ యువర్ డిగ్రీస్ అండ్ లీవ్.
0: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: ఇన్ భారత్ దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: 8,000 హై కాలేజీలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్?
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పలేనటువంటి.
1: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి
0: పార్ట్. ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: టుడే యూ డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: వాట్ ఈస్ ది స్టూడెంట్స్?
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ దేర్?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: దే డూ ఆల్ దాట్ service that cannot be mentioned.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైన భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
0: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవునికి ఆరాధన చేయలేటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డోంట్ సర్వ్ దేర్ మదర్స్ అండ్ మదర్ ల్యాండ్.
0: భూమికి సర్వింగ్ చేయటం లేదు.
1: దే డోంట్ సర్వ్ దేర్ మదర్ ల్యాండ్.
0: ఇతర దేశాలకంత సర్వీస్ చేస్తున్నారు.
1: దే సర్వ్ ఇన్ ఫారిన్ కంట్రీస్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది విద్యనే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్.
0: నీ పుట్టి పెరిగినటువంటి యొక్క దేశంలో నీ యొక్క జీవితాన్ని దారపోయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్ టు ద ల్యాండ్ వేర్ యు ఆర్ బోర్న్.
0: జీవిత సంగ్రామం లోపల మానవుడు విద్యావంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: కానీ ఈనాటి విద్యార్థి పనికి ఏమాత్రము ముగించట్లేదు.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: చదవటం గొప్పది, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
1: Nothing great in earning degrees.
0: ఇప్పుడు ఇంతమంది చదివారు.
1: So many are educated.
0: ఇన్ని విధానాలను మన స్వగార్జం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైనైంది.
1: And 50 years even more after the
0: independence.
1: Thousands and lakhs received their degrees.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు?
1: All the lakhs of students, what is it they are doing?
0: సమాజ సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
1: They are not ready to serve the society.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: They don't follow the tradition and culture of this country.
0: మొట్టమొదట దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: One has to know the culture and heritage of the country.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేనటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలం నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
1: సర్వ్ ద సొసైటీ.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యూ హ్యావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: Till this day He has not gone abroad.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: He has learnt all the expertise of science and technology.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: What is not present here is not available anywhere. ఎన్న
0: భారతే తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere.
0: దేశంలో లేనటువంటిది విదేశాల్లో ఎక్కడ మనకు కనిపించదు.
1: What you don't notice here, you don't find anywhere. సర్వ శక్తిని
0: భారతదేశంలోనే ఏమిటి ఉంటున్నది?
1: In fact, all capacities, capabilities, resources are here in Bharat.
0: సర్వ కీర్తి కూడాను భారతదేశంలోనే ఉంటున్నది.
1: High reputation is here in this country.
0: అట్టి కీర్తి ప్రతిష్టలతో వెలసిల్లేటువంటి భారతదేశాన్ని విస్మరించి,
1: you have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యూ డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge in education must be beneficial to your country. You serve your elders.
0: నీకు ఇంటిని నువ్వు కాపాడుకో మొదలు.
1: And then you take care of your family.
0: అప్పుడే నీ చదువుకు కీర్తి వస్తుంది.
1: Then your parents will get good name.
0: కనుకనే మొట్టమొదట నడుమంచి పని చేయాలి.
1: Therefore first bend your body.
0: కర్మవీరులు కావాలి.
1: You should be a man of action.
0: ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత, శోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు.
1: It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: కనుక మనం మొట్టమొదట కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: To get a good name, first bend your body and work.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: For a gigantic tree to grow, what is that seed
0: does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: The seed loses its entity, identity.
0: అది ఒక రూపంగా బయలుదేరుతుంది.
1: It sprouts.
0: అది ఏ వృక్షంగా మారుతుంది.
1: It grows into
0: a gigantic tree. ఆ అందిస్తుంది.
1: And then it carries its
0: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: When you kill your ego, you will have positive results.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: The seed destroys its form and name.
0: కనుక దేహాభిమానం వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: దేశాభిమానం పట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాడు దేశాభిమానమే లేదు.
1: టుడే దేర్ నో దేశాభిమాన.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడాను నేషనల్ సాంగ్యం ఏమైనా తెలుసునా అంటే తెలియదు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్స్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
1: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
1: Why? What is the reason?
0: జనగణమన అధినాయక జయహేని ఈ భగవద్ యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
1: ద నేషనల్ యాంథమ్ క్యారీస్ విత్ ఇట్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమో గుర్తించుకోవటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ అవర్ కంట్రీ.
0: విద్యార్థులారా, విద్యార్థిని ద్వారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
1: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మిక నుండి బయలుదేరుతుంది, కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా, విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి, బలిమి, చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamu undi em prayojanam?
1: Without guna, the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudiki gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality character, they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
1: In the name of chelimi friendship
0: lopala sarayina gunam pettukovali.
1: We say hello hello, but we should have proper conduct.
0: లోపలంతా హాలోనే.
1: But we say hello, but hollow inside.
0: కనుకనే మనము మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
1: So first, character is important.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
1: We should respect other man.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
1: Then you will be respected in turn.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
1: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
1: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
1: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలము కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
1: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే రియాక్షన్ వచ్చేస్తుంది.
1: Then it comes back to
0: the reaction. అప్పుడే రిసౌండ్ వస్తుంది.
1: Then you listen to the sound.
0: అప్పుడే రిసెర్చ్ తెలుస్తుంది.
1: And then you will have the results.
0: కనుకనే నీవు మొట్టమొదట నీ ఇతరులను గౌరవించడాన్ని నేర్చుకోండి.
1: First learn to respect others.
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: ప్రకృతి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
1: Today you are not bothered of your neighbors.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: You are self-centered and think too much of it.
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎంటైర్ నైబర్.
0: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: యూ మే బి వెల్తీ, రిచ్ ఎనఫ్, ద నైబర్ మే బి పూర్.
0: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
1: యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని ఉగాను తప్పక మీరు సాధించాలి.
1: యూ విల్ బి రిప్యూటెడ్. If only you have truth, righteousness, peace, love and self-respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మానవతా విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడు అని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
1: Without human values, how can you call yourself human?
0: నీవు మానవుడే కాదు.
1: You are not human.
0: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
1: Because of these human values, you can call yourself a human.
0: ఎదుటివాణ్ణి ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
1: You don't have basic human quality of respecting
0: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
1: How do you expect to be respected?
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
1: First, we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: The human values have got the humanness.
0: దైవం యొక్క గుణము.
1: They are divine qualities.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంతకాలమైనా సాధించవచ్చు.
1: With the divinity you can accomplish anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
1: Love is uniform in all.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
1: ట్రూత్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
1: ట్రూత్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవేర్.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
1: నెవర్ గివ్ అప్ ద ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకొచ్చుకోవాలి.
1: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
1: బాడీ మే ఫేస్ డేంజర్,
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
1: ఇట్ ఈస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
1: వన్ మే బి ఎ బిగ్గర్, అదర్ మే బి ఎ బెగ్గర్.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
1: బట్ ది ట్రూత్ ఈస్ సేమ్ ఇన్ బోత్.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ అండర్స్టాండ్ యూనిటీ.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దిస్ యూనిటీ.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
1: వెన్ వన్స్ వీ అటైన్ దట్ యూనిటీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
1: లెట్ అస్ సీ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
1: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్.
0: అనేకంగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బుల లోపల కరెంట్ ఒక్కటే.
1: బల్బ్స్ ఆర్ మెనీ బట్ కరెంట్ ఈజ్ వన్.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
1: సో థింక్ ఆఫ్ దట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే ప్రతి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
1: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
1: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
0: అదే నిజమైన సత్యము.
1: దట్ ఈస్ ట్రూత్.
0: అటు సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ప్రాస్పెరిటీ.
0: సౌభాగ్యం నీ వెంటనే ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దట్ అఫ్లూయెన్స్
0: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుండాలి.
1: ప్రాస్పెరిటీ ఇస్ ఇన్ యూ.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
1: దీస్ రిచెస్ కెనాట్ బి స్టోలెన్.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
1: యు హావ్ గాట్ ద వెల్త్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ.
0: మంచి మాటలు నేర్చుకోండి.
1: Learn good words.
0: ఎవరిని కఠినమైన మాటలతో నొప్పించకండి.
1: Don't hurt anybody by using harsh
0: words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
1: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
1: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
1: Your words are good, your actions are
0: bound to be good. But you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడే నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
1: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
1: The society will respect.
0: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
1: You will have high name, esteem in society.
0: లింకన్ మీకు తెలుసు కదా, చెప్పాను.
1: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
1: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
1: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవటానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
1: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గర్ ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
1: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గరికి పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
1: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
1: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
1: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
1: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
1: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
1: I know the position of my family.
0: నీకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
1: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
1: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టకడపడి అదే గౌరవాన్ని తీసింది.
1: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
1: The The mother said, you are behaving in full knowledge
0: of the position of the family.
1: You are bound to be successful because you know our family
0: condition.
1: Never give up your self-respect at any point of
0: time.
1: Struggle hard to
0: uphold your self-respect.
1: That self-respect will make you triumphant
0: and victorious. కొన్ని విధమైనటువంటి సేవలు చేసి బూసులు తుక్కుట్టి ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
1: వెల్ కీపింగ్ అప్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ద మీనియల్ ద లో.
0: క్రమక్రమేణా తల్లిదే మాటలను అంగీకరించి ఆత్మ గౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
1: ఫైనలీ వాట్ హ్యాపెన్ హీ డెవలప్డ్ హిమాలయన్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఈ ఆత్మగౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: అండ్ హి వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
1: ఇన్ ద మీన్ టైమ్ హి గాట్ ఎ జాబ్.
0: ఆ దాంతోనే తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
1: విత్ ద లిమిటెడ్ లాట్ హి కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవటం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
1: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్ and he was respected.
0: ee lopala konni elections vachinayi.
1: It was the time of elections.
0: Aa election lopala ee sneetulandar kudanu neevu chaala satyanni palikeetunte vaadu neevu gauravam kosam paatu padutunnavu neevu nilisthene tappaka memantha vote vestam annaru.
1: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
1: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
1: And only for respect.
0: I want only gauram, respect to, I don't want money.
1: He said, I want only self-respect, not money.
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
1: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
1: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ పిచ్చువెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మ గౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికాకు ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవం.
1: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు,
1: పదవుల
0: వల్ల రాలేదు,
1: పొజిషన్
0: ఆత్మ గౌరవం వల్లనే వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మాత్రం వదలకండి.
1: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
1: జస్ట్ నో యువర్ సెల్ఫ్ always by telling this I am man, not animal. Man is moving like a vagabond.
0: కనుక ఈ విషయాత్తి లోపల సంచరిస్తున్నాడు.
1: Being a vagabond is after
0: senses. భౌతికమైన సుఖాలు మీకు ఎంత వరకు వస్తాయి?
1: The physical pleasures won't follow you. No.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
1: The physical sensual pleasure will vanish in a moment.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుకో.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
1: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
1: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్తు విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
1: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
1: And one student wanted to be a doctor.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
1: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
1: Others said, don't be afraid.
0: నాకు భగవంతుడు ఉన్నాడు.
1: There is God.
0: సర్వ విధాల రక్షణ చేసేటువంటి వాడు తానే.
1: God protects you.
0: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం నేను సేవని పాటుపడద్దు.
1: So don't worry about others.
0: అని చెప్పేటప్పుడు ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
1: With that faith, he wrote a letter to God.
0: దైవమా,
1: ఓ గాడ్,
0: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
1: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
0: అని భగవంతునికి ఒక లెటర్ రాస్తూ నిచ్చుకున్నాడు.
1: He was writing a letter to God.
0: బెల్లు కొట్టింది, కాలేజీలో.
1: అండ్ ద బెల్ ఇస్ గివెన్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
1: వైల్ కలెక్టింగ్ హిస్ బుక్స్ ద లెటర్ డ్రాప్డ్ ఆన్ ద వే.
0: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: థింకింగ్ ద లెటర్ వాజ్ విత్ హిమ్ హి రిటర్న్.
0: జారిపోయింది.
1: బట్ ద లెటర్ డ్రాప్డ్.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
1: ఏ వర్చువస్ మ్యాన్ వాజ్ పాసింగ్ బై.
0: ఏదో పిల్లవాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
1: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హవ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
1: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే మై డియర్ గాడ్.
0: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటా.
1: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody. Please make me a doctor.
0: Tanu medical college chadaniki povadu.
1: And he was
0: ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా చాలా మంచివాడు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ ఇస్ ఎ నోబుల్ మ్యాన్.
0: ఆయన నీకు చాలా తెలివితేటలు ఉంటున్నాయి, నువ్వు చాలా గొప్ప విద్యావంతుడు అవుతావు, నీవు తప్పక నీకు సీటు చిక్కుతుంది, నేను ఇస్తాను సీటు, కానీ ఫీజు కట్టుకోవాలా అన్నాడు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ సెడ్ యూ స్టూడ్ ఫస్ట్ in the examination, I'll give you admission, but you must pay fees.
0: Fees kattedapudu ee shakti lenappudu vaani evaru angikarincharu.
1: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
0: Nenu elanti vaadaina kadisku sari seat ivvali,
1: but because of his rank he must be admitted.
0: Vaalla dabbu tho naaku avasaram ledu.
1: And he said, I'm not bothered.
0: Prema tone naaku avasaramu.
1: It is love that is important.
0: Prema tho sampadinchaledatundi deentona sampadinchaledu.
1: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
0: Seat chikkeyappudiki aanandanga untunnadu.
1: The boy was happy.
0: Kaani lopala maatram baadhaga untundali. Deeniki nithyamu prathi nela kuda nu deeniki fees kattali.
1: But he was feeling so sad because fees must be paid.
0: Ekkadi nunchi techindi nenu?
1: Where from?
0: Naya paisa ledu naa daggara.
1: I don't have any pay.
0: Cheppulu kutteetunte vaari daggarena kodi naya paisa untayi.
1: Even a cobbler will have some money.
0: Ekkadi paisa lede annadu.
1: He had no money with him.
0: కానీ ఆ జాబ్ ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
1: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబ్ ను చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారినది.
1: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
0: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
1: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ నెవర్ బిట్రే యు.
0: జరిగింది ఈ జాబ్ ను ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసిన ఫీజ్ అంతా ఒకే తూరి కట్టేశాడు.
1: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
1: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
1: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ.
0: నీ యొక్క ఫీజ్ అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
1: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
1: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
1: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
1: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్ ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: తన క్లాస్ మేట్స్ అంతా వచ్చేసేసి నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు, దండికి సంపాదన చేస్తావు అని అంతా వర్ణించారు.
1: All his classmates came and said, you are going to be a big man.
0: నాకు అక్కర్లేదు.
1: He said, I don't want to.
0: నేను చదివినటువంటి సేవ చేయటం కోసం చేశాను.
1: I have studied to serve
0: the సమాజ సేవ my life.
1: And my life is only service to society.
0: సమాజానికి నేను సేవ చేయాలి.
1: I must serve society.
0: ఫ్రీ సేవ చేయాలి.
1: I should serve.
0: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
1: Just as I studied, I should also help others.
0: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
1: Do you find such children today?
0: చాలా అరుదుగా ఉంటున్నారు.
1: They are very rare.
0: డబ్బు చిక్కదు.
1: They don't get money.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
1: They will not get admission anywhere.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
1: The seat is reserved in advance before the birth of the child.
0: అడ్వాన్స్ ఒకటి కట్టాలా? 20,000, 30,000, 40,000.
1: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
1: When this is situation, can you find a boy of this
0: kind? నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వానికి, నిజమైనటువంటి ఒక ఫేత్ తో భగవంతుని పూజించేటువంటి వానికి, తలచేటువంటి వానికి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వానికి ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది.
1: Man of a strong faith, determination and self respect will certainly accomplish achievement.
0: నమ్మకంలో కొంచెం చెలిచిపోతున్నది.
1: Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
1: How can you live in this world?
0: నమ్మకము రెండు నయనము లేనేవు అందులైరి నేను అవని యందు.
1: People on earth today are totally blind, having lost the eyes of faith.
0: వారు జ్ఞాననేత్రం చెరువు చెమచెచ్చం తెరిచి ప్రయోజనం లేదు.
1: It's not the physical eye that's important, the wisdom eye is important.
0: చెచ్చం తెలుపు.
1: Open the eye of wisdom.
0: ఫలితం నీకు చిక్కుతుంది.
1: Then you'll get the results.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
1: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
1: హావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
0: లేదు.
1: నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమోని నేను చాలా బాధపడుతుంటాను.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ ఆర్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
1: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. పిల్లలు
0: పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
1: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
0: కానీ వార్డెన్ చెప్పాడు, ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
1: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టెన్ లిమిట్.
0: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుందది అన్నాడు.
1: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
0: కానీ వారు ఏమాత్రం వినలేదు.
1: ద బాయ్స్ డిడ్ంట్ హియర్ దట్.
0: చదువుతూనే ఉంటున్నారు.
1: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
0: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
1: ఎగ్జామినేషన్
0: పరీక్షలకు ముందుగా రెండు నెలలు వచ్చేటప్పటికి కరెంట్ వాడు దాన్ని కరెంట్ ఆపేసాడు.
1: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది పవర్ సప్లై.
0: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
1: ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
0: లైట్ లేవు.
1: దేర్ వాస్ నో పవర్ సప్లై.
0: చాలా బాధపడుతున్నారు.
1: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
0: 4 నెలలు లైట్ లేదు.
1: There was no power supply for 4 months.
0: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
1: వార్డెన్ కేమ్ అండ్ ప్రేయ్డ్ టు భగవాన్.
0: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు. ఈ లైట్ లేకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
1: ది వార్డెన్ టోల్ భగవాన్, స్వామి, బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్ సప్లై.
0: పరాయి వాడిన, అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
1: భగవాన్ సాడ్, వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ?
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
1: స్వామి, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
0: ఎంత అవుతుంది అన్నాడు.
1: భగవాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ది అమౌంట్?
0: 70,000.
1: 70,000
0: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
1: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
0: యోచన చేయొద్దు.
1: డోంట్ వరీ.
0: పిల్లలకు చెప్పొద్దు.
1: డోంట్ టెల్ బాయ్.
0: ఇస్తాను, పోయి వాళ్ళకి కట్టేసేసి లైట్ ఇప్పించేసే.
1: భగవాన్ సెడ్, ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్స్.
0: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
1: ఎ స్మాల్ న్యూస్ పేపర్
0: అంటే చూడను.
1: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
0: కానీ చూచాను,
1: దట్ డే ఇట్ హ్యాపెన్
0: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది. తండ్రి పోయినాడు.
1: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
0: అలాంటి పిల్లల్ని ఎవరు చూస్తూ చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
1: What happened was the mother and the children consumed poison and died.
0: తను పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసేయను.
1: భగవాన్ సెడ్, ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ

0: భారత్ ఈజ్ ది సెంటర్
1: అంటే అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
0: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
1: అనే ఉద్దేశంతో,
0: విత్ ది అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్,
1: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వాళ్ళకి ఏగతి పడుతుంది.
0: What will happen to the orphans?
1: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
0: We should help them.
1: అలాంటి వాళ్ళకు మనం ఆదర్శం ఇవ్వాలి.
0: We should give them some refuge to these people.
1: అని పిల్లలందరిని కూడాను తీసుకొని వచ్చాను.
0: And then Swami
1: Kuttupatti మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుపత్తి మండలము.
0: భగవాన్ వాంటెడ్ ది స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ త్రీ మండల్ ఏరియాస్.
1: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
0: దేర్ ఆర్ సమ్ ఫోర్ లాన్ ద ఆర్ఫన్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్
1: ఏర్పడింది.
0: దే డోంట్ హావ్ ఎనీథింగ్ టు కీప్.
1: అందరిని కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
0: ఆల్ ఆర్ఫన్స్
1: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడకూడదండి, గట్టిగా బోధించాను.
0: భగవాన్ టోల్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
1: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
0: 60 చిల్డ్రన్ ఆర్ బ్రాట్.
1: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే ఒక నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
0: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
1: కట్టించి వాడికి పేరు చెప్పి నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 100,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
0: భగవాన్ డిపాజిటెడ్ 1,00,000 ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
0: ఇట్ మే టేక్ 10 ఇయర్స్.
1: చిన్న పిల్లలు పాపం,
0: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
1: అప్పటికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ వడ్డీ చేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
0: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 లక్షస్ లేటర్.
1: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి,
0: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
0: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్లీ.
1: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
0: వెన్ ది సినారియో ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దాట్ నోబడి విల్ బిలీవ్ ట్రూత్.
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
0: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒక్కొక్క పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు.
0: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1,00,000 రూపీస్ ఇన్ హిస్ నేమ్.
1: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
1: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
0: ఎవ్రీడే హాస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్ బ్యాక్.
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: వేదాన్ని నేర్చుకున్నారు.
0: They are learning Veda.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: All Vedas can chant Veda.
1: ఆనందంగా ఉంటారు.
0: They are very delightful.
1: నాయనా మీరు బాగున్నారా అని అడిగితే, మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాళ్ళు.
0: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling to me.
1: ఆనందంగా వాళ్ళకి ఆనందం ఎక్కడ నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful?
1: చిక్కుతుందా? చిక్కదు.
0: Not out of money.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత హ్యాపీ కలిగింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
0: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు బిలీవ్ ట్రూత్.
1: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళని పోషించాలి.
0: And they have to be
1: వాళ్ళు ఉద్ధరించాలి.
0: And they should come up.
1: మానవ మాత్రమే.
0: And they're humans.
1: మానవ కంటే విశేషం కాదు.
0: They are not separate.
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
0: One should conduct according to the order, command.
1: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
0: You all have stayed in our hostel.
1: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి,
0: you go to your native place,
1: తల్లిదండ్రులు సేవించుకొని,
0: serve your parents,
1: ఉద్యోగాలు కూడా చేసుకొని,
0: get jobs,
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit.
1: మీరు యోచన చేసుకోండి, పెద్దగా అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు,
0: you don't need to go that far. One boy.
1: ఆ అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
0: That boy has
1: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను, అన్నదమ్ములు హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లల్ని చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు MBA పాస్ అయిపోయినాడు. MBA పాస్ అయిపోయి లెక్చర్ గారు, చాలా చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
0: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హీ పాస్డ్ MBA. టుడే ఇస్ ఎ లెక్చరర్.
1: శ్రద్ధగా చదివాడు.
0: అండ్ హీ స్టడీడ్ వెరీ వెల్.
1: అక్కడ చాలా మీకు ఎగ్జాంపుల్.
0: అండ్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
1: అస్. ఈ విధంగా ఎంత

0: పోషిస్తున్నాను. భగవాన్ నా డ్యూటీ, నా వారు వారు, నేను పరాయి వాడిని కాదు, వారు నా వారి కాకుండా పోలేదు, నేను వారి వాడిని, వారు నా వారు.
1: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ ఇట్ ఇస్ డ్యూటీ.
0: అలాంటి ప్రేమ చేత
1: ఫీల్స్ దట్ హి బిలాంగ్స్ టు యు అండ్ యు బిలాంగ్ టు హిమ్.
0: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
1: ద నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే.
0: చాలా మంచి పిల్లవాడు.
1: ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్.
0: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
1: అండ్ యూ నెవర్ క్వశ్చన్ ఎనీబడి.
0: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: యూ నెవర్ ఆస్క్.
0: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
1: అండ్ భగవాన్ సెడ్ యూ కమ్ టు మీ, డోంట్ ఆస్క్ ఎనీబడి.
0: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
1: అండ్ యూ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ.
0: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే,
1: వై దీస్ థింగ్స్ ఆర్ సెట్.
0: ఈ కాన్వకేషన్ అనేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి విషయం.
1: కాన్వకేషన్ హాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ స్టూడెంట్స్.
0: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
1: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
0: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
1: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుకనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఆ రెండింటినీ మీరు పెంచుకోండి.
1: డెవలప్
0: అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
1: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
0: మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
1: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
1: That is the essence of education.
0: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు.
1: So education should confer humility. Humility should give you deservedness. Out of deservedness, the affluence of prosperity. And be humble.
0: ఈ విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
1: The essence of education is humility.
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: Never be egoistic.
0: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
1: Kill your ego with self confidence, serve this society.
0: Oka naya paisa leni pillalku,
1: those without paisa
0: vaadiki vachche nelunchi kudanu 7000 8000 avvutundi jeetam.
1: And the salary is 6000 7000 today.
0: Beginning lone anta avutunte inga munduku enta ayyadu kavachchu.
1: You can understand how he will come up in life in future.
0: Kaani manchi pillalu kabatti vaariki ee maatram note raadu.
1: There will be no shortage because he is good.
0: Vaada bhavishyattanta kuda nene chusukuntanu.
1: Bhagavan will take care of his future.
0: Nenu adigaana abbayini, naina nuvu emmu baitiki povalani da ishtamu?
1: Bhagavan asked him, do you wish to go outside?
0: Naaku ekkada povalani ishtam.
1: I don't want to go anywhere.
0: Aithe undu.
1: Then stay back.
0: నీ జీతం నువ్వు తీసుకో. నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
1: The salary has to be paid to anybody.
0: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాడికి జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
1: All receive salaries here in our colleges.
0: వాళ్ళకంతా ఏ మాత్రమే తెలియదు.
1: And they don't know. Many people know, they don't.
0: వాళ్ళే నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
1: Many people think that they are giving money.
0: ఎప్పటికి లేదు. ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
0: మంచి పనికి అవే వస్తుంటాయి.
1: And in fact, things come on in their own by his will.
0: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
1: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్ ఆర్ ఫుల్ఫిల్డ్.
0: ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
1: డిడ్ భగవాన్ ఆస్క్ ఎనీ సింగిల్ పైసా ఫ్రమ్ ఎనీబడి?
0: ఎవరు ఎప్పుడు కూడా అడగలేదు.
1: నెవర్, నెవర్.
0: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ 40 ఇయర్స్ స్టాండింగ్.
0: అడగలేదు
1: భగవాన్. నెవర్ ఆస్క్.
0: అడగలేదు, అడగరు.
1: హీ విల్ నాట్ ఆస్క్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను.
1: బట్ భగవాన్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
0: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
1: This will grow further and further.
0: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
1: We have to take care of
0: children. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: Youth should be molded as ideal people.
0: ఇలాంటి ఆదర్శప్రాయులైన పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
1: Bhagavan will be so happy to have such ideal students.
0: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎంత ఉండాలని.
1: Many people ask, what is your property?
0: నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ.
1: Students are Bhagavan's property.
0: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి చేస్తే అదే నాకు ఆనందం.
1: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు
1: టుడే
0: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
1: డ్యూరింగ్ దిస్ కాన్వకేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
0: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
1: The degrees are given to you.
0: Care. Educare degree nenu isthunnanu.
1: Get the degree of educare.
0: Adi atmanandamaku sambandhinatvanti.
1: It relates to the bliss of the self. Bliss of the self is educare.
0: Kaani meeku edi kavalsindi nenu chusukuntanu.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: పని చేస్తూ నడుమంచి పని చేయాలి.
1: యు వర్క్ బెన్ యువర్ బాడీ.
0: సోమరిపోతూ కాకూడదు.
1: నెవర్ బి లేజీ.
0: లేజీ కాకూడదు.
1: డోంట్ బి లేజీ.
0: లేజీనెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ రెస్ట్ అండ్ బెస్ట్.
0: ఆ రియలైజేషన్ చేయడానికి పేరు పెడి
1: అటైన్ దట్ రియలైజేషన్.
0: ఈనాడు
1: టుడే
0: మన కలాం వచ్చి ఈ యొక్క ఇరిగేషన్ దీని లోపల తాను భాగం వహించడము నాకెంతో ఆనందమైంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద విజిట్ ఆఫ్ కలాం ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: అతను దేశాభిమానము ఎవరైనా కులాభిమానం అనుకుంటారు అతని కులాభిమానం కూడా లేదు.
1: హీ హాజ్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
0: మహమ్మడన్
1: ఇస్ అ మహమ్మడన్.
0: ఏ మాత్రము వేదం లేదు.
1: హీ హాజ్ నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీ ఇస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
0: ఏ దేశము పోలేదు.
1: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి నేను విద్యను అభ్యసించలేదు.
1: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
1: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీ హాస్ బీన్ సర్వింగ్.
0: సైంటిస్ట్ ఎవరు కనిపించలేదు ఇక్కడ.
1: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
1: అండ్ నథింగ్ నో వాట్స్ ఎవర్.
0: అతని హృదయమే పెద్ద అలంకారం.
1: అండ్ హీ గోస్ బై ది విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
0: అతని మంచి గుణము.
1: హీ ఈజ్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
0: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana or attachment to the body and to cultivate deshabhimana or attachment to one's country. Thank you. Sai Ram.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా ముందు ఎంతనో చక్కనిగా మాటలు మాట్లాడారు. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే, అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీ వే.
1: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి గ్రేటర్ యాక్ట్ ఆఫ్ చారిటీ?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
2: డు యూ ఫైండ్ గాడ్ అదర్ దాన్ వన్స్ ఓన్ పేర్?
1: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
2: ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఫాలో కెన్ దేర్ బి ఎనీ గ్రేటర్ పెనెన్స్ ఆర్ ఎనీ అదర్ పాత్ other than adherence to truth?
1: Daya kante ekku dharmam edi?
2: And is there any other path other than that of compassion?
1: Sujana sangata kanna chuda labham edi?
2: What is more profitable in this world other than the company of noble good people?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Lokamulo manam annagata pranulo.
2: This world we live partaking food every day.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: Without food, it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: Prapanchamlo kanipinchinatundi samasta vastulu kodanu Bhagavantuni yokka srushtiye.
2: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: Bhuta bhavishyat vartamana kalamlo anni kodanu kanipinchetundi anni kodanu daiva srushtiye.
2: All the three periods of time, the past, the present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: Ah satyanni gurtinchukunnatundi oka parvati maatrame.
2: This truth is cognized by only one parvati.
1: Andaru devatalu vachi balava gadave gavaramma sambhasivudu musalivadamma.
2: All deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadiravadamma, tanu kappinde pulicharvamamma.
2: He has got the four locks all over, and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunnavadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: బుద్ధి తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: హౌ ఇస్ దట్ యు మ్యారీడ్ హిమ్?
1: ఇంత మాత్రం నీవు గుర్తించుకోలేకపోతేవా?
2: కుడ్ యు నాట్ నో దిస్ మచ్ ఆఫ్ థింగ్?
1: ఇప్పుడు పార్వతి నవ్వుతూ చెప్పింది.
2: అండ్ పార్వతి రిప్లైడ్ స్మైలింగ్లీ,
1: అమ్మా, భౌతికమైన, లౌకికమైన, శాస్త్రీయమైన కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
2: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ ఓన్లీ.
1: లోనున్నటువంటి యొక్క చిన్న వస్తువు అది దైవత్వము.
2: దట్ విచ్ ఇస్ విత్ హిమ్ ద టైనియెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద డివైన్.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద టైనీ ఫామ్.
1: అతను దేహం కాదు.
2: హీఈస్ నాట్ ద బాడీ.
1: హీఈస్ నాట్ ది మైండ్.
2: నాట్ ద మైండ్ ఐదర్.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: స్వామి ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: దట్ లింగ ఇస్ నాట్ కాన్స్పిక్యుయస్. ఇస్ నాట్ అపేరెంట్.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: అండ్ ఇట్ లైస్ దేర్ ఇన్ థ్రోట్ కంఠ.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానని నేను.
2: ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఫార్మ్.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: దట్స్ వై ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. ఐ లవ్.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అనురణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారమును మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider him a being.
1: అంతసంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: ద వరల్డ్ రన్స్ ఆఫ్టర్ ద బ్యూటీ అండ్ ద బ్లిస్.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరం.
2: టు నో ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ట్రూత్ వన్ షుడ్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయం అలవియగున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రపంచ ద్వీపం ఎవరు పట్టగలరు?
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు ఎందు సంచరించాడు తనకు స్నానము చేయింప సాధ్యమగునా?
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు ఎందు సంచరించాడు తనకు సరియైన పేరిట సాధ్యమగునా?
2: When he is a resident in all of the beings, how do you present him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: చాలా అణు స్వరూపమే.
2: And he is in a micro form.
1: అది ఇది.
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ ఎ స్మాల్ ఫార్మ్.
1: లోకు లో కాకులు
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ద ఫార్మ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫార్మ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divine.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే?
2: What is that you are offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా అగ్నిలో పడవేస్తున్నారే? ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే?
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
2: The food instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ వచ్చి రాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellalo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దానిని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండపోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివే కానీ ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them as waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: when once you just distribute spray all around the 5 bags of paddy,
1: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today is only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడాను భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడాను ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
2: Whatever you offer to God, it will come back to you thousandfold later in future.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరి.
2: This truth is realized by Gauri.
1: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యూఆర్ బాల, యూఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురిచర్మమ్మ.
2: He has got all the four locks covering the face and he has put on himself.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మా.
2: And he has covered himself by the snakes.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: Out of foolishness, how could he love?
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the chariot. ఏ
1: పొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని నీ వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: Kani na bhartha pichumettetunte vaadu kaadu.
2: My husband certainly not a beggar.
1: Sarvulukunu bichum pettetunte vaade.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies.
1: Parvati poi vee cheppinavanni kudunu Ishwarudu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: Appudu ayya meer taraninda jella vaadu kappinde purichermamu meeru ee vidhamaina 20 yokka bichchametti 20 vaaru inti pattana kootiki iruvaledu.
2: You got all the hair of the four locks on the head and you have covered yourself with skin of a tiger, and you beg, why? You can stay back. There is no dearth of food at home.
1: నీకు తినడానికి తిండి లేదు. ఇచ్చిపెట్టుతున్నావు.
2: And you have been for food, but yet still you beg.
1: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
2: ఈశ్వర రిప్లైస్ దిస్ వే.
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి అయ్యాయి?
2: But what will happen after all by merely building a house?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: The rats will go into the house, will get into
1: the house. ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
2: And then you have to take care. And you have to prevent the rats getting in, so you need a cat.
1: ఆ పిల్లిని సాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I'm ready.
2: If you like, I'm ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే వీరరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
1: కనుక ఎవరు కూడాను తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
1: కనుకని దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: లైక్ వైజ్ ద డివినిటీ ఇస్ కవర్డ్ బై ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్.
1: కామ క్రోధ లోభ మోహ మదనాశ్చర్యం.
2: వి ఆల్సో ఫైండ్ ద థింగ్స్ లైక్ the desire for this thing.
1: ఈ ప్యాకేజీ తీసి
2: యూ హ్యావ్ టు రిమూవ్ ది హోల్ ప్యాకేజ్.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైన ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: దేర్ యూ ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫార్మ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: What is inside, no one can say.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కూల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇస్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యు జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్ అండ్ ద సైకి, ది ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
1: దేహము పంచభౌతికము.
2: బాడీ ఇస్ సెన్సెస్.
1: దేహము కూలక తప్ప ఎప్పుడు
2: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
1: దేహి దయామయ ఉండు.
2: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దేహికి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: దేర్ నథింగ్ ఎక్స్పెషల్ మార్క్స్ like the beginning or an end, the liberation or bondage.
1: Aa dehiye deva devudu.
2: And the indweller himself verily is God.
1: Aa deva devuni yokka tattvamu ee vidhamaiga package chestunnaru.
2: And this nature of God is explained in this way.
1: Kanuka manamu ee package ni maatrame chudchi tripti padakoodadu.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: Daivatvamu మన ఏంది, మనమే దైవత్వంగా ఉన్నాము.
2: డివినిటీ ఇస్ విత్ ఇన్ అస్. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani, God anatvati yandu, sarva jeevuli yandu kuda untunnadi.
2: God is within you. God is present within all of the beings.
1: Divinity anatvati ekkadundi.
2: Where is divinity?
1: Iku motta motta nivu ee package ni tisesi.
2: First remove this package.
1: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థ పరుడవి.
2: యు బి సెల్ఫ్లెస్, యు బి ప్యూర్.
1: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
2: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
1: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
2: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
1: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
2: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
1: నీ యొక్క ప్యూరిటీని డివినిటీగా మారుతుంది.
2: అండ్ ది వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డివినిటీ.
1: కజిన్, యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: ది వన్ యు థింక్ యు ఆర్,
2: ద వన్ యు థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యు రియలీ ఆర్,
2: ద వన్ యు రియలీ ఆర్.
1: నీవే ఆత్మతత్వము.
2: You are the embodiments of divine atma.
1: Atti atma tattvamai nee undi.
2: Being that atma the supreme.
1: Nee dehamu manasu buddhi aneetvanti veetipai aadharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect.
1: Ivanni kudunu kuripoyetvantive raalipoyetvantive.
2: They are bound to fade out. They are bound to vanish from there.
1: Kavu deeni vishayamai repratirama purnapati chakkaga bodhisthanu.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamainatuvanti namasmarana Ishwara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: ఐదు అక్షరముల యొక్క పదము.
2: ఫైవ్ లెటర్డ్ వన్.
1: ఐదు అక్షరముల పదమే.
2: దట్ వెరీ వన్ ద ఫైవ్ లెటర్స్.
1: ఐదు లోకములు ఎందుకు చుట్టూ ఉన్నాయి.
2: గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
1: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
2: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: పరిశుద్ధమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ప్యూర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మలస్తుంది.
2: It is ever effulgent, it is eternal, it is immortal, it is blemishless, it is permanent.
1: Itti tattvani neenu premlo pettukovali.
2: That nature and that spirit you have to contain it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu rakshanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu antimulani.
2: And we say that Shiva is the annihilator.
1: Kevalamu bahyamainatvanti okka lokamulo ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు. శివుడు వేరు, విష్ణు వేరు.
2: ఎవర్ కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్.
1: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
2: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
1: మూడు చేరి ఒక్కటే.
2: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
1: మీరు తంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం.
2: First you need to have the betel nut.
1: Betel nut వేసుకున్న తర్వాత betel leaves తీసుకుంటావు.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves తీసుకున్న తర్వాత చున్నం వేసుకుంటావు.
2: And you apply some lime to the betel leaves.
1: ఈ మూడు చేరినప్పుడే రెడ్ కలర్ వస్తుండాలి.
2: All the three of the pan gives you the red color.
1: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది?
2: Where from you got it?
1: ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా?
2: Is it because of betel nut?
1: లేక బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా?
2: Or betel leaf?
1: లేక చున్నం నుంచి వచ్చింది?
2: Or the lime?
1: కాదు. మూడు మూడు మూడు స్వరూపాలే.
2: All the three have three different colors.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: The unity, the harmony of all the three gave something new, the red color.
1: కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు చేరి ఒక్కటే.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: ఈ విధంగా మీరు దైవత్వాన్ని వేర్వేరుగా భావించి
2: యు కన్సిడర్ డివినిటీ ప్యూర్.
1: మనస్సును చెరగొట్టుకోకండి.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ధనధాన్య కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి నేను తెల్ల బట్టలు చుట్టి అను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటుంది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And got many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: ఏమి తీసుకుని పోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రభుడి తరణి నేరిన హరిశ్చంద్రుడి ధనభాసి చనగలేదా?
2: హరిశ్చంద్ర, who ruled this empire, adhering to the principle of truth, has he not left this world?
1: ఎల్ల లోకములేలు ఎలకు సోయే నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్నా.
2: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
1: జరిది సేతువు కట్టే అలనాటి శ్రీరాముడు ఇప్పుడు విరిగిపోయి ఉన్నవాడా?
2: శ్రీ రామచంద్ర, who constructed that bridge across the ocean, do you find him today?
1: ఎందరెందరు రాజులు ఏగినారు.
2: Many kings left.
1: ఒక్కరును పోవని తనమును కొంచెమైనా చేయి పట్టుకుని.
2: Would anybody collect, take with them even a fistful thing?
1: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి.
2: They could not carry with them even single నయా పైసా.
1: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలే.
2: Not even the dust.
1: కష్టకరపడికి ఇదే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: And this is the true meaning when God said these words.
1: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: People go on declaring that they are really great, they are affluent, they are rich.
1: మొన్న హైదరాబాద్ లోపల,
2: the other day in Hyderabad,
1: ఒక ఎకర భూమి,
2: 1 acre of land,
1: 40 crores,
2: worth about 40 crores.
1: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
2: A person purchased that 1 acre of land at the cost of 40 crores.
1: Ayana poyadu registration chesadu.
2: He went to the registration office, got it registered.
1: Intiki vastu undagane tirigi praram poyindi.
2: While returning home, he died.
1: Ee enta koti teeskoni telivi aa kooti gudanu nochukoledu.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: Kanaka dhanam manam pradhanam kaadu.
2: Not the money that is important.
1: Kanaka manaku gudame pradhanamu.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: ఇట్ ఈస్ ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ డివైన్ సపోర్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద గాడ్ అండ్ హిస్ లవ్ అండ్ కంపాషన్, ఎవ్రీథింగ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, తినడానికి ఉండాలి.
2: బికాస్ ద మనీ ఇస్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: Too much money is very bad.
1: అది ప్రాణం తీస్తుంది.
2: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: do require money to the extent to maintain our family.
1: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
2: Also extend support and help to society.
1: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
2: In fact, the society is there beside us.
1: సమాజమే లేకపోతే మనం లేము.
2: Without society, you do not exist.
1: కనుక సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
2: Therefore, we should help serve the society.
1: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
2: Therefore, first self, then help, says Bhagavan.
1: కనుకని సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
2: The human life runs well with these two, self and help.
1: Selfish గా ఉండకూడదు.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish కాకుండా మనము సెల్ఫ్ గా ఉండాలి.
2: Don't be fish, but be in the self.
1: ఈ విధంగా ఉంటుండి జీవితాన్ని ఆనందంగా గడుపుతూ పోవాలి.
2: Like this you can spend your life full of joy.
1: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
2: Bhagavan is always continuously, constantly blissful.
1: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
2: Bhagavan does not know what worry is, what botheration is, what a trouble is. He has no idea of whatsoever, what misery.
1: నన్ను ప్రెసిడెంట్ వచ్చి ఇండియా ప్రెసిడెంట్ మీరు ఏం కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
2: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
1: నేను నేనుగా ఉండాలి.
2: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
2: అండ్ ఆల్ ఆర్ హ్యాపీ, Bhagavan is happy.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: What else? What more you need?
1: పీస్ ఉందా మీకు అన్నారు.
2: యా స్వామి, డోంట్ యూ వాంట్ పీస్?
1: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది గాని బయట అంత పీసెస్.
2: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యు ఫైండ్ పీసెస్.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
1: నా పీస్ నాకు.
2: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
1: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
2: Therefore, we should be in quest of the peace within.
1: ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
1: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేరు.
2: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
1: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
2: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
1: అప్పుడే మనకు శాంతి.
2: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
1: కనుక ఈ పీస్ మీరు కోరండి.
2: డిజైర్ ఫర్ పీస్,
1: ఇది నా యొక్క కోరిక.
2: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్, దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
1: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్డ్.
1: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: యు మే హావ్ ఆల్ ద వెల్త్ గ్రెయిన్ ఇఫ్ యు డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
1: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
2: భగవాన్ విల్ స్పీక్ టు us again tomorrow.
1: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
2: వెరీ గుడ్ ఫ్యామిలీ.
1: మార్గబంధు.
2: మార్గబంధు
1: వీళ్ళ తాత.
2: గ్రాండ్ ఫాదర్.
1: ఫాదర్
2: ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి
2: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మా కాలేజీకి వచ్చి చేరి
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్.
1: 3 సంవత్సరాలు అయిపోయింది.
2: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను పిహెచ్డీ పిహెచ్డీ పిహెచ్డీ స్వామి చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డీగా చేస్తున్నాడు.
2: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: డజంట్ జాయిన్ ఎనీబడి.
1: ఒంటరిగా కూర్చుంటాడు.
2: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
1: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
2: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: He starts giving very good talks.
1: శంకరుల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: He is going through all the texts composed by Adishankara.
1: ఆదిశంకరుల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
2: And he has got all the composition of Adishankara right now with him.
1: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప బల్లెలు.
2: All the boys around, they are knowledgeable people.
1: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వాడికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He is an expert in Vedic literature.
1: Last year, President Pilipinchi.
2: President invited him.
1: Award ichadu.
2: Gave him award, national honor. Best teacher's award.
1: Nee award iskoni ekkada pothavu annadu.
2: And President asked him, with this award, where do you go?
1: I'm going to Puttaparthi.
2: Sir, I'm going to Puttaparthi.
1: Puttaparthi settle ayipoyanu.
2: I have settled there in Puttaparthi.
1: Nenu ekkada ponu.
2: I don't go anywhere.
1: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉండు నాయన.
2: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
1: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
1: అతను మహమ్మడన్.
2: ఈజ్ ఎ మహమ్మడన్.
1: అయినప్పటికీ
2: బట్ స్టిల్
1: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాడు.
2: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first classes.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance.
1: Ekkada ma chinna palle.
2: And this is a small hamlet village.
1: Adike.
2: That Alike is a small village.
1: Alike lo chaliyachunte pillavallu.
2: Alike is a very small village.
1: Vallu idduru idde first class.
2: And in fact there are 2 toppers, first class students.
1: Vallu iddariki kuda scholarship icchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vallu iddanni kuda America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: యూఆర్ స్టూడెంట్స్, యూఆర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇనుము గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పారు.
1: ప్యూర్ గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్.
1: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
1: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబారు వేసుకుని కలిపి వారందరికీ ముసలి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallala varakandari kudanu chaala ayyo maa swami pampicharamma mimmanu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: దే డెకరేట్ ది హోల్ హౌస్, దే ప్రే అండ్ దే బి వెయిటింగ్ టు రిసీవ్ ప్రసాదం.
1: ఇప్పుడు తిరిగిపోయాయి, మన అంతా తిరిగి పన్నెండుకి పంపిస్తా.
2: అండ్ లేటర్ దిస్ ప్రాజెక్ట్ బాయ్స్ విజిటింగ్ ఆల్ ద విలేజెస్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం విల్ బి అండర్టేకెన్.
1: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు,
2: our students have not restricted to studies only,
1: సాంగ్స్ నందు కూడాను,
2: ఇన్ మ్యూజిక్ దేర్ ఫస్ట్
1: డాన్స్
2: డాన్స్
1: అన్ని విధాలు కూడాను మా పిల్లలు రెడీగా ఉంటారు.
2: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ నెంబర్ వన్ టాపర్స్.
1: మేము చెప్పుకోకూడదు.
2: We don't say just to inform you, let you know.
1: కనుక పిల్లలు చేయని పని ఒక్కటే లేదు.
2: There's nothing that our boys cannot do.
1: ఇన్ని పల్లెలు పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: They go to different places, but they are very careful in maintaining their character.
1: చాలా జాగ్రత్త.
2: They are highly careful.
1: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
2: క్యారెక్టర్ ఇస్ లైక్ ఎ ఫైర్.
1: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
2: And you should be very careful, watchful.
1: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ,
2: either boys or girls.
1: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
2: The girls, they are in Anantapur campus.
1: అక్కడ 700 మంది ఉన్నారు.
2: There are 800 students.
1: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: All of them secure first class.
1: పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: They go to different places, but they are very careful in maintaining

0: And they go to different villages.
1: పాత ఇండ్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
0: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
1: ఆడపిల్లలే.
0: Girls do that.
1: పాత కట్టడాలు కట్టి.
0: And they build houses for those villages.
1: చోని ఇండ్లు.
0: The houses are built of stone.
1: మంచి కప్పు వేసి.
0: A good roof is made.
1: మీ ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే, లేదు స్వామి, మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేదు పని మా పిల్లలు చేశారు.
0: Anyone goes to them and questions this way, about the roof, is there any leakage? They say, no swami, the children have built it in excellent way, no leaks, nothing.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
0: Boys are also like that.
1: అనంతపురము,
0: అనంతపురం,
1: బెంగళూరు,
0: బెంగళూరు,
1: పుట్టపర్తి,
0: పుట్టపర్తి,
1: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
0: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్,
1: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటినంతా కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తుంటారు.
0: ఇఫ్ దే ఫైండ్ ఎనీ బ్రిడ్జెస్ ఆన్ ద వే ఇన్ ఎ కొలాప్సింగ్ కండిషన్ దే సీక్ ది హెల్ప్ ఆఫ్ ది లోకల్ విలేజ్ అండ్ రీకన్స్ట్రక్ట్.
1: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
0: Therefore the students don't come here merely for learning.
1: Learning kosam madu raavadandi.
0: Don't come here merely for learning.
1: Ee time chikkinappudu learn chesko.
0: When you have time, yes, you learn.
1: Kaani meeru cheyavalsindi seva.
0: What you should do is service, serve others.
1: Bhagavantudu ichinedi meeku endukosam?
0: Why God has given you this?
1: Andaru mamai vamsu jeevaloke jeevabhootasunathara.
0: You are the spark of God. You are eternal.
1: మీరందరూ సర్వీస్ చేయాలి.
0: సర్వ్ ఎవ్రీబడి, బి ఇన్ సర్వీస్.
1: సర్వీస్ ఇస్ గాడ్.
0: సర్వీస్ ఇస్ గాడ్.
1: సర్వ్ ఆల్.
0: సర్వ్ ఆల్.
1: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
0: బికాజ్ దే లీడ్ లైఫ్ దిస్ వే, దే హావ్ ఎ వెరీ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళంత సత్యసాయి పిల్లలు.
0: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, లోపల కూడాను వైట్.
0: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడాను పవిత్రమైనటువంటివి.
0: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
0: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
0: Must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
0: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
0: The other boy is also an MBA student.
1: MBBS నిన్న దినమికి చేర్చున్నాము.
0: There's another boy who is doing his bits in MBBS.
1: ఇక్కడ ఉన్న ఆదికేశవుడు వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము. ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
0: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్
1: ఆయన కూడా అందరికి సూచిస్తున్నాడు.
0: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవుట్
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
0: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 250 lakhs of rupees.
1: ఆ 50 lakhs ఏ కాకుండా మంత్లీ 3000
0: అబవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 naya paisas కూడా తీసుకోలేదు.
0: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 naya paisa ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరూ చేర్చారు.
0: దేవర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
1: తాను చాలా త్యాగి.
0: అండ్ ఈస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
0: And he stays there, just close to our hospital there in
1: Sathya Sai Super Speciality Hospital. He
0: is very close to Sathya Sai Super Speciality Hospital.
1: He worked in Bengaluru Super Speciality Hospital, so moodu kattam.
0: There are 3 such Super Speciality Hospitals in Bangalore.
1: Okoka hospital 5 crores, 6 crores.
0: Each hospital costs about 5 crores and 6 crores.
1: Kavalsina materials antam unnai.
0: A lot of equipment, all the material they need.
1: Heart ku pote akkade anni mari chusukuntaru.
0: We go to the cardiology wing.

0: దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
0: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు పే హెవీలీ.
1: అందరూ మన హాస్పిటల్కి వస్తుంటారు.
0: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
1: నేను మూడు ప్రమాణాలు చేశాను.
0: భగవాన్ హాస్ టేకెన్ త్రీ వౌస్.
1: మూడు ఏమిటి? కడుపుకు తగిన అన్నము,
0: దట్ ఫుడ్ ఇస్ ఎసెన్షియల్ ఫస్ట్,
1: దేహంలో తగినటువంటి వస్త్రము,
0: అండ్ ద క్లోథింగ్,
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు,
0: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
0: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
1: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు, కావలసినంత పారుతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఈస్ట్ గోదావరి and West Godavari underneath.
1: కానీ దిక్కిని దిగేకి వీలు లేదు.
0: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీచ్ వాటర్.
1: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
0: సో మెనీ ఇయర్స్ పాస్ బట్ దే కుడ్ నాట్ హ్యావ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: 80 కోట్లు.
0: భగవాన్ స్పెండ్ 80 crores.
1: అంతటికి పైపులు వేపించారు.
0: ఆల్ పైప్స్ ఆర్ లేడ్ అవుట్.
1: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
0: నిన్న
1: లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
0: The other day, the newspaper brought out this item.
1: Mana pundi nunchi memu Madras ku neeru vestam.
0: And water is supplied from Pundi to Madras.
1: Madras pattanam andariki kuda icham.
0: All citizens of Madras have drinking water supply today.
1: Bidare sadharane bedam ledu.
0: There is no distinction poor in the rich whatsoever.
1: Ani mem cheppukovatam kaadu.
0: Not that we are praising ourselves.
1: Anta ichin tarvata oka 50 busulu vachinayi ma.
0: When the project is completed, 50 buses reach in Prashant Nagar.
1: Swami, మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
0: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
1: నా gratitude వద్దు.
0: Bhagavan said, I don't want it.
1: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
0: You are mine. After all, I have done to my own people.
1: కనుక మీకు ఏం కావాలి కాదు.
0: They said, what do you want?
1: మాకు drinking water లేదు అన్నారు.
0: They asked, Swami, we don't have drinking water.
1: Chuttu samudram undi.
0: You have got this sea around.
1: Tragadaniki neeru ledu.
0: But you don't have drinking water.
1: Ippudu Krishna nadi ni teesukoni poi vaadiki drinking water anta kuda ichesanu.
0: Now the Krishna water is taken all the way and drinking water supplied to Madras.
1: Ninnati diname.
0: Only yesterday.
1: Manchi time ku.
0: At the exact time.
1: Madras chennai neeru.
0: The water reached in Madras.
1: Rep manam punavruti dinamu.
0: On the Purnahuti day,
1: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
0: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
1: మేము టీఎన్ నీరు తాగి మీకు జన్యో జన్మలేదు.
0: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాం.
0: టుడే వీ ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్ దేసే.
1: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
0: వీఆర్ వెరీ హ్యాపీ స్వామి దేసే.
1: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
0: We are serving all villages, all towns, all cities, everywhere, all over.
1: Sarval.
0: Serve all.
1: అందరికి మీరు సర్వ్ చేయాలి.
0: Serve all.
1: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
0: That is the teaching of Bhagavan to our students.
1: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
0: If you find anybody, the poor and needy by your side, you come to their rescue. You come to their timely help.
1: College ki pokapoyina paravaledu nee vaadiki sahayam chey.
0: Better you don't get in the college that day. Give importance to service.
1: Kalukani maa pillalu elanti varante nenu cheppukokoddu kaani nenu cheppin danikatte ikka ento ekkuva pillalu pani chestunnaru.
0: Though Swami is saying this way, he does not want to say openly. But in fact, students in reality are much more than what Bhagavan said and described now.
1: Evaraina potunte guddel lekapothe thanu vippi aapu variki ichadu.
0: If they find anybody who are in need of clothes, they give their own clothes.
1: Ee vidhanga pillalu tayar chestunnamu.
0: And such students are trained here.
1: Kalugane dindinaaku memu building kattichi pettestunnamu.
0: Therefore, buildings are construction continuously more and more.
1: Primary school lopala,
0: in primary school
1: chaala chinna chinna pillalu,
0: find the time we taught there,
1: 1200 mandi unnaru.
0: 1200 children
1: varini talli dandrunu ichi petti ఉండలేరు, ఇక్కడ మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
0: They cannot be away from us. But within 2 days, they forget their parents and begin to stay with us.
1: అక్కడికి చూసి మా బిడ్డలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
0: Parents as they come and watch their own children, they are very much surprised how happy they are here.
1: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
0: In fact, we have been showering love much more than their own parents.
1: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
1: వారు ఎంత గొప్ప వారు,
0: దే ఆర్ రియల్లీ గ్రేట్.
1: దేశానికి అంతా కూడా నాయకుడుగా కావాలి.
0: దే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
0: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అప్పుడే మాకు చాలా సంతోషము.
0: దట్ ఓన్లీ మేక్స్ us హ్యాపీ.
1: ఎంత ఐడియల్స్ బాయ్స్ అవుతారా?
0: ఆర్ యూ ప్రిపేర్డ్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రండు. విశ్రమించక నాతోడ వెడలి రండు. సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: సీయింగ్ దిస్ ఎఫిమరల్ అపారెంట్ వరల్డ్ నెవర్ థింక్ దట్ ఇట్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ. డూ నాట్ స్లీప్, డోంట్ బీ ఇన్ స్లంబర్, ఫాలో మీ, వాక్ విత్ మీ, ఐల్ షో యూ ద పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఆల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: విద్యార్థుల
1: స్టూడెంట్స్,
0: భారతీయ చరిత్రమే పవిత్రము అంతై కూడాను సంస్కృతిపై ఆధారపడి ఉంటున్నది.
1: The history and the sacredness of Bharat, they all depend on the culture.
0: Veda Shastri Itihasa Purana Pramanam Lanni Kudanu ee samskruti paine aadhara padi unnadi.
1: All the sacred texts of this land, the Vedas, the Itihasas and other all Shastras,
0: Bharatiya samskruti samskrutam pai aadhara padi unnadi.
1: Samskruti, the culture, is based on Sanskrita, the Sanskrit.
0: Prachina kalam nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: Prati manavudu kudanu okarinokaru cheva samacharamlu prashninchi samayam nandu kudanu samskruta bhashane ఉచ్చరించేది వారు.
1: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దే డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములందు ఉండేటువంటి ఒక మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరూ వర్ణించలేకపోయారు.
1: Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, it's a great.
0: Draupadi vastraapaharanam ani vidhanaatakam aadutunna samayam lopala oka javanu akkada undeetunti vaadu sootudu ani vantaniki peru.
1: As a play was staged, there is one associate standing there.
0: Ee vesham aa stage ki vachinappatikini ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: ద ఫస్ట్ వన్ ప్రెసెంట్ దేర్ ద సూతక ఆస్క్స్ ఎనీ యాక్టర్ దట్ గెట్స్ ఆన్ టు ద డయస్ ద డీటెయిల్స్ హూ హీ ఇస్ అండ్ ద రోల్ హీ ప్లేస్.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డౌన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆశ్రయం,
0: ఎవరండి మీరు,
1: హూ ఆర్ యూ,
0: ఎందుకు వచ్చారు,
1: వై హ్యావ్ యూ కమ్,
0: ఎక్కడి నుంచి వచ్చారు,
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్
0: అని అడిగేటప్పటికీ,
1: వెన్ యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్,
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబద మదగంధ కందరం పెట్టిన ధర్మరాజని ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవా సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా త్రికాలములు ఎందు కూడాను ఎట్టి బాధలు ఎందైనా ఎట్టి కష్టములు ఎందైనా ఎట్టి దుఃఖములు ఎందైనా నేను సత్యమునే పలికేటువంటి వాడును. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూజన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూజన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగద్వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ స్టెప్స్ ఆన్ టు ద డయస్ ప్లేయింగ్ ద ఫస్ట్ రోల్ షోయింగ్ ఇట్స్ పవర్ అండ్ కెపాసిటీస్ సో దట్ మ్యాన్ మే ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ట్రూత్.
0: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ వాస్ టాట్ స్పెషల్ ఇన్ దోస్ టైమ్స్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: నాయన ఈ జగత్తునందు ఏమైనా నీవు మరచవచ్చును కాని ఏమైనా నీవు వదలవచ్చును కాని సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్? హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్?
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్ కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: సత్య అండ్ ధర్మ దే ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
1: దే కెనాట్ బి ఫాస్టర్డ్ బై యాక్షన్.
0: కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ దే మస్ట్ అరైజ్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకుని అభ్యాసం చేసుకునేటువంటివి కాదు.
1: యు కెనాట్ గెట్ దెమ్ బై ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద హాఫ్ వే.
0: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్లీ
0: ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరించుతున్నాడు.
1: Man has forgotten his intellect.
0: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
1: Has forgotten his heart.
0: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He centers his
0: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He wants to follow his mind.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by his mind.
0: పశువు కంటెను హీనమై పతనమగును.
1: హి విల్ రూయిన్ హిమ్సెల్ఫ్ మచ్ వర్స్ దెన్ ఎన్ ఎనిమల్.
0: బుద్ధి నాధారముగా కొన్న బుధజనుండు.
1: ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్.
0: పశుపతిగా మారునని పల్కే పర్తి విభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ ద వన్ ఇంటెలిజెంట్ పర్సన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్
0: ట్రాన్స్ఫార్మ్ ఇంటూ నని పల్కే పర్తి విభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ దట్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్ వుడ్ బి పశుపతి ఆర్ డివైన్.
0: మానవుండు ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్.
1: టుడే వాట్ హ్యాపన్స్ ఇస్ ఎవ్రీ వన్ as thought స్టార్ట్స్ దేర్ ఏ రిజార్ట్.
0: అది మనసు యొక్క లక్షణము.
1: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది మైండ్.
0: లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
1: యూ కెనాట్ కాల్ ఇట్ క్వాలిటీ, ఇట్స్ వీక్నెస్.
0: థాట్స్ వచ్చిన తక్షణమే యాక్షన్ లో ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ రిసార్ట్ టు యాక్షన్ ది మూమెంట్ థాట్ అరైజెస్.
0: తక్షణమే అది బుద్ధికి అందించాలి.
1: యూ షుడ్ పాస్ ఇట్ ఆన్ టు ఇంటెలెక్ట్.
0: అక్కడ బుద్ధి నిర్ణయ శక్తి చేస్తుంది.
1: Their intellect discriminates.
0: Nityanitya vishya parisilana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane manavudu sakramaina margamlo praveshistadu.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: Samasta panchabhutamulakunu nilayamu aakasham.
1: For all the five elements, the central space, the central one is
0: aakashamunaga shabdamunaku nilayamu,
1: means it's the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ డస్ ఇట్ కమ్?
0: శబ్ద బ్రహ్మమై,
1: ద సౌండ్
0: చరాచరమై,
1: ద మొబైల్ అండ్ ఇమొబైల్,
0: జ్యోతిర్మయి వాంగ్మయి,
1: లైట్ స్పీచ్,
0: నిత్యానందమయి,
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరాత్పరమయి,
1: డివైన్,
0: మాయామయి, శ్రీమయి,
1: ఇల్యూషన్, ద వెల్.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి?
1: శబ్ద
0: బ్రహ్మమై, బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
0: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బోర్న్.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: దేర్ ఫోర్ మైండ్ ఈస్ ది ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
0: మైండ్ పుత్రుడే వాక్.
1: అండ్ దిస్ వర్డ్ ఆర్ ద టాక్
0: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, the speech faculty is the grandson of this Atma.
0: ఈ వాక్కునకు క్రియా great grandson.
1: And therefore, the action క్రియ is great grandson.
0: కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క ఫ్యామిలీ.
1: And therefore, the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: మైండ్ అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamule akkada undali.
1: The mind should have the same traits
0: Atmanam
1: of that of Atma.
0: Atmanam putranamam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumarunu swarupamlo udbhavistunnadu jagatthundu.
1: It is Atma that takes the form of his own
0: Tandriye
1: son.
0: Tandriye kumarunu swarupamlo udbhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku డైరెక్ట్ గా వచ్చినటువంటి కుమారుడు మనస్సు.
1: దేర్ఫోర్ ద మైండ్ ఇస్ ద ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మైండ్ ను ఇంత నీచంగా మనం ఉపయోగించరాదు.
1: సో వీ షుడ్ నెవర్ మేక్ అవర్ మైండ్ బ్యాడ్.
0: ఇష్టం వచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: వీ షుడ్ నాట్ అలవ్ ఇట్ టు వేవర్.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: ఇట్ వాచెస్ ద సినారియో.
0: శబ్దములంతా వింటుంది.
1: ఇట్ లిసన్స్ టు ఆల్.
0: కానీ దానికి ఒక్క స్వరూపం లేదు.
1: బట్ ఇట్ హాస్ నో ఫార్మ్ యాజ్ సచ్.
0: ఫార్మ్ లేదు కానీ సర్వకర్మను మానసే ఆచరింపజేస్తుంది.
1: Though mind has no form as such, but it's responsible for all action.
0: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: You may be having a feeling that all the objects that you see with the physical eye must be made use of.
0: You cannot sacrifice them. మూడు స్థానములు ఉంటున్నవి.
1: But there are three positions.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వడు జాగ్రత్త.
1: ద విశ్వడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్
0: అది నిద్రావస్థ, స్వప్నావస్థ.
1: ద సెకండ్ స్టేట్ ఇస్ ప్రాజ్ఞుడు, ద డ్రీమింగ్ స్టేట్.
0: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దాన్ని కూడాను ఈ విశ్వడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
1: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
0: నీకు నిద్ర వచ్చింది,
1: యు స్లీప్.
0: ఆ నిద్ర లోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
1: దేర్ ఇన్ యువర్ డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నీవు పొందావు.
1: యు హాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలు ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత జన్మందిని ఏది సృష్టించింది?
1: What is that created all this?
0: Mind.
1: It is the very mind that created.
0: Ninnu srushtinchindi.
1: It created you also.
0: Ee prayanani srushtinchindi.
1: A travel.
0: Bombay ni srushtinchindi.
1: Bombay.
0: Talidandrulu srushtinchindi.
1: Parents.
0: Mitrulnu srushtinchindi.
1: Friends.
0: Samasta bazaarlu kuda srushtinchindi.
1: And the mind created all streets that you walked around.
0: Aithe srushtinchindi maatrame kaani anubhavinchatam ledu.
1: Mind created but it has not experienced.
0: Kalalo chuchina మిత్తెలు మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐస్.
0: చూచావు బొంబాయిలు అంతా కూడా, మెరీన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యు హావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బొంబే.
0: కానీ తెల్లవారేటప్పటికి ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నీవు ఆటలంతా చూచావు.
1: You have seen all kinds of sports
0: there.
1: కానీ
0: తెల్లవారు లేచేటప్పటికే నీకు అదొక్కటి కనిపించటం లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యూ గెట్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. యూ
0: కాళీ టెంపుల్ రోడ్ లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
1: యూ హావ్ సీన్ దట్ ధర్మక్షేత్ర ద గ్రేట్ సెంటర్ దేర్
0: ఇన్ బాంబే. తెల్లవారు లేచేటప్పటికీ ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
1: ద మూమెంట్ యూ గెట్ అప్ నెక్స్ట్ మార్నింగ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఈ చూచింది ఎవరు?
1: హూ సో దట్?
0: ఈ అనుభవించింది ఎవరు?
1: హూ ఎక్స్‌పీరియన్స్?
0: అనుభవింప చేసింది ఎవరు?
1: హూ మేడ్ యూ ఎక్స్‌పీరియన్స్?
0: అంతా మనసే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది యాక్ట్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం నాటిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూసినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ వీ హావ్ డన్, ఆల్ దట్ వీ హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్
0: చదివేది వేరు.
1: వాట్ ఈస్ స్టడీస్ డిఫరెంట్?
0: స్టడీ వేరు.
1: స్టడీ ఇస్ డిఫరెంట్.
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్.
0: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యూ రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యూ రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటారు.
1: యూ గెట్ ది జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యూ టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపెడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ స్టడీ?
0: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యూ స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యూ స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: I fill my belly.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: I maintain family.
0: జీవితం వెళ్ళిపోతుంటారు.
1: I carry out my living.
0: ఇంకే చాలనుకుంటున్నాము.
1: You are satisfied with that.
0: ఏ వ్యక్తి అయినా కూడాను.
1: Any person.
0: నేను చదివినది ఏమిటి?
1: What is it I study?
0: నేను చేసేది ఏమిటి?
1: What job I do?
0: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result of my studies?
0: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one investigating to understand this truth.
0: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల. మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: Therefore, all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
0: వంట వండినావు.
1: You just cooked it there in the kitchen.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: All items are delicious.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: So many preparations are made.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీని ఫలితం లభిస్తుంది.
1: ద యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ee chesina vante emi prayojanam?
1: What is the use of all the preparations made?
0: Enta nirupayogam?
1: It's all useless.
0: Kanukane adhe vidham gane manam telusukunnatundi manchi vishayamulu,
1: all the things we have known,
0: manam anubhavinchinatundi manchi vishayamulu,
1: all good things we experience,
0: manasulo print ayipovali,
1: must be imprinted on our mind.
0: Adi e okaloka samayam lopala,
1: this at one time
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణు నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీవన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకుని పోయినటువంటి వారు.
1: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్ ఆఫ్ అవర్ బాయ్స్.
0: ఉపనిషత్తులు వేదాంతములు యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్రం.
0: కృష్ణుడు దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
1: ఉద్ధవ సైడ్, ఓ స్వామి కృష్ణ, ద గోపిక
0: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగింపజేస్తానున్నాడు.
1: ఓ లార్డ్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రారు.
1: Gopikas will respond if only I am sent by you, not by anybody.
0: వాళ్ళకి ఏమిటి, ఏ దేవుడు లేడు.
1: దే హ్యావ్ నో అదర్ గాడ్.
0: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
1: బ్రహ్మ అపియర్డ్, దే సే వి హావ్ నాట్ సీన్
0: బ్రహ్మ. వచ్చాడు, మేము చూడలేదు విష్ణువును.
1: విష్ణు కేమ్, దే వి హావ్ నాట్ సీన్ హిమ్ బిఫోర్.
0: శివుడు వచ్చాడు, మేము చూడలేదు శివుడు.
1: శివ, వి నెవర్ మెట్ హిమ్ ఎర్లీ.
0: చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు.
1: హౌ కెన్ ఐ కాన్సంట్రేట్ మై మైండ్ ఆన్ దాట్ ఐ హావ్ నాట్ మెట్.
0: ఒక్కడే కృష్ణుడు.
1: వి హావ్ సీన్ ఓన్లీ వన్ కృష్ణ.
0: అతని యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్కని ద్వారానే.
1: We could enjoy his power and capacity.
0: మా కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు.
1: Excepting Krishna, we don't want anyone.
0: కనుకనే కృష్ణుణ్ణి ఎవరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడు యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: కృష్ణ, ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్, కృష్ణ, గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హి షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ట్రావెల్డ్ ఇన్ ది సేమ్ చారియట్.
0: మరింత మోసమైపోయింది.
1: సో దేవర్ డిసీవ్డ్.
0: రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెంట్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్, ఆల్ గోపికాస్ అసెంబుల్డ్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
0: రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: డే అండ్ నైట్ దే వర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరికి ఒక్క క్షణమైన కూడా బృందావనం రాలేదు.
1: ద మూమెంట్ హి హస్ గాన్ ఓవర్ దేర్ టు మధురా, హి హస్ నాట్ కమ్ బ్యాక్ టు బృందావన్.
0: నిరాశకు గురి అయ్యారు.
1: దే వర్ డిసప్పాయింటెడ్.
0: నిస్పృహను పొందారు.
1: దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: ఏ విధమైనటువంటి ఒక శక్తిని కోల్పోయారు.
1: దే లాస్ట్ ఆల్ దేర్ ఎనర్జీ.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
0: చూపించారు చీటీని.
1: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
0: కృష్ణుడు పంపించాడు చీటీని అన్నాడు.
1: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక సెడ్,
0: ఉద్ధవ,
1: ఉద్ధవ,
0: మేము గోపికలము, పల్లెపడుచులము.
1: వీఆర్ గోపికస్, ద విలేజ్ గర్ల్స్.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't know.
0: ఏంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో అంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫాబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ంట్ టచ్ దట్ చిట్.
0: ఉద్ధవ, నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువల్లనగా నాకు అక్షరం తెలుసును. కృష్ణుడి దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ. ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ
1: బట్
0: నేను దానిని ముట్టలేను.
1: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
0: ఎందుకు ముట్టకూడదు?
1: వై డోంట్ యు టచ్?
0: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
1: యు వర్షిప్ కృష్ణ, యు అడోర్ హిమ్, యు సే దట్ యు లవ్ హిమ్, వై డోంట్ యు టచ్?
0: భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: You cannot understand the levels, altitudes of devotion.
0: Vyogam cheta maa dehamanta mandipothundadi.
1: Because of pangs of separation from Krishna, the whole body is burning.
0: Kanuka aa jaavunu memu muttetappudiki jaalukuga kaalipothundo emto?
1: If we just touch that chit, it may get burned down.
0: Kanuka Krishna vyatanu memu bhasmam cheyadam maaku ishtam ledu.
1: So we don't want to burn that chit given by Krishna.
0: Enta goppa vicharam vaadindi.
1: That is the level of their devotion.
0: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకో తీసుకుని చక్క చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు.
1: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్, షీ డిడ్ నాట్ పిక్ అప్ ద చిట్.
0: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణుని యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
0: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
1: వాట్ ఎవర్ యు మే టచ్, ఇట్ మే బి బర్న్డ్.
0: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమంను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకొక గోపికను చూపించారు.
1: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
0: ఆ గోపిక చూచింది,
1: షీ సా దట్.
0: ఉద్ధవ మీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, వీ రెస్పెక్ట్ యు, అవర్ నమస్కారం టు యు.
0: నాకు కూడా నువ్వు కృష్ణుని హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుసు.
1: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
1: I cannot bear this suffering or grief any longer.
0: నాకు కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
1: As the tears of grief fall on this letter, all letters will be washed out.
0: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
1: Well, when all the letters are not there, how can I read them?
0: కనుక నేను దాన్ని చదవను.
1: So I cannot read it.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: Then Uddhava read it himself.
0: చదివింది మూడే అక్షరాలు.
1: Only three sentence lines he read.
0: ఓ ప్రియమైన గోపికలారా,
1: ఓ డియర్ గోపికాస్,
0: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
1: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: ఇంతే చదివాడు.
1: దట్స్ ఆల్.
0: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
1: Only to this extent, yes, better we go, they said.
0: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
1: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
0: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
1: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.

0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yenta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Inta duradrushtavantulki emani telipali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మా నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా మీరు విచారించి మీరు చూడండి అన్నాడు.
0: హి సెడ్ ఓ గోపికాస్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ అట్లీస్ట్.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: It has followed Krishna to Mathura.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడానికి కానీ నీ యోగం యొక్క స్పీచ్ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on Yoga Shastra.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్దవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: The whole head reeled and turned at one instant. ఈ చదువు. What's all this study?
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడా కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఇస్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ అఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఆ ఈ తల ఇచ్చింది ఇది.
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్ర అది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: తల బుర్ర ఖాళీ కాక ఇల సుకృతము నింపనగునా.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: Yes, we should study.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెససరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
0: There in an old building in a village, a teacher started teaching to village boys.
1: చెప్పాడు.
0: He said
1: 3 + 3 + 3 - 2 అన్న ఎంతరా అన్నాడు.
0: He said 3 + 3 + 3 - 2 is what's number? What's the balance? He said.
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: This boy was looking at something else.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్?
1: ఇంతా చేరిందా పూర్తి?
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ?
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన, భక్తి పరుల పైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిస్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ Everything has gone excepting the tail.
1: Anaga emti aa paata kottam lopala oka torra untundadi.
0: There in that old building, there you find a hole.
1: Yelaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Yelaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole, but the balance of tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu choochindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల ఉచ్చిందేది?
0: Are the heads are given to stuff such matter?
1: కాదు కాదు.
0: No.
1: జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
0: What is really ideal?
1: సమాజానికి మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి?
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti?
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya yedi.
0: Ya that.
1: విద్య అనగా జ్ఞానము.
0: దట్ విజ్డమ్.
1: ఏది జ్ఞానమును అందించడో అది ఏ విద్య.
0: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
1: ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడ అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఈ పండితులందరూ కూడా చెండ అమార్కులు స్నానం చేయటానికని నదికి వెళ్లారు.
0: the two scholars Chanda and Mark were there going to the river to have their bath.
1: Toti balunanta chetchukunnadu
0: Prahlada assembled the remaining boys there.
1: Narayana bhajan narayan narayana bhajan narayan tanu manaranjana bhava bhava vanjana asurani kandan narayan తను మనరంజన భవ భయ వంజన అసురని ఖండన నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజన చేయించాడు.
0: He made all boys join in chorus singing the glory of God.
1: మత్స్య కూర్మ వరాహ నరహరి వమనహో అవతారకియ పరశురామ అవరు రామకృష్ణ బను దుష్టుం కోసం వారకియ

0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ నారాయణ్.
1: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ భజన్స్ గ్రూప్ సింగింగ్.
2: భజన సిమనకు సజన బనాకర్ భక్తి మార్గనికి లా దియా, సాయి భజన సే భవ.

0: నారాయణ భజ నారాయణ భజ నారాయణ
1: నారాయణ భజ నేర్పిస్తూ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనం ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటలీ.
1: కారణమేమిటి?
2: వాయ్?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్ముని గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ టు టీచ్ ఓన్లీ టూ ప్రిన్సిపల్స్, అర్థ ద మనీ ద కామా డిజైర్.
1: ఏమిటి మన చదువు?
2: వాట్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
2: హి సెడ్ దట్ వి షుడ్ ఎర్న్ మనీ.
1: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
2: టు ఎర్న్ మనీ.
1: డిగ్రీలు తీసుకోవాలనా? బజార్కి పోతే బిచ్చగాండిగా మరి ఎంతమంది ధనం సంపాదిస్తున్నారు?
2: టు ఎర్న్ మనీ షుడ్ వి గో టు ఏ కాలేజ్ అండ్ రిసీవ్ ద డిగ్రీ? సో మెనీ బెగ్గర్స్.
1: ఎంతమంది దొంగలంతా కూడా గండ్లు వేసి ధనం సంపాదిస్తున్నారు.
2: అండ్ సో మెనీ పీపుల్ ఎర్న్ మనీ ఇన్ సో.
1: ధనమును సంపాదించడానికి విద్య అవసరమా నీకు?
2: ఈజ్ ఎడ్యుకేషన్ నీడెడ్ టు ఎర్న్
1: మనీ? చీ చీ చీ, మన గురువులు ఈ విధమైనటువంటి బోధనలు మనకు చేస్తున్నారు, మనం ఏమాత్రం కూడా ఫాలో చేయకూడదు.
2: వి షుడ్ నాట్ ఫాలో అవర్ టీచర్స్.
1: ఇంకా కామం.
2: అండ్ దెన్ కామ డిజైర్.
1: విషయవాంఛను అనుభవించడానికి చూడు, అదిగో కోతి, ఇదిగో కుక్క, ఇదిగో ఎలుక, ఇదిగో నరక. కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్. వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్.
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మ విద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
2: We need a teacher to teach us spiritual knowledge.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
2: Why do we need teachers?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
2: Why? What for? Material knowledge.
1: కనుక ఈ యొక్క అర్థకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
2: దేర్ఫోర్ వి టర్న్ టోటలీ అగేన్స్ట్ ది ఎడ్యుకేషన్.
1: సై అనిపించుకుంటుంది పిల్లలకందరికీ.
2: So all boys accepted this view of Prahlad.
1: Teachers vastunnaro.
2: Teachers were just started
1: strike prarambham chesaru pillalanta.
2: Boys started their strike.
1: Ye padamu palakakoodadani cheppado Hiranyakashipudu, ade palakanni andarkudunu uchcharistunnadu. Narayana bhaja narayan, narayana bhaja narayan, narayan.
2: Hiranyakashipu never wanted them to sing the glory of Lord Narayana, but the boys started.
1: Narayana yokka naamamu matrame uchcharinchukodu, inkemaina uchcharinchavachchu.
2: No one should utter his name Narayana. You can say anything.
1: Daniki viruddhanga ee pillalantini tayar chesadu Prahladu.
2: But Prahlad turned them against his command.
1: Vachadu chanda amarkulu.
2: Chanda amarka came there.
1: Talalu kottukunnaru.
2: They're beating their heads.
1: Taa jennana koti vanamella gerchipoyindannattuga ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరినీ కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా?
2: ప్రహ్లాద్ హస్ స్పాయిల్డ్ సఫిషియెంట్లీ హిమ్సెల్ఫ్, బట్ ఈ స్పాయిలింగ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్, వాట్ ఎ ఫేట్ ఇట్ ఈస్
1: అని ప్రహ్లాదును చాలా దండించారు.
2: అండ్ దే జస్ట్ పనిష్ ప్రహ్లాద.
1: ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు.
2: In spite of all the punishment, he said, what the teacher is wrong.
1: Dharmamu padamga undali.
2: In education, it is dharma that should be the first foundation.
1: Idi purushottamullo pradhanamaitunte oka sopanamu.
2: It is the first step in the objectives of life.
1: Dharmamulo arthamu, arthamto dharmamu sadinchali, dharmamto arthanni sadhinchali.
2: Therefore we should earn money the artha based on dharma the righteousness.
1: Dhanamku avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
2: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
2: డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
2: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుసరించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యు విల్ హావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు, నా మోక్షో నమస పృష్టే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
2: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
2: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
2: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే,
2: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
2: దట్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిమురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
2: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
2: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
1: కనుక మనము క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
1: ఈ క్లౌడ్స్ పుట్టించింది సూర్యుడే.
2: ఇస్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
2: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాజ్ ఇట్ ఇస్ ప్రోడక్ట్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవే కదిలిపోతుంది.
2: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
2: So what teachers should teach is not simply this.
1: Dharmamu modati padamu.
2: So dharma righteousness the first
1: step. Astagamamu mandos rendo steps.
2: And the wealth and desire next.
1: Mokshamu top level.
2: And liberation is at the top.
1: మిద్దిని ఎక్కాలంటే ల్యాడర్ వేస్తున్నాము.
2: ఇఫ్ యూ వాంట్ టు క్లైంబ్ ది స్టేర్ కేస్
1: ఇన్ స్టెప్ లేకపోతే ఫైవ్ స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము.
2: వితౌట్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్.
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
2: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
2: వి షుడ్ టీచ్ అవర్ టీచర్.
1: మనమే టీచర్స్ కావాలి.
2: లెట్ us బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరాల పిల్లవాడు
2: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
2: Scientists of 1000 years of investigation and experimentation said the whole world is
1: కానీ
2: so bad.
1: 5 సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
2: Never doubt that God is here and that he is not there.
1: శక్తి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
2: Wherever you search for him, you will find him over
1: there. ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ declared then itself.
1: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
2: God is present in every atom and in every cell.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను యాటమ్ అని చెప్తూ వచ్చారు.
2: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ యాటమ్ టుడే.
1: యాటమ్ ని శక్తి అని ప్రబోధించారు.
2: దే కాల్ ఇట్ యాటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
2: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
2: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
2: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ. గాడ్ ఈస్ హియర్ అండ్ దట్ హీస్ నాట్ దేర్.
1: సర్వోపగతుండు.
2: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
2: వేర్ ఎవర్ యూ

0: బట్ ది స్పిరిచువల్ పవర్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్.
1: చట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టడేచారంటే నోటికి చేయొచ్చు కదా.
0: The food served on the plate can be partaken straight away.
1: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్లా చేస్తున్నారు?
0: బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై సైంటిస్ట్ టుడే?
1: ఇట్లా తీసుకుంటున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, అంత తిప్పి కట్టగా నోటికి చేస్తున్నారు.
0: They collect the food served on the plate with a hand and turn it around their body and try to put the morsel into the mouth.
1: Tippi curvings anta chesi kattagalipi akkade poi cherutundade.
0: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: ఇది సైన్స్ యొక్క ప్రభావము అన్నారు.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సైన్స్.
1: ఏమిటి ప్రభావము?
0: వాట్ ఈస్ దిస్?
1: కనుక ఆనాడే ప్రహ్లాదు అంత న్యాచురల్ అయినటువంటి సైన్స్ అంతా కూడా చక్కగా స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
0: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి కుడ్ నో దిస్.
1: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
0: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
1: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
0: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
0: దర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
1: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
0: యూ గో టు ద ల్యాబొరేటరీ.
1: హైడ్రోజన్ రెండు భాగాలు, ఆక్సిజన్ ఒక భాగం, రెండు వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
0: టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్, వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్, H2O విల్ మేక్ వాటర్.
1: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
0: దిస్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద ల్యాబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
0: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
0: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
0: బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
0: దట్ ఎలివేషన్ ఇస్ నీడెడ్.
1: చూచే వారికి ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
0: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్.
1: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
0: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు,
0: you may stay anywhere,
1: అంత దైవమే చూసుకుంటాడు.
0: God will take care of you.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
0: We should strengthen that faith.
1: అడవులయందున్న,
0: you may be in the forest,
1: ఆకాశమునన్న,
0: or in the space,
1: పట్టణమునన్న,
0: or city,
1: పల్లెనున్న,
0: or a village,
1: గుట్ట మీదనున్న,
0: మౌంటైన్ టాప్,
1: నట్టేటబడి ఉన్న,
0: ఆర్ ఇన్ ద డీప్ సీ,
1: ఎక్కడున్నానేమి ఎరుగునతనే.
0: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్.
1: ఎక్కడున్నా అతను తెలిసిపోతుంది.
0: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: బికాస్ హీస్ ఎవ్రీవేర్.
1: నీ తల ఇక్కడ ఉంటుండాలి.
0: యువర్ హెడ్ ఈస్ హియర్ ఆన్ ద టాప్.
1: కానీ నీ కాలు కింద ఉంటుండాలి.
0: బట్ ది ఫీట్ ఆర్ బిలో.
1: కాలిపైన ఒక చీమ పోతుండాలి.
0: యాజ్ యాంట్ వాక్.
1: కానీ తక్షణం మీద అన్ని పొట్టి కొట్టేసావు కదా.
0: ఇమ్మీడియట్లీ యు థంప్ ఇట్ దేర్.
1: తలబోయి చూచిందే దానికి అక్కడ.
0: The head has not gone down.
1: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి.
0: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
1: దేశములో. దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండాదో అదే విధంగానే దేశమంతా కూడా భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్.
1: దేహము దేశము బింబ ప్రతిబింబములే.
0: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
1: భావ అభావములే. భావ అభావములే.
0: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలోన్.
1: చీకటి వెలుగులు రెండు లేవు.
0: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుంది.
0: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్,
1: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
0: ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
1: ఎక్కడ పరిగెత్తిపోయింది?
0: వేర్ హ్యాస్ ఇట్ గాన్?
1: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
0: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యూ ఫైండ్ ఇట్.
1: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోలేదు, ఎక్కడ రాలేదు.
0: ఇట్ హాస్ నాట్ గోన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్ అపియర్డ్.
1: దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
0: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యూ డోంట్ హ్యావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
1: ఒక్కటే భావ అభావములే.
0: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వన్ ఇస్ మానిఫెస్టేషన్.
1: ఎక్కడికి పోలేదు, అది ఎక్కడి నుంచి రాలేదు.
0: సో దిస్ హాస్ నాట్ గోన్ ఎనీవేర్. దట్ హాస్ నాట్ కమ్ హియర్.
1: ఒక్కటే ఎప్పటికీ.
0: Only one thing that exists all the time.
1: Adiye satyam.
0: That is truth.
1: Aa satyame trikala bhajyam.
0: That truth is indivisible in all three.
1: Atti trikala bhajyam ainatundi satya tattvanni manamu ekkada poyinappudikini ye pani chesinappudikini manam danni vismarinchakoodu.
0: We should never forget this truth which is indivisible in all three periods of time, wherever you are, whatever you do.
1: Motta motta meer enni vidyanu nerchinappudikini,
0: you may study anything,
1: drishtini matram pettukondi,
0: but keep in your view,
1: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం.
0: వాట్ ఈస్ ది ఎసెన్స్? వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
1: అది ఆధ్యాత్మిక విద్య విజ్ఞానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: నేనే అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మ విద్యను నేనే.
0: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్
1: అన్నింటి

0: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్
1: ఆఫ్ ఉంటుండాలి. ఒక అయస్కాంతం ఉంటుండాలి.
0: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
1: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి.
0: ఐరన్ పీస్.
1: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్ కచ్చుకుంటుంది.
0: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమిడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
1: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం.
0: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద ఐరన్ పీస్.
1: కాదు కాదు.
0: నో.
1: అది కూడా దైవత్వమే.
0: ఇట్స్ ఆల్సో డివినిటీ.
1: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే.
0: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: ఐరన్ శుభ్రంగా ఉంటుంటే దాన్ని ఆకర్షిస్తుండాలి.
0: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రాన్.
1: దురదృష్టవశాత్తు ఈ నాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
0: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
1: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
0: ఈవెన్ ది మ్యాగ్నెట్ ఇస్ బిగ్,
1: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు.
0: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
1: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది?
0: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
1: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
0: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్.
1: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట.
0: ది మ్యాగ్నెట్ స్మైలింగ్.
1: ఓ పిచ్చి అయ్యనా,
0: ఓ మ్యాగ్నెట్,
1: కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేను ఎట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది?
0: ఓ ఐరన్, యూఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్?
1: నీ డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసే, ఆటోమేటిక్ గా వస్తున్నావు.
0: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
1: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
0: దేర్ఫోర్ అవర్ లైఫ్ ఇస్ అన్ ఐరన్ పీస్.
1: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
0: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
1: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
0: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
1: కేవలం పైరు స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
0: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
0: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ ఔటర్ ఇంపార్టెంట్.
1: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది.
0: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
1: ఖర్చుకోవటమే కాదు,
0: నాట్ మియర్
1: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది.
0: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్
1: ఎ మ్యాగ్నెట్. బ్రహ్మైవ భవతి.
0: దట్ ఇస్ నో అదర్ ద బ్రహ్మ.
1: రేపు ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేయండి.
0: యూ ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవేర్.
1: మ్యాగ్నెట్ కు ఒక పిన్ కల్పించండి.
0: జస్ట్ అలౌ ది పిన్ టు
1: ఆ పిన్ అంటే రెండు దినాలు పెట్టండి. మూడవ దినం ఆ పిన్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
0: థర్డ్ డే ది పిన్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్.
1: చూసారా, దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడా నువ్వు, ఐరన్ ముక్క కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మారిపోయి.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్,
1: దాని యందు ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
0: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
1: గొడ్డలు తీసుకుని వెళ్తారు అడవికి.
0: యు టేక్ ఎన్ యాక్స్ అండ్
1: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
0: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
1: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
0: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ అన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
1: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలికి కొంచెం అందిస్తుంది.
0: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
1: చూసారు ఎంత ఉపకారం.
0: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
1: మీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడీ లోపల
0: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడీ.
1: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
0: బాబా వెంట్ దేర్ బిఫోర్
1: ఏది లేదు, ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
0: దేర్ వాజ్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ, చావిడి.
1: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్స్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
1: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపును మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
0: యాజ్ ద ప్లాంట్ వాజ్ గ్రోయింగ్ ఇట్ వాజ్ బెంట్ ఆన్ వన్ సైడ్ సో దేర్ వాజ్ షేడ్.
1: వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
0: అండ్ బాబా యూస్ టు సిట్ అండర్ ది షేడ్.
1: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
0: ఈ గోస్ రౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నేమ్ ప్లాంట్.
1: తర్వాత
0: సమ్ టైమ్
1: ఈ యొక్క లక్ష్మీబాయ్ అల్లుడు,
0: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయ్,
1: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
0: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
1: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
0: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
1: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
0: అండ్ హీ వాచ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్
1: హియర్. ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
0: ఓ నేమ్ ప్లాంట్, యూ హ్యావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఇట్స్ ఫైన్ కూల్ షేడ్.
1: ఓ వృక్షమా,
0: ఓ ప్లాంట్,
1: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
0: దట్ బ్రాంచ్ ఆఫ్ దిస్ నేమ్ ప్లాంట్ దట్ హెస్ గివెన్ మీ ది కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్.
1: అందువల్ల ఇప్పుడు ఎక్కడైనా పెడితే ఆ ఒక్క కొమ్మలో మాత్రమే ఆకులు తీయగా ఉంటాయి, కానీ మిగతా కొమ్మలంతా కూడా తీయగా ఉండవు.
0: దేర్ ఫోర్ ఈవెన్ దిస్ డే ద లీవ్స్ ఆఫ్ దట్ బ్రాంచ్ ఆఫ్ దట్ నేమ్ ప్లాంట్ ఆర్
1: అనగా ఉపకారం చేసినటువంటి వారి యొక్క ఫలితం ఎప్పటికీ ఉపకారంగానే ఉంటాయి.
0: దేర్ ఫోర్ దోస్ దట్ రెండర్ హెల్ప్ దట్ విల్ బి రిమెంబర్డ్.
1: కనుక మనము ఉపకారంలో ఎంతైనప్పుడు త్యాగం చేయాలి.
0: Therefore, while rendering help, you have to sacrifice a lot.
1: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
0: And you will be helped in turn.
1: అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేయండి.
0: You help those that harm you.
1: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
0: Then you will have positive rewards.
1: మనం చేసినటువంటి ఈ ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
0: All the help you do now will never go in vain. Don't be disappointed because you don't get the reward immediately.
1: It will take time.
0: Wait, you will certainly get your rewards.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ విద్యలన్నీ నేర్చడమే కాకుండా
0: యూ షుడ్ నాట్ ఓన్లీ స్టడీ,
1: దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఇన్ ది వరల్డ్.
1: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైనటువంటి పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనం తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
1: అంతే, గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
0: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్. పుస్తకముల
1: నిండా మస్తుగా చదివుండే,
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
1: మస్తకముల నిండా మట్టి మెండు,
0: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూస్?
1: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
0: Therefore, that book must be transformed.
1: Practical.
0: When once the head and the book become one, you can practice later. And that we should also expose the secrets of our knowledge.

0: ఆర్ లిస్నింగ్ టు అవర్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ ఆన్ ది 28th ఆఫ్ ఆగస్ట్ 1996.
1: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పునః పునర్విత్తం ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలం అనంతమైనటువంటిది,
1: టైమ్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఈ అనంత కాలంలో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం.
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ టైమ్ వి పాస్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఈ అనుభూతులన్నీ కూడాను అప్పటికప్పటికి ప్రత్యక్షమై తిరిగి అగోచరమవుతున్నవి.
1: దీస్ ఎక్స్పీరియన్సెస్ కన్ఫర్ రిజల్ట్స్ అండ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
0: పునర్విత్తం, మనము కొన్ని సమయంలో ధనమును కోల్పోతున్నాం.
1: ఎట్ టైమ్స్ వీ లూజ్ మనీ.
0: కానీ దీనికి విచారించనక్కర్లేదు.
1: We don't need to worry about it.
0: అది మరొక సమయం నందు ఈ ధనమే మనకు ప్రత్యక్షమవుతుంది.
1: The same money could be acquired later.
0: పునర్మిత్రం, మనం అనేక మంది మిత్రులను కలుస్తుంటాం.
1: We meet many friends.
0: ఏ మిత్రుడు కూడాను మనకు శాశ్వతమైన మిత్రుడు జగత్తులో కానరాడు.
1: In this world, we don't find any single friend who remains with us permanently.
0: భౌతికమైనా లౌకికమైనా ప్రాకృతమైన మిత్రుల్లో ఏ శాశ్వతమైన మిత్రుడు కూడాను మనకు ఉండటం లేదు.
1: In this ephemeral, transient, momentary, physical world, we don't find any single permanent friend.
0: అలాంటి మిత్రుల్ని ఎన్ని వందలో మనం కోల్పోతున్నాము, తిరిగి సంపాదించుకుంటున్నాము.
1: We lose such friends quite a good number and then have friendship later.
0: Punarpatri punarvasuhu. ఈ జగత్తును ప్రతి వ్యక్తి కూడాను అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతుల నిమిత్తమై గృహస్థ ఆశ్రమను ఆశ్రయిస్తున్నాడు.
1: In this world, everyone experiences the stage of householder to enjoy the peace and happiness.
0: కాని ఏ పత్ని కూడాను ఏ పతి కూడాను శాశ్వతం కాదు.
1: No husband, no wife is permanent.
0: కొంతకాలంలో వారు మార్పు చెందుతున్నారు.
1: They change after some time.
0: పత్నిని కోల్పోయిన మరొక పత్నిని వివాహమాడి తాను సుఖజీవనం చేయవచ్చు.
1: ఇఫ్ ది వైఫ్ ఈజ్ గాన్ డెడ్, వన్ కెన్ గెట్ రీమ్యారీడ్.
0: పునర్వసుహు. భూములు సంపాదించుకుంటున్నాం.
1: వి అక్వైర్ ల్యాండ్ ప్రాపర్టీ.
0: కానీ కాలకర్మ కారణ వశత్తు ఆ భూములను మనం కోల్పోతున్నాం.
1: బేసింగ్ ఆన్ ది టైమ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వీ మైట్ లూజ్ ది ల్యాండ్ ప్రాపర్టీ.
0: ధనమును కోల్పోతున్నాము.
1: వీ లూజ్ మనీ.
0: తిరిగి రావటం లేదు.
1: అండ్ వీ డోంట్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ ఫోర్.
0: మిత్రులను కోల్పోతున్నాము.
1: వీ లూజ్ అవర్ ఫ్రెండ్స్.
0: తిరిగి ఆ మిత్రుడు మనకు లభ్యం కావటం లేదు.
1: అండ్ వీ డోంట్ గెట్ సేమ్ ఫ్రెండ్స్.
0: భార్యను కోల్పోతున్నాము. తిరిగి అట్టి భార్య మనకు లభ్యం కావటం లేదు.
1: సేమ్ వైఫ్, వీ డోంట్ గెట్ హర్ బ్యాక్ ఆఫ్టర్ హర్ డెత్.
0: భూమిని కోల్పోతున్నాము, తిరిగి అట్టి భూమి మనకు లభించటం లేదు.
1: ద ల్యాండ్ ప్రాపర్టీ వన్స్ లాస్ట్ కెనాట్ బి రిగైన్డ్ ఇన్ ద సేమ్ వే.
0: కాని
1: బట్
0: నా శరీరం, ఈ శరీరధారి అయినటువంటి మానవుడు ఈ శరీరంలో ఒక్కతూరి కోల్పోయినా తిరిగి ఈ శరీరం మనకు లభ్యం కాదు.
1: బట్ వెన్ వన్స్ ద బాడీ ఈజ్ లాస్ట్ డెడ్ అండ్ గాన్ ఇట్ కెనాట్ బి రీగెయిన్డ్.
0: కనుక శరీరం ఉన్నట్లే శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని సంపాదించి శరీరం ద్వారా లౌకికమైన భౌతికమైన ధార్మికమైన ఆధ్యాత్మికమైన వైజ్ఞానికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్లీ హ్యాపీనెస్, ద రైచియస్నెస్, ద స్పిరిచువల్ బ్లెస్.
0: మానవుడు ఈ శరీరం ద్వారా అనేక సుఖశాంతులు పొందుతున్నాడు.
1: Through this body, man experiences peace and happiness.
0: దనకనక వస్తువాహనాదులను అందుకుంటున్నాడు.
1: He also possesses conveniences
0: and comforts. అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
1: He passes through experiences of anxieties, worries, troubles and turmoil.
0: ఈ అన్నింటికీ మూల కారణమేమిటి?
1: What is the cause behind this?
0: మూలాధారం ఏమిటి?
1: What is the basis?
0: ఇది ధనేశన, దారేశన, పుత్రేశన. ఈశనాత్రయములే మూడు కూడాను మానవులకు ఇన్ని విధమైనటువంటి యొక్క సుఖ సంతోషములను ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: Man is happy because of the three kinds of attachments that he develops as time passes by: the property, the family, the wife and children.
0: అనేక మంది రాజులు ఎందరో ఎన్ని విధములైన ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: Kings acquired plenty of prosperity and property.
0: కాని ఆ ధనమును వారి కనుముందే కోల్పోతున్నారు.
1: They lose the very same money they acquired right in front of them.
0: కనుక ధనము శాశ్వతం కాదు.
1: So wealth is not permanent.
0: ధనము ఎప్పటికూడాను మానవుని ఉద్ధరించలేదు.
1: Money will never emancipate you.
0: ధనము చేత మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందలేడు.
1: Wealth will never confer permanent bliss.
0: ధనము చేత మానవుడు పవిత్రమైనటువంటి యొక్క స్థితిని అనుభవించలేడు.
1: The sacred exalted state cannot be attained by money.
0: ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనము.
1: It is the spiritual wealth that is the true wealth in spirit.
0: కనుక ఇట్టి ధనేక్షణ వల్ల మానవుడు సుఖమునే మాత్రము అనుభవించటం లేదు.
1: So attachment to money will never give you happiness.
0: సుఖమును అనుభవించలేకపోయినప్పటికీ ధనము కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Though he cannot experience happiness through money, yet he wants to acquire.
0: ధనము ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కాని ఎంతవరకు పరిమితమైనటువంటి రీతిగా మనం అనుభవించాలి.
1: Yet it is required to certain extent under certain limits.
0: కనుక ధనేశన అనేటువంటిది మానవుడికి సత్యనిత్యమైనటువంటి యొక్క సొత్తు కాదు.
1: So attachment to money is not permanent wealth of bliss and truth.
0: ధారేశన.
1: నెక్స్ట్ దారేషణ.
0: కుటుంబ సంబంధందు ఆలుబిడ్డలను కలిగి అనేక సంపత్తులు చేత కొంతకాలం సుఖాన్ని అనుభవించవచ్చు.
1: విత్ ఫ్యామిలీ ది వైఫ్ అండ్ చిల్డ్రన్ వన్ కెన్ ఎంజాయ్ లైఫ్ విత్ ఆల్ ద మనీ అండ్ కంఫర్ట్.
0: ఇది కూడా సత్యనిత్యమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎయిదర్ ఎ పర్మనెంట్ ఎటర్నల్ ప్లేస్.
0: ఇది కూడా అనిత్యమైనటువంటిది.
1: It is also a
0: అసత్యమైనటువంటిది,
1: passing phase,
0: అప్రమాణమైనటువంటిది,
1: and it's falsehood.
0: కనుక దారేషన్ చేత సుఖాన్ని పొందుతామనుకోవటం చాలా వెర్రితనము.
1: It is foolishness to think that you will be blissful in this family life.
0: ఇక పుత్రేషణ.
1: Then comes పుత్రేషణ.
0: పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు.
1: One wants a son.
0: తప్పక అవసరమే.
1: Yes, it is necessary.
0: పుత్రుడి వల్ల అనేక సుఖములు పొందుతామని ఆశిస్తుంటారు.
1: Many want to be happy by having a son.
0: కాని ఇది కూడాను సత్యమైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ ఎయిదర్.
0: ధృతరాష్ట్రకు అనేక మంది పుత్రులు పుట్టారు.
1: కింగ్ ధృతరాష్ట్ర హ్యాడ్ సో మెనీ సన్స్.
0: కాని ఆ పుత్రుల వల్ల ఆ ధృతరాష్ట్ర ఏమైనా ఆనందాన్ని అనుభవించాడా?
1: వాస్ హీ ఎవర్ హ్యాపీ త్రూ హిస్ సన్స్?
0: పుత్రుల వల్ల అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడాను గురి అయ్యాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లేమ్, పాస్డ్ త్రూ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ హిస్ సన్స్.
0: కుమారుల వల్లనే రాజ్యము కూడాను భ్రష్ట పెట్టించుకుంటాడు.
1: ద హోల్ కింగ్డమ్ వాజ్ సబ్జెక్టెడ్ టు టోటల్ రూయిన్ బికాస్ ఆఫ్ హిస్ సన్స్.
0: కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు వారిచే నేగతిని బడిసిన.
1: Though one may have many sons, do you think that they are happy?
0: Putrulane aa sukuna kon ponbandane durgatul.
1: But don't you think that Sukha without sons, was he not happy?
0: Kanaka putrulane variki kashtamani, putrulu unnatundi variki sukhamani manam bhavinchakoddu.
1: We should never feel that by merely begetting a son that will be happy, that happiness is this the distance.
0: Go perine kodadi dani kommunu kodunu perugutuntai.
1: And we also find the horns growing along with the buffalo.
0: కనుక పుత్రేషణ అనేటువంటిది సుఖాన్ని, ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నారు మానవులు.
1: సో మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ విల్ బి హ్యాపీ బై బిగినింగ్ హిస్ సన్.
0: కొట్టి భ్రమనే.
1: దట్ వాస్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
0: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈశ్నాత్రేములు మూడు కూడాను ముడివేసి మానవుణ్ణి అనేక విధమైనటువంటి చిక్కులకు గురి చేస్తున్నాయి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై ద త్రీ ఫోల్డ్ రోప్, ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ, ద వైఫ్ అండ్ సన్.
0: కానీ సత్పుత్రుడు ఒక్కడు ఉండినా కూడా చాలు.
1: వన్ గుడ్ సన్ ఈజ్ ఎనఫ్. ఇన్ ఫ్యాక్ట్
0: దీనికి చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
0: ఇది చైత్ర మాసము.
1: దిస్ మంత్ ఈస్ కాల్డ్ చైత్ర.
0: రాముని యొక్క జన్మదినమునకు ప్రధానమైనటువంటి యొక్క నెల.
1: దిస్ ద మంత్ గేవ్ బర్త్ టు దట్ లార్డ్ రామచంద్ర.
0: చైత్రశుద్ధ నవమి రోజే శ్రీరామచంద్రుడు పుట్టాడు.
1: ఆన్ ద చైత్రశుద్ధ నవమి డే రామ వాజ్ బోర్న్.
0: కనుక ఈ చైత్ర మాసము చాలా చిత్రమైన మాసము.
1: దిస్ మంత్ చైత్ర ఇస్ మిస్టీరియస్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్.
0: త్రైలోక్య పవిత్రములు,
1: సీక్రెట్ ఆల్ త్రీ వర్డ్స్,
0: విత్తములు
1: అండ్ ద స్పిరిట్ ప్రాపర్టీ, సో క్లోజ్.
0: ముని జన వన పౌత్రములు
1: అండ్ ఆర్ వెరీ మచ్ అడోర్డ్ బట్ ఆల్ ద సెయింట్స్ అండ్ సీయర్స్.
0: చరిత్రములు,
1: దట్ ఇస్ ద గ్లోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ ద లార్డ్.
0: అట్టి జనక మహారాజు యొక్క, దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలు ఎందుకూడను రెండవ భార్య ఏమాత్రం కూడాను ఏ చరిత్ర ఎందుకూడను మనకు కనిపించదు.
1: ఆఫ్ ది త్రీ వైఫ్స్ ఆఫ్ దశరథ, ద సెకండ్ వైఫ్ ఇస్ ద హర్ స్టోరీ హిస్టరీ ఈజ్ నాట్ వెల్ నరేటెడ్.
0: రాముల వల్ల కౌసల్యకు సత్కీర్తి కలిగింది.
1: కౌసల్య వాజ్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ రామచంద్ర.
0: సుప్రభాతంలోనే కౌసల్య సుప్రజా రామ అని కౌసల్య పేరు మొట్టమొదట పెట్టారు.
1: వి బిగిన్ ద డే బై ఎక్స్టోలింగ్ ద మదర్ కౌసల్య.
0: కైక తన యొక్క భరతుని యొక్క రాజ్యమును అందిస్తాడనేటువంటి ఆశ చేతనే కైక భరతుణ్ణి అమితంగా ఆశించుతూ ప్రేమిస్తూ వచ్చింది.
1: కైక లవ్డ్ హర్ సన్ భరత బికాస్ షీ ఎక్స్పెక్టెడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ద కింగ్డమ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆంక్షలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్.
0: సుమిత్ర చాలా సద్గుణవంతురాలు.
1: సుమిత్ర వాజ్
0: సదాచారవంతురాలు,
1: ఆఫ్ నోబుల్ ప్రాక్టీస్,
0: మితభాషి.
1: She talks
0: hita bhashi
1: and she talks in a pleasing
0: ilanti,
1: limited way.
0: Sumitra ku perutaginaatvanti oka pravartana aa sumitri endu pradarshinchindi.
1: Sumitra behaved befitting her name given to her.
0: Aavaki iruvuru kumarulu puttaru.
1: She has two sons.
0: Yemiti vaari iruvuriki rajyamu dakkadu.
1: In fact
0: rajyamulo yelaru endukosam kumarulu.
1: What for are the two sons? They can't the legal heirs of the kingdom.
0: Appudu aa sumitra yavat prapanchamulake ఆదర్శవంతమైనటువంటి ఒక సేవాభావమును అందిస్తూ వచ్చింది.
1: ఇట్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ సుమిత్ర, ద మెసేజ్ ఆఫ్ సర్వీస్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: శ్రీరామచంద్రుడు రాజైనప్పుడు,
1: వెన్ శ్రీరామ వాజ్ కింగ్,
0: నా కుమారుడు శ్రీరామచంద్రుడికి ప్రధానమైన సేవకుడిగా రావాలి అని ఆశించింది.
1: సుమిత్ర వాంటెడ్ హర్ సన్ టు బి ది మెయిన్ సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
0: యజమానుడి ప్రక్కలోనే సేవకుడు ఉంటుంటాడు.
1: The servant should be by the side of the master.
0: నా కుమారునికి సేవకత్వమే ప్రధానమైనటువంటి రాజ్యత్వం.
1: That the kingdom, the greatness lies in being
0: servant. My
1: first son, Lakshmana, be in service to the Lord Rama.
0: రెండవ కుమారుడైనటువంటి యొక్క శత్రుఘ్నుడు,
1: ద సెకండ్ సన్ శత్రుఘ్న,
0: భరతుడు రాజైతే ఆ భరతునికి తాను సేవకుడిగా నిలిచాలి.
1: షుడ్ సర్ భరత ఇఫ్ హీ వర్ టు బి ద కింగ్ టు ఫాలో.
0: కనుక నేను సేవకత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని ఆ సుమిత్ర ఇంత పవిత్రమైన మార్గంలో తన కుమారుణ్ణి అర్పితం చేసింది.
1: దట్ వాజ్ ద సీక్రెట్ పాత్ చోజన్ బై సుమిత్ర, ద పాత్ డివైన్ సర్వీస్.
0: ఈ సుమిత్ర యొక్క భావములు ఎంత విశాలమైనటువంటివి, ఎంత ఘనమైనటువంటివి, ఎంత ఆదర్శవంతమైనటువంటివి ఒక్కతూరి రామచరిత్రం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ ఆఫ్ శ్రీ రామచంద్ర, యూ నో ద క్యారెక్టర్ అండ్ ద రోల్ ఆఫ్ సుమిత్ర, విచ్ ఇస్ సో మైటీ ఫర్ హైలీ నోబల్.
0: రాములు అరణ్యవాసంలోకి వెళ్లే సమయం లోపల,
1: వెన్ రామ వాజ్ గోయింగ్ ఇన్ ఫర్
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: అండ్ షీ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ క్రైయింగ్.
0: ఆ సమయం లోపల ఏడ్చినటువంటిది ఒక సుమిత్ర మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ సుమిత్ర హూ డిడ్ క్రై.
0: అక్క ఎందుకు నీవు భర్త పెంచడం?
1: వై షుడ్ యూ వారీ సిస్టర్?
0: నా కుమారుడు అయినటువంటి లక్ష్మణుడు రాములకు సేవకుడిగా వెళ్తున్నాడు.
1: మై సన్ లక్ష్మణ వుడ్ సర్టెన్లీ ఫాలో రామ్.
0: ఎట్టి ఆపదలు సంభవించవు.
1: దేర్ఫోర్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఎట్టి ఇక్కట్టును సంభవించవు.
1: దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: రాములను కంటిరెప్ప వలె చూసుకుని కాపాడుతుంటాడు నా కుమారుడైన లక్ష్మణుడు.
1: మై సన్ లక్ష్మణ విల్ టేక్ ఎవ్రీ గుడ్ కేర్.
0: లక్ష్మణుడు వెళుతున్నాడు కనుక నీవు దుఃఖించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: డోంట్ గ్రీవ్, డోంట్ ఫీల్ సారీ.
0: ఈ విధంగా ఏ తల్లి అయినా చెబుతుందా?
1: విల్ ఎనీ మదర్ స్పీక్ లైక్ దాట్?
0: రాములకు వరం ఇచ్చాడు కాబట్టి తాను అరణ్యానికి వెళ్ళవచ్చును, నా కుమారుడికి ఏమత్రం ఉంది కనుక నా కుమారుడు వెళ్ళనక్కర్లేదని తాను అడ్డు తగలవచ్చు.
1: ఇన్ఫాక్ట్ సుమిత్ర కెన్ ఆర్గ్యూ దిస్ వే, ఇన్ రామా షుడ్ గో టు ఎగ్జైల్ అండ్ నాట్ హర్ సన్.
0: సుమిత్ర అట్టు అడ్డు తగలలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ అబ్జెక్ట్.
0: రాములకు సేవ నిమిత్తమే పుట్టాడు.
1: In fact, he was born to serve Rama.
0: తన పనిముట్టును తాను వెంట తీసుకుని పోతున్నాడు.
1: Naturally, he is taking his instrument with him.
0: అది నేను పంపడం కానీ లక్ష్మణుడు వెళ్ళటం కానీ కాదు.
1: It is not anything great in sending him or Lakshmana following him.
0: రాముని యొక్క అధికారము.
1: And Rama has got every right.
0: కనుకనే లక్ష్మణుని ఆశీర్వదించి.
1: So he blessed Lakshmana.
0: నాయన నీవు సీతారామును చక్కగా చూసుకుని రా.
1: And mother blessed, let you take care of brother and sister. That was her blessing.
0: కౌసల్యకు ధైర్యమును బోధించింది.
1: And she gave all the courage to Kausalya.
0: ఇంకా భరతుడు. భరతుడు తన మేనమామ అయినటువంటి కైకేయి రాజ్యమునకు వెళ్తున్నాడు.
1: భరత వాస్ ప్రొసీడింగ్ టు హివర్స్ హిస్ అంకల్
0: శత్రుఘ్నకు ఏ మాత్రము కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అనగా వార్తనకు అందలేదు.
1: ఇన్ఫాక్ట్ నో మెసేజ్ వాస్ కమ్యూనికేటెడ్.
0: రమ్మని కానీ పొమ్మని కానీ ఉండమని కానీ ఏమాత్రము చెప్పలేదు.
1: నో మెసేజ్ వాస్ సెంట్ టు హిమ్ ఈదర్ టు స్టే బ్యాక్ ఆర్ టు ఫాలో ఆర్ టు రిమైన్.
0: భరతుడు సంసిద్ధమై ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ రెడీ టు గో.
0: ఎందుకోసం?
1: వై?
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్నుడు సిద్ధమయ్యాడు.
1: శత్రుఘ్న వాస్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ భరత.
0: కనుక ఈ విధమైనటువంటి తల్లులు కుమారులు కన్నందుకు సేవ నిమిత్తమై అర్పితం గావించుకునేటువంటి తల్లులు గొప్ప గొప్ప మహనీయులు భారత చరిత్రలో పవిత్రమైనటువంటి రీతిగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దేర్ ఆర్ మెనీ మదర్స్ హూ సాక్రిఫైస్ దేర్ సన్స్ టు స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ ఇన్ సర్వీస్.
0: ఇంకా పత్నులు
1: అండ్ దెన్ ద వైఫ్.
0: కానీ శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి సీత జనక మహారాజు యొక్క కుమార్తె. నేను ఈ క్షణమైనా కూడా ఈ జగత్తులో నేను ఉండలేను.
1: And Sita, the consort of Sri Ramachandra,
0: నీవే నా ప్రాణము, నీవే నా యొక్క తోడు.
1: Considered husband Rama as his as a very life.
0: క్షణమైనా నేను ఈ జగత్తులో ఉండలేను.
1: And she can't bear the separation even for a moment.
0: తను చాలా బాధపడింది.
1: And she was felt so sad for separation.
0: కానీ
1: but
0: ఊర్మిళ
1: then ఊర్మిళ.
0: ఈ ఊర్మిళ యొక్క పేరు కూడా రామాయణంలో ఎక్కడ కూడా కనిపించదు.
1: The name of Urmila is not also well narrated.
0: Urmila iruvulu kudanu chaala pavitramaitunte vyaktulu.
1: Sumitra and Urmila are noble souls. Adarshavantamaitunte
0: jeevithani andinchinatunte vyaktulu.
1: They led ideal lives.
0: Nitya jeevithamni avarpitam gaavinchukunnatunte vyaktulu.
1: They sacrificed their lives.
0: Kanuka ee Urmila ఏ విధమైన యొక్క విచారం కూర్చు నోటు కాలేదు.
1: ఊర్మిళ వాజ్ నెవర్ వరీడ్, షీ నెవర్ క్రైడ్.
0: మీరు అరణ్యానికి పోతున్నారనే విషయమే ఆమెకు తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ నాట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ సెంట్ టు ఎగ్జైల్. ఆమె చిత్రకళ
0: చాలా ప్రవీణురాలు.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్.
0: ఒక చిత్రమును చిత్రిస్తూ ఉండాలి.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్సలెంట్ పెయింటర్.
0: ఇంక్ బాటిల్ అంతా పెట్టుకుంది.
1: అండ్ దేర్స్ ఇంక్ బాటిల్ దేర్.
0: ఆ యొక్క కాలమునంతా కూడా ఆ చిత్రం లోపల నేను వినియోగిస్తూ వచ్చు.
1: షీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ పెయింటింగ్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు.
1: లక్ష్మణ వెన్
0: ఊర్మిళ అన్నాడు.
1: హి సెడ్ ఊర్మిళ.
0: భయపడిపోయి లేచింది.
1: షి వాస్ వెరీ మచ్ ఫ్రైటెన్డ్.
0: లేచేటప్పటికి
1: దెన్
0: తన యొక్క చీర ఆ ఇంకు బాటిల్కు తగిలి వేసేటువంటి పెయింట్ పైన పడిపోయి ఆ యొక్క పెయింట్ కూడా చెదిరిపోయింది.
1: యాజ్ ది సారీ టచ్ ది వెరీ ఇంక్ బాటిల్ ది ఇంక్ బాటిల్ స్పిల్డ్ ఓవర్ ది ఎంటైర్ పెయింట్.
0: అయ్యో చెడిపోయినే.
1: అండ్ ది పెయింటింగ్ వాస్ స్పాయిల్డ్. షి ఫెల్ బ్యాడ్.
0: ఏం చేస్తున్నావు నీవు అన్నాడు.
1: అండ్ లక్ష్మణ సెడ్ వాట్ ఆర్ యు డూయింగ్.
0: రేపటి దినము సీతారాముల యొక్క పట్టాభిషేకం కదా.
1: టుమారో ఇస్ ద డే ఆఫ్ కరోనేషన్.
0: ఆ చిత్రమును నేను చక్కగా చిత్రిస్తూ ఉన్నాను.
1: ఐఎమ్ పెయింటింగ్ ద కరోనేషన్ ఫంక్షన్.
0: ఈ చిత్రం నా తండ్రి అయిన జనక మహారాజు కూడాను పంపాలి.
1: అండ్ ది సేమ్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు జనక.
0: ఈ పవిత్రమైనటువంటి దృశ్యమును ప్రపంచమునికే చాటాలి.
1: ద సీక్రెట్ సినారియో మస్ట్ బి పబ్లిసైజ్డ్
0: నిమిత్తమే సీతారాముల పట్టాభిషేకం నేను చిత్రిస్తున్నాను అన్నది.
1: దట్స్ ద రీజన్ వై ఐఎమ్ పెయింటింగ్ సీతారామ కరోనేషన్ ఫంక్షన్.
0: అప్పుడు లక్ష్మణుడు విచారంగా చెప్పాడు.
1: దెన్ లక్ష్మణ సెడ్ ఇన్ ఎ సాడ్ వే.
0: సీతారాముల పట్టాభిషేకం కైకేయి వల్ల నిలిచిపోయింది.
1: ది పట్టాభిషేకం ద కరోనేషన్ ఫంక్షన్ ఈజ్ స్టాల్డ్ నౌ.
0: ఈనాడు నీ యొక్క చిత్రకళను నా వల్ల నీకు చెదిరిపోయింది.
1: అండ్ బికాస్ ఆఫ్ మీ ది ఎంటైర్ పెయింటింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: మొత్తం పైన పట్టాభిషేకమే స్తంభించిపోయింది.
1: ద హోల్ కరోనేషన్ ఫంక్షన్ ఇస్ క్యాన్సల్డ్.
0: కనుక నీవు విచారించనక్కర్లేదు.
1: సో డోంట్ వరీ
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: చెప్పి తక్షణమే నేను ఇప్పుడు వెళుతున్నాను శ్రీరాముల జతలో అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ ఫాలోయింగ్ శ్రీరామచంద్ర టుమారో.
0: భర్త శ్రీరాముల జత లోపల 14 సంవత్సరం అరణ్యానికి వెళుతున్నాడంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా?
1: When husband was prepared to follow Ramachandra and separate for 14 years, which wife will accept? Why should you follow him? You are not commanded to go.
0: And
1: she can argue, you don't have to go. So, but yet she was
0: Natha, సీతారాముని యొక్క సేవ నీకు మాత్రమే లభ్యమైంది.
1: యు ఆర్ సో లక్కీ వన్ దట్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ది సర్వీస్.
0: నువ్వు తప్పక క్షణమైనప్పుడు నువ్వు వ్యర్థం చేయకుండా నువ్వు వెళ్ళమని చెప్పింది.
1: డోంట్ వేస్ట్ ఇవెన్ ఎ సింగిల్ మూమెంట్ ఆఫ్ టైమ్, ఫాలో దెమ్, షీ సెడ్.
0: అప్పుడు చెప్పాడు, 14 సంవత్సరాలు నీవు ఇంకా సీతారామును చూడలేవు.
1: For 14 years you cannot see them, Sita.
0: నీ ఒక్కతూరి వెళ్ళి సీతాభవనమునకు వెళ్ళి సీతను దర్శించుకుని రా అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ సెడ్ బెటర్ యూ గో టు సీతా అండ్ హ్యావ్ హర్ దర్శన్.
0: ఆమె ఏమి కట్టు కదలలేదు.
1: అండ్ షీ వెంట్.
0: కదలక పతికి ఆజ్ఞ ఇస్తుందది.
1: అండ్ షీ వాస్ కమాండింగ్ హర్ హస్బెండ్.
0: సీతారాముల యొక్క ప్రయాణమునకు నా వల్ల నీకేమైనా అడ్డు జరుగుతుంది ఏమో.
1: I may be an obstacle on your way.
0: Avasyame cheyavattu.
1: Nothing of that sort should happen.
0: Sitaramana vente tachane nee bayalderu.
1: You immediately follow them.
0: Vaaru sevalo nee palugonu.
1: You serve them.
0: కానీ ఒక్క మాట మాత్రం నాకు ప్రమాణం ఇవ్వాలి అని.
1: బట్ యు మేక్ వన్ ప్రామిస్ టు మీ.
0: 14 సంవత్సరములు అరణ్యములో ఉంటావు.
1: యు ఆర్ టు స్టే దేర్ ఫర్ 14 ఇయర్స్.
0: ఎప్పుడైనా నా యొక్క పేరు గాని నా యొక్క రూపం గాని నీవు చింతించవచ్చును.
1: యు మే థింక్ ఆఫ్ మీ ఆర్ మై నేమ్.
0: కానీ అట్టి దానిని ఏమాత్రం మనసులో పెట్టుకో.
1: నెవర్ గివ్ స్కోప్ టు సచ్ థింగ్.
0: ఊర్మిళ యొక్క పేరునే నీవు స్మరించవద్దు.
1: నెవర్ థింక్ ఆఫ్ మై నేమ్.
0: సీతారామ సీతారామ సీతారామ అని సీతారాముల యొక్క సేవ ఎందే నీవు నిమగ్నుడు కా.
1: Always spend all the time in serving Sitarama.
0: ఏ సమయం నందైనా కూడా నేను నీ వెంట వచ్చినప్పుడు వారి సేవలకు నేను అడ్డు తగలవచ్చు.
1: If I am to follow you, I may be an obstacle in the path of your service.
0: నీ పవిత్రమైన సేవలకు నేను అడ్డు తగలకుండా ఉండే నిమిత్తమై నేను ఇక్కడే ఉంటానని చెప్పి.
1: I don't want to interfere as you serve Sitarama in a sacred way.
0: లక్ష్మణుడు పట్టలేని ఆనందాన్ని పొందాడు.
1: లక్ష్మణ వాజ్ ఎక్స్టాటిక్.
0: ఇట్టి పత్రుడు కూడా ఉంటుంటారా లోకంలో.
1: Such wives are also there in this world.
0: అని ఆనందించి.
1: That was his feeling.
0: నేను ఇప్పుడు వెళ్తున్నానన్నాడు.
1: He said, I am going tomorrow.
0: ఆమె కూడా నువ్వు శుభంగా వెళ్ళిరామని చెప్పింది.
1: She also wished him well.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పత్నులు పవిత్రమైనటువంటి మాత్రలు ఇవంటి లోకములో భారతదేశం నందు ఎందరో ఉంటున్నారు.
1: Such sacred housewives, sacred mothers.
0: భారతదేశం అనాది కాలం నుండి కూడాను ఎంతయో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క దేశం ఇది.
1: Bharat is highly reputed since ancient times.
0: Bharat deshamulaku uttarava disyandu Himalaya parvathamulu.
1: Towards the north you have got Himalayan range.
0: Ana Himalaya managa emti challadaramu.
1: It's so
0: pavitrata tho koodinatvanti oka parvathamulu Bharat deshamulaku oka ellalu.
1: The Himalayan range speak of the boundaries over there that represent all the
0: Bharat deshamulandu Ganga Yamuna Saraswati. ఈ త్రిమూర్తి స్వరూపులైనటువంటి యొక్క జీవనదులు ప్రవహిస్తున్నాయి.
1: దేర్ ఆర్ 3 sacred rivers, గంగా యమున సరస్వతి.
0: ఈ మూడు కూడాను భారతీయులకంతా భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించే నిమిత్తమై ప్రవహిస్తున్నాయి.
1: దే రిప్రజెంట్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామాయణ భారత భాగవతంలో కూడాను ఈ భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి చరిత్రలు.
1: And these are sacred histories and glory of Lord depicted in
0: Ramayana Bharata Bhagavatamulu moodu kodanu manamuniki aadarshavantamaina jeevitanni andistu vachayi.
1: They show the what an ideal life is to the mankind.
0: Inka moodu charitralu untunnayi.
1: We have the
0: Bhagavad Gita.
1: Gita.
0: ఈ యొక్క భగవద్గీత ప్రపంచం యొక్క సర్వవ్యాపకమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత స్టాండ్స్ ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఇలాంటి గ్రంథములు భారతదేశం నందు ఆవిర్భవించినటువంటిది.
1: సచ్ స్క్రిప్చర్స్ ఆర్ బౌన్ హియర్ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఇటువంటి భా అనేటువంటి దానిని వరించినటువంటి వారే భారతీయులు.
1: భారతీయ సార్ ఆఫ్టర్ దిస్ లెటర్ భా.
0: భా అనగా కాంతి.
1: భా మీన్స్ ఎఫల్.
0: భా అనగా వెలుతురు.
1: భా మీన్స్ లైట్.
0: భా అనగా ప్రకాశము.
1: భా మీన్స్ రేడియన్స్.
0: కాబట్టి ప్రకాశాన్ని వెలుతురును ఆశించేటువంటి వారే భారతీయులు.
1: భారతీయస్ ఆర్ ఆఫ్టర్ దిస్ బ్రిలియన్స్ రేడియన్స్.
0: భారతీయుని రచించినటువంటి వారే భారతులు.
1: అండ్ దీస్ ఆర్ ది భారతీయస్ దట్ లవ్.
0: కాబట్టి భారతీయులు ఈనాడు రచించవలసింది భాకారమైనటువంటి యొక్క దీనిని మనం రచించాలి.
1: సో వాట్ వీ హ్యావ్ టు లవ్ అండ్ విజువలైజ్
0: ప్రకాశాన్ని రచించాలి. దివ్యత్వాన్ని వరించాలి.
1: అండ్ వీ షుడ్ బి ఆఫ్టర్ డివినిటీ,
0: పవిత్రంలో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ మర్జ్ ఇన్
0: సాంక్చురీ. అటువంటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: ద హిస్టరీ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్.
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్
0: ఎటువంటి యొక్క పవిత్రతను ఈ దేశము ప్రచారం చేసింది.
1: వాట్ ఇస్ సేక్రెడ్ లైఫ్ ఇట్ పాస్డ్ ఆన్
0: అన్ని దేశములకు శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ అష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ బుద్ధుడు కూడాను ఈ దేశం నందే పుట్టి,
1: నాట్ బుద్ధ వాజ్ బోర్న్ హియర్,
0: ధర్మో రక్షతి రక్షత అనేటువంటి సత్యాన్ని గుర్తించి,
1: హి రికగ్నైజ్ ద ట్రూత్ దట్ రైచువస్నెస్ విల్ సేవ్ యూ,
0: కనుకనే ప్రపంచంలో ఈ ధర్మానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ రైచువస్నెస్.
0: అనాది కాలం నుండి భారతదేశము
1: సిన్స్ లాంగ్ భారత్
0: ఎంత ఆదర్శవంతమైనటువంటి యొక్క దృశ్యాలలో ఎంత ఆదర్శవంతమైనటువంటి విషయాల్లో ఈ ప్రజలకు అందిస్తూ వచ్చింది.
1: Taught the ideal things and gave what ideal principles are to humanity.
0: మరొక విషయము, సుమిత్ర ఊర్మిళ యొక్క దివ్యమైన భావాలు మీరు కొంతవరకు గుర్తించాలి. ఇవి రామాయణంలో ఎక్కడా కనిపించవు.
1: You don't come across in the sacred text Ramayana anywhere regarding the two characters Sumitra and Urmila.
0: Rama Rama yuddhamnandu moorchillinadu
1: and Lakshmana fainted on the battlefield.
0: అతనికి సంజీవ పర్వతం కావాలని చెప్పడం చేతనే హనుమంతుడు ఒక్కతూరి ఆ సంజీవ పర్వతం ఎక్కాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సంజీవని వాజ్ రిక్వైర్డ్, హనుమాన్
0: తీసుకున్నాడు వెళుతున్నాడు.
1: అండ్ హి వాజ్ ప్రొసీడింగ్,
0: నందిగ్రామం పైన పోవలసి వచ్చింది.
1: అండ్ హి వాజ్ టు పాస్ త్రూ దట్ నందిగ్రామ.
0: ఆ నందిగ్రామంలో ఆయన పోతున్నటువంటి ఈ యొక్క దృశ్యం చూచాడు భరతుడు.
1: అండ్ భరత నోటీస్ ద హోల్ సీన్.
0: ఎవడో రాక్షసుడు
1: అన్నదమ్ములను
0: సంహరించడమే కాకుండా నన్ను కూడా అపహరించడానికి వస్తున్నాడు.
1: నాట్ ఓన్లీ కిల్డ్ మై పీపుల్ ఈస్ ప్రిపేర్ టు కిల్ మీ రైట్ నౌ.
0: భావను పొంది అంబును విడిచాడు.
1: అండ్ వాస్ రెడీ టు షూట్ హిస్ యారో.
0: హనుమంతుడు కింద పడ్డాడు పర్వంతో పాటు.
1: హనుమాన్ ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అలాంగ్ ద మౌంటైన్.
0: అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి,
1: హనుమాన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: భరత నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: భరత ఐ ఆఫర్ మై ఒబిసాన్స్ టు యూ.
0: నేను ఎందుకోసం వచ్చాను?
1: Why have I come?
0: ఈ యుద్ధం లోపల లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: ఇన్ దిస్ వార్ యు ఫైండ్ లక్ష్మణ
0: మూర్చిల్లినటువంటి లక్ష్మణుడు ప్రక్కన కూర్చొని రాముడు ఏడుస్తున్నాడు.
1: రామ వాస్ క్రైయింగ్ సిట్టింగ్ బై
0: విచారపడుతున్నాడు. ఈ విచారాన్ని పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఈ సంజీవ పర్వతం తీసుకుని పోతున్నాను.
1: టు సాల్వ్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఎగోనీ ట్రబుల్ ఐ బ్రాట్ దిస్ సంజీవని మౌంటైన్.
0: భరతుడు ఎంతో ఆనందించాడు.
1: భరత వాస్ బ్లిస్ఫుల్.
0: అందరినీ పిలిచాడు.
1: హి సమన్ ఎవ్రీబడీ.
0: తన తల్లులను కూడా పిలిచాడు.
1: హి కాల్డ్ మదర్స్ టూ.
0: సుమిత్ర ఊర్మిళ కూడా వచ్చారు.
1: సుమిత్ర ఊర్మిళ కేమ్ ఓవర్ దేర్.
0: కానీ లక్ష్మణుడు మూర్చినున్నాడని కౌసల్య అందరు కూడా బాధపడుతున్నారు.
1: కౌసల్య అండ్ ఆల్సో ఫెల్ సాడ్.
0: సుమిత్ర కంటిదారాలు కార్చలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ షెడ్ ఎ టియర్.
0: ఊర్మిళ ఏమాత్రం కూడా విచారించలేదు.
1: ఊర్మిళ వాస్ నాట్ వోరీడ్.
0: తల వంచుకొని హనుమంతుడు చెప్పేటువంటి విషయాలంతా కూడా ఆలకిస్తూ ఉంటుండే.
1: షీ వాస్ లిజనింగ్ టు వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సెడ్ టు హర్.
0: సుమిత్ర చెప్పింది.
1: సుమిత్ర సెడ్,
0: నాయన, నా యొక్క కుమారుడు రామసేవ నిమిత్తమే వెళ్లినటువంటి వాడు.
1: మై సన్ వెంట్ టు సర్వ్ రామచంద్ర.
0: రాముడు విచారిస్తున్నాడు అనగానే కౌసల్య చాలా గోడుమని ఏడ్చింది.
1: కౌసల్య ఫెల్ సో సాడ్ ఆన్ హియరింగ్ ద న్యూస్ దట్ రామ వాస్.
0: ఆ కౌసల్యం దగ్గర తీర్చుకుని సుమిత్ర బోధిస్తూ ఉంటుండాలి.
1: అండ్ సుమిత్ర కాల్డ్ కౌసల్య క్లోజ్.
0: నీ విచారించవలసినటువంటి విషయం కాదు ఇది.
1: డోంట్ వరీ, దిస్ నాట్ ద టైం.
0: ఎట్టి ఆపత్తులు సంభవించవు.
1: దే విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ అట్ ఆల్.
0: నా లక్ష్మణుడు అనేటువంటి వాడు, నా కుమారుడు లక్ష్మణుని అన్ని విధాలుగా కాపాడుతున్నాడు.
1: మై సన్ లక్ష్మణ హ్యాస్ బీన్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: కనుక నీ విచారించనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు వరీ
0: అని ధైర్యం చెప్తూ వచ్చింది.
1: అండ్ హి థాట్
0: ఒకవేళ నా లక్ష్మణుడే మూర్చిల్లి శాశ్వతంగా మరణించినట్టుడైతే నా రెండవ కుమారుడు అయినటువంటి శత్రుడిని నేను నీ కుమారుని యొక్క సేవకు పంపుతానని.
1: బై ఎనీ ఛాన్స్ మై సన్ లక్ష్మణ ఈస్ టు డై హావింగ్ బీన్ ఫెయింటెడ్ ఎర్లియర్, ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ శత్రుఘ్న టు ప్రొటెక్ట్ హిమ్.
0: ఏ తల్లి అయినా ఇంత త్యాగానికి పొనుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ బి ప్రిపేర్ టు సర్వ్ సాక్రిఫైస్? డోంట్ వరీ,
0: నా కుమారుడు ఇద్దరు కూడా సేవ నిమిత్తమై పుట్టినటువంటి వారే.
1: ఐ హావ్ టూ సన్స్ హు ఆర్ డెడికేటెడ్ టు సర్వ్.
0: కనుక లక్ష్మణుడు మరణించినప్పటికీ నా రెండవ కుమారుడు అయినటువంటి యొక్క శత్రుని రామసేవకై పంపుతానన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ లక్ష్మణ వాట్ టు డై ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ భరత.
0: తర్వాత భరతుడు వెళ్లి
1: దెన్ భరత వెంట్
0: ఊర్మిళకు చెప్పాడు.
1: టోల్డ్ టు ఊర్మిళ
0: తల్లి
1: మదర్.
0: అక్కడ అందరు కూడా తల్లి తల్లి అని ప్రబోధించేటువంటి వారే.
1: దేర్ దే అడ్రెస్డ్ ఎవ్రీ లేడీ యాజ్ మదర్.
0: అప్పుడు వెళ్లి, అమ్మా నీవేమైనా విచారిస్తున్నావయ్యేమో.
1: యు మే బి ఫీలింగ్ సాడ్.
0: లక్ష్మణుడు మూర్చిల్లినటువంటి విషయము నీ హృదయాన్ని కరిగించవచ్చును.
1: లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ దట్ మే మేక్ యూ
0: అప్పుడు ఆమె చెప్పింది
1: దెన్ షీ సెడ్
0: కుమారా
1: సన్
0: నేను లక్ష్మణ మూర్చకి ఏమాత్రము నేను విచారించలేను
1: ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్
0: రామచంద్రనే ఉంటున్నాడు
1: రామ ఇస్ దేర్
0: రామనామం నిరంతరం కూడాను కండ కరములు ఎందుకుడను కరకరములు ఎందుకుడను అణు అణువులందు కూడాను రామనామమే నిండి ఉంటుంది నా యొక్క భర్తకు
1: ఇన్ ఫ్యాక్ట్ మై సన్ ఇస్ ఫుల్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ రామచంద్ర ఎవ్రీ సెల్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ హిస్ బాడీ
0: కనుక అట్టి నామమును హృదయమునందు ధరించినటువంటి నా యొక్క భర్తకు ఎట్టి ఆపత్తులు సంభవించవు
1: క్యారీంగ్ లార్డ్స్ నేమ్ నథింగ్ వాట్స్ ఎవర్ కుడ్ హ్యాపెన్ టు మై హస్బెండ్
0: లక్ష్మణుడు ఏం చేస్తున్నాడని కూడా మరి ప్రశ్నించింది హనుమంతుణ్ణి
1: ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ లక్ష్మణ డూయింగ్ ఎట్ దిస్ మూమెంట్
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు
1: మీ
0: పతి మూర్ఛించినాడు
1: యో హస్బెండ్ ఫెయింట్
0: కానీ తిరిగి రావటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ టు కాన్షియస్నెస్
0: తిరిగి బ్రతికి రావటం చాలా దుర్లభమే
1: There is the survival is a problem.
0: అందువల్లే రాముడు చాలా విచారిస్తున్నాడు అనింది.
1: That's the reason why Rama is feeling sad.
0: అప్పుడు చెప్తుండాది ఊర్మిళ.
1: Then Urmila said.
0: రాముడు విచారించడానికి ప్రేమనే దీనికి మూల కారణము.
1: Rama is feeling sad because of his love for Lakshmana.
0: లక్ష్మణుడనగా రామునికి అమితమైనటువంటి ప్రీతి.
1: Lakshmana is loved by Rama intensely.
0: లక్ష్మణుడు రామునకు రెండవ శరీరము.
1: And Lakshmana is the second body of Rama,
0: the very life.
1: And Rama considered himself as his very life. Because he swooned on the battlefield, well, that might lead to worry and anxiety.
0: Urmila.
1: Urmila laughed at one.
0: Hanumanta.
1: Hanuman.
0: Ramana yokka tattvamu.
1: Nature.
0: నా పతి అయినటువంటి లక్ష్మణు యొక్క స్వభావము ఎవ్వరూ ఈ జగత్తులో గుర్తించలేరు
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ కెన్ రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్
0: రాముడు సాక్షాత్ పరమాత్ముడు
1: రామ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్
0: అతను విచారించిన అవసరం లేదు
1: హీ డజంట్ నీడ్ టు వరీ
0: ఇదంతా ఏదో ఒక నాటక నిమిత్తమే తాను ఆడుతున్నటువంటి ఆట
1: జస్ట్ ఏ డ్రామా
0: నా పతి అయినటువంటి లక్ష్మణి విషయమా
1: అబౌట్ మై హస్బెండ్ లక్ష్మణ
0: ఏ మాత్రము తాను విచారించకుండా ఉంటున్నాడు
1: అండ్ ఈస్ దేర్ వితౌట్ ఎనీ వరీ ఎనీ ట్రేస్ ఆఫ్
0: వరీ మూర్చపోవటము ఇది మూర్చ కాదు
1: సూయింగ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ నాట్ ఇన్ రియలీ
0: ఈ రావణుడు రావణుని కుమారుడు వేసినటువంటి అమ్ముల వల్ల రాముడు కొంతవరకు దెబ్బ తగిలి ఉండవచ్చు
1: మేబీ దట్ హీ మస్ట్ హావ్ బీన్ హర్ట్ బై ది ఆరోస్ షాట్
0: ఆ దెబ్బ వల్ల తాను విచారించవచ్చు
1: సో దట్ మైట్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్
0: కానీ రామనామమే లక్ష్మణు యొక్క అణు అణువులందు కణకణములందు కూడాను రామనామం చేర్చుకోవటం చేత లక్ష్మణికి ఏమాత్రం విచారం లేదు
1: లార్డ్స్ రామాస్ నేమ్ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ
0: విశ్రాంతిగా నిద్రిస్తున్నాడు మూర్చ కాదు ఇది
1: ఇట్ ఇస్ నాట్ ఎనీథింగ్ లైక్ ఫెయింటింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇట్ ఈస్ గుడ్ స్లీప్
0: కనుక లక్ష్మణ యొక్క విషయాలు జగత్తులో ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఇస్ రికగ్నైజింగ్ అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ లక్ష్మణ
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాముడు ఈ బాధను భరించుకోలేక చెప్పాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ హీ సేడ్
0: శత్రుఘ్నుడు వచ్చాడు
1: శత్రుఘ్న
0: అందరూ వచ్చేటప్పటికి
1: వెన్ ఆల్ కేమ్ క్లోజ్
0: చాలా బాధపడుతున్నారు
1: యూ ఫీలింగ్ సాడ్
0: ఎక్కడైనా వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చును కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు నాకు లభించడు
1: ఇఫ్ ఐ కంటిన్యూస్లీ ఆన్ సర్చ్ ఐ మైట్ గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత బట్ ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ లక్ష్మణుడు
0: నా ప్రాణ సమానము
1: లక్ష్మణ ఇస్ మై లైఫ్
0: ఈ విధంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడి యొక్క విషయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి
1: The story, the history of Lakshmana and Shatrughna.
0: కానీ ఈ ప్రపంచం భౌతికమైనటువంటిది కనుకనే భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ ఉంటారు
1: బట్ వీ హ్యావ్ ద ఓన్లీ వరల్డ్లీ ఐడియల్స్ నోన్ టు అస్
0: రాములు సీత రాములు సీత ఈ ఇరువురినే గురించి చెప్తూ ఉంటారు కానీ వీరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీరి యొక్క భార్యలు వీరి యొక్క సంగతి ఏమాత్రం కూడాను ఎక్కడే గాని నిరూపించరు
1: పీపుల్ నో ఆఫ్ రామ అండ్ సీత బట్ దే డు నాట్ నో అబౌట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న
0: అప్పుడు ఈమె చెప్తుండాలి నాయన నీవు ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు
1: షీ వెంట్ ఆన్ టెలింగ్
0: వెళ్ళు వెళ్ళు
1: ప్రొసీడ్ ఇమీడియట్లీ ఫాలో
0: నేను జనక మహారాజు యొక్క కోడలు కుమార్తెను
1: ఐఎమ్ ద సన్ ఆఫ్
0: దశరథుని యొక్క కోడళ్ళు
1: ఐఎమ్ ద డాటర్ ఆఫ్ దశరథ
0: లక్ష్మణు యొక్క భార్యను
1: ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ
0: ఈ మూడు కూడా నువ్వు సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపంలో అయినప్పుడు నా యొక్క భర్తకి ఎట్టి పాపతలు సంభవించవు
1: ఇఫ్ దే హావ్ టు స్టాండ్ అండ్ రిప్రజెంట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ నథింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే
0: పత్తి వెళ్లే సమయం లోపల ఎక్కడ నిలిచి ఉందో అక్కడనే నిలిచి ఉంది ఈనాటి వరకు
1: యాజ్ హస్బెండ్ ప్రొసీడెడ్ ఫాలోయింగ్ రామచంద్ర షీ స్టూడ్ లైక్ దాట్ వేర్
0: తిరిగి నీవు 14 సంవత్సరాలు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానని అదే స్థానంలోనే ఉండి చిత్రాలంతా కూడా చిత్రిస్తూ ఉంటుంది
1: షీ రిమైన్ ఫర్ 14 ఇయర్స్ అట్ ద సేమ్ ప్లేస్ పెయింటింగ్
0: కనుక కౌసల్య సుమిత్రులకైనా కొంతవరకు చలనం కలిగింది కానీ ఈ యొక్క ఊరి మీదకి ఏమాత్రము బాధ కలగలేదు.
1: కౌసల్య అండ్ సుమిత్ర వర్ వరీ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నెవర్.
0: ఈ ఊర్మిళ యొక్క స్వభావము నిత్యశుద్ధమైనటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ
0: నిర్మలమైనటువంటిది.
1: ఇట్స్ ప్యూర్
0: నిస్వార్థమైనటువంటిది.
1: సెల్ఫ్లెస్.
0: అలాంటి ఊర్మిళ యొక్క స్వభావాన్ని ఈనాటి వరకు కూడాను భారతీయులు ఎవరు కూడా గుర్తించలేదు.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ ద రోల్ ఆఫ్ ఊర్మిళ ఈజ్ నాట్ నోన్ టు
0: సుమిత్ర వంటి తల్లి కూడాను ఈనాటి వరకు లోకంలో ఎవరు గుర్తించలేరు.
1: ద వరల్డ్ హ్యాస్ నాట్ నోన్ ద మదర్హుడ్ ఆఫ్ సుమిత్ర ఐదా.
0: ఆ తల్లి సేవ నిమిత్తమే కన్నదే కాని నా అధికార నిమిత్తం కోరలేదని ఆశించింది.
1: ఇన్ఫాక్ట్ షీ వాంటెడ్ హర్ సన్ టు స్పెండ్ ఆల్ ద లైఫ్ టైమ్ ఇన్ సర్వింగ్ ఇన్ సర్వీస్ అలోన్.
0: పవిత్రమైన చరిత్రలో పుట్టినటువంటి ఒక దినము ఈ చిత్ర సంవత్సరం.
1: అండ్ దిస్ ఇస్ ద మంత్ దట్ హస్ గివెన్ బర్త్ టు సచ్ నోబుల్ సోల్స్ చైత్ర మాసము. అండ్ దిస్ ఇస్ చైత్ర మాస.
0: ఈ చైత్ర మాసము లోపల
1: ఇన్ దిస్ మంత్ చైత్ర
0: రామా సీతను మాత్రమే స్మరించడం కాదు.
1: It's not enough if we think of Rama and Sita alone.
0: Lakshmana Urmila kudu manam smarinchali.
1: We should also think of Lakshmana and Urmila.
0: భరతుని కూడాను స్మరించాలి.
1: వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ భరత.
0: కనుకనే వీరు నలుగురు కూడాను నాలుగు వేదముల వంటి వారు.
1: ఆల్ ది ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ వేదాస్.
0: కనుక ఒకనొక సమయం లోపల కూడాను
1: ఎట్ వన్ టైం
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ సేడ్
0: వేదమును ఉచ్చరించడానికి స్త్రీలకు అధికారం ఉన్నదా అని ఎవరో ప్రశ్నించినప్పుడు
1: వెన్ సమ్వన్ ఆస్క్ కెన్ ఎ ఉమెన్ చాంట్ వేద.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేద నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్వరూపాన్ని ఎత్తి దశరథ మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నాయి ఈ నాలుగు వేదములు అన్నాడు.
1: వశిష్ఠ సెడ్ ద ఫోర్ సన్స్ ఆఫ్ దశరథ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దే రిప్రజెంట్ అండ్ స్టాండ్ ఫార్ ఆల్ ద ఫోర్ సీక్రెట్ వేదాస్.
0: కనుక మనం ఈనాడు చింతించవలసినటువంటిది భగవంతునికి ఎట్టి ఆపత్తులు కలగవు.
1: What we have to ponder over right now is God will never have any
0: సంబంధమైనటువంటి నాటకం ఆడే నిమిత్తమై ఈ విధమైనటువంటి కథలు కల్పిస్తూ ఉంటారు.
1: ఇట్ వాజ్ ఆల్ హిజ్ ఓన్లీ డ్రమాటిక్ యాక్షన్ దట్స్ ఆల్.
0: ఏ మహనీయుల యొక్క హృదయం పవిత్రంగా చిత్రంగా ఉంటుందో వారికి మాత్రమే దీన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ నోబుల్ పీపుల్ విత్ సేక్రెడ్ హార్ట్స్ వుడ్ బి ఏబుల్ టు నో దిస్ ట్రూత్.
0: లక్ష్మణి యొక్క పవిత్రమైనటువంటి చిత్తమును ఒక ఊర్మిళ మాత్రమే కనిపెట్టింది కానీ మరెవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ఇట్ వాజ్ నోన్ ఓన్లీ టు ఊర్మిళ ద గ్రేట్నెస్ ఆఫ్ లక్ష్మణ నన్ ఎల్స్.
0: కనుక లక్ష్మణ శత్రుఘ్న యొక్క గుణములు ఒక్క సుమిత్ర మాత్రమే కనిపెట్టింది కానీ మరెవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ద గ్లోరీ ఆఫ్ లక్ష్మణ శత్రుఘ్న వాజ్ నోన్ ఓన్లీ టు సుమిత్ర నన్ ఎల్స్.
0: కనుక తన కుమారుడు యొక్క తత్వము తల్లికి మాత్రమే తెలుస్తుంది కానీ మరొకరికి తెలియదు.
1: ఇట్స్ ఓన్లీ మదర్ హూ నోస్ ఫుల్ వెల్ ద నేచర్ ఆఫ్ హర్ సన్.
0: మాతృమూర్తులు పవిత్రమైన భారతదేశం నందు అనేక మంది జన్మించారు.
1: సచ్ నోబుల్ మదర్స్ ఐడియల్ మదర్స్ హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లి
1: అన్ ఐడియల్ మదర్
0: ఆదర్శవంతమైనటువంటి పత్ని
1: ఐడియల్ వైఫ్
0: ఈ భారతదేశం నందు అందించినటువంటి గొప్ప రత్నములు.
1: దే ఆర్ ది జెమ్స్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: రామాయణం నందు
1: ఇన్ రామాయణ
0: ఇంకా రామాయణంలో తెలిపినటువంటి విషయాలు ఎన్నో చిత్ర విచిత్రములుగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ మిస్టరీస్.
0: కనుక వాటినన్నిటి కూడా మనం గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద టీచింగ్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్.
0: ఈనాడు మనం నూతన సంవత్సరం అని భావిస్తున్నాము.
1: యు థింక్ దిస్ ఇస్ ఎ న్యూ ఇయర్స్ డే.
0: ఇది నూతన సంవత్సరం కానే కాదు.
1: ఇట్స్ సర్టెన్లీ నాట్.
0: ప్రతి క్షణం కూడా నూతన సంవత్సరమే.
1: ఎవ్రీ మొమెంట్
0: ఈ సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏమిటో.
1: What will happen later, we don't know.
0: రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: The political situation.
0: వ్యాపార పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: The money transactions.
0: దుష్ట ధర్మములు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: What will happen?
0: అని అనేక మంది వారి వారి స్థాయి నుంచి వారు విచారించుకుంటూ వస్తున్నారే కానీ నిజంగా ఎట్టి మార్పులు రావు.
1: They go on bothering themselves about the business.
0: మార్పులకు కొత్త సంవత్సరం రానక్కర్లేదు.
1: In fact, change need not necessarily follow.
0: చలనచలన కూడా ఎన్నో మార్పులు చదువుతూనే ఉంటున్నాయి.
1: There are bound to be changes moment to moment.
0: కనుక ఈ కొత్త సంవత్సరంలో గొప్ప మార్పులు ఏం జరుగుతున్నాయని ఆలోచించవచ్చు.
1: యు మే జస్ట్ థింక్ ఆఫ్ ద చేంజెస్ టు కమ్.
0: జరిగిన సంవత్సరంలో ఏం జరిగినాయో ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే జరుగుతాయి.
1: వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద బైగాన్ ఇయర్ ఆర్ షుడ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్ ఆల్సో.
0: వాటిని కాదు మనం చింతించవలసినటువంటిది.
1: నాట్ దట్ టు బి థాట్ ఓవర్.
0: ఎన్ని సంవత్సరం జరిగినప్పటికీ మన పాడుబుద్ధులు పవిత్రమైనటువంటి భావాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి.
1: ఇయర్స్ మే పాస్ బై ఎనీ నంబర్ బట్ ది బ్యాడ్ హ్యాబిట్స్.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటివంతా కూడా దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు దుర్బుద్ధులు త్యాగం చేయాలి.
1: వాట్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ టుడే ఇస్ ది సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ యాక్షన్.
0: ఈనాడు నూతన సంవత్సరం కనుక పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
1: లెట్ దిస్ న్యూ ఇయర్ గివ్ బర్త్
0: దివ్యమైన చింతలను మనం పెంచుకోవాలి.
1: డివైన్ ఫీలింగ్స్
0: దిత్యోచకమైనటువంటి యొక్క దర్శనం మనం కలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో నో ద మేనిఫెస్టేషన్
0: జగత్తును మరచి
1: అండ్ వీ షుడ్ ఫర్గెట్ దిస్ వరల్డ్.
0: అదృష్టమైనటువంటి ఒక ఆనందాన్ని మనము ఆత్మరీతిగా మనం అనుభవించాలి.
1: అండ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ లేటెంట్ ఇమ్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అట్ ది స్పిరిచువల్ లెవెల్. మనకు
0: కలగవలసినటువంటి ఆనందములు, సుఖములు, దుఃఖములు ఇవన్నీ కూడా వస్తు వాహనాదుల వల్ల లభ్యం కాదు.
1: ద బ్లెస్ అండ్ ద హ్యాపీనెస్ వాట్ యు ఆర్ టు గెట్ వాట్ యు ఎయిమ్ ఫర్
0: లభ్యం కాదు.
1: యు డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: కనుక మనకు కావలసినటువంటి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ హృదయం వైపున మనం దృష్టిని మరల్చుకోండి.
1: వీ షుడ్ హావ్ టు కాన్సంట్రేట్ ఇన్ అవర్ హార్ట్.
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అవుట్ సైడ్ అబౌ బిలో అరౌండ్ యూ.
0: కనుక మనం అంతర్దృష్టిని మనం పెంచుకున్నప్పుడు
1: వీ హావ్ టు డెవలప్ ఇన్నర్ వ్యూ.
0: ఆనందం మనం పిలువక మునిపే ప్రత్యక్షం అవుతుంది.
1: నేచురలీ బ్లిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: మనం ఆనంద పిపాసులు.
1: We aspire to be in
0: ఆనందాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది కాపాడుతూ ఉంటుంది వల్ల మనకు లభ్యం కాదు.
1: ద బ్లెస్ అండ్ ద హ్యాపీనెస్ వాట్ యూఆర్ టు గెట్ వాట్ యుల
0: లభ్యం కాదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: కనుక మనకు కావలసినటువంటి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము.

0: need to struggle to be blessed.
1: Sukama yesukamu.
0: Happiness, what sort?
1: భౌతిక సుఖము.
0: Is it physical?
1: మరణపు కొంప.
0: The body is
1: రోగముల బ్రగ్గెడు సేవక కంప.
0: It's full of ailments.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates life of
1: the భవసాగరమే ఈదగలేని కంప.
0: It cannot cross across its
1: life. రోగముల బలము మనం ఎప్పుడు అలంప.
0: And you cannot praise
1: it. నిశ్చలమని నమ్మబోకు మనస.
0: Never consider.
1: హరిపాదమును ఆశ్రయించవే.
0: Never consider life permanent. Surrender yourself to the feet of God.
1: ఇలాంటి దేహంతో మనకు సుఖాలేమి జరుగుతుంటాయి?
0: Do you think that you can be happy physically?
1: జరగవు.
0: No.
1: హరిపాదమే మనకు నిజమైనటువంటి సుఖము.
0: Only the Lord
1: హరిచింతనే నిజమైన
0: feet of God that confers you bliss, nothing else.
1: కనుక ఈనాడు భారతదేశంలో ఈ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: Today in Bharat we do not have this devotion and sincerity.
1: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలపైన మనసు భ్రమించిపోతుండాలి.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ డెల్యూటెడ్ బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ థింగ్.
1: ఏమిటి ఈ భ్రమలు?
0: What are these imaginations?
1: ఏమిటి ఈ భ్రాంతులు?
0: What are these delusions?
1: ఏమిటి ఈ ఆనందములు?
0: What is this happiness?
1: ఇదంతా కేవలం బొమ్మలాటగా కనిపిస్తుంటుండాలి.
0: That is all a puppet show, nothing beyond.
1: ఈ లోకపు లీలా నటన ఒక బొమ్మలాటయే కాదా.
0: This is all a drama. It's only a puppet show.
1: Atadoka raja, itadoka kooli, kada ni evaraina, adega aura ni evaraina, idega.
0: One may say king, other may say servant, one may say yes, other may say no, that's all drama.
1: Lokapuloni chikatijuda, igatigada baga teliya. Lokapuloni chikatideliya, igatigada baga teliya. Lokamlo anta chikate.
0: The world is full of pitch darkness.
1: Idi ajnaname.
0: The darkness of ignorance.
1: ఇది కేవలం తమో గుణం యొక్క స్వరూపమే.
0: ఇట్ ఈస్ ది సైన్ ఆఫ్ ఆల్
1: ఇనర్షియాత్వంలో మనం జీవిస్తూ
0: అండ్
1: సాత్వికమైనటువంటి ప్రభావాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో ద పైయస్ క్వాలిటీ లివింగ్ ఇన్ ఇనర్షియా?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ భారతదేశంలో పుట్టడము ఎంతో అదృష్టము.
0: యు ఆర్ లక్కీ వన్ టు హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్.
1: ఈ భారతదేశంలో జీవించడం మరింత అదృష్టము.
0: అండ్ టు లివ్ హియర్ ఇస్ ఎ
1: నేను భారతీయుడని చెప్పుకోవటమే మహా గర్వము.
0: టు డిక్లేర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ భారత్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్.
1: పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: అండ్ వి హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్ టుడే.
1: నీ డిగ్రీ ఏంటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్స్ యువర్ డిగ్రీ,
1: నేను భారతీయుడను అని చెప్పడమే పెద్ద గొప్ప డిగ్రీ.
0: The highest degree lies in declaring that you are son of this Bharat.
1: ఈ భారతీయుడని అంటే దాంట్ ఎంత పవిత్రమైనటువంటి అర్థం ఉంటుండాలి.
0: What a sacred meaning lies over there.
1: కనుక ఈ భారతీయ తత్వం ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making an attempt to know the principle of Bharat.
1: భారతదేశంలారా, పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అన్ని దేశములకు అందించి అన్ని దేశముల వారికి ఈ సుఖాన్ని అందించి వారిని కూడా సుఖపరచడానికి తగిన కృషి చేయండి.
0: సిటిజన్స్ ఆఫ్ భారత్, enjoy for yourself all the bliss, share this bliss with the entire humanity and the fellow men all over the world.
1: సత్యమును ధర్మమును శాంతిని ప్రేమను అహింసను ఆదర్శప్రాయంగా నిరూపించి ఆచరించి ఆనందించి అందరికీ అందించినటువంటి వారు కోటాను కోట్లగలరు భారతదేశంలో.
0: In this Bharat there are crores and crores of people who have understood, conducted along the path of the human values, the truth, righteousness, peace, love and non violence. You don't see them.
1: కనిపించరు.
0: You don't see.
1: ఈ పవిత్రమైన భావములు కనిపించినది కాదు.
0: The sacred feelings are non apparent.
1: వినిపించునది కాదు.
0: You cannot listen.
1: తలపించునది కాదు.
0: You cannot think over.
1: వినిపించునది.
0: And they only demonstrate.
1: ఇట్టి పవిత్రమైన భావమును మనము ఎందుకు మనం మర్చిపోతున్నాం?
0: Why are we forgetting these human values?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ పవిత్రమైన చరిత్రను మనం మర్చిపోకూడదు.
0: We should never forget this sacred
1: history. ఏదో పాత పురాణాలను ప్రక్కకు నెట్టివేయకూడదు.
0: We should not brush them
1: aside. ఆ చరిత్రలో ఉన్నటువంటి మహత్తరమైన యొక్క తత్వమును ఎవరికీ అర్థం కాదు.
0: The mystery behind this sacred text is not.
1: ఇంతకాలమైన మీరు రామాయణం చదువుతున్నారు.
0: You have been going through Ramayana for long.
1: కానీ సుమిత్ర యొక్క భావం మీరు ఏదైనా అర్థం చేసుకున్నారా?
0: But have you ever understood the feeling of
1: ఉర్మిళ యొక్క పతి ధర్మమును మీరు ఏమైనా అర్థం చేసుకున్నారా?
0: Have you ever known the greatness of ఉర్మిళ? No.
1: ఉర్మిళ జనక మహారాజు యొక్క సొంతము బిడ్డ.
0: And ఉర్మిళ is the very daughter of జనక.
1: సీత దున్నటంలో దొరికినటువంటి బిడ్డ.
0: అండ్ సీత వాజ్ ఫౌండ్ ఫ్రమ్ ద మదర్స్ మదర్.
1: కాబట్టి సీతనే ఇంకా ఆర్టిఫిషియల్ బిడ్డ కానీ రియల్ బిడ్డ ఈ యొక్క ఊర్మిళ.
0: ఊర్మిళ ఇస్ ద ట్రూ డాటర్ వైల్ సీత ఇస్ నాట్ సో.
1: కనుకనే వీరిరువురిని కూడాను నీ యొక్క సోదరులకు ఇద్దరు ఇవ్వాలని మొట్టమొదటి నిర్ణయం చేసుకున్నాడు జనకుడు.
0: సో బోత్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు టూ ఆఫ్ ద బ్రదర్స్ యాస్ డిసైడెడ్
1: ఇద్దరు కూడాను
0: రామ లక్ష్మణ బ్రదర్.
1: ఈ రామలక్ష్మణులకు ఇద్దరికి కూడాను తన యొక్క బిడ్డల్ని ఇద్దరిని కూడా ఇవ్వాలని.
0: అండ్ బోత్ ఆఫ్ ది డాటర్స్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు
1: శక్తి స్వరూపిణి అయినటువంటి సీత.
0: They represent energy.
1: ఆ శక్తిని శక్తికి ఇచ్చాడు.
0: అండ్ ది వెరీ సేమ్ ఎనర్జీ ఇస్ ఆఫర్డ్ టు ఎనర్జీ.
1: ఈ యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నెట్ పవర్.
0: అండ్ ఇట్ ది పవర్ ఆఫ్ మ్యాగ్
1: 100% magnetic power
0: and it's magnetic power.
1: కనుక అలాంటి రాములకే ఈ సీతను అందించాలి.

0: అండ్ సీత ఈజ్ టు జాయిన్
1: ఆదిశేషుడు.
0: అండ్ హూ ఇస్ ఆదిశేష?
1: ప్రపంచమే మోసేటువంటి వాడు.
0: అండ్ హీ జస్ట్ ఆదిశేష.
1: అలాంటి మోసేటువంటి ఊర్మిళ
0: ఊర్మిళ
1: ఊర్మిళ అనగా గొప్ప పవిత్రమైన గుణం కలిగినటువంటి.
0: ఊర్మిళ ఇస్ హైలీ వర్చువస్.
1: తలుచుకుంటే చరిత్రనంతా కూడా ఒక్క క్షణంలో చిత్రించగలదు.
0: షీ కెన్ జస్ట్ పెయింట్ ద హోల్ హిస్ సినారియో.
1: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటిది ఊర్మిళ.
0: సచ్ ఎ నోబుల్ సోల్ ఇస్ ఊర్మిళ.
1: ఈనాడు ఊర్మిళ పేరు కూడా ఎవరు పెట్టుకోవటం లేదు.
0: నో వన్ హ్యాస్ బేర్ ద నేమ్ ఆఫ్ ఊర్మిళ టుడే.
1: కానీ
0: బట్
1: కైక పేరు, మందర పేరు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు.
0: బట్ వీ హ్యావ్ ది నేమ్స్ ఆఫ్ కైక అండ్ మందర, నాట్ ఊర్మిళ.
1: మందర ఊర్మిళ కాదు మనకు ముఖ్యము.
0: అండ్ ఇస్ నాట్ మందర కైక ఇంపార్టెంట్.
1: అలాంటి పవిత్రమైనటువంటి కోటాను కోట మందిని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటిది ఈ యొక్క బిడ్డ.
0: ఊర్మిళ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ వాట్ ఎన్ ఐడియల్ లైఫ్ ఈజ్.
1: ఊర్మిళ యొక్క స్వభావము,
0: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ,
1: చాలా సున్నితమైన స్వభావం.
0: ఇట్స్ సో టెండర్ అండ్ సాఫ్ట్.
1: రాములు వదిలిపెట్టి పోయే సమయంలో ఏ రూమ్ లో ఉంటుందో
0: ద ప్లేస్ వేర్ షీ స్టేడ్
1: తిరిగి వచ్చేంత వరకు కూడాను అదే రూమ్ నందే ఉంటుంది.
0: షీ స్టేడ్ అట్ ద సేమ్ ప్లేస్ అంటిల్ లక్ష్మణ రిటర్న్.
1: ఏ విధమైనటువంటి యొక్క దీన్ని కూడాను దుష్టకల్పితమైనటువంటి దాన్ని ఏమాత్రం వరించలేదు.
0: షీ డిడ్ంట్ స్టార్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దట్ ప్లేస్.
1: చెప్పవచ్చు కానీ
0: మెనీ పీపుల్ కెన్ సే
1: అర్థం చేసుకోలేరు.
0: అండ్ మెనీ కానాట్ ఫాలో.
1: సీత పట్టాభిషేకం కట్టినటువంటి యొక్క ఎల్లో కలర్ శారీ.
0: సీత వోర్ ఎల్లో కలర్ సారీ ఎట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్.
1: ఆ చీరతోనే ఈ యొక్క 14 సంవత్సరం అరణ్యంలో ఉంటుండాలి.
0: సీత స్టేడ్ దేర్ ఆల్ ది 14 ఇయర్స్ వేరింగ్ ద సేమ్ ఎల్లో కలర్ సారీ.
1: ఊర్మిళ కూడా అంతే.
0: ఊర్మిళ ఆల్సో సేమ్.
1: లక్ష్మణుడు వదిలిపెట్టి పోయే సమయం లోపల ఏ చీరను ధరించిందో తిరిగి లక్ష్మణుడు వచ్చేంత వరకు 14 సంవత్సరములు అదే చీరనే.
0: ద సారీ దట్ షీ వోర్ వెన్ లక్ష్మణ లెఫ్ట్ వెల్ స్టేడ్ విత్ హర్. షీ వోర్ ద సేమ్ సారీ ఫర్ ఆల్ ది 14 ఇయర్స్.
1: ఏకపత్ని ఏక వస్త్రం.
0: And one wife wearing same sari.
1: ఆ విధమైనటువంటి యొక్క బిడ్డలు జనక మహారాజు బిడ్డలు.
0: And that is the sort of the daughters the Janaka king.
1: అందుకోసమే వారికి వైదేహులు అని పేరు వచ్చింది.
0: Therefore they had the name Vaideha.
1: దేహభ్రాంతి లేనటువంటి వారు.
0: They had no body at all.
1: దేహాభిమానం లేనటువంటి వారు.
0: They did not have any attachment at all.
1: అతనికి వైదేహి రాజు అని పేరు వచ్చింది.
0: So he is the king of Vaideha.
1: సీతకు వైదేహి అని పేరు పెట్టారు.
0: Sita is also called Vaideha.
1: కనుక ఈ ఒక్కొక్క దానికి వచ్చినటువంటి పేరు సార్థకతను మనం విచారం చేస్తే ఎంతనో దాన్ని లోతు నీడుగా మనకు అనిపిస్తుంటాం.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ గో డీప్ ఇన్ టు ద మ్యాటర్ వీల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ నేమ్ హ్యాస్
1: భారతీయులు కూడా ఈ రామాయణం యొక్క చరిత్రను కించిత్ కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ రామాయణ.
1: ఏదో సీతారాముల చరిత్ర రెండు చదువుతూ పోతుంటారు.
0: దే జస్ట్ రీడ్ ద స్టోరీ ఆఫ్ సీత అండ్ రామ.
1: సీత ఎవరు చెప్పిన ఎవరో ప్రశ్నలు అడిగితే
0: ఈ వెరీవన్ పురుషే క్వశ్చన్ హూ ఇస్ సీత
1: ఎక్కడ చెప్పకూడదు. కానీ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక వ్యక్తి.
0: వన్ జెంటిల్మన్ వాస్ కామెంటింగ్ ఆన్ భగవద్గీత.
1: అప్పుడు రాముని యొక్క భార్య ఎవరు చెప్పిన అడిగితే
0: వెన్ ఎ క్వశ్చన్ వాస్ పుట్ లైక్ దిస్ హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ రామ
1: పేరు రాలేదు.
0: అండ్ హి కుడ్ నాట్ గెట్ ద నేమ్
1: మిసెస్ రామ అన్నాడు.
0: అండ్ హి సెడ్ మిసెస్ రామ.
1: చూచారా ఆ పేరు కూడా వాళ్ళకి తెలియదు.
0: అండ్ హి డిడ్ నాట్ హి డజంట్ రిమెంబర్ ద నేమ్ ఈవెన్.
1: అంతటి అజ్ఞానంలో మునిగి ఉంటున్నారు ఈనాటి భారతీయులు.
0: Bharatiyas have drowned in state of ignorance today.
1: కనుక ఈనాడంతా ఆధునికమైనటువంటి యొక్క ప్రార్థనలో ప్రవర్తనలో పడిపోతున్నారు.
0: దట్ ఇస్ ఆల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మోడర్న్ సొసైటీ.
1: ఈ ఆధునికమైనటువంటి యొక్క ప్రవర్తనలో మనం మునిగిపోవడం చేత ప్రాచీనమైనటువంటి సంస్కృతి మనం ఈనాడు విస్మరిస్తున్నాము.
0: వీఆర్ ఫర్గెటింగ్ ది ఏన్షియంట్ హిస్టరీ బికాస్ ఆఫ్ మోడర్న్ ట్రెండ్.
1: కనుక మనకు ఉన్నది ఒకే మిత్రుడే.
0: వి హావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
1: అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: మనకు ఉన్నది ఒకే గ్రంథమే.
0: గాడ్ ఓన్లీ టెక్స్ట్.
1: అదే భారతదేశము.
0: ద హోల్ సీక్రెట్ టెక్స్ట్.
1: ఈ భారతదేశమే మన యొక్క గ్రంథము.
0: ద హోల్ భారత్ ఈజ్ ది సీక్రెట్.
1: భారతదేశం యొక్క చరిత్రనే మనం చదవవలసినటువంటిది.
0: అండ్ వి హావ్ గాట్ టు రీడ్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
1: అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి నావల్స్ అంతా మనం చదువుకొని దాంట్లో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో హత్తుకోవటం కాదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ అవర్ మైండ్స్ బై గోయింగ్ త్రూ ద రాటన్ స్టఫ్.
1: ఇవన్నీ క్రమక్రమేణ మాలిన్యాలు తెచ్చి చేరుస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ పార్టేకింగ్ ఆల్ ద డర్ట్ అండ్ ద ఫిల్.
1: ఏమాత్రమో పరిశుద్ధం చేయలేము.
0: అండ్ దే విల్ నెవర్ ప్యూరిఫై.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నటువంటి వానికి ఈ పవిత్రమైన భావములు అందుతాయి.
0: ద వన్ విత్ ప్యూర్ హార్ట్ కెన్ కంటైన్ ది సీక్రెట్ ఫీలింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ నూతన సంవత్సరం నుంచి
0: ఆన్ దిస్ డే ఆఫ్ న్యూ ఇయర్స్ డే
1: పవిత్రమైన రామచరిత్రను,
0: ద సీక్రెట్ స్టోరీ ఆఫ్
1: పవిత్రమైన ఆదర్శ ప్రాయులైనటువంటి యొక్క స్త్రీ పురుషుల యొక్క లక్షణాలను,
0: ది క్వాలిటీస్ ఆఫ్ ద నోబుల్ సోల్స్
1: మన హృదయంలో నిలుపుకొని
0: లెట్స్
1: అడుగుజాడల్లో మనం జీవించాలి.
0: లెట్స్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్.
1: ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్
1: అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద
1: భారతదేశం ఇచ్చి పవిత్రమైనటువంటి దేశం అనేటువంటి కీర్తిని మీరు సాధించాలి.
0: వీ షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కల్.
1: కానీ దేశం యొక్క పేరు కూడా ప్రఖ్యాతిని ఇంత కూడా పాడు చేస్తున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ ద గుడ్ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ టుడే.
1: ఇది కాదు మనం చెప్పవలసింది.
0: దిస్ నాట్ వాట్
1: భారతదేశం అనేటువంటిది నా పవిత్రమైనటువంటి మాతృభూమి.
0: ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ మై మదర్ ల్యాండ్.
1: ఈ పవిత్రమైనటువంటి దేశాన్ని నేను మార్చను.
0: Well, I should never forget my mother.
1: నేను భారతీయుండి.
0: ఐఎమ్ భారతీయ.
1: అయ్యా నీ పేరు ఏం పేరు అంటే రామయ్య కృష్ణయ్య గోవింద కాదు, నేను భారతీయుండి. అది ఒక్కటే చాలు మనకు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు సే యువర్ నేమ్ రామయ్య కృష్ణయ్య, సే దట్ యు ఆర్ భారతీయ.
1: అది పెట్టిన పేర్లు.
0: The names are other names are given.
1: Puttina peru.
0: Is the name that you get by birth.
1: Puttina peru Bharatiyude.
0: And by birth you get this name Bharatiya.
1: Bharati.
0: Bharati.
1: Bharati.
0: Bharati.
1: Bharaga kanti.
0: Bhar light.
1: Prakashamu.
0: Effulgence.
1: Divyattamu.
0: Divinity.
1: Dalin ratinchine vaade Bharatiyude.
0: The one who loves this divinity.
1: Bharati.
0: Bharati.
1: కనుకొని అటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని ఎంతనో భరతుడు కూడాను ఆదర్శప్రాయంగా నిరూపించాడు.
0: భరత ఆల్సో ప్రూవ్ ద సేమ్ ఐడియల్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: ఈ భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పే సమయం లోపల
0: భారత
1: జాతి వంశముల ప్రద్యుతైన పవిత్రమైనటువంటిది అని చెబుతూ
0: ఇట్ వాజ్ సెడ్ భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్.
1: ఈ భారతదేశమునందు ఉన్నటువంటివి మరి ఏ దేశమునందు కూడా లేదు.
0: What is that not present in Bharat is not available elsewhere.
1: కీర్తి ప్రతిష్టలు మరి ఏ దేశమునకు రాలేదు.
0: The name and the glory of this country present here is not available anywhere.
1: కనుకని భారత దేశం యొక్క కీర్తిని ప్రఖ్యాతికంగానే ప్రవర్తించారు.
0: Therefore the reputation and the glory of Bharat has been spread all the world over.
1: కనుకని భారతదేశ ఈ భారతదేశం యొక్క ప్రఖ్యాతిని మనం నిలబెట్టాలి.
0: The glory of this name has got to be upheld.
1: కనుక ఈనాడు మీరు తెలుసుకోవలసినటువంటి అంతా కూడాను రామాయణంలో ఉండినటువంటి యొక్క ఆదర్శ స్త్రీ పురుషులను మనము స్మరించాలి.
0: Today what you are supposed to do is to ponder over, to think, to reflect on the different roles in of Ramayana.
1: Ramayana enta goppa untundali.
0: Ramayana
1: anni charitralu masipadi poyinayi.
0: Many other histories have been lost.
1: Konni vera samasyalu ainappatikini
0: though thousands of years passed by.
1: Ilaanti Rama charitra nootanamaina charitranga kanipistundali.
0: Even this day Ramayana is ever new, ever fresh, ever brilliant.
1: రామ ఆ నామంలోనే ఉంటుండాలి. వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు.
0: అండ్ ద వెరీ బ్యూటీ లైస్ ఇన్ ద వెరీ నేమ్ రామ
1: అన్నారు.
0: రామ
1: రా అనగా ఏమిటి? లోపల ఉన్నటువంటి యొక్క దుర్గుణములు ఒక్కతూరి రా అని పిలిచటం.
0: దెన్ వన్స్ యూ సే రా ఓపెనింగ్ యువర్ మౌత్ అన్ని బయటపడ్డాయి.
1: రామ్ అన్ని బయటపడ్డాయి.
0: దెన్ వన్స్ యూ సే రా అవుట్ ఆఫ్
1: బయట దుర్గుణములు లోపల పోకుండా
0: and when once all bad qualities come out as you open your mouth and you say ma and close your mouth they don't get in once again.
1: Rama namamlo enta antaratham untundadi.
0: That is in the meaning of Rama.
1: Ra vachindanta baita.
0: Ra when you say so all that exit
1: dan inka baitiki pokunda kaapadtu vachindi.
0: When once you say close your mouth they won't get in again. They're closed.
1: కనుకని ఇటువంటి పవిత్ర చరిత్రలంతా ఈనాడు మనం మర్చిపోతున్నాం.
0: We are forgetting the sacred history today.
1: కనుక ఈనాడు మనం కొత్త సంవత్సరం అని కనుక్కోవటం ఏమిటి? కొత్త విషయాలు తెలుసుకున్నాం.
0: The new year's day we have known new things.
1: ఈ తెలుసుకున్నటువంటి కొత్త విషయాలను మనం ఆచరణలో పెట్టి
0: these new things have been known and we have
1: జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
0: And we should work for liberation.
1: ఈ సార్థకం గావించుకోవటంలో మన జన్మమే పూర్తి పవిత్రమైపోతుంది.
0: అండ్ దెన్ దేర్ లైస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ ద శాంక్టిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు టమిళ్ న్యూ ఇయర్ అని, మలయాళం విషు అని, నిన్న దినం తెలుగు న్యూ ఇయర్ అని పేర్లు వేరువేరుగా పెట్టారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. యెస్టర్డే హ్యాపెన్ టు బి ఉగాది ఫర్ ఆంధ్రాస్, టుడే ఇస్ న్యూ ఇయర్ ఫర్ టమిళియన్స్. కానీ నేమ్స్ ఆర్ డిఫరెంట్,
0: అంతరార్థం ఒక్కటే,
1: బట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ యొక్క అంతరార్థాన్ని మనం తీసుకున్నప్పుడు అంతా న్యూ ఇయర్ అని.
1: దెన్ వన్స్ వీ గో బై ది ఇన్నర్ మీనింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి న్యూ.
0: న్యూ ఇయర్ అనగా కొత్త వస్త్రములు ధరించటము,
1: వేరింగ్ న్యూ క్లోత్స్,
0: అభ్యంగ స్నానాలు చేయటము,
1: హావింగ్ హెడ్ బాత్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించడము,
1: ప్రొసీడింగ్ అలాంగ్ ద గుడ్ పాత్ చోజన్,
0: తీయని ఫలములు పండు భుజించటము,
1: అండ్ పార్టేకింగ్ ఆల్ స్వీట్స్,
0: ఇదంతా ఒక పండుగకు గుర్తుగా తీసుకుంటున్నాం మనం.
1: వి గో బై దిస్ రిచువల్ యాజ్ అ ఫెస్టివల్.
0: కానీ ఇది కాదు.
1: బట్ దట్స్ నాట్
0: ప్రవహించునే పురి పరిధిగా పాయలై, ప్రవహించునే పురి పరిధిగా పాయలై,
1: దట్ విచ్ ప్రొసీడ్స్ ఎటర్నలీ,
0: చిత్రావతి నది విచిత్రగతుడు.
1: And that has been the way the Chitravati flows.
0: Karune pattana kalyana karamuga chuttunu melaina chutatarulu.
1: And we find the kind of beautiful trees all around that hospital city.
0: Kaapundrune podi kadalalgiti endu Parvati sherulu eppudu payakunda.
1: And we find the presiding deities Parvati Parameshwara over there.
0: Mandaramani galatinchi mendu mahima.
1: And we find the mister in the glory.
0: Chikkavadi erugattina cherivu toda. చిక్కవడి ఎరుగట్టిన చెరువు తోడ.
1: అండ్ ఇట్ వీ ఫైండ్ ద కైండ్ ఆఫ్ ఆల్ ద ఫెస్టివల్
0: తిరిగెత్తి భువనం ఎంచ.
1: అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఆల్ ద గ్లోరీ.
0: చాటునేపురము ఆ పుట్టపురము అని.
1: అండ్ దట్ పుట్టపర్తి స్టాండ్స్ ఫర్ ఆల్ దిస్ గ్లోరీ అండ్ ఫర్ ఆల్ దిస్ గ్రాండియర్.
0: పుట్టపర్తి అంటే ఏమిటని అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పుట్టపర్తి?
0: పర్తి అనగా
1: పర్తి
0: ప్రకాశమే,
1: మీన్స్ లైట్.
0: పుట్టినటువంటి యొక్క ప్రకాశమే పుట్టపర్తి.
1: అండ్ ఇట్ ఈస్ ది ప్లేస్ ద బీకన్ ఆఫ్ లైట్.
0: దీనికి పూర్వమంతా పుట్టవర్ధిని అని పేరు.
1: అర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ పుట్టవర్ధి.
0: ఎక్కడ చూసినా పుట్టలు పెరిగేటువంటివి.
1: అండ్ యూ ఫైండ్ యాంట్ హిల్స్ పుట్ట ఎవ్రీవేర్.
0: ఈ పుట్టల లోపల పాములంతా వెలిగేటువంటివి.
1: అండ్ యూ ఫైండ్ స్నేక్స్ ఓవర్ దేర్.
0: కానీ దానివల్లే పుట్టవర్ధిని అని పెట్టారు.
1: సో ఇట్స్ నేమ్డ్ అస్ పుట్టవర్ధిని.
0: ఎక్కడ చూసినా పుట్టలే.
1: ఎవ్రీవేర్ ది యాంట్ హిల్.
0: కానీ ఆ విధమైనటువంటి తత్వం లోపల ఈ రామాయణం కూడాను అదే విధంగానే వచ్చింది.
1: రామాయణం ఆల్సో స్పీక్స్
0: వాల్మీకి.
1: వాల్మీకి
0: ఎక్కడి వాడు? పుట్టలో పుట్టినటువంటి వాడే.
1: వాల్మీకి ఇస్ బోర్న్ అవుట్ దిస్ యాంట్ హిల్ పుట్ట.
0: అతని పైన పుట్టంతా పెరిగింది.
1: అండ్ యాంట్ హిల్ హస్ గ్రోన్ ఫర్ ద.
0: ఆ పుట్టల పైనంతా కూడా పాములంతా సంచరించాయి.
1: అండ్ స్నేక్స్ వర్ దేర్.
0: ఆ పుట్టల నుంచి పుట్టినటువంటిది ఈ రామాయణము.
1: అండ్ దిస్ రామాయణ కేమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్
0: కొనే మన హృదయం అనేటువంటి పుట్ట లోపల.
1: అండ్ ద హార్ట్ విచ్ ఇస్ పుట్ట అండ్
0: దుర్గుణములు దురాచారములు అనేటువంటి పాములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ ద స్నేక్స్ విచ్ ఆర్ వికెట్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్.
0: దీనికి భగవత్ నామాన్ని అనేటువంటి ఒక స్మరణ చేయండి.
1: బై జస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైమ్ అండ్ అగైన్
0: అన్ని బయటపడిపోతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్.
0: అది ఏ నాదస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద మెలడీ.
0: అది ఏ నాగస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద మ్యూజిక్.
0: అది ఏ శివనస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద సెలెస్టియల్ సాంగ్.
0: ఈ స్వరాన్ని మనం ఒక్కతోరి పంపితే అంత పుట్టలోని పాములంతా వస్తాయి.
1: విత్ దిస్ మ్యూజిక్ అండ్ మెలడీ ఆల్ స్నేక్స్ విల్ కమ్ అవుట్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవాలనుకుంటే దివ్యమైనటువంటి నామస్మరణ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్.
0: ఈనాడు నామం అంటే చాలా మంది ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు.
1: ద హ్యూమన్ లైఫ్ హాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ మాకరీ.
0: పొరపాటు పొరపాటు పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్
0: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతనిందా. ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటిది.
1: సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ హైలీ సీక్రెట్.
0: ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే
1: యాజ్ వీ డోంట్ చాంట్ హిస్
0: దేశంలోని బాధలంతా పెరిగిపోతున్నాయి.
1: వీ ఫైండ్ ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్
0: నామస్మరణ అభివృద్ధి చేయండి.
1: అండ్ సింగ్ హిస్ గ్లోరీ
0: వీధి వీధి ఎందు కూడాను,
1: ఎవ్రీవేర్
0: అణువనందు కూడాను,
1: ఇన్ ఎవ్రీ విలేజ్
0: కణ కణమునందు కూడాను,
1: ఎవ్రీ సెల్
0: నామమును స్మరించండి.
1: కింగ్ చాంట్ హిస్ నేమ్.
0: నామంలో ఉన్నటువంటి ఆనందము ధైర్యము సాహసము మరొక దాంట్లో కనిపించము.
1: ద వాలర్ అండ్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఓవర్ దేర్ ఇన్ గాడ్స్ నేమ్ ఈజ్ నాట్ నోటీస్డ్.
0: ఎవరైనా ఏమైనా హాస్యం చేయని.
1: లెట్ ఎనీబడీ మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఏ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు.
1: ఏ మే సే వాట్ యు ఆర్ సింగింగ్.
0: ఆయనైతే ఏమి పెద్ద మనిషి.
1: వాట్ ఈస్ ఇట్ ఇన్ వాట్ వే ఈస్ ఇట్
0: నామస్మరణ చేయడానికి హృదయం అందరికీ ఒకటే.
1: అండ్ ద హార్ట్ ఈస్ వన్ ఇన్ ద సేమ్ టు ఎవ్రీబడీ.
0: పెద్ద ఐసీఎస్ ఆఫీసర్
1: హీ మే బి ఐసీఎస్ ఆఫీసర్.
0: ఐసీఎస్ ఆఫీసర్ అయితే నామస్మరణ చేయకూడదా?
1: డూ యూ థింక్ దట్ హీ షుడ్ నాట్ చాంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్?
0: ఎవరైనా సరే అందరూ చేయవలసింది.
1: లెట్ ఇట్ లివ్ ఎనీ వన్.
0: చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు,
1: యంగరో
0: అల్పుని మొదలుకొని ఆనందం వరకు,
1: అండ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు
0: ఎండ్ వరకు చిన్న వరకు కూడా మనం నామస్మరణ చేయాలి.
1: యంగ్ అండ్ ఓల్డ్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: తెలియని మూర్ఖులు మాత్రం నామస్మరణను హాస్యాస్పదంగా చూస్తారు, కానీ
2: ఓన్లీ ఫూల్స్ మేక్ ఫన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ఫూల్స్ ఫూల్స్
2: ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్
0: దీన్ని హాస్యాస్పదంగా చూచేది.
2: దేవే మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: కానీ ఫుల్ మైండ్ ఉండేటువంటి ఎవరు హాస్యాస్పదంగా చూడండి.
2: ఇట్ ఈస్ నాట్ ది మైండ్ ఆఫ్ ద ఫూల్, ఇట్ ఇస్ ఇట్ షుడ్ బి ఫుల్ మైండ్.
0: కనుకనే నామస్మరణ చాలా ప్రధానమైనటువంటి
2: నామస్మరణ.
0: లెట్
2: ఎనీబడి థింగ్ ఇన్ వాట్ దేర్
0: ఏకైనా ఎవరైనా ప్రశ్నలు అడిగితే,
2: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్
0: ఏమిటయ్యా మీకు కూడా భక్త్యా,
2: వాట్ ఈస్ ఇట్ ఆర్ యూ ఆల్సో డివోటెడ్
0: కూడా దేవుడా,
2: ఓ యూ హ్యావ్ గాడ్
0: దేవస్ నామస్మరణ మీరు కూడా చేస్తున్నారా,
2: ఓ యూ ఆల్సో రిపీట్ ఇస్
0: అవును అవును నేనేం గొప్పవాడిన.
2: యూ కెన్ సే యెస్.
0: నీవు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవరైనా చేయవలసింది ఇది.
2: Let you or your father or grandfather will have to repeat God's name someday or other.
0: భగవంతుని నామస్మరణ చేయడానికి లేకపోతే ఇంకా మానవుడై పుట్టేందుకు.
2: If we don't sing his glory of God, what for is the human life?
0: నాకు నమ్మకం లేదు అంటాడు.
2: The other man may say, I don't believe.
0: లేకపోతే నీ వదిలిపెట్టు.
2: You can have go by your own faith. But I have my own faith.
0: నా నమ్మకం ఏంటంటే నామస్మరణ నేను చేస్తాను.
2: Yes, I go by my own faith.
0: కనుకనే మనం వారితో వాదించాలి.
2: You have to argue vehemently.
0: అయ్యా నీకు లేకపోతే పోతుంది.
2: యు మే డినై యువర్ గాడ్.
0: నీ దేవుడు నీకు లేడు.
2: యు డోంట్ హావ్
0: యువర్ గాడ్. దేవుడు నాకు లేడా?
2: Yes, I have
0: my faith. Who are you? Neevevaru?
2: What authority have you to question my faith?
0: Neeke adhikaram untundadi?
2: What right have you?
0: Naa vishwasam nadi.
2: That this is my faith.
0: Aneetundi dhairyamto neevu enaadu namaswaranam chestavo aanaade neevu dikvijayanni pondutavu.
2: With this courage and conviction, that day when you chant his glory, you are bound to be successful. Brush aside the rest.
0: భయంగా నీవు నామస్మరణ చేయి.
2: With all the fearlessness you proceed.
0: అప్పుడే నీవు సరైన ఆనందాన్ని పొందుతావు.
2: Then you will experience the true state of bliss.
0: ఈనాడు
2: today
0: నూతన సంవత్సరము,
2: the new year,
0: ఆదివారం నూతన దినము,
2: this is a new year.
0: ఈ పవిత్రమైన దినం నుంచి మీరు ఇంకా ప్రారంభించండి.
2: యు కెన్ కమెన్స్ రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్.
0: శృతి రాగ తాళాలు మనకు లేకపోయినా పర్వాలేదు.
2: We may not have instruments, musical instruments.
0: మనం హృదయంలోంచి వచ్చేటువంటి గ్రంగీతమే చాలు.
2: లెట్ లార్డ్స్ నేమ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: మనసే ఒక వీణ.
2: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ వీణ.
0: మనసులో చెడ్డ భావాలు రాకుండా ఉండేటట్లుగా చూసుకోండి.
2: లెట్ us see that there will be no scope for bad.
0: అపస్వరం రాకుండా చూసుకోండి.
2: లెట్స్ నాట్ సీ ఇట్ విల్ బి నాట్ అవుట్ ఆఫ్ ట్యూన్. ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: అది రాకుండా చూసుకోండి.
2: సీ టేక్ ఎవరీ గుడ్ కేర్.
0: దాన్ని చక్కగా నీవు భగవంతుని యొక్క నామస్మరణతో వీడ్చుకుంటురా.
2: ద ప్లే ఆన్ దిస్ వీణ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి భగవత్ శక్తి చెప్తుంది.
2: అండ్ దెన్ యుల్ హ్యావ్ దట్ డివైన్ ఎనర్జీ.
0: ఒకనొక సమయంలో గోపికలంతా,
2: అట్ వన్ టైం గోపిక,
0: కృష్ణుడు వేపల్లకి పోయిన తర్వాత, మధురకి పోయిన తర్వాత బాధపడుతున్నారు.
2: ది గోపికాస్ ఫెల్ వెరీ బ్యాడ్.
0: అందరూ ఒక దగ్గర చేరారు.
2: దే ఆల్ అసెంబ్లెడ్ ఇన్ వన్ ప్లేస్.
0: కానీ భగవంతుడు నీకేం ప్రార్థించగలరు?
2: బట్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దే కుడ్ ఆఫర్?
0: ఫర్

0: Oh Krishna, sing for us with all the melody, with all the beauty. You also talk to us so that our hearts would be happy.
1: Krishna, palukute nelulukunatule.
0: With all your nectar in words, make us happy, sing for us. Getting all the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into the divine sound.
1: Veda Saramanta Disi.
0: Taking the essence out of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into divine
1: Vedu
0: sound.
1: Vedu Vandu Tirugavosi.
0: Filling the whole divine melody into the throat.
1: Nada Rupa Muganu Machi. Pata Padu Ma Krishna.
0: Let it be transformed into divine melody, the beautiful celestial song.
1: Padu, Krishna.
0: Sing for us once, Krishna.
1: Pata ni padu.
0: One song you sing.
1: Ye pata?
0: What song?
1: Veda Saramanta Disi.
0: The song that contains the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Which is transformed into the divine sound.
1: Venu Vandu Tirugamosi.
0: Which is filled in this flute, divine instrument.
1: Nada Rupa Muganu Machi.
0: And we hear to the divine sound.
1: Pata padu Ma Krishna.
0: Krishna, sing for us.
1: ఒక్కతూరి ఆ పాట విన్నారు ఒక్కతూరి మనిషి.
0: They heard that song and breathed their last.
1: అంత ఆనందంలో ఆ సాంగ్ లోపల ఆ యొక్క గానం లోపల ఎంతో ఆనందం వారికి కలిగింది.
0: They experienced that ecstasy there.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడా పడినటువంటి బాధలంతా వాడు మర్చిపోయినారు.
0: All the suffering they went through for over years.
1: గానంలో ఉన్నటువంటి యొక్క భావము ఇంత మధురమైనటువంటిది.
0: That is the uniqueness in singing, in music.
1: కనుక కేరళ వాళ్ళందరూ కూడా ఈనాడు విష్యు అంటున్నారు.
0: కేరళ పీపుల్ కాల్ ఇట్ విష్యు.
1: మీకు ఆనందం కలుగుగాక.
0: లెట్ యు బి బ్లిస్ఫుల్.
1: శాంతి కలుగుగాక.
0: లెట్ యు బి పీస్ఫుల్.
1: దయ్యానందమును పొందుదురుగాక.
0: లెట్ యు హావ్ ఆల్ ద కరేజ్ అండ్ హ్యాపీనెస్.
1: మంచి జీవితమును పొందుదురుగాక.
0: లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సుఖ సంతోషములు ఆనందంగా అనుభవించుదురుగాక.
0: ఎంజాయ్ ఆల్ హ్యాపీనెస్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ, సెక్యూరిటీ. దిస్ ఇస్ విష్యు.
1: తమిళనాడులో వచ్చినటువంటి నూతన సంవత్సరము.
0: అండ్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ విన్ యూర్ ఆఫ్ తమిళనాడు.
1: ఆయుర్ ఆరోగ్యంగా,
0: ది హెల్త్,
1: శాంతి సౌఖ్య సౌభాగ్యంగా,
0: పీస్ అండ్ ప్రాస్పెరిటీ, దట్ యూ షుడ్ లివ్,
1: అన్ని విధాల ఆదర్శాన్ని మీరు ఇతరులకు అందించి,
0: అండ్ యూ షుడ్ బి ఐడియల్ ఫర్ ఆదర్శమైన
1: నడకను మీరు కూడా నడిచి,
0: యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: ధన్యులై పుణ్యులై ఆనందాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ అస్ టు వర్క్ ఫర్ అవర్ ఓన్ రిడెంప్షన్, ఫర్ అవర్ ఓన్ లిబరేషన్. లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: అందరూ ఆనంద శాంతి పొందుదుగాక.
0: లెట్ ఆల్ ఆఫ్ యూ బి బ్లెస్ఫుల్. Let all of you live in safety and security, health and prosperity.
1: దాని లోపల నుంచి తీసుకొని మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Let you experience the bliss within.
1: దానికి మీరు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it outside.
1: కనుక ఈనాటి నుంచి,
0: right from this day,
1: భక్తులైనటువంటి వారు,
0: devotees,
1: ఎవరు దీనిని కూడా మనం లెక్క చేయకుండా,
0: be not mindful of what others say.
1: అభివృద్ధి పరచుకుని,
0: you develop your own faith and sincerity.
1: ఎక్కడైనా సరే,
0: let it be anywhere.
1: నామస్మరణ భయంగా లేకుండా చేసుకోండి.
0: Sing the glory of God fearlessly wherever you are.
1: అది మన యొక్క నిజమైనటువంటి జీవితము.
0: That's our true life.
1: భారతీయుడై పుట్టినందుకు ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని మనం పొందాలి.
0: Being the citizen of Bharat, you should act in a befitting way.
1: ఇతర దేశములన్నీ కూడా త్వరలోనే ఈ దేశాన్ని అనుసరిస్తాయి.
0: All other countries in this world are suit to follow Bharat.
1: మన భారతదేశం నాయకత్వాన్ని వహించాలి.
0: Bharat should be the leader for this entire world.
1: ఇది నేను ఆశించేది.
0: That's what Bhagavan wants.
1: ఆధ్యాత్మిక నాయకత్వము.
0: And Bharat should be the leader.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Tamil New Year's Day, April 14th, 2002.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 28th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 10th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ ఇన్స్పైరింగ్ డిస్కోర్స్ భగవాన్ థ్రోస్ లైట్ ఆన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ అ డెవటీ, విచ్ ఇస్ ఫియర్లెస్నెస్. సాయి భగవాన్ వాచ్.
1: ద్వితీయాధ్యాయ భయం భవతి దైవం మినహ. రెండవ వస్తు ఉంది అన్నప్పుడే మానవుని యందు భయం ప్రవేశిస్తుంది.
2: వెన్ మ్యాన్ ఫీల్స్ దట్ దేర్ ఈస్ ఎ సెకండ్ థింగ్ అదర్ దాన్ గాడ్, ఫియర్ ఎంటర్స్ హిమ్.
1: సర్వత్ర పంచభూతాని షష్ఠం అనగా సర్వత్రా పంచభూతాని, జగత్తంతా కూడాను పంచభూతములు తప్ప అన్య పదార్థము లేదనేటువంటి సత్యాన్ని విశ్వసించినప్పుడే భయము ప్రవేశించదు.
2: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఫర్మ్లీ బిలీవ్స్ దట్ దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ ఫైవ్ ఎలిమెంట్స్ పర్వేడింగ్ ది ఎంటైర్ యూనివర్స్, దెర్ విల్ బి నో ఫియర్.
1: షష్ఠం కించిన్ న విద్యతి, ఆరో పదార్థం జగత్తు నందు లేనే లేదు అనేటువంటి యొక్క దృఢ విశ్వాసము ఉండినప్పుడే భయము ప్రవేశించదు.
2: దెర్ ఇస్ నో సిక్స్త్ ఫ్యాక్టర్ అట్ ఆల్, వన్ షుడ్ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ దిస్, దెన్ దెర్ విల్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: ఇది ఒక బల్ల,
2: దిస్ ఇస్ ఎ టేబుల్.
1: ఇది ఒక కుర్చీ,
2: దిస్ ఇస్ ఎ చైర్.
1: అది ఒక తలుపు,
2: దట్ ఇస్ ఎ డోర్.
1: అది ఒక కిటికీ,
2: దట్ ఇస్ ఎ విండో.
1: ఇది ఒక డోర్,
2: దిస్ డోర్.
1: ఈ ఐదింటికి రూపనామములు వ్యత్యాసముగా ఉన్నవి కాని ఐదు కూడాను కాష్టమే, కర్రనే.
2: బిట్వీన్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మెన్షన్డ్, ఆబ్జెక్ట్స్ మెన్షన్డ్, దేర్ ఇస్ డిఫరెన్స్ ఓన్లీ ఇన్ ది నేమ్ అండ్ ఫామ్, బట్ ది కంటెంట్ ఈస్ వుడ్ ఫర్ ఆల్ ద ఫైవ్.
1: పర్వతములు శిలామయములు,
2: ది మౌంటైన్స్ ఆర్ రాకీ.
1: వృక్షములు కాష్టమయం,
2: ట్రీ ఈస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వుడ్.
1: భూమి మృణ్మయం,
2: ఆర్ కన్సిస్ ఆఫ్ మడ్.
1: దేహము మాంసమయం,
2: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లెష్.
1: సముద్రము జలమయం,
2: ఓషన్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్.
1: ఈ పంచభూతములు పరమాత్మ బిందువులే.
2: ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: సర్వత్రా పంచభూతాని, ఈ ఐదు బింబములు తప్ప, ఐదు బిందువులు తప్ప అన్యము ఈ జగత్తునందు కానరాదు.
2: ఎక్సెప్టింగ్ ఫర్ దీస్ ఫైవ్ ఇమేజెస్ అండ్ ఫైవ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ డివినిటీ, దేర్ ఇస్ నథింగ్ ఎల్స్.
1: ఐదింటి యందు దైవత్వం ఒక్కటే.
2: ఇన్ ఆల్ దీస్ ఫైవ్ డివినిటీ ఇస్ ది సేమ్ అండ్ వన్.
1: ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు భయం ప్రవేశించదు.
2: ఎక్సెప్టింగ్ బ్రహ్మ దెర్ ఇస్ నో సెకండ్ ఐటమ్ అట్ ఆల్, దిస్ హ్యాస్ టు బి ఫర్మ్లీ బిలీవ్డ్, దెన్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ ఫియర్.
1: సమస్త సద్గుణములు యందు అభయం అనేటువంటిది ఇది మకుటప్రాయమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది గ్రేట్ వర్చ్యూస్ ఫియర్లెస్నెస్ ఈస్ ఇట్ ఆక్యుపైస్ ది ప్లేస్ ఆఫ్ హై ఇంపార్టెన్స్.
1: ఇది ఆదర్శపూరితమైనటువంటిది,
2: ఇట్ ఈస్ ఎన్ ఐడియల్ వన్.
1: ఈ లౌకికమైనటువంటి క్షేత్రమునందు కాని అలౌకిక పారమార్థ క్షేత్రమునందు కాని మానవత్వం అనేటువంటి దీనిలో అభయం అనేటువంటిది లేకుండినా మానవుడు జీవించటం దుర్లభం.
2: బీయింగ్ ఇన్ ది వరల్డ్ సెక్యులర్ ఆర్ బీయింగ్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిట్, మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ కంఫర్టబుల్లీ వితౌట్ హ్యావింగ్ ఫియర్లెస్నెస్.
1: లౌకిక సంగ్రామమునందు కాని ఆధ్యాత్మిక సంగ్రామమునందు కాని భయమునకేమాత్రము కూడాను అవకాశం లేదు.
2: బీయింగ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్ ఆనర్ ఆర్ బీట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ స్పిరిచువల్ ఏరియా దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ ఫియర్.
1: భయశీలుడు కేవలం తిరిగి పంద.
2: ద వన్ హూ ఈస్ హ్యావింగ్ ఫియర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ
1: ఎట్టి చిన్న కార్యమును కూడాను తాను సాధించలేడు.
2: హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ ఎ వెరీ స్మాల్ జాబ్.
1: కనుక భయశీలుడనేటువంటి వాడు జగత్తునందు ఏమాత్రం కూడాను రాణించడు అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: దేర్ఫోర్ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షైన్ ఇన్ ద వరల్డ్.
1: ముఖ్యంగా మానవుడు అభయుడు కావాలి.
2: ఎసెన్షియలీ మ్యాన్ షుడ్ బికమ్ ఫియర్లెస్.
1: అభయత్వం అనేటువంటిది కేవలము ఒక నిర్భయముతో పోల్చడానికి వీలు లేదు.
2: ఫియర్లెస్నెస్ కెనాట్ బి కంపేర్డ్ టు అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: నిర్భయం అనేటువంటిది కొంత మూర్ఖంగా ఉండొచ్చును.
2: అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ కుడ్ బి ఫూలిష్ ఎ లిటిల్.
1: అభయత్వము అనేటువంటిది సత్యమును గుర్తించినటువంటి యొక్క శక్తిగా మారుతుంది.
2: ఫియర్లెస్నెస్ ఆన్ ది అదర్ హ్యాండ్ కెన్ బి అటైన్డ్ ఓన్లీ వెన్ వన్ రికగ్నైజెస్ ట్రూత్.
1: భయశీలుడు అడుగడుగునకు మరణిస్తాడు.
2: ఎ పర్సన్ చార్జ్ విత్ ఫియర్ డైస్ ఎవ్రీ స్టెప్.
1: అభయునకు ఒక్క తూరే మరణం.
2: ఎ ఫియర్లెస్ పర్సన్ డైస్ ఓన్లీ వన్స్.
1: కనుక అభయుడవు కమ్మని ఆదేశించాడు అర్జున్ని.
2: దేర్ఫోర్ అర్జున వాజ్ కమాండెడ్ టు బి ఫియర్లెస్.
1: మానవుని యందు భయం ఉండినంత వరకు కూడాను మహత్కార్యమును సాధించలేడు.
2: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఫియర్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీ గ్రేట్.
1: అభయశీలుడు మాత్రమే మహత్కార్యములందు విజయాన్ని సాధించగలడు.
2: ఎ ఫియర్లెస్ పర్సన్ అలోన్ కెన్ అచీవ్ విక్టరీ ఇన్ గ్రేట్ టాస్క్.
1: కనుకనే అర్జున నీవు భయమును పారద్రోలు, అభయమును చేర్చుకో.
2: దేర్ఫోర్ అర్జున గివ్ అప్ యువర్ ఫియర్ అండ్ బికమ్ ఫియర్లెస్.
1: వివదభ అన్నాడు, అనగా భయము ఉండి నీవు దూరం కమ్ము అన్నాడు.
2: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫియర్ హీ వాజ్ ఆస్క్డ్ టు.
1: ఇక్కడ అభయత్వము అలౌకికత్వము ఈ రెండింటినీ ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎట్టి భయమునకును అవకాశమునివ్వడు.
2: ఎ పర్సన్ హూ ఈజ్ ఫియర్లెస్ అండ్ హూ ఈజ్ అదర్ వరల్డ్లీ వుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: జగత్తునందగల పదార్థములు అన్నింటి ఎందు కూడాను విరక్తియు దైవమునందు నిశ్చలమైన భక్తియు కలిగి ఉంటాడు.
2: హీ వుడ్ బి హ్యావింగ్ డిటాచ్మెంట్ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లవ్ ఫర్ గాడ్.
1: దేహ అహంకారము వస్తువు యొక్క మమకారము రెండు ఉండినప్పుడే భయము ప్రవేశిస్తుంది.
2: ఓన్లీ వెన్ హీఈస్ ఈగోయిస్టిక్ అబౌట్ హిజ్ ఓన్ బాడీలీ అకాంప్లిష్మెంట్స్ అండ్ ది వరల్డ్లీ అకాంప్లిష్మెంట్స్ హీ విల్ బి చార్జ్డ్ విత్ ఫియర్.
1: కనుక వస్తువులు యందు అభిమానము కాని దేహమునందు అహంకారమును కాని ఈ అభయ స్వరూపునకు ఏమాత్రమో చింతించడు.
2: అటాచ్మెంట్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ ఈగోయిజం ఇన్ ద బాడీ వుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ బై ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: భయస్థుడు హిరణ్యకశ్యపుడు.
2: ఎ పర్సన్ చార్జ్డ్ విత్ ఫియర్ వాజ్ హిరణ్యకశ్యపు.
1: అభయశీలుడు ప్రహ్లాదుడు.
2: ఎ పర్సన్ హూ వాజ్ ఫియర్లెస్ వాజ్ ప్రహ్లాద.
1: నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశ్యపుడు.
2: హిరణ్యకశ్యపు హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్.
1: నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ది వెరీ లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
1: కనుకని తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగసాయి ఓ ధనుజ వంజన ఓ మహాపన్న శరణ్య అంచు నుతించి కాని తా కన్నులు నిరుతేడు భయకంప సమీతుడు కాడు భూవరా అన్నాడు చెండా అమార్కు వీరువురు.
2: చెండా అమార్కాస్ హిరణ్యకశిపు దట్ యువర్ సన్ ఈజ్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ హీ ఈజ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ హౌఎవర్ మచ్ ట్రబుల్ మే గివ్ హిమ్ హీఈస్ ఓన్లీ ప్రైజింగ్ ద లార్డ్ నారాయణ అండ్ రిపీటింగ్ హిస్ గ్లోరీ రాదర్ దాన్ షెడింగ్ ఎ టియర్.
1: ప్రహ్లాదునికి భయం ఎందుకు లేదు?
2: వై ఈస్ ప్రహ్లాద నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ ఫియర్?
1: నారాయణుడు తప్ప అన్య వస్తువు జగత్తునందు లేదు అనేటువంటి విశ్వాసమే ఈ అభయత్వమునకు మూల కారణం.
2: హీ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ నారాయణ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ఫోర్ హీ వాస్ ఫియర్లెస్.
1: బృహదారణ్యకోపనిషత్తునందు కూడాను యాజ్ఞవల్కుడు జనకునకు బోధిస్తాడు.
2: ఇన్ బృహదారణ్యక ఉపనిషత్ ఆల్సో యాజ్ఞవల్క వాస్ టీచింగ్ జనక.
1: అభయం వై జనక ప్రాప్తాసి అన్నాడు. అనగా నీవు అభయుడవైనావు జనక, నీవింక విచారించనక్కరలేదు అన్నాడు.
2: He told Janaka, "Oh Janaka, you are free from fear and therefore you need not worry about anything else."
1: Anaga chittamantai kudanu neevu daivam nandunchavu.
2: You have kept your entire heart in the Lord himself.
1: Neevu nimitta matruniga jagatunandunnavu.
2: You are existing only as an instrument of God in the world.
1: Vastulu yendu ematram kudanu mamattam ledu.
2: You don't have attachment for the objects of the world.
1: ప్రతి వస్తువునుకును దివ్యత్వమైనటువంటి దైవత్వంగానే విశ్వసిస్తున్నావు.
2: యు ఆర్ బిలీవింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
1: అనేకత్వం నందు ఏకత్వాన్ని దర్శిస్తున్నావు.
2: యు హావ్ బీన్ ఏబుల్ టు సీ యూనిటీ ఇన్ ది డైవర్సిటీ.
1: కనుకనే నీవు అభయస్వరూపుడవు అన్నాడు.
2: దేర్ఫోర్ యు ఆర్ ఫియర్లెస్.
1: ఈనాడు లోకములో అన్ని భయముల కంటే కూడాను మరణ భయము చాలా ఎక్కువగా ఉంటాయి.
2: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ మోస్ట్ ప్రామినెంట్.
1: మహాధైర్య సాహసవంతుడైనప్పటికీ, మహాధీశాలి అయినప్పటికీ, మహాధనికుడైనప్పటికీ, సూర్యుడు వీరుడైనప్పటికీ మరణం అంటే దద్దరిల్లుతాడు.
2: బీ హీ ఎ వెరీ కరేజియస్ అండ్ వ్యాలరస్ ఫెలో, బీ హీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో, బీ హీ ఎ పర్సన్ విత్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ వెల్త్, ది థాట్ ఆఫ్ డెత్ పర్టర్బ్స్ హిమ్, అనర్వ్స్ హిమ్.
1: ఈ మరణించినటువంటి వారిని చూస్తే నిరాశ అనిస్పృహకు లోనవుతాడు.
2: దే బికమ్ సబ్జెక్ట్ టు డెస్పైర్ వెన్ దే సీ పీపుల్ డైయింగ్.
1: మరణమన్న వార్త విన్నంతనే అమంగళమని భావిస్తాడు.
2: ద మొమెంట్ హీ హియర్స్ అబౌట్ డెత్ హీ కన్సిడర్స్ దట్ యాజ్ ఇన్ఆస్పిషియస్.
1: 100 సంవత్సరం నిండినటువంటి మృతకి అయినప్పటికీ,
2: Even if a person has passed 100 years,
1: మరణం అంటే తాను భయపడుతుంది.
2: She would get frightened if it is a
1: man. ఇంకా కొంతకాలం జీవించాలని ఆశిస్తారు.
2: She also wishes to live for a little
1: more. ఎంతకాలం ఆశించినప్పటికీ మరణము తప్పినది కాదు.
2: For however much you may aspire to live for, death is such a...
1: ఈ జగత్తునందు సమస్త పదార్థములు, సమస్త వ్యక్తులు, సమస్త విషయములు కూడాను ఈ మరణ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఆల్ ది ఆబ్జెక్ట్స్, ఆల్ ది ఐటమ్స్ అండ్ ఆల్ ది పీపుల్ విల్ హావ్ టు బి వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ డెత్.
1: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి యొక్క వ్యక్తిని మరొక ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి ఆశ్రయిస్తే ఎంత లాభం అవుతుంది? ఏమి లాభం ఉంటుంది?
2: వాట్ ప్రాఫిట్ విల్ దేర్ బి ఫర్ ఎ పర్సన్ ఇఫ్ హి టేక్స్ షెల్టర్ ఇన్ ది పర్సన్ హూ ఇస్ ఆల్సో వాష్డ్ అవే, హూ ఇస్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
1: ఆశ్రయించినటువంటి వ్యక్తి గాని, ఆశ్రయింపబడినటువంటి వ్యక్తి గాని ఈ రెండు వ్యక్తులు ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
2: ది పర్సన్ హూ ఈజ్ సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ అండ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ షెల్టర్ ఈజ్ సాట్, బోత్ ది పీపుల్ ఆర్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
1: ప్రవాహమునకు మిట్ట గట్టు అయినటువంటి ఒక దైవత్వాన్ని పట్టినప్పుడే మనకు ఒక అభయం.
2: ఓన్లీ వెన్ వీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ ద బ్యాంక్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్లో వీ హ్యావ్ సమ్ హోప్.
1: కనుక మరణమునకు భయపడి కానీ, జీవితమునకు సంతసించి గాని ప్రయోజనం లేదు.
2: Fearing death and thinking about the joys of life, there is no use.
1: Abhayatvam anetundi melu parvatam vantidi.
2: Fearlessness may be compared to a great mountain.
1: Mana bhayamu anetundi swasa gali vantidi.
2: Fear is something comparable to our breath.
1: Swasa gali meru parvatam emaina kadilimpagalada?
2: Can the breeze coming out of our breath shake a great mountain?
1: Kalupu ee tuchyamainatundi ee alpamainatundi ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కూడా నువ్వు కదిలించదు.
2: దేర్ఫోర్ దిస్ మీన్ ఫియర్ కెన్ నెవర్ షేక్ ది మేరు మౌంటైన్ ఆఫ్ ఫియర్లెస్నెస్.
1: సెలయేరు, చిరుకొండలు, హిమశిలలు, చిత్రాతి చిత్ర ప్రదోతులు, ధాతోత్తరమప్ప నభ్రతల ముందు జుంపించు, దైగ్యంబు వర్తిల నింతీనియు విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నాదెలు ఒప్పారు హిమాది రాజమా అని ఈ చెలించినటువంటి యొక్క పర్వతము, చెలించినటువంటి యొక్క పర్వతము,
2: ది అన్వేవరింగ్ స్టడీ మౌంటైన్,
1: భ్రమించినటువంటి యొక్క భావము,
2: ద ఫీలింగ్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెలివరీ,
1: భ్రమించినటువంటి యొక్క మనస్సు,
2: మైండ్ విచ్ ఇస్ ఎంజాయింగ్,
1: తరించేటువంటి యొక్క బుద్ధి,
2: ద ఇంటెలిజెన్స్ విచ్ కెన్ బి సేవ్.
1: ఒక్క దైవత్వము తప్ప అన్ని దీనికి ఏమాత్రం కూడా తాను చెలించము.
2: Accepting divinity, nothing can have all these things.
1: Kanukane sarvanti endu daivattam anetunti yokka ekattam satyattam anetunti anetunti vishwasanni నీవు మదియందుంచుకున్నప్పుడే నీవు అభయస్వరూపుడు కాగలవున్నారు.
2: యూ కెన్ బికమ్ ఫియర్లెస్ ఓన్లీ వెన్ యూ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్ ఓవర్.
1: మానవుని ఏది కూడా నువ్వు భయపెట్టలేదు.
2: నథింగ్ కెన్ ఫ్రైటన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
2: ఇట్ ఇస్ సెడ్ వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
1: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్ జోక్ ఆఫ్ టు మీ అన్నారు.
2: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్ ఇట్ ఇస్ ఎ జోక్ టు మీ ఇట్ ఇస్ సెడ్.
1: ఈ చావు అనేటువంటిది ఒక తమాషా వంటిది.
2: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ప్లే.
1: మరణించేటువంటి దేహమును అనగా చచ్చేటువంటి దేహమును చంపదలుచుకోవటము గొప్పతనము కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు కిల్ ఎ బాడీ విచ్ ఇస్ బౌండ్ టు బి డిస్ట్రాయిడ్.
1: పంచభౌతికమైనటువంటి దేహము ఏనాటికైనప్పుడు కూలక తప్పదు.
2: బాడీ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్ ఇమీడియట్.
1: అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి?
2: ఫర్ ది సేక్ ఆఫ్ సచ్ ఎ బాడీ వై షుడ్ వీ బి వరీడ్.
1: అర్జున, చంపేటి వాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు.
2: అర్జున, యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ నార్ వుడ్ దే బి కిల్డ్.
1: చచ్చునది దేహమే.
2: ద థింగ్ విచ్ కెన్ బి కిల్డ్ ఇస్ ఓన్లీ బాడీ.
1: ఆత్మ కానీ దేహము కాదు.
2: యు ఆర్ ఆత్మన్ అండ్ నాట్ ద బాడీ.
1: ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునుకు ఒక అభయాన్ని అందించాడు.
2: దిస్ పర్టికులర్ ట్రూత్ వాస్ టాట్ టు అర్జున అండ్ హి వాస్ మేడ్ ఫియర్.
1: భక్తి యోగములో బోధించినటువంటి 26 యొక్క సద్గుణముల లోపల ఇది ప్రధానమైనటువంటిది.
2: Of all the 26 qualities taught in the Bhakti Yoga, this is
1: Sankhya Yogamuna Abhayattamu Pradhanamainatuvanti Yokka Pranamu Annadu.
2: In Sankhya Yoga, fearlessness is given as the most important life breath.
1: Be fearless. Neevu daitinga untundu. Neevu bhayapadakunda untundu.
2: The command is be fearless.
1: Ee bhayam undinanta varaku kudanu neeku naa abhayam dakkadu.
2: So long as you are having fear, you cannot get fearlessness guaranteed.
1: Mam ekam saranam vidya, nannu sarana jochu.
2: Surrender to me,
1: tadupari sarvamunu nene chuchukuntanu annadu.
2: Afterwards I'll take care of all the rest.
1: Nijamuga manavudaneetunti vaadu bhayaswaroopudu kaadu.
2: Truly speaking, man is not a form of fear.
1: Itani yokka manavattam aneetunti enti ee padamunande ee divyattam aneetunti artham imidi untunnadu.
2: This divine meaning is inherent in the very word manavatva.
1: Deeniki oka chinna kata,
2: one small story to illustrate this.
1: Oka bhayankaramainatundi aranyam,
2: a very fearful forest.
1: Ee aranyamulo sarva vidhamulainatundi jantuvulu kudanu nivasistu undetundivi.
2: There were different types of animals living in the forest.
1: Konni adavullo simhamulu unte aa adavulo yenugulu nivasinchavu.
2: If in a forest there are lions, there would not be elephants.
1: Yenugulu sancharistunte aa adavulo simhamu undavu.
2: If the elephants are roaming about there may not be lions there.
1: Kaani ee adavi endu simhamu modalukoni nakka kukka varaku kudanu samasta praanulu kudanu andulo sancharistu unnai.
2: In this forest on the other hand there were all types of animals from the lion to jackal and to the dog.
1: Okanaadu ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది.
2: ఆన్ ఎ పర్టికులర్ డే ఎ పర్టికులర్ ఫాక్స్ బిగాన్ థింకింగ్ డిఫరెంట్ థింగ్స్.
1: మానవత్వములు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్లీ డివైన్ అబౌట్ హ్యూమన్ నేచర్.
1: జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిదని చెప్పుకుంటున్నారు.
2: పీపుల్ సే దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ హ్యూమన్ బర్త్.
1: మానవులు పుట్టినట్టుగానే జంతువులు కూడా పుట్టినాయి.
2: ది సేమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ద అనిమల్స్ ఆర్ ఆల్సో బోర్న్.
1: తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి ప్రతి జీవికుడును ఒక విధమైనటువంటి జంతువు అనే పేరు.
2: ద వర్డ్ జంతు ఈజ్ ద నేమ్ గివన్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ పీపుల్ హు ఆర్ బోర్న్ ఆఫ్.
1: కనుక మానవునికి కూడా జంతువు అనేటువంటి పేరు పెట్టకుండా మానవుడు అనే పేరు ఎందుకు పెట్టాలి?
2: It questioned itself, why is man given the name manava instead of being called jantu?
1: Makante taanu em anta goppa vaadu.
2: In what respect is he superior to
1: atanikante mem em teesipoyinatundi varam?
2: In what way are we inferior to him?
1: Ee vidhamga aneka vishayamlendu kudanu tajjana varjana chesukoni oka vidhamainatundi yokka vicharana salipi ఇది ఊరికి విడిచిపెట్టే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా ఒకటి సాధించాలి అని గొప్ప పట్టు పట్టింది.
2: ఇట్ థాట్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ ది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిజాల్వ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్.
1: ఆనాటి నుండి క్యాన్వాస్ ను బయలుదేరింది.
2: ఇట్ బిగాన్ క్యాన్వాసింగ్ ఫ్రమ్ దట్ డే.
1: ప్రతి జంతువు దగ్గరికి వెళ్లి మనము ఎందుకు మనుషుల కంటే తక్కువ వారిగా ఉండాలి.
2: ఇట్ వెంట్ టు ఆల్ ఎనిమల్స్ అండ్ జస్ట్ సేడ్ వై షుడ్ వీ బి లెస్.
1: జంతు జాతి మానవ జాతి కంటే హీన జాతి అని భావిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ ది ఎనిమల్ లైఫ్ యాజ్ ఇన్ఫీరియర్ టు మ్యాన్స్ లైఫ్.
1: ఈ పేరును మనం తుడిచివేసుకోవాలి.
2: వీ విల్ హావ్ టు వైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్
1: అని ఈ రకంగా బోధిస్తూ ప్రతి జంతువును కూడాను ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడా చేకూరుస్తూ వచ్చింది.
2: దిస్ వే ఇట్ బిగాన్ ఎంకరేజింగ్ ఆల్ ది ఎనిమల్స్ అండ్ ఎక్సైటింగ్ దెమ్ అబౌట్ ఇట్.
1: కట్టకడప్పటికి శరీరములో పుష్టి చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని జంతురాజు అయినటువంటి సింహం మొదలుకొని హీనజాతి అయినటువంటి హీనస్థాయి ఎందున్నటువంటి కుక్క నక్కల వరకు కూడాను దీనికి టామ్ టామ్ వేయించింది, అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ to right from the elephant which is very strong and also to lion which is the king of animals and
1: manam andaru cheri oka maha sabanu erparchukovali ani nirnayam chesukundi.
2: It resolved to have a very big meeting of all these animals.
1: Ee sabaku chatushpada maha sabha ani peru pettukunnaru.
2: The chatushpada maha sabha is the name given for this meeting.
1: దీన్ని పెట్టుకుని ఫలాని కాలంలో ఫలాని సమయానికి అందరూ ఈ మహాసమావేశంలో పాల్గొనాలని చెప్పింది.
2: ఆ పర్టికులర్ డే పర్టికులర్ టైం ఆల్ ఆఫ్ us టుడ్ అసెంబుల్ ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఇట్ వాస్ డిసైడ్.
1: దీనికి అజెండా మూడు మాత్రం నిర్ణయం చేసుకుంది.
2: యాజ్ అజెండా త్రీ ఐటమ్స్ వర్ డిసైడెడ్ ఫర్ దిస్ మీటింగ్.
1: మానవులు జంతువులు తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారే.
2: Human beings as well as animals are born of the womb of the mother.
1: Kanuka manavuniki jantuvuniki jantuvani oke peru undali kani rendu peru ninnayinchadam veelu kaadu.
2: Therefore there should be only one name both for man and animal and that is
1: ek jantuvulkaina manavudani peru pettali ek manavunikaina jantuvani peru pettali ee rendu samanatvam tappa bhinnanga undadaniki veelu kaadu ani oke ninnayam cheskovalannaru.
2: Either the man should be called jantu or the animal should be called man, but there should not be two different names and two different titles for these two. This is the resolution which they wanted to pass.
1: Inka rendavadi
2: second one
1: manavudu జ్ఞానవంతుడని ఇవి అజ్ఞానంతో కూడినటువంటి జంతువులని మనకు ఒక చెడ్డ పేరు నిర్ణయించినారు.
2: దే హ్యావ్ గివన్ ఎ రాంగ్ నేమ్ కాలింగ్ దట్ వీఆర్ అన్వైజ్ అండ్ ది మెన్ హ్యావ్ విజ్డమ్.
1: ఇది దీనిని మనం అంగీకరించరాదు.
2: వీ షల్ నాట్ యాక్సెప్ట్ దిస్.
1: మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుండాలి?
2: ఇన్ వాట్ వే డస్ హీ హావ్ సుపీరియర్ విజ్డమ్ దాన్ ది విజ్డమ్.
1: మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానంలో మనకేమి తక్కువగా ఉంటుండాలి?
2: వాట్ విజ్డమ్ ఆఫ్ ద మ్యాన్ డూ వీ నాట్ హ్యావ్
1: అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీనిని మనము స్థిరం చేసుకోవాలి.
2: వీ హావ్ టు ఫర్మ్లీ రిజాల్వ్ దట్ దిస్ ఇస్ ది సేమ్ విజ్డమ్ ఇస్ దేర్ బోత్ ఫర్ మ్యాన్ అండ్
1: ఆనిమల్. కూడాను మనం నిర్ణయించుకోవాలి అని
2: వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్ ఈవెన్ ఫర్ దిస్ దే సెడ్.
1: ఇంకా మూడవది
2: ద థర్డ్ వన్
1: మనము నోరు లేనటువంటి వారమని మానవులు నోరున్నటువంటి వాడని మనము మూగి జంతువులని వారు సమృష్టమైనటువంటి యొక్క మాటల కారి అని అతనికి అనేక విధములుగా పేరు ప్రతిష్టలు కలిగినాయి.
2: మ్యాన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ టాకింగ్ ఎనిమల్ వేర్ యాజ్ వీ ఆర్ డమ్ అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ వెరీ గ్రేట్ డిఫరెన్స్.
1: మూగి జంతువు అయినప్పటికీ మనకి ఏమి కొరతగా ఉంటుండాలి?
2: Even if we are dumb, what is it that we are lacking?
1: వాడు మాట్లాడేటటువంటి వాడైనప్పటికీ వాడు ఏమి సుఖం అనుభవిస్తున్నాడు?
2: By learning the talking capacity and possessing that skill, what is the extra happiness that he is having?
1: కనుక మాటలకు మూగి తత్వమునకు ఏమాత్రం కూడా భేదం ఉండకుండా చూసుకోవాలి అని నేను.
2: Therefore, talking and dumbness should be considered more or less the same, it is said.
1: మనము క్రూరులము అని చెప్పని భావిస్తున్నారు మానవులు.
2: Men have been considering us to be cruel.
1: Manavudu satvikudani visheshisthunnadu.
2: He is considering himself to be a satvik.
1: Deeniki mana evvaru kodanu angikarincharadu.
2: None of us shall agree for this.
1: Manalo undinatundi satvikatvam manavuni endukodanu ledu.
2: The satvik nature which we have even man does not have.
1: Kanuka manavuni kante mrugam satvikamainatundi anetundi satkirtini manam teeskovali.
2: We should get the great name and fame that we are superior in satvik nature.
1: Kanuka ee vidhamainatundi nalugu pointlu kodanu మన యొక్క సమావేశం లోపల మనం చర్చించాలి అనుకున్నారు.
2: They said that all these four points we will discuss in our meeting.
1: Aithe ee meeting ku evarni preside cheyali?
2: Then for this meeting who should be asked to preside?
1: Appudu nakkane cheppindi, mana adavi lopala కొంతమంది యోగులు ఋషులు తపస్సు ఆచరించుకుంటున్నారు.
2: Then the same fox suggested that there are some rishis and maharshis who have been doing penance in the forest.
1: అందులో ఒక ఉత్తమమైనటువంటి ఒక ఋషిని మనము దీనికి ఆహ్వానిస్తాం.
2: We shall select a highly accomplished saint for this particular purpose.
1: అని విశ్వసించి ఆ నక్కనే ఆ ఋషి దగ్గరికి వెళ్ళింది.
2: They resolved like this and the same fox went to that maharshi.
1: స్వామి, మా జంతు రాజ్యం లోపల ఇది చతుష్పాద మహాసభ అనేటువంటి గొప్ప మహాసభను మేము జరుపుకుంటున్నాము, తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది.
2: ఇట్ వెంట్ అండ్ ప్రే టు హిమ్, స్వామి, ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ ఎనిమల్స్ వీ హావ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్, చతుష్పాద మహాసభ, వీ రిక్వెస్ట్ యూ టు ప్రిసైడ్ ఓవర్.
1: సర్వభూత సమానత్వం అనేటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి వాడు కనుక ఆ ఋషి తప్పక మీ సభకు నేను వస్తానని అంగీకరించాడు.
2: That Rishi who had recognized everything as living divinity itself, he just said, "All right, certainly I will preside over the meeting."
1: సరే, మంచి ముహూర్తంలో ఆ సభను ప్రారంభించుకున్నారు. విశాలమైనటువంటి ఒక ప్రదేశంలో,
2: in a very vast big playground they just arranged for a meeting.
1: అడవిలో ఉండినటువంటి చిన్న జంతువు మొదలుకొని పెద్ద జంతువు వరకు, తల్లిదండ్రులు మొదలుకొని మునుమనుమడ వరకు కూడాను అన్ని ప్రయాణమై వచ్చినాయి.
2: In that forest, every animal, right from the big one to the small one, with all the children, they came.
1: Grandchildren.
2: The children, grandchildren, with all of them, they attended the meeting.
1: అక్కడ కడకడలాడుతుండాది, కిలకిలలు నవ్వుతుండారు ఈ యొక్క మృగములంతా కూడాను.
2: They were extremely happy and hilarious in that meeting.
1: దీనికి అధ్యక్షుని పైన కొంతవరకును విశ్వాసం ఉండేటువంటి మృగములే కనుక అధ్యక్షునికి ఉన్నత స్థానం ఏర్పరిచారు.
2: As they had a lot of respect for this president, a high pedestal was provided for the
1: mrugaraja inetti simhamunaku aa adhyakshuniki pakkana opane okati amarcharu.
2: Just by the side of the chair of the president a place was provided for.
1: Kani ee maharishi prakkana unnatundi simhamunu chusi e maatramo adiri bedaraledu.
2: This particular maharishi was presiding over the function. He was never afraid of
1: sarvabhutanam.
2: He was of the view that
1: andar yendu undinatunte okka daivattamainatunte okka ekatvanni galinatunte ekatvam kaliginatunte vaadu ee maharishi.
2: This maharishi was one who recognized the existence of God in every human being and every
1: human being. Kanukani yendu abhayattame unnadi kaani bayattam ledhu.
2: Therefore he was full of fearlessness.
1: Sari, andaru kurchina tarvata deenini welcome cheppali.
2: Then all of them were seated. There was a need for welcoming
1: ee mahasabaku secretary ee foxe nakkane.
2: This secretary for this great meeting was this fox.
1: Ee nakka prarambhinchindi.
2: This fox began its welcome address.
1: Ee naadu suvarna aksharamato likhinchavalsinatundi dinamu manakandarikini.
2: This day is a day which will have to be written in golden letters.
1: Idi maravaranaatundi dinamu.
2: This is an unforgettable
1: day. మనందరి సమావేశము ఒక దిగ్విజయాన్ని సాధించబోతుంది.
2: We are going to achieve a great grand success in this.
1: నీకు ఎన్నో పనులు ఉండినప్పటికీ అన్ని నువ్వు వదలి నీ కర్తవ్యాన్ని నువ్వు విసర్జించి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2: Although you have a number of activities, you have given up them and have been able to find some time to participate.
1: మొట్టమొదటి మీ అందరికి నా ధన్యవాదములు అని.
2: In the very first place, my gratitude to all of you.
1: తరువాత ఈ మూడింటి యొక్క ఇది సిలబస్ అనగా మూడింటి యొక్క అజెండాను చెప్పింది.
2: దెన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ దీస్ త్రీ ఐటమ్స్ ఇన్ ద అజెండా.
1: ఈ అజెండాను చెప్పిన తక్షణమే సింహరాజు లేచాడు.
2: యాజ్ సూన్ యాజ్ దిస్ అజెండా వాజ్ గివన్ దిస్ లయన్ గాట్ అప్.
1: లేచి మా బ్రదర్ అనగా నా సోదరుడైనటువంటి యొక్క నక్క చెప్పినటువంటి విషయము మీరంతా విని ఉండవచ్చును.
2: Lion got up and just addressed them telling that you must have already heard what my brother has spoken.
1: Nijamuga mana jantuvula yendu unnatundi okka shaurya sahasamulu dhairya pratyuktamulu manavuni yendu levu.
2: The valor, the courage and such great qualities which you have, man does.
1: Idi celebrate anaga moodinti okka agenda anu cheppindi.
2: Then it explained these three items in the agenda.
1: Ee agenda anu cheppina takshame simharaju lechadu.

0: ప్రత్యక్ష ప్రమాణము.
1: ఐఎమ్ మై సెల్ఫ్ ఎ డైరెక్ట్ ప్రూఫ్ ఫర్ దిస్.
0: నాకుండినటువంటి ధైర్యము బలము మానవుల్లో ఎవరికైనా ఒక్కరికైనా ఉంటుందో చూపించండి.
1: ది కరేజ్ అండ్ ది వాలర్ అండ్ ది ప్రోవెస్ అండ్ ది స్ట్రెంగ్త్ దట్ ఐ హావ్, ఈస్ దేర్ ఎనీ పర్సన్ ఎనీ
0: మెన్? మగరాజు అయినప్పటికీ అన్యాయ అక్రమ అనాచారాలకు ఏమాత్రం కూడా అడుగు పెట్టడం లేదు.
1: Though I am king of animals, I do not take to any wrong, unjustified.
0: నిష్కారణంగా పరజీవులను ఏమాత్రము హింసించటం లేదు.
1: Without reason, I don't kill animals.
0: ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారమును భుజిస్తాను.
1: Only when I am hungry, I take a little food.
0: దీనిని వ్యర్థం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణిని కూడా తీయటం లేదు.
1: I don't kill any animal to waste it.
0: ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ నీతి మానవుని ఎందుందా? లేదు.
1: This courage, this particular ethics, this morality, do human beings have?
0: Nanuka manam manavulaku endukosam veravali?
1: Therefore, why should we be afraid of
0: manavulakante alpajati ani manam enduku anipinchukovali?
1: Why should we be called inferior to men?
0: Kanuka deenini edo oka vidhamga ee naadu nirnayam cheskovali anindi.
1: Today somehow we have to just wipe out this particular thing.
0: Mari prakkane undinatvanti okka rendava jantavu yenugu lechindi.
1: The elephant which was just by the side of a lion, it got up.
0: Manavudante naa kaalu mokalanta kudanu ledu vaadu manavudu.
1: A man, he is not as much as half of my leg.
0: Aakaramulo nenu goppa aakaramulu.
1: In form, I am very magnificent.
0: Telivitetallo naa gaja telivi ani cheppi anipinchukunnanu.
1: In intelligence, I have attained proverbial greatness.
0: Gajamunu raajulu raarajulu kudanu visheshistu ani anveshistu vacharu.
1: Kings, emperors, everyone has been able to just have faith in me.
0: Rajuku pattabhishekam cheseyatamlo nenu lekapothe athani pattabhishekame jarugadu.
1: Whenever coronation is conducted without my being there, it is not taken up.
0: Kanuka nenu gajarudai undeetundi samayam nandu naakante inka manavudu goppavaadani etta nenu cheppali.
1: When I am such great, how can you say man is superior to me?
0: Naa telivi maha goppa telivi.
1: My intelligence is extraordinary.
0: కనుక నా తెలివితేటలకు, నా బలమునకు, నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి నీ సాటి రాడు అన్నాను.
1: దేర్ఫోర్ మై ఇంటెలిజెన్స్ అండ్ మై ఫిజికల్ ఫామ్ మ్యాన్ కెన్ నెవర్ ఈక్వల్ టు మీ.
0: అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్ప వారు అనగా మహారాజు లేచి చెప్పాడు. ఆ మహారాజుకు ప్రక్కనున్నటువంటి వాడు, కొంతవరకు మంత్రి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనకు చిన్నవాడిని కూడా ఒకరిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అనుకుంది.
1: Fox got up and said, the lion, the Maharaja just talked to you, and the mini elephant which will compare, therefore there must be one representative of smaller animals.
0: Pakkana unnatundi adavi kukkanu lepindi.
1: The wild dog was asked to
0: adi lechi adhyakshunaku namaskarinchi mrugarajuku namaskarinchi samaveshamlo cherinatundi varandarkini namaskarinchi గొప్పవారి యందు నేను అల్పుడనైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది. కానీ నా అల్పత్వమునందుండేటువంటి యొక్క మహాగుణం కూడాను మానవుని యందు లేదు.
1: ఇట్ ఆఫర్ ఇట్ సాల్యుటేషన్ టు ది ప్రెసిడెంట్, టు ద కింగ్, టు ద మినిస్టర్ అండ్ టు ఆల్ దోస్ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ అండ్ దెన్ ఇట్ సెడ్, ఆల్దో ఐ యామ్ వెరీ స్మాల్ అండ్ మీన్,
0: విశ్వాసములో నాకు మించినటువంటి వాడు మరొకడు లేడు.
1: ఇన్ ఫెయిత్ there is no one who can be compared to me.
0: Nannu chaaki samrakshinchinatundi vaani paina nenu ento vishwasamunu penchukuntanu.
1: I have a lot of faith and a lot of loyalty to the person who has brought me.
0: Naa pranam poyyanta varaku vaaniki krutagnudai untanu.
1: I will always be grateful till I lose my life itself.
0: Nannu himsinchinappatiki nenu athani yemaatram kudunu baadhinchanu.
1: Even if I am hurt or even if I am harmed, I do not return to him.
0: కనుక మానవ లోకం నందు కూడా నువ్వు కుక్కకున్నటువంటి విశ్వాసం నీకు లేదురా అని అనిపించుకుంటాను.
1: ఇట్ ఈస్ యూజువలీ జస్ట్ సెడ్ దట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ విచ్ ఎ డాగ్ హ్యాస్.
0: అయితే ఈ విశ్వాసంలో మానవునికి ఏమాత్రం కూడా నేను తీసిపోను.
1: ఇన్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ ఐ కెన్ నెవర్ బి ఇన్ఫీరియర్ టు.
0: ఈనాటి మానవుడు తన మాస్టర్ ని కూడా హింసించడానికి ప్రయత్నిస్తాడు.
1: Man may resort to giving trouble to his own
0: ఉపకారం చేసినటువంటి వానికి అపకారం చేస్తున్నాడు మానవుడు.
1: Man may be doing bad in turn for the one which has received by of good.
0: వానికి అన్ని విధములకడను సహాయం చేసినటువంటి వానిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు.
1: Man has been criticizing for one who has done so much good for him.
0: కనుక తన యొక్క యజమానుని కూడాను తాను కుట్టల పన్ని యజమానుని యొక్క హింసకు కూడాను పాల్పడుతున్నాడు మానవుడు.
1: Man has been in taking up different schemes to deceive and hurt the master who has served him.
0: Kanuka

0: మానవునికి కృతజ్ఞతనే లేదు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ అట్ ఆల్,
0: ఒక విధమైనటువంటి విశ్వాసం కూడాను లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ లాయల్టీ,
0: తన అక్కర తీరేంత వరకు కూడాను ఎంతైనా కూడాను వినయ విజేతలు ప్రకటిస్తాడు.
1: ఓన్లీ సో లాంగ్ యాస్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హీ ప్రిటెండ్స్ టు బి ఒబీడియంట్.
0: అక్కర తీరిన తర్వాత మాస్టర్ ని హింసించడానికి పూనుకుంటాడు.
1: ద మోమెంట్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హీ స్టార్ట్స్ ట్రబులింగ్ హిస్ ఓన్ మాస్టర్.
0: కనుక మానవుని కంటే కూడాను మనం ఏమాత్రం కూడా తక్కువ జాతికి చేరిన వాడు కాము.
1: దేర్ఫోర్ వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు ది మ్యాన్స్ కైండ్ మ్యాన్ కైండ్
0: అని ఈ విధంగా కూడాను వారి వారికి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు.
1: అప్రోప్రియేట్ టు దేర్ ఓన్ స్టేటస్ అండ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దే గేవ్ స్పీచెస్.
0: తరువాత అధ్యక్షుడి ఉపన్యాసం వచ్చింది.
1: దెన్ దేర్ వాస్ స్పీచ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్.
0: ఆ యొక్క ఋషి చెప్పాడు, ఓ మృగములారా, మీరు చెప్పినటువంటి విషయంలన్నీ కూడా సత్యమే.
1: The Rishi addressed, "Oh animals, all that you have just spoken of is true.
0: Kurimigala dinamulalo neramulennadunu kaluga neram.
1: When
0: ishtanga untunnappudu master chesetuntivi anni manchive anukuntam.
1: When we have good friendship, good understanding, all that master does is considered to be for our own
0: good. Kurimi virasambainanu neramule chochuchundu. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచి అన్నిటి కూడా చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు.
1: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ లాస్ట్ అండ్ అండర్స్టాండింగ్ లాస్ట్ మ్యాన్ బిగిన్స్ థింకింగ్ ఎవ్రీథింగ్ డన్ టు హిమ్ యాజ్ బ్యాడ్.
0: ఎదురుగా నమస్కరిస్తాడు, మురుగున పోయి దూషిస్తాడు.
1: బిఫోర్ హిమ్ హీ ఆఫర్స్ సాల్యుటేషన్స్, బిహైండ్ హీ క్రిటిసైజెస్.
0: ఎదురు ఒక మాట, మురుగున మరొక మాట.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వన్ పర్టికులర్ వర్డ్, బిహైండ్ ఏ డిఫరెంట్ వర్డ్.
0: ఎదురుగా వర్ణించినటువంటిది వెనుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు.
1: ప్రేజింగ్ బిఫోర్ హిమ్ బట్ బిహైండ్ హిమ్ హీ స్టార్ట్స్ ఆపోజిట్ అండ్ క్రిటిసైజెస్.
0: కనుక ఇలాంటి తెలివితేటల కంటే మన మృగపు తెలివితేటలు చాలా గొప్పవి అన్నాడు.
1: దేర్ఫోర్ కంపేర్ ఇట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్.
0: అయితే మీరు చెప్పినవన్నీ దోషములు కూడా మానవుడి ఎందు లేకపోలేదు.
1: ఆల్ దీస్ డిఫెక్ట్స్ విచ్ హావ్ ఎక్స్ప్లెయిన్ ఆర్ దేర్ ఇన్ ద మ్యాన్.
0: ఆహార, నిద్ర, భయ, మైదును, ఈ నాలుగింటి ఎందు కూడాను మృగములకు మానవునికి ఎట్టి వ్యత్యాసము లేదు.
1: ఫుడ్, స్లీప్ అండ్ బ్రీడింగ్ అండ్ సచ్ అదర్ థింగ్స్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ అనిమల్.
0: అయితే ఒక్కటి మాత్రము జంతువుల కంటే మానవుని ఎందు ప్రత్యేకత ఒకటి ఉన్నది అన్నాడు.
1: బట్ దేర్ ఈస్ వన్ స్పెషాలిటీ ఇన్ మ్యాన్ కంపేర్డ్ టు అనిమల్స్.
0: మృగముల ఎందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకొనలేవు.
1: అనిమల్స్ విచ్ అక్వైర్ అండ్ ఇన్హెరిట్ క్రూయల్టీ ఇన్ దెమ్, దే కెనాట్ చేంజ్ దట్.
0: ఎంత ఆకలి కొన్నప్పటికీ పులి పూరి పల్వా తినవదు.
1: ఎ టైగర్ హౌఎవర్ మచ్ హంగ్రీ వీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఈట్ పూరి.
0: మాంసమే ఆరగిస్తుంది కానీ ఇంకే విధమైనటువంటి టిఫిన్ కాఫీలు తాను త్రాగదు.
1: ఇట్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ మటన్ అండ్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ కాఫీ అండ్ అదర్ థింగ్.
0: ఎంత ప్రయత్నం చేసి దానిని ప్రాక్టీస్ చేసినప్పటికీ దాని స్వభావం మారడానికి వీలు కాదు.
1: హౌఎవర్ మచ్ ఇట్ మే ట్రై టు హ్యావ్ సమ్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ హిస్ హ్యాబిట్స్.
0: మానవుడు ప్రయత్నం చేస్తే ఎటువంటి క్రూరత్వాన్ని కానీ ఎటువంటి దుర్గుణమును కానీ మార్చుకునగలడు.
1: ఇఫ్ సఫిషియంట్ ఎఫర్ట్స్ ఆర్ మేడ్ బై మ్యాన్ హీ కెన్ చేంజ్ హిస్ క్రూయల్టీ, హీ కెన్ చేంజ్ హిస్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: కనుక ప్రయత్నము చేత మానవుడు పరివర్తన కయ్యేటువంటి శక్తి మాని ఎందుంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము ఎందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఇదే రెండు భేదములు అన్నాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఈస్ మ్యాన్ విత్ ఎఫర్ట్ కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ హిమ్, వేర్ యాజ్ అన్ అనిమల్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫార్మేషన్.
0: శక్తి సామర్థ్యములు మృగమునందు మనిషి ఎందు ఉంటున్నవి అని అన్నాడు.
1: దీస్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ మ్యాన్.
0: అప్పుడు నక్కలేచింది.
1: దెన్ ఫాక్స్ గాట్ అప్.
0: స్వామి, మీరు చెప్పినటువంటిది వాస్తవమే, అయితే అలాంటి మార్చుకునేటువంటి శక్తి మానవుని ఎందు ఉండినప్పటికీ అలాగా మార్చుకోలేనటువంటి మానవుడు ఎలాంటి వాడు?
1: దెన్ దిస్ ఫాక్స్ గాట్ అప్ అండ్ పుట్ ఏ క్వశ్చన్. స్వామి, వెల్ మ్యాన్ హ్యావ్ దీస్ కెపాసిటీస్ బట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ కెపాసిటీస్ టు చేంజ్.
0: శక్తి ఉండి కూడా నువ్వు మార్చుకోలేనటువంటి మానవుడు అది మృగము కంటే హీనుడేను అన్నాడు ఈ అధ్యక్షుడు.
1: This president just declared that if a person has capacities, if he does not use these capacities to change himself, then he is worse than an animal, he said.
0: అప్పుడు అన్ని మృగములు క్లాప్స్ కొట్టాయి.
1: Then all these animals clapped.
0: అనగా మానవుని యందు ఈ వివేక శక్తి ఉండినప్పటికీ వినియోగించుకోకుండా సన్మార్గంలో ప్రవేశించకుండా ఉండేటువంటి మానవుడు మృగము కంటే హీనుడు అని చెప్పి నిర్ణయించాడు ఈ మహర్షి.
1: Maharshi decided and resolved that if a person has capacities, if he does not make use of those capacities for his own good and good behavior, he is worse than an animal.
0: Enni chadugulu chadivi emi phalam?
1: What is the use of whatever learning he has?
0: Tan nasaka rata tappincha evari taramu?
1: Who can change the fate?
0: Chedda buddhulu tanatala cherineni.
1: If bad thoughts are to enter into his head,
0: enda barunu buddhulu bendu baru annadu.
1: His thinking becomes dull and he will become an idiot.
0: Kanuka మానవులు చదువు సద్యం లోపల మహా గొప్పవారిగా అవుతున్నారు.
1: ఇన్ లర్నింగ్ అండ్ స్కిల్స్ మ్యాన్ హ్యాస్ అటైన్ ఏ హై స్టేట్.
0: కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ లర్నింగ్?
0: కేవలం ఈ పొట్టకూటి కోసమే కదా.
1: ఆల్ దిస్ లర్నింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ బ్రెడ్.
0: ఆ పొట్టను మనం కూడా నింపుకుంటున్నాం కదా.
1: వీ హావ్ బీన్ ఆల్సో ఏబుల్ టు ఫిల్ అవర్ ఓన్.
0: ఆ పొట్ట నింపుకునే కోసమే మానవుడు ఇన్ని విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ లైవ్లీహుడ్ వై షుడ్ దిస్.
0: ఏ శ్రమలు పడకుండా మనం పొట్ట నింపుకుంటున్నాం. వారి కంటే మనమే బెస్ట్ అన్నారు.
1: They said that we are better than men. We are best compared to men because we have been able to eke out our livelihood.
0: ఈ నక్క యొక్క స్వాతంత్రం మతి మితిమీరి పోతుండేటువంటి సమయం లోపల ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి మహర్షులు దాన్ని చల్లార్చి రెండవ యొక్క భేదం కూడా చెప్తూ వచ్చాడు.
1: When this fox was exceeding its own limits, President called for order and he explained the second difference.
0: మానవునకు మాయను సాధించగలడు మానవుడు.
1: Man has been able to conquer maya or illusion.
0: Atmanu chudagaladu manavudu.
1: He can experience atman.
0: Inka nirvanam anetunte aanandanni cheragaladu.
1: He can reach the state of nirvana.
0: Anaga manavunaku mayanu jayinchetunte yokka adhikaram untundadi.
1: That means he has got the power and authority to conquer.
0: Prayatnam chesthe atmanu sandarshinchukogaladu.
1: If efforts are made, he will be able to just experience and see.
0: Sadhana sampatti valla nirvanam anetunte atmanu cheragaladu.
1: With the help of spiritual exercises, he would be able to reach the.
0: Ee moodu kudanu mee mrugamulu yendu levu annadu.
1: All these three your animals do not have.
0: Kanukane aa yokka maharshi cheppadu, nayana ఈ ఆంగ్ల భాష లోపల ఎంఏఎన్ మ్యాన్ అని చెప్పి చెప్తున్నారు.
1: దిస్ మహర్షి సెడ్, వెల్ చిల్డ్రన్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాన్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్ విత్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఎంఏఎన్.
0: తెలుగులో మానవా అని చెప్పి చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు యాజ్ మానవా.
0: మాయా అనేటువంటి అజ్ఞానమును దూరం చేసుకుని,
1: రిమూవింగ్ అండ్ మేకింగ్ డిస్టెంట్ దిస్
0: ఆత్మతత్వమును దర్శించి,
1: taking vision of this atman,
0: vijnanam anetunte oka aanandamulo leenam avtadu manavudu,
1: immersing himself in the wisdom and in joy.
0: Adhe oka arthamunu MAN deenlo kuda nu untundadi ani cheppadu.
1: The same meaning is conveyed in these letters MAN.
0: M anaga maya, remove maya ani.
1: M stands for removal by, of maya,
0: by maya my remove of maya,
1: remove maya.
0: ఈ రిమూవ్ మాయ అనగా ఏమిటి? ఎమ్ముకుండేటువంటి దానికి మాయా రిమూవ్.
1: ఎమ్ స్టాండ్స్ ఫర్ మాయా టు బి రిమూవ్.
0: ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మ సి, ఆత్మన్ సి.
1: ఎస్, ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మన్ సి, ఆత్మన్.
0: ఇంకా ఎన్ నిర్వాణం అటైన్.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణం అటైన్, అటైన్ నిర్వాణం.
0: ఈ నిర్వాణం అటైన్ అంటే ఏంటి? ఆనందంలో లీనమక.
1: The meaning of attaining nirvana is become one
0: anaga
1: joy and bliss.
0: Ajnanamunu duram chesukoni aatmanu darshinchi aanandamulo leenamayyetunti vaade nijamaina manavudu ani nirnayam chesaru.
1: A true man is one who has removed maya ignorance and who has had a vision of atman and who got himself in
0: appudu mrugamulanni ippudunu tala unchukunnayi paapam.
1: Then all these animals bent down their heads.
0: Ivu maa cheta kaanatuvanti panini oppukunnayi.
1: They agree that these are the things which cannot be achieved by
0: us. Andaru manavulu kudanu ee pani cheyagalugutunnara?
1: Then the next question is, well, all human beings have they been able to do this?
0: Kanuka ee vidhamainatuvanti yokka prayatnamu cheyinatuvanti manavudu maa yokka friend enu ani cheppi mrugamulanta angikarinchadu.
1: They agree that those people who do not make any effort in this direction is our friend.
0: Kanuka manavulaku mrugamulaku ekku vyathyasam ledu.
1: Therefore there is not much of difference between
0: manavulu yendu vijnana prajnana sujnanam undindi kudanu vaaru sarinaatunti reetilo deenni anubhavinchatam ledu.
1: Although men are having a lot of wisdom and the

0: అందుకోసమనే ఈ మహర్షి కూడాను తాను అరణ్యానికి వచ్చినటువంటి కారణాన్ని కూడాను నిరూపించాడు.
1: ఆయన
0: అందరి గుణములు కూడా ఈ విధంగా లేవు మానవులు ఎందు.
1: He said, well, all the men do not have this particular quality equally.
0: మృగములు యందు తమను హింసించినటువంటి వారిని మాత్రమే హింసించగలవు, కాని తమను హింసించినటువంటి వారి జోలికి ఏమాత్రము మృగములు పోవు.
1: Among animals, animals give trouble only to the one which give them trouble. Otherwise, they are not going to.
0: కాని మానవులు తనను హింసించినటువంటి వాని పైన కూడా హింసకు ప్రయత్నం చేస్తాడు.
1: Man begins to harm people who do not, who might not have harmed him.
0: నిష్కారణమైనటువంటి నిందలు మోపుతాడు.
1: వితౌట్ ఎనీ రీజన్ హి పుట్స్ బ్లేమ్.
0: నిరపరాధులను హింసిస్తాడు.
1: పీపుల్ హూ ఆర్ అన్బ్లెమిష్డ్ దే ఆల్సో ఆర్ బీయింగ్ గివెన్
0: కారణం లేని కార్యంలో పాల్గొంటాడు.
1: హీ ఎంటర్స్ ఇన్ టు వర్క్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ
2: రక్షణములకు అడుగడుగునకు మనం భయపడిపోతున్నాము.
0: పరీక్షలు వచ్చినాయంటే భయం.
1: If we get examination, we are afraid of it.
0: Aeroplane atu itu koncham kadirindante bayam.
1: While going in an aeroplane, the aeroplane moves a little this way.
0: Edana oka rickshala pothunnante eduruga oka lorry vastundadante bayam.
1: If a lorry is coming in the opposite direction when we are going,
0: ellavari lechinadu modalu ratri kannulu moosi nidrinchenta varaku bayame.
1: Right from the moment that we get up from the bed,
0: nidrinche munduga kudunu dongalu vachi em chestaro ane bayam.
1: Even before we go to bed, we are afraid that thieves might come and steal.
0: Kanuka manam bayam lopane jeevithanni kaalam gadputunnamu.
1: We are spending our entire time in fear.
0: Manamu abhayulam kavali.
1: We should become fearless.
0: Adi daiva vishwasam ani penchukovali.
1: That faith and
0: aa vishwasam ni kolpotam chetane manaku bayam erpadutundali.
1: Only when we lose faith we get fear.
0: Bayamuniki moola kaaranam tanna taanu marchinatunte vaanike bayam erpadutundi.
1: Only when one is forgetting himself he develops.
0: Nenu evaru aneetunte oka satyanni taanu marchipothunnadu.
1: He is forgetting the fact, the real nature of his own
0: self. Kevalam aidu adugulato koodinatunte oka అందములతో కూడినటువంటి మానవుడిగా తాను విశ్వసిస్తున్నాడు.
1: హీ ఇస్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఆఫ్ ద బాడీ విచ్ ఇస్ 5 ఫీట్ లాంగ్.
0: ఈ అందములతో కూడినటువంటి వాడు కాదు మానవుడు.
1: హీ ఇస్ మ్యాన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ హిస్ లిమ్బ్.
0: ఇది ఆకార మానవుడు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ మ్యాన్ ఇన్ ఫారం.
0: ఇది ఆ విధంగా ఆకార మానవుడే గిన అనుకుంటే కూడాను ఇది నామమాత్రుడు మాత్రమే అవుతాడు.
1: ఇఫ్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ ఇన్ ఫారం,
0: కనుక మాయను దూరము చేసి
1: రిమూవింగ్
0: ఆత్మను సందర్శించి
1: టేకింగ్ ఎ విజన్ ఆఫ్
0: నిర్వాణంలో లీనమయ్యేటువంటి వాడు మ్యాన్.
1: గెటింగ్ మర్జ్డ్ ఇన్ నిర్వాణ ఈజ్ మ్యాన్.
0: అట్టు కానటువంటి వాడు ఎన్ఏఎం అవుతుంది, నామ్, నామమాత్రుడే మానవుడు అన్నాడు.
1: ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ ఫాలో దిస్ పర్టికులర్ థింగ్ హీ బికమ్స్ ఎన్ఏఎం, హీ బికమ్స్ ఓన్లీ నేమ్ సేక్ మ్యాన్.
0: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే ధముడు, ధమ.
1: ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్
0: ఆత్మవిశ్వాసం లేనిటువంటి వాడు మదడు.
1: A person who does not have self confidence is mada.
0: ee aatmavishwasam lenetundi unnatundi vaade saakshara.
1: A person who is having self confidence is saakshara.
0: Saakshara anega maha indri nigrahinchinatundi mahapurushudu.
1: A person who is having complete control of the senses is saakshara.
0: Atti nigraha shakti lenetundi vaadu raakshasa.
1: A person who does not have self control
0: is kattidani ippudu nu trippi chadivinappudu deeniki viruddhanga manaku kanipistundadi shantiki ashanti.
1: When you start reading from the reverse side you get the meanings from shanti.
0: Kanuka MAN man anetundi daniki ee arthanni manam teeskovali. ఈ అర్థాన్ని మనం తీసుకోకుండా పోతే ఎన్ఏఎం నామ మాత్రమైపోతుంది. అనగా మనం నామమాత్రపు మనుషులమే కాని మనం నిజమైనటువంటి మనుషులం కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవాలి.
1: Therefore, we have to firmly resolve, when we take the correct meaning of MAN, we really become man. On the other hand, if we take only NAM, we become namesake man.
0: Arjuna, Kurunandana ani oka address chesadu Krishnudu Arjunki.
1: Therefore, in this context, Krishna addressed Arjuna as Kurunandana.
0: కురునందన అంటే ఏమిటి దీని అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కురునందన?
0: తన కురునందన కర్మను ఆచరించడంలో ఆనందించేటువంటి వాడంటే అర్జునుడు.
1: అర్జున వాజ్ వన్ హూ వాజ్ డిలైటెడ్ ఇన్ యాక్షన్.
0: మనకు పని ఉండినటువంటి దినము మనం చాలా బేజారుగా ఉంటాం.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ వర్క్ వీ గెట్ డిస్గస్టెడ్.
0: పని ఎందే అర్జునుడికి ఆనందం అట.
1: There was delight in work for Arjuna.
0: మనకు సండే వచ్చిందట్టి చాలా ఆనందం.
1: When we get Sunday we become
0: ఎందుకంటే పని ఉండదు.
1: On that day we will not have work.
0: పని లేని రోజు అర్జునుడు చాలా విచారిస్తాడట.
1: A day when he does not have work Arjuna would be very happy.
0: ఎంత పని అధికంగా ఉంటే అంత ఆనందించేటువంటి వాడు అర్జునుడు.
1: Arjuna was one who have a lot of joy in his having more work.
0: కురు నందన నీవు కర్మ యందు ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక కురునందన అని పేరు పెట్టాడు.
1: He has been given the name of Kurunandana because he was taking delight in work.
0: ప్రతిదాని ఎందుకు నువ్వు అర్జున పాల్గొన పార్థివ క్రీచి శ్రీధ్వాన వేది చెయ్య జై కృష్ణ సాకి ధనుంజయ అర్జునుకు ఉన్నటువంటి ఈ పేర్లకు ఒక్కొక్క దానికి కూడాను ఒక్కొక్క అంతరార్థాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద డిఫరెంట్ నేమ్స్ విచ్ అర్జున హ్యాడ్.
0: కనుక ఈ 26 గుణముల లోపల నిత్యము ఒక్కొక్క గుణమును గురించి మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం కూడాను మనకు అర్థమవుతుంది.
1: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివైన్ నేచర్ ఆఫ్ ఆత్మన్ వెన్ వి ఎవ్రీ డే టేక్ అప్ వన్ వర్చ్యూ అండ్ ట్రై టు అండర్స్టాండ్.
0: క్షమ, దయ, భూతదయ, అహింస ఇలాంటి గుణములు చాలా వరకు మనం తెలుసుకున్నాం ఇంతవరకు.
1: Patience, compassion, compassion for all animals and such of these things we have already
0: learned. అభయత్వాన్ని కూడా నువ్వు గుర్చి మనం తెలుసుకున్నాం.
1: We have also learned fearlessness.
0: ఇంకా అనేక గుణములు ఉంటున్నాయి.
1: There are a number of other qualities.
0: మానవుని నిత్య జీవితం లోపల గుణములను మనం పోషించుకున్నప్పుడే మనకు భగవంతుని యొక్క హృదయంలో స్థలం మనకు లభిస్తుంది.
1: Only when we develop qualities in our daily action we'll be able to get earn the grace of the Lord.
0: గుణములను మాత్రం పెంచుకొనక భగవంతునిలో స్థలం మాత్రం మనకు లభించాలంటే ఇది సాధ్యం కాదు.
1: Without developing qualities in us if we want to get a place in God's heart.
0: ఎలాంటి ధనవంతునికైనా ఎలాంటి విద్యావంతునికైనా ఎలాంటి బలవంతునికైనా కూడాను పాస్పోర్ట్ లేకుండా పరదేశములకు ఎట్లా పంపరో అదే విధంగా గుణములు అనేటువంటి పాస్పోర్ట్ లేకుండా దైవానుగ్రహం అనేటువంటి యొక్క దీంట్లో భవనంలో ప్రవేశించడానికి వీలు కాదు.
1: Whatever one's education, position, wealth, etc., just as a person cannot be allowed to go to another country without passport, whatever be the person, without having good qualities...
0: కనుక భగవంతుని అనుగ్రహం పొందడానికి గుణములే పాస్పోర్ట్.
1: To earn the grace of God, qualities and good qualities is passport.
0: ఈ గుణాలను మాత్రం పెంచుకోవాలి.
1: We have to develop these qualities.
0: చదువులతో పాటు మన సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి.
1: Along with education, would also acquire...
0: చదువులు ఉంటే సంస్కారం లేకపోతే అది చెత్త చదువే.
1: Without having good samskaras, if we have education, it is no use.
0: ఈ చదువులంతా కూడా కేవలము ఒక భౌతికమైనటువంటి దీనికి మాత్రమే ఉపయోగపడతాయి.
1: All this learning and education is only useful for the world, physical world.
0: ఈనాడు లోకము లోపల సైంటిస్టులు ఎన్నో గొప్ప గొప్ప యంత్రములు కనిపెట్టారు.
1: In the world of today, scientists have discovered a number
0: of things. కానీ ఈ యంత్రాలతో శాంతిని కొనగలుగుతున్నారా?
1: Have we been able to get peace of mind with machines?
0: ఈ యంత్రాలతో వాళ్ళు సుఖమును పొందగలుగుతున్నారా?
1: Have we been able to get joy and
0: శాంతి సుఖములు దీంతో మనకు లభించవు.
1: Happiness and peace we will not be able to get from this.
0: కనుక శాంతి అనేటువంటిది ఒక దైవత్వంతోనే మనకు లభించేటువంటి ఒక పదార్థము.
1: పీస్ వీ కెన్ గెట్ ఓన్లీ ఫ్రమ్ డివినిటీ.
0: మన లోకరీతిలో లభించేటువంటి ఒక శాంతులు తాత్కాలికమైనటువంటి శాంతులు.
1: ఓన్లీ హ్యాపీనెస్ అండ్ పీస్ వీ గెట్ ఈ
0: క్షణభంగురమైనటువంటి శాంతులు.
1: మొమెంటరీ ఇట్ ఈస్.
0: నశ్వరమైనటువంటి శాంతులు.
1: ట్రాన్సియంట్.
0: అనిత్యమైనటువంటి శాంతులు.
1: ఇంపర్మనెంట్.
0: ఇవి అక్షర స్వరూపాన్ని పొందించలేవు.
1: దే విల్ నెవర్ టేక్ అస్ టు పర్మనెంట్.
0: కనుక మనకు అక్షరత్వాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ చరత్వాన్ని త్యజించినప్పుడే అక్షరం మనకు ప్రాప్తిస్తుంది.
1: వి విల్ బి ఏబుల్ టు గెట్ ఎ పర్మనెంట్ అక్షరత్వ ఓన్లీ వెన్ వి గివ్ అప్ దిస్ చరత్వ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈ సాంఖ్య యోగములో సాంఖ్యం అనగా జ్ఞానము అని దీనికి అర్థం అని తెలుసుకున్నాము.
1: ఇన్ ది సాంఖ్య చాప్టర్ వి హావ్ అండర్స్టూడ్ సాంఖ్య మీన్స్
0: జ్ఞానముతో దైవాన్ని చేరటం అనేటువంటిదే సాంఖ్య యోగము.
1: సాంఖ్య యోగము రెఫర్స్ టు రీచింగ్ గాడ్ త్రూ విజ్డమ్.
0: సర్వాప్రయైనటువంటి యొక్క భగవత్తుని సమీపత్వంలో నిరూపించేటువంటి యొక్క తత్వమే సాంఖ్యము.
1: సాంఖ్యము రెఫర్స్ టు ద ప్రిన్సిపల్ విచ్ ప్రూవ్స్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ హాస్ వెరీ
0: 24 గుణములైనటువంటి సంఖ్యలతో ఎంపబడినటువంటిది ఈ సాంఖ్యము.
1: సాంఖ్యము ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ ప్రూవ్డ్ విత్ 24 ఫిగర్స్.
0: కనుక ఈ సాంఖ్యంలో ఈనాడు 36 శ్లోకం వరకు అయింది. ఇంకా ఉంటున్నాయి, ఇంకా 36 వరకు ఉంటున్నాయి. సాంఖ్యయోగం చాలా గొప్పది.
1: సాంఖ్య చాప్టర్ ఈజ్ ఎ వెరీ బిగ్ వన్.
0: 70-75 శ్లోకాల వరకు కూడా చేరి ఉంటుంటాది.
1: దేర్ ఆర్ 70-75 శ్లోకాస్ ఇన్ దిస్.
0: అయితే శ్లోకాలతోనే మనం శోకం నివారణ చేసుకోలేము.
1: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ సారో బై ఓన్లీ దిస్ శ్లోక.
0: ఈ శ్లోకాల్లోని అంతరార్థమును మనము కొంతవరకును మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to make efforts to practice the inner meaning of these slokas a little in our daily life.
0: కనుక నిత్యము చెప్పేటువంటి శ్లోకములను గట్టిగా వల్లించి దాని అంతరార్థమును గుర్తించి అందులో ఏ ఒక్కటైనా కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే ఈ యోగములు మన యొక్క భోగమును మన యొక్క యోగమును కూడాను అందించి ఇదే దైవంతో సంయోగమును కూడాను చేరుస్తుంది.
1: Only when we just practice and use these things in our daily life and practice, we'll be able to just get union with God. While we are chanting these things every day, may not be of much use.
3: That was the 28th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this awe-inspiring discourse which he delivered on 10th September 1984, Bhagavan spoke about the most important good quality of a devotee, which is fearlessness.

0: రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 23rd ఆఫ్ నవంబర్ 1976 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ హిస్ 51st బర్త్డే సెలబ్రేషన్స్.
1: శబ్దమును

ఆ శబ్దమే బ్రహ్మవాచికము, ఆ శబ్దమే బ్రహ్మవాచికము సర్వము.

0: What you see is temporary and destructible. It will disappear. But the Brahman is something which is permanent and which is indestructible. This indestructible aspect of Brahman is present and is spread all over the universe.
1: Indu kaladu andu ledani sandehamu valadu chakri sarvopagatundu endendu vedaki chuchina andante kaladu. ఇది ప్రహ్లాదుని యొక్క వాక్యం.
0: దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్. టు థింక్ దట్ హీస్ హియర్, టు థింక్ దట్ హీస్ నాట్ దేర్, హీస్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ హీస్ నాట్ ఇన్ అదర్ ప్లేసెస్, అండ్ టు థింక్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ హియర్ అండ్ నాట్ దేర్ ఈస్ నాట్ రైట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ వేర్ ఎవర్ యూ థింక్ హీఈస్, వేర్ ఎవర్ యూ సెర్చ్ ఫర్ హిమ్, గాడ్ విల్ బి ఫౌండ్ దేర్. దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్.
1: ప్రేమస్వరూపులారా, ఇక్కడ కలడు, అక్కడ కలడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనేటువంటి యొక్క వాగ్వాదం అనేటువంటిది అనాది కాలం నుంచి కూడాను వెంటాడుచున్నటువంటి యొక్క విషయమే.
0: ప్రేమస్వరూపస్, ది ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ అవర్ సేయింగ్ హీఈస్ హియర్ హీఈస్ దేర్, హీఈస్ నాట్ హియర్ హీఈస్ నాట్ దేర్, ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
1: దైవం మానుష రూపేణ అని మానవత్వం అనేటువంటిది ఈ లోకం నందు వ్యక్తమైనటువంటిది మొదలు దైవత్వం అనేటువంటిది గోచరం అవుతూనే వస్తున్నది.
0: యాజ్ ఇట్ హెస్ బీన్ సెడ్ గాడ్ ఇన్ ది form of a human being, ever since human creation came on this earth, God has been manifesting himself and God was being seen in human form.

0: నిజముగా నిద్రించేటువంటి వ్యక్తిని అతి సులభంగా మనం లేపవచ్చును. మేలుకున్నటువంటి వ్యక్తిని మరింత సులభంగా కూడా నువ్వు మేల్కొల్పవచ్చును. కానీ నిద్ర వలే నటించేటువంటి వ్యక్తిని మేలుకొల్పుటకు ఎవ్వరి తరము కాదు.
1: ఇఫ్ వన్ ఇస్ ఇన్ డీప్ స్లీప్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ బాడీ అండ్ హిమ్సెల్ఫ్ ఇట్ ఈస్ ఈజీ ఇట్ ఈస్ పాసిబుల్ టు వేక్ హిమ్ అప్ ఫ్రమ్ హిస్ స్లీప్ ఇఫ్ వన్ ఇస్ హిమ్సెల్ఫ్ అవేక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్సో టు వేక్ హిమ్ అప్ But if one is pretending to sleep, just closing his eyes and fully aware, no one can wake him up from his pretended sleep.
0: Ade vidhamugane nedu telisinatvanti manavunaku ati sulabhamga kudana artham ayyetattu cheppavachu. Teliyenatvanti manavuniki kudanu tanaku bodhapade reetiga manamu konni udaharanamulu prakatinchi bodhinchavachunu. Kani telisi teliyenatvanti yokka ఈ హాఫ్ నాలెడ్జ్ అని ఉంటుంటా చూడండి, ఇలాంటి వారికి చెప్పటము ఇది చాలా అసాధ్యం.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే టు మ్యాన్ హూ నోస్ సంథింగ్ ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ టు ఎ మ్యాన్ హూ డస్ నాట్ నో. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ కన్విన్స్ ఎ పర్సన్ హూ నోస్ హాఫ్ అండ్ హూ డస్ నాట్ నో ది అదర్ హాఫ్. సచ్ పీపుల్ హూ ఆర్ హాఫ్ నాలెడ్జబుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్వే టు దెమ్ ఎనీథింగ్.
0: మనకు రెండు కన్నులు కలవు. ఈ రెండు కన్నుల ద్వారా మనము ఏదో కొంత భాగమును మాత్రమే చూడగలుగుతున్నామే కానీ చూచేటువంటి యొక్క ముఖమునే మనం చూడలేకపోతున్నాం కన్నుల ద్వారా.
1: వీ హ్యావ్ టూ ఐస్, విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ టూ ఐస్ వీఆర్ ఏబుల్ టు సీ సంథింగ్ ఇన్ దిస్ క్రియేషన్. రిమెంబర్, విత్ దీస్ టూ ఐస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది వెరీ ఫేస్ విచ్ దోస్ ఐస్ కంటెయిన్.
0: కానీ ఈ కన్నులు మన దేహం నుండే ఉండినప్పటికీ మన పూర్ణ దేహాన్ని మనం చూడగలగలేకపోతున్నాము.
1: వైల్ దీస్ ఐస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఓన్ బాడీ, లుక్ విత్ ది హెల్ప్ ఆఫ్ దోస్ ఐస్ వీ కెనాట్ సీ ది టోటల్ బాడీ.
0: మన దేహం యొక్క వీపును కూడా మన కన్ను ద్వారా మనం చూడలేకపోతున్నాం.
1: ది వెరీ బ్యాక్ ఆఫ్ అవర్ బాడీ ఈస్ నాట్ బీయింగ్ సీన్ బై అవర్ ఐస్.
0: మన ముఖమును మన వీపును మనం చూడాలనుకున్నప్పుడు కొన్ని రకములైనటువంటి యొక్క ఆదర్శాన్ని ఆధారాన్ని మనం అందుకోవాలి.
1: If we want to look at our face with our eyes, or if we want to look at the back with our eyes, then we have to take recourse to some kind of an additional aid.
0: Aa samayamuna manamu mundu oka addamu veniku oka addamu niluvuta addamulu pettukoni manam madhya bhagamulo nilchukunnappudu mana mokamunu mana veepunu kudanu okke paryayam chuttaniki veelavutundi.
1: In that context, if we place one mirror in the front of us, one mirror behind us, and if we stand between these two mirrors,
0: kaluku varu chesetundi yokka pavitramainatundi samaja sevalu vishalamainatundi prema tattvamulu vari prabodhalu ee yokka lokanikanta kudanu divyamainatundi aakarshaneeyanga kudanu gocharistuntayi.
1: The kind of service they do, the broad vision and the broad prema they show to the community in their service to the community, they appear to the rest of the people as attracting them.
0: కనుక మొట్టమొదట ఈ విధమైనటువంటి చమత్కారం అనేటువంటిది ఈ సంస్కారంగా రూపొందింపజేసి సమాజం యొక్క సేవ చేయించేసేటువంటి యొక్క పరోపకారమైనటువంటి మార్గంలో ప్రవేశింపజేస్తుండాలి.
1: So the first thing which this chamatkara or the attraction does in bringing people to accept transformation, change themselves into better human beings, thereby do service to the community, this is the change which it is producing.
0: అప్పుడు ఈ సమాజ సేవ యందు తాను పాల్గొన్నప్పుడు మానవ సోదరత్వాన్ని దైవం యొక్క పితృత్వాన్ని కూడాను అభివృద్ధి గావించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటాది.
1: Thus, in that manner, as a transformed and elevated human being, when he does service to the community, it will be possible for him to realize and recognize the truth of the statement, brotherhood of man and fatherhood of God.
0: దైవం యొక్క విభూదులు అనగా చమత్కారం అనేటువంటిది ఇట్టివి అట్టివి ఇట్టివే చెయ్యాలి అట్టివి చెయ్యకూడదు అని నిబంధనలు ఏమాత్రం కూడా దానికి లేవు.
1: The kind of divine manifestations which have been called by the name chamatkara, which are the attractions which are shown as divine manifestations, no one can lay down a rule and say that they should be like this, that they should not be like this, and put such limitations. They don't
0: exist. Anuraniyan mahato mahiyan. Anu madalu ghanam varaku kudanu taan emaina cheyataniki adhikaranga untundali.
1: God is the infinitesimally small thing in small things. God is infinitely big in infinitely big things. From the tiny thing to the largest thing, He is capable and He has the power to do anything.
0: నిజముగా దైవత్వం అనేటువంటి దాంట్లో తన యొక్క శక్తి సామర్థ్యం అనేటువంటిది ఈనాడు లోకం నందు ప్రకటింపజేసేటువంటి చాలా స్వల్ప మార్గమే, స్వల్పం మాత్రమే.
1: Truly, in the divinity, in the abilities and powers which divinity has, what is being manifested today in the world is an extremely small fraction of what exists.
0: కనుక దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి అధికారం అత్యవసరం.
1: To be able to recognize God, one should have the ability, one should have the right and power to be able to recognize God.
0: వైద్య మార్గమునందు రోగమును విషయం పరిశీలన చేసి దానికి తగినటువంటి యొక్క ఔషధములు అందించేటువంటి దాంట్లో డాక్టర్కు తగినటువంటి అధికారం ఉంటుండాలి.
1: In matter of medicine, in matter of diagnosing diseases, and in matter of prescribing the appropriate medicine for a particular disease, it is only a trained doctor that has the right to do it.
0: భవనమును నిర్మించటము లేక వంతెనలు కట్టడము ఈ విధమైనటువంటి యొక్క ప్రక్రియ యందు అనుభవజ్ఞుడైనటువంటి యొక్క ఇంజనీర్కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: To build a mansion or to build a bridge, it is only an experienced engineer that has got the right to do these things.
0: లాను పురస్కరించుకొని నీతి నిజాయితీగా ప్రవర్తించడానికి తగినటువంటి పాయింట్స్ అంతా కూడా ఒక లాయర్కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: In the context of law, to be able to enforce legally correct things and to be able to ask for right things to be done, it is only the lawyer, the trained lawyer, who has got the right to do it.
0: ఒక పదార్థాన్ని విజ్ఞాన శాస్త్రంగా విచారం చేయడానికి ఒక సైంటిస్ట్ కు మాత్రం అధికారం ఉంటుంటాడు.
1: To investigate a piece of matter and understand and expound its behavior, it is only the scientist that has the right to do it.
0: తమ తమ అధికారమును పురస్కరించుకొని తమ తమ మార్గములను ప్రవర్తించుకోవటంలో ఎట్టి అభ్యంతరము ఉండదు.
1: Depending upon their rights, depending upon their abilities and knowledge, for people to follow the paths in which they are entitled to follow by their training, there can be no objection.
0: కాని ఈనాడు దురదృష్టవశాత్తు ఇంజనీరు డాక్టర్ తో పోట్లాటము, డాక్టర్ పోయి సైన్స్ తో పోట్లాటము, సైంటిస్ట్ వచ్చి ఇంకా ఆధ్యాత్మికతో పోట్లాటము ఈ విధంగా జరుగుతూ వస్తుంటుండాలి.
1: Unfortunately, today an engineer goes and quarrels with doctor in his field. A doctor goes and quarrels with the engineer in his field. A scientist goes and quarrels with the divinity in his field.
0: ఇవి అన్ని కూడాను కేవలం అధికారం లేని యొక్క వ్యక్తుల యొక్క ప్రభావంలో తప్ప సరైనటువంటివి కానేరు.
1: All these can be classified as conduct on the part of individuals who have no right to do such things.
0: తమ తమ మార్గములందు తమకు తగినటువంటి స్వతంత్రాలు ఉంటుంటాయి. కానీ ఒక్కొక్క దాని యందు మరొకరు పురస్కరించుకుని ప్రవేశించడానికి ఎట్టి అధికారము లేదు.
1: ఈచ్ వన్ అకార్డింగ్ టు హిజ్ రైట్ అండ్ ట్రైనింగ్ హ్యాస్ కంప్లీట్ ఫ్రీడమ్ టు ఫాలో హిజ్ ఓన్ పాత్ బట్ నో వన్ హ్యాస్ ద రైట్ టు గో ఇన్ టు అండ్ స్ట్రే ఇన్ టు అనదర్స్ పాత్ ఇన్ విచ్ హీ హాస్ నో రైట్.
0: కన్ను చూడగలదే కానీ వినడానికి వీలు కాదు.
1: ది ఐ కెన్ ఓన్లీ సీ, ది ఐ కెనాట్ హియర్.
0: నాలుక మాట్లాడగలదే కానీ వినడానికి వీలు కాదు.
1: ది టంగ్ కెన్ ఓన్లీ స్పీక్, ది టంగ్ కెనాట్ హియర్.
0: చెవు వినగలదే కాని చూడడానికి కానీ మాట్లాడడానికి సాధ్యం కాదు.
1: ది ఇయర్ కెన్ ఓన్లీ హియర్, ది ఇయర్ కెన్ నైదర్ సీ నార్ స్పీక్.
0: కనుక అదే విధంగానే ఈనాడు అపూర్ణమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం చేత సైంటిస్ట్ పోట్లాటం ఇది అనధికారమే తప్ప అధికారం కానేరు.
1: In that manner, today, what is described as divinity and the aspects of divinity, which are complete aspects of divinity, for a scientist to claim that he can understand and he can unravel and quarrel with such aspects.
0: ఇది కేవలం ఒక అసూయ ప్రభావమే, బుద్ధివాదమే, నిరీశ్వరవాదమే.
1: This is simply a manifestation of jealousy, a manifestation of intellect, and a manifestation of intelligence in a field where it does not work.
0: ఇది సరైనటువంటి హేతువాదం కానేరదు.
1: This cannot be called proper rational or reasoning.
0: దీనికి అవకాశవాదం అని కూడాను పేరు పెట్టవచ్చు.
1: This can also be described as opportunism.
0: కనుక మనం ఇట్టిదానికి ఏమాత్రం కూడాను మన మనస్సును ఇవ్వక ప్రశాంతమైనటువంటి రీతిగా పవిత్రమైన భావం చేత మన సత్యాన్ని మనం అనుసరించడం అత్యవసరం.
1: It is necessary therefore that we should not lend our minds to think in such paths, and it is necessary for us, without lending our minds to waver in those paths, to acquire peace and be peaceful and do our work.
0: నాకు ఎట్టి వారిపైన కూడాను, ఎట్టి విధంగా ఎట్టి సమయం నందు కూడాను, ఎట్టి భావములు కూడాను, భేదభావములు నాకు లేవు.
1: ఫర్ మీ ఐ హావ్ నో సచ్ ఫీలింగ్స్ అగెన్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ఎనీ కైండ్ అండ్ అట్ ఎనీ టైమ్.
0: కానీ భక్తులకు అర్థమయ్యేటువంటి నిమిత్తమై నేను ఈ విషయంలో ఈనాడు దిగవలసి వచ్చిందే, కానీ లేకపోతే ఈ విషయాన్ని నేను ఏమాత్రం కూడా పట్టించుకోను.
1: బట్ ఇన్ ఆర్డర్ దట్ ది డివోటీస్ మే అండర్స్టాండ్ టుడే ఇట్ హెస్ బికమ్ నెసెసరీ ఫర్ మీ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ బట్ ఫర్ దట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బాదర్ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
0: దివ్యాత్మ స్వరూపులారా, గుంత త్రవ్వుతూ పోతుంటుంటే దాని మట్టెంత ఎక్కడ పడుతుంది? గుట్టగా తయారవుతుంటారు. కనుక ఈ విధంగా కిందికి తీసుకుని పోయేటువంటి వాళ్ళు కొంతమంది పోతుంటే పైకి పెరిగేటువంటి గుట్ట పైకి పెరుగుతూనే ఉంటుంటారు. కనుక ఈనాడు వారు తీసేటువంటి గుట్ట మట్టి అంతా కూడాను ముందు గుట్ట మట్టిగా తయారు కావడానికే చేస్తున్నారు.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ గోస్ ఆన్ డిగింగ్ ఎ పిట్, వేర్ విల్ ఆల్ ది మడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పిట్ గో? దట్ మడ్ హ్యాస్ టు బి పుట్ అసైడ్ అండ్ దట్ విల్ గ్రాడ్యువల్లీ రైజ్ ఇన్ టు బికమింగ్ ఎ హైయర్ అండ్ హైయర్ మౌండ్. ఇన్ ది సేమ్ మేనర్ సచ్ ఆఫ్ దోస్ హు ఆర్ డిగింగ్ పిట్స్ టుడే, ఆల్ ది అర్త్ దట్ దే ఆర్ రిమూవింగ్ విల్ కమ్ టుగెదర్ అండ్ విల్ గ్రో ఇన్ టు ఎ హ్యూజ్ మౌండ్ ఇన్ డ్యూ కోర్స్.
0: కానీ ముక్కు జబ్బు ఉన్నటువంటి వాడి యొక్క ముక్కు దగ్గర ఒక చక్కని చక్కని సుగంధమైనటువంటి పుష్పాన్ని పెట్టినా వానికి ఏమాత్రం కూడా ఆ సుగంధం యొక్క తత్వం అర్థం కాదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఏ డిజీజ్ ఇన్ హిస్ నోస్ అండ్ హీ కెనాట్ పర్సీవ్ ఫ్రాగ్రెన్స్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ వెరీ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అండ్ పుట్ ఇట్ నియర్ హిస్ నోస్, హీ కెనాట్ పర్సీవ్ ది ఫ్రాగ్రెన్స్.
0: అదే విధముగానే ఆ ముక్కు జబ్బులు ఉన్నటువంటి వాడికి అందరూ కూడాను ఈ ముక్కు జబ్బు ఉన్న వానికే ఓటు వేస్తుంటారు.
1: In that context, all people who have got a diseased nose of that kind and who cannot perceive fragrance will keep on supporting and voting for that man who has got a bad nose.
0: ivanni ikkudunu oka rakamainatundi rogamule tappa idi oka yogamulu kaani bhogamulu kaani kaaneram.
1: All these things should be classified as one kind of diseases. They cannot be called either yoga or bhoga.
0: Krishnudu, Ramudu, Christu, ఇలాంటి వారందరూ కూడాను ఆనాడు ఈ విధమైనటువంటి యొక్క చమత్కారములు చూపారని కూడాను అన్ని రకములైనటువంటి గ్రంథములు మన భారతీయ పవిత్రమైనటువంటి చరిత్ర ఎందుకు కూడాను మనకు అర్థమవుతున్నాయి.
1: దట్ ఇన్ ది డేస్ ఆఫ్ కృష్ణ, ఇన్ ది డేస్ ఆఫ్ రామ అండ్ ఇన్ ది డేస్ ఆఫ్ క్రైస్ట్ దట్ దే హావ్ ఆల్ షోన్ సచ్ అట్రాక్టివ్ థింగ్స్ వాట్ వీ హావ్ కాల్డ్ చమత్కార హాస్ బీన్ మేడ్ ఎవిడెంట్ టు అస్ which have been called miracles have been made evident to us in our scriptures, in our texts and in our sacred history even of this land.
0: రాముడు అనేక రకములైనటువంటి ధర్మ మార్గమునందు తాను ప్రవేశించి ఇటువంటి చమత్కారముల ద్వారా సర్వమును కూడా దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: రామ ఎంటర్డ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ మెనీ ఇన్స్టెన్సెస్ అండ్ త్రూ సచ్ చమత్కారాస్, త్రూ సచ్ మిరకిల్స్ అండ్ త్రూ సచ్ మేనిఫెస్టేషన్స్ హీ డిడ్ అక్వైర్ విక్టరీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ కేసెస్.
0: దీనికి ఒక్క ఉదాహరణము,
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన పవిత్రమైనటువంటి చరిత్రలయందు కోతుల చేత లంకకు వంతెన కట్టించాడు, ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా మానవుల చేత?
1: ఇన్ అవర్ సేక్రెడ్ హిస్టరీ ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ రామ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్ బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది ఓషన్. ఈస్ దిస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు డూ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్?
0: ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకుని అది ఆ కాలమునకు అత్యవసరము.
1: If we look back at the conditions that existed at that time and depending upon the circumstances in the country at that time, this was necessary in that context.
0: Krishnudu oka teevramainatunti yokka gaadamainatunti varsham cheta prajalu peedimpabadutunnatunti samayam nandu taanu oka chitukunavreli paina kondanu etti varandarni kaapadinatunti oka miracle.
1: Krishna, when people were suffering from some trouble of heavy rain, did lift a mountain on a small finger of his, the little finger of his, and this is cited as a miracle in our scriptures.
0: Ramudu chesinatundi vantane krishnudu cheyaledi ani cheptani krishnudu devudu kadani manamu angikarinchukunda pothunnama?
1: By saying that the bridge which Rama constructed was not constructed by Krishna in his life, so Krishna is not God. Is that logic? Is that what we say?
0: Kani Shankaracharya varu tane yokka bhakta samrakshana nimittamai oka abala తన ఇంటి యందు బిచ్చము లేకపోయినను ఏదో ఒక ఉసిరికాయ ఉండటం చేత, మనోవాక్కాయముల చేత, ప్రేమ చేత ఆ యొక్క శంకరాచార్యులకు అర్పితం గావించటం చేత బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది అని మన ప్రాచీన గ్రంథములే మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: We have a legend about Shankaracharya. Shankaracharya, with a view to help one of his devotees, the story says that when she had nothing, by his miracle, by his power, Shankaracharya made golden gooseberries rain for her, and that is how he helped his devotee.
0: ఇది కేవలము ఒక అతీతమైనటువంటి ఒక మిరకిల్ గా భావించుకొని శంకర పీఠముల వారందరూ కూడాను దీనిని ఒక ప్రత్యేకంగా కూడాను వ్యాఖ్యానం చేస్తూ కూడాను వస్తుంటారు.
1: Recognizing this story of Shankara having produced golden berries for the sake of a devotee as an extraordinary miracle, all those who are connected with the pitas of Shankara, they make very big story out of this.
0: Kani atti vyaktile ee naadu Ramulu gadiyaralu ivvaledi, Krishnudu gadiyaralu ivvaledi, Shankaracharyulu gadiyaralu ivvaledi, Satyai Baba gadiyaralu ivvatam idi daiva tattvam kaadu antaru.
1: The very same people who have extolled this miracle of Shankara today ask the questions, Rama never created and given watches, Krishna never created and given watches, and Shankara never created and had given watches. Is Sathya Sai Baba, who is creating watches and giving, he is not God, therefore he is not God.
0: నిజముగా ఇది తెలివి తక్కువైనటువంటి మాటలే తప్ప, కృష్ణుడు గిరి మాత్రమే ఎత్తాడు కానీ ఉసిరికాయల వర్షం కురిపించాడా? కృష్ణుడు దేవుడు అని ఎట్లా ఒప్పుకున్నాడు?
1: This is really being foolish and argumentative. One can say Krishna lifted a mountain on his finger. Krishna did not produce golden gooseberries. So Krishna is not God. Can we argue like that? It's being very foolish.
0: కాదు. ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకొని ఆయా పనులు చేయవలసి వస్తుంది. ఆనాడు వీడికి గడియారాలు అనవసరంగా ఉండేటువంటివి.
1: No. This cannot be, depending upon the circumstances and upon the needs of the country and the people. At that time, certain things had to be done. In the time of Krishna, people did not need watches, and that is no useful thing at all.
0: నిజముగా ఆనాడు కృష్ణావతారం నందు కాని, బుద్ధావతారం నందు కాని, శంకరాచార్య అవతారం నందు కాని ఎవరైనా గుమ్మడికాయలు తోటకూరను అడిగారా?
1: Truly, at the time of Krishna, when the avatar was Krishna, or at the time of Shankara, or at the time of Buddha, were the times such, did anyone ask for the production of a pumpkin or for the production of some leafy vegetable?
0: Kani duradrishtavashat ee naadu kaligum lopala alanti daridrulu kuda bayil deernaru.
1: Due to our misfortune, today in Kali Yuga, there are also such foolish people.
0: కనుక మనం నిజముగా దైవత్వాన్ని గురించి మనం చేసుకోవాలనుకుంటే మనలో ఉన్నటువంటి సందేహం నివారణ అయ్యే నిమిత్తమై ఈ రకమైనటువంటి యొక్క మాటలు చెప్పవలసి వచ్చిందే కానీ ఇది నిజంగా మానవుని యొక్క బుద్ధులు అనేక రకముగా ప్రవహిస్తుంటాయి, కొంతవరకు ప్రసరిస్తుంటుంటాయి. కనుక వాటిని మనం ఏమాత్రం కూడా ఆధారంగా తీసుకోకూడదు. మన హృదయం యొక్క విశ్వాసాన్ని మన యొక్క అతను టీఏపాయ్ చెప్పాడు, ఆత్మవిశ్వాసము నిజముగా వారికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసం అత్యవసరమైనటువంటిది. కానీ ఇంకా అన్యమైనటువంటివి ఏమాత్రం కూడా మనము దానిని ఆరగించకూడదు, దానిని అనుభవించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: Truly, today, with a view to remove some possible doubts in the minds of various people, I am obliged to speak these words. But these are not necessary. It is enough if man can succeed, as T.A. Pai has told us, to promote self-confidence. That is all what is wanted. Without self-confidence, it is not possible to utter these words.
0: మన విశ్వాసములు మనం ఆధారం చేసుకుని పోవాలి, కానీ పరుల విశ్వాసములపైన ఏమాత్రం కూడా మనము తగినటువంటి అనుసరణ చేయకూడదు.
1: We should proceed on the basis of our own faith. We should never try and move further on the basis of somebody else's faith.
0: సత్య సాయి యొక్క తత్వములంతా కూడాను నిదర్శనములే కాని ప్రదర్శనములు కానేరవు.
1: All aspects of Sathya Sai can only be manifestations. They are not exhibitionist in their nature.
0: ఇది కేవలము ధనం తీసుకుని టికెట్లు పెట్టుకుని ప్రదర్శించేటువంటి యొక్క పీడ మార్గములు కానేరవు.
1: These are not exhibitions. These are not paths by which we take money and attract people by exhibition.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఇది మరొక రీతిగా మనము ఆధ్యాత్మిక రీతిలో మనము కొంతవరకు విచారణ చేసినప్పుడు ఇది నిజముగా సత్యసాయి యొక్క పరీక్షలు కానేరవు, భక్తులకు పరీక్షలు.
1: Truly, if we examine this situation along the proper and spiritual path, we will come to the conclusion that this is not a testing time or test for Satya Sai. This is a testing time and test for the devotees of Satya Sai.
0: మనము ధాన్యమును పండించి కొన్ని కొన్ని ప్రాంతములు యందు ఇంటికి తెచ్చుకునే పూర్వము తూర్పు పోస్తుంటాం. గట్టి గింజలంతా క్రింద పడుతుంటాయి, ఓటు గింజలంతా గాలి కొట్టుకుని పోతుంటాయి.
1: When we harvest our paddy, the grain which consists of also hollow covers only, we want to get rid of them, and therefore we take this grain and we pour it down against the wind so that the wind may blow off the empty covers and we have the hard grain with us.
0: ఆ గట్టి గింజలు మాత్రమే మనము బస్తాలకు నింపుకొని మన బసకు తెచ్చుకుంటుంటాం, కానీ ఓటు గింజలంతా కూడా మనం వదిలిపెడుతుంటాం.
1: It's only the hard grain which has withstood the wind that is blowing will be filling our bags and we bring it home. We leave behind all the hollow grain.
0: కనుక ఈ నిరీశ్వరవాదం అనేటువంటి గాలి లోపల ఎవరు గట్టి గింజలుగా నిలుస్తారు, ఎవరు ఓటు గింజలుగా వెళ్లిపోతారు అనేటువంటిది ఇప్పుడు పరీక్ష.
1: So in this wind, the faithless wind that is blowing, who will remain as hard grain and who will be blown away by this wind as hollow grain? That is the result of this test.
0: ఇలాంటి వంత యుగ యుగములను కూడా నువ్వు వస్తున్నటువంటి యొక్క విషయములే.
1: Such things have been coming from time to time and at all times from time immemorial they have been coming.
0: నిజముగా ఈ వాతావరణము సత్యసాయి నిజముగా దైవత్వము అనేటువంటి దాన్ని కూడా నువ్వు చక్కగా దృఢపరుస్తూ వస్తున్నారు.
1: Truly the environment that exists today and what is filling the air is establishing firmly that Satya Sai's aspects are truly divine.
0: Rama avataramanandu Ramachandrudu sakshat avatara murti ainappatikini aneka mandi Vasishta Vamana Vishwamitra Jamadagni ilanti maharishulu anta kodanu undinappatikini ఈ మహర్షుల పైన ఏమాత్రం కూడా నువ్వు విచారణ అనేటువంటిది ప్రయత్నం చేయక ఒక రామచంద్రుడి విషయం మాత్రమే ఇలాంటి పరిశోధనలు ప్రారంభమైనాయి.
1: ఇన్ ది టైమ్ ఆఫ్ రామా, అట్ ది టైమ్ వెన్ రామావతార్ వాస్ ప్రెసెంట్, ఆల్దో దర్ వర్ సెవెరల్ అదర్ గ్రేట్ పీపుల్, గ్రేట్ సెయింట్స్ లైక్ వశిష్ఠ విశ్వామిత్ర జమదగ్ని, గ్రేట్ రిషీస్, ఆల్ ది టెస్ట్స్ అండ్ ఆల్ ది ట్రబుల్ వాస్ గివెన్ టు రామా అండ్ నాట్ టు విశ్వామిత్ర ఆర్ వశిష్ఠ.
0: అగస్త్య మహర్షి మహా శక్తివంతుడు,
1: అగస్త్య ది గ్రేట్ రిషి,
0: భగీరథుడు మహాభావ శక్తివంతుడు,
1: హ్యాస్ గ్రేట్ పవర్, భగీరథ హ్యాస్ ఆల్సో హ్యాడ్ గ్రేట్ పవర్,
0: భరద్వాజుడు మహాశక్తివంతుడు, విశ్వామిత్రుడు మహాశక్తివంతుడు, వశిష్ఠుడు మహాశక్తివంతుడు, కానీ అయినప్పటికీ వీరికి ఏమాత్రం కూడా వీరి సంబంధానికి ఏమాత్రం కూడా పూనుకొనక ఒక్క రామతత్వం నందు మాత్రమే ఇలాంటి పరిశోధనలంతా కూడా ప్రారంభమయ్యాయి.
1: Bharadwaj had great powers, Vishwamitra had great powers, many of the rishis had extraordinary powers, but nobody ever tried to bother and question the powers of these people. Only the test was for the powers of Ramachandra.
0: Inka Krishna avataram nandu kudanu kavalsinatvanti dushta shaktulanta kuda untunnayi, aneka shaktivantulainatvanti varanta untunnaru, kani vaari paina e maatram kudanu ee yokka paricharyalu punukonaka ఒక కృష్ణుని యందు మాత్రమే పరిశోధనలు ప్రారంభించారు.
1: హ్యాస్ ఆల్సో హ్యాడ్ గ్రేట్
0: భరద్వాజుడు మహాశక్తివంతుడు, విశ్వామిత్రుడు మహాశక్తివంతుడు, వశిష్ఠుడు మహాశక్తివంతుడు, కానీ అయినప్పటికీ వీరికి ఏమాత్రం కూడా వీరి సంబంధానికి ఏమాత్రం కూడా పూనుకొనక

0: with divine powers, with great powers. And there were also bad people who were wanting to test these divine powers. But they did not go at the powers of other people. They wanted only to challenge the powers which Krishna had.
1: ఈనాడు కూడాను లోకంలో అనేక మంది ఉండినప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా కూడాను ముందు సత్యసాయి బాబాను చూసుకుని రండి. కనుక ఒక్క సత్యసాయి పైన ఇలాంటివంతా కూడాను కొంత చమత్కారములు ప్రారంభమవుతున్నాయంటే ఇది కూడాను దైవత్వం అనేటువంటి సత్యము సత్యము సత్యం అనేటువంటిది ఇదవుతుందా.
0: Today also, wherever you may go, wherever anyone is challenged, the first thing they say is, go and test Satya Sai Baba. This is the first thing they say.
1: అనగా వీరందరికంటే కూడాను సత్య సాయి బాబా అధిక స్థానంలో ఉన్నాడనేటువంటిది స్పష్టమవుతూ వస్తుంటుండాలి.
0: This makes it unquestionably clear that Satya Sai Baba is in a position much higher than all these things.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఒకరు నమ్మినా నమ్మకలేకపోయినా, ఒకరికి విశ్వాసముండినా లేకపోయినా, ఎవరెవరి విశ్వాసము వారిని ఆశ్రయిస్తుంది, ఆనందిస్తింపజేస్తుంది. కనుక మన మన విశ్వాసమును మనం ఆధారంగా చేసుకోవటానికి విశాలమైనటువంటి ప్రేమ, సమాజమైనటువంటి యొక్క సేవలు మనం ప్రధానమైనటువంటి లక్ష్యంలో మనం పెట్టుకోవాలి.
0: దివ్యాత్మ స్వరూపస్, వెదర్ ఎనీవన్ ఎల్స్ బిలీవ్స్ ఆర్ నాట్, వెదర్ ఎనీవన్ ఎల్స్ హ్యాస్ ఫెయిత్ ఆర్ నాట్, ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ టు యూ. ఈచ్ వన్స్ ఫెయిత్, ఈచ్ వన్స్ బిలీఫ్ ఈజ్ వాట్ మ్యాటర్స్ టు హిమ్. అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఎవ్రీ వన్ షుడ్ ట్రై అండ్ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ బ్రాడనింగ్ యువర్ ప్రేమ.
1: ఆధ్యాత్మిక మార్గం లోపల తమ తమ విశ్వాసములను పురస్కరించుకుని ఉంటుంటాయి, కానీ పరుల యొక్క పరిశోధనలు ఇక్కడ ఏమాత్రమూ పనికిరావు.
0: In the spiritual path, all that you can enjoy depends upon one's own faith. It does not depend upon what another man wants to investigate or understand.
1: Kanuka mottamota mana vishwasamunu baddham chesukoni mana yokka ananda margamunu anusaristhu mana jeevitattvamainatunte yokka bodhanalu సాధ్యమైనంత వరకును సమాజంలో మనం చాటుతు సమాజ సేవ యందు విశాలమైనటువంటి భావనను మనం పెంచుకుని సర్వులు కూడాను ఒక సర్వీసుని బిడ్డలుగా మనము విశ్వసించి సాధించటము అత్యవసరము.
0: The first thing that one has to do therefore in this context is to secure one's own faith, and thereby with having secured one's own faith, follow the path of bliss, serve the community in the path of bliss and realize God.
2: Ye gunam buganinchi ye chinchano naadu, ye gunam buganinchi ye chinchano naadu, ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు.
0: ఆఫ్టర్ అక్వైరింగ్ వాట్ పర్టిక్యులర్ గుడ్ క్వాలిటీ డిడ్ గాడ్ కమ్ డౌన్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అండ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ప్రహ్లాద దట్ డే.
2: ఏ గుణము గణించి ఏ తెంచెను నాడు పేద కుచేలు బ్రోవ వేద చరితుడు.
0: By acquiring what particular good quality did God come down to give help and save the poor Kuchela?
2: Ye gunambu ganinchi yeten cheno naadu Dhruva Kumaruni saaka Vaikunthavasi.
0: By acquiring what particular good quality did the Vaikunthavasi God come down that day to help the young Dhruva?
2: Aa gunambe ganinchi amaravanyudu ఆర్తజనాథనాథుడు అనాథనాథుడు శ్రీ సత్య సాయినాథు శ్రీనాథు శ్రీ సత్య సాయినాథు శ్రీనాథు లోకనాథు సచ్చిదానందమూర్తి పుటపత్తి సత్యక్రవర్తి.
1: అటువంటి పవిత్రమైనటువంటి యొక్క నిర్మల నిస్వార్థమైనటువంటి యొక్క విశాలమైనటువంటి ప్రేమతత్వంతో వచ్చినటువంటి యొక్క తత్వమే ఈ సత్యసాయి యొక్క తత్వం కానీ, నేరో మైండ్ తో కానీ స్వార్థము లేక విధమైనటువంటి యొక్క అహంకారము అసూయాభావంతో వచ్చినటువంటి తత్వం కాదు. కనుక ఇట్లాంటి దానికి మనం ఏమాత్రం కూడా విరవనక్కర్లేదు. మన యొక్క పవిత్రమైనటువంటి భావాన్ని ఈ సమాజంలో చాటి సత్యముగా మనము ఒక విధమైనటువంటి లైఫ్ ఈ ఛాలెంజ్ మీట్ ఇట్ అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనటము అత్యవసరమని కూడాను ఈనాడు మీకు ప్రత్యేకంగా మీరు బోధించవలసి వచ్చింది.
0: బై అక్వైరింగ్ ది వెరీ సేమ్ నోబుల్ క్వాలిటీస్ సత్యసాయి ఇస్ గాడ్ కమ్ డౌన్ ఫ్రమ్ హిస్ అబోర్డ్ ఆఫ్ హెవెన్ టు సేవ్ మ్యాన్ కైండ్ అండ్ టు బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ గుడ్ కాండక్ట్ అండ్ టు బి ఏబుల్ టు టెల్ యూ టు గివ్ అప్ యువర్ సెల్ఫిష్.

0: to give up your ego, give up your bad qualities, broaden your vision and serve humanity in order to make you do that and make you realize that life is a challenge and meet it. That is how Satya Sai has come as an avatar.
1: Life is a dream, realize it. Life is game, play it. Life is love, enjoy it. కనుక మనం నిజంగా అందరు కూడాను ఒక దైవాంశ సంభూతులే. మీరందరూ కూడాను దైవతత్వం కలిగినటువంటి వారే. కనుక మీరు మానవులు, మానవులని ఎందుకు బలహీనతలు కావాలి? దైవత్వాన్ని మనం విశ్వసించి నేను దైవము, దైవము, దైవము అనేటువంటి యొక్క పవిత్రమైన దైవభావాన్ని మనం పెంచుకొని ఈ సమాజంలో సాధించడానికి పూనుకోవాలి.
0: Truly, all of you are specks of God. All of you have divinity in you. Why do you feel the weakness by thinking that they are human? With this great courage that there is divinity in every one of you, you must be able to meet the challenge of life and serve the community in a divine manner.
1: ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత మన యొక్క పవిత్రమైన భారతదేశమునందు చక్కని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి. కానీ విప్లవాన్ని కలిగించటము లేక అరాజకాన్ని సృష్టించటము మనం ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: In the peaceful atmosphere of our country, we should be able to promote peace by a broad vision. We should not undertake raising revolution or raising anarchy in this peaceful country.
1: Kanuka nijamuga sarvulu kudanu bhagavat swaroopulaneetundi aneka pariyanam cheptanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are. Atvanti tattvanni manam pondali. Manam deharitiga seva cheyali. మనసు రీతిగా మంచి భావాన్ని పెంచుకోవాలి. ఆత్మరీతిగా ఆనందంగా సాక్షిభూతుడిగా నిలచాలి.
0: I have told you several times that all are forms of God and there is God present in every human being. And I have also told you that you are not just one person. You are three persons. The one who you think you are, the one others think you are, and the one you really are. These are the three aspects in you. And realizing this, you should be able to serve and recognize the divinity in you.
1: Nijamuga manavudu devudu. Jeevude devudu. కాని ఇట్టి మానవుని కొంతమంది అంగీకరించుకోలేక విశ్వసించుకోలేకపోతున్నారు.
0: ట్రూలీ మ్యాన్ ఇస్ గాడ్. ది జీవా హూ లివ్స్ ఇన్ మ్యాన్ ఈజ్ గాడ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ ది జీవా, ది హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్.
1: మరి కొంతమంది లివింగ్ పర్సన్ గాడ్ కాదు అని చెప్పినట్టున్నారు. ఇంకా శవ మా గాడ్.
0: Some others say that a living person cannot be God. Then do they mean that a dead person, a corpse can be God?
1: కనుక మనము శివమే ఒక పవిత్రమైనటువంటి యొక్క మంగళకరమైనటువంటి జీవతత్వంలో మనం భావించాలి. కానీ కొంతమంది శవాన్నే గాడ్ అనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ కర్మ వాళ్ళు పోని. మనం శివమే గాడ్ అనుకోవాలి. మనం సజీవమే గాడ్ అంతేకాని నిర్జీవం గాడ్ కాదు.
0: వీ షుడ్ యాక్సెప్ట్ లైఫ్, ది స్పిరిట్ ఆఫ్ లైఫ్, ది జీవా ఇన్ వన్ యాజ్ గాడ్. There are some people who do not accept life as God. They think that a dead person is God. Death is God. Let them. It is their misfortune. We should recognize the Shivam, the life in us, as God.
1: Inka konni konni viparitamainatundi okka margalu kuda nu kotta mandi anusaristhu vastuntaru.
0: Also, some people are prescribing paths which are extraordinary and which are very unusual.
1: Nijamga ee naadu meeku arthamayye nimittamu మీ హృదయంలో ఉన్నటువంటి సంశయాలు ఒక నివారణ చేసే నిమిత్తమే నేను ఈ విషయాన్ని చెప్తున్నానే కానీ వేరొక ఉద్దేశం కాదని కూడా మీరు భావించాలి.
0: ట్రూలీ ఐ ఆమ్ టెలింగ్ యూ అబౌట్ దీస్ థింగ్స్ సో దట్ యూ మే అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీ అదర్ మోటివ్ దట్ ఐ ఆమ్ టెలింగ్ యూ దీస్ థింగ్స్.
1: కొన్ని కొన్ని ప్రాంతముల యందు క్షామము లేక ఒక అనావృష్టి, అధిక వృష్టి, కొంతవరకు ఈ భూకంపాలు ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వేరియస్ ప్లేసెస్ సమ్ టైమ్స్ వీ గెట్ డిఫికల్టీస్ యాజ్ డ్రౌట్, యాజ్ ఫ్యామిన్ ఆర్ యాజ్ ఎన్ ఎర్త్క్వేక్ విచ్ ఆర్ కాజింగ్ ట్రబుల్.
1: ఇలాంటివంతా కూడా ప్రకృతి యొక్క సహజ గుణములుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి.
0: Such things, famines, drought, earthquake, these are all natural manifestations of creation.
1: ఇది శబ్ద స్పర్శ రూప రసగంధాదులంతా కూడా ప్రకృతి యొక్క లక్షణాలే.
0: All the five aspects, the five senses through which we perceive matter, namely hearing, touch, smell, seeing and so on, these are all natural qualities of creation.
1: ఇవి కేవలం ఆయా ప్రాంతముల యొక్క భక్తి ప్రపత్తుల ద్వారా నివారణ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: There are opportunities, there are chances. By devotion and by faith, టు గెట్ రీడ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ టు ఎలివియేట్ సఫరింగ్.
1: కనుక ఇవి మన యొక్క ప్రేమ భక్తుల ద్వారా ఎంతవరకు నేను మనం సాధించడానికి కూడా తగిన అవకాశం కూడా ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ ఆపర్చునిటీస్ బై విచ్ త్రూ అవర్ ప్రేమ, త్రూ అవర్ ఫెయిత్, వీ క్యాన్ ఎలివియేట్ ది సఫరింగ్ కమింగ్ ఫ్రమ్ సచ్ న్యాచురల్ కాజెస్.
1: కానీ ఈ విధమైనటువంటి అవాంతరాలంతా కూడాను, ఈ ప్రళయాలు, ఈ భూకంపాలు, ఈ యొక్క అధిక వస్తు అనావృష్టిలు కూడాను ఎందుకు లోకంలో రావాలి అని కూడా మనము ఆశిస్తుంటాము, ఎందుకు రావాలి అని చెప్పిన మనము కొంతవరకు జిగుప్సు పడుతుంటాము. కానీ మనకు ఈ బుద్ధులు ఎందుకు రావాలని మనం జిగుప్సు పడుతున్నామా?
0: Sometimes we ask the question, why these calamities, why these earthquakes, why these excesses, why do they come, why should they come and trouble people? We ask such questions. Are we asking ourselves the question, why does man have these bad qualities, why do we get these bad qualities? He doesn't ask such a question.
1: ఇలాంటివంతా కూడాను కొన్ని కొన్ని వారి వారి ప్రారంభాన్ని అనుసరించి వారి వారి భక్తి ప్రభుత్వాలను అనుసరించి రావచ్చును, దాని నివారణ చేసుకోవచ్చును. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏమాత్రం కూడా సందేహం ఉండదు.
0: సచ్ కెలామిటీస్ క్యాన్ కమ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్, డిపెండింగ్ అపాన్ ది జనరల్ పాపులర్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్స్. దే డూ కమ్. వెన్ దే కమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై చేంజింగ్ దేర్ క్వాలిటీస్ వన్ కెన్ ఎలివియేట్ ది సఫరింగ్ దేర్ ఫ్రమ్.
1: కానీ ఇలాంటి సహజమైనటువంటి యొక్క ప్రకృతి లక్షణాలను మనం విచారించుకోకుండా సాయిబాబా భూకంపాలు ఎందుకు రాకుండా చేయకూడదు, సాయిబాబా ఎందుకు ఈ అధిక వృష్టి అనావృష్టి కలగకుండా చేయకూడదు అని అనుకుంటాం. ఇది సహజమే, ఇది కోరవచ్చును, తప్పేమి లేదు.
0: Without realizing the nature of these natural calamities, some people ask the question, why does not Sai Baba remove these earthquakes, why does not Sai Baba remove these excesses or this famine and doubt?
1: ఇతరులు దేవుడైతే ఇది ఎందుకు చేయకూడదు అని అనటంలో సరే దాన్ని ఒప్పుకుందాం. కానీ వాళ్ళు విశ్వసించారు చూడవు, నిరూపమైనటువంటి దేవుడు, ఆ దేవుడు ఎందుకు చేయకూడదు ఇవన్నీ, దాన్ని మాత్రం వారు ప్రశ్నిస్తున్నారా? వారు విశ్వసించినటువంటి దేవుడు చేయగలుగుతున్నాడా? కాదు కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి హేతువాదంగా వచ్చేటువంటిది కానేది, ఇది కేవలం అవకాశవాదంగా చేసుకోవటము, ఇది కేవలం లోకంలో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉంటుండాలి. ఎంతకాలమైనా కూడా మనం దేహ రీతిలో ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు. ఆయా ప్రకృతి యొక్క లక్షణాలను పురస్కరించుకుని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వస్తుంటాయి, పోతుంటాయి. దీన్ని మనం రెండింటికి కూడాను ఒక సాక్షిభూతుడిగా ఉంటుండి రెండింటిని సాధించేటువంటి యొక్క ధీమతను మనం సాధించుకోవాలి తప్ప దీనికి కృంగటము, దానికి పొంగటం అనేటువంటిది ఈ యొక్క చిత్తవృత్తులు మాత్రం అరికట్టుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: It seems probable that they ask a question, if Sai Baba is God, why does he not prevent the earthquakes? Why does he not prevent the famine? And why does he not prevent these excesses? It appears probable. But such of those who do not accept God in a human living form, they do accept God in a formless way, in a formless power. Why does not that God in whom they have faith and belief, why does he not prevent such earthquakes and such droughts? Why don't they ask such a question of the God in whom they have belief?
1: ఇలాంటి అర్థం లేనటువంటి యొక్క ప్రశ్నలకంతా కూడాను మనం జవాబులు ఇవ్వటం వ్యర్థం. దీనికంతా కూడాను మనం ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను పాల్గొనటం కూడాను ఒక కాలం వ్యర్థం కూడాను. కనుక మనము మన మన సాధనను మనం సాధించుకుంటూ మన యొక్క భక్తి ప్రపత్తులు మనం అభివృద్ధి గావించుకుంటూ భారతదేశమే కాకుండా సర్వ దేశముల యొక్క కూడాను శాంతి భద్రతలను మనము కోరాలని చెప్పిన కూడాను ఈనాటి పవిత్రమైన దినం నందు నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను.
0: ఇట్ ఈస్ యూస్లెస్ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ to try and provide answers to such meaningless questions. Instead of trying to provide answers for such meaningless questions, I am hoping that all of you will strengthen your faith and will promote good in the whole, not only in our country, but also for the benefit of the entire humanity all over the world. This will be my message on this auspicious day to you.
1: మీరు నిత్య ప్రార్థనలు చేయుదురు. సమస్త లోక సుఖినో భవంతు. సర్వ జీవులు కూడాను సుఖంగా ఉంటుండాలి, శాంతిగా ఉంటుండాలి. సర్వ దేశములు కూడాను ప్రశాంతమైనటువంటి అన్ని సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుని ఒక్క ఫ్యామిలీగా జీవించాలని కూడాను మీరు ప్రార్థన చేయటము చాలా అత్యవసరము.
0: ఈవెన్ ఇన్ యువర్ డైలీ ప్రేయర్ యూ షుడ్ ప్రే దట్ ఆల్ ఇండివిజువల్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ should live well, should be happy, and all the countries of the world should come together, should have a peaceful life. That is the kind of prayer, and the breadth of your prayer should extend to the entire world and all living beings.
1: Manam vyaktigatamainatundi premane kaakunda samasti premane kodanu manam kontavarku sadhinchadaniki konukovali.
0: we should also try and achieve not simply individual prema, but a prema that would extend to the entire community and humanity.
1: ఎట్టి వారైనా కూడాను మనవారే, మనము దూషించేటువంటి వారు కూడాను మనవారే అనేటువంటి ఒక సహనభావాన్ని మనం పెంచుకోవాలి.
0: We must have the forbearance and the feeling to recognize whatever people they may be, even people who blame you, that they are your own people. That kind of forbearance should be promoted by you.
1: కేవలం అజ్ఞానం చేతను లేక తెలియనటువంటి తత్వం చేతను కొంతవరకు నువ్వు పెడమార్గంలో పట్టవచ్చును. మన టీఏ పాయే చెప్పాడు, కొన్ని సంవత్సరం వరకు కూడాను తాను పుట్టబచ్చకి రాలేదు, నేను దీన్నంత నమ్మను, నేను రాను అని అనేక రీతిలుగా వాదించారు. ఈనాడు వచ్చి పరమ భక్తుడిగా ఉంటున్నాడు. అదే రీతిగానే అందరూ కూడాను తెలియనటువంటి సమయం లోపల కానీ విషయతత్వం గోచరం కానటువంటి సమయంలో కానీ ఎన్నో రీతిలుగా ప్రవర్తించవచ్చును. వారిపైన మనం ద్వేషం పెట్టుకోకూడదు, వారిని మనం ద్వేషులను భావించుకోకూడదు, వారిపైన కోపతాప ఈశాసు ఇదంబం కూడాను మనం ఏమాత్రము సాధించుకోకుండా వారు కూడాను మన బ్రదర్స్ మన సిస్టర్స్ గా భావించుకుని అందరి యొక్క మంచిని కూడాను ఆశించాలని కూడాను ఈ యొక్క జన్మోత్సవ దినము ప్రధానమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఈ పవిత్రమైనటువంటి మార్గంలో ఆదర్శవంతమైన జీవితంగా కూడాను మీరు నిలిచాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Many people may be out of their ignorance or may be out of the fact that they do not have information and full knowledge about things. They may say so many things. In fact, just a little while ago, our T.A. Pai has said that for many years he did not believe what was in Puttaparthi and he did not come to Puttaparthi. Today, after knowing what there is here, he has started coming to Puttaparthi and he has turned into a faithful devotee. This is a thing which should not drive you to develop hatred against people who either out of ignorance or out of lack of knowledge talk ill of us. We should never develop hatred against them. We should regard them as our own people and promote love. This is the message I am giving you on this auspicious day. We should regard all of them, whatever they may say about us, either of their ignorance or lack of knowledge, as our friends, as our brothers, as members of the same family. You should never exhibit any kind of hatred on these people.
1: దివ్యాత్మ స్వరూపులారా, కొన్ని నిమిషం లోపల రవిశంకర్ యొక్క గానము వాయిద్యము చక్కగా మృదుమధురంగా ఉంటుంటుంది. భగవంతుడు కూడాను గానప్రియుడు గానలోలుడు కనుక ఆ హృదయానికి ఆనందంగా ఆకర్షించేటట్టుగా తాను పవిత్రమైనటువంటి తన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వాయిద్యాన్ని అందిస్తాడు. దానిని శ్రవణం చేసి మీరు విన్నటువంటి విషయాలను ఏమాత్రం కూడాను తర్క వితర్కములకు చోటు ఇవ్వుకోకుండా మీ హృదయాన్ని భద్రం చేసుకుని మీ యొక్క అభిమానాన్ని కానీ మీ ప్రేమను కానీ మీ విశ్వాసాన్ని కానీ బలపరుచుకుంటూ రావాలని కూడాను నేను ఆశిస్తున్నాను. కొన్ని భజన గీతలు పాడి మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.
0: Whatever you have listened to or whatever expressions have been given to you this noon, you should not make them part of an argument in your own minds. I am blessing you so that you will develop faith by whatever you have listened to this evening. In a few moments, Ravi Shankar will be giving a musical concert. God loves music, and I hope Ravi Shankar will give you some very attractive music. We will bring this discourse to a close after blessing you and after singing a few bhajans.

నటన మనోహర నీలకంఠ హరి నట నటన మనోహర నీలకంఠ హరి నటన మనోహర నీరజ

తమ్మ గుణ సడనా నటన మనోహర నీలకంఠ హరి నటన మనోహర నీరజ దళ నయనా నీరజ

బైటరి పూల నెట్లు పట్టగలడు, లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరి పూల నెట్లు పట్టగలడు.

0: తెలుపుచున్న మాట ఉన్న మాట.
1: వన్ హూ హ్యాస్ బీన్ కాంకర్డ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ కాంకర్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్. హౌ కెన్ యూ డూ ఇట్? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. One who understands the transcendental principle tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
0: Manava parinamame vishva parinamam.
1: The transformation of man is transformation of the world.
0: Manushi marinappude prapancham maragaladu.
1: Only when man changes the world can change.
0: Vyakti marinappude samajam kudanu maragaladu.
1: Only when the individual changes the society can change.
0: Bhautika parivartanato paatu manasika parivartana, manasika parivartanato paatu aadhyatmika parivartana atyavasaram.
1: It is essential to have the physical transformation along with that the mental transformation and along with that spiritual transformation also.
0: Yandaro tattvavetalu mahaneelu panditulu sadhuru ento kalamu nundi bhagavat tattvamunu prachara prabodhalu salputu unnaru.
1: From times immemorial many sages, scholars, saints and great people have been teaching the philosophy.
0: Kevalamu vyakhyana sambandhamaina prachara prabodhamulu salputunnaru kaani aacharana roopamaina prachara prabodhamulu salputam ledu.
1: All the teachings have been done only by word of mouth and teaching, but they are not demonstrating by practice what they are teaching.
0: Aacharana roopamaina prachara prabodhamule ఈనాడు అత్యవసరం.
1: ద టీచింగ్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై ది ప్రాక్టీస్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద డే.
0: ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క గ్రంథమును ప్రధానమైన లక్ష్యమునందుంచుకొని ప్రమాణముగా స్వీకరించి ప్రపంచమునందు ప్రచారం సల్పుచున్నారు.
1: ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఈచ్ రిలిజియన్ ఈజ్ హ్యావింగ్ వన్ టెక్స్ట్ యాజ్ ద బేసిస్ and all the teachings are based upon the text contents.
0: Christian matamu Bible nu pramananga pradhananga vishwasistu vacharu.
1: Christians have been believing Bible as the most important book.
0: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga vishwasistu danini anusaristu vacharu.
1: Muslims have been taking Quran as the most important and sacred text.
0: Sikkulu grantharajamunu prana samanamuga vishwasinchi pramanamuga taamu angikarinchi prachara prabodhamulu salputu vacharu.
1: Sikhs have been basing all their teachings on Granth Sahib and they have been carrying on their teachings.
0: Bharatiyula yokka granthamulu veda shastra itihasa puranamulu yokka pramanamulu విశ్వసించినప్పటికీ భగవద్గీతని ప్రధానమైనటువంటి ప్రమాణంగా స్వీకరించి ఈనాడు లోకమునందు అధికంగా ప్రచారం సల్పుతూ వస్తున్నారు.
1: భారతీయస్ హ్యావ్ వేదాస్ ఉపనిషస్ అండ్ నంబర్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ యాజ్ ద బేసిస్ బట్ ఆఫ్ విచ్ భగవద్గీత హ్యావ్ బీన్ టేకన్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దర్ టీచింగ్స్ ఈవెన్ టుడే.
0: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణయందు ఉంచి దానిని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: ప్రతి గ్రంథము యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథము యొక్క సారము కూడాను మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెక్స్ట్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ది ప్రాపర్ వే.
0: ఈనాటి గ్రంథములన్నీ కూడాను కేవలం పారాయణములు ఎందును పఠనలు ఎందును వినియోగించుతున్నారు, కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పును తెప్పించుకునటం లేదు.
1: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ rituals rather than understanding the inner significance of the contents of the book and practicing them.
0: Samasta grandhamulu kudanu paratattavunu bodhinchetuvantive kaani paarayanamulu cheyinchetuvantivi kaadane satyanni gurtinchali.
1: You have to recognize the fact that all the spiritual texts are teaching only the transcendental principle and not meant merely for reading it for a week.
0: Kevalam bhagavad geeta aneetuvantidi ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలము భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారం సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
1: ఇట్ ఈస్ ఎ నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
0: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఎ కంట్రీ, ఎ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
0: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజన్ అండ్ రిలీజియన్.
0: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
1: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
0: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
1: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
0: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వ తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
1: దిస్ ఈజ్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
0: సర్వోపనిషత్సారమైనటువంటి రసో వై సహ, సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
1: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
0: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని, కానీ ధీరుడు కేవలం దీనుడు కారాలు.
1: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
0: కానీ దీని యొక్క అంతరాత్మను గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: But those people who may be called elders, they have not really understood the inner significance of Bhagavad Gita, and therefore the externalities only are being preached.
0: Ee jignasulu brahma sahitulu maatrame.
1: These seekers are full of delusion.
0: Kani Bhagavad Gita brahma rahituni kavinchali.
1: Bhagavad Gita on the other hand should take delusion away.
0: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
1: ది కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్, దే ఆర్ డెల్యూజన్.
0: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
1: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్.
0: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
1: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
0: కనుక గుణాతీతుడు భగవంతుడు.
1: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
0: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా, దివ్యత్వాన్ని మనం చేరవలనన్నా, పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ డివినిటీ.
0: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ కలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యు సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
0: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈస్ బేసికలీ ఇట్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
0: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
1: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
0: కనుక అన్ని కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
1: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ ఎ వే.
0: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
0: కేవలము సంకుచితమైన భావముల చేత కులము, మతము, వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
1: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
0: ఇలాంటి అభేదమైనటువంటి ఒక భగవద్గీతను భేదమైనట్టుగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
1: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
0: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
1: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ, తత్వజ్ఞాన.
0: తత్వము అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
0: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
1: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
0: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
1: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
0: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
1: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
0: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానము.
1: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ the one which relates to the unity of God with the individual soul.
0: Prakriti paramatmalu yokka cherikane ee yokka tattvagnanamu.
1: It is a combination and merger of the nature and the creator.
0: Atma anatmalu yokka cherikaye ee tattvagnanamu.
1: It is the joining together of the atma and anatma principle.
0: Itti vishalamainatundi yokka pavitramainatundi grandhamunu manam sankuchitamaina bhavamulu cheta మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
1: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఇస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనం అనుభవించాలని కాని కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
1: ది ఎసెన్స్ ఆఫ్ గీత విల్ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. They should not be restricted only for preaching and teaching.
0: ఈ పవిత్రమైన గ్రంథము యొక్క నిజ తత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
1: The true significance of this sacred book will have to be understood by us clearly.
0: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
1: when you open Bhagavad-gita for the first time,
0: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
1: వెన్ వీ ఓపెన్ ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ వీ రీడ్ ఇట్ విత్ ది ఫీలింగ్ దాట్ ఇట్ ఇస్ కృష్ణ, ఇట్ ఇస్ ధృతరాష్ట్ర, ఇట్ ఇస్ అర్జున హూ హావ్ బీన్ కన్వర్సింగ్ అండ్ హూ హావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఎ డైలాగ్ దేర్.
0: ఈ విధముగా కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
1: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యూ నెవర్ గెట్ ద బెనిఫిట్.
0: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
1: వీ హ్యావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్.
0: ఇక్కడ అర్జునులకు కూడాను భ్రమ సంభవించింది.
1: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్.
0: యుద్ధ భూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపుక కథలు వింటికి అన్నాడు కృష్ణుణ్ణి.
1: వెన్ హీ ఎంటర్ ద బ్యాటిల్ ఫీల్డ్ హీ సా ద రిలేటివ్స్ ద ఫ్రెండ్స్ అండ్ ద టీచర్స్ అండ్ హి సెడ్ వెల్ ఐఎమ్ రాదర్ కన్ఫ్యూజ్ ఐఎమ్ ఫీలింగ్ రాదర్ డివిడెంట్ ప్లీజ్ లెట్ అస్ గెట్ బ్యాక్ హోమ్ హీ టోల్డ్ కృష్ణ.
0: కేవలం బంధుమిత్రులను చూచి తానుకు భ్రమ కలిగింది.
1: వెన్ హీ సా ది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ హీ ఫెల్ట్ డెల్యూటెడ్
0: ఈ భ్రమ మమత్వంతో కూడినటువంటిది.
1: దిస్ డెల్యూషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ మైండ్నెస్.
0: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
1: దిస్ మైండ్నెస్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
0: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో దట్ బిలాంగింగ్ దట్ పొసెషన్.
0: ఈ విధమైన భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
1: వాట్ డిడ్ కృష్ణ డూ టు అర్జున హూ వాస్ డెల్యూటెడ్ దస్?
0: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, వెల్ అర్జున, యాజ్ లాంగ్ యాజ్ యూ హావ్ డెల్యూజన్ యూ కెన్ నెవర్ గెట్ అట్ బ్రహ్మ.
0: బ్రహ్మమును దూరం చేశాడు, అనగా భ్రమను విరక్తి గావించాడు.
1: హీ రిమూవ్డ్ భ్రమ డెల్యూజన్ ఫ్రమ్ అర్జున.
0: భయమును నిర్మూలన చేశాడు.
1: హీ డిస్ట్రాయిడ్ ఆల్ ఫియర్.
0: బ్రహ్మతత్వాన్ని నిరూపింపజేశాడు.
1: హీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రూవ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ టు అర్జున.
0: అప్పుడే దీనుడైనటువంటి అర్జునుడు వీరునిగా ధీరునిగా రూపొందాడు.
1: దెన్ ఓన్లీ అర్జున హూ వాజ్ సో హంబుల్ అండ్ టిమిడ్ బికేమ్ ఎ గ్రేట్ హీరో అండ్ కరేజియస్ పర్సన్.
0: కనుక అర్జునుకు ప్రతినిధులైనటువంటి యొక్క జీవులు ఈనాడు భ్రమల చేతను దీనత్వం చేతను కేవలము ఒక అజ్ఞానం నందు మునిగిపోతున్నారు.
1: ఇండివిజువల్ సోల్స్ హూ హావ్ బీన్ రిప్రజెంటెడ్ బై అర్జున టుడే వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్ ఫియర్ అటాచ్మెంట్.
0: తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు.
1: దే ఆర్ గివింగ్ అప్ దర్ డ్యూటీస్.
0: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
1: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: నిర్విరామ కృషిచే
1: ఇట్ సీజ్లెస్ వర్క్
0: నిరంతర తాపత్రయములచే
1: ఫుల్ ఆఫ్ వరీస్
0: అంతులేని ఆశలచే
1: విత్ అన్లిమిటెడ్ డిజైర్
0: అర్థం కాని ఆవేదనచే
1: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్
0: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: ఎ పర్సన్ హూ ఈస్ జస్ట్ ట్రైన్ టు రీచ్ ది అల్టిమేట్ విత్ ఆల్ దీస్ థింగ్స్
0: సత్యమైనటువంటి యొక్క
1: వెన్ ఎ పర్సన్ జస్ట్
0: నిర్గుణ నిరూపమైనటువంటి యొక్క
1: పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఈస్ ఎ ట్రూత్
0: ఈ నిర్గుణాకారతత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి భ్రమను దూరం గావించుకోవాలి.
1: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
0: Kanukane mana endundinatundi ee bhramanu dooramu gaavinchukune nimittamai manamu prati vishayamunu kudanu aacharanalo unchatam atyavasaram.
1: It is therefore essential to practice things in order that we will be able to remove delusion from us.
0: Ee bhramane mohamu mohamani pilavabadutu vachindi.
1: This delusion is also described as infatuation.
0: ఈ మోహము కేవలము గుణములచే సంభవించినటువంటిది.
1: This infatuation occurs on account of gunas, qualities.
0: గుణములు కల్పితమైనటువంటివి.
1: Gunas and qualities are all created ones, artificial.
0: స్వప్రదృశ్యం వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధములైన భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
1: We feel frightened by seeing that the world which is only a something like a sight in the dream.
0: దృశ్యకల్పితమైనటువంటివి.
1: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిర్రర్.
0: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
1: We have been able to get the reflection in the mirror, but that has nothing to do with the mirror.
0: నేత్రములకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
1: They are seen by the eye, but they have nothing to do with the eye.
0: ఎల్లప్పుడు కూడాను సాక్షిభూతమై ఉంటుంటాయి.
1: Eyes always remain as witness.
0: సమస్త దృశ్యమును కూడాను నేత్రములు చూడగలుగుతున్నవి.
1: Eyes have been able to see all the sights in the creation.
0: కానీ నేత్రములు నేత్రములను చూడలేకపోతున్నవి.
1: But I cannot see itself.
0: Itti andhattamunu nirmoolamu gaavinchi divyattamunu praaptimpa chesi అనుగ్రహంతో ఆనందాన్ని అందింపచేసినటువంటిది ఈ భగవద్గీత.
1: భగవద్గీత ఈజ్ వన్ విచ్ హ్యాస్ రిమూవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఎ డివైన్ సైట్ అండ్ విచ్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
0: ఈనాడు భగవద్గీత యొక్క ప్రచారములు ప్రబోధములు విరివిగా పెరిగినవి.
1: దీస్ డేస్ ద టీచింగ్స్ అండ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హ్యావ్ గ్రోన్.
0: అనేక విధమైన జ్ఞాన యజ్ఞములు భగవద్గీత సప్తాహములు కూడాను విరివిగా పెరిగినవి.
1: ది జ్ఞాన యజ్ఞ సప్తాహ రీడింగ్ ఫర్ ఎ వీక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ గ్రోన్
0: ఎనార్మస్లీ. ఇవి క్రమక్రమేణ భ్రమలతో కూడినటువంటి మానవుని మరింత భ్రమలకు చేర్చి వారిని భ్రష్టుని గావించుతున్నది.
1: బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ పుట్టింగ్ ది మ్యాన్ టు ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ బికాస్ దే ఆర్ ఇంక్రీజింగ్ ది డెల్యూజన్ బై రాంగ్ ఎక్స్ప్లెనేషన్.
0: కారణమేమనగా పవిత్రమైనటువంటి గీతాసారమున్నటువంటి యథార్థమును వారు బోధించటం లేదు.
1: ది రీజన్ ఈస్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పౌండ్ ది కరెక్ట్ ట్రూత్ యాజ్
0: శ్లోకములను కంఠస్థము గావించటము,
1: మెమరైజింగ్ ది శ్లోకాస్,
0: పారాయణములు సల్పటము,
1: పర్ఫార్మింగ్ పారాయణ,
0: ఉచ్చరించటము,
1: సింప్లీ చాంటింగ్ దెమ్.
0: ఇది కేవలము ఒక గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె మనం అనుభవిస్తున్నాము.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ మెకానికలీ లైక్ ఎ గ్రామోఫోన్ ప్లేట్.
0: ఇది సరి అయిన ఫలితమును మనం చేకూర్చదు.
1: దిస్ కెన్ నెవర్ గెట్ అస్ ద రియల్ గుడ్ బెనిఫిట్.
0: కనుక మనం ఆచరణ యందు ఒక్కటైనా మనం ఆచరణ యందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించటకు ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అండ్ దస్ ఎక్స్పీరియన్స్ ది రియల్ గ్లోరీ అండ్ జాయ్.
0: గీత యందు ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద రియల్ మీనింగ్ కంటెయిన్డ్ ఇన్ గీత.
0: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
1: Krishna himself has said that Arjuna is kept only as
0: nimitta matram bhavasavya sachi. O savya sachi, ninnu nimittanga pettukunnanu. Ee bhagavad gita jagattunike sambandhinchinatundi, neeku matrame kaadu.
1: O Arjuna, I am keeping you only as an excuse or as an instrument, but it is meant for the entire world, not for you alone.
0: Nenu sarva jeevulu endukudanu atma swarupude unnanu.
1: I am existing in the form of Atma in all beings.
0: Neevu veru nenu veru kaadu.
1: Yourself and myself, we are not different.
0: Raga dveshamulu cheekutatam cheta ee yadarthamainatundi swasvaroopani neevu marchipothunnavu choodalekapothunnavu.
1: Because you are having attachment and hatred, you have not been able to know your own real self, real nature.
0: Mappulu che kappabadinatundi okka suryudu manaku kanipinchakapoyinanta maatramna సూర్యుడు లేడని భావించరాదు.
1: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్, యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
0: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యము లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటకు మంచిది కాదు.
1: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
0: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
1: If one recognizes oneself, one becomes Brahma himself.
0: Tanu tanuga nilchatame Bhagavad Gita yokka saram.
1: The essence of Bhagavad Gita is to teach one to remain one.
0: Tanu jeevudu krishnudu devudu anekunti yokka vibhagam manam cheyaradu.
1: That kind of difference that the Arjuna is an individual soul and
0: ee bhinnatvamlone manaku bhaya bhrantulu chekurtayi.
1: When you have that kind of difference, you are full of fear.
0: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ విచ్ యూనిఫైస్ ద ఇండివిజువల్ సోల్ విత్ ద సుప్రీం సోల్.
0: ఇది కేవలము ధర్మశాసనము.
1: దిస్ ఈస్ ద లా ఆఫ్ ధర్మ.
0: భగవద్గీత ధర్మశాస్త్రము.
1: భగవద్గీత ఈస్ ధర్మశాస్త్ర.
0: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
1: ది రీజన్ ఈస్ కృష్ణ హాస్ డిక్లర్డ్ ఫర్
0: ఎస్టాబ్లిషింగ్ అక్కడంతా కూడా నేను అవతరిస్తుంటానన్నాడు.
1: వేర్ ఎవర్ ధర్మ డిక్లైన్స్ ఐఎమ్ బోర్న్ దేర్ హియర్ సెట్.
0: ధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ధర్మ?
0: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
1: ధర్మ రెఫర్స్ టు పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ ఆఫ్ మ్యాన్ బై రికగ్నైజింగ్.
0: ధర్మం మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణం వంటిది.
1: మ్యాన్ హ్యాస్ టు ట్రీట్ ధర్మ హ్యాస్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: చక్కెరకు తీపి ఎట్టిదో, పుష్పమునకు సుగంధం ఎట్టిదో, మానవులకు ప్రీతి అనేటువంటిది అట్టిది.
1: ఫర్ షుగర్ స్వీట్నెస్ అండ్ ఫర్ ఫ్లవర్ ది ఫ్లేవర్ ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ధర్మ.
0: ఈ ప్రీతి నీతి నీతి నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ లవ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమే మనము ఈ ధర్మమునకు ప్రవేశపెట్టాలి.
1: టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మ యు హావ్ టు ప్రాక్టీస్ ధర్మ.
0: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము పొత్తు కుదురుతుందా?
1: కెన్ దెర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
0: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
1: యూ కెనాట్ బై ధర్మ త్రూ మనీ.
0: హృదయముతో కొనవలసినటువంటిది.
1: యూ హ్యావ్ టు బై ఇట్ త్రూ యువర్ హార్ట్.
0: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడాను కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
1: ఆల్ ద ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటు ఎ టైప్ ఆఫ్ బిజినెస్ దీస్ డేస్.
0: ఈ విధమైనటువంటి మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కానీ రొక్కలకు కానీ చుట్టులకు కానీ ఈ సరైనటువంటి మార్గం కాదు.
1: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్
0: దిశాన్ని ఆశించటము పొత్తు కుదురుతుందా?
1: కెన్ దర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
0: ధనముతో కొనేటువంటిది కాదు.

0: అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
1: వి హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇట్ ఫుల్ ఆఫ్
0: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాం.
1: దిస్ డెల్యూషన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
0: కనుకనే బ్రతుకులన్నీ మాయా.
1: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
0: భవబంధములు మాయా.
1: ఆల్ ది కనెక్షన్స్ అండ్ బాండింగ్
0: సంసారం అది మాయా.
1: ఫ్యామిలీ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ మాయా.
0: సావు మాయా.
1: డెత్ ఇస్ మాయా.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మాయా వై ఎంటర్ ఇన్ టు మాయా అగైన్.
0: మాయ బ్రతుకునకి మాయలో పడుతున్నాం మనము.
1: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సియంట్ లైఫ్ మాయా లైఫ్.
0: మాయను నిర్మూలము చేసి మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిదే ఈ భగవద్గీత.
1: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
0: మానవుడు. మానవుడిగా బ్రతికి
1: మ్యాన్ లివింగ్ యాజ్ అ మ్యాన్
0: మాధవత్వంగా మారేటువంటిదే వేదాంతం యొక్క సారము.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఈజ్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్.
0: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటాను కోట్టగలరు.
1: ఫ్రమ్ టైమ్స్ మెమోరియల్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బీన్ రీడింగ్ భగవద్గీత.
0: కానీ దీని యొక్క సత్యాన్ని ఎంతవరకు గుర్తించారు?
1: బట్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ దే అండర్స్టూడ్ ది మీనింగ్?
0: గుర్తించకుండా పోవడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ యాజ్ టు వై దే హావ్ నాట్ అండర్స్టూడ్?
0: మనం ఏ విధంగా దీనిని అనుభవించాలో ఆ విధంగా అనుభవించక దానిని విరుద్ధమైన మార్గంలో అనుభవించడం చేతనే దాని యొక్క నిజ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.
1: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్.
0: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
1: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
0: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
1: For doing parayana and chanting of Bhagavad Gita, can there be sorrow? What is the reason?
0: అది పారాయణం చేయవలసినటువంటిది కాదు గనుకనే దుఃఖం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: This is not a text which will have to be merely chanted. Therefore, you are getting sorrow.
0: ఆచరణ రూపమైనటువంటి గ్రంథం భగవద్గీత.
1: భగవద్గీత is meant for practicing it.
0: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
1: భగవద్గీత ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్
0: సిగ్నిఫికెన్స్. పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
1: ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: అమృతమైన నువ్వు.
1: యు ఆర్ ఇమ్మార్టల్.
0: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది. కానీ అమృతము అమృతం అని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
1: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టర్ ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో దెన్ ఇట్ గివ్స్ యూ ఇమ్మార్టాలిటీ. But instead, if you put it in your nose, then it can only cause you confusion and give you trouble.
0: Isha avasyam idam sarvam. Ishvara sarvabhutanam. Tanayande ee yokka ishvaratvam unnadaneetundi satyanni nijamga Bhagavad Gita bodhinchinappudu deenini poorthiga visvasinchinatundi vaadaithe bhagavantudu vere unnadaneetundi yokka bhavamu itanlo ee maatram kudanu aavirbhavinchadu.
1: When Bhagavad Gita is teaching that Ishvara is the resident of your heart, if you firmly believe it, why do you search for God elsewhere?
0: Kanuka tana yokka atma tattvamane krishnuniga bhavinchukoni tana hrudayamune brindanamuga visvasinchukoni tana bhavamulne gopikaluga tanu alankarinchukoni indulo tana yokka anandamunu anubhavinchadaniki prayatninchatame nijamaina kunti yokka saram.
1: The real essence and the correct way of enjoying Bhagavad Gita is you have to consider your atma as Krishna and you have to consider your heart as Brindavana. And you have to consider your thoughts as Gopika.
0: Sarvula yandu daivam unnadaneetundi satyanni gurtinchinatundi vyakti.
1: The person who has recognized that God dwells in every heart.
0: Tana swavishayam vacheteppatiki ee yokka vishwasamnu kolipothunnadu.
1: But when the matter comes to his own personal interest, he is losing the faith in.
0: Sarvulaku bodhinche samayamunandu matramu ivi chaala patutvamga balamainatuntiga uchcharistu untamu.
1: When we are teaching it for others with a lot of firmness and conviction, we go on teaching.
0: Tanaku okati parulaku marokatiga undatam cheta idi bhinnamuga kanipistundi.
1: If it is one thing for him and a different thing for others, there will be that kind of
0: tanu veruga daivam veruga bhavinchinatundi vyaktike itti పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా ఆఫ్ గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఆస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: మొట్టమొదట కౌరవుల చేత తండ్రిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు.

0: అర్జునను అర్జునుడే.
1: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేయర్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈజ్ అవాయిడెడ్.
0: యుద్ధం అనగా సామాన్యం కాదు.
1: వార్ ఈజ్ నాట్.
0: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
1: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్స్.
0: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
1: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ఇస్ వెరీ
0: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
1: దెర్ బి ప్రాబ్లమ్స్.
0: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
1: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రే టు కృష్ణ, కృష్ణ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్.
0: అర్జును యొక్క ఇచ్చను పురస్కరించుకుని కౌరవుల దగ్గరికి రాయబారంగా వెళ్లాడు కృష్ణుడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ అర్జున కృష్ణ వెంట్ ఆన్ ఎ మిషన్ టు కౌరవస్.
0: కానీ కృష్ణుడు కూడాను ఈ విధమైన ప్రమాదమును తప్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధములుగా కూడాను తాను సంధికి ప్రయత్నించాడు.
1: ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వార్ కృష్ణ ఆల్సో ట్రైడ్ హిస్ బెస్ట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ విత్ కౌరవ.
0: కానీ కట్టకడపటికి దుష్టులైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క దుష్టులు దుర్యోధన దుశ్శాసనాదులు దీనిని అంగీకరించలేదు.
1: The wicked ones, Duryodhana, Dushyasana and the others, they never agreed for this kind of
0: ఇది అంగీకరించలేదని కృష్ణుడు వచ్చి తిరిగి అర్జునుడితో చెప్పినప్పుడు అందని ద్రాక్ష పుల్లది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
1: When Krishna came back and told Arjuna that he could not succeed in his mission, Arjuna changed his views, thinking that the grapes which you cannot get are
0: అనగా వ్యక్తుల యొక్క భావములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరము తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ గో ఆన్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్.
0: వారు అంగీకరించే ఉండినా తాను ఎంతనో ఆనందించేటువంటి వాడు.
1: ఇఫ్ ఓన్లీ కృష్ణ హడ్ సక్సీడెడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కౌరవులు దీనిని అంగీకరించననేటువంటి విషయం అర్జునుడు కూడా తెలుసును.
1: అర్జున ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
0: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు.
1: వెన్ కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హిస్ మిషన్ అర్జున టోల్డ్ హిమ్ దస్.
0: కాలకూటమున అమృతము సృజింపవీల భయద దావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: ఓ గోపాల, why undertake this particular thing again? It is impossible to get poison in nectar. This is a particular leela of yours. It is not possible to succeed in this. Let us not try in this mission.
0: Kuracha buddula kauravulara maratvaragi mana pottu kottura.
1: Those narrow-minded people, will they agree for our proposal?
0: Yuddhamu siddhamanaka kalaharana mikriyela.
1: Why should we waste time without we're making preparations for the war?
0: ee kalaharanam chesindi evaru arjunudu kada?
1: Is it not Arjuna who has indulged in this delay tactic?
0: Tana paachikalu chellaledani taanu yuddhamunku siddham kaammani tirigi krishnunne purukolustu vachadu.
1: As he did not succeed in his idea, he began making Krishna, exhorting Krishna for the war.
0: Deeni yokka antaratyam emanaga prati jeevulu yokka swabhavamulu ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
0: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ దేట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: అవి జయించినా ఇది నా యొక్క శక్తి సామర్థ్యములు అంటారు.
1: ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ దే థింక్ ఇట్ ఇస్ ఆల్ మై ఎఫర్ట్.
0: అవి విఫలమాయనా ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
1: ఇఫ్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ దే సే దేర్ ఇస్ నో గాడ్స్ గ్రేస్ ఆన్ మీ.
0: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహమే అని చెప్పగలడా? చెప్పడు.
1: వెన్ వన్ ఇస్ విక్టోరియస్ డస్ వన్ సే దట్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది గ్రేస్?
0: ఈ మానవత్వంలో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నారో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్. He has not been able to understand the real meaning of the spiritual.
0: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవద్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
1: If everything is a blessing of God, దెన్ వీల్ హావ్ టు థింక్ ఇట్ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బ్రాడ్ వే.
0: ఇది ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
1: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ లవ్.
0: క్రమక్రమేణా దానిని సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలము కంట్రాక్షన్ లవ్ అన్నారు.
1: ఇఫ్ యు గో ఆన్ బ్రింగింగ్ నారోవర్ నారోవర్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రాక్షన్ లవ్.
0: కనుక ఈనాడు ప్రాపంచిక సంబంధమైన విషయం ఏంటంటేను మనం విశాలమైన భావం అభివృద్ధి పరుచుకుంటున్నాము, కానీ దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావంను పెంచుకుంటూ వస్తున్నాము.
1: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీ ఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
0: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధన సల్పుతున్నారే కానీ ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధన సల్పేటువంటి వారు చాలా తక్కువ.
1: Those people who are undertaking expounding and preaching of Bhagavad Gita are explaining the things to suit to the audience. They are not prepared to tell the truth if it is a little bitter for the audience.
0: ప్రజలను ఉల్లాసపరిచి వారిని ఉత్తేజపరిచి వారిని ఆకర్షించుకునేటువంటి యొక్క విధానమునకు ప్రయత్నిస్తున్నారు.
1: All their efforts are to earn the appreciation of the people and get them closer and nearer.
0: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దలు చేస్తున్నారు.
1: The result of this is they will make them further entangled in delusion.
0: పెద్దల వాక్యములను శిరసావహించి వారిని సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
1: The listeners, they think that these are coming from the great people, the people who are knowledgeable. They take them as truth.
0: ఇది సరియైనటువంటి బోధలు కావు.
1: These are not correct type of teachings.
0: మనము చేయవలసినటువంటి ప్రచారములు కాదు, ఆచారములు.
1: It is not the teaching and preaching which you have to do. What we have to do is we have to
0: మనం చేసి చూపించేటువంటి విధానంలో మనం ప్రయత్నించాలి.
1: We have to take up the path of practicing and preaching.
0: చెప్పిన విషయములు మనం చేయలేకుండా పోయినా విశ్వాసమును మనం కోల్పోతాం.
1: If we don't practice what we teach, we lose the trust and the faith of others in us.
0: ఈనాడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దీస్ డేస్ టు ప్రీచ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దెమ్.
0: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షలు భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
1: లాక్స్ కాపీస్ ఆఫ్ భగవద్గీత ఆర్ ప్రింటెడ్.
0: ప్రతి విదేశీయుడు కూడా భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
1: ఎవ్రీ ఫారినర్ దీస్ డేస్ ఈజ్ చాంటింగ్ భగవద్గీత.
0: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ దెర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదటి భౌతిక పరివర్తన రావాలి.
1: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్
0: మనసు అనగా తలంపులే.
1: మైండ్ మీన్స్ థాట్స్.
0: తలంపులు అనగా మన యొక్క నిత్య చర్యలే.
1: థాట్స్ రెఫర్ టు అవర్ డైలీ బిహేవియర్ అండ్ ప్రాక్టీస్.
0: ఏటా వాట మనిషి అనగా మన చర్యలే.
1: The sum and substance of this is man refers to
0: మొట్టమొదటి మన నడవడికని మనం సరిదిద్దుకోవాలి.
1: In the first place we have to change and make our own behavior.
0: ఈ నడవడికని మనం సరిదిద్దుకుంటే దీనిని అనుసరిస్తుంది మనసు.
1: If we change our conduct and behavior into good, our mind will be
0: ఈ మానసిక పరివర్తన చేత ఆధ్యాత్మిక పరివర్తన కూడాను సంభవిస్తుంది.
1: Once there is a mental transformation, spiritual transformation also can come.
0: కనుక మన బాహ్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలను సరైన మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
1: మెంటల్ థింకింగ్.
0: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
1: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
0: కరిష్యే వచనం తవా. స్వామి, మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
1: హీ టోల్డ్ స్వామి, ఐల్ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
0: ఈ విశ్వాసం పురస్కరించుకునియే కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోజు కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ హీ గేవ్ ఆల్ ద ఎన్కరేజ్మెంట్ మేడ్ అర్జున ఏ హీరో అండ్ మేడ్ హిమ్ ప్రాక్టీస్ మేడ్ హిమ్ విక్టోరియస్ అండ్ గ్లోరియస్.
0: కర్తవ్యం యోగముచ్యతే. ఈ కర్తవ్యమే నిజమైన మన యోగము.
1: ద రియల్ యోగ ఈస్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
0: కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి రోగము.
1: ద వన్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్ హీ కెన్ ఓన్లీ గెట్ డిసీజ్.
0: కనుక భగవంతుణ్ణి తమ హృదయ స్థాయిలో ప్రతిష్ఠించుకోవాలి.
1: యు హావ్ టు ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై హిస్ విల్ అండ్ బై హిస్ ఓన్.
0: ఇది నిజమైనటువంటి సారథ్యము.
1: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
0: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడనగా పృథ్వీపుత్రుడు, మానవుడే.
1: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్, పృథ్వీపుత్ర.
0: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
1: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్ టు అర్జున.
0: కాబట్టి అందరు కూడాను పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆఫ్ us ఆర్ ది సన్స్ ఆఫ్ ది మదర్.
0: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథి.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హీ ఇస్ సారథి.
0: కనుక నా యొక్క జీవితమునకి ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
1: వీ హావ్ టు దేర్ ఫోర్ ప్రే దట్ టు మై లైఫ్ యూ ప్లీజ్ బికమ్ చారిటీ.
0: అప్పుడే నీవు ఒక పనిముట్టుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిస్
0: హ్యాండ్. ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
1: దెన్ హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఈవెన్ బికమ్ ఏ డూయర్.
0: కనుక నీ యొక్క ఇచ్ఛలను, నీ యొక్క భావములను, నీ యొక్క సంకల్పములను, నీ యొక్క దురుద్దేశములను ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఫీలింగ్స్, యువర్ ఓన్ ఇండివిజువల్ థాట్స్ అండ్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఐడియాస్ ఇన్ టు దిస్ పర్టికులర్.
0: ఇట్టి ఆజ్ఞను శిరసా వహించాడు అర్జునుడు.
1: దస్ అర్జున ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ కృష్ణ.
0: అప్పుడే అభయాన్ని ఇచ్చాడు.
1: దెన్ ఓన్లీ కృష్ణ గేవ్
0: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశ్యసీ సత్యం చే ప్రతిజానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
1: యాజ్ యూ హావ్ జస్ట్ యాక్సెప్టెడ్ మీ అన్కండిషనలీ, నౌ యు ఆర్ మై ట్రూ డివోటీ కృష్ణ డిక్లర్.
0: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
1: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్
0: ఒబీడియన్స్. మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
1: బట్ టుడేస్ మ్యాన్ డజంట్ కేర్ ఫార్ ది వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్.
0: ప్రేమ స్వరూపులారా, మాటకు ఖర్చు తక్కువ, విలువ ఎక్కువ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫర్ ద వర్డ్ ది ప్రైజ్ అండ్ ది ఎక్స్పెండిచర్ ఇస్ లెస్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్యుయబుల్.
0: మాట విలువ తెలియనటువంటి వాడు మనిషి విలువ ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్ హౌ కెన్
0: దైవం యొక్క మాటలు కేవలం నిస్వార్థమైనటువంటి మాటలు.
1: ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ ఆర్
0: దైవం ఏది చెప్పినా, ఏది చూసినా, ఏది పలికినా అన్ని కూడా మీ మంచి నిమిత్తమే.
1: Totally selfless they are. Whatever he does, whatever he talks, whatever he tells, everything is only for your own good. Good for you.
0: Kanuka, ee satyanni manam vishwasinchali.
1: You should firmly believe this truth.
0: Appude ee vidhamainatundi yokka sadhanalu manamu sadhinchadaniki veelavutundi.
1: Then only we will be able to get the charitership of God.
0: Tanaku kavalsinadi ee jagattulo emiyu ledu.
1: He doesn't need anything from the world.
0: Tanu cheyavalsinadi ee jagattu nimittam emi ledu.
1: For the sake of the world he owes nothing.
0: Sankalpa matram sarvamu sadhinchavachchunu.
1: He can get anything by mere will.
0: Name paatasti kartavyam trishulakeshinchina naravapta mavaptayam vattaye vachakarmani. Naaku ee trilokamulu endukudunu kavalsinadi emi ledu. నేను చేయవలసింది ఏమీ లేదు, దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు, కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్ వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్, ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ యూ.
0: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
1: వీఆర్ రీడింగ్ భగవద్గీత, మెమరైజింగ్ 700 శ్లోకాస్, బట్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే కంటెయిన్.
0: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
1: ఇఫ్ వీ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ది కంప్లీట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత.
0: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
1: వీ హావ్ టు టేక్ టూ థింగ్స్. సమ్ పీపుల్ సే దట్ ది భగవద్గీత ఈస్ టీచింగ్ భక్తి, సమ్ సే ధర్మ అండ్ సమ్ సే కర్మ అండ్ వేరియస్ అదర్ థింగ్స్.
0: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకుని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ కామెంటేటర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్.
0: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో, జారిపోయింది.
1: ఇన్ దర్ కామెంటరీస్ దే ఆర్ లూజింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ కృష్ణ హాస్ సెడ్.
0: ఈ యొక్క నానార్థములు పెంచటం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
1: while developing different meanings and interpretations, the real meaning is lost and wrong meanings and interpretations are emerging.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చేవ కిమ కురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకము లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదము.
1: ఇన్ ది ఫస్ట్ స్టాంజా, వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? ద ఫస్ట్ వర్డ్ ధర్మక్షేత్ర. ఇన్ దాట్ ధర్మ ఇస్ ఫస్ట్.
0: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్హ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువా నీతి మతిర్ మమా. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమా. ఈ మమ ఆ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదము ధర్మ, రెండింటినీ చేరిస్తే మమ ధర్మ అని బోధిస్తున్నాడు.
1: ఇన్ ది లాస్ట్ స్టాంజా ద లాస్ట్ వర్డ్ ఈజ్ మమ. ఇఫ్ జాయిన్ దీస్ ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ టుగెదర్ ఇట్ బికమ్స్ మమ ధర్మ.
0: ఎవరు ఏ రీతిగా ధర్మం ఆచరించాలి అనేటువంటిది ఆ యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ అవర్ ధర్మ.
0: అందరికీ ఒకే ధర్మము చెల్లదు.
1: ఆల్ పీపుల్ మే నాట్ హ్యావ్ ది సేమ్.
0: ఒకడు బ్రహ్మచారిగా ఉంటాడు, మరొకరు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, రెండు నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
0: ఇంతేకాదు, ఒకడు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకడు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ వన్ మే బి ఎ స్టూడెంట్, వన్ మే బి ఎన్ అగ్రికల్చరిస్ట్, వన్ మే బి ఎ బిజినెస్ మ్యాన్.
0: ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడిగా ఉండొచ్చును. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: వన్ మే బి ఎ ఉమెన్, అనదర్ మే బి ఎ మ్యాన్. ఈవెన్ ఫర్ దెమ్
0: ఈ స్త్రీల యందు కూడాను గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: సిమిలర్లీ ఈవెన్ అమంగ్ ది విమెన్ వన్ మే బి.
0: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము, తమ యొక్క స్థితిని మతిని గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీఈస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
0: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద స్థితి గతి అండ్ మతి.
0: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. స్వామి, సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావములో చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్ బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్.
0: హృదయము మారాలి, పలుకులు మారకూడదు.
1: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్ ఇస్ కమింగ్.
0: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
1: Chanting Bhagavad-gita is no use. You have to practice it.
0: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: We have to achieve this particular thing.
0: తట్టలో పంచపక్ష పరమాన్నం పెట్టుకుని పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం 1000 టూర్లు ఉచ్చరిస్తే గాని నీ కడుపు నిండుతుందా? నిండదు.
1: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
0: full? నీవు ఉచ్చరించనక్కరలేదు, చేత్తో తీసుకో, నోటికి పని పెట్టు, చాలు, కడుపు నిండుతుంది.
1: యూ నీడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ దోస్ డెలీషియస్ డిష్. ఓన్లీ థింగ్ ఇస్ యు
0: ఈ నోటికి చేతికి పని పెట్టడమే కర్మాచరణ.
1: ఇఫ్ యూ ఈట్ యువర్ స్టమక్ విల్ బికమ్ ఫుల్ అండ్ దిస్ రెఫర్స్ టు
0: కనుక ఆచరణలో నీకు ఆనందం లభిస్తుంది కానీ పారాయణంలో నీకు ఆనందం లభించదు.
1: యూ గెట్ జాయ్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్, నాట్ ఇన్ చాంటింగ్.
0: భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము ప్రచారం ప్రాణము.
1: దిస్ ఈస్ ది ఫైనల్ ప్రూఫ్ of the Bhagavad Gita, and this has to be taught in this particular way alone.

సాయిరామ్ డియర్ లిసనర్స్, భారత్ ఆర్ ఇండియా ఇస్ అ కంట్రీ రిచ్ ఇన్ కల్చర్ అండ్ వాల్యూస్ దట్ ఆర్ ప్రోపగేటెడ్ బై హర్ ఏన్షియంట్ సేజెస్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ టు అప్హోల్డ్ దీస్ వాల్యూస్ అండ్ బికమ్ ఐడియల్ సిటిజన్స్. ఇన్ టుడేస్ డిస్కోర్స్, భగవాన్ బాబా ఎక్స్ప్లెయిన్స్ వై ఎడ్యుకేషన్ మస్ట్ మోటివేట్ అస్ to strive for the welfare and progress of society. Let us now listen to Bhagwan Baba's divine discourse delivered on the morning of 15th May 2000 during the inauguration of the summer course in Indian culture and spirituality in Brindavan, Bangalore.

0: విద్యార్థులైనా విద్యార్థినియులారా, విద్యాబోధకులారా విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ మస్ట్ రియలైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అందమే విద్య,
1: ఎడ్యుకేషన్ ఇస్ ట్రూ బ్యూటీ.
0: ఈ విద్య మానవునికు గుప్తమైన ధనం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద హిడెన్ ట్రెజర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: విద్య బంధుజన విదేశ గమనే, మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యనే.
1: When you go abroad, your true relation is education.
0: విద్యాం గురునాం గురు, గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.
0: విద్యాం రాజ సుపూజ్యతే నహి ధనం విద్యావిహీనం పశు. రాజ్యసభలయందు లేక రాజుల సభయందు కూడాను విద్యనే పూజించరు కాని ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివియర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: You do not understand how your parents feel if you are backward in acquiring knowledge and education.
0: అటులని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: Our motherland will also feel very sad when the social and spiritual aspects are not learnt by the student community.
0: Janani janmabhumascha swargadipagariyasi, janmabhumi ainatunti bharatadesamu janmamichinatunti talli yokka baadalanu nivarana gaavinchadaniki vidyarthulu kankanam kattukovali.
1: The students should now determine to see that the motherland is free from this suffering of see, watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manava abhyudhamaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani pavitramainatundi oka vidyatattvam ee naadu vidyarthulu gurtinchadaniki prayatninchadam ledu.
1: Students are not making an attempt to understand the sanctity of education.
0: Prastuta vidya vishayamlo manavuniki labhinchetuvanti phalam emiti?
1: What is the ultimate result you expect out of these institutions?
0: Ee panchatantramulanu parishilinchi parishodinchi gurtinchi parulaku andinchi aanandinchadame vidyarthula yokka pradhana kartavyam.
1: It is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaramu.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative, while culture refinement is positive.
0: విద్య కేవలము ఇన్ఫర్మేషన్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ ఇన్ఫర్మేషన్, ఇట్ డజంట్ అమౌంట్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ సంస్కృతియే ట్రాన్స్ఫర్మేషన్.
1: ద కల్చర్ ఎక్స్పెక్ట్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ సంస్కృతియే లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: ఎడ్యుకేషన్ విదౌట్ దిస్ కల్చర్ ఈజ్ సంథింగ్ లైక్ ద ఫీల్డ్ విదౌట్ వాటర్ సప్లై.
0: కరెంటు లేని వైరు.
1: ఇట్ ఇస్ ద వైర్ దట్ విదౌట్ కరెంట్.
0: దీపం లేని ఇల్లు.
1: అండ్ ఇట్ ఇస్ ద రెసిడెన్స్ విదౌట్ ద
0: లైట్. పంతులు లేని బడి.
1: అండ్ ద స్కూల్ విదౌట్ ద టీచర్.
0: దేవుడు లేని గుడి.
1: ఇట్ ఇస్ ద టెంపుల్ విదౌట్ ద డెయిటీ.
0: ఇలాంటి కేవలం సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: విదౌట్ ది కల్చరల్ వాల్యూస్, by merely acquiring the knowledge in the education in which direction the youth is traveling, well, they are not aware of it.
0: ee vidya vidhanam nandu dinni samskarinchadaniki aneka mandi aneka rakamainatvanti committee lu sthapincharu.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: kaani anni committee lu kudanu konni nirnayalanu teeskundi.
1: All committees have taken certain decisions.
0: kaani aacharanalo shunyamaindi.
1: But in practice, they have not done anything.
0: Kanuka peddalu aacharinchinatvanti oka margamunu ee naati pillalu anusarinchadam atyavasaram.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: Prachinulu aneka vidhamainatvanti oka sodhanalu chesi parisilanu salipi parishuddhamainatvanti bhavamunu praakulaadi daarini aacharinchi aanandinchi జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్, ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్. దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుక్కిష్ నాలెడ్జ్ is not totally of use.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి ఒక భావములు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద ఐడియాస్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జికి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్, ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దానిని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్, దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, which has got to be learnt and practiced thereafter.
0: Education anetundi prakrutamainatvanti vidyalu.
1: This education is the physical knowledge.
0: Educare anetundi antarmukhamainatvanti oka aanandamu.
1: Educare confers the inward bliss.
0: Sarvaanandamunku moolakaranamu manavuni oka hrudayame.
1: For all the entire totality of bliss, it is the heart that is the center.
0: Bahyamaina ee prapanchamnandu enni shaktulu galavo అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండి ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకోలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యెట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: All that you find outside is nothing but the reflection of
0: one's own being.
1: That's nothing but the reflection of one's own being within.
0: Kanuka manavudu tama drushtini lopaliki praveshisipetti tadwara vicharana salipi antarmukhamainatundi aanandamunu bayataki teppinchukovali.
1: Therefore man must turn inward, investigate and experience in the outer world.
0: Ee naadu bhautikamainatundi vidyalaku maatrame మానవుడు జీవితమంతకుడును కాలమంతయకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: man is spending all his time in acquiring the physical, secular, external knowledge.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: The secular knowledge is also necessary.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి యొక్క విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: The entire power, the energy is centered within.
0: అది ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏం చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: Oxygen, hydrogen రెండు కలపడం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లర్, ఈ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate and tumbler? You can change the tumbler.
0: Spoonu marchavachunu.
1: You can also change the spoon.
0: Plateu marchavachunu.
1: So also the plate.
0: Anni marchin tarvata nilchedi emiti?
1: All can be changed in one form or other. What is the ultimate purpose?
0: Silver.
1: That is the silver.
0: Aa silver fundamental bhakti.
1: That silver is the fundamental one.
0: దాని నుండి ఈ రూపంలో ఉంటా నామంలంతా కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Basing on this silver, which is fundamental, you can make any form of your choice.
0: Fundamental విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: Fundamental education is presented in our heart.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: This is called the self-knowledge.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: It is called the power of wisdom.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: We have to inquire clearly the power of wisdom through this education cultivated.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలంనంతా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time in acquiring this physical outer knowledge.
0: ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: There are crores of people who have this thought of knowledge.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world, how is it going to be benefited?
0: ఈ చదువరులంతా కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people, in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటు పడుతున్నారు.
1: It is just struggling for oneself.
0: తమ బంధువుల కోసం తాము పాటు పడుతున్నారు.
1: They work for their own relation.
0: సమాజం కోసం ఎవరు పాటు పడుతున్నారు?
1: Who are working for the society?
0: కనుకనే మనము సమాజం కోసం పాటు పడాలి.
1: So we should work for the society.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: Working for the welfare of the society is the primordial principle of education.
0: సర్వే సమదిత గుణైః, ఇది రెండో పాయింట్.
1: The second, to make everyone happy.
0: సర్వే జ్ఞానైక సంపన్నః.
1: To acquire the wealth of wisdom is the third aspect.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటు పడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటు పడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: సమాజం యొక్క సంక్షేమం కోసం పాటు పడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్డ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును,
1: ఎవ్రీ పర్సన్,
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like
0: that. ఈనాడు విద్యలు అన్ని కూడాను వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడాను చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో,
1: దట్ విచ్ యువర్ గాట్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ,
0: ఆ శక్తులను తిరిగి సమాజం నుంచి సద్వినియోగం చేయాలి.
1: హాస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ద సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజం నుంచి అమ్ముకోవటమా?
1: యూ హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యూ సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: ఇది మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్.
0: త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనిని వేదమునందు నా కర్మ నా ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: The Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీషా పురుషః, సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
1: Veda declares God with thousands of heads.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భావించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: అనేకత్వం అనేటువంటి మన భ్రమలే.
1: దిస్ మల్టిప్లిసిటీ ఇస్ అవర్ ఇమాజినేషన్.
0: సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహి. అంత సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ద యూనిటీ.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో అవర్ ఇంటెలిజెన్స్ టుగెదర్ హావింగ్ గాట్ ఇట్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: ద వేద సేస్ లెట్ అస్ లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ టోటల్ ఫ్రెండ్షిప్.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: వాట్ ఇస్ దట్ వి ఆర్ డూయింగ్ విత్ దిస్ కల్చర్?
0: దీన్ని మనం ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ experience it and share with the rest of the people.
0: కనుక విద్యార్థులార,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమోల్యూమెంట్ ఆఫ్
0: సంపాదన.
1: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
0: కానీ సంపాదన గొప్పనా?
1: Do you think there's something great to earn? God, the money has become God. The pomp has become religion. Selfishness has become a center of activity in our intellect. Righteousness is gone. And this righteousness is totally declined.
0: ఆకారమనుందు మనం అనేక రకములుగా వివరిస్తున్నాము.
1: We just describe it, narrate it, going by form.
0: Ahamu andam baye.
1: And this ego has become a matter of beauty.
0: Swarthami fashion.
1: Selfishness has become fashion today.
0: Ilanti fashion lo manam tirigipothunnamu.
1: We are after such a fashion.
0: Vidyarthulara.
1: Students.
0: Swarthani tejinchali.
1: Sacrifice. Sacrifice this.
0: Aikamatyanni poshinchali.
1: And foster the love.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వీ హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్.
0: అప్పుడే సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే ఆకలి అయ్యే
0: సమయంలో అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్
0: మరు నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగెన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు దురాశలకు నిరాశలకు ప్రాప్తులకు అన్నిటికీ ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ which is responsible? Aspiration, ambition, frustration,
0: failure.
1: It is the mind that is the cause for the bondage and liberation.
0: For
1: everything mind is responsible. Where is mind? You think that mind is in you? You think that mind is in you? No.
0: మనోమూలం ఇదం జగత్తు, జగత్తంతా వ్యాపించి ఉంది మనసు.
1: In fact, mind is so expansive all over the world.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ యందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని కనిపిస్తున్నాయి.
1: డోంట్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్
0: అరౌండ్? ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యు ఫైండ్ హియర్ ఈస్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంటు.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి యందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామారావు చెప్పింది అందరి యందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire world. Ishara
0: sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamani endu untunnadi.
1: Is present everywhere.
0: Dani manam ye vidhanga anubhistunnam.
1: How are you experiencing?
0: Ninake meeku anek paryam cheppanu.
1: Bhagwan said many times.
0: Deho devalay prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and the individual. Jeevude devudu. The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయము, ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ దట్ బాడీ ఇస్
0: ఈ దేహం అన్ని కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్ ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యు గోయింగ్
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యు గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్స్.
0: అన్నింటి యందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్.
0: కాబట్టి కుటుంబం గా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తావా, నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు.
1: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్
1: అండ్ దేర్ ఫోర్
0: లవ్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
0: ప్రేమను పూజించాలి.
1: అండ్ దెన్ హ్యావ్ దిస్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
0: దైవమే ప్రేమ.
1: గాడ్ ఇస్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ద్వేషం కాని, అసూయ కాని, ఇంకే విధమైనటువంటి క్రోధం కాని, ఇలాంటి దుర్గుణములకు అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్, ఐదర్ హేట్రెడ్ ఆర్ జెలసీ ఆర్ పామ్.
0: ఏ దుర్గుణములైనా కూడా అవి నిన్ను నిన్నే ప్రేమిస్తుంది, ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ మే లవ్ యూ ఆర్ మే జస్ట్ త్రో యూ అవుట్.
0: ద్వేషించేది నీ ప్రేమనే, ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ ది కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: మనం ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: లవ్. ప్రతి మానవుని కూడా నువ్వు విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: ఎవరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ బి కంపాషనేట్ వన్.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎడ్యుకేటెడ్
0: శిలాహృదయుడిగా మారకూడదు.
1: యూ షుడ్ నాట్ బి స్టోన్ హార్టెడ్.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకనొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్టోన్ హార్టెడ్ పీపుల్ గాంధీ ఫెల్ట్ సాడ్ అట్ వన్ టైమ్.
0: బ్రిటిష్ ధర వచ్చాడు, ఏమి గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: బ్రిటిషర్ కేమ్ అండ్ సెడ్ గాంధీజీ వై ఆర్ యు
0: సాడ్. ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్నాడు. The hardness of art of the education.
1: He said the hardness is the art of education.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడాను కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
1: అండ్ గాంధీజీ సెడ్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: మారిపోతున్నారు.
1: ఇట్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యూ మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: Divinity has to be fostered.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: దట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
0: ఏదో చదివినామో పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ యూర్ ఎడ్యుకేటెడ్ విత్ హై డిగ్రీస్.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: డిగ్రీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: డు యూ కాల్ ఆల్ దోస్ పీపుల్ దట్ కెన్ రీడ్ అండ్ రైట్ ఎడ్యుకేట్?
0: కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా?
1: బై మీర్లీ అక్వైరింగ్ కాలేజీ డిగ్రీస్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్
0: ఎడ్యుకేట్? సుకృతి లేక విద్యను సద్విద్యులగునా?
1: వితౌట్ ప్రాపర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేట్?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎ లివింగ్, డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ట్ లివింగ్ ఇన్ ద వరల్డ్?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుడు కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వేర్ మేక్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వేర్ మేక్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్.
0: ఈ ఉద్యోగములకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వి హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చేయి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులు హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ పేరెంట్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యూ డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
0: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
0: కనుక నువ్వు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: edaina oka degree pondin tachaname,
1: the moment they get the degree,
0: passport degree potaru inka,
1: they go to the passport office.
0: Videshalaku povali.
1: They want to go to foreign country.
0: Emti videshamulu bharat deshamlo ledi videshamulu emtundi?
1: What is it that's present in foreign country?
0: Enna bharate tanna bharata bharatamlo lenatundi bharat deshamlo lenatundi videshalu ekkada ledi.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: The sacredness of Bharat is
0: భారతదేశం త్యాగ భూమి. భారతదేశం కర్మభూమి, కానీ ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయిన భారతదేశాన్ని భోగభూమిగా మార్చడానికి
1: ప్రయత్నించేస్తారు.
0: రోగమే, కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాది మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువు నేరని బ్రతికిన పీనుగొక్కడు వస్తుందని కలడా?
1: Is, don't you, do you find any person who does not declare with all the pride that this motherland, this is my mother tongue?
0: మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
1: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వం మార్చడానికి ప్రయత్నం చేస్తుంది.
1: భారత్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇది భోగము కాదు, మానవులు కాదు, ఒక రోగమే.
1: ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ డిసీజ్ అలోన్.
0: కనుక మనం బయట దేశానికి

0: శారీరక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగముల యందు కూడాను, రాజకీయ రంగమునందు కూడాను
1: In fact, Bharat is a leader in various aspects of human life, the moral, ethical, the scientific, the political and spiritual. Why are you giving up the esteem and the prestige of the country?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: In fact, if you do not have the attachment to your this puttina desam, motherland, pettina desam, foreign country, how are you going to develop attachment towards that?
0: Okay, puttina desam.
1: This is the puttina desam, motherland.
0: Preminchali.
1: Love your motherland.
0: Ee deshaniki manam upakaram cheyali.
1: You should work for this
0: country. Ee deshamlo manam seva cheyali.
1: Serve your country.
0: Ee desam yokka service ni manam teeskovali.
1: And just get all that out of this community.
0: Vidyarthulara.
1: Students.
0: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
1: Yes, you have this education.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
1: Along with this material knowledge, the spiritual education is equally required.
0: నైతిక ఆధ్యాత్మిక విద్యలు లేనటువంటి ఒక సభ లోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: That congregation bereft of moral and spiritual values will never have peace.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్ నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగిటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడు దగ్గర గాలిపటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ స్ట్రెంగ్త్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్ వీ డోంట్ నో.
0: కనుక నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సేక్రెడ్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవి.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్.
0: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఎ హరీ. టేక్ టైం.
0: మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఎ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: Being in a hurry, you are misusing, wasting
0: your time. Edaina oka thought neelo vachinda, take time. Idi mancha chedda, idi satyama kada, idi avuna satyama, ee vidhanga vicharana cheyali.
1: The moment a thought arises in you, distinguish, discriminate clearly whether right or wrong, good or bad.
0: Undi prayojanam emti?
1: What is the fun of
0: discrimination kudanu?
1: That discrimination,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికీ మంచి ఏది?
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎసెన్షియల్ విచ్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ గోల్ ఇస్ అచీవ్డ్.
0: విద్యార్థులు తొందరపాటు లేకుండా నిదానంగా కాలం తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ బీ ఇన్ ఎ హరీ. They should take time. They should be patient enough and undertake good activity.
0: Governor kudanu chaala manchi vishayalu cheppindi.
1: Governor mentioned very good things.
0: Aamiki ento vayasu kaani ento vayasu lopala inno vidhamaina anubhutulu pondindi.
1: She has varied experiences.
0: Kanukane aa experience deeni valane meeku ee vidhamna andinchindi.
1: She has told you out of her own experience.
0: ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెసెసరీ.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్ సెల్ఫ్
0: రియలైజేషన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటి ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్.
0: సెల్ఫ్ sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda nee andulo undagalava?
1: Can you live there without the roof?
0: Godal lekunda roof veyagalava?
1: Without the wall can you lay down?
0: Godal lekunda godal kattagalava?
1: Well, is that possible?
0: Kabatti self confidence mottamodati.
1: So self confidence the first and foremost.
0: Self ante evaru?
1: Then what is this self?
0: Adi daivam.
1: That is divine.
0: Nenu nenu nenu nenu.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: ఎవ్రీవేర్ వి ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్ యాస్ ఐ.
0: ఇది అనేక రకములుగా కూడా విచారణ చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: ది వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అబౌట్ దిస్ ఐ.
0: అయ్యా, నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: సార్, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్ వితౌట్ దట్ వాట్ ఎల్స్.
0: ఇది నా దేహము.
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్.
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి.
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు.
1: మై లెగ్.
0: నా కన్ను.
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యూ? హూ ఆర్ యూ?
1: యు సే దే ఆర్ మైన్. దెన్ హూ ఆర్ యూ?
0: యు ఆర్ మై.
1: హూ ఆర్ మై?
0: నా చేతులు ఉంటున్నావు, నా కడుపు ఉంటున్నావు, కానీ నీవెవరు?
1: యు సే మై హ్యాండ్స్ మై లెగ్. దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నా ఖర్చీఫ్.
1: ఇస్ మై ఖర్చీఫ్.
0: ఖర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: ఖర్చీఫ్ ఇస్ సెపరేట్.

0: from me.
1: You are not tumbler.
0: This is my tumbler.
1: Tumbler is separate from me.
0: Tumbler is separate from
1: you
0: me.
1: You are not body, ante body is separate from you.
0: When you say this is my body, body is separate from you, then who are you?
1: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
0: If you go on investigating, inquiring this way, you will know the one principle.
1: ఈ పిల్లలు యందు ప్రతి ఒక్కరిని విచారించు.
0: You inquire everyone here.
1: Question. Ramayya, నేను.
0: Who is Ramayya? I.
1: ఎవరు రంగయ్య? నేను.
0: రంగయ్య, I.
1: ఎవరు నీలమ్మ? నేను.
0: నీలమ్మ, I.
1: ఎవరు పాలమ్మ? నేను.
0: So,
1: అంతా నేను నేనే అంటున్నారు.
0: Everyone says I.
1: పేర్లు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి.
0: The names and forms are different.
1: అందరి యందు నేను నేను అనేటువంటి ఆన్సర్ ఒక్కటే వస్తుంది.
0: But the answer I is uniform and common.
1: కాబట్టి మొట్టమొదటి నీ నీవు నువ్వు తెలుసుకుంటే ప్రపంచాన్నే తెలుసుకున్న వాడైపోతావు.
0: Know thyself, then you'll know the rest of the world.
1: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
0: In fact, the whole world is full of this I-ness.
1: ఈ వేదాంతము అన్నారు.
0: This is spirituality.
1: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
0: This Vedanta is
1: వేదము ద్వైతము అన్నారు.
0: Veda is dualism.
1: కనుకనే వేదాంతమే అద్వైతం.
0: వేదాంతం
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: The same Veda is referred by scholars in varied manner.
1: ఎవరి బాధలను చూచి మనం మనసు కరిగిపోతుందో,
0: That suffering which makes
1: ఎవరి కష్టములు చూసి సహాయం చేయాలని బుద్ధి
0: పుడుతుందో, the difficulties that prompt you to help,
1: ఎవరి దుఃఖమును చూసి నివారణ కావించాలని మనసు వస్తుందో,
0: watching the grief some others and you feel like you never really,
1: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
0: And if you have that heart, you are a true human being.
1: మనిషి అంటే ఏమిటి?
0: Who is a human being?
1: మనస్తో కూడిన వాడే మనిషి.
0: Manishi, human being, is the one with manas, mind.
1: Ah, manasu leni vaadike daya raadu.
0: And the one without mind or manas.
1: Ah, manasu leni vaadike oka vidhamainatuvanti oka krupa raadu.
0: Then with the one without mind will not have any compassion.
1: Andarini neevu chuchi santoshinchi andari oka baadalu nivarana gaavinchadaniki prayatnam cheyali.
0: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
1: Vidyarthulara,
0: students,
1: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
0: పెద్ద
1: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు, కానీ ఎన్ని పొందినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్
1: దేశం మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
0: Never forget the culture of your motherland.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
1: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
0: Our culture does not go by this way, splitting the oneness into many.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one, scholars speak in different ways.
1: కనుక ఎన్ని చేసినప్పటికీ,
0: in spite of all that you do,
1: మీరు చదవవలసినటువంటి చదువుల లోపల,
0: in all the education that you acquire,
1: ఏ చదువునైనా కూడా నీవు పరోపకార నిమిత్తమై మీరు ప్రాకులాడాలి,
0: has got to be utilized to help others.
1: నీవు నేర్చుకున్నటువంటి విద్యను జగత్తులు ఏదో ఒక మార్గంలో దాన్ని సద్వినియోగం చేయాలి.
0: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other. ఇంజనీరింగ్,
1: మెడికల్,
0: మెడికల్
1: ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి.
0: టుడే ద మెడికల్ ఎడ్యుకేషన్, ద ఇంజనీరింగ్ హ్యావ్ బికమ్ బిజినెస్.
1: ఒక్క సీట్ మెడికల్ సీట్ కావాలనుకుంటే,
0: ఫర్ వన్ మెడికల్ సీట్
1: 20 lakhs
0: క్యాపిటేషన్ ఫీ.
1: లక్ష అంటే 2 లక్షలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
0: లాక్, లక్ష, 2-lettered word.
1: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
0: 20 lakhs you spend. What is the
1: ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంకులో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని.
0: ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 20 lakh క్యాపిటేషన్ ఫీ, బెటర్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్
1: 20 lakhs. నీవు మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు కరప్షన్ చేయవలసి వస్తుంది.
0: Therefore, in order to get back the money, 20 lakh that you spend,
1: కరప్షన్ అంటే మూల కారణం డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం.
0: You try to get it. The main cause is that you pay the money.
1: డబ్బిచ్చి ఏమీ చదవకూడదు మనం.
0: In fact, you should never
1: చిక్కకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter even if you don't secure a seat.
1: చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే నువ్వేం చేస్తున్నావు రా నాయన అంటే నేను చదువుకుంటున్నాను.
0: If you ask any boy from in a village, they say చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాను.
0: చదువుకుంటున్నాను. I'm purchasing education.
1: చదువుకుంటున్నాను.
0: He's not చదువుకుంటున్నాను, learning. చదువుకుంటున్నాను.
1: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలా?
0: To get a seat in primary school, we have to pay 20,000.
1: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పీహెచ్డీ వరకు కూడా డబ్బుతోనే ఉంటుండాలి.
0: Everything is linked, right from a primary education to PhD, linked with money.
1: ఇలాంటి వాడి ఇంకా కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
0: Well, such people, how do you expect them to
1: తప్ప కొట్టవలసి వస్తుంది. అది రైటే.
0: Yes, it's right then.
1: ఖర్చు పెట్టాడు.
0: He has spent.
1: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
0: And parents suffered a lot to pay donation.
1: ఖర్చు పెట్టినప్పుడు తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
0: So parents must get back the money, you know.
1: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
0: We need not spend like that and try to get back.
1: ఏది చదువుని చదివినప్పుడు ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కాదా?
0: Whatever education you may have, can't you carry on your
1: life? Vidyarthulara, rendu chethulu ichadu bhagavantudu meeku.
0: Students, God has given you two hands.
1: Okka potta ichadu.
0: He has given you one.
1: Okka potta nimpukodaliki rendu chethulu pani chesthe nindada?
0: To fill one stomach, can't you work hard with both of the hands?
1: Rendu chethulu nunduku pani cheyatam ledhu neevu.
0: You are not working with both of your hands.
1: Nee potta nindatam ledhu.
0: So you are not.
1: Potta nimpukodaliki manavudiga puttalla.
0: Should you be born to fill your stomach?
1: Pashupachyadu mrugalu kuda nu potta nimpukoletunnada?
0: Don't you find birds and bees filling their stomachs?
1: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
1: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోసం చేయండి.
0: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
1: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: ఆల్ ఫీలింగ్ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది
1: ఇంకా 15 దినాలంతా ఉంటుండాలి.
0: ఈ
1: 15 దినములు కూడాను పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
0: In the coming 15 days there are lots of things.
1: పండితులు కూడా వస్తున్నారు.
0: Many scholars will be visiting you.
1: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులను అందిస్తారు.
0: Scholars will share their experiences with you.
1: ఈనాడు మన గవర్నర్ అందించారు ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
0: జస్ట్ as గవర్నర్ హస్ గివెన్ హర్ మెసేజ్ మెనీ స్కాలర్స్ ఆల్సో గివెన్. ఎక్స్పీరియన్స్
1: చాలా ఇంపార్టెంట్.
0: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆ ఎక్స్పీరియన్స్ ను మనం అందుకోవటము.
0: వి హావ్ టు
1: దాని ఆచరణలో పెట్టటము.
0: And then share it.
1: దాన్ని అందులోకి అందించాము.
0: And then share with everybody.
1: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: You should be very careful during this period.
1: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
0: If you don't receive education properly, you become ignorant.
1: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమమైన విద్యలుగా ఉంటున్నాయి.
0: The modern education is artificial.
1: ఈ ఎడ్యుకేషన్ కాదు ఇదంతా. అంతా ఎడ్యుకేషన్.
0: It is not education, it is all education.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
0: వాట్ ది యూస్ ఆఫ్ సచ్
1: ఎడ్యుకేషన్ అన్నారు.
0: యు సే ఎడ్యుకేషన్.
1: మంది ఎడ్యుకేర్ కావాలి.
0: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
1: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
0: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
1: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
0: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
1: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
1: హృదయం నుంచి వచ్చేటువంటి మానవతా విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
0: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్
1: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
0: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్ దట్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: అవి ఏనాటికి మార్పు చెందదు.
0: దే నెవర్ చేంజ్.
1: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: The education that you receive today and the job, they are changeable.
1: కాని మార్పు చెందినటువంటి హృదయం నుంచి వస్తున్నాయి.
0: The changeless comes out of heart.
1: కరుణే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు.
0: Therefore it
1: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం.
0: హృదయ హార్ట్ హృత్ ప్లస్ దయా ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్. అంతా
1: తలంపులే.
0: థాట్స్ అండ్ థాట్స్.
1: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ వన్ ఆఫ్ దీస్ థాట్స్?
1: ఇది మంచిది, హృదయం నుంచి ఆవిర్భవించాలి.
0: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: సద్గుణంబులు,
0: వర్చ్యూస్,
1: సద్విద్య,
0: గుడ్ ఎడ్యుకేషన్,
1: సత్యనిరతి,
0: ట్రూత్,
1: కరుణ,
0: కంపాషన్,
1: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
0: డిసిప్లిన్, డ్యూటీ.
1: నేర్పునదే విద్య.
0: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: విద్యార్థి నేర్వలేదు.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు లెర్న్.
1: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
0: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
1: తెలివితేటలు ఉండవచ్చు.
0: యూ మే హావ్ ఇంటెలిజెన్స్.
1: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కలిగినటువంటిది.
0: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
1: కానీ అది కూడా చదువుకోవడమే
0: ఎడ్యుకేషన్.
1: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
1: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
1: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకోవడం, ఈ హృదయంతో వచ్చేటువంటి యొక్క సంకల్పాలకు మీరు బోధించండి.
0: ఎయిదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఈ విధంగా
0: లైక్
1: సరైనటువంటి విద్యను నేర్చి
0: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: మన విద్య ఎలాంటి తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
0: యు నో ది ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్ ఫీ.
1: ఎడ్యుకేషన్
0: వీ హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
1: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
0: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
1: ఇలాంటి దానికి మనం మేము ఏం ఆశిస్తున్నాము?
0: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్
1: యూ. మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
0: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్
1: పౌరులుగా మీరు జీవించాలి.
0: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
1: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
0: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
1: అక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
0: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్.
1: అక్కడ పోయి మీరు డబ్బులు అందుకుంటుంటే ఇది ఎంత మోసము.
0: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ ఈస్ ద ఫన్ దేర్?
1: ఇది మంచిది కాదు.
0: ఇట్ నాట్ ప్రాపర్.
1: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
1: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
0: యు షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
1: ప్రేమతో నీ వందించు.
0: షేర్ విత్ లవ్.
1: అందరితో ఒక షేర్ చేసుకో.
0: షేర్ విత్ ఎవ్రీవన్.
1: ఈ షేర్ ఎలాంటి షేరు?
0: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
1: పార్ట్ టైం దీంట్లో కాదు.
0: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
1: ఒక్క ఫుల్ గా చేయాలి.
0: ఇట్ ఇస్ ఫుల్ టైం వర్క్.
1: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
1: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క తత్వము.
0: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
1: ఈ కాలేజీలో చదివినప్పుడు
0: యాజ్ యూ స్టడీ హియర్
1: ఎట్లా చదవాలి?
0: హౌ డు యూ
1: స్టడీ? 24 అవర్స్ చదవకూడదు.
0: యూ షుడ్ నాట్ స్టడీ 24 అవర్స్.
1: కొంచెం టైం ఇవ్వాలి.
0: యూ షుడ్ టేక్ టైం.
1: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
0: యూ ఆర్ రిటర్న్ ఫ్రమ్ ద కాలేజ్.
1: వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకుని కూర్చోకూడదు.
0: రిటర్న్ ఫ్రమ్ ద కాలేజ్ యూ షుడ్ నాట్
1: ఆడుకో.
0: యూ షుడ్ ప్లే ఫర్ సమ్ టైం.
1: ప్లే చేయి.
0: ప్లే
1: తర్వాత కొంచెం సింగ్ చేయి.
0: సింగ్ ఫర్ సమ్ టైం.
1: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
0: అండ్ డూ సమ్ గుడ్ వర్క్.
1: కానీ 24 అవర్స్ పని చేయకూడదు.
0: 24 అవర్స్ 24 అవర్స్ యూ కాంట్ స్పెండ్ టైం ఫర్ స్టడీ.
1: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేసకూడదు.
0: And the moment you are completing studies, you should not throw out books.
1: దాన్ని భద్రంగా పెట్టి,
0: you should keep them safe.
1: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి,
0: and read accordingly.
1: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పొందాడని.
0: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్, ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హాడ్.
1: తాను ప్రతి దానికి కూడా టైం కొద్ది నిద్రపోయేవాడు.
0: నెపోలియన్ యూస్ టు గో
1: నిద్ర ఆహారాన్ని రెండింటిని కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
0: He had perfect discipline in respect of food and sleep.
1: అట్ట ఉండాలి మనము.
0: We should be like that.
1: మనం ఇంటికి పోతానే కాలేజీ కా తీసేస్తారు, లేజీ అయిపోతారు.
0: ద మూమెంట్ వి రిటర్న్ ఫ్రమ్ కాలేజీ ది ఫస్ట్ లెటర్ కా ఈస్ గాన్, వి రిమైన్ లేజీ.
1: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
0: హ్యావ్ రియలైజేషన్.
1: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్
1: లేజినెస్. టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
0: టూ మచ్ ఆఫ్ టాక్ ఇస్ నాట్ గుడ్.
1: టూ మచ్ టాక్ ఏమవుతుంది? మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
0: బై టాకింగ్ టూ మచ్ యు లూజ్ యువర్ మెమరీ పవర్.
1: తెలివితేటలు కూడా పాడు చేస్తుంది.
0: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
1: కనుక టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
0: డోంట్ టాక్ టూ మచ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్.
1: మంచిగా మాట్లాడు. పెద్దలను గౌరవించు.
0: పెద్దలను
1: ప్రేమించు.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంచినప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
0: ఇఫ్ యు హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
0: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ గోయింగ్ టు నో మెనీ.
1: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
0: ఆల్ దోస్ యు హర్డ్
1: దాన్ని అప్పుడు మననం చేసుకుంటూ రావాలి.
0: యు స్టార్ట్ థింకింగ్, రికాలింగ్, రికాపిటలేటింగ్.
1: తిన్న తిండిని ఏ విధంగా పశువు వెనుకు తెచ్చుకుని జీర్ణింప చేసుకుంటుందో,
0: జస్ట్ యాజ్ ద కౌ brings back the consumed food and digests, assimilates. The moment you go home, go to your rooms, recall all these things.
1: Education.
0: All that you hear here is education. And the experience at home is educare.
1: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో.
0: ఎడ్యుకేషన్ హియర్, ఎడ్యుకేర్ అట్ హోమ్.
1: జీర్ణించుకోవాలి.
0: అండ్ యు హావ్ టు డైజెస్ట్, అసిమిలేట్ ఆల్ దట్ యు హియర్.
1: అప్పుడే మీకు సరైన పుష్టి, సంతృప్తి ఏర్పడుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ సంతృప్తి, సాటిస్ఫాక్షన్, పుష్టి, ద స్ట్రెంగ్త్.

0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: దినకరుడు శాంతుడైతోచే దినములింత కృచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూచ్చు కాపులు గొంతులెత్తి పదములను పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే
2: The days are short, the cold winds blowing, the fields are full of the harvest and the grain in heaps, the farmers dancing in joy because of the crop, and the daffodils, the chrysanthemums dancing, the Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నో బ్లెస్డ్.
1: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానం ప్రసాదించి, అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
2: The Sankranti festival symbolizes the farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
1: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని కూడాను అందిస్తుంది.
2: The householders find this occasion joyful and blissful.
1: Sarasuralaina Sankranti pandugochi.
2: The festival of Sankranti is so important, so sacred. It is approached now.
1: Anni pandugalakante ati mukhyamainatundi Sankranti.
2: Sankranti is the most important festival of all.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహాన్ని అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికను చూపిస్తుంది.
2: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
1: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేదపఠన గావిస్తూ చేస్తుంది.
2: దిస్ ఈస్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ to chant Veda full throated.
1: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మ ముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
2: Priests get up in the early hours of the morning, Brahma Muhurta, and start Veda chanting.
1: దీనిని ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
2: That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
1: Brahma Muhurta kalamanandu Brahmanulu lechi వేదమును అభ్యసిస్తూ వేద పఠన గావిస్తూ హృదయాన్ని వికసింపజేస్తుంది.
2: ఇట్ ఈస్ అన్ అకేషన్ దట్ పీపుల్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్ట్ లెర్నింగ్ చాంటింగ్ వేద అండ్ మేకింగ్ ఎవ్రీ లైఫ్ రిడీమ్.
1: రైతులకు పంటలు పండించి అనేక విధములుగా కడుపులకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఉల్లాసపరుస్తూ ఉత్సాహంతో ఉర్రూత లోగుతుంటుంది.
2: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
1: Anni pandugala kante mukhyam idi kana attavarintike emo kotta pendu koduka ani pilustuntaru.
2: Sankranti is the festival when the bridegrooms, the new sons-in-law, are invited to spend their time with their in-laws.
1: Akkada ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటికి వరుసలాగడు, ఊరి వారం నిన్ను అతి గారాభమున్న మనల్ని సల్పుతుడు మామ కూడా. అనగా ఈ పండుగకు కొత్త పెండు కొడుకులను అత్తవారింటికి పంపుతూ ఉంటారు.
2: This an occasion the new bridegroom is invited to spend time with in-laws.
1: అత్తమామలు కొత్త బట్టలు తెచ్చి అలంకరింపజేసి అనేక విధంగా ఉల్లాసపరుస్తుంటారు.
2: This an occasion when the new clothes are presented and to make him happy.
1: ఇంతే కాదు, గంగిరెద్దుల వారు కూడాను పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
2: This also an occasion when the bulls are brought fully decorated.
1: ఒకది రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
2: This an occasion that one is named as Rama, the other is designated Sita, and the wedding is arranged.
1: ఇట్టి ఉల్లాసపరుస్తూ ఉన్నటువంటి యొక్క పిల్లలు మొదలుకొని రైతులు మొదలుకొని బ్రాహ్మణుల వరకు కూడాను ఉల్లాసాన్ని చేకూర్చేటువంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగ.
2: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ వెన్ ఆల్ వుడ్ ఫైండ్ దిస్ జాయ్ఫుల్ అకేషన్ ద ఫార్మర్స్ ద హౌస్ హోల్డర్స్ అండ్ ద ప్రీస్ట్స్ యాస్ వెల్.
1: ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు,
2: ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ సిస్టర్ లా గోస్ ఆన్ జోకింగ్ స్పెండింగ్ టైమ్ ఇన్ కన్వర్సేషన్.
1: వదిన నీతోడ మాటకి వరుసలాడు,
2: ద సిస్టర్ లా ఆల్సో కన్వర్సెస్ విత్ ఆల్ లవ్.
1: ఊరి వారం నిన్ను అతి గారాభమున మనను సల్పతులు నీది మామ కూడా.
2: The neighborhood would all come and visit you, being the new born, the new son-in-law to the family, and entertain you with a sweet conversation.
1: Intiye kaakunda aavunu aadinchukuneetvanti oka gangireddu vaaru kudanu ee rendinti oka madhyalopala aneka rakamlainatvanti aanandanni uppangimpa chestuntadi.
2: This is also the time when the cow and the bull are taken along the streets and made to dance to the delight of everybody.
1: Intiye kaakunda ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
2: ద సైమ్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యాజ్ వుడ్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్ కైండ్ ఈజ్ ఆల్సో అట్రిబ్యూటెడ్ టు ద కౌస్ అండ్ అనిమల్స్.
1: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి ఇస్ ద ఫెస్టివల్ దట్ స్ప్రెడ్స్ జాయ్ అండ్ బ్లెస్ టు ద మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ అనిమల్స్.
1: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికీ చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
2: ఐ ది ఈవినింగ్ టైమ్ ఫార్మర్స్ రిటర్న్ ఫ్రమ్ దేర్ ఫీల్డ్స్ ఎగ్జాక్ట్ టైమ్ విన్ ది బర్డ్స్ రెస్ట్ ఇన్ దేర్ నెస్ సింగింగ్.
1: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
2: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
1: Kanuka pasupachimrugadulu modukoni manavula varaku kudanu ee sankranti utsahanni aanandanni andischeetvantidi.
2: Therefore Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts and society.
1: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా ప్రీతిగా వస్తుండదని భావిస్తుంటారు.
2: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే.
1: ఈ సంక్రాంతి పండుగ అంతయ్య కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
2: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
1: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీరుతూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొలుపుతుంటారు ప్రజల్లో.
2: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్, విత్ ది సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
1: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయటకు కూడా పోనివ్వదు అని కలుస్తుంటారు.
2: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: అది చాలా పొరపాటు.
2: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
1: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ for bhartiyas sankranti is noblest.
1: ee sankranti panduku aneka pantalanta kudanu intiki vachi cheruthuntayi.
2: This is the time when crop is collected and brought home.
1: Chenaga pantalu pandi aneka rakamuluga madhuryani andinchi
2: people also get the sugar cane and also it gives sweetness everywhere.
1: Prati bidavari modalukoni సాహుకారి వరకు కూడాను తమ తమ ఈడల లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
2: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
1: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుంభకు చేసేటువంటి పండుగ కాదు.
2: దేర్ఫోర్ సంక్రాంతి స్టాండ్స్ ఫార్ ఆల్ ఎక్స్టసీ అండ్ ఎక్సైట్మెంట్, గివింగ్ నో స్కోప్ ఫర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ డిసప్పాయింట్మెంట్.
1: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మనందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
2: The cool breeze of this season would make our hearts so soft, tender and delicate.
1: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
2: Such an important festival, Sankranti, how are we celebrating it?
1: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్ట దైవతాన్ని పూజిస్తూ రాగములు పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
2: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
1: Kani ee naati prajal lopala ee utsahamu chaala challabadipoyindi.
2: Today among people that enthusiasm is lacking.
1: Okariki okaru deshaal chetanu eeshal chetanu ee aanandamunu mundinchi aanandamunu dooram chesi ee kalahamunu panchukuntunnaru.
2: We are away from this joy, happiness because of infight, conflict, differences, hatred and envy.
1: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
2: This Sankranti is such an important festival, nectarine.
1: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
2: Also find the ice melting and flowing incessantly in the form of a sweet water.
1: సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదోతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యము వచ్చిరా. ఎంతేను ఈ విశృంఠను పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలువు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనలు.
2: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
1: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతం పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
2: This is the time of charity. This is a time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
1: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను, బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
2: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడి, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడి స్పెండ్ ఏ జాయ్ఫుల్ ఒకేషన్.
1: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటుంటారు.
2: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
1: తలలు నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
2: they take their head bath and dry their hair.
1: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి మిగుతోడ డంబైన పాలనేత్రంబుతోడ
2: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
2: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిన్స్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
1: పెడదారు గుంపెడు జడతోడ
2: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
1: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు
2: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
1: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ తోడ
2: And is the complexion that's so blue and so beautiful.
1: Moodi kurukela chandra makkanda kalatoda.
2: With all the shining that of the moonlight.
1: Bedadaru gumpedu jadaltoda.
2: With the four locks so close.
1: Jadallo pravahinchu chedayeti jigutoda.
2: And we find the waters running through.
1: Ee vidhanga Eesharini yokka tattvamunu varnimpa chestukuntu వారిలో వారు తనంతను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
1: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేది ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
1: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
2: దిస్ ద ఆస్పీషియస్ ఒకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
1: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను ప్రారంభించేస్తుంటారు.
2: అలాంగ్ విత్ ద లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ద వేద.
1: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసో పరస్తాత్ అన్నారు.
2: In the beginning itself it is stated that is beyond the darkness there shines with all the brilliance and the radiance.
1: Moodi kurukal chandra makkanda kadatoda.
2: And it's all the brilliant radiance of that of the moon.
1: Ee vedani chaala varnistu untuntaru.
2: The Veda is extolled.
1: Andro rudvegam chaala pradhanamainatundi.
2: Of all rudveda is most important.
1: Ee rudvegamulo opra mantra swayam.
2: There we find mantras.
1: Bhagavantuni yokka ananda prabhasam undu.
2: And it's also the teachings of God.
1: Ananda swarupamulu.
2: And the blissful form of God.
1: Nimpi.
2: They're full of these.
1: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
2: అండ్ ఆల్సో ఎన్ ఒకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ హ్యాస్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
1: గంగరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
2: ఈవెన్ ద బుల్ ఆల్సో గివెన్ ఎ నేమ్ ఆఫ్ రామ అండ్ కాల్.
1: కానీ మన భారతదేశంలో ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
2: But people do not consider it in such a way.
1: కాదు కాదు ఇది అంతర్భావముల యొక్క మధుర్యమైనటువంటి యొక్క భావములు.
2: That is all the reflection of the sacred inner feeling.
1: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
2: Sometimes even the bull is called Rama.
1: సీతా గౌరి లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
2: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
1: ఈ విధంగా పశువులు యొక్క దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
2: Likewise, animals are also treated in the human way.
1: ఆ పశువుల పైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు వెళ్లి తీసుకెళ్తుంటారు.
2: They decorate all cows with all the clothes spread over them, decoration.
1: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులు కుర్తా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
2: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
1: కానీ ఈనాటి పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
2: But even this day we find the birds and bees joyful.
1: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
2: But most unfortunately, man is not able to experience the joy.
1: పెరిగిపోవటం చేత ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత
2: బికాస్ ఆఫ్ ఇంక్రీసింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్
1: ఇంత అమానుష్యంగా భావించుకుని
2: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
1: ఈ కేవలము మనుషులు పశువులు వలె ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
1: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లెస్ఫుల్.
1: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
2: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
1: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక
2: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేసెస్
1: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక
2: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్
1: కాలమును ఈ కాలకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
1: కానీ ఈనాటి మానవుడు
2: మ్యాన్ టుడే
1: కేవలము ఆధునిక విద్యలు నేర్చి
2: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్
1: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని
2: చేంజ్ దేర్ డ్రెస్సెస్
1: పశువులోనే ప్రవర్తిస్తున్నారు.
2: బిహేవ్ లైక్ అనిమల్
1: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
2: ఇస్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
1: కాదు కాదు.
2: నో,
1: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచి జరుగుతూ వస్తుండాలి.
2: ఇన్ఫ్లాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
1: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
2: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవింగ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
1: నీతి నిజాయితీలు కోల్పోయి
2: ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
1: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలమును గడుపుతున్నాయి.
2: Animals have different reason and season and are blissful and happy.
1: Kani ee naadu manavunaku ee neethi kudanu ledu.
2: But man has no conduct at all.
1: Ee nijayithi kudanu ledu.
2: There is no integrity.
1: Manushulanta pasulu vale maarutunnaru.
2: And men are behaving like animals.
1: Ee moolaku vellina ee daariki vellina ee gurtiki vellina ee gompaku vellina ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
2: You visit any resident, any home, any street, any place where money is the center of discussion and attraction.
1: Dhanam nimittamai manavulu enniyo aatalu aadutunnaru.
2: For money man is struggling hard.
1: Manamu gauravanni aanandamuni kodunu bazaarlo ammukuntunnaru.
2: Man is ready to sacrifice his own comfort, his own respect for the sake of money.
1: Kaani pasuvulu aa reetiga kaadu.
2: But animals are not like that.
1: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
2: They have contentment.
1: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
2: But man has lost this sense of satisfaction.
1: పశువులు కడుపు నిండిన తక్షణమే పచ్చటి గడ్డి కూడా వదులుతున్నాయి.
2: The cow soon after it grazes the grass stops eating thereby and takes rest.
1: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
2: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
1: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
2: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
1: ఆ కుక్కలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
2: ద డాగ్ ఈజ్ సిక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ రిఫ్యూజెస్ టు టేక్.
1: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
2: ఈవెన్ డాగ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద సిక్నెస్.
1: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
2: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
1: పస్తును పండిస్తాయి.
2: ఇట్ విల్ ఫాస్ట్.
1: మనుషులు చూస్తామా అంటే,
2: వేరస్ మ్యాన్
1: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే,
2: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
1: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
2: అండ్ హీ టేక్స్ రెస్ట్.
1: ఇంకా తినరాని వస్తువులంతా తినాలని ఆశిస్తాడు.
2: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
1: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని బోధించినప్పటికీ మైసూర్పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
2: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore Pak, Gulab Jam, what not, all sweets.
1: ఈ పథ్యాన్ని కూడా నువ్వు పాటించటం లేదు.
2: He doesn't observe any diet.
1: పశువులు పథ్యాన్ని పాటిస్తున్నాయి.
2: Whereas cows have got regulation.
1: ఇంటికి వెళ్ళి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
2: You watch your pet dogs.
1: దానికి ఎంతో జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
2: If it has fever, it won't eat anything that you serve.
1: దానికి మందు ఇవ్వటమే కాకుండా పథ్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
2: Not only they take medicine, they also observe diet.
1: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
2: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
1: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే, ఏం రాజు పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
2: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
1: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
2: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
1: ఇవంతా ఇప్పుడు కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్య చెందుతున్నాయి.
2: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: మేము పెద్దలుగా పెంచుకున్నాం, మేము గొప్ప గొప్ప బిఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
2: But we are proud of our accomplishments with high degrees.
1: ఏమి పెంచుకుని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of all the degrees?
1: బిఏ పెంచుకుంటున్నారు.
2: You have the degree BA.
1: దానికి D చేరుస్తున్నారు.
2: And you add the letter D.
1: Bad.
2: BAD bad.
1: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
2: And this is the sign of all that is
1: bad. దట్టిని గుణములంతా పెంచుకుంటున్నారు.
2: Therefore, we have got all dirty qualities.
1: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
2: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: సున్నితమైనటువంటి
2: ద సాఫ్ట్
1: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవులు అభివృద్ధి కావాలి.
2: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మనిషి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
2: వెన్ హిస్ హెల్త్ ఈస్ నాట్ గుడ్ హీ షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఫుడ్.
1: కానీ తనకు స్వీటే కావాలి.
2: బట్ హీ డిజైర్స్
1: ఏమిటి ఈ స్వీట్?
2: వాట్ ఇస్ ది స్వీట్?
1: ధనమే స్వీట్.
2: ద వెల్త్ మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్నెస్.
1: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
2: మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
2: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
1: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
2: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
2: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
1: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి. కానీ కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
2: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
1: కనుక మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
2: Therefore, human behavior needs to be changed.
1: నడతలు వారికి మారాలి.
2: And the conduct should change.
1: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
2: The festivals are meant to remind man the need to transform.
1: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
2: But we are behaving just against the expected standards.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మానవుల యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
2: The human behavior needs transformation.
1: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
2: There is no unity in a family to begin with.
1: ప్రాచీన కాలం నందు అత్త మామలు, తల్లి తండ్రులు, బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
2: in ancient days there was joint families. The in-laws and the parents all stayed together.
1: ఒకరికొకరు ఏమైనా కూడా కలహములు కలిగిన ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
2: Though there were some small little difference of opinion, they would like, they decided, resolved them.
1: అత్తమామల యొక్క వాదనలు శిరసావహించేటువంటి వారు.
2: People obeyed the command of the in-laws.
1: వాళ్ళు ఏమైనా అలచినప్పుడు ఆయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
2: When they asked them to cool down, to calm down, they strictly followed.
1: కలహమునే ఇంట్లో ఉండేటువంటివి కాదు.
2: There was no infights in the family circles.
1: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
2: టుడే వెన్ దేర్ ఆర్ టూ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
2: When you get your son married, the daughter-in-law also would come home.
1: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దినం ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవాకెండ్గా పెరుగుతుంది.
2: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided. The joint family to be split.
1: ఈ divide కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
2: Because of this divisive temperament, there's more of fighting.
1: ఇది కలియుగమునందు కలహయుగం అని పేరు వచ్చింది.
2: Therefore this age of Kali is called Kalaha, the fighting, conflict.
1: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
2: And this Kali age is full of kalmasha, pollution.
1: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
2: No one is talking softly and sweetly.
1: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
2: People speak harshly.
1: ఎవరైనా వస్తే, నాయన ఎప్పుడొచ్చారు, నాయన ఎప్పుడొచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురమధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
2: Earlier days when anyone comes, they used to question, put some question full of courtesy and etiquette. Where did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
1: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
2: Today even on the festival days no one visits anybody.
1: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
2: If any friend is to visit you, they close their doors.
1: ఇంతేకాకుండా ఏమండి భోంచేసి వచ్చారు కదా, సరే సంతోషం కూర్చోండి.
2: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
1: వీటికి అన్నమైన పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడు కరువు అయిపోయేవి.
2: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
1: ఇట్టి కలిహేమునందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
2: How do you expect the hearts to be transformed in these days?
1: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
2: Even children also have all perverted ideas and notions because of their parents.
1: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
2: This is all because of the education.
1: ఈ చదువులు, ఈ చదువులు, పిచ్చి చదువులు.
2: What is this madness?
1: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతం వస్తున్నాయని అనుకుంటారు.
2: You think that you'll have very high pay packet because of your education.
1: 5 సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికి అయితే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
2: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to educate.
1: తల్లిదండ్రుల ప్రేమకే దూరం అయిపోతున్నారు.
2: The children are away from the love of their parents.
1: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
2: And the children are brought up by ayas, servant maids.
1: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు, కానీ ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
2: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
1: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
2: Therefore child is cut off from the love of the mother.
1: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
2: Therefore the child should grow.
1: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
2: And the child should listen to the teachings of the mother.
1: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధార పడుతున్నారంటే ఎట్ట ఉద్ధారం అవుతారు?
2: How do you expect the humanity to be lifted, to progress in the present circumstances?
1: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి గుణములు కారణం లేదు.
2: The modern education does not help us to grow human values.
1: MA.
2: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
1: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
2: Therefore child is cut off from the love of the mother.

0: సంపదలు సద్ధాన పనులైనా పరమకీర్తిని గన్న పుణ్యులైనా
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్ రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ
0: ఆరోగ్యములు అనవరతముండి పరిపూర్ణ బలులకు వారైనా
1: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్
0: సతమ జపములు తపములు చేయొచ్చు వేదములు నేర్పు విత్తులైనా
1: యు మే బి ప్రీస్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ టీచింగ్ దెం
0: విద్యావంతులు
1: And in fact, you cannot call them educated by any standard.
0: What is education?
1: What is this education?
0: Ante education pechutunnaru.
1: The education is leading to agitation today.
0: Ilanti education emtunda cheppandi.
1: What is there in depth?
0: డిగ్రీ పెంచుకుంటున్నారే కానీ
1: యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్
0: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు
1: బట్ దేర్స్ నో ట్రాన్స్ఫర్మేషన్ ద హార్ట్
0: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము
1: ఇన్ ఫ్యాక్ట్ దాట్ వర్చ్యూ
0: హృదయ విశారదను గావించుకోవాలి
1: దేర్ షుడ్ బి ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్
0: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుంది
1: విత్ హై ఎడ్యుకేషన్ టుడే వీఆర్ నేరో మైండెడ్
0: ఎందుకంటే తాను గొప్ప చదువని
1: బికాస్ హీ థింక్స్ దట్ హీస్ హైలీ ఎడ్యుకేటెడ్
0: ఈ చదువుల వల్ల ఇది ఆమెను పిలిచేది
1: ఇస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హై
0: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నియో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ఎంకరేజ్ ఇంటెగ్రిటీ ది ఆనెస్టీ అండ్ హ్యూమన్ వాల్యూస్
0: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడ కనిపించడం లేదు
1: టుడే దేర్ ఇస్ నో ఆనెస్టీ అట్ ఆల్
0: ఆనెస్టీ పోనీ అది పోయకపోయినా కొంచెం ఆనందమైనా ఉందా లేదు
1: There is no honesty, no happiness, not even a trace.
0: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
1: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
0: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
1: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
0: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రులు వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
1: And then his parents visit you, you'll ask them to dine in a restaurant.
0: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైనా కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
1: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
0: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
1: In fact, we subject parents to all kinds of cruel treatment.
0: కాదు కాదు ఇది చాలా పవిత్రమైనది కాదు
1: దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ బై ఇన్ ఎనీ వే
0: మహాపాపకరమైనటువంటిది
1: ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్
0: కనుక తల్లిదండ్రులను పోషించాలి
1: యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్
0: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి
1: యు షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ దేర్ కంపెనీ
0: వాళ్ళ వయసు అంతా వచ్చే కొద్దీ వారు ఎంతో భద్రంగా కాపాడుకోవాలి
1: యాజ్ దర్ ఏజ్ యాజ్ ద అడ్వాన్స్ ఇన్ దర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీసెస్
0: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు
1: యు షుడ్ నాట్ క్లెయిమ్ ఫ్రమ్ యువర్ ఫర్ యువర్ ప్రాపర్టీ అండ్ డిమాండ్ యువర్ ఓన్ షేర్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్
0: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు
1: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్
0: ఆ ప్రాపర్ మైండ్ రావాలి
1: We need today proper mind.
0: అదే సుప్రీం గుడ్
1: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్
0: అట్టి సుప్రీం పేజీ మనం పెంచుకోవాలి
1: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్
0: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి
1: ద మోర్ అండ్ మోర్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్ వాల్యూస్
0: ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను చూచాను మీరు చూచుంటారు
1: యు ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా
0: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు
1: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ది స్కూల్
0: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు
1: హీ ఇస్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్
0: ఏ పందంలో అడిగినా కానీ తను చక్కని చెప్పేసేస్తున్నాడు
1: హీ ఇస్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్
0: ఈనాడు అది లేదు
1: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్
0: అన్ని పోతున్నాయి
1: ఆల్ థింగ్స్ ఆర్
0: తన సొంత గుణమునే తాను పాడు చేసుకుంటున్నాడు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్
0: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే
1: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్
0: అటువంటి పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు
1: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్
0: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారిని దూరం చేసి
1: They come from America. They are away from their education.
0: India lopala sadbuddhulu sadgunamulu sadabhyasamulu nirupinchalani aa pillalni techi ikka India lo cherustunnaru.
1: And they bring their children, educate them here in India so that they develop all the kinds of values.
0: Atvanti pillalu kodanu India ne premistunnaru kani America

0: ప్రేమించడం లేదు.
1: దీస్ చిల్డ్రన్ లవ్ ఇండియా నాట్ అమెరికా.
0: అక్కడ సర్వ సదుపాయంలో ఉన్నాయి.
1: They have all kinds of conveniences.
0: సదభ్యాసములు ఉన్నాయి.
1: And we have all good habits.
0: కానీ అవి వారు ఆశించడం లేదు.
1: But they don't want American life.
0: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
1: They love Indian way of life.
0: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
1: Because Indian life insists on the learning based on love.
0: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటి నమస్కారం చేస్తున్నారు.
1: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: భారతదేశం లోపల
1: ఇన్ భారత్
0: హిందీ పండితులు ఒకడు ఉండేటువంటి
1: దేర్ వాజ్ ఎ గ్రేట్ హిందీ పండిత్.
0: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
1: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
0: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
1: హీ హ్యాడ్ టూ సన్స్.
0: టూ సన్స్ లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
0: వారు చదువుకుంటూ ఉన్నారు.
1: దే వర్ స్టడీయింగ్ దేర్.
0: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యాడ్? ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: తల్లిదండ్రులు నైనిటాల్కి పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారుని ఇద్దరిని చూడాలని ఆశించారు.
1: దే వాంటెడ్ టు మీట్ ద టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కార్ స్టీ.
0: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
1: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వీళ్ళని అనేక రకములుగా కనీ పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి ఇచ్చే నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కాని తల్లి తల కింది కొంచుకుంది.
1: So she had to bend down her head in shame.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
1: And father went and tried to pacify her.
0: ఇది చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: And wanted the mother to pardon the son because his son was so young.
0: ఇంకా అక్కడ ఉండేకూడది, ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాలను తల్లిదండ్రులు విచారించారు.
1: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్. కుమారుడు
0: తల్లిదండ్రుల దగ్గరకు చేరి
1: అండ్ ద ఎండ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు పేరెంట్స్.
0: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents.
0: మాకు ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి చర్చిస్తున్నాడు.
1: And he went on demanding for more and more of money.
0: కానీ చదువునంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: And he was not studying properly.
0: సరే ఇంకా తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
1: And the railway bell was given. Time to leave the platform.
0: నా టైం వచ్చేసింది, మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, నైనిటాల్ పోతున్నాము, నైనిటాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
1: The parents said, we are leaving. On our return, we'll meet you.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
1: The parents were watching their children through the window.
0: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: The eldest son stood there with folded hands until the train left.
0: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకుని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
1: Where the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
0: తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
1: And in fact, his mother shouted at his
0: father. ఈ పిచ్చి తల్లుకు నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాడిని పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు, చిన్న పిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy.
0: ఏం ఇంకా తెలిసేది వాడికి? ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
1: The mother said, he's already in the undergraduate course. When would he learn?
0: పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
1: The mother cried saying that fellow is totally spoiled.
0: నీరు తుడుచుకుంది, కదిలి కదిలిపోయింది రైలు.
1: She wiped out tears and the train proceeded ahead.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: after a couple of days
0: పిల్లలకు చదువు ముగించిపోయింది.
1: boys completed their education.
0: ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
1: అండ్ దే గాట్ అపాయింట్మెంట్ అట్ దేర్ నేటివ్ ప్లేస్.
0: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: ఎల్డెస్ట్ ఫెలో గాట్ ది జాబ్ ఆఫ్ ఎ ప్రొఫెసర్.
0: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
1: ద సెకండ్ బాయ్ గాట్ ది జాబ్ ఆఫ్ ఎ క్లార్క్.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: He could not get a high job in spite of efforts.
0: Endukalla vaani pravartane deeniki intaki moola kaaranam.
1: The reason is his behavior.
0: Kalidanrulne gauravinchinatundi vaadu inki evarine gauravistadu.
1: The one who cannot respect the parents can never respect anyone.
0: Alanti vaani professor ga chesthe pillalu kuda paadaipotharani okaru evaru kodanu vaaniki udyogam ivvaledu.
1: If he says a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
0: తిరిగి జాబ్ రాశారు.
1: అండ్ దే రోట్ ఎ లెటర్ దిస్
0: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
1: దే సెడ్ వుడ్ లైక్ టు మీట్ యు ఎట్ ది స్టేషన్.
0: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివరెన్స్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్ ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
0: రెండో వాడు దగ్గర కూడా రాలేదు.
1: The second fellow was not there in the vicinity.
0: వాడు ఎక్కడ పోయినాడంటే సినిమాకి పోయినాడు అన్నాడు.
1: That fellow went to cinema theatre.
0: నా జాబులు చేరినప్పటికీ వాడు ఏమి జాబులు లెక్క చేయలేదు.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: కానీ లెక్క చేయకుండా ఆ విధంగా చేరేటప్పటికీ మరి కొంతకాలం అయిన తర్వాత వాడికి ఉద్యోగం కూడా ఊడిపోయింది.
1: బికాస్ ఆఫ్ హిస్ కేర్లెస్నెస్ అండ్ టోటల్ నెగ్లిజెన్స్ హీ లాస్ట్ దట్ జాబ్ ఆఫ్ ఎ క్లార్క్ ఆల్సో.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: Whereas the first son became a big professor.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: And then he came to Allahabad.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: And he paid respects to parents.
0: నాన్న మీ యొక్క ప్రేమ వల్లనే నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: Because of your love and blessing I could come to this high position.
0: ఈ రెండో వాడు చూస్తామంటే
1: the second fellow
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: Nobody respected him.
0: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యు రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవటం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి ది స్టూడెంట్.
0: ఏ చిన్న క్లార్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: వెరస్ సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లార్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడి దట్ కమ్స్ టు హిమ్.
0: క్లార్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లార్క్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్క్లు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: Therefore the one who never paid respect namaskar to parents
0: క్లర్క్స్ కూడాను ఎవరు కాదని కేర్ చేయటం లేదు.
1: No one is caring him.
0: కానీ పెద్ద కుమారునికి
1: whereas the eldest son
0: తల్లిదండ్రులను గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి
1: because he was the recipient of the blessing and the love of the parents
0: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
1: He was respected by everybody.
0: కనుకనే యద్భావం తద్భవతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది బిహేవియర్ యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రత క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: దేర్ఫోర్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ అవర్ ప్రజెంట్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఈవెన్ డాగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: అండ్ భారతీయర్స్ ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్ టుడే.
0: ఏ దేశం పోయినప్పటికీ
1: they may go anywhere.
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ
1: they may be in any position.
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: You should never forget your parents.
0: మన వేదవాక్యం అంటుకొను మాతృదేవో భవ.
1: The Veda says mother is God.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: ఆచార్య దేవో భవ.
1: Teacher is God.
0: అతిథి దేవో భవ.
1: Guest is God.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: These are the virtues one has to cultivate.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
1: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివిన మనకి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్,
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను నిర్వహించి
1: ఫాలో యువర్ పేరెంట్స్
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
1: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై
0: పొజిషన్. ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినము నేర్పేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లర్న్
0: సంక్రాంతి. సంక్రాంతి క్రాంతి అనేది మార్పు చెందింపజేసేది.
1: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేట్ చేస్తుంది.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
0: మన విద్య వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: Our education should help us to give up all bad habits.
0: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
1: We should not have any bad habits any longer.
0: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good habits.
0: సద్గుణములను పెంచుకోవాలి.
1: Develop noble qualities.
0: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
1: This is the significance, the message of the observance of all festivals.
0: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
1: We are not bothered with such sacred festivals today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ
1: బట్ గెట్ దిస్
0: వారు ప్రస్తుతానికి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియలీ దే వాంట్ యు టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులను ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni inki lokam em gauravistundi,
1: how do you expect the world to respect you?
0: America lo president ayinattu Lincoln,
1: the president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattu vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala వయసైనప్పటికీ పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
0: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా చి వీడు బీదవాడు, వీడు వీడు పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
1: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
0: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
1: The boy returned home crying all along.
0: Amma naaki chaduvaddu.
1: He said, mother, I don't want to go to school.
0: Nenu ee pillalato nenu chaduvuku polenu.
1: I don't want to be in the company of my classmates.
0: Nenu aatestunnav yechaddu.
1: Mother said, why do you cry? Don't cry any longer.
0: Enduku nenu yechustunnav?
1: Why do you cry?
0: అమ్మా నాకు పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరలట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బీ దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి,
1: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్
0: ఎంతో ప్రేమతో,
1: విత్ ఆల్ లవ్,
0: నాయన మీరు బాగుపడితే నాకు అంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి మీ పొట్టను నింపుతున్నాము.
1: I do the daily labor and earn.
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: You understand our family condition.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: Others may disrespect you, but yet you should respect others.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: If you respect everyone, you will be respected.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
1: Don't feel sad for the simple reason that others don't respect you.
0: Alli atti talli bodhana entaanu chesindi.
1: And that was the teaching of the mother.
0: Aa yokka teachings e manasulo pettukunnadu.
1: And the teachings were there.
0: Ekkada poyina evaru enta avamanam chesina gaani naaku gauravam, aatma gauravame naa yokka pradhanamainatuvanti lakshanamu.
1: In spite of the insult and humiliation everywhere, he considered self respect most important.
0: Self respect kavali naaku,
1: self respect I need.
0: Evaraina emanu chesukovali,
1: let anyone do act
0: ani aa dhairyanni penchukuntu vachadu.
1: He had that kind of courage.
0: Appudu oka dinamlo poorthi pass ayin tarvata,
1: after completing his studies,
0: atani mitrulandaru cheri,
1: all his friends,
0: neevu kuchu elections nilchuko annaru.
1: All his friends wanted him to contest in the election.
0: Aa election lo nilchukunte nenu emaipothano, nenu sampadinchina dharmantha kuda pothundemo.
1: What would happen if I am to contest in the election? I may lose the money on hand.
0: Ante andaru chaala protsaha parcharu.
1: బట్ ఎవ్రీబడి ఎంకరేజ్ హిమ్.
0: ఆ విధంగా చేసేటప్పటికి తాను పాస్ అయినాడు, ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
1: అండ్ హీ వన్ ది ఎలక్షన్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ.
0: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల, నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
1: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
0: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
0: గుణం మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద క్యారెక్టర్ దట్ బ్రాట్ హిమ్.
0: ఎవరు చూసినా గానీ, బిచ్చగాన్ని చూసినా గానీ గౌరవించేటువంటి వాడు.
1: ది పూరెస్ట్ ద పూర్ యెట్ హీ లవ్డ్ దెం.
0: వారు తాను తలుచుకునేటువంటి వాడు.
1: దట్స్ వాట్ హిస్ ఫీలింగ్.
0: అయ్యో నాకు భవనం లేదు.
1: ఐ డోంట్ హావ్ బిగ్ బిల్డింగ్.
0: పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు.
1: ఆల్ రిచ్ పీపుల్ లివ్ ఇన్ మ్యాన్షన్స్.
0: అని అలాంటి దుర్భావం అతనిలో రాలేదు.
1: హీ డిడ్ హావ్ సచ్ కంపారిజన్స్.
0: నాకు భవనం లేకపోయినా పర్వాలేదు, నాకు వనం ఉంది.
1: I may not have a big mansion, but I have got a dwelling place.
0: నాకు గొప్ప గొప్ప కార్లు నాకు లేవు.
1: I don't have big cars.
0: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
1: I may not have a big car, but I have కాళ్ళు, the legs to walk.
0: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
1: That has been his sacred feeling, the high level of thought.
0: కట్టగలిపడికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
1: And he became the topper.
0: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ రాచారు.
1: అండ్ హి వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
0: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి వాస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
0: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
1: యు నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
0: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ ను చాలా గౌరవించి పెంచినారు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
0: లింకన్ ను పెంచి గొప్పవాడిగా చేసుకుని, నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
1: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్, బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యు హావ్ షోన్ టు us, యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఇన్ దిస్ కంట్రీ.
0: దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
1: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
0: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్టే.
1: Therefore, that takes you to exalted position, very high position in society.
0: మన ఆత్మగౌరవమే మనకు రక్షిస్తుంది.
1: The self-respect will protect you.
0: నీవు బీదవాడు కావచ్చును.
1: You may be poor.
0: దానివల్ల నీవేం మొగచవద్దు.
1: You don't need to bother about it.
0: బీదవాడిని నువ్వు ఆనందించు.
1: You be happy for him.
0: బీదవాడిని గౌరవించుతూ
1: పో. You respect all people.
0: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నాడు.
1: And you will be revered and respected.
0: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
1: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
0: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవారో చెప్పితే చాలా హీనున్న చూస్తే చి గెట్అవుట్ అంటారు.
1: Today we don't want any poor people to come close to us. We neglect them.
0: కాదు కాదు, వారిని దగ్గర చేర్చుకోవాలి.
1: It should not be. We should spend time with them.
0: వారిని మనం గౌరవించాలి.
1: We should respect them.
0: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
1: వీ షుడ్ ఆనర్ దెమ్.
0: నీ గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
1: నాట్ ఫర్ సింపుల్ ఆనర్ సేక్.
0: నీ నేచర్ కోసం వాటిని గౌరవించు.
1: దిస్ రెస్పెక్ట్ షుడ్ బి యువర్ నేచర్.
0: ఆ నేచర్ ను నువ్వు పెంచుకోమని చెప్పింది.
1: అండ్ దిస్ రెస్పెక్ట్ఫుల్ నేచర్ యూ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
0: ఆనాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
1: యు నో దట్ లింకన్ హాస్ బీన్ వర్షిపింగ్ హిస్ మదర్. తల్లియే
0: నాకు నిజమైనటువంటి దైవము.
1: Mother is God.
0: నా సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టాట్ బై మై మదర్ ఆల్ ద వర్చ్యూస్.
0: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
1: అండ్ దేర్ఫోర్ ఎనీవన్ హూ టీచెస్ యూ ద నోబుల్ క్వాలిటీస్ ద గాడ్స్.
0: కనుకనే గాడ్ అంటే ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్.
0: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
1: ఇఫ్ యూ డెవలప్ ద సెల్ఫ్ రెస్పెక్ట్,
0: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
1: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
1: పేరెంట్స్ మే బి ఇన్ ఎనీ పొజిషన్ ఎనీవేర్,
0: వాళ్ళ మాటలు మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
1: యూ షుడ్ ఫాలో దెమ్, యూ షుడ్ లవ్ దెమ్, సర్వ్ దెమ్.
0: వారు ఏమి చెప్పినా సరే తల ఉంచుకొని పో.
1: వాట్ ఎవర్ దే సే యూ షుడ్ లిసన్ టు దెమ్.
0: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఆనర్డ్ ఇన్ సొసైటీ
0: అని చెప్పి
1: సో సే.
0: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
0: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
1: ద The moment you are in front of your parents, you should bend your head in respect.
0: మన ప్రాచీన హిందువుల యొక్క పద్ధతులు ఎట్లా ఉంటుంటాయో తెలుసిన?
1: యు నో ది ఏన్షియంట్ ట్రెడిషన్.
0: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
1: యూ సీ టుడే బిగ్ బిల్డింగ్స్.
0: కానీ చిన్న తలుపులు పెడతారు.
1: అండ్ యూ హావ్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
0: ఈ డోర్ ఎందుకు వచ్చి మట్లు పెట్టారు?
1: యూ నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్.
0: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారు అని మనం చెడ్డ భావన పొందుతాం.
1: అండ్ వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
0: కాదు, అది కాదు వాళ్ళ దీనికి కారణం.
1: ఇట్స్ నాట్ ది పర్పస్.
0: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
1: ఎనీ గెస్ట్ that might visit your residence,
0: mana intiki vachinappudu tala vanchukoni raavallo,
1: you have to necessarily bend down their head to get in.
0: Itti gauravani aanadu talupulto paatu windows tho paatu manam petti prajalnu poshistu vachavu.
1: Even the windows and the doors of every home teach the lesson of respect.
0: Atuvanti paddhatini inaadu bharatiyulu ekkada marchipoyinaru.
1: That ancient tradition, it is forgotten.
0: Inaadu kadapalu kuda pettatam ledu intiki.
1: And we don't have the doorstep also there.
0: Endukante kalapalu pette dani daatukoni povalla chaala kashtam aipothundi.
1: Because you have to just go ahead crossing this doorstep.
0: Adi kaadu mana poorvikulu kalapalu peddadiga pettetundi.
1: In ancient times they had big broad doorsteps.
0: Pedda door pettesthariki ayyo dongalu parigettipokoodani pettarle ee pinchi vaallu ani ee naati pillalu antanta.
1: The modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
0: Kaadu kaadu.
1: It's not so.
0: Manam itarli intiki vellina manam tala vanchukoni kindiki povali.
1: Even if you visit anybody, you have to bend your head and give
0: over. Itarlu mana intiki vacheste vaallu kuda tala vanchukone mana intiki raavali.
1: Yes, from the neighborhood also have to bend their heads and get in.
0: Ante gaani dongalu teesukokapokunda unde kosamani pettaledu talupulu peddavi.
1: It's not simply to prevent thieves from getting in.
0: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
1: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
1: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
0: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
1: గ్రో ఇన్ ట్రెడిషన్,
0: మీరు భవిష్యత్ లోపల
1: అండ్ ఇన్ ఫ్యూచర్
0: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
1: See that you are honored, respected.
0: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
1: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
0: ఆ ఒక్క పేరును మీరు పొందితే అంతే చాలు.
1: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
0: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారములు చేస్తే కాదు వచ్చేది.
1: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
0: మరి ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
1: To what extent he is following the command of his parents and
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: in spite of high education,
0: చదువులు పెంచవు.
1: It's not education.
0: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
1: In fact, education makes you egoist.
0: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
1: It doesn't help you to be humble.
0: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: Therefore, the humility, devotion, have to be developed and cultivated.
0: గొప్ప వారు అవుతారు దేశానికి.
1: Then only you'll be the future leaders of this country.
0: మీరు గొప్ప వారు కానక్కర్లేదు.
1: You don't need to be great.
0: మంచి వారు కాండి.
1: You need to be good, not necessarily great.
0: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది, రేపు పోతుంది.
1: The great name, big name you may get today and lose tomorrow.
0: కానీ మంచి నేము శాశ్వతమంతా వస్తుంది.
1: But the good name that you get will remain with you forever and ever.
0: Good పేరు తెచ్చుకోండి.
1: Get a good name.
0: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు తెచ్చుకోకండి.
1: Don't strive to be great.
0: మన great, great, great అంటే గేటే అయిపోతుంది.
1: And if you think of great, great, it becomes a gate to get out.
0: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
1: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: ఈనాడు గ్రేస్ కంటే గ్రాసును పెంచుతున్నారు.
1: More than to earn grace, but we are running after grass.
0: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
1: You know, it's the cow that eats the grass.
0: కనుక నేను గ్రాస్ మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
1: Because we run after the grass, we are like animals.
0: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
1: We should earn God's grace.
0: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే,
1: if you have God's grace,
0: ఎంతటి మంచివారైనా అవుతారు.
1: You'll be certainly good.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
1: టుడే సంక్రాంతి,
0: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
1: వాట్ వీ షుడ్ డూ టుడే ఈజ్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: వాళ్ళ రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
1: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
0: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
1: దిస్ ఇస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లెర్న్.
0: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
0: చిన్న పిల్లవాడు,
1: స్మాల్ బాయ్,
0: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
1: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
0: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
1: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతో గౌరవిస్తున్నారు.
1: Because of these qualities, the parents respect him, love him.
0: ఇంత మంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
1: The father is blissful because his son is appreciated by everybody here.
0: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
1: Parents are also extremely happy. They love you more.
0: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
1: Because of the good name of this boy, the parents also have earned good name.
0: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
1: Therefore, we should see the parents get good name.
0: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
1: That is the objective in begetting a son who will get a good name.
0: పేరును మనం సంపాదించుకోవాలి.
1: We should get a good name.
0: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
1: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
0: అవంతా ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
1: Today you may have them, you are bound to lose tomorrow.
0: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
1: The good name you get, once you get it, it will be with you forever and ever.
0: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
1: It will never leave you, it will never fade.
0: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
1: Such a good name you should get it.
0: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
1: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
0: Meeku telusu,
1: you know this.
0: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
1: You all know the students do not pay even single naya paisa to the institutions.
0: Inka vaadiki emaina lekapothe nenu inka pustakalu kolistuntanu kaani vaada daggara nunchi em puchukotam ledhu.
1: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
0: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నాపైన, నా ప్రేమ వారికి వారిపైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
1: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
0: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడా గుడ్ బై గుడ్ బై అని ఆనందిస్తారు కానీ బాధపడరు.
1: Then even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
0: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టబతికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
1: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
0: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have that love?
0: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
1: It is Bhagavan's love and their love for Bhagavan.
0: నేను అందరికీ అందించేది ప్రేమ ఒక్కటే.
1: It is only the love, the message and the teaching of Bhagavan.
0: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
1: Bhagavan's property does not comprise properties or mansions.
0: Biggest property, love, love, love.
1: Bhagavan's biggest property is love and love only.
0: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
1: Bhagavan loves you and receives your love.
0: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
1: What Swami wants you is to give you love.
0: మీకు ఏది కావాల్సినా నేను ఇస్తాను.
1: And if you just give your love, I will give you whatever you want.
0: అందువల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
1: That's why boys loves Bhagavan.
0: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: Develop this love more.
0: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
1: Love your parents.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: Love your parents.
0: తల్లిదండ్రుల ఆజ్ఞలు నడుచుకోండి.
1: Follow their command.
0: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
1: You are bound to be great. Achieve everything in life.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

Thank you.

0: హరి భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులోనైనా తలుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నిటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యు ఆల్వేస్, విత్ యు ఆల్ ఇన్ యు ఆల్వేస్. దట్ విల్ ప్రొటెక్ట్ యు,
0: ఇన్ యు, అరౌండ్ యు.
1: ఇట్ ఇస్ ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

0: seek the truth, knowing which all else will be known. Develop a perception that allows you to see the one behind the many. Radio Sai is pleased to bring you excerpts from Bhagwan Baba's inspiring discourse addressed to the participants of the summer course delivered on the 5th of June 1973.
1: లోకమునందు వీరు మిత్రులని, వారు శత్రులని, వీరు పుత్రులని, వీరు బంధువులని, కొన్ని కొన్ని దేహములకు మనం కొన్ని కొన్ని పేర్లను పెట్టుకుని మనం పిలుస్తూ ఉంటుంటాం.
2: యు థింక్ దట్ సమ్ ఆర్ యువర్ ఎనిమీస్, సమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, సమ్ ఆర్ యువర్ చిల్డ్రన్, some are your relations. So saying, do not develop attachments to them. In every one of them, you must be able to see the presence of the divine Atma. Give up illusion and ignorance. In this world, we call some people our friends, we call some people our relations and our children. These relationships are only between various bodies, and we give such names to such bodily relationships.
1: Mana dehamunandu galiginatundi aneka indriyamulaku aneka perlato manam piluchuchu danani anubhavinchataniki prayatnam salaputunnam. Idi kaalu, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెయ్యి అనేటువంటి యొక్క పేర్లతో ఈ దేహంలో ఉన్నటువంటి అనేక అంగములను కూడాను మనము అనుభవిస్తూ వస్తున్నాము.
2: ఇన్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ దేర్ ఆర్ మెనీ ఆర్గన్స్. వి గివ్ డిఫరెంట్ నేమ్స్ టు దోస్ ఆర్గన్స్. వి కాల్ వన్ లెగ్ సంథింగ్ ఎల్స్ ఎన్ ఐ, సంథింగ్ ఎల్స్ ఎ నోస్, వి కాల్ అనదర్ ఎ మౌత్, we call this is our hand. By giving such names, we experience these various organs of our body.
1: Roopa naamamulu dehamulake kaani aatmaku ettivi kudanu anubhavinchadani itti roopa naamamulaku ye maatramu kudanu sambandham ledani indulo manaku spashtam avutunnadi.
2: In this it becomes very clear to us that the name and the form, they relate only to the body. They do not in any manner relate to the Atma.
1: Aithe okadanini okatiga manam bhavinchi binnamuto danini vishwasinchi daniki virodhamainatundi abhiprayamulato danini anubhavinchukotaniki manam poonukotam ledu.
2: But we are not mistaking one for another. We are not giving a different name to one organ. We are not trying to experience anything in a manner contrary to its own nature.
1: Mana dehamuloni edina oka angamunaku konta chastra chikitsa cheyavalsinatundi avasarame yerpadinappudu manamu mundu venuka yochinchadaniki poonukuntam.
2: If there is a need that arises for performing some surgical operation to any one of our limbs, then we begin to hesitate greatly and think for some time.
1: Atti sthitilo manamu oka angamunu dushinchadam kaani leka oka angamunu dveshinchadam kaani oka angamunu preminchadam kaani manamu cheyyamu. Rendinti yokka kshemamunu kudanu manam aashistu sarvaangamulu yokka kshemamunu kudanu manamu ఆశిస్తూ ఈ యొక్క దేహం యొక్క క్షేమమును మనం కోరుతూ ఉంటాం.
2: ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ వి డు నాట్ అండర్ టేక్ టు ఐదర్ హేట్ ఆర్ అబ్యూజ్ ఎనీ వన్ పర్టికులర్ ఆర్గన్ ఆర్ ప్రైజ్ దట్ పర్టికులర్ ఆర్గన్. వి హ్యావ్ ది సేమ్ అటాచ్మెంట్ అండ్ అఫెక్షన్ టు ఆల్ ది ఆర్గన్స్. వి విష్ దెమ్ టు బి సేఫ్ సో దట్ ది బాడీ క్యాన్ బి ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఇన్ సేఫ్ కండిషన్.
1: అదే విధముగానే అందరి ఎందు కూడాను సమభావమును పెంచుకోమని బోధిస్తుంది మన వేదాంతము.
2: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ వేదాంత టీచర్స్ అస్ దట్ వి షుడ్ డెవలప్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ ఆల్ పీపుల్.
1: అయితే ఇట్టి సమానం ఎందుకు పెంచుకోవాలి అని మనము యోచించవచ్చు.
2: వి మే కన్సిడర్ వై వి షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ టువర్డ్స్ ఆల్.
1: అయితే మనం అనాది కాలము నుండి మన అనుకూలమైనటువంటి వస్తువులను ప్రేమించటము, మనకు ప్రతికూలమైనటువంటి యొక్క వస్తువులను కానీ వ్యక్తులను కానీ ద్వేషించటము మనకు పరిపాటైనటువంటి పొరపాటు.
2: బట్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇట్ హ్యాస్ బీన్ కస్టమరీ అండ్ ఇట్ ఈస్ ఎ ఫాల్ట్ ఇన్ దిస్ కస్టమ్ దట్ వీ బిగిన్ టు లైక్ థింగ్స్ హూమ్ వీ లైక్ అండ్ వీ డిస్లైక్ పీపుల్ హూ ఆర్ అగెన్స్ట్ అస్. దిస్ హ్యాస్ బికమ్ కస్టమరీ విత్ అస్.
1: ఇట్టి దీనిని మనము సరిదిద్దుకునేటానికి ఒక చక్కని ఒక ఆదర్శాన్ని కూడాను మన జీవితంలో మనము అందుకోవటానికి అవకాశం ఉంది.
2: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అవర్ అక్సెప్టింగ్ ఎ వెరీ గుడ్ ఐడియల్ ఇన్ అవర్ లైఫ్.
1: మన పండ్లు మన నాలుకను హఠాత్తుగా కరుస్తాయి. ఆ కరిచిన సమయమునందు పండ్లను దండించటమో లేక నాలుకను బుజ్జగించటమో మనము చెయ్యము.
2: అవర్ టీత్ యాక్సిడెంటలీ బైట్ ది టంగ్. వెన్ దిస్ హ్యాపెన్స్ వీ డూ నాట్ పనిష్ ది టీత్ నార్ డూ వీ టేక్ సాఫ్ట్ వర్డ్స్ టు అవర్ టంగ్.
1: లేక ఏ కఠినమైనటువంటి దంతములా నీవెందుకు ఇంత మెత్తని నాలుకను ఇంత హింసించితివని పండ్లను కొంచెం దండించటమో లేక నీ అజాగ్రత్త వలన నీ యొక్క బాధకు నీవు గురి అయితేవని నాలుకకు బుద్ధి చెప్పటమో కూడాను మనం చెయ్యము.
2: వీ విల్ నాట్ అడ్రస్ ది టీత్ అండ్ సే యూ హార్ష్ టీత్ యూ హ్యావ్ బీన్ వెరీ హార్ష్ ఆన్ ది టంగ్ ఎ సాఫ్ట్ వన్. వీ డోంట్ అక్యూజ్ ది టీత్ లైక్ దాట్ నాట్ డూ వీ గో అండ్ టెల్ ది టంగ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ కేర్లెస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు దిస్ హార్మ్. వీ నైదర్ డూ దాట్.
1: కారణమేమిటి? ఇవి రెండు మన యొక్క స్వాధీనములో ఉండటం చేత, రెండు మనవని విశ్వసించి అభిమానించటం చేత, రెండింటి యొక్క క్షేమమును కూడాను మనం ఆశించి ఇది కేవలము నా యొక్క అజాగ్రత్తే అని వ్యక్తి భావించుకోవటానికి పూనుకుంటాడు కాని ఆ అంగములను ఏమాత్రము కూడాను దండించడానికి కాని లేక విమర్శించడానికి కాని బుద్ధి చెప్పుట కాని పూనుకోడు.
2: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్? The reason is that we regard both the tongue and the teeth as belonging to us, as being under our control. We are responsible for the safety of both. We feel that both of them are ours. Then we come to the feeling that it is our carelessness that has resulted in the tongue being harmed by the teeth. We will never undertake in those circumstances to punish either the tongue or the teeth.
1: ఏదో పొరపాటుతో జరిగినటువంటి యొక్క ఈ కర్మను మనం మున్ముందుకు అట్లు జరగకుండా చూసుకోవటానికి ప్రయత్నిస్తామే కాని ఈ అంగములను ఏమాత్రం కూడా శిక్షించడానికి పూనుకోము.
2: బికాస్ సచ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ అబౌట్ బై సమ్ యాక్సిడెంట్ దట్ ఈస్ హౌ వీ విల్ రిగార్డ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పనిష్ దీస్ ఆర్గన్స్.
1: ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ వ్యక్తులు కూడాను ఆత్మలోని అంగములుగా మనం విశ్వసించవలసినటువంటి అవసరం.
2: వీ హ్యావ్ టు రిగార్డ్ దట్ ఆల్ ది లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ యాజ్ ది ఆర్గన్స్ ఇన్ ది బాడీ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మలో ఉన్నటువంటి అంగములు ఒకదానికొకటి ద్వేషించడానికి కాని లేక విమర్శించడానికి కాని, నేను గొప్ప నీవు గొప్ప అని విర్రవీగటానికి కాని ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
2: దీస్ ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ వైడ్ ఆత్మ, దే కెనాట్ హేట్ ఈచ్ అదర్, దే కెనాట్ డిస్కస్ ఆర్ కామెంట్ ఆన్ ఈచ్ అదర్, ఈచ్ వన్ కెనాట్ బి ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ బ్రింగ్ డౌన్ ది అదర్.
1: దేహములోని ఒక అంగము మరొక అంగమును హింసించినప్పుడు మనము ఏ రీతిగా సహించుకుంటుంటామో అదే విధంగానే దేశములో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఒకరిని ఒకరు హింసించినప్పుడు కూడాను మనము సహించుకోవటానికి కూడాను తగిన ప్రయత్నం సల్పాలి.
2: When one organ of the body hurts another organ in the body, we bear this with great patience. In the same manner, one individual in this world hurts another individual, they will have to bear it up with great patience.
1: కేవలము దేహములే మనకు బంధుత్వము, దేహములే మనకు శత్రుత్వము, దేహమే మనకు పుత్రత్వము అనేటువంటి యొక్క సంబంధమును కల్పిస్తున్నదే కాని ఆత్మకు ఆత్మకు ఎట్టి సంబంధం కూడాను లేదు.
2: The so-called relationship that we see, the friendship that we see, the attachment that we see between two people is something that comes about only between one body and the other body. These things do not at all come in relation to one Atma to another Atma.
1: దీనిని మిత్రులెవరు, శత్రులెవరు, గురువెవ్వడు, శిష్యుడెవడు, కవి ఎవ్వడు, నటకుడెవడు, దేవుడెవడు, దాసుడెవడు, తెలుసుకునే తెలివున్నదా, తెలిసిన సంశయమున్నదా, తెలివిలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా?
2: దిస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ఆస్కింగ్ ది క్వశ్చన్స్, హూ ఈస్ ది ఫ్రెండ్, హూ ఈస్ ది ఎనిమీ, హూ ఈస్ ది టీచర్, హూ ఈస్ ది స్టూడెంట్, హూ ఈస్ ది రైటర్, హూ ఈస్ ది యాక్టర్, హూ ఈస్ గాడ్ అండ్ హూ ఈస్ ది డిసైపుల్? Have you got the capacity to find out who is what? If you have not got the capacity to distinguish and find out what is wrong in calling you as bad as a monkey.
1: Roopa naamamule natakudu teacheru guruvu kani aatma etti deeniki kudanu sambandhamu ledu adu saakshibhootudai sarvavyapikai sarvabhootaantaraatmayai taanu అన్ని విధములు ఎందుకుడును, అన్ని రూపములు ఎందుకుడును, ఏకత్వాన్నే తాను ప్రకటిస్తూ ప్రచురిస్తూ ఉంటుంటాడు.
2: దిస్ టీచర్, దిస్ ఫ్రెండ్, దిస్ యాక్టర్ అండ్ సోన్ ఆర్ ఓన్లీ డిఫరెంట్ ఇన్ దేర్ నేమ్స్ అండ్ ఇన్ దేర్ ఫార్మ్స్ బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ది వన్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపము.
2: ఇన్ దిస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ డిస్టింక్ట్ థింగ్స్.
1: ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. రెండవది ఒకటి క్షేత్రము, రెండవది క్షేత్రజ్ఞుడు. ఒకటి స్థిరుడు, ఒకటి చరుడు. ఒకటి భ్రమ అనగా ప్రకృతి, ఒకటి పరమాత్మ. ఈ విధముగా రెండు బేడలతో చేరినటువంటి విత్తనం వలె మానవత్వము రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపకంగా కూడాను మనకు గోచరిస్తూ ఉన్నది.
2: వాట్ వీ కాల్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఆల్వేస్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ థింగ్స్. ఇట్ కుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆత్మ అండ్ వాట్ ఈస్ కాంట్రరీ టు ఆత్మ ఆర్ అనాత్మ. It could also be regarded as Kshetra and Kshetrajna, that is the house and the one who lives in the house. It could also be regarded as a mixture of Prakriti and Paramatma, nature and God.
1: ఈ విధమైనటువంటి పదములు యందు మనము చక్కగా విభాగములు జరపడానికి పూనుకున్నప్పుడు ఇందులో సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపము మనకు స్పష్టమవుతుంది.
2: In these words, when we make an attempt to distinguish them and discriminate between the two words that are being used, then it will become evident to you what is truth and what is permanent.
1: Indulo kshetrame lekapothe kshetrajnudu ledani kontha mandi vadana, kshetrajnude lekapothe adi kshetrame kadani mari kontha mandi vadana. Indulo kshetram pradhanama kshetrajnudu pradhanama aneetuvanti vishayanni chakkaga manam vicharana chesinappudu క్షేత్రజ్ఞుడు ఉండటం వలనే అది క్షేత్రం అయిపోయింది, కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం కాదు.
2: సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దెర్ ఇస్ నో అబోడ్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సమ్ వన్ రిసైడింగ్ ఇన్ దట్ అబోడ్. Some others argue that if there is not one who is residing in the abode, then there is no question of the abode being there. But when we make a proper inquiry, we will find that if Kshetrajna, the divine person who is living there, is not there, then there is no question of Kshetra or the body existing at all.
1: పదము యొక్క అర్థమే పదార్థం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ, క్షేత్ర రెండు అక్షరములు, క్షేత్రజ్ఞ మూడు అక్షరములు. ఈ మూడు అక్షరములకు ఆ రెండు అక్షరములకు ఏది అధికమైనటువంటి అక్షరంగా ఉందనుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ. జ్ఞకారం అనేటువంటిది క్షేత్రజ్ఞలో అధికంగా ఉంది, ఈ జ్ఞకారము లేనిది క్షేత్రంగా ఉంటుండాలి. కనుక జ్ఞకారము జ్ఞానస్వరూపము, జ్ఞానముతో కూడినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనిది క్షేత్రము అని మనకు స్పష్టమవుతుంది.
2: Clearly understand that a word signifies what it denotes and the existence of what the word denotes is it precedes the occurrence of the word, then we can see, looking at these two words, Kshetra and Kshetrajna, here the word Kshetrajna has got an additional letter, Jna, that contains more letters than Kshetra. Kshetra is contained in Kshetrajna. This additional Jna stands for Jnana or Jnana Swarupa or the Divine. Without Kshetrajna, Jnana or Jnana Swarupa, there can be no Kshetra.
3: Anaga, Jnanamu lenidi Dekamu? జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు జీవుడు అనగా జీవుడనేటువంటి దేవుడు జ్ఞానహీనమైనటువంటి యొక్క దేహము లోపల నివాసము సలుపుతున్నాడు. కనుక దేహము ఒక మందిరము, జీవుడు ఒక దేవుడు. దీనిని పురస్కరించుకుని మన వేదాంతమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు.
2: దిస్ మీన్స్ దట్ What is the embodiment of Jnana? The Jnana Swarupa. He is the Jiva. He is residing as God is residing in the body. He is living in the body. Without the Jnana Swarupa, the body is lifeless and it is as good as not existing. According to our Vedanta, we understand that this Jnana Swarupa has made a temple of our body. Our Vedanta says that our body is the temple in which God is residing.
3: ఇంకా రెండవ పదం నందు స్థిరము చరము అన్నారు. అనగా స్థిరమైనటువంటిది ఒకటి, కదిలేటువంటిది ఒకటి.
2: ఇన్ ది అదర్ పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ హావ్ బీన్ యూస్డ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది మిక్స్చర్ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్, స్థిర దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, చర సంథింగ్ విచ్ మూవ్స్.
3: అనగా ప్రకృతి నిరంతరము కూడాను తిరుగుతూ ఉంటుంటాది, పరమాత్ముడు నిరంతరము స్థిరుడై ఉంటుంటాడు.
2: Nature, Prakriti, is all the time moving about. It is Chara. Paramatma, the Divine, is stationary, is fixed and permanent. That is Sthira.
3: Anaga, Marpu Chendunadi Jagattu, Marpu Chendunadi Jagadishwarudoni.
2: What keeps on changing is the world. What does not keep changing is Paramatma or Jagadishwara.
3: Deeniki, Manayaka Bharatiya Anubhavamulandu, కొంత విసురుడు రాయి అని రెండు ఉంటుంటాయి. ఒకటి క్రింద ఉంటుంటాది, రెండవది పైన ఉంటుంటాది. ఆ మధ్య భాగం లోపల కొన్ని ధాన్యములు పోసి మనం దానిని తిప్పుతూ ఉంటుంటాం. పైది మాత్రమే తిరుగుతుంది గాని క్రిందది తిరగడానికి వీలు కాదు, తిరగకూడదు.
2: ఇన్ అవర్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ అన్ అనాలజీ. There is what is called the grinding stone, consisting of two pieces of stone. The stone that is below, that remains stationary. The stone that is on the top, that keeps on revolving. The one below cannot move. The one on the top keeps on revolving. This is the grinding stone of Indian experience.
3: దీనిలో ఇహమున సుఖింప హేమతారక విద్య అనేటువంటిది ధర్మ విద్యమనేటువంటి ఒక భాగమును పట్టుకుని ఈ మానవుడు, ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచమును తిప్పుతూ తిరుగుతూ ఉంటుంటాడు.
2: దిస్ జీవ, ది స్పిరిట్ ఇన్ యూ, హీ గెట్ సోల్డ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ది హేమతారక విద్య. దట్ ఈస్ విద్య which concerns itself with the world around us, and he keeps on revolving the world around you, round and round. The one that is on the top, that keeps on revolving. The one below cannot move. The one on the top keeps on revolving. This is the grinding stone of Indian experience.
3: దీనిలో

0: center of this stone, there is a small stick which we may call, there is a small hole which we may call the objective.
1: ఆ భాగములో పడినటువంటి ధాన్యమంతయి కూడాను ఆ లక్ష్యమునకు దూరమైనటువంటివన్నీ కూడాను పిండిగా మారిపోతున్నాయి. లక్ష్యమునకు సమీపంలో ఉన్నటువంటిది భద్రంగా నిలిచిపోతుంటుంటారు.
0: ఇఫ్ యు పుట్ గ్రెయిన్ ఇన్ దట్ హోల్ దెన్ వాట్ ఎవర్ గోస్ అవే ఫ్రమ్ దిస్ సెంటర్ ఆర్ ఫ్రమ్ దిస్ కేంద్ర ది లక్ష్య దట్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు పౌడర్. But such grain which keeps close to the center does not get converted and remains as grain.
1: Anaga భగవంతుని లక్ష్యమునందుంచుకున్నటువంటి వ్యక్తికి నిరంతరము క్షేమంగానే ఉంటుంటారు. భగవంతుని లక్ష్యమును వదలి దూరము పోయినటువంటి వారికి ఈ ప్రకృతి అనేటువంటిది పిండిగా మార్చివేస్తుంటుండాలి.
0: This means that one who has God in his mind and makes an attempt to keep close to God, he remains unchanged. But for one who goes away from the divinity, he gets powdered and becomes flour.
1: కనుక మనము దేహతత్వాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది నిరంతరము మార్పు చెందునదే కాని నిత్య సత్యమై నిలిచేటువంటిది కాదని మనకు స్పష్టమవుతున్నది.
0: When we therefore make a proper inquiry about the aspect of our human body, we will come to know that it is something which constantly changes. This is not something which will remain unchanged.
1: మానవుని యొక్క దేహముతో మనము సాధించేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి స్థితిని ఏ మాత్రం కూడాను లేదు. కేవలము మనస్సును ఒక పనిముట్టుగా పెట్టుకుని బుద్ధి చిత్తముల యొక్క ప్రవర్తనల వల్ల దీనిని కొంత వినియోగించుకోవటానికి పునుకోవచ్చునే తప్ప బుద్ధి మనసుల యొక్క తత్వమే లేకుండినా దేహము ఏమాత్రము కూడాను ఈ జగత్తునందు సంచరించడానికి కానీ చెల్లించడానికి కానీ వీలు కాదు.
0: దెర్ ఈస్ నథింగ్ గ్రేట్ విచ్ యూ కెన్ అచీవ్ విత్ మ్యాన్స్ బాడీ. However, only to a limited extent, with the help of your mind and with the help of your intelligence, you may be able to move forward to a limited extent in this world, but no more than that.
1: నిరుపయోగమైనటువంటి యొక్క దేహమునికే మనం ప్రధానత అందిస్తుండడం చేతనే మన యొక్క స్థితి, మన యొక్క గతి, మన యొక్క పవిత్రతను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: It's because we attach importance to the body which inherently is useless. We are not able to recognize our own sacredness or our own state or our own destination.
1: గతించినటువంటి ఒక మృగముల యొక్క చర్మమైనా కూడా ఒక ఉపయోగం అవుతుంది కానీ గతించినటువంటి మానవుని యొక్క దేహము దేనికి ఉపయోగపడదు.
0: The skin of a dead animal, that has some value. But a dead body of a human being is of no use at all.
1: కనుక నిరుపయోగమైనటువంటి దేహముతోపల మనము ఇంత అభిమానమును చేర్చుకొని ఏది పవిత్రమో ఏది మన జీవిత లక్ష్యమో దాన్ని మనం దూరం చేసుకోవటానికి పూనుకోవటం ఇది సరి అయినటువంటి మానవత్వానికి కర్తవ్యం కానేరదని కూడాను ఈ యొక్క యువకులు గుర్తించుకోవాల్సినటువంటి విషయం.
0: Young people have to recognize that it is not a proper attitude for human beings to take by which they give so much attachment to this human body which really is useless. And at the same time, do not give the necessary importance to sacred ideas and to the sacred nature of the divine.
1: Vidyarthulara, atlani nenu dehamunu poorthi dooram chesukomani kaani దేహం యొక్క మంచి చెడ్డలు కానీ ఆరోగ్య శక్తులు కానీ మీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేసుకోనక్కరలేదని కానీ నేను చెప్పటం లేదు.
0: స్టూడెంట్స్, ఐ డూ నాట్ మీన్ టు టెల్ యూ దాట్ యూ షుడ్ బి కేర్లెస్ అబౌట్ యువర్ బాడీ, దాట్ యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ఇట్స్ ప్రాపర్ అప్ కీప్, దాట్ యూ షుడ్ నాట్ లుక్ ఆఫ్టర్ ఇట్స్ హెల్త్. ఐఎమ్ నాట్ సో సేయింగ్.
1: మనకు ఎన్నో వాహనములు ఉంటున్నాయి. సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, బస్సు ఉంది, ఇంకా కొన్ని కొన్ని అనేక రకములైనటువంటి రథములు, ఎడ్ల బండ్లు కూడాను ఉండవచ్చును. కానీ వీటిని నిరంతరము మనము శుభ్రపరచి దానికి తగినటువంటి యొక్క ఆయిల్ పెట్రోల్ వేసి దానికి తగినటువంటి వీటిని కండిషన్ మనం చూసుకోవటము మన నిత్యకృత్యం లోపల అది కర్తవ్య ధర్మంగా ఉంటుండాలి.
0: We have so many different kinds of carriages for transporting us. We have a cycle, we have a scooter, we have a motorcycle, we have a car, we have a bus, we may even have some bullock carts and so on. It is necessary every day for us as a routine to look after these things, to give them the necessary oil, petrol and keep them in a good working condition.
1: అదే విధముగానే దేహము మనకొక రథము.
0: In the same manner, our

0: బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్ ఫర్ అస్.
1: ఏ విధంగా సైకిల్ ను కారును మనము తుడిచి పెట్రోలు ఆయిల్ వేసి దాన్ని సరైన కండిషన్ లో పెడుతుంటామో అదే విధంగా మన యొక్క జీవిత యాత్ర నిమిత్తమై ఏర్పడినటువంటి దేహం అనేటువంటి వాహనమునకు కాలకాలమునకు దాన్ని పరిశుద్ధపరచి దానికి వేయవలసినటువంటి ఇవ్వవలసినటువంటి ఆహారములు అందించి దానిని సరైనటువంటి స్థితిలో పెట్టుకోవటం మాత్రమే మనము ప్రధానమైనటువంటి దీంట్లో చూడాలి. కానీ జీవితమనే మరచి దీనిని అలంకారములు చేసుకుంటూ దీనికే పెట్రోల్ వేసుకుంటూ నిరంతరము దానికి పాలిష్లంతా వేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఆ రథం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: In the same manner, we have to, as we look after our cycle or our car and give it the necessary petrol and oil, we have to take care of this body, which is the carriage to take us through the journey of our life. We have to give it the necessary amount of food. We have to keep it in good condition. That is all. Instead of keeping it in good condition and use it a carriage for going through the journey of your life, if you spend all your time in polishing it, in giving it unnecessary decoration and in making its appearance an attractive one, what is the purpose in having such a chariot?
1: దీనిలో ఇంకొక విషయాన్ని కూడా మనం యోచించవలసినటువంటిది.
0: There is one other thing which we have to bear in mind.
1: కారు మనం కూర్చొని డ్రైవ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళదు వచ్చును కదా అని మనము రోడ్లు సరిలేనటువంటి దాంట్లో ఈ కారును లోపల మనం ప్రయాణం చేయటము చాలా కష్టాలకు గురి అయిపోతుంటాం.
0: If we sit in a car and drive the car and simply go on the road without knowing where you have to go, you will undergo some difficulties.
1: Anaga రోడ్డు లేనటువంటి యొక్క ప్రదేశమునకు లేక కొండపైకి లేక నది లోపల ఇలాంటి కారు పోరానటువంటి యొక్క ప్రదేశము లోపల కారును మనము డ్రైవ్ చేసుకుని వెళ్ళినప్పుడు మనము చాలా కష్ట నష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
0: ఇఫ్ వీ డ్రైవ్ అవర్ కార్ టు ప్లేసెస్ వేర్ దెర్ ఆర్ నో రోడ్స్ ఆర్ try to go on hills or drive it into a river, then we will subject ourselves to many difficulties.
1: Ade vidhamugane mana deham aneetunte yokka ee rathamunu porani margamu lopala పంపరానటువంటి స్థానములకు పంపటం చేత మనం కొన్ని నిందలకు నిష్ఠూరములకే కాక కష్ట నష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
0: In the same manner, if we undertake to send the chariot of this body along paths along which we should not go, or take it to destinations and places to which we are forbidden to go, then we will certainly be submitted to various kinds of abuses and various kinds of disrespect.
1: బురద ప్రదేశం లోపల మనం కారును ఇరికించుకున్నప్పుడు ఎన్ని రకములైనటువంటి సహాయమును మనం కోరవలసి వస్తుందో అదే విధముగానే సంసారమనేటువంటి బురద లోపల మన జీవిత రథమును ప్రవేశింపచేసి అందులో మనం చిక్కున్న తర్వాత సత్సంగమని పెద్దల యొక్క అనుగ్రహం అనేటువంటి యొక్క సహాయాన్ని కూడా మనం కోరవలసి వస్తుంటాది.
0: Just as when you get your car stuck up in mud, you will need the help of so many people to get that car out of mud, so also if you get the chariot of your life, get stuck in the mud of a family, then you will need the help of so many people, the help of satsang, the help of the advice of people who have experience to get the life out of that family.
1: కనుక మనము దేహదారులు కావటం చేత ఈ దేహం అనేటువంటి రథమును కూడాను రథమునకు అపాయం కాకుండా మన ప్రయాణమునకు ఏ విధమైనటువంటి యొక్క అవాంతరములు కలగకుండా పవిత్రమైనటువంటి యొక్క స్థానమును చేరే నిమిత్తమై ఈ దేహం అనేటువంటి కాయమును కొంత భద్రత చూచుకోవాల్సిందే కాని మన యొక్క లక్ష్యము ఎక్కడ చేరాలో దానియందు మాత్రమే మన లక్ష్యం ఉంచుకొని ఈ యొక్క జగత్తునందు మన జీవిత ప్రయాణానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం.
0: ఇన్ దిస్ మేనర్ ది చారియట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్ వెరీ కేర్ఫుల్లీ అండ్ సో దట్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు హార్మ్, ఇట్ కెన్ రీచ్ ది సీక్రెట్ డెస్టినేషన్ టు విచ్ ఇట్ హ్యాస్ టు రీచ్. వీ హ్యావ్ టు గివ్ ఇట్ ది నెసెసరీ కేర్, బట్ బేర్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్ట్ ది ఎండ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ దిస్ బాడీ, అదర్వైజ్ వీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్.
1: ఈనాడు ఇట్టి సక్రమమైనటువంటి మార్గంలో ఈ యొక్క రథములు ప్రవేశింపచేయడం లేదు. ఏదో వక్రమైనటువంటి మార్గంలో దీన్ని నడుపుకుని వెళ్లి అనేక చిక్కులకు గురి అయిపోవటమే కాకుండా ఈ కారులో ఉన్నటువంటి కొన్ని భాగములు కూడాను మనము కొంత చెడగొట్టుకుంటూ ఉంటున్నాం.
0: టుడే we are not taking this body, our chariot, along a correct path. On the other hand, we are taking this body along some crooked paths. And that's the reason why we are getting into many difficulties. Not only are we getting into many difficulties, we are even losing and spoiling some of the parts which make up this car or this body.
1: ఇది ఒక 80 భాగములు ఈ రకంగా కారులు పాడు చేసుకుంటున్నారు, అనగా రథములను పాడు చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నటువంటి 20 భాగముల్లో ఒకరు 15 వంతుల భాగము షోరూంలో పెట్టినటువంటి కార్ల వలె చక్కగా డెకరేషన్ చేసుకుని బాగా భోంచేసుకుని ఏ యొక్క జీవితం అంటే ఏమిటో అర్థం కానటువంటి యొక్క అంధకారంలో మునిగి కేవలం పశువుల కంటే హీనమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు.
0: 80% of the people who constitute these human cars which have been described, they are spoiling by taking to crooked paths various parts that compose the human body. Out of the rest of 20%, 15% of them are keeping their bodies as if they are cars which are to be kept in a showroom. They are being decorated so that they may look very well to look at, they eat well, and they are worse than animals in so far as they are dressing themselves and making an appearance and show.
1: Karuga putti మనకు ప్రయాణికులకు తగినటువంటి సహాయం చేసేటువంటి యొక్క స్వరూపకంగా నిర్ణయించుకుని దానిని ఎట్టి కర్మల యందు కాని ఎట్టి ఉపకారమైనటువంటి మార్గముల యందు కాని దానిని ఉపయోగించుకునకున్నా అది కేవలము ఒక ఇనప ముద్ద వంటిదిగానే మనం భావించుకోవచ్చు.
0: If there is a car which is made as a car and is intended to help those who wish to travel in that car, and if it is not going to help people who want to travel in that car, then we will have to regard it as simply a mass of iron and not as a car.
1: Jagatini jeevinchuvadu manujudu kavale modata danujula dushtrutulanella pogatuchunduvade chevata.
0: One who wants to live in this world, he should first become a human being. He who goes on praising everything else in an undeserved manner, he is a useless fellow.
1: Brahma vidya nerchi ichita adhyatmanu kanugunuta rajayogamulaku bata idiye srutulu cheppu mata.
0: To know the nature of Brahman is the best of learning that you can get here. This is the royal road to understand things and get on in this world.
1: Kana deham annatundi oka rathamuga manam visvasinchukoni aa rathamulo unnatundi bhagamulaku etti ibbandulu kudanu kalukkunda chuchukovatam maatrame manamu లక్ష్యం అందించుకోవాలి. కానీ మిగిలినంతా కూడాను మనం ఏ బ్రహ్మతత్వం నుంచి మనం బయలుదేరినామో తిరిగి ఆ బ్రహ్మతత్వమును చేరేటువంటి యొక్క దీనిగా మన జీవిత ప్రయాణమును సాగిస్తూ వెళ్ళాలి.
0: We should therefore regard this body as a chariot and no more than that. And we should not see that we get into any trouble. All other things relate only to your realizing where you have come from, the Brahman from which you have come. And you must use this chariot for the purpose of reaching again Brahman, the goal from where you have yourself come.
1: అట్టి భోగరాజులను పురస్కరించుకునియే శంకరుల శిష్యులు ఈ శ్లోకమునందు ఇట్టి త్యాగమునకు పవిత్రమైన యోగమునకు పవిత్రమైన దివ్య దర్శనమునకు కూడాను అనుకూలమయ్యేటువంటి యొక్క సద్బోధలు వారు చేస్తూ వచ్చారు.
0: It is having such people who are given to luxury in mind. The disciples of Shankara have taught in this particular verse the need for sacrifice, the need for sacred ideas, and the need for understanding divinity.
1: కనుక దేహము పాంచభౌతికము దేహము కూలక తప్పదెప్పుడును దేహి నిరామయుండు గణుతించక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. కనుక అట్టి దేహితత్వాన్నే మనం లక్ష్యమునందుకొని దేహమును ఒక ఆధారంగా తీసుకుని మన జీవిత యాత్ర సాగించటము అత్యవసరమని శంకరుల యొక్క శిష్యుల లోపల మిత్రులెవరు శత్రులెవరు పుత్రులెవరు బంధువులెవరు అని ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నలు వేసుకుంటూ మానవుణ్ణి చక్కగా నిలబెట్టి నిగ్గదీసి సాధించడానికి పూనుకున్నటువంటి మహాపవిత్రులు శంకరుని యొక్క శిష్యులు.
0: దిస్ బాడీ హ్యాస్ నో ఇంపార్టెన్స్. ది స్పిరిట్ ది డివైన్ ఆత్మ దట్ లివ్స్ ఇన్ ది బాడీ హ్యాస్ ది ఓన్లీ ఇంపార్టెన్స్.

0: The body is made up of five elements and the body is therefore sure to die. But the one, the permanent jivatma that lives in the body is the one thing which will not die. And that is referred to as God Himself. That is the reason why the disciples of Shankara have asked such questions of human beings. Who are friends? Who are enemies? Who are sons? Who are not related to us? By asking such questions, they have done this sacred task of explaining to human beings what the essential thing is that lives in this body.
1: మానవునికి ఆనందమే ప్రధానమైనటువంటి గమ్యము.
0: Bliss is the important destination for man.
1: అయితే ఆనందం ఎక్కడ ఉన్నది? ఆ ఆనందం అనేటువంటి దానికి మనము కొంతవరకు అర్రులు చాచి మనము కాచవలసి వస్తుంది. ఈ ఆనందం అనేటువంటిది బాలోన్మత్త పిచాచవత్ అన్నారు. జ్ఞానతత్వమునందు, బాలత్వమునందు, పవిత్రమైనటువంటి యొక్క రెండు స్థితులు కూడాను కోల్పోయినటువంటి యొక్క పిచాచిత్వం అందు కూడాను ఇట్టి సమత్వం అనేటువంటిది మనము గుర్తించడానికి వీలవుతుంది. అట్టి సమత్వమునందే మనకు ఆనందము ప్రాప్తిస్తుంది. కనుక మనము పెరుగు కొలది కూడాను, మనం పెద్దవారవు కొలది కూడాను, విషయ సంబంధమైనటువంటి వికారమైనటువంటి యొక్క వృత్తులు ఎందే మనము ప్రవేశిస్తున్నామే కాని బాల్యత్వమునందు ఒక్క క్షణమైనా, దినములకు ఒక్క క్షణమైనా మనం ప్రవేశించినప్పుడు ఎంతటి ఆనందాన్ని మనం పొందుతామో చెప్పడానికి సాధ్యం కాదు.
0: Bliss is the destination for man. But we ask ourselves, where is this bliss? How do we reach it? What should we do to reach this? The answer has been given by the disciples of Shankara. This bliss is contained in childhood. The bliss is also contained in people who are in ecstasy, that is, who have lost knowledge of all their surroundings. This equality, the recognition of the fact that in childhood as well as in elders who are in ecstasy, there exists this bliss, has been taught to us. But as we grow, as we become older and older, we are getting attached more and more to these sensuous desires. We are not thinking even for a little while of the bliss that is contained in our childhood.
1: క్రైస్తు కూడా ఒక తూరు చెప్పాడు, బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుచుండును ఆనందం అన్నాడు. బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుతుంటాదట ఆనందం.
0: Christ also said once that ananda or bliss is playing around the cheeks of little children, the tender cheeks of children in which there are no teeth. Such children often show this bliss.
1: Chinna pillala yokka aanandamunaku denini kuda nu manam oka compare cheyataniki veelu kaadu. Vaari aanandamu vaaride kaani anyulidi kaadu. వారి ఆనందము చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తిరిగి ఆనందమే కలుగుతుంటాది. ఒక బిడ్డను చంకన పెట్టుకుని ఎక్కడైనా అమ్మ వెళుతున్నప్పుడు వెనుక భాగంలో మనం ఏదో ఒక కార్యనిమిత్తమై నలుస్తుంటే మనమును చూచి ఆ చంటి బిడ్డ నవ్వుతుంది. ఆ నవ్విన తక్షణమే మనకు కూడాను చెప్పకనే నవ్వు వస్తుంది. కనుక ఎట్టి పెద్దవారినైనా కూడాను నవ్వించి ఆనందములో ముంచెత్తేటువంటి ఒక స్వభావము పసిపిల్లల పాలబుగ్గల్లో ఉంటుండాలి.
0: The bliss and the happiness which a child experiences is something which has no parallel in any other situation which we can find in this world. For example, if a mother is carrying a little child in her hands and walking forward, from behind, if you look at that child, the child looks at you and laughs and creates such an ecstasy in you that you also would laugh. The children have got this extraordinary quality and bliss in them that they can make elders also feel happy.
1: కారణం ఏమిటి? ఆ పిల్లలకు దేహభ్రాంతి ఏమాత్రం కూడాను లేదు.
0: What is the reason? The reason is that these children have no illusion about the importance of their bodies.
1: మన పెద్దవారైనటువంటి వారికి పూర్తి దేహములోనే మునిగి ఆ భ్రాంతుల లోపలనే తికమకలబడేటువంటి యొక్క వ్యక్తులకు నవ్వు వచ్చినా కూడాను నవ్వలేనటువంటి యొక్క పరిస్థితి లోపల ఏదో ఒక ఆర్టిఫిషియల్ సినిమా నవ్వు మాదిరి నవ్వడానికి ప్రయత్నిస్తారు.
0: We elders, because we are so much immersed in our own body and various things that are involving the body, even if there is a situation where we have to laugh, we are unable to laugh. We have only some kind of a pretentious laugh, which is something which we see in cinemas.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అన్నాడు.
0: It is in this context that in Bhagavad Gita it has been said that one who laughs is Narayana, one who cries is Nara.
1: నరుడనేటువంటి అర్జునుడు విషాదములో ఏడుస్తుంటే నవ్వేటువంటి నారాయణుడు చక్కగా ప్రబోధం చేసుకుంటూ అనేక రకములైనటువంటి యొక్క అనగా విచ్చలవిడిగా నవ్వడానికి కూడాను స్వేచ్ఛా నవ్వులతో తాను విహరిస్తూ వచ్చాడు యుద్ధభూమిలో.
0: When Nara, that is Arjuna, was crying, was in a despondent mood, Narayana, that is Krishna, was always freely laughing and taking matters easy, even in the battlefield.
1: నవ్వు ఎప్పుడు వస్తుంది? ఆనంద సమయములందే మనకు నవ్వు వస్తుంది.
0: When do we laugh? We laugh only when we are happy.
1: ఆనంద సమయము లోపల నవ్వే కాదు, కొన్ని కొన్ని రకములైనటువంటి పాటలు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తారు.
0: When we are happy, not only do we laugh, but also we make an attempt to sing some songs.
1: కంఠము చక్కగున్నటువంటి వారు 10 మందిలో కూడాను విచ్చలవిడిగా పాడటానికి పూనుకుంటారు. కంఠము సరిగా లేక రాగతాళములు లేనటువంటి వారు బాత్రూమ్ లోనైనా గుయ్ గుయ్ అనుకుంటుంటారు.
0: Those who have got a sweet voice, they will try to sing even amongst the public. But if they haven't got a sweet voice, they will at least sing in the bathroom.
1: Kanuka, Krishnudiki, kantamu spashtamainatuvantide, ganamu ragataalamulato leenamainatuvantide, kanukane, yuddhabhoomiyandu, bhadrabhoomiyandu, geetalu paadukuntu poyadu. Anduvalane, deeniki Bhagavad Gita ani kudanu sarthaka naamam. Gita anaga paata. నిజంగా యుద్ధభూమిలో పాట పాడేటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? ఒక్క కృష్ణుడు తప్ప. కనుక భగవంతునికి ఎక్కడైనా కూడా నువ్వు అతనికి ఆనందమే, అతనే ఆనందమయుడు. అందువలన అతని ఆనందమును మనం అందుకోవటానికి, ఆనందమయంతో మనం అంకితమైపోవటానికి ప్రయత్నం చేయటము పవిత్రమైనటువంటి మార్గమని కూడాను ఈ యొక్క శ్లోకం ప్రబోధిస్తూ వచ్చింది.
0: కృష్ణ నాట్ ఓన్లీ హ్యాడ్ ఎ వెరీ స్వీట్ వాయిస్, హీ హ్యాడ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ రాగ అండ్ తాళ, అండ్ దట్స్ ది రీజన్ వై ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ హీ వాస్ సింగింగ్, హీ వాస్ గివింగ్ గీత. గీత మీన్స్ సాంగ్, అండ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అమిడ్స్ట్ వేరియస్ డిఫికల్టీస్ దట్ కృష్ణ కుడ్ సింగ్ అండ్ గివ్ అస్ గీత ఈస్ ఎ లెసన్ టు అస్, అండ్ వీ విల్ హ్యావ్ టు అవర్ సెల్ఫ్ బి ప్రిపేర్డ్ టు బీ ఇన్ హ్యాపీనెస్ టు రిసీవ్ ది సాంగ్ ఆఫ్ ది లార్డ్.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, మీరు కాయమునకు తగినంత పుష్టికరాన్ని, తగినంత శక్తి సామర్థ్యములను కూడాను అందించడం లోపల మీరు ఎట్టి అలక్ష్యం కూడాను చేయనక్కర్లేదు. అయితే ఈ యొక్క కాయముతో మేము మా యొక్క భారతదేశమునందు ధర్మమును జయించడానికై వచ్చినటువంటి దేహము ఇది అనేటువంటి సత్యముతో మీరు ధర్మాచరణ యందు పెద్దల యొక్క ఆజ్ఞలను శిరసా వహించి మన భారతీయ సంస్కృతిని కూడాను పురస్కరించుకుని మున్ముందు మీరు ఈ ధర్మస్థాపనకై పవిత్రమైనటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి మీ కాయములను తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములతో, మనస్సును కూడాను దానికి తగినట్టుగా పవిత్రమనర్చుకుని మీరు ఈ కార్యము లోపల పాల్గొంటారని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, you must have your body in good condition, and you should not neglect the aspects of strength and health for your body, but you must use your body for the sake of your country, for establishing dharma, for establishing truth and righteous conduct. You must remember that the Indian culture, of which you are the custodians, you should take great care and establish it and maintain it in future. You must devote your bodies, which should be strong and healthy, for this purpose. Not only that, you should carry with you sacred minds. I do hope that you will be able to perform these functions.

0: Sairam, dear listeners, the Lord, in his Rama avatar, perfectly abided by truth and righteousness. He also urged everyone to follow these two cardinal principles. In today's discourse, Bhagwan Baba explains that the Ramayana has a universal appeal as it emphasizes the two main principles of Satya, truth, and Dharma, righteousness. He adds that if people take care to follow these principles in the true spirit, the problems faced by the world would diminish. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Dasara celebrations in Prashanti Nilayam on the 10th of October 2005.
1: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సజీవం అధికములు ఐకమత్యము సహజీవనాధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ డిస్పెల్స్ ఆల్ నారో మైండెడ్నెస్ దట్ విచ్ డెవలప్స్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ coexistence, and it is only that education which is the true education that confers all this.
1: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
2: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
1: పుస్తకం చదివినంత మాత్రమే నా లభించే ఫలితం ఏమో ఉండదు.
2: అబ్సల్యూట్లీ బై గోయింగ్ త్రూ ఎ బుక్ థరోలీ దేర్ విల్ బి నో రిజల్ట్ ఎట్ ఆల్.
1: నీవు ఒక బుక్ అవుతావు,
2: యూ బికమ్ ఎ బుక్.
1: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
2: He should teach you the way how to establish peace in Vishwa, in this universe.
1: Aikamatyam sahajeevanadikamulu.
2: It is unity aikamatya sahajeevanadi coexistence.
1: Shantito sahajeevanam cheyale.
2: One has to live together in peace.
1: Adiye sarasavidya.
2: That is proper education.
1: Education ante kevalamu patrikalu chadavatam, kevalamu gadamulu chadavatam, chinna chinna bookulanta kuda chadivi varaveyatam, ivanta cheyatam matram chadivu kadu.
2: Education does not mean going through periodicals, reading texts, big books and so on.
1: Idi లౌకిక విద్య.
2: దిస్ ఈస్ వరల్డ్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్లే చదువుతున్నారు.
2: దిస్ ఈస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ దట్ వన్ ఎక్వైర్స్ టుడే.
1: కానీ దానిని విద్య అని చెప్పడం వీలు లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్గా Education.
2: Education meaning education.
1: అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి.
2: It has to originate from the heart.
1: అది educare.
2: Then it is called educare.
1: బయట వచ్చేటువంటి శబ్దము education.
2: All that we get from the exterior outside is education.
1: Educare కును education కును చాలా వ్యత్యాసం ఉన్నది.
2: There is wide difference between education and educare.
1: Educare అనేటువంటిది చాలా foundation.
2: Educare is the foundation.
1: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
2: It is the foundation for all.
1: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
2: All that rests above this foundation educare is the education that you see outside.
1: అది ఆధారము, ఇది ఆధేయము.
2: One is the foundation, the other one that rests on this foundation.
1: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరి కూడాను కేవలము ఎడ్యుకేషనే.
2: All the books that we go through, they give us only education.
1: కానీ మనము ఎడ్యుకేషన్ తో పాటు చేయాలి.
2: Therefore, along with education, we should also acquire educare.
1: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాల కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కదా 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింటింగ్ వేశారు.
2: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
1: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
2: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
1: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
2: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
2: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
1: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని ప్రింటింగ్ ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానుడు.
2: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
1: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటము వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
2: Therefore, speaking about God is different from speaking about a devotee.
1: Experience తో కూడా చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై దాన్ని అనుభవించినటువంటి వాడే రాసినటువంటి నిజమైనటువంటి గ్రంథములు.
2: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
1: కనుక మనము నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: Therefore, it's most essential to know the value and the spirit of educare and conduct ourselves accordingly.
1: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
2: When Sita was there in the forest, God himself appeared as guru and taught her.
1: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
2: He kept her in her mind and never revealed to anybody.
1: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
2: She has put it all the teaching into practice and could attain.
1: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయం కూడా భగవంతుడు చెప్పేటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
2: Therefore, devotees have practiced what all that God said, what all that God taught.
1: ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు.
2: One day she was sitting all alone and Guru came and said,
1: Valmiki naaku swapnamlo kanipinchadu.
2: Valmiki appeared in my dream.
1: Kaani swapname kaadu idi.
2: It is not a dream.
1: Kaani adi ka pagalaayakante adi kaadu.
2: Nor is it the day, no, certainly not.
1: Day and night rendu kaadu idi.
2: It is neither the day nor the night.
1: Kaabatti swapnamani ee reethiga cheppagalanu.
2: So how can you call it a dream?
1: Kannu mooskoni.
2: She closed her eyes.
1: Yochana chestu.
2: She went on thinking.
1: Naa kumarudiki enduku itvanti kashta sthiti erpadindi.
2: And this is the situation, the difficulty faced by my son.
1: Ramalakshmanulato desham chesukoni vaarto yuddhamulaku pothunnarata. Ramudu entati vaadu, naa kumarudu entati vaaru.
2: What a mighty man is Rama. What about my sons?
1: Veeranta kodunu kevalam emiyu telinatunte pillalu.
2: My sons are very ignorant. They are very innocent.
1: Ilanti vaaru goppa vaarainatunte oka ramulato yuddham cheyatama ee chaala avamanakaram.
2: What a shame it is for such innocent children to fight with Rama, who is so great and mighty.
1: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
2: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ విదిన్.
1: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
2: రామ విల్ ఆస్ ద చిల్డ్రన్ కమ్ క్లోజ్ టు హిమ్ అండ్ యూ విల్ కరాస్ దెమ్, బట్ హీ విల్ నాట్ బి ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ దెమ్.
1: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని లాలించటము, వారి తగినటువంటి గుణపాఠం నేర్పడటం ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
2: దేర్ఫోర్ యూజువల్లీ ది ఫాదర్ కెరాసెస్ అండ్ ఫౌండల్స్ ద సన్ అండ్ టీచెస్ ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ టు ద సన్.
1: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
2: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
1: అప్పుడు ఈమె తుడుచుకుంటుండది కట్టి నీరు.
2: షీ వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
1: చూచారు రవుడు.
2: అండ్ లవ్ ఆ నోటీస్ దిస్.
1: అమ్మా నీవెందుకు కట్టిదారు కాస్తున్నావు?
2: మదర్ వై డు యూ షెడ్ టీయర్స్?
1: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నులు కట్ట మంట జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పింది.
2: ఐ ఆమ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్. దేర్ సమ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మై ఐ, దేర్ ఫోర్ ద జస్ట్ డ్రిప్పింగ్ వాటర్ ఇస్ డ్రిప్పింగ్.
1: అప్పుడు సీత చెప్పింది.
2: దెన్ సీత సేడ్,
1: నాయన నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను.
2: ఐ డోంట్ క్రై జస్ట్ లైక్ దట్.
1: నా కుమారుడు ఈ వయసు నందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు, అలాంటి సమయం నందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
2: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ and they should have been ideal, but the nature is against them. It is so harsh and strong towards them.
1: Appudu cheptadu lavudu.
2: Then Lava starts telling,
1: amma urike kanneeru ichadam enduku?
2: Mother, why do you shed tears like that?
1: Sri Ramu goppavaadani neevu anukuntunnavu.
2: You go on extolling, praising Sri Rama.
1: Adhi goppavaadu kaavachu.
2: Certainly he may be great.
1: Kaani goppavaadu ichutadu ee vidhamaina yokka cheriyalu cheyadu.
2: Such a great man would not do these things.
1: Haruga adagante michinatuvaru varam memiddaru.
2: We too are greater than him.
1: Atuvanti kumarunu neekundaga enduku neevu kattidaram pettatam?
2: When you have such sons who are greater than Rama, why do you shed tears?
1: Tanto Valmiki cheppadu, amma nuvu ikka maatladadu.
2: And then Valmiki said, don't speak further.
1: Pillalu samanyulu kaadu.
2: Boys are not ordinary.
1: వారు చదువుతమే కాదు.
2: దే ఆర్ నాట్ ఓన్లీ
1: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
2: దే ఆర్ నాట్ ఓన్లీ లెర్నెడ్, దే హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: అప్పుడు ఆమె కూడా తెలిపింది, అవును ఆయన అవును.
2: హి ఆల్సో సెడ్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ.
1: వారికి ఏమీ తెలియదు.
2: దే డు నాట్ నో ఎనీథింగ్.
1: అతి అమాయకులైనటువంటి యొక్క మొద్దు పిల్లల్ని తీసుకుని వచ్చి,
2: సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఆర్ బ్రాట్ హియర్,
1: నీకు అప్పచెప్పారు.
2: And I have handed them over to you.
1: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
2: The boys are intelligent, no?
1: చాలా వివేకం కలిగినటువంటి వారు.
2: They have got discrimination.
1: చాలా విచక్షణతో నడిపేవారు.
2: They have got the sense of discretion and judgment.
1: అని చెప్పి వెళ్ళిపోయాడు.
2: So saying he left.
1: తరువాత
2: later
1: ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రామును, రాముని ఇలాంటి వాడు, రాముడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈ ఎగ్జాంపుల్కు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ అశ్రాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా మంచిది కాదు.
2: They went on speaking about Rama. It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children. They are prepared to fight.
1: Bharata Shatrughna iddaru kuda vacharu.
2: Bharata Shatrughna also arrived.
1: Vaariddaru vachi meeru chaala balalu.
2: Your boys.
1: ఎట్టి కష్టములు కానీ ఎరిగినటువంటి వారు.
2: యూ డోంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్, హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
2: యూ హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
1: కనుక మీరు యుద్ధం మానండి.
2: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
1: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
2: ఇఫ్ యూ స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్, వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ.
1: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు.
2: అండ్ బాయ్ సెడ్ ఎస్ యూ బి రెడీ.
1: దేనికి పిల్లలు భయపడలేదు.
2: ద బాయ్స్ వర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: యుద్ధం చేశారు.
2: దే ఫాట్.
1: దాంట్లో శత్రుఘ్నుడు అనగా తాను తమ్ముడు అయినటువంటి వాడు,
2: శత్రుఘ్న ద బ్రదర్,
1: అతను ఒక అంబు వేశాడు.
2: అండ్ హీ షాట్ ఎన్ యారో.
1: అది ఈ యొక్క తమ్ముడికి తగిలింది.
2: ఇట్ హాడ్ హిట్ ది బ్రదర్.
1: అప్పుడు తమ్ముడు మూర్చిపోయాడు.
2: అండ్ ద బ్రదర్ ఫెయింటెడ్.
1: అప్పుడు ఈ అన్న చాలా బలే అస్త్రము.
2: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ యారో.
1: చెరని మా జానకి దేవి సాధ్వి అని,
2: ఇఫ్ మై మదర్ జానకి ఈజ్ ఎ చేస్ట్ ఉమెన్,
1: ఇతను ఈ అస్త్రములను ముచ్చని ఉందుకోక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
2: Praising the chastity of their mother, they shot an arrow and that made him fall down on the ground.
1: అప్పుడు కుషుడు కూడా పడిపోయాడు.
2: And then Kusha also fell down.
1: అప్పుడు భరత శత్రుని విద్యుత్ని పంపించాడు రాముడు.
2: And Rama sent భరత శత్రుఘ్నా.
1: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
2: And he has convinced them by using appropriate words.
1: ఈ లోపల సీత పరిగెత్తింది.
2: ఇన్ ద మీన్ టైమ్ సీత ర్యాన్.
1: అయ్యో, ఈ పిల్లలు తెలియనటువంటి వారు, తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు.
2: దీస్ ఆర్ యంగ్ బాయ్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్?
1: ఈనాడు కసిగంతమైనటువంటి పిల్లలు తండ్రులు కూడా వంచడానికి ప్రయత్నిస్తారు.
2: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్.
1: మీరు చదివేటువంటి చదువంతా కూడాను కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
2: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ ఈజ్ మిస్యూజ్డ్.
1: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికీ అప్పటికి ఆంజనేయ వచ్చాడు.
2: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్.
1: ఆంజనేయ వచ్చేటప్పటికీ ఈ పిల్లలు రామ చింతించి వచ్చారు.
2: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ, ద రామచరిత దే వర్ సింగింగ్.
1: ఆ రామనామం చెప్పేటప్పటికీ హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
2: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్ సింగింగ్ ద గ్లోరీ, హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్.
1: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
2: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
1: అప్పుడు సీతమ్మ చెప్పింది.
2: దెన్ సీత సెడ్.
1: అప్పుడు ఈ కోతిని పట్టుకొని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
2: And a promise was made that I will certainly bind him and bring forth to you.
1: అయ్యో నాయనా, హనుమంతుడు సామాన్యుడు కాదు.
2: హనుమాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ వన్.
1: గొప్పవాడు.
2: ఈజ్ గ్రేట్ వన్.
1: హనుమంతుడు లేదు, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు ఉన్నాడు.
2: అండ్ ఇట్ ఇస్ సెడ్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ వర్చ్యూ గుణ, హి స్టాండ్స్ ఫర్ పీస్ శాంత, అండ్ హి స్టాండ్స్ ఫర్ వర్చ్యూస్ అండ్ స్ట్రెంగ్త్ బల,
1: బలవంతం ఉండేటువంటి వాడు.
2: అండ్ ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా చేయగలరు.
2: యూ విల్ బి హెల్ప్లెస్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ హిమ్.
1: అప్పుడు హనుమంతుడు వెళ్ళి,
2: దెన్ హనుమాన్ వెంట్,
1: వెళ్ళేటప్పటికి సీత చూసింది.
2: సీత సా హిమ్.
1: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, సీతమ్మ నాయన, ఈ పిల్లలు నా పిల్లలే.
2: అండ్ షీ వెంట్ హనుమాన్ అండ్ సెడ్ దీస్ ఆర్ మై బాయ్స్ మై చిల్డ్రన్,
1: రాముని బిడ్డలే.
2: దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ రామ.
1: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
2: దే హావ్ కమ్ టు నో ద సఫరింగ్ ఐ హావ్ అండర్ గాన్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: తను సంతోష పెట్టుటకై రామును శిక్షించాలనుకుంటున్నారు.
2: టు మేక్ మీ హ్యాపీ ద చిల్డ్రన్ ఆర్ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామ.
1: నాయన ఇది మంచిది కాదు, అతను శిక్షించినా రక్షించినా సర్వము అతనే చేయాలి, కానీ ఇంకెవరు ఇది చేయలేరు.
2: Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you, only he can do, no one else.
1: Ramana mundugane cheppadu.
2: Rama said in the beginning itself,
1: nenu brahmatattvamu,
2: I represent the cosmic principle brahmatattva.
1: Nenu jayinchukopoyetvanti oka rajyamu lo samanya manavuluga unnaru.
2: And the one whom I am going to fight appears to be an ordinary one.
1: వారందరూ కూడాను జీవతత్వంతో కూడినటువంటి వారు.
2: అండ్ దే రిప్రజెంట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వ.
1: ఇది బ్రహ్మతత్వము.
2: బ్రహ్మతత్వ ది డివినిటీ.
1: అది జీవతత్వము.
2: ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వ.
1: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
2: అండ్ ఐ విల్ టేక్ ఇట్ అలాంగ్ విత్ మీ.
1: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాములు అయోధ్యకు బయలుదేరాడు.
2: దేర్ఫోర్ హీ కాల్డ్ దస్ దిస్ ఇండివిజువల్ స్పిరిట్ ద సోల్ జీవతత్వ. Come close to him, accompanied by Jivatattva, he went to Ayodhya.
1: Taru yuddham chestunte,
2: while he was fighting,
1: veerandaru kudanu ram ram ram ram ram ram ram ram ani naamam cheptu vacharu.
2: All of them were repeating God's name, Rama Rama Ram.
1: Rama Rama Rama ani varu dani vallistu vachitappudiki ramaru kudanu chaala patashatru chaala manasu baarindi.
2: And when all were repeating God's name, Rama, Rama, Rama, Bharata, Shatrughna, they were very, very happy.
1: Bharata, Shatrughna, he pilled him to see, he went to Vahra, Puttare, Ramanaku, and he was Taru, Shatrughna.
2: Bharata, Shatrughna were thinking time and again, how is that Rama had such boys?
1: Chepti, appudu, Hanumanthuru kudanu, Navakasaraku, manchi buddhi cheptu vacharu.
2: Hanuman also taught them in every way to love and kusha.
1: Ayodhya vasulandaru kudanu aashcharyapaddaru.
2: All inhabitants of Ayodhya were very much surprised.
1: Ayokka talli yokka avala biddalu ee intati vaaraipoyara ani devu chaala aashcharyapadtu vacharu.
2: They were very much surprised to note these boys, how well they have come up in life, having brought up by the mother.
1: Appudu
2: then
1: తల్లి వచ్చి,
2: మదర్ కేమ్,
1: నాయన ఇది మీకు మంచిది కాదు,
2: బాయ్స్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
2: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు ఫైట్ విత్ ఫాదర్.
1: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశం చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమే అని చెప్పింది.
2: యూ షుడ్ ప్లీజ్, యూ షుడ్ వర్షిప్, యూ షుడ్ రెస్పెక్ట్, ప్లీజ్ హిమ్ అండ్ బీ బ్లెస్డ్. And it's your ignorance if you want to fight with
1: him. Neevu etti paristhiti endu undinappudikini,
2: you may be in any circumstances.
1: Tandri eraatiki tandri,
2: father is a father.
1: Kal atti father nu neevu vasam chesukovatam ee cheta kaadu.
2: It is impossible for you to fight with your father.
1: Vaar iddarini kuda nu avasaramaniki teesukellindi.
2: And both of them are taken away by Sita.
1: Appudu Sita vaari muggarini oka roomulo petti buddhi cheptu vachindi.
2: And she kept both of them in a room and she taught them.
1: నా వ్రతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
2: Because of the circumstances I may be suffering.
1: ఇదంతా నా మంచి కోసమే, కానీ మీకేమాత్రం కష్టం కాదు.
2: All this had happened for my own good, nothing to do with you.
1: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారు పవిత్రమే అవుతుంది కానీ బలి గలీజు కాదు.
2: ద మోర్ యూ హీట్ ఇట్, ది మోర్ యూ బర్న్ ఇట్, ద గోల్డ్ షైన్స్ మోర్ అండ్ మోర్ మోర్ బ్రిలియంట్లీ దెన్ ఎవర్.
1: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
2: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
1: అదే విధంగానే జీవశక్తిని కూడా నువ్వు రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
2: యాజ్ రామా ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ ది ఇండివిజువల్ సెల్ఫ్, ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి
2: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్.
1: అన్ని అప్పటికప్పటికే సృష్టించి
2: అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
2: అండ్ రామ వాజ్ విక్టోరియస్, హీ వన్ ద బ్యాటిల్.
1: ఈ విధమైనటువంటి దృశ్యములు కుమారులు చూచారు.
2: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
1: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
2: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
1: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
2: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిసనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
1: సీత గొప్ప గుణవంతురాలు.
2: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
1: ఆమె యొక్క గుణము ఎవరికీ లేదు.
2: ఆర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
1: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
2: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
1: నాయన పిల్లలు మీకు విద్య తెలుసునని చెప్పి దీంతో ఏమైనా చేయవలసిన ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణమవుతున్నారు.
2: He told them, boys, because you know archery, you are under the impression that you can win over everybody and therefore you are prepared to fight with your father. It is ignorance. Distance yourself from this ignorance.
1: Ramudu chala mahatmudu.
2: Rama is noblest.
1: Rama kevalamu sachat akarapudu.
2: Rama is verily the manifestation of God.
1: అతను కేవలం మానవత్వాన్ని ధరించినటువంటి యొక్క దివ్య పురుషుడు.
2: అండ్ హీస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, ద హోలీయెస్ట్.
1: అప్పుడే వాల్మీకి రాములు అందరూ కూడా ఆశ్రమం చేరారు.
2: దెన్ వాల్మీకి రామ రీచ్ ద హెర్మిటేజ్.
1: రాములు వస్తున్నాడు తెలిసినప్పటికీ
2: ద మూమెంట్ ద న్యూస్ ఈజ్ సెంట్ దట్ రామ ఈజ్ అరైవింగ్
1: పిల్లలు చాలా భయపడిపోయారు.
2: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
1: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
2: Rama himself is coming here.
1: అని చెప్పి వాడు చాలా భయంతో ఉండేవారు.
2: They were totally fear stricken.
1: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే
2: I'm coming to know that Rama is present at a closer distance.
1: పరిగెత్తి వచ్చి రాముడు పాదాల పైన పడ్డారు.
2: Running they fell at the feet of Rama.
1: Rama, నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
2: Rama, we do not know your abilities and capacities and expertise.
1: కానీ మా తల్లి చెప్పటం చేత మేమన్నీ గుర్తించాము.
2: Because our mother told us what you are and that we could recognize it.
1: కలుగునే అప్పుడు రాముడు చెప్పాడు.
2: Then Rama said,
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతాపితృలు నిజమైనటువంటి యొక్క గురువులు.
2: You have a guru, a preceptor. It is said that mother is the guru. Father is the guru and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
1: Anduvalla aanatam chudunu maatru devini nirantaramu smarinchutu unnatuvaru.
2: Since that day mother was highly respected in all esteem.
1: Respect cheyatame kaakunda kodanu aamenu poojinchu.
2: She was not merely respected, she was also worshipped.
1: Kanuka లవకుశను కూడాను గుర్తించారు.
2: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
1: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
2: యూ హ్యావ్ ఎ గురు, ఎ ప్రిసెప్టర్. ఇట్ ఈస్ సెడ్ దట్ మదర్ ఈస్ ద గురు, ఫాదర్ ఈస్ ద గురు అండ్ యూ హ్యావ్ గట్ ద ప్రిసెప్టర్, ద గెస్ట్ ఈస్ ఎ గురు, సో యూ హ్యావ్ సచ్ గురుస్, సెడ్.

0: వారు సవరించుకుని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
1: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుక తల్లిదండ్రుల పైన ఏమాత్రమో మనం ద్వేషం చేయకూడదు.
1: Therefore, we should never develop hatred towards parents.
0: అందులో ఈ కలియుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
1: In this Kali age, there is more of hatred towards the mother.
0: తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి,
1: దెన్ సీత కాల్డ్,
0: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
1: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ దేర్ అమంగ్ చిల్డ్రన్.
0: ఇదన్నీ కూడా కేవలము రాములు చేసినటువంటి లీలే.
1: దిస్ ఈజ్ ఆల్ ద ప్లే, ద లీలా, ద విల్ ఆఫ్ రామా ఓన్లీ
0: అని చెప్పి పిల్లల్ని లోపలి పిలిచి,
1: అండ్ దెన్ షీ కాల్డ్ దెమ్ ఇన్,
0: నాయన మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ బి సో హార్ష్ అండ్ బి ప్రిపేర్ టు ఫైట్.
0: వారు పరమాత్మ స్వరూపులు,
1: అండ్ హీస్ గాడ్ హింసెల్ఫ్.
0: అతనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
1: ఇఫ్ యూఆర్ ప్రిపేర్ టు ఫైట్ విత్ హిమ్, ఐ కెన్ నాట్.
0: మీరు ఎవరో అడిగినప్పుడు, మీరు నా కుమారుడు అని చెప్పినప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంటారు.
1: ఐ రియలీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యూ ఇఫ్ ఎనీవన్ సేస్ దట్ యూఆర్ మై సన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
1: And she prevented them from their attempt to fight, and she told them in every possible way and brought in transformation.
0: Idananga idi na kumarulu ani cheppi ramulu telusukunnadu.
1: Slowly as time went on, Rama could know that they are his sons.
0: Kani ippudu matram ame kalagukundo,
1: and now is not the time to drive her out.
0: Ippudu kaliste na yokka kamisanta kodunu chaala విశ్వమైపోతుంది.
1: దిస్ నాట్ ద టైమ్ ఫర్ హిమ్ టు మీట్ హర్ బికాస్ ద హోల్ ప్లాన్ వుడ్ బి డైవర్టెడ్.
0: కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనుక్కుపోయాడు అయోధ్యకు.
1: అండ్ దెన్ హీ రిటర్న్ ఫ్రమ్ దేర్ బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్ టు అయోధ్య.
0: అయోధ్యకు పోయేటప్పటికి అయోధ్యలంతా కూడా టామ్టామ్ అయిపోయింది.
1: ద హోల్ అయోధ్య హ్యాస్ బీన్ టోటలీ చేంజ్డ్.
0: కుమారుడైనటువంటి చిన్న పిల్లలు తల్లిని ఓడించారట.
1: People were speaking that boys won over the father in battle.
0: Cheppetappudiki athaniki chaala aashcharyamesindi,
1: and he was very much surprised to hear this.
0: Ayana jeinchi velku vachadu ani cheppani Lakshmanudu cheppadu.
1: And it was Lakshmana, he said, no, he won over them and returned.
0: Appudu Sita ee vidhanga iddaru biddalu kannadeni telusukoni అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుఘ్నుడు వచ్చారు.
1: అండ్ దెన్ హ్యావింగ్ కమ్ టు నో దట్ దీస్ బాయ్స్ ఆర్ ద చిల్డ్రన్, భర్త శత్రుఘ్న వెంట్ దేర్ టు బ్రింగ్ దెమ్ హియర్.
0: వాల్మీకి ఆశ్రమంలో తగినటువంటి గౌరవాన్ని అందించి,
1: యాజ్ పర్ ద రెస్పెక్ట్ అండ్ ద స్టేటస్ ఆఫ్ వాల్మీకి ఆశ్రమం,
0: ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని తాను వర్ణించి,
1: and the greatness of the hermitage of Valmiki was fully narrated.
0: Ayodhya kochi cheraru,
1: and they reached Ayodhya.
0: Appati lopala,
1: in the meantime,
0: Ramulu anni kulunu gurtinchi,
1: Rama has noticed all.
0: Idantha kuda nenu chesina tappe ani oppukunnadu.
1: He has accepted that what all he has done is wrong.
0: Adi na tappuni manninchi,
1: and he wanted that this mistake is to be forgiven.
0: ఈ పిల్లలు తనపైన ద్వేషాన్ని మానవని చెప్పాడు.
1: అండ్ హీ వాంటెడ్ ద చిల్డ్రన్ టు గివ్ అప్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: వాళ్ళిద్దరిని చేతులు పట్టుకుని,
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ బోత్ ది బాయ్స్,
0: ఆశ్రమంలో ప్రవేశించి,
1: అండ్ హీ స్టెప్డ్ బ్యాక్ ఇంటు ది హెర్మిటేజ్.
0: అక్కడి నుంచి కూడా విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ ది ట్రావెల్ బై ఫ్లైట్ అండ్ రీచ్ అయోధ్య.
0: ఇప్పుడు సీతమ్మ వారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా సుస్పష్టంగా చెప్తూ వచ్చింది.
1: All these things are explained in every minute detail by Mother Sita.
0: చెప్పేటప్పటికి పిల్లలందరూ గుర్తించారు.
1: Boys have understood.
0: తమ యొక్క వాక్యములందు ఈ వాల్మీకి రాసినటువంటి విషయములందు చాలా నమ్మకం ఏర్పడిపోయింది.
1: They had full faith in the writings of Valmiki.
0: వాల్మీకి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా రాశాడు.
1: Valmiki has described what all that happened in letter
0: and film.
1: The poets of those days described what had actually happened in reality.
0: సత్యాన్ని పలికే చుట్టువారు.
1: They just shared the truth only.
0: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.

0: There is nothing artificial, no falsehood there.
1: అప్పుడు చెప్పేటప్పటికి,
0: when it is said so,
1: అందరూ గుర్తించారు,
0: all have noticed.
1: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి మానవత్వం కూడా సహాయం చేస్తుంది.
0: To notice the divinity, the humanity, the humanness also helps.
1: హెల్ప్ చేసేసి కళదుర్గి వారద్దు సీతారామ లక్ష్మణులు అందరూ క్షేమంగా ఉన్నారు.
0: And having recognized, experienced the divinity, Sita, Rama, Lakshman, all are happy.
1: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
0: The Ramayana is completed.
1: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
0: Therefore, whatever we say, speak about God, it is only truth.
1: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
0: The two boys represent the personification of truth.
1: తిరిగి లోపల వెళ్ళి రాముడు చెప్పాడు, సత్యం వద, ధర్మం చెర.
0: And Rama repeated once again, speak truth, follow dharma.
1: Kani maatadavan cheppadu kani satyamu satyam cheyamani cheppaledu.
0: He said speak truth, he has not said to act, ask them to act truth.
1: Dharmam chara, dharmamunu acharinchu kani dharmamunu uchcharinchadu.
0: One has to follow dharma, not merely speak about dharma.
1: కనుక అప్పటి నుంచి కూడాను ఈ రామాయణం పారాయణం చేసుకుంటూ వచ్చాను.
0: అండ్ సిన్స్ దట్ డే రామాయణ ఈజ్ రెడ్ అవుట్ ఎవ్రీడే.
1: ఇప్పుడు మన యొక్క ఆశ్రమం లోపల
0: హియర్ ఇన్ అవర్ ఆశ్రమ్
1: రామాయణ పారాయణము,
0: వీ హావ్ రామాయణ పారాయణ,
1: భాగవత పారాయణము,
0: భాగవత పారాయణ,
1: సప్తశతి పారాయణము, సప్తశతి,
0: సప్తశతి పారాయణ,
1: ఇవన్నీ కూడాను ఈనాడు పెట్టారు యజ్ఞంలో.
0: భగవాన్ వాంటెడ్ దీస్ థింగ్స్ టు బి రెడ్ ఎవ్రీడే హియర్ ఇన్ దిస్ ఆశ్రమ్.
1: ఇవన్నీ చేసి కట్టేటప్పటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంత చాటుతూ వచ్చారు.
0: ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే కుడ్ నో దట్ రామ ఇస్ గాడ్ అండ్ దిస్ వాస్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: పిచ్చి రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చింది ఏంటంటే, ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
0: ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్. Which had happened to Lava and Kusha.
1: దైవం పైన ఫెయిత్ రావాలి కానీ,
0: వన్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: డౌట్ వచ్చేసేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
0: అండ్ వన్స్ యూ స్టార్ట్ డౌటింగ్ గాడ్ యూ లూజ్ యువర్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఎందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
0: Therefore, faith is most essential for all human beings.
1: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి?
0: What is the meaning of this manava?
1: Namakam ganavadu ani artham.
0: The one with faith is manava.
1: Kaluka manavudu namakam ganavadu.
0: So man has faith.
1: Kaadi ee naadu namakam poyindi gaani,
0: today that faith is lost.
1: Modati nunchi kudanu manavudu ante namakam ganavadu vaadu.
0: Right from the beginning man has faith.
1: Kalukane manavunu aadharanga teeskoni daivam kudanu mundu mundu pothu vachadu.
0: Therefore, basing on the faith of man, God has been bestowing all that he deserves.
1: Kaluka bhagavantudu nirantaram kudanu satyanni ruchechunti vaadu, dharmanni nachechunti vaadu.
0: God protects satya, the truth, and dharma, righteousness.
1: Kalukane manaka bharata bhagavata ramayana nandu ee rendu vakyamulu mukhyanga rastuntaru.
0: Therefore, in bharata bhagavata ramayana, these two sentences are of supreme importance.
1: Satyam vada dharmam chara, satyam vada dharmam chara,
0: satyam vada speak truth, dharmam chara follow dharma.
1: Kani ina satyam vada ipotundi,
0: but today satyam vada, the truth is killed.
1: Kani satyani poshinchetuvadu vaadu gaani bhagavantudu, tan rachinchetuvadu vaadu gaani bhagavantudu, kani shichinchetuvadu vaadu kaadu.
0: God sustains, protects, upholds truth, he will never kill it.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కాదు, ఎవరిని కూడా శిక్షించలేదు.
0: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీ విల్ నెవర్ పనిష్ ఎనీబడి.
1: కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక,
0: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
1: కానీ బయట బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు.
0: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్.
1: కనుక వరల్డ్లీ ఇది పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది.
0: Therefore, when we go in the worldly ways, we have to follow many of the mistakes of the world.
1: కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఏ ఒక్క దాని కూడా మంచి దాన్ని చేయలేదు.
0: But God speaks of that which is correct, which is good only.
1: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
0: God is truth, he recognizes truth.
1: కానీ చాలా మంది మానవులు భగవంతుని కూడా గుర్తించుకోలేకుండా కేవలం ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
0: Many people feel that God has not known the truth, that is punishing many innocent people.
1: అప్పటి నుంచి కూడా భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
0: Today we have many books declaring divinity, godhood.
1: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు.
0: But nothing is greater than Ramayana. Those details mentioned in Ramayana are not seen anywhere.
1: అనేక మంది అనేక రకములుగా కూడా వాదిస్తూ వచ్చారు.
0: Many people went on arguing in different ways.
1: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదించుకుని వచ్చారు.
0: Even Russians also dealt in depth this Ramayana.
1: ఇప్పుడు ఆ రామాయణం ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకుని ఆనందంగా వింటుంటారు.
0: And today, when once Ramayana goes on being rendered, they listen to it with closed eyes.
1: అవరు వాళ్ళందరూ కూడా చాలా పరమ భక్తులు అయిపోయినారు.
0: And all of them are ardent devotees today.
1: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటి వేరేంటి.
0: Therefore, Ramayana is the combination of satya and dharma.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాముడు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: రామ రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ బేస్డ్ ఆన్ ది టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: ఇలాంటి సత్యధర్మాన్ని ఆధారం చేసుకుని పూజించేవాడు రాముడు ఒక్కడే.
0: ఇట్స్ ఓన్లీ రామ ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: వర్షిప్ చేయటమే కాకుండా
0: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్,
1: ఏ చిన్న బాధలు కలిగినప్పుడు రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
0: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ దే వర్షిప్.
1: ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి యొక్క కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
0: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్డ్ అమంగ్ ద కమ్యూనిస్ట్ హూ ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్.
1: కానీ మన భారతీయులకి దీన్ని కుదరలేదు.
0: But Bharatiyas know it pretty well, the sanctity of Ramayana.
1: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి
0: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
1: దైవమును ద్వేషం చేసుకుంటూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ హేటింగ్ గాడ్.
1: ద్వేషం చేసేటువంటి వాడు కాదు రాముడు.
0: బట్ రామ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
1: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు.
0: He said the basic truth that you and I are one, and he moved with this thought.
1: ఇటువంటి రామాయణమును ఎందరు ఏ విధంగా పూజిస్తూ వచ్చారు.
0: రామాయణ in what form it is worshipped by people.
1: రామాయణం అంటే ఎంత గొప్ప జీవిత రామాయణం.
0: రామాయణ is the life story, the story of life.
1: జీవుని.
0: The story of life of the individual jiva.
1: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది.
0: సో రామాయణ ఇస్ ద స్టోరీ ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
1: కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువు.
0: దేర్ఫోర్ రామాయణ షుడ్ బి గాన్ త్రూ, షుడ్ బి రెడ్ అవుట్ బై ఎవ్రీబడి.
1: భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు.
0: గాడ్ విల్ నాట్ హేట్ ఎనీబడి.
1: ద్వేషం అనేది అతనికి తెలియదు.
0: He doesn't know what hatred is.
1: Dveshamu, krodhamu, himsa, ivanni kulanu athaku teliyinatuvanti padamulu.
0: God does not know the words like anger, hatred.
1: Ituvanti devunni chaala aneka rakamulu vimarsistu vachutunnaru.
0: But Rama is criticized in different ways by people.
1: Navakusha ettati goppavaru.
0: Navakusha really great.
1: కానీ
0: బట్
1: ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికి వారికి అంతా క్లియర్ అయిపోయింది హృదయం.
0: దెన్ వన్స్ రామా స్పోక్ టు బోత్ ఆఫ్ దెమ్ లవ అండ్ కుశ, దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఇట్టి బుద్ధుని మార్చేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ చేంజెస్ ది మైండ్, గాడ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీపుల్.
1: ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు భగవంతుడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుకనే ఈనాడు మీరు కూడాను దైవాన్ని నిరంతరం కూడా ప్రార్థిస్తుంటే మీ మనసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు.
0: Therefore, if you pray to God, even now from today, God will transform everybody.
1: ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి.
0: One point you should recognize.
1: కొంతకాలం లోపల,
0: for some time,
1: ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు,
0: not very long to come,
1: చాలా తక్కువ కాలం లోపలే,
0: within a short time,
1: ప్రపంచమంతా కూడా,
0: the whole world,
1: ఒక్క భావం చేరిపోతుంది.
0: విల్ ఆల్ బి యునైటెడ్ విత్ వన్ థాట్, వన్ ఫీలింగ్.
1: అది సహనాభవతు, సహనాభవంతు, సహవీర్యం కలవారం. అనగా ఏంటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గానికి రాగల.
0: And all people will join the same path, as when they start declaring that we should grow together, we should mingle together, we should live together and share all the knowledge among ourselves that we have acquired.
1: అది అతి శీఘ్రకాలం నుండి సిద్ధిస్తుంది నాకు.
0: It is going to happen very soon.
1: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
0: డిఫరెన్సెస్,
1: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
0: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్,
1: ఒక్కటి కూడా మీ భారతదేశంలో ఉండవు.
0: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
1: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తుండదు, కానీ
0: యు ఫైండ్ దర్ ప్రెజెన్స్ రైట్ నౌ,
1: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
0: In future, there will be no trace of hatred at all.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Bhagavantuni prema, ittidi attidani evaru chepparedu.
0: Divine love, nobody can say, nobody can comment about it.
1: Kanuka atti divine love nu manu dveshiste, manaku kaligedi emi? Manaku dvesham vastundi.
0: If you hate the divine love, what will happen? You will be full of hatred.
1: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
0: దేర్ఫోర్ బి లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ దట్ డివైన్ లవ్.
1: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
0: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మర్జ్డ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సేక్రెడ్ వర్డ్స్, ఫాలో ద సేక్రెడ్ పాత్ అండ్ లిసన్ టు సేక్రెడ్ థింగ్స్.
1: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండినప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
0: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
1: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
0: దేర్ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
1: రామ రామ రామ సీత రామ రామ రామ రామ రామ సీత.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashanthi Nilayam during the Dasara festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the end entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 12th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 14th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచర్స్ అస్ అభ్యాస అండ్ వైరాగ్య, దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్, విచ్ ఆర్ ద టూ వేస్ హీ హ్యాడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ గీతా టు అచీవ్ కంట్రోల్ ఆఫ్ మైండ్. శ్రీ భగవాన్ ఉవాచ,
1: ఇంద్రియార్థేషు వైరాగ్యం, వైరాగ్యం సంపాదితం. ఇంద్రియార్థేషు వైరాగ్యం, వైరాగ్యం సంపాదిత అని సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది.
2: వీల్ ఆఫ్ సంసార మైండ్ ఇస్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్.
1: ఇట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది.
2: టు రీచ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్, డిటాచ్మెంట్ ఆర్ వైరాగ్య రినన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆత్మకు మనస్సు కప్పుబడినటువంటిది.
2: మైండ్ ఈజ్ కవరింగ్ ఆత్మ.
1: ఇది ఆవరణం అని కూడా చెప్పబడుతుంది.
2: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఆవరణము.
1: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనస్సు.
2: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైడ్ డౌన్ బై సెన్స్ ఆర్గన్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖములకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ బై ది ఆబ్జెక్ట్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం.
2: ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ డిటాచ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ది control of the senses, it could not be able to just exercise its own influence over the atman.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: Then atman would be able to just get a real vision of its own self.
1: ఏతావత ఆత్మ సంస్కారమును కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: Gita has taught that detachment and renunciation are essential for having a vision of atma.
1: Patanjali sutramunu adharam chesukoni indriyamulu anaga vininatvanti vishayamulu kani chuchinatvanti vastulu paina kani manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలి యోగ సూత్ర ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ అట్రాక్ట్ ది సెన్స్ ఆర్గన్స్ లైక్ ఇయర్ అండ్ ఐ.
1: విషయ స్వరూపము నుండి ఆసక్తిని దూరం చేయటమే వైరాగ్యం అని కూడాను స్థిరం చేసింది.
2: ఫ్రీడ్ ఫ్రమ్ ది స్లేవరీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ వైరాగ్యం.
1: ఈ లోకమునందు గల వస్తువులు కాని పరలోకమునందున్నటువంటి వస్తువులు కాని అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము జావించుకొని అట్టి వస్తువులు ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియెంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియెంట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్. దిస్ ఈజ్ వైరాగ్యం.
1: ఇక శృతి యొక్క ప్రమాణమును పురస్కరించుకుని దృశ్యకల్పితమైనటువంటి యొక్క దేహము మొదలు బ్రహ్మదేవుని వరకు ఉండినటువంటి యొక్క వస్తు విసర్జనయే అనగా వస్తువులపైన రోతయే ప్రధానమైన వైరాగ్యమని కూడాను బోధించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రూఫ్స్ ఒబ్టైన్డ్ ఇన్ శృతి ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ రైట్ ఫ్రమ్ ద మ్యాన్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ రైట్ అప్ టు ద బ్రహ్మతత్వ ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెమరల్ ట్రాన్సియెంట్ అండ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు దెమ్.
1: క్రమక్రమేణ ఇంద్రియాసక్తమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ప్రభావమే మానవునికి బంధనకు హేతు అని కూడాను నిరూపించింది.
2: ఇట్ హెస్ ఆల్సో గ్రాడ్యువలీ అండ్ స్లోలీ బట్ స్టడీలీ ప్రూవ్డ్ దట్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ టు దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బాండేజ్.
1: కట్టెలు తీసివేసిన అగ్ని తమంతట తామే చల్లారున్నట్టుగా మన వాంఛనను అరికట్టినప్పుడు ఇంద్రియములు తమంతట తామే అరికట్టబడతాయి.
2: జస్ట్ యాజ్ ఆఫ్టర్ రిమూవింగ్ ది ఫైర్ వుడ్ ద ఫైర్ ఆటోమేటికలీ గెట్స్ ఎక్స్టింగ్విష్డ్ సో ఆల్సో వన్స్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిమూవ్డ్ ది సెన్సెస్ బికమ్ పవర్లెస్.
1: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
2: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
1: బ్రహ్మస్థానమైనప్పుడు తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోడ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ ట్రివియల్ హూ డస్ నాట్ కేర్ ఫర్ సచ్ హైయెస్ట్ థింగ్స్ ఆల్సో హీఈస్ ఎ రియల్ వైరాగి అండ్ రినౌన్సర్.
1: నచికేతుడు యముని దగ్గరికి వెళ్లినప్పుడు ఈ యముడు అనేక విధములైనటువంటి బోధలు సలిపి నచికేతునకు ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యములకు ఎట్టి కొరతను లేనటువంటి యొక్క స్థిరశక్తిని నేను అనుగ్రహిస్తానని చెప్పగా నచికేతుడు ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహములకు నేను ఏమాత్రం కూడా లొంగను ఇట్టివి నాకు అక్కరలేదు భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: వెన్ నచికేతస్ వెంట్ టు యమా యమా టోల్డ్ హిమ్ దట్ ఐ వుడ్ గివ్ యూ ఎ కంప్లీట్ మాస్టరీ అండ్ కమాండ్ అండ్ లార్డ్షిప్ ఓవర్ ఆల్ ద వెల్త్ అండ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద వరల్డ్ బట్ నచికేతస్ సెడ్ వెల్ దిస్ ఆర్ ఆల్ ట్రాన్సియెంట్ ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ లైక్ దట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ఆత్మ అండ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎన్ ఇన్క్వైరీ ఇన్ టు ఆత్మ అండ్ ది ట్రూత్ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయములందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తికి ఈ బంధనలు ఈ దుఃఖములు.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka gruhamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
2: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povalsi vachindi.
2: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi oka lorry lo veskune velutam.
2: In that case, we would pack all the articles which belong to you, which were in that house, and put them in a lorry and take them with us to the next village.
1: Kadapatiki idi naadi ani anukunnatvanti okka paata cheppulu paata parakalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: Karanam emiti ivi naavi naavi ani ee indriya vastulu paina indiyartham anukunte ee vastulu paina mamakarame ee vidhamainatundi saddaku ee vidhamaina bandhanaku karanam.
2: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment of the senses and have developed an attachment for the sense objects, and therefore we even so much of interest in packing them and taking with us.
1: Oka college principal leka oka school headmaster untuntaru.
2: Let us take another example of a college principal or a headmaster of a school.
1: Aa vidya samasthi endu aneka vastuvulu untuntayi.
2: In that educational institution a number of articles will be there.
1: Viruvu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
2: Highly valuable equipment will be there in the lab.
1: Aneka kurchilu untuntayi.
2: Number of chairs will be there.
1: Desks untuntayi.
2: A lot of furniture.
1: Tables untuntayi.
2: Tables.
1: Wall clock untuntadi.
2: Wall clock will be there.
1: Ee vidhanga enno vastuvulanta kudanu ee oka vidya samasthalo untuntayi.
2: In this way a number of valuable articles may be there in the educational institution.
1: Aithe aa principal aa headmaster transfer ayipoyinappudiki leka retired ayinappudu kudanu taamu sulabhanga vachinatuvanti vaadu vachinattuga aa school nu vadali bayata vellutadu.
2: But when the headmaster of that school retires or is transferred, she would not get attached to them. She would go away with a free mind as he came.
1: Ayyo ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టి పోవాలి, ఇన్ని చైర్స్ అంతా ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: హీ డస్ నాట్ వరీ అండ్ బాదర్ హిమ్సెల్ఫ్ దట్ హౌ టు లీవ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఆర్టికల్స్ చైర్స్ డెస్క్ బెంచెస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా వెన్ హీస్ లీవింగ్.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong
1: to management varu ye trust varu ye prabhutvamu ivi navi kadu aneetvanti okka tiraskara bhavam cheta danni e matram kodunu chintinchukunda vellutadu.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me, and therefore with a sense of detachment or indifference he leaves the school.
1: Dinini anapeksha annaru. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు, ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ అనపేక్ష బికాస్ హీ నోస్ దట్ దే డు నాట్ బిలాంగ్ టు హిమ్.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన ఈ దుఃఖం.
2: వేర్ దెర్ ఈస్ మైనెస్ పొసెసివ్నెస్ దెర్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్ష స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కానీ ఎట్టి బంధమునకు కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్, హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus ahankara mamakara which are responsible.
1: Jagattunandunnatundi samasta padarthamulu kudanu viniyoginchuko.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visajjana gavinchako.
2: Don't give up the objects itself.
1: Karmatyagamu cheyavaddu.
2: Don't give up action.
1: వస్తువుపై ఉన్నటువంటి అభిమానము కర్మలపై ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో.
2: ఓన్లీ ది అటాచ్మెంట్ టు ది ఆబ్జెక్ట్స్ అండ్ ది అటాచ్మెంట్ టు ది యాక్టివిటీ అండ్ ది వర్క్ దాట్ విల్ హావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్.
1: దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు.
2: గివ్ అప్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్.
1: నీ కర్తవ్య కర్మలు నీవు ఆచరించు.
2: పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డెడికేషన్.
1: వస్తువునందలి దోషములను విసర్జించు.
2: Give up the defects in the objects.
1: Vastuvunande dosharam neevu gurtinchinappudu vastuvu tamantaku taame veedipothundi.
2: ది మోమెంట్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ది ఫ్లాస్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది అటాచ్మెంట్ ఫర్ దెమ్.
1: పుట్టుటకు పూర్వము తల్లి ఎవరు బిడ్డ ఎవరు?
2: బిఫోర్ యువర్ బార్న్ హూ ఇస్ ఫాదర్ అండ్ హూ ఇస్ ద సన్?
1: కట్టుకున్నటకు పూర్వము భర్త ఎవరు భార్య ఎవరు?
2: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్?
1: కట్టుకున్న తర్వాత భార్య భర్తలు, పుట్టిన తర్వాతనే అమ్మా బిడ్డలు.
2: ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ హస్బెండ్ అండ్ వైఫ్, ఓన్లీ ఆఫ్టర్ బర్త్.
1: దానికి పూర్వము లేరు, దాని తదుపరి లేరు.
2: Before that there was no relationship. After that there is no relationship.
1: మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ మమత్వములు, ఈ అభిమానములు.
2: Only in the transitory period there will be that kind of attachment, there will be that kind of possessiveness.
1: ఇవి మన భావ దోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావములే దీనికి మూల కారణము.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manam chakkaga gurtinchinappudu ee vidhamainatundi oka mamatvamuniki e maatramu avakasam undadu.
2: There will be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki oka daniki tarakamani rendu daniki marakamani pilchabadtaru.
2: Therefore these two have been described as one as tarakam and the other as marakam.
1: Tyagam tarakam, అభిమానం మారకం.
2: డిటాచ్మెంట్ ఇస్ తారకం, అటాచ్మెంట్ ఇస్ మారకం.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరు పనకుండా జాగ్రత్త నిరతము స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగన జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేడి తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్, బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్, వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushuptini endu kudanu ee abhimana mamakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokudadani deeni yokka suchana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state one should not have any kind of attachment and bondage.
1: Jagrata avastha yendu deeni yokka mamattamunu మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని స్వప్న సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటది.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ ఇఫ్ యూ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఎట్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ది సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
2: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఎ స్టేజ్ వేర్ యూ గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
1: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించలేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
2: Whatever you experience in the waking stage, its reflection in its image can be seen in the dream stage.
1: Kanuka jagrat swapnamulu rendu kudanu bimba pratibimbam ledu.
2: Therefore the waking stage and the dream stage is something like an object and its image.
1: Kanuka jagrat avastha yendu manamu sariyaina margamunu anusarinchi sariyaina satyamunu gurtinchi manamu pavitramaina sunti yokka sthayini manam pondinappudu స్వప్నావస్థ ఎందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
2: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్, వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రూత్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీ విల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్, వీ విల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తు దోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
2: In the same way, we'll have to recognize the defects and the flaws in these sense objects and slowly we'll have to overcome and give up attachment to them.
1: Kala marpu cheta sarvam kudanu marpu chendunavi.
2: On account of changes in the time, everything else undergoes a change.
1: Ee naadu vondinatvanti vanta chaala manchidiga manam bhavistamu.
2: Food which is cooked just today would be considered very fresh and very nice.
1: ఇది కుదుగా ఉండినప్పుడు దీని యొక్క రుచి, దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: When it is fresh, its taste and its potentialities for bringing about good health will be extraordinary.
1: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
2: This will be నెట్వైన్.
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ లాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్, యూస్ఫుల్, హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్, యూజ్లెస్, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ ఆల్సో జస్ట్ సీ ది 4 టైప్స్ ఆఫ్ భక్తాస్, ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు అండ్ జ్ఞాని. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సేమ్ పర్సన్ విల్ బి అండర్గోయింగ్ దిస్ చేంజెస్.
1: పుట్టిన తక్షణమే పసిబిడ్డ అంటారు, చైల్డ్ అంటారు.
2: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ ది న్యూలీ బార్న్ వన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ చైల్డ్.
1: 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతని పిల్లవాడు, ఒక బాయ్.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బాయ్.
1: అతని 30 సంవత్సరం అయితే మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరం వచ్చేటికి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఈ నలుగురు కూడా ఒక్కడే కాని 4 స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ది సేమ్ పర్సన్ హూ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, నాట్ 4 డిఫరెంట్ పీపుల్ యాజ్ సచ్.
1: కాల మార్పు చేత రూపములు, నామములు మార్పులు కలిగినాయి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దేర్ వర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ గివెన్ ఫర్ ది సేమ్ ఆబ్జెక్ట్.
1: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ పవిత్రమైన మానవ జన్మమును భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి షడ్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకు కాని, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకు కాని మార్పులు లేకుండా ఉండునా?
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వెరీ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ఈజీలీ అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manishyandu goppa dosham emtante marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes to be coming
1: manchi kaani cheddadi kaani marpu marpu,
2: be it good or bad, a change remains a change.
1: ee marpu aneetundi dosham undeetundi ganuka danani ee maatram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandrulu evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Dhanamulu evari?
2: Whose is money?
1: Dhanyamulu evari?
2: Whose is charity?
1: Gruhamulu evari?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనమెవ్వరము?
2: హూ ఆర్ వి?
1: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
2: వేర్ వర్ వి ఇన్ ది
1: ముందు ఎచ్చటుండుము?
2: వేర్ వుడ్ వి
1: ఎరుగలేదు, ఎరుగలేదు.
2: వి డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramai prabodhinchindi Gita.
2: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam, we just describe it as practice.
1: Elanti practice?
2: What type of practice can be called abhyasam?
1: Deenini tapassu ani cheptu vacharu.
2: It is truly described as tapas.
1: Tapas anaga andaru ee padamu vinagane bhayapadtaru.
2: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
2: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest and thus exposing ourselves to the risk of all suffering etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైన యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
2: ఇన్ అవే దిస్ ఈజ్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింప చేయటం.
2: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలముగా వించటం.
2: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
2: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
1: శారీరక తపస్సు అనగా
2: ఫిజికల్ తపస్ రెఫర్స్ టు,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
2: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
1: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
2: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణా కొంతవరకు క్షీణిస్తుంది.
2: ఇఫ్ వీ కెన్ అర్న్ దర్ గ్రేస్, దెన్ ది అహంకార అండ్ మమకార, ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్, దే వుడ్ బి స్లోలీ.
1: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
2: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార, ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ ది డిక్లైన్, దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
2: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
2: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
1: సత్సంగములు ఎంత చేరుతాడు.
2: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
1: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
2: Through that, he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
1: Yantime kaakunda, konni dana dharmaadi karmala yendu kuda taanu paalgontadu.
2: In addition to this, he would also undertake charity and such other useful activity.
1: Indulo vidyadanamu.
2: In this, giving the charity of education.
1: Vaidyadanamu.
2: Charity of medicine.
1: Samadhanamu.
2: Charity of the
1: physical. Annadhanamu.
2: Charity of food.
1: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
2: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
1: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
2: ఇన్ అదర్ వర్డ్స్, putting the body in the sacred activity.
1: Etti doshamulaku kudunu taanu guri kaakunda chuchukovatam.
2: Seeing that he doesn't expose himself to any defects in
1: bhautika prapanchamunandu, etti durmargamunaku kudunu paalupadakunda undatam.
2: In the physical world, not doing any activity which is harmful and bad.
1: Ee rajotaku guna tamogunamulaku taanu tattudu kaakunda undatam.
2: Not coming under the spell of rajoguna and tamoguna.
1: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించడం.
2: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
1: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
2: This may be described as the bodily penance.
1: ఇంకా వాచక తపస్సు.
2: Then the next one is వాచక తపస్సు.
1: వాచకం అనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
2: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు,
2: ఈవెన్
1: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్ వన్ స్పీక్ వెన్ వన్ స్పీక్స్ ట్రూత్, యూ షుడ్ నాట్ బి సివియర్, షుడ్ నాట్ బి కటింగ్ అండ్ యూ షుడ్ నాట్ బి హర్టింగ్.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be for hurting others.
1: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be violent to others.
1: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
2: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ హర్టింగ్
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనింది గీత.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా దీన్ని ఉపయోగించుకోవాలి.
2: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
1: Manasu ne matram kudanu noppimparadu.
2: You should not give any, suffering to the mind as.
1: Ee vaakku cheta daiva chintanu kudanu abhivruddhi parchukovali.
2: Your thought should help you to develop thinking of God.
1: Daivam yokka leela gunagana visheshamunu kudanu varninchali.
2: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడాను అందులో ఉపయోగపెట్టాలి.
2: You should use words which would be highly helpful to others.
1: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
2: You should use the tongue and your talk to show the right path for others.
1: మీకు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
2: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ యు హావ్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
2: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: One has to take care to see that no amount of falsehood enters into your
1: thought. సత్యవ్రతుడు కావాలి.
2: You should become a సత్యవ్రత.
1: అహింసాపరుడు కావాలి.
2: You should become non-violent.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి యందు కూడాను ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
2: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
2: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండింటిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
2: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ హి వుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
2: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapasya chestu undetundi okka pradesham nunchi aa tapasya chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
2: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్ చేసేటువంటి వ్యక్తి చూచాడు.
2: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
2: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
2: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి, ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితరా అని ప్రశ్నించాడు.
2: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హావ్ యు జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్య మారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
2: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
1: Nayana, yedi chuchano adi palukadu, yedi palukunu adi chudaledu.
2: He said,
1: kannulu chuchinayi కానీ కన్నులకు చెప్పే నోరు లేదు. నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
2: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
1: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
2: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be true.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
2: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: కనుక వాక్ తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటినీ తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: When one is following this particular vachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth, but he should adopt a policy and he should see that he escapes without uttering.
1: Elanti paristhitilo aina kuda asatyam aadakoodu.
2: Whatever be the circumstances, one should not utter a lie. One should not utter untruth.
1: Neeku ishtam lekapothe nee mounam vahinchu gaani asatyam cheppaladu akkaraledu.
2: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
2: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ మానసిక తపస్సు.
1: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
2: ఇన్ ది మెంటల్ తపస్సు ఆర్ మానసిక తపస్సు, యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: మనసులో ఎలాంటి చింతన మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటుంది. అలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు.
2: వాట్ ఎవర్ బి ది సర్కమ్స్టాన్సెస్, వన్ షుడ్ నాట్ అటర్ a lie. One should not utter untruth.
1: Neeku ishtam lekapothe nee mounam vahinchu.

0: your mind, your face.
1: Face is the index of life, mind ani.
0: That is how it is just said, face is the index of mind.
1: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
0: Whatever thoughts are going on in our mind, they are reflected in our face.
1: Manam vicharanga untunte lopala mukham kuda nu vicharangane kanipistundi.
0: Mentally, if we are grief stricken, our face reflects the grief.
1: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
0: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
1: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
1: కనుక మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్, సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్, హి విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
1: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
0: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీఈస్ అండర్ గోయింగ్ రియల్ ఆగ్నీ అండ్ రియల్ గ్రీఫ్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ న్యాచురలీ, ఇట్ వుడ్ బి సమ్.
1: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైనటువంటి రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాది. దాని వల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
0: ఇఫ్ దెర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్, ఇఫ్ వెన్ హీస్ అకాస్టెడ్, ఇఫ్ యూ వర్ టు స్మైల్ అట్ ఇట్, ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్, ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
1: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
0: We should not be driven to that particular state. We would always keep ourselves happy mentally and throughout.
1: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది? నిరంతరము మంచి చింతనలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
0: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
1: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యమైనంత వరకును వాక్కును అరికట్టుకోవాలి.
0: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
1: your thoughts. కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి.
0: At least a few hours in a day, one should observe silence.
1: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
0: Only in that case, mind gets rest from these words and the thought waves.
1: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
0: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
1: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రముగా ఉంచుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
0: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
1: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానము చేసి ఒక సంస్కారము గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
0: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
1: sharira parishuddham maatrame manam lakshyam nanduchukuntunnamu kaani manasika parishuddhatiki e maatram kodanu tagina krushi cheyatam ledu.
0: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
1: Sachintanalu sadalochanalu sadbhavamulu kodanu manasika parishuddhatiku sarinatunti parikaramulu.
0: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
1: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapassu.
0: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
1: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
0: ఎ రియల్ మహాత్మా ఇస్ వన్ హూ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు.
0: మైండ్.

0: word and deed. If they are the same, if they are one in unison with the other.
1: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam manna.
0: If mind is different, word is different and deed is different, he is a bad person.
1: కనుక తపస్సనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికి తపస్సు అని.
0: తపస్సు రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దిస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్సు.
1: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి, మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
0: తపస్సును బి అగైన్ డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రోలింగ్ రజస్ విత్ హెల్ప్ ఆఫ్ సత్వ, కంట్రోలింగ్ తమస్ విత్ హెల్ప్ ఆఫ్ రజస్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ త్రీ థింగ్స్ యాజ్
1: గంట గడపటికి సాత్వికం కూడాను తీసివేయాలి.
0: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వగుణ ఇట్సెల్ఫ్.
1: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
0: సపోజ్ యు హావ్ ట్రేడెడ్ ఆన్ ఏ పర్టికులర్ థర్న్ యాజ్ సచ్.
1: ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకటి కొడవలో, ఇంకే విధమైన కట్టు మనం తీసుకోనక్కర్లేదు.
0: If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel.
1: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారాను ఈ ముళ్ళును తివ్వాలి.
0: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
1: అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి.
0: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
1: అదే విధంగానే ఈ రజో తమో గుణములు ఉన్నటువంటి ఒక ముందు మనవాళ్ళు బాధిస్తుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే దీస్ గుణాస్, దీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ రజస్ అండ్ తమస్ విల్ బి గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్ విత్ ది థార్న్ ఆఫ్ సాత్వ గుణ యూ హ్యావ్ టు రిమూవ్ దీస్ టూ.
1: ఈ రెండింటినీ తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
0: అంటిల్ యూ రిమూవ్ దీస్ టూ గుణాస్ రజో గుణ అండ్ తమో గుణ,
1: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
0: వన్స్ యూ రిమూవ్ దెమ్ ఆర్ ఓవర్కమ్ దీస్ టూ గుణాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సత్వ గుణ యూ విల్ హావ్ టు గివ్ అప్
1: యువర్ సత్వ గుణము. బంగారు చైన్ వంటిది
0: సత్వ అట్రిబ్యూట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ గోల్డ్.
1: రజో గుణము కాపర్ చైన్ వంటిది.
0: రజో గుణ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాపర్ చైన్.
1: తమో గుణము ఇనుప గుణ గొలుసు వంటిది.
0: తమో గుణం డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
1: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
0: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
1: బంధనేమో సమానమే.
0: ది బైండింగ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద త్రీ.
1: చైన్ యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
0: ద వాల్యూ ఆఫ్ ది చైన్స్ ఆఫ్ డిఫరెంట్ బాండేజ్ రిమైన్స్ బాండేజ్. ఇన్ అదర్ వర్డ్స్ ఈవెన్ సత్వ గుణ ఇస్ ద బాండేజ్ ఓన్లీ.
1: సత్వం కూడా దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
0: ఓన్లీ అంటిల్ యూ రీచ్ డివినిటీ యూ నీడ్ సాత్వ గుణ.
1: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
0: వన్స్ యూ మర్జ్ ఇన్ లార్డ్
1: అమనస్కుడైపోతాడు.
0: హీ బికమ్స్ ఎ అమనస్క.
1: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవద్ప్రీత్యార్థంగా అయిపోతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో ఎస్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
1: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందు ఉంచుకునేటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
0: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
1: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamulu kaadu. Ee sharirikanga manasikanga vaakuritiga konni vidhamainatuvanti okka pavitramainatuvanti okka deenini anubhavincheatuvanti okka abhyasamulu.
0: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment.
1: ఈ మూడు కూడాను దైవ సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
0: Practice refers to practicing things which will help you to reach the divinity.
1: సత్యనిత్యమైనటువంటి ఒక వస్తువుల యొక్క సంబంధమై ఉండాలి.
0: They should be associated with the truth.
1: నిర్మలమైనటువంటిగా ఉండాలి.
0: They should be pure.
1: ఇవే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
0: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
1: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధిగా ఉంచుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకంగా ఉంచుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
0: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ టు డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: There is no fear of sin. We find the wickedness and the evil deeds that have become the routine and part of our life. There is no trace of devotion, and we find acts of violence and treachery which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Dushyakalpitamaina ee charachara jagatrantai kudanu prapanchamu ani perutho pilubadutunnadi.
0: All the world that you see all around, that which is motile and non-motile, this is called prapancha.
1: Panchabhutamula yokka prabhavame ee prapancham yokka namamunaku moola karanam.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: Panchabhutamula yokka swaroopame ee prapancham yokka swaroopam.
0: The world is the manifestation, expression of the five elements.
1: Panchabhutamula yokka prasiddhame manavuni yokka jnana siddhi.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: Ee panchabhutamule lekundina prapanchame ledu.
0: Bereft of the five elements, there is no world.
1: Ee panchabhutamulu kudanu భగవత్ స్వరూపమే.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ ద డివైన్.
1: కనుకనే భూదేవి అని మొదటి పేరు పెట్టారు.
0: దట్స్ ద రీజన్ వై ద ఫస్ట్ ఎర్త్ ఇస్ కాల్డ్ మదర్ ఎర్త్ భూదేవి.
1: రెండవది గంగాదేవి అని పేరు పెట్టారు.
0: ద సెకండ్ వాటర్ ఇస్ కాల్డ్ గంగాదేవి.
1: మూడవది అగ్నిదేవుడు అన్నారు.
0: ద థర్డ్ వన్ ఫైర్ గాడ్ అగ్నిదేవ.
1: నాలుగవది వాయు దేవుడు.
0: ద ఫోర్త్ వన్ ద విండ్ గాడ్ వాయుదేవ.
1: ఐదవది శబ్ద బ్రహ్మము.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ శబ్ద బ్రహ్మ.
1: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విజ్ఞానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నాలుగు బిరుదులతో ఈ పంచభూతములు ప్రపంచమును సాకుచున్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ బికాస్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ that were given to them, the one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: Kanuka panchabhutamule bhagavat swaroopamudu.
0: Therefore, the five elements represent the very form of God.
1: Ee panchabhutamule prati praniyindu kudanu atma swaroopamai alaruchunnadi.
0: The five elements are present in every being in the form of the spirit or the self.
1: Prati atma bhagavantuni yokka aakaram ganukane deenni atma gnana enamaha annaru.
0: The spirit or the self is the very form of the divine.
1: Itti divyamaina bhavyamaina navyamaina atma tattvamnu anyulu kana rakunda potunnadi.
0: Such an effulgent, such ever fresh, the new spirit is not known to many.
1: Kantiki kanipinchunadi,
0: that which is seen,
1: chevulaku vinipinchunadi,
0: that which is heard,
1: manasuku anipinchunadi,
0: which could be thought over,
1: divyatvanni kanipinchunadi,
0: and the divinity that becomes apparent,
1: jeevitanni kalipinchunadi,
0: and that makes our life,
1: mai marapinchunadi,
0: and makes you forget yourself.
1: Ee panchabhutamule.
0: The cause behind all these are the five elements.
1: Itti panchabhutamula yokka prabhavamu panchabhutamula yokka prasakti manavudu artham chesukunna antadikante daivamu marokudu kanaraadu.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman, the divine.
1: Kanukane bhur bhuvaha suvaha annaru.
0: Therefore it is said bhur bhuvaha suvaha.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: Padarthamul yokka praveshame.
0: It is to do with the matter.
1: Bhuha anaga vayu yokka cherikini.
0: Bhuha represents the combination of the air.
1: Deenine vibration antaru.
0: This is called vibration.
1: మూడవదే రేడియేషన్.
0: The third one is radiation.
1: ఇది పరమ జ్ఞానము.
0: This is the supreme knowledge.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
0: The significance of Dakshinamurti, who represents the symbolizes.
1: నాలుగు వేదములు యందు కూడాను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచమునకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: In fact, the four Vedas have been represented by four Mahavakyas and publicized all over the world.
1: Prajnanam Brahma.
0: The first one, Prajnanam Brahma.
1: Ayamatma Brahma.
0: Ayamatma Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: ఈ నాలుగు మహావాక్యములను వేదములు నాలుగు మహాసూత్రములుగా విభజించి లోకమునకు అందిస్తూ వచ్చినవి.
0: These four Mahavakyas represent the supreme principles of all four Vedic texts.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ప్రజ్ఞాన?
1: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
0: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్?
1: లేక శరీరంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతియా?
0: ఈజ్ ఇట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బాడీ?
1: కొన్ని దినముల నుండి తిరిగి మరుగుపడేటువంటి యొక్క జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ద నాలెడ్జ్ దట్ వుడ్ బి ఫర్గాటెన్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: అది నిరంతరము కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను చరణము లేని అచలనంగా ప్రవహించేటువంటి యొక్క ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ప్రజ్ఞాన ద సుప్రీమ్ నాలెడ్జ్ విల్ బి విత్ యూ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్. ఇట్ ఈస్ అన్షేకబుల్, అన్వేవరింగ్.
1: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు, కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
0: ద సుప్రీం నాలెడ్జ్ ఇస్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఫర్ ద
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది మార్పు చెందినటువంటిది.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: కూర్పు చెందినటువంటిది.
0: ఇట్ కెనాట్ బి మోడిఫైడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ షోస్ దట్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్.
1: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: This constant integrated awareness is present all over the body.
1: ఈ ప్రజ్ఞానమును కూడాను వాయు స్వరూపము అని కూడాను పేరు.
0: This prajnana is also ethereal.
1: అనగా వాయువు ఏ విధమైనటువంటి యొక్క సంచారం జరుగుతుండదో,
0: జస్ట్ యాజ్ ద విండ్ బ్లోస్ ఆల్ ఓవర్,
1: వాయువు ప్రవేశించినటువంటి యొక్క ప్రదేశము జగత్తులో కానరాదు.
0: As you know that there's no nothing in this world into which the air cannot get in.
1: కనుకనే ఈ వాయు స్వరూపమైనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎయిర్.
1: ఇటువంటి వాయువును సర్వత్రా ప్రసరింపజేసేటువంటి వాడు కనుకనే ఇతనికి వాయు స్వరూపుడు అని పేరు.
0: యాజ్ దిస్ విండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్, ది విండ్ ఇస్ డివైన్.
1: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
1: Bhuta bhavishyat vartamanavliyandu sarvakala sarvavasthaliyandu sarvatra ninninatvanti yokka divyatvanni enduku manavudu gurtinchukolekapothunnadu?
0: How is that man is not able to experience and realize the divinity which existed in the past, existing in the present, would exist in future, present in all states?
1: దీనిని వేదమునందు
0: దిస్ ఇన్ వేద
1: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాధమునందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ రిమైండెడ్ రికాల్డ్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీ మూమెంట్.
1: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి యందు కూడాను చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండేది ఉండలేనటువంటి దీనిగా రూపొందింపచేస్తున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది వన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వైబ్రేషన్ పల్సేటరీ అండ్ యాక్టివిటీ అండ్ ద మూమెంట్.
1: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: సచ్ డివినిటీ వై దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
1: తన యందు, తన వెలుపల, తన చుట్టూ, తనలోనూ అన్నిటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
0: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
1: లోకములో తనను తాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
0: In this world do we find any man who is in search of his own self?
1: అంతా తానే అయి ఉండి కూడాను తనను తాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానం.
0: Though he is the very self embodied, how is that he does know himself?
1: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
0: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
1: ఏదో ఒక ప్రదేశమునందు ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్.
1: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
0: హీ బీయింగ్ ద డివైన్ హీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్,
1: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
0: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క సేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
0: హీ సర్టన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
1: కనుక ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటకు వీలు కాదు.
0: దేర్ఫోర్ నో బీయింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవం నందు నరములు ఎందు ప్రాణతత్వంతో వెలుగుతూ ఉంటున్నవి.
0: యు ఫైండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఫ్లోయింగ్ ఆల్ త్రూ ద నర్వ్స్.
1: ఈ నరములు ఎందు సంచరించేటువంటి ప్రాణము దైవస్వరూపమే.
0: ద లైఫ్ దట్ సస్టైన్స్ ఆల్ దీస్ నర్వ్స్ ఈస్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
1: అదనే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: And he is Prajnanam Brahma.
1: అది ఏ అయమాత్మ బ్రహ్మ.
0: ద వెరీ సేమ్ థింగ్ కుడ్ బి పుట్ లైక్ దిస్, అయమాత్మ.
1: అనగా దీనిని మారుగు రీతిగా భావించుకున్నప్పుడు అయాం ఆత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: తత్వం అసి,
0: తత్వం అసి.
1: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను.
0: ఇన్ఫాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ విన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
1: తత్ అనగా బయటది.
0: Tat means that which is outer.
1: Tvam anaga lopaladi.
0: Tvam which is inner.
1: Lopala bayata rendinti endukudunu sancharincheetundi yokka divyatvame taanu.
0: The divinity is the one which is present exterior.
1: Antar bahichata sarvavyapya narayana sthitah annaru.
0: It only meant the divinity pervades all over.
1: కనుకొ అట్టి దైవత్వాన్ని మనం వెతకటం గాని కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం గాని ఇది ఒక వెర్రితనమే.
0: It is foolishness to be in search of God and to know him.
1: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవస్వరూపమే.
0: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్.
1: తన లోపల ఉన్నటువంటిది బయటికి మనకు కనిపిస్తూ ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్.
1: దీనిని రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్నారు.
0: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే, ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: ఇట్టి రియాలిటీ మన యందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
0: దట్ రియాలిటీ బీయింగ్ విత్ ఇన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing out.
1: రీసౌండ్ కోసం ఎందుకు మనం ఆశిస్తున్నాము?
0: What is it you want?
1: ఇది కేవలము ఒక వెర్రితనమే.
0: It is absolute foolishness.
1: అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానము తనయందు లేకపోవటం చేతనే.
0: Because that sacred supreme knowledge is not in you.
1: సర్వత్రా వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: Man is making an attempt to search for God outside.
1: కనుక ఈ యొక్క ప్రభా అనేటువంటి ఒక తత్వం లోపల,
0: in this principle of prabha,
1: అనగా ప్రతి మానవుని యొక్క దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
0: ప్రభవ ఇస్ నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
1: మొదటి నెల ప్రభవ.
0: ద ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
1: ప్రభవ అనగా ఏమి? తన ఎందున్నటువంటి దానిని ప్రచురింప చేయటమే ప్రభవ.
0: ప్రభవ మీన్స్ దట్ ఇమ్మనెంట్ లేటెంట్.
1: కాలస్వరూపుడు తానే.
0: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
1: కాల కాలాయనుడు తానే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ టైమ్.
1: కాల నియమితుడు తానే.
0: హీస్ ద టైమ్, ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలతరణ పని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్?
1: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడాను కనిపిస్తూనే ఉంటున్నాడు.
0: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
1: ప్రతి దాని ఎందు కూడాను మాస్టర్ గానే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద మాస్టర్ దేర్.
1: మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్ అన్నది.
0: మాస్టర్ ద మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
1: ఆ మాస్టర్ ను నువ్వు మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
0: సో యూ షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
1: సర్వేంద్రియములు కూడాను కేవలము బయట గోచరించేటువంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
1: ఇది నీరు,
0: దిస్ వాటర్,
1: ఇది అగ్ని,
0: దిస్ ఫైర్,
1: ఇది వాయువు,
0: ఇది
1: ఏ గాలి, ఇదంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ యు.
1: అన్నింటికీ తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
0: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అదే మాస్టర్ ది మైండ్.
0: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
1: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి కానీ
0: యూ షుడ్ బి ద మాస్టర్ మైండ్.
1: సర్వెంట్ కు నీవు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
1: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
0: కైక who has become submissive to the servant, what had happened to her?
1: Kaika, Kekaya Raju yokka bidda.
0: Kaika is the daughter of the king of Kekaya.
1: అలాంటి రాజకుమార్తె అయినటువంటి కైక,
0: ద కైకన్ ద ప్రిన్సెస్,
1: తన బానిసి అయినటువంటి మందరకు బానిసి అయిపోయింది.
0: హస్ బికమ్ ఏ స్లేవ్ టు హర్ ఓన్ సర్వెంట్.
1: ఆమె చెప్పినట్టుగా వినవిరిచింది.
0: షీ పేడ్ హీడ్ టు హర్ వర్డ్స్.
1: కనుకనే ఆమె సర్వస్వాన్ని కోల్పోయింది.
0: దేర్ఫోర్ షీ లాస్ట్ ఎవ్రీథింగ్.
1: కట్టకడమనికి పతిని కోల్పోయింది.
0: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
1: కన్న కుమారులకు ద్వేషం కలిగించింది.
0: అండ్ దట్ వాస్ రెస్పాన్సిబుల్.
1: లోకమునకు నిందనే చెప్పించుకుంది.
0: అండ్ దెన్ షీ వాస్ డిస్రిప్యూటెడ్.
1: కనుకనే ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకోవటం లేదు.
0: Therefore no one has the name of Kaika.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే ఇదే ఒక దోషము.
0: Kaika being a master herself, she has submitted to her own servant.
1: కనుకనే మనమంతా మాస్టర్స్మే.
0: We are all masters.
1: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
0: Everyone is the form of a master.
1: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
0: He is the master of the five elements.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
0: With one of the elements missing, he cannot be a master.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
0: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
1: Kanuka ee master anetunti vaadu prati anuvunandu kudanu kanamunandu kudanu kanipistune untuntadu.
0: Master is present in every atom and in every cell.
1: Deenini puraskarinchukoni ee vedam nandu ano raniyan mahato mahiyan.
0: Therefore the Veda declares that God is present in
1: anuvulo anuvuga unnadu ganamulo ganamuga untunnadu.
0: He is the smallest to the small and the biggest to the big.
1: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
0: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
1: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
0: హూ కెన్ విజువలైజ్ ద డివినిటీ?
1: ఎవడైనా చూడవచ్చును.
0: నోబడీ కెన్ సీ.
1: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
0: బికాజ్ హీ హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
1: పశ్యన్నపి చా నపశ్యతి, మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ యూ సీ ఇస్ డివైన్.
1: నీ వినేదంతా భగవంతుని యొక్క శబ్దమే.
0: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
1: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
0: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
1: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
0: ఆల్ దట్ యు డు ఇస్ ద డివైన్ యాక్టివిటీ.
1: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
1: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
1: సర్వము భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్,
1: ప్రతి క్రియ కూడాను భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
1: ప్రతి నాణము భగవంతుడే కనుక,
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ నర్వ్ ఇస్,
1: ప్రతి అణువు భగవంతుడే కనుక,
0: ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్,
1: దేనైనా చేయవచ్చును.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: కారణం
0: వై?
1: అంత తన స్వాధీనమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
1: ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరు లేడు.
0: దేర్ నో వన్ అబౌ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
0: ఎ పర్సన్ అన్ ఎస్పరెంట్,
1: జంతువును మరజన్మ దుర్లభం అన్నారు.
0: He said that human life is rare.
1: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: Human life is extremely rare.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human form.
1: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
0: There is no different form other than.
1: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
0: Everything is present within that form.
1: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదటి మనం గుర్తించుకోవాలి.
0: Therefore we should know the nature of a human form to begin with.
1: ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుండాలి.
0: ఎనీ సీక్రెట్ టెక్స్ట్, ద మైథాలజీ ఆర్ వేద ఆర్ ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్, ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
0: నాట్ దట్ ద ఫార్మ్ ఇస్
1: ఆయా రూపం యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
0: ద ఫార్మ్స్ వేరీ, ది ఫిజిక్ డిఫర్స్.
1: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
0: ఇఫ్ ఎ బఫలో వాంట్స్ టు వర్షిప్ గాడ్,
1: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోతే యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
0: ఎ బఫలో కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ బిగ్గర్ బఫలో ఫార్మ్.
1: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇదే భగవంతుడు అని పూజిస్తుంది.
0: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
1: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
0: Similarly, if a frog is to worship God, it would think of God in the form of a frog only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
1: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఏమైనా చేయవచ్చును.
0: హీ క్యాన్ డు ఎనీథింగ్.
1: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు, పరార్థం కోసం.
0: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
0: Everything is divine, whatever thought might be.
1: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా నువ్వు దోషం పట్టుటకు వీలు కాదు.
0: None can find fault with the will of God.
1: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వారు లేరు.
0: No one has seen God in full.
1: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
0: In fact, God
1: సర్వస్వరూపుడు పరమాత్ముడే.
0: He is all forms are his.
1: కనుకనే సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
0: We have to love these five elements.
1: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
0: And the love is present in all the five elements.
1: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి ఈ సత్యంతోనే శాంతిని మనం పొంది శాంతి చేతనే దైవత్వాన్ని మనం పొందొచ్చును.
0: వేర్
1: దేర్ ఈజ్ కాన్ఫిడెన్స్ దేర్ ఈజ్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth.
0: Where there is peace, there is truth.
1: Where there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: అనగా ఏమి, ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీ ముండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
0: When once you have got the confidence and so is your mother, you start loving her then.
1: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమని నీవు ఒక విశ్వాసమే లేకపోతే ఆమె నీవు ఏమాత్రము ప్రేమించవు.
0: If you have no confidence and faith that so is your mother, you can't love her.
1: పెండికి పూర్వము నీ భార్య ఎవరు?
0: Before your marriage, who is your
1: wife? ఎవరిని ప్రేమించవు.
0: You don't love anybody.
1: నీకు వివాహమైన తర్వాత
0: ఈమె
1: నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు. ఆమెనే ఒక వైఫ్ లైఫ్ గా భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ యువర్ వైఫ్.
1: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: దట్ ఫెయిత్ యూ షుడ్ డెవలప్ మోర్.
1: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యు గాట్ దట్ ఫెయిత్ యు కెన్ అటైన్ డివినిటీ.
1: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
0: విదౌట్ ఫెయిత్ యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్.
1: కనుక
0: సో
1: ప్రతి విషయమును కూడాను మొట్టమొదట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇస్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు డెవలప్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
0: విత్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
0: With this self-realization, you are prepared for self-sacrifice.
1: ఈ సాక్రిఫైస్ అంటే ఏమిటి?
0: What do you mean by self-realization?
1: అంతా నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
0: The self-sacrifice meant to know the self as everything.
1: భవనాన్ని చూస్తున్నాం మనం.
0: You see the mansion here.
1: కానీ చూచేది భవనమే కానీ.
0: You see only the building.
1: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
0: What is the foundation for
1: this? అదే ఫౌండేషన్.
0: The foundation is the basis.
1: ఆ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: The foundation is self-confidence.
1: ఈ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన
0: On this foundation of self-confidence,
1: self-satisfaction ని వాలు కడతాం.
0: This wall, the self-satisfaction is raised.
1: ఈ వాల్ పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూప్ వేస్తాం.
0: అండ్ దెన్ యూ పుట్ ద రూఫ్ ద సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూప్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్.
0: ద మూమెంట్ రూఫ్ సెల్ఫ్
1: అందులోనే నివసించడానికి వీలవుతుంది.
0: దేర్ లైస్ ద లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: రూప్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
0: నో వన్ కెన్ లివ్ ఇన్ ఏ బిల్డింగ్ విదౌట్ రూఫ్.
1: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
0: Therefore, self-satisfaction, self-realization, ultimately...
1: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
0: Man today has lost self-confidence.
1: ఇంక దేనిపైన విశ్వాసం తనకు? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాన్.
1: కనుకనే మొట్టమొదటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: దేర్ఫోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: అట్టి విశ్వాసం ఉండినప్పుడే దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
0: యూ కెన్ సీ దట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ బ్రిలియంట్ లైట్.
1: కాన
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ కూడా భగవత్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
1: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
0: వేరెవర్ యూ కమ్ అక్రాస్ ఫైవ్ ఎలిమెంట్స్ దేర్ యూ ఫైండ్ గాడ్.
1: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
0: విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్సెస్ యు ఆర్ గాడ్.
1: కనుకనే దైవం మనుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: మనిషి ఆకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ
1: మనిషి ఆకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
0: And God is in
1: దైవంకు ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
0: గాడ్ హ్యాస్ నో సెపరేట్ ఫార్మ్.
1: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
0: పీపుల్ థింక్ ఆఫ్ మెనీ ఫార్మ్.
1: దక్షిణామూర్తిని పెట్టారు.
0: హియర్ వి హావ్ దక్షిణామూర్తి.
1: అది వాళ్ళ భావ చిత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: వాళ్ళ ఊహ చిత్రమే.
0: ఇట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్.
1: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది రియాలిటీ.
1: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంది.
0: విత్ ఆల్ ది అట్రిబ్యూట్స్ యు ఫైండ్ ద హ్యూమన్ ఫార్మ్ దేర్.
1: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి?
0: సచ్ ఎ డివైన్ కాస్మిక్ ఫామ్, హౌ కెన్ యూ విజువలైజ్?
1: ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు.
0: ద బాడీ దట్ హస్ గాట్ ఫైవ్ ఎలిమెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, సో ఇట్స్ కాల్డ్ విశ్వ.
1: వి ప్లస్ స్వ ప్లస్ మమ్, విశ్వము.
0: వి ప్లస్ స్వ ప్లస్ స్వం.
1: విశ్వం అనగా ఏమిటి?
0: వాట్ యూ మీన్ బై విశ్వం?
1: అనేక రూపముల చేత,
0: విత్ వెరీ ఫార్మ్స్,
1: అనేక భంగముల చేత,
0: విత్ సో మెనీ ట్రాన్స్మెంట్స్,
1: అనేక వస్తువుల చేత,
0: సో మెనీ ఆబ్జెక్ట్స్,
1: అనేక అంగముల చేత,
0: సో మెనీ లెన్స్,
1: కల్పింపబడినటువంటిది విశ్వము.
0: ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫార్మ్స్.
1: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
0: దిస్ ప్రపంచ ద వరల్డ్ ఇస్ కాల్డ్ విశ్వము విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్.
1: దీన్ని సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అని వేదం చెప్తూ వచ్చింది.
0: ద వేదర్ డిస్క్రైబ్స్ దిస్ వే.
1: సహస్ర శీర్ష పురుష.
0: ఇట్ హాస్ ద పురుష.
1: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
1: అన్ని చేతులు కూడాను పరమాత్మని యొక్క చేతులే.
0: ద హ్యాండ్స్ ఆర్ డివైన్.
1: అందరి హృదయము పరమాత్మని యొక్క హృదయమే.
0: ఆల్ హార్ట్స్ ఆర్ హిస్.
1: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకుని లేకపోవటం చేత,
0: యాజ్ వి ఆర్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్,
1: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
0: కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్స్, దేర్ఫోర్ వి హావ్ హ్యూమన్ ఫీలింగ్.
1: కాదు కాదు,
0: నో,
1: ఆకారం మానవత్వమే కానీ
0: యు ఆర్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: నీవు దైవ స్వరూపుడే.
0: బట్ యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
0: హౌ డు యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్
1: ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్.
0: Have this idea that I am God. I am
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nenu Devamani.
0: I am God.
1: I am Atma Brahma.
0: I am Atma Brahma.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ee nalugu mahavakyamulo oka swarupamu nene.
0: The four mahavakyas are symbolized and represented in me.
1: ఈ మహావాక్యములు ప్రత్యేకంగా ఎక్కడో నేను కనిపించడం లేదు.
0: The essence of mahavakyas do not lie separate.
1: మన ఎందే కనిపిస్తున్నాయి.
0: You find me in you.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇది నా దేహము.
0: ఇస్ మై బాడీ.
1: ఇది నా మనసు.
0: ఇస్ మై మైండ్.
1: ఇది నా చెయ్యి.
0: మై హ్యాండ్.
1: ఇది నా కారు.
0: మై లెగ్.
1: బట్ హూ ఆమ్ ఐ?
0: దెన్ హూ ఆమ్ ఐ?
1: క్వశ్చన్ వేసుకో, నేనెవరు అని అనుకో.
0: పుట్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ?
1: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు.
0: యు సే దిస్ మై బాడీ.
1: దేహము నువ్వు కాదు.
0: యు ఆర్ నాట్ ద బాడీ.
1: నా దేహము, ఆ దేహము నీదిగా ఉంటుండాలి.
0: అండ్ ద బాడీ బిలాంగ్స్ టు.
1: ఇది నా కర్చీఫ్.
0: ఇస్ మై కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నేను కాదు.
0: ఖర్చీఫ్
1: వేరు, నేను వేరు.
0: ఖర్చీఫ్ ఇస్ సెపరేట్.
1: ఇది నా టంబ్లరు.
0: మై టంబ్లర్.
1: టంబ్లర్ వేరు, నేను వేరు.
0: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు.
0: సో ది ఆబ్జెక్ట్స్ ఆర్ సెపరేట్.
1: కానీ అన్నిటికీ నేనే మాస్టరు.
0: బట్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే,
0: ఈ
1: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా అన్ని కూడా అంతర్ధానం అయిపోతాయి.
0: వెన్ వన్స్ యూ నో ద మాస్టర్ అండ్ ద ప్రిన్సిపల్, యూ విల్ బి బియాండ్.
1: ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
0: అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ పాస్ బై.
1: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాము.
0: దే ఆర్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇది ఒక ప్లేట్.
0: దిస్ ఇస్ ఎ ప్లేట్.
1: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాం.
0: దిస్ ఇస్ యూస్డ్ యాస్ ఎ లిడ్ టు కవర్.
1: ఇది ఒక టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు పోసుకొని పెట్టుకుంటున్నాము.
0: దిస్ కంటైన్స్ వాటర్.
1: ఈ టంబ్లర్ వెండే.
0: టంబ్లర్ ఇస్
1: ఈ ప్లేటు వెండే.
0: ప్లేట్ ఆల్సో మేడ్ ఆఫ్ సిల్వర్.
1: స్పూను వెండే. తట్టా వెండి, అంతా వెండి.
0: ద ప్లేట్, ద టంబ్లర్ ఆల్ మేడప్ ఆఫ్ సిల్వర్.
1: కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: బట్ యూ కెనాట్ చేంజ్ ద సిల్వర్.
1: రూపాలు మార్చవచ్చును. అదే విధంగానే మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును.
0: హ్యూమన్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: వీడు బాలుడు, వీడు పిల్లవాడు, ఇతను మనిషి, ఇతను తాత,
0: ఇది గ్రాండ్ ఫాదర్
1: అంతా అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. ఈ రూపాలు మారిపోతున్నాయి. ఈ మారిపోయేటువంటి రూపాన్ని నీవు ఏమాత్రము నమ్మవద్దు.
0: Never go by the changing forms.
1: ఇంకా మనసు,
0: the mind,
1: మనసు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుండాలి.
0: Mind is like a mad monkey.
1: కనుకని ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు.
0: Don't follow the mind.
1: కనుకని ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది.
0: Body is a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad.
1: Don't follow the mind. Don't follow the body.
0: Don't follow the mind. Don't follow the body.
1: ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి ఒక తత్వము కాన్షియన్స్ ఉండాలి.
0: The basic foundation.
1: ఈ కాన్షియన్స్ ఆత్మ.
0: The conscience is this.
1: దాని నీవు నమ్ము.
0: You have full faith in that.
1: కేవలం దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవేనాటికైనా కూడా కొన్ని ప్రమాదములకు గురి అయిపోతావు.
0: డోంట్ రిలై ఆన్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
1: అయితే ఈ దేహమునకు, మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి.
0: హౌఎవర్ వి హావ్ టు డు అప్రోప్రియేట్ యాక్షన్.
1: ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి.
0: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ కట్టకడపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి.
0: అల్టిమేట్లీ యు హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్.
1: అది ఏ నీ ఆరవ స్వరూపము.
0: దట్ ఈస్ ద సిక్స్త్ ఫామ్.
1: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు.
0: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ సిక్స్ విచ్ యు డో నాట్ సీ.
1: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం.
0: ద పవర్, ద పల్సేటరీ యాక్టివిటీ విదిన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది ఏ ప్రజ్ఞానం? బ్రహ్మ.
0: దాట్ ఈస్ ప్రజ్ఞాన.
1: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
0: You are the very embodiment of prajnana.
1: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు.
0: It's not worldly.
1: భౌతికమైన జ్ఞానం కాదు.
0: Secular knowledge.
1: లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు.
0: Not the discrimination.
1: ఇవన్నీ కూడా నువ్వు ప్రకృతికి సంబంధించినటువంటి.
0: They are worldly knowledge.
1: ఇవంతా బుకిష్ నాలెడ్జ్.
0: That's all bookish knowledge.
1: కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ యందే ఉంటున్నది.
0: The true knowledge is within you.
1: అది నీ పుట్టుకతో పాటు అందుతో నేను కలిసి వస్తుంటుండాలి.
0: In fact, it follows you right from the time of
1: నీ పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు ఇది.
0: It's not the one that has come in between.
1: ఎప్పుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుంది. అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి.
0: The knowledge of the self is with you, in you, above you, around you,
1: below you. ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు?
0: Why is that you forget God who is present?
1: కనుకని ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
0: That's the reason why you face trouble.
1: ఈ భ్రమను నీవు పెంచుకుంటున్నావు.
0: You are deluded.
1: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుండాది.
0: You are carried away by illusion.
1: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
0: And this illusion.
1: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: This illusion is not something.
1: నా మాయా ఇతి మాయా అన్నారు. సా మాయా ఇతి మాయా.
0: సా మాయా ఇతి మాయా.
1: కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
0: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: ద పాసింగ్ క్లౌడ్.
1: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: టు కీప్ ఇన్ యూ ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ట్రూత్.
1: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించాలి.
0: యాజ్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: ప్రతి పాదుకు కూడాను భూమిపై సంచరించేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
1: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
0: The feet are on the lower side.
1: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
0: The head is very important.
1: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
0: All the crowns are on.
1: ఇంత విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోపోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
0: Such a head which is so superior cannot reach anywhere without the help of the feet.
1: అయితే ఇటువంటి శిరస్సును గుర్తించుకునే నిమిత్తమై భౌతికమైనటువంటి కొన్ని క్రియలు ఈ రకమైనటువంటి పూజలుగా నియమించారు.
0: To know the reality of the head, there are certain modes of worship of paduka or the feet.
1: ఈ పాదుకలు శిరస్సునంతా మోసేటువంటిది.
0: In fact, the feet bear the weight of the head.
1: ఈ చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయతాని.
0: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
1: ఈ యొక్క నేత్రములు చాలా ప్రధానమైనటువంటిది.
0: Eyes are important.
1: నేత్రములే లేకపోతే మనకు శాస్త్రమే అర్థం కాదు.
0: Without netra the eye you cannot go through.
1: దృష్టి లేకపోతే సృష్టి మనం చూడలేము.
0: Without drushti vision you cannot see the srushti creation.
1: కనుకనే మనం ప్రతిదాని కూడా ఒక నిమిత్తం మాత్రంగా ఉంచుకున్నాము.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్
1: అంతేకాని ఇవన్నీ కూడా ప్రధానం కాదు.
0: దే ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇవన్నీ కూడా ఫండమెంటల్ దీని కింద ఉండేటువంటివి.
0: దే ఆర్ ఆల్ ఫండమెంటల్.
1: కానీ అన్నింటికి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం ఆత్మతత్వమే. అదే ఆత్మ. అట్టి ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయి
0: forgetting the principle of
1: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్
1: మనం భ్రమిస్తున్నాము.
0: వి ఆర్ డెల్యూటెడ్.
1: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము.
0: వి మూవ్ అబౌట్.
1: చింతిస్తున్నాము.
0: వి ఆల్సో
1: విచారిస్తున్నాము. అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే.
0: అండ్ ఇస్ ద మైండ్ దట్ రెస్పాన్సిబుల్.
1: మన భ్రమనే దీనికంతా మూల కారణము.
0: దేర్ ఆర్ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ మనకు చిక్కడు.
0: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ద డెల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
1: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం బ్రహ్మ మన చేతిలో ఉంటాడు.
0: ద డే Brahma, delusion is given up, you can have Brahma.
1: Brahma anaga vishalatvamto koodinatunti vaadu.
0: Brahma represents vastness.
1: Vishnu anaga vishalatvanni penchukuneetunti vaadu.
0: Vishnu was expansive.
1: Kaabatti daivatvamunaku eppudu kodunu vishalatvame kaani sankuchitamaina bhavam kaadu.
0: God represents the vastness.
1: Nee sankuchitamaina bhavam cheta neevu bhagavantuni sankuchitanga bhavinchavachchu.
0: Since you are narrow, you consider God also as narrow.
1: అది యద్ భావం తద్ భవతి. నీ యొక్క సంకుచితమైనటువంటి నీకు సంకుచితంగానే కనిపిస్తుంది.
0: As is your feeling, so is your visualization.
1: భగవంతునికి విశాలమైనటువంటి భావము.
0: God is broad.
1: అనంతమైనటువంటి సంకల్పము.
0: Infinite will.
1: దీన్ని అర్థం చేసుకోవటం ఎవరికి చేత కాదు.
0: It's not possible for anybody.
1: అర్థం చేసుకోవడానికి చేత కానప్పుడు అనర్థాలుగా పెంచుకుంటారు.
0: Because you cannot know the artha, the meaning, you face
1: ఈ అనర్థము లోపల యథార్థాన్ని మర్చిపోతారు.
0: The yadartha significance is forgotten.
1: పదార్థాన్ని విశ్వసిస్తారు. కనుకనే ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పదార్థమును ఆధారం చేసుకోలేదు. ఆ పదార్థమే ఫండమెంటల్.
0: And that is fundamental.
1: ఇవంతా కూడా ప్రాకృతమైనటువంటి వస్తువులు.
0: ఆల్ అదర్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: ఈ ప్రాకృతమైనటువంటి వస్తువులను నీవు ఆధారం చేసుకోవద్దు.
0: డోంట్ గో బై ది ఫిజికల్ ఆబ్జెక్ట్.
1: వాటిని మనసులో ఉంచుకో.
0: కీప్ దెమ్ ఇన్ వ్యూ ఎనీవే.
1: ఈ జగత్తును దీన్ని నాటకం ఆడాలి.
0: The world you have got to do with them.
1: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి.
0: You have to discharge your duty.
1: నీ బాధ్యతని వహించాలి.
0: You have to discharge your responsibility.
1: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి.
0: Yes, you have to believe these things.
1: నిజంగా భగవంతుని విశ్వసిస్తే ఈ తుచ్చమైనటువంటి ఏమాత్రమే నీకు జ్ఞాపకం రావు.
0: When once you have faith in God, no other thought will get into you.
1: Anta panchabhutamule.
0: Everywhere you find five elements.
1: Ee panchabhutamuni yokka tattvanni mottamotta artham chesukunte daivattu manaku sulabhanga artham avutundi.
0: When once you understand the principle of five elements, you can also understand the principle
1: prema swarupulara
0: embodiments of love.
1: Ee panchabhutamulu kodanu
0: the five elements
1: manavuniki pradhanamainatundi pranamulu.
0: They are the life principles.
1: Ee pranamule lekundina
0: without this life
1: jeevitame ledu.
0: There's no life.
1: ఈ ఇందులో వాయువు అనేటువంటి ప్రాణము సర్వత్రా వ్యాపించేటువంటిది.
0: And this air is present everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: It is in you, with you, above you, below you, around you.
1: నీ సర్వత్రా ఉంటుంది కూడా మన చుట్టూ కూడా ఉండేది అది.
0: And it's around you also.
1: కానీ మనకు కనిపించదు.
0: But yet you don't see.
1: మనకు చేతికి చిక్కదు.
0: You cannot catch hold.
1: చిక్కకుండా పోయినంత మాత్రమున కనిపించకుండా పోయినంత మాత్రమున లేదు అని మనం విశ్వసిస్తాం.
0: As you cannot see, as you cannot catch hold of it, you cannot deny that.
1: కనిపించకపోయినంత మాత్రమున లేక పట్టడానికి వీలు కానంత మాత్రమున లేదు అని మాత్రం చెప్పకూడదు.
0: Though you cannot see, though you cannot hold it, you cannot.
1: తానే లేకపోతే నీవు ఎలా ఉన్నావు?
0: Without air, how do you live?
1: అది నీ శ్వాస.
0: That's your breath.
1: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం.
0: So long there's breath in you, శివం.
1: ఈ శ్వాసనే పోతే శవం.
0: Without this breath, it is శవం, the dead body.
1: కాబట్టి ఈ శ్వాసనే మనకు శివం.
0: Therefore this శ్వాస,
1: ఈ శ్వాసనే ఈశ్వర స్వరూపము.
0: And this శ్వాస,
1: ఈ శ్వాసనే నిజమైనటువంటి గాలి స్వరూపము.
0: And this శ్వాస is the air.
1: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడి యందు సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
1: కనుక
0: సో
1: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
0: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్.
1: ఆ ఆకారములు అన్ని కూడా మనం కల్పించుకున్నవే.
0: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్.
1: నాలుగు చేతులు పెట్టారు.
0: Four hands.
1: శంఖము చక్రము గద పద్మము నాలుగు పట్టారు.
0: And we have got all the four insignia.
1: భగవంతుడికి నాలుగు చేతులు పుట్టాయా?
0: Do you think God has four hands?
1: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనో పెట్టిండి వచ్చును కదా.
0: If God is to have four hands, he can be put in an exhibition.
1: కాదు కాదు.
0: No.
1: భగవంతుడికి సర్వశక్తిమయుడు అని గుర్తింపజేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు. ఒక చేతిలో శంఖము, ఆ శంఖమే శబ్ద బ్రహ్మము. ఇంకొక చేతిలో చక్రము, ఆ చక్రమే కాలచక్రము. కాబట్టి ఈ శబ్దము కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
0: The sound and the time are in the hands of God.
1: ఇంకొక చేతిలో గద, గద అనగా బలము. బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
0: Stands for strength, which is in the hands of
1: హృదయము, పద్మము.
0: The lotus stands for
1: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
0: Also in the hands of God.
1: ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై
0: to make you understand the
1: ఈ విధమైన ఆకారములను నిర్మించుకుంటూ వచ్చాయి.
0: These forms are there.
1: కనుక ఈ ఆకారములు కాదు, మానుష ఆకారమే శాశ్వతమైన ఆకారము.
0: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
1: అటువంటి దైవం మానుష రూపేణ.
0: గాడ్ ఇస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
0: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
1: ఏది పవిత్రమైనటువంటిదో,
0: విచ్ ఇస్ సేక్రెడ్,
1: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
1: ఏది సర్వాధారమైనటువంటిదో,
0: యాజ్ ఎ బేసిక్
1: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
1: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
1: అప్పుడే నీవు మానవుడైపోతావు.
0: దెన్ ఓన్లీ యు కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్?
1: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
0: వన్ హూ హస్ గాట్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
0: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
1: సంకల్పించుకునేటువంటి మనసు,
0: ద మైండ్ దట్ థింక్స్,
1: చెప్పేటువంటి నాలుక,
0: అండ్ ద వర్డ్ దట్
1: చేసేటువంటి పని చేతులు,
0: అండ్ ద హ్యాండ్స్,
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
0: ద హార్మనీ ఆఫ్ ది థాట్ వర్డ్ అండ్
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
1: ఏది సంకల్పించావో
0: దట్ విచ్ ఇస్ థాట్,
1: దాన్ని నీవు నోటితో పలుకు,
0: మస్ట్ బి సే.
1: ఏది నోటితో పలికావో
0: దట్ విచ్ ఇస్,
1: దాన్ని నీవు చేతులతో చేయి,
0: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
1: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
0: ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ది డివినిటీ, ద త్రీ.
1: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేసుకుని అది నీ దైవత్వం.
0: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
1: ఇలాంటి దైవత్వాన్ని,
0: సచ్ ఎ డివినిటీ,
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
0: హిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
0: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
1: కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: కాలాయన మహా,
0: గాడ్ ఇస్ టైం.
1: కాలకాలాయన మహా,
0: ఇస్ మాస్టర్ ఆఫ్
1: టైం. కాలదప్రమాయన మహా,
0: కంట్రోలర్,
1: కాలాతీతాయన మహా, కాల స్వరూపాయన మహా, కాల నియమితాయన మహా, అంత కాలమే.
0: గాడ్ ఇస్ టైం, ట్రాన్సెండ్స్ టైం, ద మాస్టర్.
1: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
1: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
0: పరితపించడం?
1: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ ఈ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని విశ్వసించు.
0: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ సీక్రెట్ యు కెన్ అండర్స్టాండ్.
1: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
0: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
1: హస్తం, భూషణం, దానం.
0: The hand has got the special jewel of charity.
1: ఇంతకంటే గొప్ప ధనం మనకేం కావాలి?
0: What else?
1: హస్తస్య భూషణం దానం.
0: And then the jewel.
1: దానం చేసేటువంటి హస్తమే నిజమైనటువంటి అలంకారం.
0: And the charity is the true decoration.
1: సత్యం కంఠస్య భూషణం.
0: And the truth is the decoration.
1: మన కంఠం ఉండేటువంటిది ఏమిటి? నెక్లెస్లు వేసుకోవడానికి కాదు.
0: Necklace is not the true decoration.
1: సత్యస్య భూషణం. సత్యం చెప్పడానికే మన కంఠము.
0: And this is gifted only to utter truth.
1: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
0: విత్ ఆల్ దీస్ జ్యూవెల్స్ వి ఆర్ బోర్న్ విత్ దెం, బట్ వి వాంట్
1: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మన ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
0: ఫర్గెటింగ్ దిస్ గాడ్ గివెన్ భూషణ, ద జ్యువెలరీ, వి ఆర్ ఫర్గెటింగ్ గాడ్, దేర్ ఫోర్ వి ఆర్ సబ్జెక్టింగ్ అవర్ సెల్ఫ్ టు దూషణ ఆర్ అక్యూజేషన్.
1: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు. మన కంఠం ఉండేటువంటిది ఏమిటి? నెక్లెస్లు వేసుకోవడానికి కాదు.
0: నెక్లెస్ ఇస్ నాట్ ద ట్రూ డెకరేషన్.
1: సత్యస్య భూషణం. సత్యం చెప్పడానికే మన కంఠము.
0: అండ్ దిస్ ఇస్ గిఫ్టెడ్ ఓన్లీ టు అట్టర్ ట్రూత్.

0: దేవుని యొక్క అలంకారము.
1: దిస్ ఇస్ ద ట్రూ భూషణ.
0: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
1: ఇట్స్ నాట్ ద అపరల్ దట్ యు పుట్ ఆన్.
0: నేచురల్ ఇది.
1: యూ షుడ్ హ్యావ్ నేచురల్
0: జ్యువెలరీ. దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
1: దట్ యు షుడ్ గో బై దట్.
0: ప్రేమ స్వరూపులారా, మీ అందరి యందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
1: లవ్ ఇస్ కామన్ యూనిఫామ్.
0: ప్రేమకు మార్పే లేదు.
1: లవ్ హ్యాస్ నో చేంజ్.
0: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణం అవుతున్నారు?
1: విత్ ఆల్ ది సీక్రెట్ లవ్ లేటెంట్ ఇన్ యు, హౌ ఇస్ దట్ యు ఆర్?
0: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంట్లో పోయి నిందలకు పాల్పడుతున్నారు.
1: లవ్ ఇస్ పుట్ టు సెల్ఫిష్ గ్రౌండ్స్, దేర్ఫోర్ యు ఆర్ క్రిటిసైజ్డ్. పుట్ టు బ్లేమ్.
0: నిందలకు పాల్పడకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు బ్లేమ్.
0: పది మంది కూడా నువ్వు సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఎర్న్ ఏ గుడ్ నేమ్. పీపుల్
0: నీ దేహం అంతా సర్వం అద్భుతం గావించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు సాక్రిఫైస్ ఆల్ యువర్ లైఫ్.
0: దైవత్వంగా నీవు భావించాలి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇస్ డివైన్.
0: నీ దైవాధారమైనటువంటి యొక్క దేహము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ డిపెండ్స్ ఆన్ గాడ్.
0: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
1: వై షుడ్ వి మేక్ అవర్ బాడీ అన్సేఫ్.
0: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
1: వాట్ ఎవర్ యు డు, డు గుడ్.
0: డు గుడ్,
1: డు గుడ్,
0: డోంట్ డు ఈవిల్. See no evil.
1: See no evil.
0: See what is good.
1: See what is good.
0: Hear no evil.
1: Hear no evil.
0: Hear what is good.
1: Hear what is good.
0: Talk no evil.
1: Talk no evil.
0: Talk no evil. What is good.
1: Talk what is good.
0: Chetulu. Do no evil. Do what is good.
1: Do no evil. Do what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: మనకి ఇచ్చినటువంటి సర్వ అంగములు కూడా నువ్వు పవిత్రం గావించుకోవాలి.
1: All the limbs of our body should be made sacred.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నువ్వు పనిచేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
1: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది.
1: దేర్ విల్ బి ట్రేసెస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థం కూడా ఉండాలి.
1: ఇట్స్ నీడెడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సముద్రంలో పోయి మనం చేరినాము.
1: You are near the ocean.
0: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
1: And you drown yourself.
0: కానీ ఈ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తించుకొని వస్తారు.
1: As is the size of the container, so will be the amount of water that you collect.
0: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
1: The amount of water would be proportional.
0: ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
1: యు వాంట్ దిస్ వాటర్ ఆఫ్ బ్లిస్ మోర్ అండ్ మోర్, హావ్ బిగ్గర్ కంటైనర్.
0: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉంటారు కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
1: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
1: సచ్ లవ్ యూ షుడ్ ఫాలో.
0: ఈ లవ్ ను మనం పెంచుకొని పది మందికి పంచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
1: దేర్ లైస్ ద ట్రూ సాక్రిఫైస్ ఇన్ హ్యూమన్.
0: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో పవర్ వుడ్ కన్ఫర్ యూ మోర్
0: దాన్. మనం అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
1: ఎవ్రీథింగ్ హస్ గాట్ టు బి సాక్రిఫైస్డ్.
0: అంతా భగవంతుండే.
1: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు.
0: మనం ఇచ్చేది ఏమి లేదు.
1: నథింగ్ ఆఫ్ యువర్ ఓన్.
0: కాబట్టి ఏ హృదయము నసికితవు ఈశ నాకు.
1: ఓ గాడ్, దట్ గాడ్ యువర్ గిఫ్ట్ దట్
0: మగిలి దానిని అర్పించు మహితమూర్తి.
1: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యూ.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యూ.
0: అంజలిక్టింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
1: యాక్సెప్ట్ మై హంబుల్ సాల్యుటేషన్స్.
0: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
1: దట్ ఇస్ ది ట్రూ.
0: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
1: దట్ హార్ట్ గాడ్ యు హావ్ గిఫ్టెడ్ మీ, ఐ యామ్ గివింగ్ ఇట్ టు యు నౌ.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు,
1: ది మోడర్న్ మ్యాన్,
0: ఈనాటి మేధావి,
1: ది ఇంటెలెక్చువల్
0: అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
1: డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్
0: ఎంత చదువు చదివినప్పటికీ
1: దో ఇస్ ఆన్ ఎడ్యుకేషన్
0: హీన గుణములు మానలేడు.
1: హి విల్ నెవర్ గివ్ అప్ మీ నాట్.
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ మేక్ హిమ్ ఆర్గ్యుమెంటేటివ్.
0: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
1: వై డు యూ స్టడీ?
0: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు ఈక్ అవుట్.
0: కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి.
1: హావింగ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ యూఆర్ గోయింగ్ టు డై అల్టిమేట్లీ. స్టడీ.
0: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యూ విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
0: వీడు నిజంగా మనిషే కాదు.
1: అండ్ హిస్ నాట్ హ్యూమన్.
0: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
1: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ నో డౌట్.
0: ప్యూర్ హార్ట్.
1: ప్యూర్ హార్ట్.
0: పూర్ణ మనః. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చితే.
1: యు షుడ్ హావ్ ప్యూర్ హార్ట్, దట్ విచ్ ఇస్ ఫుల్.
0: నీ హృదయం అనేటువంటిది పూర్ణంగా తయారు చేసుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ బి టోటల్ అండ్ ఫుల్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.

0: ఇంకా మానవత్వం లోపల కన్నులను ఇచ్చాడు.
1: God has given his eyes.
0: కన్నులను ఇచ్చిన ఎందుకు తెలుసా? అన్ని చూటే చెందుక.
1: You know why eyes are given? To see everything.
0: కాదు కాదు, దైవత్వాన్ని చూచేందుకు.
1: You should see God.
0: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా కన్నులు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
1: In front of God you close your eyes and meditate. It is artificial.
0: వీడు ఏ జన్మంలోనో గుడ్డివాడై ఉన్నాడు.
1: He must have been blind in the last life.
0: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
1: Or in future he is going to be.
0: కనుకనే దైవం ముందు ఉండి కూడాను కన్నులు మూసుకోవటము ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
1: పని. Therefore it is not proper to close your eyes in front of God.
0: కన్నులు తెరిచి చూడు.
1: Open your eyes.
0: ఈ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
1: ఆల్సో ఓపెన్ అప్
0: ఈ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
1: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
0: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెచ్చుకుంటాయా? నాలుగు నిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై టంగ్ ఇస్ గివెన్?
0: దీనికి రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా.
1: ఇస్ ఇట్ మెయిర్లీ టు టేస్ట్ ఆల్ ద డెలికసీస్ అండ్ ప్రిపరేషన్?
0: కాదు కాదు కాదు కాదు. కైలాసవాసిని 106 పరిగేది నీకు.
1: టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
0: ఒక నామాన్ని నీవు పలుకు.
1: చాంట్ హిస్ నేమ్.
0: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
1: థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: పరులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
1: అండ్ మేక్ అదర్స్ హ్యాపీ బై యువర్ వర్డ్స్.
0: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
1: స్పీకింగ్ ఫ్యాకల్టీ ఇస్ గివెన్.
0: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: యువర్ వర్డ్స్ షుడ్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
1: హర్ట్ ఎనీబడీ.
0: మృదుమధురమైన మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కానీ కొంతమంది మృదుమధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
1: దో ఇట్ ఇస్ సెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది వాళ్ళ కర్మ.
1: ఇట్ ఇస్ దేర్ ఫేట్.
0: కనుకనే నాట్ ఫేట్.
1: ఫేట్ ఫేట్
0: ఫేట్. కనుక వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు.
1: లెట్ దెం లిసన్ ఆర్ నాట్.
0: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
1: దేర్ఫోర్ స్పీక్ ఇన్ ఎ ప్లీజింగ్.
0: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
1: యు షుడ్ అచోర్ ఆల్వేస్ డివైన్.
0: ఆ పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుండు.
1: ఇట్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ మెయింటైన్ సైలెన్స్.
0: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
1: వెన్ యు ఆర్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
1: ద వర్డ్స్ అండ్ ద లుక్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: We are so foolish in our activity because we are not understanding God and his nature.
0: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
1: The one who has realized God will never be foolish.
0: తానే దైవంగా ఉన్నాడు.
1: He himself is God.
0: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి.
1: If he knows that he is God, he has to know someday.
0: అప్పుడే పూర్ణ మానవుడైపోతాడు.
1: Then only be a human being.
0: పూర్ణమైనటువంటి పని మనం చేయాలి.
1: And then whatever you do must be full.
0: ఒకానొక సమయం లోపల ఇటీ లోపల
1: at one time he
0: violent చేసేటువంటి మెరడ్ ఉండేటువంటి వాడు.
1: There is one who used to make violent.
0: అతని పేరు ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
1: ఆంటోనీ యూస్ టు మేక్ వైలెన్స్.
0: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ ను పూర్తి చేయలేకపోతున్నాడు.
1: ఇట్ టేక్స్ వన్ ఇయర్ టైమ్ టు మేక్ ఏ వయలిన్.
0: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
1: ఫ్రెండ్స్ కే
0: ఏమో బ్రదర్
1: బ్రదర్.
0: ఒక సంవత్సరం ఒక వయలిన్ నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
1: ఇఫ్ యూ టేక్ వన్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ కెన్ యూ క్యారీ అవుట్ యువర్ లివింగ్?
0: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలనా?
1: డు యూ రిక్వైర్ వన్ ఇయర్?
0: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
1: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: అప్పుడు ఆయన చెప్పాడు అంటోనీ.
1: దెన్ అంటోనీ సెడ్
0: బ్రదర్
1: బ్రదర్
0: నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
1: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్స్.
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ హోల్.
0: కాబట్టి నేను చేసే వైలెన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
1: There should not be any other faults in that what I mean.
0: ఎవరు దీనిని తప్పు పట్టకూడదు.
1: Nobody should point out.
0: అంత పరిపూర్ణమైనటువంటి ఒక వైలెన్ గా చేయాలి.
1: So I should make a perfect violin.
0: కనుకని ఆనాటి నుంచి నేటి వరకు ఆంటోనీ వైలెన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కలిగింది.
1: Right from those days till now, Anthony violin is famous and popular.
0: అదే విధంగానే మనం ఏది చేసినా గానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: God is perfect and full.
0: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైనటువంటిగా చేయాలి.
1: We should do in such a way as to please God.
0: అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది.
1: Then only your life would be redeemed.
0: నేను చేసే పనులంతా కూడాను
1: what all that I do
0: పనులకంతా కూడాను హితంగా ఉంటుండాలి.
1: Must be acceptable to others.
0: అప్పుడే వారికి నేను సన్నిహితుడైపోతాను.
1: Then I would be intimate to them.
0: కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను.
1: So I could be a friend to others.
0: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేట్టు చేయాలి.
1: If I am to be friendly with you, all my actions.
0: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.
1: Doesn't matter even if you offer a morsel of food, it should be served.
0: మనం చేసే పని ఎందుకు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైన అర్థం చేసుకుని మనం పని చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిమినేషన్.
0: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఫ్రెష్ వీరిస్తాడు.
1: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
0: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను,
1: భగవాన్
0: పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
1: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
0: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడాను అక్కడ తప్పు అయిపోతుంటాయి.
1: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్.
0: కానీ వాడు గోల్డ్ స్మిత్,
1: గోల్డ్ స్మిత్
0: ఇది లైఫ్ స్మిత్.
1: లైఫ్ స్మిత్
0: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి. మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి. చేయించుకున్న వాడు తృప్తి పడాలి, చేసిన వారికి తృప్తి కలగాలి. అది నిజమైనటువంటి యొక్క తృప్తి.
1: దాట్ ఈస్ ది ట్రూ సాటిస్ఫాక్షన్.
0: తృప్తి, తృప్తి, తృప్తి.
1: The satisfaction, the content.
0: ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు.
1: The true bliss lies in satisfaction.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: విద్యార్థినిలారా,
1: boys and girls,
0: ఈనాటి పిల్లలు మీరు,
1: రేపటి
0: దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును. కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
0: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
1: యూ షుడ్ హావ్ సీక్రెట్ కండక్ట్ ఫ్రమ్
0: పవిత్రమైనటువంటి యొక్క చర్యలు కూడా మీరు పెంచుకోండి.
1: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారు అవుతారు.
1: దెన్ యూ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ rarest of all.
0: దీనికంటే మించింది ఏమిటి?
1: ఉపనిషత్తులో
0: చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు.
1: Man is most important.
0: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీల్లేదు.
1: వాల్యూ ఆఫ్ ద మ్యాన్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: మీరు బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
1: You compare yourself with gold.
0: వజ్రాలకు బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
1: Who is attaching value to the gold?
0: మనిషి ఇస్తున్నాడు.
1: Man attaches value.
0: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man the gold is valuable, so also the diamond.
0: మనిషి విలువ కడితేనే బంగారాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man gold is costly.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: కనుకనే మానికంటే మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
1: There is no other greater valuable
0: person
1: than man.
0: చేసుకోకూడదు.
1: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
0: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
1: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్ పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
1: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
0: ఆ నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది.
1: క్లీన్స్ ది డర్ట్.
0: నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
1: అండ్
0: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
1: సెల్ఫిష్ మ్యాన్
0: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
1: మూవ్స్ ఇన్ సొసైటీ.
0: పవిత్రంగా ఉన్నటువంటి యొక్క సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
1: హి ఆల్సో స్పాయిల్స్ ది సేక్రెడ్.
0: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
1: వై? బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కనుక సెల్ఫిష్ ఉండాలి.
1: యూ క్యాన్ బి,
0: కానీ దానికి ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: షుడ్ బి అండర్ కంట్రోల్ లిమిట్.
0: ఇంత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
1: బట్ ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ లిమిట్లెస్లీ, ఇట్స్ డేంజరస్.
0: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
1: యూ షుడ్ అండర్ టేక్ సెల్ఫ్లెస్ యాక్టివిటీ.
0: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
1: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్స్.
0: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
0: మనిషి, మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
1: మ్యాన్ మనిషి సుప్రీం.
0: మనిషి,
1: మనిషి,
0: మనిషి,
1: మనిషి.
0: తిప్పి పెడితే సినిమా.
1: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
0: మనిషి సినిమా.
1: మనిషి సినిమా.
0: సినిమా మనుషులు అయిపోతున్నారు.
1: సినిమా మనిషి.
0: కానీ నిజమైన మనుషులు కావాలి.
1: మానవ, మానవ,
0: మా అనగా జ్ఞానము,
1: మాయా,
0: నా అనగా లేకుండా,
1: విదౌట్,
0: వా అంటే వర్తించడం.
1: కండక్ట్యూర్
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
1: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
1: యు షుడ్ బి సచ్ మానవస్ ఆర్ హ్యూమన్స్.
0: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది.
1: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృశ్యంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: be demonstrated to the rest of the world.
0: ee naadu prapancham chaala ayomaya sthitilo untundadi.
1: The world is in a confused state today.
0: Ekkada poyina ashanti.
1: Everywhere there is restlessness.
0: Ekkada chusina dukkame.
1: There is misery.
0: Ekkada chusina paapame.
1: There is sin.
0: Ekkada chusina kroorame.
1: There is wickedness.
0: ilanti paristhithilo meeraina bayal deri deenni shanti parchali.
1: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
0: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
1: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: నీ ఎందే ఉంటున్నది.
1: పీస్ ఇస్
0: విత్ యు. నీవే శాంతి స్వరూపుడవు.
1: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
1: యువర్ పీస్ అంటూ యువర్ సెల్ఫ్ బట్ యువర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
0: దీనికంతా మూల కారణము స్వార్థమే.
1: Everywhere we find self,
0: స్వార్థాన్ని త్యజించు,
1: sacrifice your
0: పరాత్మని వరించు,
1: and then
0: పరాత్మలో చేరిపో.
1: Be spiritual and understand the reality.
0: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
1: And that is the secret of human life.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
1: And you also appreciate the sacred feelings and thoughts.
0: ఇందులో కూడా స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
1: We find people who are selfish.
0: ఎడ్యుకేషన్ పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: ఎర్లియర్ టైమ్స్ ఎడ్యుకేషన్ వాస్ సెల్ఫ్లెస్.
0: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: హెల్త్ కేర్ వాస్ సెల్ఫ్లెస్.
0: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
1: హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హావ్ బికమ్ బిజినెస్ సెల్ఫిష్ టుడే.
0: పది మందికి మంచిని బోధించాలి.
1: Teach good to others.
0: పది మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
1: And see that people will be healthy around you.
0: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని హాస్పిటల్ కట్టేస్తున్నారు.
1: Hospitals are constructed on selfish grounds to earn more and more.
0: 10 కోట్లు ఆసుపత్రి రూపాయలు కట్టించేస్తే 100 కోట్ల వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
1: The hospital is built at a cost of 10 crores. They expect 100 crores return.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
1: if a school is built today,
0: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
1: కిండర్ గార్డెన్ చైల్డ్,
0: ఆ స్టేజ్కి పోయినప్పుడు నువ్వు వాడికి 20 or 25,000 ఫీజు కట్టాలి.
1: గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్.
0: ఇలాంటి వాళ్ళు పాపం వేరే వాళ్ళు ఏ గతి పెడతారు?
1: దే హావ్ టు పే వెరీ హై అమౌంట్.
0: ఇలాంటప్పుడు చదువుకంతా కూడా నువ్వు డబ్బు అయిపోయింది.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ బిజినెస్.
0: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
1: మనీ ఫర్ హెల్త్.
0: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
1: టుడే స్పిరిచువాలిటీ హస్ బికమ్ బిజినెస్.
0: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
1: స్పిరిచువాలిటీ షుడ్ బి ఫ్రీ.
0: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
1: అండ్ షేర్ ద లా.
0: కనుకని ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్లు మనం ప్రారంభించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్.
0: ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: దైవ పేరు కూడా పాడైపోతుంది.
1: యూఆర్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక
1: సో
0: ఎంతవరకు అంతవరకు ఖర్చులు అయినంత మనం తీసుకోవచ్చును.
1: ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
0: అయితే నాకు చేసేటువంటిది నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
1: యూ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ స్వామి. యూ హావ్ నో ఎక్స్పెన్సెస్ అట్ ఆల్. హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి.
0: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
1: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
0: ఇక్కడికి రావడానికి భోజనానికి తినడానికి అంత ఖర్చులు పెడతారు.
1: దే కమ్ హియర్.
0: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
1: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
0: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వేల అని పెట్టకూడదు.
1: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
0: ఏమిటి మనకి మెంబర్షిప్? ఆధ్యాత్మంలో ప్రేమనే దీనికి మెంబర్షిప్.
1: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
0: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్ హైయర్ దాన్ లవ్.
0: కనుక ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
1: దేర్ ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
0: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
1: బట్ ఇట్ ఇస్ బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు
1: చేసినట్టే.
0: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to establish institutions which are totally free of cost.
0: ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
1: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
0: అందరికీ తెలుసు, ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
0: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్
0: ఎనీథింగ్. అంతా ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
0: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
1: హాస్పిటల్ ఇస్ ఆల్సో.
0: ఆపరేషన్ అంతా ఫ్రీ.
1: ఆపరేషన్స్
0: మందులంతా ఫ్రీ.
1: మెడిసిన్స్ ఫ్రీ.
0: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము. నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
1: In fact, if your motive is good, everything will follow you easily.
0: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
1: If you have the money as a motive, you will get a bad name.
0: మనీ వైపుని మనం పోకూడదు.
1: You should never go along.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి.
1: That morality you have to.
0: ఆధ్యాత్మిక సంస్థల యందు
1: స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్
0: అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కలెక్ట్ మనీ.
0: ఆత్మకి ఎంత విలువ?
1: వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ద సెల్ఫ్?
0: దీని విలువ ఇచ్చేవాడెవరు?
1: హూ కెన్ ఎస్టిమేట్?
0: కాబట్టి దీనికి విలువనే లేదు.
1: ఇట్ హస్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ ఎస్టిమేట్.
0: అప్రమేయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్
0: ప్రమాణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ మెజర్.
0: అలాంటి ప్రమాణమే దీనికి లేదు. అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణం అవుతుంది. ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపున తిరుగుతుంది. అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది. ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే. ఏ పేపర్ చూసినా గానీ భయంకరమైనటువంటి వార్తలే.
1: ఎవ్రీ పేపర్ షోస్ యూ ఆల్.
0: కనుకనే మనము భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి. మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
0: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
1: మేక్ ఎవ్రీబడి పీస్ఫుల్,
0: మీరు కూడా శాంతిగా జీవించి
1: యు లివ్ ఇన్ పీస్,
0: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
1: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్,
0: శాంతి జీవితాన్ని గడుపు.
1: అండ్ వి షుడ్ లీడ్
0: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
1: వి షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
0: ఆంటోనీ మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటిగా ఉండాలి. కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైనటువంటి కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన. ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది.
1: To 10 people at least, that is good.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
1: That is a true life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ప్రేమ చేతనే
1: through love.
0: మీ విద్యను కలిపి
1: you spend your time.
0: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి
1: and you do your job.
0: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి
1: and also face
0: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి
1: and uphold the prestige and the glory of this country.
0: ప్రేమ ముదిత మనసే కహో.

సవరి రామన భక్త జనర జీవన జన భక్త జనర జీవన జన

0: Sairam, dear listeners, one of the key messages from the sacred text, Bhagavad Gita, is that we have the right only to perform action, but not to the results, for they are in God's hands. In today's discourse, Baba focuses on this important life lesson. He urges us to perform our duties and not to expect anything in return. Let us now listen to the divine discourse by Bhagwan Baba delivered on the 25th of December 1999 in Prashanti Nilayam during the Christmas celebrations.
1: Janma cheta narulu, janma cheta janulu, parisuddha hudayulai. జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే, పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు, అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు. సమత మమత మనుజ హక్కు కాదే, సమత మమత మనుజు హక్కు కాదే, మనుజు హక్కు కాదే.
2: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Janminchagane manavuni hrudayamu నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థంగా నివసిస్తూ ఉంటాడు.
2: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: క్రమక్రమేణ పరిసరముల యొక్క వాతావరణము, స్నేహితుల యొక్క సంబంధము ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశీల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
2: As time passes by, the environment, the company, make him lose his character.
1: ఎట్టి దోషములు లేక, ఎట్టి అపచారములు లేక, ఎట్టి వాంఛలు లేక, నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుడు హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత.
2: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
1: మానవుడు చెడిపోవటం కాని బాగుపడటం కాని ఈ పరిసరము యొక్క ప్రమాణము, స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలం గావిస్తుండాలి.
2: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, ద కంపెనీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద టోటల్ లాస్ ఆఫ్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఇది ఒక పేపర్.
2: దిస్ ఈజ్ ఎ పేపర్.
1: ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుండాలి.
2: ఇట్స్ క్వైట్ స్టడీ అండ్ ప్యూర్.
1: ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్ లో లేదు.
2: దేర్స్ నథింగ్ బ్యాడ్ నార్ ఫౌల్ స్మెల్ దేర్.
1: కానీ ఇదే పేపర్ నందు ఇది కెమక్రమేణ మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
2: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేపర్ అండ్ థ్రో ఇట్ ఇన్ ద డస్ట్ బిన్, ఇట్ గోస్ టు ది మున్సిపల్.
1: క్రమక్రమేణ ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
2: లేటర్ ఇట్ విల్ గో టు ద షాప్ వేర్ స్వీట్స్ ఆర్ సోల్డ్.
1: ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణ ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది.
2: లేటర్ యాజ్ దిస్ సేమ్ పేపర్ ఈజ్ యూజ్డ్ టు ప్యాక్ పకోడా ఇట్ విల్ హ్యావ్ ద స్మెల్ దేర్.
1: ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంత పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ పేపర్ ఈజ్ యూజ్డ్ టు ప్యాక్ డ్రై ఫిష్ ఇట్ విల్ హ్యావ్ ద స్మెల్ ఆఫ్ ద డ్రై ఫిష్.
1: ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
2: ఇది సేమ్ పేపర్ యూజ్డ్ టు ప్యాక్ ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపరా కారణం?
2: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
2: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
2: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
2: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటామో ఎట్టి పదార్థముల యొక్క స్నేహముతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
2: యాజ్ ఇస్ ద కంపెనీ దట్ యు జాయిన్ నేచురల్లీ యు క్యారీ ది ఎఫెక్ట్.
1: కనుక మానవుడు మంచి సంబంధాన్ని మంచి సంపర్కాన్ని మంచి పదార్థములను ఆశించాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ద గుడ్ మెటీరియల్ అండ్ గుడ్ కంపెనీ.
1: ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు.
2: As you join the good company, you reach exalted heights.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత సంపర్కము చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతూ ఉంటుండాలి.
2: Therefore, the good and bad depends upon the company you join.
1: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారి.
2: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
2: ఇట్ ఈస్ ద బ్యాడ్ కంపెనీ ఫ్రెండ్షిప్ దట్ రూయిన్స్ యువర్ లైఫ్.
1: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రము విచారించరు.
2: హీఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఈదర్.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
2: ఇట్స్ ఎసెన్షియల్ టు ఎంక్వైర్ అండ్ మేక్ ఫ్రెండ్షిప్.
1: కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెట్ ఇట్ ఇస్ దిస్ గుడ్ కంపెనీ దట్ మేక్స్ యూ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్, ద స్టెడీనెస్ అండ్ ఫైనల్లీ
1: మన సర్వేంద్రియములు కూడా మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ హోల్డ్ ఆన్ ఎవ్రీథింగ్
1: సత్ అనగా
2: జాయిన్ గుడ్ కంపెనీ. వాట్ ఈస్ సత్?
1: అదే సత్ చిత్ ఆనంద్. సత్ అనగా పర్మనెంట్, శాశ్వతము.
2: Sat, that which is permanent.
1: Anaga edi shashtam ee jagatulo?
2: What is permanent in this world?
1: Anniu ashashtam le.
2: All are ephemeral, fleeting.
1: Oka daivattu maatrame shashtamu.
2: God is permanent.
1: Kanuka atti shashtamainatundi yokka daiva sambandhane manam kalpinchukunnappude mana bhavamulu shashtamainatiga uttamainatundiga adarshavantamainatundiga amrutamainatundiga amaratvamainatundiga manaku gochalistayi.
2: Therefore, when you have association with permanent divinity, you'll have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: Kanuka motta mota manamu sangha dosham cheta manam chedipothunnam anetundi satyanni meeru gurtinchadam atyavasaram.
2: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
1: Manavudu pudutunnadu.
2: And is born.
1: అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను కల్పించుకుంటున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ హిస్ ఓన్ మేకింగ్.
1: ఎన్నెన్నయో కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు.
2: హీ వాంట్స్ టు డూ మెనీ.
1: కానీ అన్నిటికీ లోపల తనకు తెలియనటువంటి భయము అతన్ని ప్రవేశిస్తుండాలి.
2: బట్ దేర్ ఈస్ ఫియర్ లేటెంట్ హిడెన్ ఇన్ హిమ్.
1: ఈ భయంను పోగొట్టడానికి అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
2: It's only divine that will make you come out of fear and be fearless.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
2: Every flower that blossoms will not grow into the fruit.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
2: ఎవ్రీ ఫ్రూట్ విల్ నాట్ గ్రో రైప్ లేటర్.
1: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
2: ఎవ్రీ రైప్ ఫ్రూట్ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: కనుక మానవుడు పుట్టినాడు,
2: మ్యాన్ ఇస్ బోర్న్,
1: పెరిగినాడు,
2: హీ గ్రోస్.
1: ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ పిక్డ్ అప్ ఆల్ కైండ్స్ ఆఫ్ నెట్స్ అండ్ వేరియస్ అంబిషన్.
1: కానీ దానితోనే పతనం పొందుతున్నాడు.
2: వెల్ దేర్ హీ ఫాల్స్.
1: మానవుడు నేర్చుకోవాల్సింది ఏమిటి?
2: వాట్ దట్ మ్యాన్ షుడ్ లెర్న్.
1: మానవుడు పుట్టినాడు, పెరుగుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
2: హీ ఇస్ బోర్న్, హీ గ్రోస్ అండ్ ఎంజాయ్స్.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
2: ద సైంటిస్ట్ హస్ ఇన్వెంటెడ్ మెనీ మెషీన్స్.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
2: హీ ఇన్వెంటెడ్ మెషీన్ టు రీచ్
1: మూన్. భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్ కనిపెట్టాడు.
2: హస్ గాట్ సర్టెన్ మెషీన్స్ టు గో రౌండ్ ద ప్లానెట్.
1: ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
2: దే ఆర్ మిస్టీరియస్ అండ్ మోస్ట్ వండర్ఫుల్.
1: కానీ
2: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నింటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
2: బట్ గాడ్ హెస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
2: దట్ ఈస్ ద మెషీన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
2: దిస్ హ్యూమన్ బాడీ ద మెషీన్ ఇస్ మోస్ట్ వండర్ఫుల్ మిస్టీరియస్.
1: అయితే ఈ యంత్రం దేనికోసం కనిపెట్టాడు?
2: What for is this machine invented?
1: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలను అనుభవించుకోవటం, దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు.
2: Is this machine invented only for food, raiment and shelter, drinking, eating and moving about?
1: కాదు, కాదు.
2: No.
1: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి.
2: That kind of eating and roaming about are equally done.
1: దాని నిమిత్తమే మానవ జీవితం మనకు రాలేదు.
2: The human life is not given
1: deho
2: to that.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
2: Body is the temple of God.
1: ఈ దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయం.
2: The body is the temple of God.
1: అలాంటి టెంపుల్ ను మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
2: How we are misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ను ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్ట గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
2: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
2: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
2: You have a key bunch.
1: కానీ ఈ కారు నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
2: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారం అవుతుంది.
2: ఇఫ్ యు నో డ్రైవింగ్, ఇఫ్ యు డోంట్ నో దాట్ యు విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహమనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరుచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
2: దేర్ఫోర్ వి హావ్ టు నో ద ప్రాపర్ టెక్నిక్ హస్ టు మేక్ యూజ్ ఆఫ్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధమైనటువంటి దుర్గుణములతోనూ, దురాచారంతోనూ, దుర్గంధంతోనూ ఈ ఉపయోగపెడుతున్నారు.
2: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహములు చేత మోసపడిపోతున్నారు మానవుడు.
2: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: He is not able to know the fundamental truth behind this invention, the human body, the machine.
1: ఏదో పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
2: He is just enjoying this sacred body just as like any other bird.
1: ఈ నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
2: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే,
2: in order to know this truth,
1: దైవ ప్రేమను అనుభవించాలి.
2: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమల అనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
2: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
2: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
2: Is it true human if has all this power?
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుండాలి, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
2: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
2: So man has to know how to make proper use of them.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
2: Then only human birth is really redeemed.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైమ్ మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైమ్.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమే కాలమును సద్వినియోగం చేయాలి.
2: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైమ్ టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలము లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ త్రీ పార్ట్స్ ఆఫ్ ద టైమ్.
1: ఇందులో ఒక్క భాగము కూడా సరైన సద్వినియోగపరచడం లేదు.
2: హీ ఇస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వన్ పోర్షన్ ఆఫ్ ద టైమ్ గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
2: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
2: They think that making proper use of time in
1: study. కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది వారిలో.
2: In fact that they are wasting more time in other activities other than acquisition of knowledge.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
2: The householder is also misusing, wasting his time.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
2: సన్యాసి ఎనసిటిక్ ఇస్ ఆల్సో మిస్యూజింగ్ హిస్ టైం.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
2: ఆల్ దీస్ ఫోర్ కేటగరీస్ సెలబ్రేట్స్ హౌస్ హోల్డర్ ద రిక్లూజ్ అండ్ రెనన్షియన్స్ ఆర్ వేస్టింగ్ త్రీ పోర్షన్స్ ఆఫ్ ద టైం.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
2: How are they making use of
1: సత్కర్మంలో ఎంత ప్రవేశిస్తాడు?
2: How can they take the good action?
1: సత్చింతన ఏ విధంగా చేయగలడు?
2: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
2: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
2: In fact he makes every attempt but it is the ego that comes on the way.
1: కనుకనే మానవుడు మొట్టమొట్ట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
2: Therefore man should undertake activity to sanctify the time given.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు కదాచనన్న. కర్మ యందు నీ అధికారం ఉంటుండాలి.
2: Therefore భగవద్గీత declares you have not every authority.
1: ఫల నిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
2: Don't be carried away by
1: ఫల నిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
2: Don't waste your time.
1: ఫలాన్ని నీవు చింతించవద్దు.
2: Don't think of the rewards.
1: కర్మను ఆచరించు.
2: Undertake action.
1: అది ఏ నిజమే, డ్యూటీ ఇస్ గాడ్.
2: That's what's meant by duty is God.
1: ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు.
2: In fact, there will be action would manifest in front of us.
1: భక్తులమే భక్తులమే భక్తులమే అనుకుంటున్నారు.
2: We consider ourselves as devotees.
1: సర్వీస్ చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
2: You cannot call yourself a devotee by service.
1: ఆ సర్వీస్ కూడాను దైవభావంతో సర్వీస్ చేయాలి.
2: You have to render service with the divine.
1: సర్వులయందు ఉన్నటువంటిది దైవమే అని చింతించాలి.
2: Think that God is everywhere in
1: everyone. ఈశావాస్యం ఇదం జగత్తు అని భావించాలి.
2: Consider that God is present in the entire universe.
1: నేను ఎవరికో విలేజ్ వాళ్ళకి పోయి సేవ చేశాను.
2: That you have gone to that village and
1: నేను ఫ్లడ్ వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేశాను.
2: That I saw those flood victims.
1: అని ఈ విధంగా ఎవరికో సేవ చేశాను అనుకుంటే ఇది సరైన సేవ కాదు.
2: If you think that you are rendering service to some others, it's no service at all.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది.
2: A small example.
1: పవిత్రమైనటువంటి భాగవతం.
2: భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి, బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
2: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము, దట్ విల్ బి గుడ్
1: భాగవతంలో సర్వ వస్తువుల యొక్క సారము ఉంటుంది.
2: భాగవత కంటెంట్స్ ది ఎసెన్స్
1: సర్వ వేదాంత సారము ఉంటుంది.
2: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: భాగవతము ఐదు అక్షరాలు.
2: భాగవతము ఫైవ్ లెటర్స్.
1: బా భక్తి.
2: బా డివోషన్.
1: గా జ్ఞానము.
2: గా విజ్డమ్.
1: వా వైరాగ్యము.
2: వా రెన్సియేషన్.
1: తా తపస్సు.
2: ఆ తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
2: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్.
1: అది ఏ కడపటి అక్షరము.
2: దట్ ఇస్ ది లిబరేషన్ ద ఫైనల్ అల్టిమేట్.
1: కనుక ఈ భాగవతంలో ఉన్నటువంటి గోపికుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
1: గోపాలుడు గోకులమును వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు.
2: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హస్ గాన్ టు మధుర అండ్ హస్ టేకెన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
2: The inhabitants of Gokulam were feeling very sad.
1: Gokulam anta kudanu endabarinattiga untundadi.
2: The entire Gokulam looked as if it's barren.
1: Lifeless ga kanipistundadi.
2: It looked as if it's lifeless.
1: Yem cheyalanipudidi vaaku tochaledu.
2: They didn't know what to do.
1: Tinadaliki tindi gaani kattadaliki vastram gaani lekapoledu.
2: There's no shortage of dirt for food or
1: clothing.
2: Kaani
1: undi vaaru bhujinchatam ledu.
2: They have food but they couldn't partake.
1: Anni sukamulu undi kudanu anubhavinchatam ledu.
2: They have all comforts but they could not enjoy.
1: Kaaranam emti?
2: Why?
1: Maa yokka swasastharupudainatvanti goparudu maa venta ledu.
2: God Gopala, the very breath of our life,
1: is not
2: here. They are feeling very sorry day and
1: night.
2: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
2: The minds were very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు,
2: గోపాల, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి,
2: ఈ సమన్ ఉద్ధవ,
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
2: దిస్ ఇస్ కాల్డ్ ద మెసేజ్ ఆఫ్ ఉద్ధవ.
1: ఉద్ధవ,
2: ఉద్ధవ,
1: గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
2: Gopikas are feeling very sad because
1: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచము అన్నాడు.
2: He wanted Uddhava to go over there and teach them, pass on the message.
1: Uddhava
2: and
1: sahajanga goppa gnaniye.
2: Uddhava is the one of wisdom.
1: Goppa vedantiye.
2: He is a philosopher.
1: Idi atma jyotini veligimpa chesetundi daivatvamu tanaku arthamainatundi vishayame.
2: In fact, he knows how to light the lamp of inner wisdom.
1: Bhagavantudu sarvajnudu anetundi tanaku telusunu.
2: He knows God is omniscient.
1: Krishnudu sarvavyapakudu ane telusunu.
2: God is all pervasive.
1: Kaani telisinanta matramu prayojanam ledu.
2: Doesn't matter if you simply
1: know. గోపాలమునకు వెళ్ళి అమ్మా గోపికలారా గోపాలురారా కృష్ణుడు సర్వాంతర్యామి ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు. హిందుకలడు అందులేడు సందేహం వలదు.
2: He went to Gokulam and called everybody here.
1: సర్వత పాణిపాదం.
2: God is everywhere.
1: సర్వత స్తుతిమల్లోకి సర్వా ఉత్తిష్ఠతి ఎక్కడ చూసినా ఉంటున్నాడు కృష్ణుడు.
2: His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: అప్పుడు గోపికలు నవ్వినారు.
2: Then Gopika's
1: ఆ నవ్వు కూడాను ఆనందంతో నవ్వినటువంటి నవ్వు కాదు.
2: It's not the smile or born happiness. ఏడనతో
1: నవ్వినారు.
2: They just made fun of it.
1: అయ్యా ఉద్ధవ,
2: ఉద్ధవ,
1: నీవు చెప్పవచ్చు.
2: You can tell.
1: కానీ దీన్ని అనుభవించగలవా?
2: You say all that, but has it come to your experience?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని దీని ఎందుకు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
2: In fact, you have been teaching the formless, attributeless divinity to us.
1: ఇవి మాకు అక్కరలేదు.
2: We don't want that.
1: సగుణ సాకారమే మాకు అత్యవసరము.
2: We want the God with the form and attributes.
1: సాకారము లేనటువంటి నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
2: What taste is there in formless divinity?
1: ప్లాస్టిక్ వేర్స్ ఉంటాయి, ఎన్నో చిక్కుతుంటాయి.
2: We have got plastic articles many.
1: కానీ ప్లాస్టిక్ ఫలములు ఎన్నో చిక్కుతుంటాయి.
2: You have any plastic fruits?
1: కానీ అవంతా మనం భుజిస్తున్నామా?
2: Do you eat plastic fruits?
1: కాని ప్లాస్టిక్ ద్రాక్ష వలనే కనబడుతుంది.
2: You have plastic grapes too.
1: కాని ఆ ద్రాక్షని మనం ఏమైనా భుజిస్తున్నామా?
2: But do you eat them?
1: లేదు.
2: No.
1: ఇవంతా కూడా మాటలు మ్యాజిక్ లే, కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
2: That's all gimmicks or verbosity of the word, but it's not the bliss in reality.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
2: You show us Krishna.
1: నీ వేదాంతము, నీ యోగము, నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
2: We are not concerned with your scholarship.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్ధవుని చూచి వారు మాట్లాడటం లేదు.
2: They were not talking to the
1: Bhagavad. వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయినాయి.
2: In fact, they have surrendered their hearts to God.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
2: Krishna has stolen our hearts.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
2: So we call Krishna as Hari.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
2: The one who has stolen is Hari.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
2: We have no place for anyone other than
1: మాకు ఉన్నది ఒకే మనసు.
2: We have only one mind.
1: మాకు అనేక మనసులు లేవు.
2: We don't have many.
1: ఆ మనసు కూడా ఇప్పుడు మా దీంతో ఉండలేదు.
2: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
2: It has followed Krishna to Madhura.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
2: You show us Hari directly.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్ధవుని యొక్క మనసు తిరిగిపోయింది.
2: The declaration that they have only one single mind brought a change.
1: అదే దైవత్వానికి మూల కారణము.
2: In fact, that's the main cause.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనస్సుతో మాత్రమే మనం అరికట్టాలి.
2: In fact, you can visualize the divine manifestation, which is attributeless, formless, pure, unsullied and unpolluted.
1: కనుక మా మనసు కృష్ణునికి అర్పితం చేశాము.
2: We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
2: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
2: In the meantime came the butterfly.
1: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
2: Then they sent a message through this butterfly.
1: ఉద్ధవుని వైపు చూడటం లేదు.
2: They didn't look at Uddhava.
1: ఉద్ధవుని వైపు చూస్తే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
2: We will be transcending the discipline. It's enough if Krishna is there. It's enough that if you are able to listen
1: Krishna.
2: Love of Krishna is enough for us to enjoy and experience.
1: ఇతర రూపములు కాని ఇతర శబ్దములు కాని ఇతర వాక్యములు కాని మాకు అక్కర్లేదు.
2: We don't want any other forms or sounds or teachings of anyone.
1: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ అవర్ హార్ట్స్ ఆర్ డ్రై.
1: కృష్ణుని నిమిత్తం ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కనులంతా కాయలుగాచినవి.
2: ఇన్ ఫ్యాక్ట్ వి క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
1: మా కనుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
2: వి హావ్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
2: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
2: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
1: ఇసుకులో పడవను నడపగలవా?
2: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
2: So our heart is full of sand and desert.
1: దీంట్లో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
2: And don't allow the boat of the message.
1: నీ వెళ్ళు ఎక్కడ నుంచి వచ్చావు అక్కడికి.
2: Better you go back to your place where you have come from.
1: నిర్గుణ బ్రహ్మము.
2: You believe in attributeless.
1: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
2: We don't want.
1: సగుణ బ్రహ్మమే మాకు సత్యవసరం.
2: We want God with attributes.
1: అని చెప్పి
2: so saying
1: నీ వెళ్ళిపోమన్నారు.
2: They want him to return.
1: అప్పుడు ఉద్ధవుడు
2: then ఉద్ధవ
1: చాలా తెలివి తెచ్చుకొని నేను జ్ఞానం అనుకున్నాను, నేను జ్ఞానమే కాదు.
2: He picked up his intelligence and he said,
1: నేను పరమ అజ్ఞానం, నేను
2: ignorant.
1: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
2: Declaring there is an ignorant one, he handed over to them the message of Krishna, a paper.
1: దీన్ని మీరు చదవండి, అంతే చాలు అన్నాడు.
2: He wanted them to read.
1: అయ్యా ఉద్ధవా, మేమున్నది ఎక్కడ ఉన్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాము, కుగ్రామంలో ఉన్నాము.
2: ఉద్ధవా, we are not living in cities, we are living here in
1: hamlet. ఈ స్కూల్ కాని ఏ యొక్క విద్యా విధానం కాని మాకు ఏమీ తెలియదు.
2: In this village there is no school at all.
1: మాకు ఏ మాత్రము అక్షర జ్ఞానమే లేదు.
2: We don't have any literacy.
1: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
2: And in fact our entire life got
1: అక్షర జ్ఞానమే లేనట్టు వారు ఈ లేఖని ఏ రీతిగా మేము చదవగలం?
2: When we don't know alphabets, how do you expect us to read the message?
1: మాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నారు.
2: We don't want this message, but you take it with you.
1: ఏమి కృష్ణుడి యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
2: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ హెసిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగ ద్వేషములు కానీ
2: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ
2: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీనెస్,
1: భక్తునికి పూర్తి సమత్వమే.
2: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
1: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
2: And this devotee Uddhava was angry at the time.
1: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
2: ఏ గోపిక, హావ్ యు నో దట్? సెడ్ ఉద్ధవ,
1: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
2: యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ యువర్
1: అజ్ఞానివి.
2: యు ఆర్ పర్ఫెక్ట్లీ టోటలీ ఇగ్నోరెంట్.
1: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
2: వీ డోంట్ వాంట్ టు రీడ్ ది మెసేజ్.
1: మాకు చదువు రాదు.
2: వీ డోంట్ లెర్న్.
1: అంతే కాకుండా అంతో ఇంతో అక్షరజ్ఞానం తెలిసినప్పటికీ,
2: though we know how to read to some extent,
1: ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంటిదారులు కారిపోతాయి.
2: As we pick up the message and start reading, we start shedding the tears.
1: ఆ కంటి దారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
2: All letters will naturally fade out, get erased.
1: మరొక కారణం కూడా ఉంటుందది.
2: There is another reason too.
1: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుందది.
2: In fact, that's burning in our hearts due to separation from Krishna.
1: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
2: And the separation is something like burning.
1: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
2: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
1: కనుక మా యొక్క అవస్థ నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: You are not making an attempt to know our plight.
1: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
2: We don't want to send through you our message.
1: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
1: అని చెప్పి
2: దే సెడ్ సో.
1: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని
2: టేకింగ్ ద హనీ బీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్
1: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
2: They wanted the honeybee to convey the message to Krishna that he should look at them lifting his eyes at least once.
1: Endabarina madu jeevita sumamunu.
2: Send through you our message.
1: Maaku Krishnudiki oke sambandhame.
2: There's only one relationship between us.
1: Ani cheppi.
2: They said so.

0: Our hearts are barren and dry like a desert, and there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
1: Mabbu grammina madu manasavidilo krishna bhanuni tejamu nilupamanuma nilupamanuma.
0: Across the sky of our mind, they're full of clouds all over there. Let
1: మా హృదయమైనటువంటి బాధ పూర్తి చీకటిగా ఉంటుంది.
0: In fact, our hearts are pitch dark.
1: ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అనేది మాకు దిక్కు తోచటండి.
0: We don't know where to go and
1: అలాంటి మా మబ్బురుగప్పినటువంటి మా హృదయ వీధి లోపల కృష్ణ భాను అనేటువంటి ఒక జ్యోతిని వెలిగించమని చెప్పు.
0: In our hearts which are totally dark and cloudy, let the Krishna light the lamp.
1: ఈ విధంగా వారు సందేశాన్ని పంపుతూ వచ్చారు.
0: That's the way how they send their message.
1: ఇంకా ఈ సందేశం ఈ భ్రమర ఏ రీతిగా అందించగలదని యోచించి,
0: థింకింగ్ హౌ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్,
1: రాధిక చెప్పింది.
0: రాధిక సెడ్,
1: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతల్లోనే మేము మరణిస్తాం.
0: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
1: కృష్ణ.
0: కృష్ణ,
1: నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు, మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
0: కృష్ణ, యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్, సీ దట్ వీఆర్ బోర్న్ అగైన్.

0: Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో, మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి, ఆ విధంగా మాకు జన్మమిచ్చే.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ అరౌండ్ యూ.

0: If you are born here, like a flower that blossoms in all its beauty, let me be the honeybee going round you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: ఐ గో రౌండ్ యూ లైక్ ఎ హనీ బీ సింగింగ్ యువర్ నేమ్.
1: అలాంటి జన్మ సాధించు.
0: గ్రాంట్ అస్ దట్ లైఫ్.

0: పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై.
1: కృష్ణ, యాజ్ యూ స్టాండ్ లైక్ ఎ మేరు మౌంటైన్, లెట్ మీ బి దేర్ యాజ్ ఎ వాటర్ ఫాల్స్ ఫాలింగ్ క్రాస్.
0: వర సముద్రుడే నీవైనా, సముద్రుడే నీవైనా, నేను

0: If you, oh Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఇస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యష్టి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతము.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమష్టి దైవతత్వము.
0: దట్ కమ్యూనిటీ కాస్మోస్ ఇస్ డివినిటీ.
1: కాబట్టి వ్యష్టి అనేటువంటి దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద డివినిటీ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ ద కాస్మోస్.
1: ఈ సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం, కానీ వ్యష్టి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: వీ వాంటెడ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు చెప్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు, ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికి చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider it service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరియందు

0: దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
0: అన్ని పదార్థముల యందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
0: అంతా దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
0: ఏ రూపమును ధరించినా, ఏ రూపమును ధరించినా,
1: ఎనీ ఫామ్ దట్ హి మే టేక్,
0: ఏ వస్తువుగా మారినా,
1: హి మే టేక్ ఎనీ ఆఫ్,
0: ఏ ప్రదేశమునకు పోయినా,
1: మేబీ ఇన్ ఎనీ ప్లేస్,
0: సర్వత్రా దైవ యొక్క స్వరూపమే.
1: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఆ దైవత్వం లేనిటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్, నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హావ్ గాడ్.
0: కనుక నేను నేను నేను అని నీవు బలుకుతున్నావు ఉద్ధవా.
1: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
0: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదన్నారు.
1: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్, యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
0: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
1: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
0: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మాయందు లేదు.
1: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
0: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ దేర్ అరైజ్
0: నేను నీవు అనేటప్పుడు ప్రపంచమంతా చేరిపోతుంది.
1: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ దేర్ లైస్ ద వరల్డ్.
0: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
0: మాకు ఏకత్వమే అత్యము.
1: వీ వాంట్ యూనిటీ.
0: కనుక అదే సత్యము,
1: దాట్ ఈస్ ట్రూ,
0: అదే నిత్యము,
1: దట్ ఇస్ ఎటర్నల్,
0: అదే నిజమైనటువంటి మార్గము,
1: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
0: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
1: ఇన్ ఫ్యాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
0: ఈనాడు
1: టుడే
0: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
1: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
0: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
1: దే నేమ్ దేర్ అలమ్నే అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
0: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధన చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సేక్రెడ్ నేమ్ ది అసోసియేషన్.
0: మీరంతా రిపోర్ట్ కూడా విన్నారు.
1: యు హావ్ లిసన్ టు ద రిపోర్ట్.
0: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
1: In fact, they did much more than what they said.
0: నేను మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ. ఇది
0: జిందవల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
1: దో దే డిడ్ మైటీ థింగ్స్ దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
0: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
0: ఇక్కడే కాదు,
1: నాట్ ఓన్లీ హియర్,
0: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
1: The many that left this place.
0: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
1: Our students are there all over the world, Canada, Germany, United States.
0: అక్కడంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
1: They are rendering similar service everywhere.
0: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
1: They have been serving the entire community wherever they are, carrying the banner of Sri Satya Sai
0: into higher learning. కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
1: In fact, they are spending all the money they earn.
0: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు
1: పిల్లలు
0: సరైన జవాబు చెబుతున్నారు.
1: కరెక్ట్ ఆన్సర్.
0: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
1: Father, mother, have you educated us?
0: మమ్మల్ని చదివించినంత కూడా స్వామి.
1: ఓ స్వామి, ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
0: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
1: భగవాన్ గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: మా హెల్త్ అంతా కూడా డాక్టర్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
0: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
1: Health is the wealth.
0: ఆ హెల్త్ వెల్త్ మా స్వామి.
1: Health and wealth is Swami only.
0: మేము సంపాదించినంతకుడు ధన ఖర్చుకే పెట్టాలి.
1: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దుర్వినియోగం ఒక కాయసకుడని మేము ఖర్చు చేయము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా
0: అని చెప్పి
1: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
0: కట్ట కడపటికి తల్లిదండ్రుల దగ్గర కూడా వారిని మార్పు తెప్పించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: మన జనరల్ హాస్పిటల్ లోపల,
1: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్,
0: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి. ఐ డాక్టర్
1: వీ హావ్ ఐ డాక్టర్ ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్.
0: ఆమె విడో పాపం.
1: షీ ఇస్ ఎ విడో.
0: ఆమెకు ఒక బిడ్డ ఉంటుంది.
1: షీ హాస్ ఎ డాటర్.
0: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
1: షీ స్టడీడ్ ఇన్ అవర్ కాలేజ్.
0: ఆ అమ్మాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది.
1: నౌ షీ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా.
0: భర్తతో ఉంటుంది.
1: షీ స్టేయింగ్ విత్ ద
0: భర్తను కూడా మార్పు చేపించింది.
1: షీ బ్రాట్ ఎ చేంజ్.
0: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
1: హస్బెండ్ ఇస్ ఆల్సో సర్వింగ్.
0: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చెబుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
0: వారికి బిడ్డలు లేదు.
1: దే హావ్ నో చిల్డ్రన్.
0: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
1: మదర్ కేమ్ అండ్ సెడ్ ప్రే
0: టు స్వామి. చెప్తుంది, నాకెందుకు ఈ బాధ్యత?
1: డాటర్ సేస్
0: ఈ బంధన నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
0: స్వామి నా సర్వస్వము.
1: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
0: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు, తలుచుకోలేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
0: స్వామి అందరూ నా యొక్క ఆకలు చెల్లెండ్రే.
1: all are my sisters.
0: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
1: Their children are my children.
0: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
1: Allow me to tread freely.
0: ఈ విధమైన కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
1: In fact, there are many women who pray for that.
0: కానీ మగ పిల్లల్లో ఎవరు కనిపించడం లేదు.
1: Amen. None are there.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: కొన్ని చరిత్రలు పురాణములు యందు కూడాను
1: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెట్
0: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కాంచుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
0: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
1: We know of Savitri who brought back
0: గత జీవుడు పతిని బతికించి ఎముకల్చే సావిత్రి భారత సాధ్వి గారే.
1: That Savitri belongs to the sacred land who brought her dead husband back
0: to life. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
1: And in fact, the Chandramati who pacified the burning flames all over belongs to this country.
0: పురుషదిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గాదే.
1: In fact, Sita who stepped into the furnace and flames to prove her character.
0: కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
1: దమయంతి హూ బ్రాట్ డౌన్ ఎంటైర్ థింగ్ టు
0: అసత్ సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
1: Bharat is a sacred fertile land because of such women.
0: కొనుకొని అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
1: Because of such women of character and nobility, not only Bharat, the whole world will progress and prosper.
0: భారతీయులందు పుణ్య పుంజులే లేకుండా జగములెట్టు వెలుగుపగులుగాను.
1: In fact, if there's such noble people,
0: అలాంటి స్త్రీలంతా ఉంటున్నారు,
1: how do you find the light all over?
0: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
1: So we should not consider them in cheap.
0: బలహీనంగా మనం భావించకూడదు.
1: We should not consider them weak.
0: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
1: In fact, they have many capacities.
0: కనుక ఇంకా కొన్ని విషయాలు మీకు తెలపాలి.
1: Certain things need to be told to you.
0: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
1: 75th birthday is approaching next year.
0: స్వామి, 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
1: As to supply food freely to all the devotees who will be attending 75th birthday
0: for 10 days. Messenger of Satya Sai anaga stree streelanta kuda cheri
1: the alumni association of Anandapur campus, they all have joined.
0: Vaaru chaala pedda plan vesaru.
1: They have in fact a very big plan.
0: Ippudu munchine plan anta konasagutu vachindi.
1: They started executing the plan right now.
0: 1000 bags rice anta teesaru.
1: They are ready with 1000 bags of rice already.
0: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
1: In fact, the membership goes to 3000.
0: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
1: In fact, they have no wavering
0: mind. ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: In fact, the devotion sincerity, they have been growing day by day.
0: కనుకనే 75,000 శారీస్ అంతా మా స్త్రీలకంతా ఇవ్వాలి అనుకుని వచ్చారు.
1: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్
0: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పారని దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు ఇప్పుడు నుంచి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
0: ఇలాంటి భక్తి ప్రపత్తులు ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
1: ద డివోషన్ అండ్ సిన్సియరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
0: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
1: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్, ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
0: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
1: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
0: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
1: విజ్డమ్ ద మ్యాన్ విల్ హ్యావ్ ఎంట్రీ టు ద హాల్ ఓన్లీ.
0: మీరు ఎక్కడైనా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్ లో అందరూ కూడా మగవారు చేరేవారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ఓల్డెన్ డేస్ దేర్ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ ఇన్ ద దర్బార్ హాల్
0: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
1: బట్ మెన్ హ్యావ్ నో ఎంట్రీ టు ద ప్యాలెస్.
0: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
1: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
0: అంతఃపురము అనగా ఏమి అంతరాత్మయే అంతఃపురము.
1: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
0: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇన్ టు అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
0: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చును బయట తట్టుపోయేటువంటి వారు.
1: The lady from there can watch everyone outside.
0: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
1: But those men who are there in Darbar Hall cannot see women.
0: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ వారు పక్క అజ్ఞానులే.
1: Man considers that is the one of wisdom, but actually is
0: ignorant. పరిచయం జరుగుతున్నటువంటి జ్ఞానులే, కానీ అంతఃపురణ పరిశీలన చేసినటువంటి వారు కాదు.
1: They only have textual knowledge, but they have no entry into the inner.
0: అదంత bookish knowledge.
1: That's all the bookish knowledge.
0: కానీ స్త్రీలది మాత్రము ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: But the knowledge of the women is the practical knowledge.
0: అందరు కాదు, కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు.
1: Not all anyway, but majority.
0: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ పుట్టబర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టబర్తికి రాగలుగుతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
0: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైన కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
1: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
0: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
1: భగవాన్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
0: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా
1: ఉద్దేశం. భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
1: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
0: ఒక్క భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమే బాగుపడాలి.
1: నాట్ ఓన్లీ భారత్, ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
0: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
1: ది ఏన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్, షుడ్ బి రివైవ్డ్.
0: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఎన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
1: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
0: Anatilo uddhavudu anetuvadu goppa gnani ga bhavinchevaru.
1: Uddhava was considered to be the one of wisdom.
0: Aa uddhavuni manase karigipoyindi.
1: And in the heart of Uddhava melted.
0: Krishnudu daggariki velli,
1: he went to
0: Krishna. Aa gopikala yokka bhakti lopala okka bhagamaina naaku prasadinchamani koraadu.
1: He prayed to Krishna, bless me at least with a part of their mighty.
0: Vaari prabodalo naa okkate manasu annaru.
1: They all said that they have single mind, one
0: kani magavariki enno manasulu unnai.
1: Men have many minds
0: kani gopikulu cheppinatundi antarattham adu okkate chaalu ade goppa vedantham.
1: There lies the entire philosophy in the teachings of gopikas.
0: Meeku poyinturu kuda cheppanu.
1: Bhagavan said last time,
0: Janaka Maharaju aasthanam lopala,
1: there in the court of Janaka king
0: Yagnavalkudu, veerandaru kudunu goppa goppa panditulu anta cheraru.
1: There are great scholars like Yagnavalkya,
0: kani athariki minchina vaaru marokaru leru.
1: None would ever excel him.
0: కాని ఆ సభ లోపల
1: గార్గి
0: ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
1: There stood up one Gargi.
0: ఆమె ఈ యాజ్ఞవల్క్యుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: She went on questioning యాజ్ఞవల్క్య.
0: కానీ యాజ్ఞవల్క్యుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
1: యాజ్ఞవల్క్య
0: జవాబే చెప్పలేదు.
1: He could not answer.
0: కానీ యాజ్ఞవల్క్య, మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి అని.
1: గార్గి సెడ్ యాజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్, ది గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
0: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
0: ఈ యొక్క భూమి ఆకాశము మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
1: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది స్కై అండ్ ది ఎర్త్.
0: జవాబు చెప్పలేకపోయా.
1: హీ కుడ్ నాట్ రిప్లై.
0: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా?
1: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్?
0: అది కూడా చెప్పలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ ఆన్సర్.
0: అప్పుడు గార్గే చెప్పింది.
1: దెన్ గార్గే సెడ్,
0: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎర్త్ యూ ఫైండ్ ది స్పేస్, దేర్ యూ ఫైండ్ ది స్పేస్ ఇన్ ది స్కై.
0: అంత నాస్తిమైనటువంటిది ఆకాశం, గగనం శూన్యమనేది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ సెడ్ that the entire sky over there, anta okate
0: ekam satya prabhudavadanti anta daivatvam tappa marokati ledani.
1: In fact there is only one, the principle of divinity which is pervading all over.
0: Karukani ee naadu manushulani kondalani guttalani chettulani manam bhavistunnam. Ee chettu chettu kaadu, kondalu kondalu kaadu, guttalu guttalu kaadu.
1: In fact we say that they are plant, trees,
0: manushulu manushulu kaadu.
1: Human beings are not truly
0: human. Ee tholu bommale
1: and they are just puppets.
0: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
1: దేర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
0: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
1: యూ విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
0: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
1: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
0: యద్ భవతి, నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
0: కనుక జగత్తంతకును దైవ స్వరూపమే.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: యేసు క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపమే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
0: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని మేము భావిస్తూ.
1: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ అబ్జర్వ్డ్ బై క్రిస్టియన్స్.
0: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
1: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
0: అంత దైవ కార్యములే.
1: All are God's deeds.
0: కనుక క్రిస్టియన్ అని ముస్లిం అని హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
1: We should not fragment, classify, categorize as Hindus, Christians and Muslims, so on.
0: కనుక ఈ మతభేదములను దూరం చేసి
1: we have to give up the differences on grounds of
0: religion. మతిని విశాలపరిచి
1: we have to expand our vision mind.
0: హృదయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
1: And we have to provide place only for one in our heart.
0: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తిని పెంచుకున్నప్పుడే ఏకమతం.
1: When we have such
0: humanity,
1: when we have the devotion and sincerity, there's only one caste of humanity.
0: ఒక్కటే.
1: We have only one religion, one.
0: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి కూడా ఒకే మతమే.
1: In fact, everyone belongs to that single religion.
0: ఏది ఆ మతము?
1: What is that religion?
0: మానవత్వం అనే మతమే మతం.
1: దట్స్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
0: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
1: దట్స్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఆల్వేస్.
0: మానవత్వం అనగా మరొకటి కాదు.
1: హ్యూమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
0: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
1: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
0: హృదయమే లేకున్నా
1: when there's no heart,
0: వాడు క్రిస్టియన్ కాదు.
1: You cannot call him a Christian.
0: హృదయమే లేకున్నా
1: there's no heart,
0: వాడు మమ్మంది కాదు.
1: He is not a Muslim.
0: హృదయమే లేకున్నా
1: when there's no heart,
0: వాడు హిందువు కాదు.
1: He is no Hindu.
0: హృదయమే లేకున్నా వాడు సిక్కు కాదు.
1: When there's no heart, he is not a Sikh.
0: కానీ వాడెవడు?
1: Then who is he?
0: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
1: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
0: వాడు రాక్షసుండే వస్తుంది ఎందు అన్నాడు.
1: అండ్ హీ సచ్ సచ్ ఎ పర్సన్.
0: హృదయమే లేని మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్టీ ఫీలింగ్.
0: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
1: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
0: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమే మాత్రమే గోచరిస్తుండాలి.
1: Here in Prashanthi Nilayam only you experience that unity in the divinity. దేశంలో
0: యొక్క క్రిస్టియన్స్ అంతా కూడాను ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
1: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world assemble here.
0: Germany, Japan, Italy, అన్ని దేశముల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు.
1: Christians from all over the world have assembled here.
0: 64 దేశముల వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ.
1: Here we have representation from 64 countries.
0: అలాంటి వారంతా ఏకత్వాన్ని లోపల ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి.
1: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
0: ఇది ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
1: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి భావించకూడదు.
1: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
0: ఇది అందరిది.
1: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
0: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగే.
1: ఇన్ ఫ్యాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
1: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
1: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
0: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
0: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము అది చాలా అవసరమే.
1: నో డౌట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ వీటితో పాటు
1: అండ్ సప్లై ఫుడ్ అలాంగ్ విత్
0: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్
0: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
1: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
0: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమోర్డియల్ ప్రిన్సిపల్ ఏది
0: ఉంటుందో చెప్పండి.
1: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
1: యు షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
0: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీనికి తగినటువంటి ప్రచారం చేయాలి.
1: యు షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
0: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
1: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయ్,
0: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంతో ప్రవేశించి,
1: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
0: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
1: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
0: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దెన్ విమెన్.
0: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
0: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు,
1: పేరెంట్స్ ఆల్సో,
0: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు,
1: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్,
0: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు,
1: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
0: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
1: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్.
0: కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
1: Men don't have any obstacles.
0: Bari addu pette shut up antadu.
1: If the wife objects, he will say shut up.
0: Tallidanu addu pette meekem sambandham led antadu.
1: And if parents object, he will say you have nothing to do with this.
0: Adi magavariki.
1: So men are more free.
0: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారు ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
1: మెన్ ఆర్ హూ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్?
0: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
1: వై డోంట్ యు లీడ్ స్పిరిచువల్ లైఫ్?
0: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
1: వై డోంట్ యు ప్రాపగేట్ అండ్ షేర్ ది స్పిరిచువల్ మెసేజ్?
0: ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
0: సమాజ సేవ చేయాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్?
0: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కల్పించడం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
0: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
0: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: ధన సంపాదన,
1: మనీ.
0: గుణ సంపాదన చాలా అవసరం.
1: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్ మీ.
0: ఎంతమంది సంపాదించలేదు?
1: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
0: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
1: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
0: ఏమాత్రం లేదు.
1: నథింగ్.
0: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు జాడించిపోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
0: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
1: ఎస్, ఎర్నింగ్.
0: కానీ ఎంతనో అంత పరిమితముగా ఉంటుండాలి.
1: బట్ దే షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
1: డెడికేట్ యువర్ బాడీ, ద టైమ్ అండ్ మనీ ఇన్ సర్వీస్ టు సొసైటీ.
0: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
1: వెన్ యు డూ దాట్,
0: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందాది, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
1: యు నో హౌ ద వరల్డ్ ఈస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: ఎక్కడ పోవాలన్నా భయమే.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
1: అండ్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: ఇలాంటి దిగులుతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
1: ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. The youngsters should take up this issue and develop fearlessness.
0: తల్లిదండ్రులు కూడా కాపాడుకోలేకపోతున్నారు.
1: And in fact, they are not able to take care of their parents.
0: తల్లిదండ్రులని చూడలేని మీరు ఇంకా దేశాన్ని ఏం చూడగలరు?
1: If you can't take care of parents, whom are you going to take care of tomorrow?
0: మీ కుటుంబాన్ని మొట్టమొదటి రక్షించుకోండి.
1: First, take care of your family.
0: మీ గ్రామాన్ని మీరు పోషించుకోండి.
1: And see, take care of your
0: village.
1: Serve the village.
0: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
1: Then you can serve the country by and large.
0: విద్యార్థులారా,
1: students,
0: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
1: వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఫార్ ఇస్ ఫర్ ద ప్రోగ్రెస్.
0: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
1: ఎక్స్పెక్ట్ ద వెల్ఫేర్, ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు డెవలప్ ది పెట్రియాటిక్ స్పిరిట్.
0: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
1: అండ్ నోబడీ ఈజ్ ఏబుల్ టు సే టు విచ్ కంట్రీ బిలాంగ్స్.
0: చాలా అన్యాయము.
1: ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: దిస్ కంట్రీ భారత్ ఇస్ హైలీ
0: సేక్రెడ్. ఇది హిందూ దేశము.
1: దిస్ హిందూ దేశ.
0: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ, వాట్ ఫార్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్?
0: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
1: యూ విజిట్ ఎవ్రీ విలేజ్.
0: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్.
0: అది దైవమే నీకు రచిస్తాడు.
1: గాడ్ విల్.
0: దైవమే నీకు ఆ భిక్షని పెడతాడు.
1: God will grant all that you
0: need. కనుకని ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
1: If you serve your country, it amounts to service to God.
0: విద్యార్థులారా,
1: students,
0: kingdom of mother sai, విద్యార్థులారా,
1: కింగ్డమ్ మదర్ సాయి,
0: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్, బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
0: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసిన,
1: యూ నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మాదర్.
0: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
1: అండ్ యూ బీ బ్లెస్డ్ బై యువర్ మదర్.
0: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
1: బికాస్ యూ ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
0: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను తిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
1: ఇఫ్ యూ ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యూ టుమారో.
0: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
1: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్ యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
0: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
1: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ యూఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సన్.
0: నీవు ఏడ్చవలసి వస్తుంది.
1: దెన్ యూ హావ్ టు క్రై లేటర్.
0: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడే దాన్ని మీరు సర్దిద్దుకోండి.
1: సీ దట్ యూ డోంట్ హావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్
0: సెల్ఫ్. యద్భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
1: The truth, the philosophy.
0: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
1: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
1: అండ్ సీ అపోల్డ్
0: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ట్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
0: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
0: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
0: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ బ్లిస్ఫుల్ థింగ్.
0: అది దైవ ప్రేమ, దైవ ప్రేమ.
1: దట్ ఇస్ ది డివైన్ లవ్. Love, love for God.
0: ఆ ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: That you acquire.
0: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చు.
1: With that love you can achieve anything in this world.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
1: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
0: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
1: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాంపుల్ హై సాలరీ.
0: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
1: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
0: అయితే
1: హౌఎవర్
0: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
1: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: ప్రేమముదిత మనసు కహో

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 13th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 15th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు డెవలప్ అ స్పిరిచువల్ అవుట్లుక్ as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagwan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
2: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
2: These old people referred to earlier, after enjoying objects of senses and enjoying the family life, thinking that there is some enjoyment and some pleasure in the objects of senses and in the family life, in wife and children and in wealth, properties, name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
1: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastuvahanadulu endukani drushyakalpitamaina jagattunandukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshistunnaru.
2: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taking to the path of spirituality.
1: Jeevitamulo bhagavat chintana cheyinatunti vari kante edo ee vruddhapyamunandaina ee margamlo praveshinchinatunti vari yokka sthiti kontha merugane cheppavachchu.
2: In a way it can be said that instead of not doing any not thinking of the Lord at all, it is better at least in the old age people think of the Lord.
1: Aithe bhagavat chintanaku oka kalamu oka neemamu oka vayasu anetunte neemam le maatram levu.
2: But there is nothing, no restrictions whatsoever regarding the time, age and place so far as థింకింగ్ ఆఫ్ ద లార్డ్ గోస్.
1: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
2: దట్స్ వై గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: భగవద్గీత యందు సుఖ దుఃఖములు, కష్ట నష్టములు, శీతోష్ణములు, లాభాలాభములు, దూషణ భూషణలు.
2: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో, కోల్డ్ అండ్ హీట్, ప్రాఫిట్ ఆర్ లాస్,
1: క్రిటిసిజం
2: అండ్ సెన్సర్ అండ్ ప్రైజ్, క్రిటిసిజం అండ్ ప్రైజ్,
1: ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.
1: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
1: ఇవన్నీ కూడాను భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
1: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్, వారి యొక్క అర్హతలు అన్నీ కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి యందే ఇమిడి ఉంటున్నవి.
2: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టూ థింగ్స్, దట్ ఈస్ వన్ ఇస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినౌన్సియేషన్.
1: శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
2: ప్రాక్టీస్ రెఫర్స్ టు ద ఎసెన్స్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీలీ తపస్, ద మెంటల్ తపస్ అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
1: ఇంకా వైరాగ్యం అనగా వస్తుదోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమును సరి అయిన లక్షణం.
2: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
1: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
1: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనమనేటువంటి వయసులో చాలా ప్రధానము.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎన్కరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్, వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్ హుడ్ ఇన్ ఏ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఏ నైస్ వే.
1: ఇంద్రియ శక్తి, దేహ పటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
2: స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
1: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడాను కోల్పోయి జ్ఞాపక శక్తి కానీ ఆరోగ్యము కానీ ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహములు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుండటం చేత సాధనలు సలపటం అతి కష్టం.
2: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కరలేదు.
2: ఇన్ దట్ కేస్ one need not get discouraged as if there is no way for the old people.
1: I think vaari kudanu konni konni avakashalu kudanu appudappudu sambhavinchavachchu.
2: Even for them certain occasions certain opportunities may come their way.
1: I think ee balakulaku yuvakulainatunte variki idi labhyam kavatamu tathyamu anetunte guarantee ni kudanu అందించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ the boys and the youth would certainly get this opportunity to practice these exercises in a more definite way.
1: Yekkanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
2: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
1: Idi mana guarantee.
2: This is guarantee to us.
1: Attu kaakunda edo aakalainappudu kaalamu teerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
2: On the other hand, if one goes to a hotel when he is hungry outside the timings, one may not be able to get the food.
1: Labhinchaka povachu,
2: he may not get the food.
1: Okavela labhinchavachu,
2: he might sometimes get it also.
1: Idi kevalamu vaari chance pai aadharapadutundadi kaani guarantee anekunte ledu akkada.
2: In such a case there is no guarantee of getting food, but it depends upon the chance factor. They may get it.
1: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమౌట సత్యం.
2: ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ద సేమ్ ఓల్డ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ హ్యావ్ అండర్టేకన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అచీవ్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ దెమ్, దే ఆర్ షూర్ టు గెట్ సచ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్.
1: కాకుండా బాల్యము నందు ఏమాత్రము కూడాను సాధనలు సలపక భగవత్ చింతన చేయక కాలమును వ్యర్థము గావించుకొని ఇంద్రియముల చేత దేహము చేత అనేక విధములైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైం ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్, వేస్టింగ్ ది పవర్ ఆఫ్ దర్ సెన్స్ ఆర్గన్స్, దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్, అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
1: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థము లేదు.
2: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ keep all the delicious food on a plantain leaf and offer all this food to the demons and the demonic characters, and after everything is taken away by the demons, after the leftover, if it is offered to the god and then try to please him, there is no meaning and it is impossible.
1: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
2: The body of the youth may be compared to the tender plantain leaf.
1: Shabdasparsha roopa rasagandhavulato koodinatvanti yokka madhuryamainatvanti yokka phalitamule ee panchabhaksha paramannamulu.
2: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
1: ఈ మధురమైన ఈ అందమైన ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ క్రోధ లోభ మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదట అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
2: People are trying to offer to the god after all their powers, all their capacities are offered to various things like desire, anger, the greed and pride and such other things. The leftover, if it is offered to the god, it is not acceptable, it is not a nice thing to do.
1: Bhagavantuniki naivedyam gavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi varu vadalapettinatundi sheshamunu భగవంతునికి ఇస్తున్నారు వాటి వృద్ధులు.
2: ద ఓల్డ్ పీపుల్ ఆఫ్టర్ ఆఫరింగ్ ఆల్ దీస్ డెలీషియస్ స్వీట్ థింగ్స్ టు ది డెమన్స్, దెన్ దే ఆర్ ట్రైంగ్ టు ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: కనుక మానవత్వంలో బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ద యూత్ అండ్ ది బాయ్హుడ్ ఆర్ వెరీ ప్రెషియస్ థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ యూజ్.
1: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
2: When you are having an object, probably it would not be possible for you to understand its value.
1: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
2: When we are having eyes, we do not know the preciousness and the value of the eyes.
1: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
2: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
1: అదే విధముగానే మానవుని యొక్క ఆరోగ్యము అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పుడు ఈ మానవునికి ఈ పటుత్వం యొక్క సంగతి అర్థం కాదు.
2: ఇన్ ద సేమ్ వే వెన్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ హెల్త్ అండ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఇన్ ద ఫుల్ గ్లోరీ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఇంపార్టెన్స్.
1: ఆరోగ్యమును కోల్పోయిన తర్వాత అన్ని విధమైనటువంటి శక్తులు ఉడికిపోయిన తర్వాత ఆనాడు తమ యొక్క దేహం యొక్క శక్తి ఇలాంటిది కదా అని అప్పుడు తాను విచారించి అయ్యో నేను వ్యర్థము గావించుకుంటునే అని తాను విచారిస్తాడు.
2: ఆఫ్టర్ లూజింగ్ ఆల్ ద హెల్త్ అండ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మ్యాన్ దెన్ హీ రియలైజెస్ అండ్ రిపెంట్స్, ఓ ఐ హావ్ లాస్ట్ ఆల్ మై కెపాసిటీస్ అండ్ పవర్స్.
1: అప్పుడు విచారించే ప్రయోజనం ఏమిటి?
2: లామెంటింగ్ దెన్ ఈజ్ యూజ్లెస్.
1: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
2: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
1: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములో అవియే శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
2: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్డ్ ఇన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
2: యూత్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ హ్యావింగ్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ అ ఫ్రెండ్ అండ్ హూ ఇస్ అ ఫో, దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఇన్ ది ప్రాపర్ వే, దే ఆర్ మిస్ యూజింగ్ అండ్ అబ్యూజింగ్.
1: మిత్రులు ఎవరు శత్రులు ఎవరు?
2: హూ ఇస్ అ ఫ్రెండ్ అండ్ హూ ఇస్ అ ఫో?
1: గురువు ఎవరు శిష్యుడు ఎవరు?
2: హూ ఇస్ గురు అండ్ టీచర్ హూ ఇస్ డిసైపుల్?
1: కవి ఎవరు నటకుడు ఎవరు?
2: హూ ఇస్ అ పోయట్ అండ్ హూ ఇస్ అన్ యాక్టర్?
1: తెలుసుకునే తెలివి ఉన్నదా?
2: Do you have the discriminating power to understand?
1: తెలిసిన సంశయం ఉన్నదా?
2: After knowing it, will you have a doubt?
1: తెలివి లేని తలయున్నచో వానరుడన తప్పున్నదా?
2: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
1: కనుక మానవత్వం అనేటువంటిది మనము ఒక పవిత్రమైనటువంటి మార్గమునందు అనుభవింపచేసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి ఒక విచారణ శక్తి మనలో ఏమాత్రము కూడాను తబ్బిబ్బు చేయనివ్వదు.
2: If we understand and experience the human qualities in the proper way, then the intelligence will not confuse you.
1: ఈనాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
2: These days we are using God for the sake of the body.
1: దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు.
2: But on the other hand, he is not using the body to worship the Lord.
1: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు బలహీనతను ఏర్పడినప్పుడు ఓ దైవమా నాకీ బలమును అందించు నాకీ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడే కాని అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది.
2: శక్తి అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద ప్రాపర్ వే దెన్ ది ఇంటెలిజెన్స్ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ.
1: ఈనాడు భగవంతుని తన దేహ నిమిత్తమై

0: సమయంలో ఈ దేహమును, ఈ యొక్క దేశం దేహం యొక్క సేవను దైవంలోకి అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ గాడ్ టు ప్రే ఫార్ గుడ్ హెల్త్ వెన్ ఎవర్ ది హెల్త్ ఈజ్ డిస్టర్బ్, టు ప్రే ఫార్ సచ్ ఫెసిలిటీస్ ఆఫ్ ద బాడీ. ఆన్ ది అదర్ హ్యాండ్ హీఈస్ నాట్ యూజింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ బాడీ, ది స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ ఫ్యాకల్టీస్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: ఇంకా ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడో కాలం ఉన్నది కదా అని కాలము నిమిత్తమై తాను కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
1: హీఈస్ థింకింగ్ అండ్ ఇమాజినింగ్ దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ దట్ వే.
0: ఇంకా కొంతమంది ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యమును అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ దాట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వీ కెన్ జస్ట్ టేక్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ లెట్ అస్ జస్ట్ ఎంజాయ్ ది థింగ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాడేని వీడే లేకున్నా ఇంక తరించుట ఇంకెన్నడో అని ఒక ప్రశ్న వేసినట్టుగా ఇట్టి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయం నందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు, అన్ని విధముల శక్తిని ఉడిగించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
1: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీస్? ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ప్రోవెస్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్.
0: కదలలేవు,
1: you would not be able to move,
0: kanu masakalu,
1: you would not be able to see,
0: moguna madatalu bade,
1: and there will be force in
0: tala narise kada,
1: your hair would have become grey,
0: musilim musivada ninnu pachivaralu ninnu ముసిపుసినవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడరకు తోలు బొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు, ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
1: వెన్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ బికమ్ వీక్, when they are not in a position to be used for the worship of the Lord, then we will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old
0: man. Kadata bhagavatam marinta ghatuga andinchindi ee vruddulaku.
1: It is not merely this, bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
0: Padapada manchukinkarulu paasamu lagedu vela,
1: get away, come come. In that particular fashion, when the Yamakinkaras are inviting you,
0: dabba paita pettudika labham ledani cheppu vela,
1: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
0: aalu bitalu labalava yerchu vela,
1: your wife and children when they are wallowing,
0: tarama harinamamu notanu palka, ఉండండి కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా?
1: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you want to think of the Lord at that particular moment of time?
0: Kanuka manamu bhavishyattuku taginatundi bhadratalanni kudanu manamu ee yavvanamu nandi balyamu nandi manamu krodikarinchukovali.
1: We will have to accumulate and collect all those things which are necessary, which are going to lay a very strong foundation for a happy future in the age of youth itself.
0: Koni retire ayin tarvata emaina bhagavant chintana chestamu ani cheppani uhistara? Ledu.
1: All right, do you think that out of the retirement would be able to think of the Lord? It is not possible.
0: Retired kaakamunapu office panulato taamu alamatinchipothuntadu.
1: Before retirement, he will be fully engaged in with office.
0: Leka maree vidhamainatundi vyapara rangamulo taanu munigi untadu.
1: It may be in the business he gets immersed.
0: Retire ayin tarvata ye clubulu ventano tirigi cards aadto aadukotamo kaalamunu vyartamu gaavinchukuneetundi vyartapu maatalu yendu నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
1: ఈవెన్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ పీపుల్ వేస్ట్ దర్ టైమ్ బై గోయింగ్ టు క్లబ్స్ అండ్ వేస్ట్ దర్ లైఫ్.
0: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటిది నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటం

0: ఈ కాలమును వినియోగించుకోండి అన్నాడట.
1: హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్, సార్ అట్లీస్ట్ నౌ ఇన్ ద ఓల్డ్ ఏజ్ యూ థింక్ ఆఫ్ ద లార్డ్, యూ హావ్ నాట్ ఫౌండ్ ఎనీ టైమ్ అట్ ఆల్ డ్యూరింగ్ యువర్ బిజీ పీరియడ్.
0: ఆ వ్యాపారస్తుడు చెప్తాడట, ఏమిటి చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట.
1: It seemed the businessman expressed that I do not have time even to die. When can I just...
0: I have no time even to die, annadu.
1: He said, it seems I have no time even to die.
0: Chavadaniki unnu time ledu anukunnatundi manavuniki chaavu odala pettunda idi tanishtama.
1: For a person who says that I have no time even to die, will death leave him? Is it according to his wishes?
0: Kala pravaham evari kosamu agadu.
1: Time waits for none.
0: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, when time is available for us, we have to make use of the time in the proper way.
0: మృత్యు అనేటువంటి శత్రువులు, రోగం అనేటువంటి యొక్క సైన్యంతో చేరి దేహం అనేటువంటి రాజ్యం పైన దండెత్తి వస్తున్నారు.
1: ద ఎనిమీ ఆఫ్ డెత్ అలాంగ్ విత్ ది సోల్జర్స్ ఆఫ్ డిసీజెస్ విల్ బి వేజింగ్ ఎ వార్ అగెనిస్ట్ ది బాడీ.
0: అట్టి సమయంలో దిక్కు మొక్కు లేక నక్క కుక్కల వలె చావడానికి ప్రయత్నిస్తున్నారు మానవులు.
1: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
0: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేదు.
1: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
0: కనుకని మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను, మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యమును మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ నాట్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్స్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ when the enemies try to lay a siege on us.
0: Mukhyamuga yenaatikaina eppatikaina manaku oka deergha prayanam aneetundi unnadi aneetundi daarini mana hrudayamulo sthiram cheskovali.
1: Most importantly, we must be firmly convinced in our own heart that this journey of life is going to be a long one.
0: రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము ఇంకేమి ప్లేన్ ప్రయాణము బస్సు ప్రయాణము ఏదో కొంతకాలం జరుగుతుంది.
1: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్, బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్, ఇట్ లాస్ట్ ఫర్ ఎ
0: మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
1: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: ఈ ప్రయాణం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వుడ్ ఆల్వేస్ రిమెంబర్.
0: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖమునకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకొనలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం యందు కుమిలిపోతున్నాడు.
1: ఎ పర్సన్ హూ హాజ్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఇస్ ఎ లాంగ్ జర్నీ, హూ హాజ్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీ ఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
0: మీకందరికీ తెలుసును.
1: All of you know it.
0: Railway oka pettal anta untuntai, goods pettal.
1: In the compartments of the train,
0: deeni nirminche samayam lopalle deeniki oka vidhamainatundi kala nirnayam chestu vastuntaru.
1: For all these compartments, the particularly the goods train, they will be giving a special
0: ekkadikaina koni station lu pampinche samayam lopala దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
1: యూ కెన్ సీ ఆన్ ది గుడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్డ్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
0: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్ కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
1: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్.
0: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ ను వీరు గమనించడం లేదు.
1: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకకు పోతుందో,
1: వీ డి నాట్ నో వెన్ దిస్ హాస్ టు గో బ్యాక్.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించడం లేదు.
1: సచ్ ఇంపార్టెంట్ ట్రూత్స్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు రిమెంబర్ అట్ ఆల్.
0: కనుక మన జీవితం లోపల అన్ని విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిజముగా ఉండవలనన్నా ఈ యవ్వనమునందే మన దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్సెల్ఫ్ యూ విల్ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వములో ఈ బాల్యం అనేటువంటిది, ఈ యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిపోకులకు అమ్ముకుంటున్నాం.
1: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ వేస్టింగ్ అవర్ యూత్ అండ్ అవర్ బాయ్హుడ్.
0: వజ్ర వైడూర్య మరకతమాణిక్య గోవేదిక పుష్యరాగముతో పంచింపబడినటువంటి ఒక బంగారు గిన్నెలో తిలకను కలిపి, అనగా నూగులు పిండి కలిపి దానిని వండుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
1: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ కప్ స్టడెడ్ విత్ ప్రెషియస్ జెమ్స్ అండ్ జ్యూవెల్స్ ఫార్ ఎ వెరీ పెటీ యూజ్.
0: దీన్ని కాంచడానికి కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
1: టు produce fire and heat up the whole thing, we are using the sandalwood as the fuel.
0: Patra chustama chala viluvainatuvantivi.
1: The vessel is very precious.
0: Kattalu chustama maha viluvainatuvantivi.
1: Fuel also is very valuable and precious.
0: Kani padartham chustama alpamainatuvantivi.
1: The food which is cooked is useless and very trivial.
0: Mana yokka viluvainatuvanti dehanni pavitramaina bhavalnu manam tuchchamainatuvanti sukhalaku ammukuntunnam.
1: Precious body, sacred feelings are sold away for earning and enjoying useless trivial things in life.
0: Kevalamu oka vidhamainatuvanti alpamainatuvanti vishayalanu ee paathralo petti bhujistunnamu.
1: Mean and valueless things are put in this particular vessel and we are enjoying them.
0: Bangaru nagalanu teesi dunnukoni danilo jilledu mokkalanu malpinchinattuga manam anubhavistunnamu.
1: We are using a golden plow to plow and to produce useless plants.
0: నీ హృదయం క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
1: ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్ అండ్ సీక్రెట్.
0: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఈవెన్ దట్ ఫీల్డ్ బిలాంగ్స్ టు హిమ్.
0: క్షేత్రజ్ఞ చాపి మాంది, క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటినీ భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగల్ని పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్టకడపటికి ఏమి పంటను బంధించుకున్నాం? విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
1: గాడ్ హస్ డిక్లర్డ్ హీస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్సెల్ఫ్. హీ హస్ ఓన్డ్ బోత్ దోస్ థింగ్స్ అండ్ హీ హస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. అండ్ వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ దట్ క్షేత్రం ద హార్ట్? వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ, బట్ వీఆర్ రేజింగ్ క్రాప్స్ విచ్ ఆర్ యూజ్లెస్ అండ్ విచ్ ఆర్ సెన్షియస్ అండ్ సెన్షియల్.
0: నిజముగా ఈ క్షేత్రం యొక్క విలువ, ఈ యొక్క నాగలి యొక్క విలువ గుర్తించినటువంటి వ్యక్తి ఈ విధంగా వీటిని దుర్వినియోగం చేసుకునలేడు.
1: ఎనీ పర్సన్ హూ రికగ్నైజెస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ఫీలింగ్స్ విచ్ విల్ హావ్ టు బి దేర్, హీ వుడ్ నాట్ మిస్యూజ్ దీస్ థింగ్స్.
0: జీవితాన్ని పరోపకార సంబంధమైన కార్యములో
1: లైఫ్ మస్ట్ బి యూజ్ ఫార్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
0: పవిత్ర గమ్యము చేరేటువంటి మార్గములో
1: ఫార్ రీచింగ్ ది సీక్రెట్ గోల్ అండ్ ఇన్ ది సీక్రెట్ పాత్,
0: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో
1: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్,
0: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
1: వీ హావ్ టు యూజ్ దిస్ ఇన్ గెటింగ్ అవర్ సెల్ఫ్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
0: అప్పుడే ఈ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
1: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
0: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం, ఇందులో ఉండే విశేషం ఏమిటి?
1: ఇట్ ఈస్ సేడ్ that it is impossible and difficult to get a human life. What is the speciality of this human life? Why is it so difficult to get?
0: పచ్చిపచ్చుమృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టివి ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుంది. ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
1: All the pleasures and joys which animals and birds are enjoying, man is also enjoying. In that case, what is the speciality of declaring that human life is
0: better? మిగిలినటువంటి జీవరాశుల కంటే ఈ మానవత్వము ఒక విశిష్టమైనటువంటి మార్గములో దీన్ని అనుభవించాలి.
1: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
0: మానాభిమానములను విసర్జించి
1: one has to give up attachment and
0: నిత్యానిత్య పరిశీలన సలపక
1: one has to discriminate between right and wrong.
0: ఆత్మానాత్మ వివేక తత్వం కోల్పోయి
1: giving up what is atma and giving up the discriminating power between
0: బుద్ధి యోగమునకు దూరమై
1: being away from the yoga of intelligence
0: దృఢత్వమును కోల్పోవటం చేత మానవుడు ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
0: దృఢ నిశ్చయుడై వాక్ తపస్సును మానసిక తపస్సును శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
1: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the manasika tapas, the vat tapas and deha tapas and enjoy that and set an example for the world.
0: Sattvagunamuto rajogunamunu nimpali.
1: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
0: హృదయములో రజోతమో గుణమును నింపుకొని సాత్వికము చేత దానిని అభివృద్ధి పొందాలని పొందించాలంటే ఇది సాధ్యము కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఇఫ్ యు వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ సత్వగుణ ఇఫ్ యు ఫిల్ యువర్ హార్ట్ విత్ రజోగుణ అండ్ తమో గుణ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దర్ ఇస్ నథింగ్ ఇన్ ద హెడ్ సంథింగ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఇట్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున
1: ఇఫ్ యు ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సేక్రెడ్ ఇన్
0: మొట్టమొదటి ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
1: వీ హావ్ ఫిల్డ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ వీ హావ్ టు ఎంప్టీ దట్ ఫస్ట్.
0: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: Then only you will be able to just fill the head with sacred thoughts and sacred feelings. That will be possible only then.
0: కనుకని మానవుడు అర్థం లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
1: Man has been crying a meaningless cry.
0: అర్థం లేని నడకలను నడుస్తున్నాడు.
1: A meaningless path he is taking.
0: అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
1: He is living a meaningless life also.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: When he was born he cried.
0: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
1: While dying he cries.
0: మధ్య నిన్న సుఖాలకు ఎందుకు ఏడ్చుతాడు.
1: ఇన్ బిట్వీన్ ఫర్ నంబర్ ఆఫ్ థింగ్స్ హీ గోస్ ఆన్ క్రైయింగ్.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
1: హాస్ హీ క్రైడ్ ఫర్ వెన్ హీ జస్ట్ సా డిక్లైన్ ఆఫ్ ధర్మ?
0: కనుక ధర్మజ్ఞాన నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: వీ హ్యావ్ టు క్రై వెన్ వీ సీ ద డిక్లైన్ ఆఫ్ ధర్మ అండ్ ఫాల్ అండ్ ద రూయిన్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ధర్మ యాక్చువల్లీ?
0: దైవచింతని నిజమైన ధర్మం.
1: రియల్ ధర్మ ఈజ్ థింకింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ ఆఫ్ ద లార్డ్.
0: దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ డిశ్చార్జింగ్ యువర్ డైలీ డ్యూటీస్ విచ్ ఆర్ ఇంపోజ్ అపాన్ యూ.
0: ఇక్కడ భగవద్గీత సర్వసంగ పరిత్యాగై ఆయన బిడ్డలను వదిలిపెట్టి ఆస్తిపాస్తులను విసర్జించి నీ వెళ్లమని బోధించడం లేదు.
1: భగవద్గీత హాస్ నాట్ టాట్ దట్ యు షుడ్ గివ్ అప్ ఆల్ యువర్ ఫ్యామిలీ యువర్ వెల్త్ ప్రాపర్టీస్ అండ్ యూ హావ్ టు జస్ట్ గో అవే టు ద ఫారెస్ట్.
0: నీ ఆలు బిడ్డలను నువ్వు చూసుకో.
1: యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ ఉద్యోగాలు నువ్వు చేసుకో.
1: యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించు.
1: యూ డూ యువర్ డ్యూటీస్.
0: కానీ లక్ష్యం మాత్రము దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ ఆంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మల యందు కూడాను ఈ కాయము నియమిర్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వి డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా, వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట యందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్, విల్ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: We should always tell the truth.
0: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి జస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
0: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసెసరీ టు టెల్ అన్ ట్రూత్.
0: కానీ ఒక్కటి,
1: బట్
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఏదర్ ట్రూత్.
0: సత్యం భూజాత్ ప్రియం భూజాత్ అప్రియం సత్యం అప్రియం అని, భూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
0: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ టెల్ ద ట్రూత్, టెల్ ఇట్ డియర్లీ, బట్ యూ షుడ్ నాట్ టెల్ untruth which may be dear. You should not tell truth in an undear way also.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth, you should be able to just avoid situation and overcome that particular problem.
0: Kanuka manamu konni konni samayamulandu manamu chaala melakavuga nadchukovalsi vastundi.
1: In certain times we will have to conduct ourselves in an extremely careful way.
0: Ee maatanu parulaku baadhinchakunda undeetunte vishayanni kuda nu gurtinchali.
1: We should know how to use the words without hurting people.
0: నొప్పించక తాను ఒక తప్పించకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ హీ ఇస్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
0: ఇతరులను నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
1: హీ షుడ్ నెవర్ హర్ట్ నార్ గెట్ హర్ట్ బై అదర్స్.
0: తాను నొప్పి పడకూడదని ఇతరులను నొప్పించరాదు.
1: జస్ట్ బికాస్ హీ షుడ్ నాట్ గెట్ హీ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఆల్సో.
0: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ విచ్ డస్ నాట్ హర్ట్ అదర్స్ విచ్ డస్ నాట్ హర్ట్ అస్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ఎ స్టోరీ.
0: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: వన్ హసీఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ concentratedly listening to what was being expounded in the meeting.
0: Oka naadu ee pauranikudu ramayanamu cheptu patiye sati.
1: Once when he was just describing ramayana, he just said patiye sati,
0: patiye gati.
1: Husband is the only goal.
0: Kanuka atti patini aananda pettatame sati yokka lakshyamu.
1: Therefore, it is the responsibility and the duty of Hasif to satisfy the husband who is
0: Patini Daivamga Bhavinchali.
1: Treat husband as God.
0: Ani Aneka Vidhamulaga Bodhistu Vachadu.
1: He was telling all these things in a number of ways.
0: Ivi vinnatuvanti yokka illaru intiki vellindi.
1: This Hasif, who heard with a lot of concentration all these things, went back home.
0: Ataniki Aneka Vidhamulaina Sevana Cheyali ani kuda nu ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్
0: పతి దైవం అని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అది
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ది టాక్ గివన్ షీ వెంట విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ గివ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హర్ లర్న్డ్. And when the husband returned from the office, she took a pot full of water and poured the water right on the shoes itself, and she began just giving this kind of service to the husband.
0: Bhartaki enti enaadu lenetunte yokka ee yokka idi ee naadu etla vachindi enduko sam vachindi ankoni idi edo koncha varaku chedipoyi untachunu. అని లోపలికి తీసుకెళ్ళినాడు.
1: హీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఫ్లాబర్గాస్టెడ్ అండ్ హీ వాజ్ వండరింగ్ హౌ ఆల్ ఆఫ్ అ సడన్ దిస్ పర్టికులర్ లేడీ హాస్ డెవలప్డ్ సో.
0: ఆయన బూట్స్లు విడిచడానికి కుర్చీ పైన కూర్చుంటే ఈమె క్రింద కూర్చుంది, కాళ్ళు ఒత్తుతూ ఉంటుండాలి. బూట్స్ను కూడా విడిపించడానికి అవకాశం ఇవ్వలేదు.
1: And he entered the house thinking that she must have be a little off the head. And then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: Itani yokka paristhithini gurtinchi nettaga office room ku velli doctor ku phone chesadu.
1: After observing all these things, the husband went into the office room and he rang up the doctor.
0: Ee stree mee yokka pauram puranamuku velutundarani teliyadu paapu ee bhartaku.
1: His husband did not know that she was going to this puranam.
0: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
1: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ 2 డేస్ ఇట్ వుడ్ బి ఓకే.
0: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమెను ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీస్ కు వెళ్లాడు.
1: Husband took his food, then he asked her to take some rest and he went to the office again. After he went to the office, she again went to the place where scriptures were expounded.
0: Anadu ee pauranikudu evariki evaru tall evaru biddal evaru bari evaru bartha evaru mata rasti pita rasti nasti bandhu sahodara artham nasti తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్, హూ ఇస్ హస్బెండ్, హూ ఇస్ వైఫ్, అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్, నథింగ్ ఎగ్జిస్ట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
0: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
1: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఈస్ ట్రూ.
0: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది, వస్తానే.
1: That day she went back home and she settled down in the worship room.
0: Etla undo emu ani papa aya aragante mundugane vachadu papa.
1: Husband returned half an hour earlier itself, thinking that she might not be well.
0: Talupu tattadu.
1: She tapped the door.
0: Nenu vachanu ani cheppan cheppadu papa.
1: He announced that he has come, asked her to open the door.
0: Ayame lopa nunchi mata anasti పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, పతి నాస్తి
1: అంటారు. ఫ్రమ్ ది వర్షిప్ రూమ్ షీ బిగాన్ టెలింగ్ దట్ దర్ ఇస్ నో మదర్, నో ఫాదర్, నో హౌస్, నాట్ ఈవెన్ హస్బెండ్, షీ డిక్లర్.
0: ఈ విధంగా చెప్పేటప్పటికీ ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాట్రిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు.
1: హీ వాజ్ క్వైట్ అలార్మ్డ్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్, బట్ హీ సమ్హౌ గాట్ ది డోర్స్ ఓపెన్ అండ్ దెన్ హీ కాల్డ్ ఎ సైకియాట్రిస్ట్ టు ఎగ్జామిన్ హర్ ఇన్ ఆల్ డీటెయిల్.
0: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినటంలో వచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇది అని భావించుకున్నాడు.
1: ది సైకియాట్రిస్ట్ కుడ్ డయాగ్నైజ్ ది డిసీజ్ యాజ్ the after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
0: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా కార్లో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హెస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటెడ్. షీ వాస్ నాట్
0: ఈ విధమైనటువంటి కట్టుదిట్టము చేసేటప్పటికీ రెండు దినాలు పురాణమునకు పోలేదు.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
0: ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగును చల్లారినాయి.
1: This temporary type of detachment which she developed, it was
0: సరే ఇంకా సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాలు నార్మల్ లో ఉంటుండాలి పాపం.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
0: సరే, సంతోషించాడు ఆయన. అన్ని విధాలు ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: Husband was very happy after all this happened
2: అండ్ డైలీ రొటీన్ కంటిన్యూ లేటర్.
0: ఒక వారం అయిన తర్వాత తిరిగి పురాణానికి వెళ్ళింది.
2: ఆఫ్టర్ వన్ వీక్ దిస్ లేడీ వెంట్ అగెయిన్ టు ది ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్
0: ఆనాడు పురాణం లోపల ఈ భగవద్గీత చెప్పుతూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
2: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్.
0: అది వినింది, ఇంటికి వచ్చింది.
2: షీ హర్డ్ ఇట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
0: భర్త చెప్పాడు, ఈనాడు ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోరని ఉద్రి సిద్ధం కామన్నాడు.
2: హస్బెండ్ టోల్డ్ హర్ దట్ దేర్ ఇస్ ఎ మ్యారేజ్ రిసెప్షన్ టుడే, మై ఫ్రెండ్స్ మ్యారేజ్ రిసెప్షన్ ఇస్ దేర్.
0: మన్ని అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళింది.
2: షీ గాట్ రెడీ క్విట్ అండ్ షీ వెంట్ విత్ హర్ హస్బెండ్ టు ద రిసెప్షన్.
0: అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుండాలి.
2: మ్యారేజ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: అప్పుడు ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
2: ఇన్ భారత్ దేర్ ఇస్
0: అందరి ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
2: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దాట్ ద మంగళ సూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
0: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటి కూడా పౌరోహితుడు పాప.
2: The Paurohit who was celebrating the marriage on that day there was also Paurohit for this particular family. This
0: ee mundaru kurchunte ucchi chuchadu, emandi ammagaru baagunnara muttandi annadu.
2: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
0: andaru chemaveena ani adigadu, idini muttistu paapa ee pauranikudu.
2: This pauranik who just asked her to touch it and just said, everyone is okay.
0: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికీ అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అనింది అన్నాడు.
2: షీ సెడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఇస్ ఓకే, వన్ వీక్ అగో ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా.
0: ప్రక్కన ఉండేటువంటి ఆమె ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
2: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సెడ్, వెన్ యూ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యు సే సచ్ అన్ ఇన్ఆస్పిషియస్.
0: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది చచ్చిపోయింది, చావు మాటలు మంగళసూత్రం ముట్టూ చెప్తూ వచ్చింది.
2: షీ సెడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు టెల్ అ లై, ఐ వుడ్ నెవర్ టెల్ అ లై, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా.
0: తెలివితేటలు కలిగినటువంటి ఒక వ్యక్తి అమ్మాయి లేచి, అమ్మా ఇది కేవలము సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటే ఎట్లా కూడా పదాలు ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
2: వన్ ఇంటెలిజెంట్ యంగ్ లేడీ హూ వాజ్ సిట్టింగ్ దేర్ షీ జస్ట్ సెడ్, మదర్ యూ షుడ్ నాట్ యూ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ కాంటెక్స్ట్ షుడ్ నాట్ గో.
0: అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
2: ఇన్ దట్ పర్టికులర్ వే విమెన్ వాట్ ఎవర్ ద రీజన్ ఆన్ అ పర్టికులర్ డే దే వుడ్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ రిగార్ దట్ పర్టికులర్ డే.
0: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
2: వన్ షుడ్ యూజ్ ద వర్డ్స్ అండ్ వన్ షుడ్ యూజ్ ది ఇంటెలిజెన్స్ అండ్ కాంటెక్స్ట్ షుడ్ బి అండర్స్టూడ్ వెన్ ఎవర్ వి డూ ఎ పర్టికులర్ థింగ్.
0: సత్యము మన యొక్క నిత్య స్థానమును పొందించడానికి ఒక మార్గమని మనం విశ్వసించాలి, కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని ఇట్టే చేయాలని ముందుతనంగా మనం వాదించరాదు.
2: We should know truth is the means to reach the goal of the lotus feet, but we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
0: Asatyamuto dushitam kaanatvanti naluka,
2: a tongue which is not tainted by untruth.
0: Himsadulto dushitam kaanatvanti dehamu,
2: body which is not tainted by violence.
0: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu,
2: mind which is not stained by bad feelings.
0: కనుక ఇట్టి మనస్సు అట్టి దేహము ఇట్టి వాక్కు వీటినే త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
2: దీస్ త్రీ సచ్ ఎ మైండ్ సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్ దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
0: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
0: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
2: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసర్లీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
0: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
2: హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్.
0: ఒక్కొక్క తూరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడి పైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోని ఇక్కడ కలిగించడం కూడా జరుగుతుంటాయి.
2: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
0: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
2: You will have to just also remember the fact that one should not hate others.
0: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
2: వన్స్ యూ డెవలప్ లవ్, ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
0: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
2: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
0: అందుకోసమే చెప్పారు, సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటాదా పోతుందట.
2: The anger with a person who is of sattvic nature, it will be very short lived.
0: Itanu uttamudu ani Geeta cheppindi.
2: Geeta has declared him as a great man.
0: Madhyamuni yokka kopamu rendu gadiyalu varaku untadata.
2: A middling or the second type of person, he will have his anger for a short while.
0: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata 24 gantalantha untuntadata.
2: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
0: Adamodamuni yokka kopamu jeevitham anta untadi.
2: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
0: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
2: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
0: ఉత్తముని యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
2: The anger of a good man is something like writing on water. That is not permanent at all, even while you are writing the...
0: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
2: The second category of a person, it is something like writing on sand.
0: Ishakalo rastu rastunte gaali vastane adi kottukoni kottukoni adi moochi potuntadi, marugu padipotuntadi.
2: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
0: అధముని యొక్క కోపము నల్లరాతి పై చెక్కబడినటువంటిదిగా ఉంటాదట.
2: ది థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హూ ఇస్ బ్యాడ్ వన్ హిస్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఐ మీన్
0: బ్లాక్ రాక్
2: రైటింగ్ ఆన్
0: బ్లాక్ స్టోన్
2: రైటింగ్ ఆన్ ఏ బ్లాక్ స్టోన్.
0: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోన ఎండతోన అరిగి కొంతకాలమును పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
2: Over a period of time, this will also be washed away.
0: Adhamodamuni yokka kopamu inupaina rasinatuvantidatta.
2: It is something like writing on an iron slab which will never be wiped off.
0: Adi tirigi karagabetti danini sutthito kotte anta varaku adi podu.
2: Only when it is melted and then again made into a block, it will not go at all.
0: Adi karagabettalante nippulo veyyala.
2: If you want to destroy it, you will have to put it in the fire.
0: Anaga samskaramu kavali.
2: In other words, it means there is need for samskara and transformation.
0: ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం చల్లారడానికి వీలవుతుంది.
2: Only when there is intense transformation, then only it is possible to change it.
0: కానీ ఇలాంటివి నిత్య జీవితంతో సంబంధించినటువంటి యొక్క సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
2: Things which are highly relevant to day-to-day life and day-to-day practices will have to be taken from Bhagavad Gita.
0: Kanuka manamu annintini teesukoni mana aacharanalo pettadam idi asadhyam.
2: It would be impossible for us to take all the things from Bhagavad Gita and practice them.
0: Konni konni mana nitya jeevithaniki ee laukika jeevithaniki avasaramainatu vishayalanu manamu జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి అనుభవించడానికి ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
2: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
0: భజన బినా సుఖ

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 11th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th ఆగస్ట్ 1984. This is an intense and inspiring lesson of vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra doshah. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెక్ట్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలంకి మన కృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకు తెలుసు, కానీ అంత మాత్రము నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you will be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశం.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుకునే ఉంటుంది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ది లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatya vrikshamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్ దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టటము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దుశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైనే మరల్చినాయి కాని జగత్తు వైపును మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్. వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను
2: ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభువు పైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి

0: Once we recognize the defect in an object, whatever be the place, wherever be it, and later on, you would never aspire to have it.
1: దనకనక వస్తువాహనాలతో దనకనక వస్తువాహనాలతో తృతూగేటువంటి మహారాజును సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: There are a number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things, they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యం కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
0: Detachment does not mean merely recognizing the weakness and the defect of these objects, but you'll have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta maatramna prayojanam ledu, aanandamunuku taginatundi krushi cheyali.
0: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకే వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
0: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది జాయ్ అండ్ ద బ్లిస్, దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
0: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్, గోయింగ్ టు ఫారెస్ట్, దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
0: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
0: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
0: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganaga oka manishi maraninchinadu.
0: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
0: This body was taken to the cremation ground and it was cremated.
1: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
0: ఇట్ వాస్ బెరీడ్.
1: ఈ దృశ్యం చూసే సమయంలో చీచి, ఎట్టి దేహమైనా కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
0: When you have a look at this particular situation, you develop a sort of detachment stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: Ee vairagyamu vairagyamani cheppinchukodu, tatkalikamainatundi ku marpu.
0: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomenon, a temporary feeling.
1: Oka gruhini prasava vedana samayamu lopala అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కర్లేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
0: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not a real
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
0: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
0: The first type of detachment

0: Detachment which arises in cremation ground when he sees the sights there. And the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day-to-day life of people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
0: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
0: All these things may be described as temporary and not permanent type of vairagyam.
1: ఇది వైరాగ్యము రెండు విధములుగా ఉంటుందని.
0: డిటాచ్మెంట్ మే బి డిస్క్రైబ్డ్ అండ్ క్లాసిఫైడ్ అస్ టూ టైప్స్,
1: తీవ్ర వైరాగ్యం అని మంద వైరాగ్యము అని.
0: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
1: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
0: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, he tends to postpone for the next day of 2 days later and all that.
1: ee manda vairagyam kudanu manchi karyamulake ee vidhanga kalamunu vyaktham chestaru.
0: This kind of attitude comes only in case of doing good things and good deeds.
1: Badriki veludama, Kedarnathiki veludama, inka Kashi ki veludama anukunte vache nela chuddam, vache nela chuddam, vache nela chuddam ani ee vidhanga kalanni vyaktham chestaru.
0: If it is a decision relating to going to Badri, Kedarnath or Kasi, the tendency is to postpone it from next month we'll go.
1: Ikevaina chedda paniye cheyalanukunte rep enduku ippude cheddani ilanti durmargamaina kunti vaatiki oka vidhamaina drohamunu kalipetti kunti vaatiki chedda karyamulaku ee yokka vairagyamu chaala mundugane untuntadi.
0: On the other hand, if it is bad activities, the with treacherous activities, then there will not be postponement. One would like to just do it immediately.
1: ee kaalamunu vyaktham gaavinchi manchi karyamulu yandu taanu saarthakam ayyetundi okka vishayanni poorukotam idi evaru kudanu anta prayatninchali.
0: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యం అని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
0: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెన్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరి విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
0: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
1: Idi buddhudu nirupinchinatvanti oka rajapata.
0: This is a right royal path which was laid down for all by Buddha.
1: Okkaturi idi sariyainatvanti kaadu, dehamu nasinchetvantidi, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
0: గౌతమ్ బుద్ధ వన్స్ హి రియలైజ్డ్ the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought. He gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.
1: Maha Chakravarti ainatundi Harishchandrudu kudanu durudrishta vashattu swasanamulo kaati kaapariga nilchadu.
0: Satya Harishchandra also, though he was a great emperor, by unfortunate events he had to just become katakapari in the cremation ground.
1: Atanu modati munchu kudanu teevra vairagyam ainappatikani ee vidhamainatu vruttulanni kudanu prati chana chanam kudanu taanu teevra vairagyam vaipane prayanam chestu vellaadu.
0: Although he was emperor, he had intense sense of sacrifice and detachment, and even earlier he had practiced these things.
1: Okanati sayankalam shrimantuni yokka dehamunu వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమును తీసుకుని వచ్చారు.
0: When he was in the cremation ground doing, performing his duties, on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరి పాటికి వారు ఇండకు వెళ్లారు.
0: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే, కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికి దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
0: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu mitru evvaru leru akkada, okka Harishchandra maatrame unnadu.
0: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
1: Kattelanta vestunnadu paapam.
0: He was putting a little fuel.
1: Okka chanamu lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
0: సడన్లీ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
0: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
0: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
0: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హీ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ వెదర్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ బి కమింగ్ అండ్ నో వన్ బి జస్ట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: ఆబ్జెక్ట్స్ వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
0: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
1: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastuvulu anetundi kaani vishayamulu anetundi kaani maarakunda undavu.
0: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
1: Ee maarpu anetundi kalpitamulu kaavu.
0: The changes are not artificial and they are not imagined.
1: Uhajanitamulu kaavu.
0: They are not imaginary either.
1: Sahaja siddhamai deeniki swayam swaroopamainatuve ee maarpulu.
0: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
1: Kanuka itti maarpulu kaliginatuvante ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
0: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
1: paamulo vishamunnadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
0: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
1: Telulo vishamunnadani gurtinchinatundi vyakti telupaina kaalu pettadu.
0: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
0: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
0: Gitacharya has taught that instead of undergoing all these things, developing attachment and then getting disillusioned once things happen, it is better in the beginning itself we develop detachment towards the things and objects of the
1: world. Manavudu satyanni gurtinchukonaleka yemeemo cheyalani aneka vidhamulaga prayatnam chestuntadu.
0: Man not recognizing the inherent truth, he will be planning so many things to do.
1: Idi chetu adi chetu ఇంకెన్నో చేతులు అంచు ఊహలు వల్లి అలసిపోకు.
0: డోంట్ గెట్ ఎగ్జాస్టెడ్ థింకింగ్ దాట్ యూ షుడ్ డూ దిస్ అండ్ యుల్ డూ దాట్ అండ్ యుల్ డూ మెనీ మోర్ థింగ్స్.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
0: వాట్ ఎవర్ సీడ్స్ యు హవ్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యు విల్ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
1: విత్తనం ఒకటేనా, ఏదైనా ఫలములు కలిగించుటది ఎట్టు సాధ్యమగును?
0: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: Enni chesina manchi ainanu chedugaina trunchakunda brahma meekichi pampunu baruvumala annadu.
0: Whatever acts you indulge in, the appropriate fruits thereof will be given by Brahma to you in the form of a garland which will be very weighty.
1: Talli garbhamundi జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ విచ్ కెన్ బి సీన్.
1: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
0: గార్లెండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: గోల్డెన్ గార్లెండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
1: రత్నాల హారము రంజింపగాలేదు.
0: The pearls and gems will not be also there.
1: Pachala gullanu potakaledu.
0: The other types of precious stones, garlands also will not be there.
1: Kaladu. Kaladokka mala mee kanthamandu.
0: But then there is one garland, one garland around your neck.
1: Janma janmala karmalu pogu chesi.
0: The activities and the deeds which you have done over a number of births.
1: కర్మలన్నీ చూచిన కంఠమాల.
0: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్ యువర్ నెక్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
1: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
0: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ, but the garland of the fruits of action is round your neck all the time.
1: He satyanni gurtinchinatundi vyakti sakkarmala aacharistu padarthamunandu oka vidhamainatundi doshamunu gurtinchi gunamunu swikarinchadaniki tagina krushi cheyatame vairagyam ani sadhakunku pratyekamainatundi sadhanaga nirupinchabadindi.
0: Persons who recognize the truth that there will be consequences for actions, will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
1: Brahma jnanam anetunte perulo mahapraveenata Janaka Maharaja.
0: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahma jnana.
1: Itanu vaidehi అనగా విదేహ మహారాజు, దేహం యొక్క ఏది సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వడించినటువంటి వాడు.
0: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
0: On a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
1: Kunta aalasyanga padaka gadiki vellaadu.
0: He went to the bedroom a little late.
1: Dasa dasilu paadaseva chestu vinjamarlu veestu maharani kudunu prakkana untunnaru.
0: The maid servants were doing seva and service to the princess.
1: Rajulaku nidra vachindi.
0: Janaka got asleep.
1: ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
0: In this particular context, the queen asked the servants to quit the room.
1: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా, అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
0: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
1: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
0: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
1: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
0: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth? Is that a fact? Is this a fact?
1: Parikarakulna pinchindi, mantrulu rappinchindi maharani.
0: She brought the ministers and the other important people over there.
1: అందరూ వచ్చి, మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం మీరు ఇంటున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
0: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్.
1: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుని పిలిపించారు.
0: All these ministers got Vasishtha to the court.
1: Vasishtha kuda vachi maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
0: Maharishi Vasishtha also questioned maharaja the king, what exactly are you asking, what is your doubt, may I clarify? And whatever question he was asking, king began repeating, is that truth, is this truth, is this a fact, is that a fact.
1: Vasishtha varu kunta kannu moosi kiloka gnani kanaka deeniki kaaranam emtani yochinchadu.
0: Maharishi Vasishtha being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
1: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు, అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు,
0: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు,
0: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
1: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యంలో తిరుగుతూ ఉండినట్టు,
0: హీ వాస్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ, హీ వాస్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తున్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు,
0: and he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in the leaves.
1: Ayyo evaro maharaja tunte vaadu vachinaade ani vaaru edo inta vaaru tineetundi annam tanaku andinchadaniki poyinappudu oka gradda vachi aa annamunu kodunu kottukoni poyinattu kala vachindi.
0: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
1: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట, మెలకు వచ్చింది.
0: హీ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకాయిట్స్ ఆల్సో, అండ్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్, ఓ వాట్ హాస్ హ్యాపెండ్, ఐఎమ్ హంగ్రీ.
1: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము, హంసతూలిక, పానుపు, మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిగా పాంపు పైన ఉంటున్నాను, కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
0: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
1: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
0: Maharishi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, King Janaka, neither that is a fact of truth, nor this is truth, but the truth is yourself. You are the truth.
1: Swapnamalo jagrata ledu. Jagratalo swapnam ledu.
0: There is no dream in the waking state. And there is no wakefulness in the dream state.
1: Swapnamlona neevunnavu, jagratalona neevunnavu.
0: Both in dream and in wakeful state, you are existing, you are a reality.
1: కనుక ఏ రెండింటి అందు నీవు కలవో అదే అని ఓమ్నీ ప్రెజెంట్ అదే సత్యమైనటువంటిది అన్నాడు.
0: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్ డ్రీమ్ స్టేట్ అండ్ వేకుల్ స్టేట్ యు ఆర్ రియాలిటీ యు ఆర్ ఎగ్జిస్టింగ్.
1: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
0: ద లైఫ్ ఇన్ ది బ్రాడ్ డే లైట్ ఇట్ ఈస్ డే డ్రీమ్ and in the life in the night it is a night dream.
1: Kanaku jagrat swapnamulu anni kudanu oka vidhamaina pinti yokka bhramtule ani kudanu dinni nirupistu vachayi.
0: Both wakeful state and dream state, both of them are an illusion.
1: Itti doshamulu kalinatunti yokka jagattu kanaka idi doshamunu manam gurtinchadaniki prayatninchukame nijamaina vairagyam ani kudanu vitacharyulu cheppadu.
0: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth, that the world is changing and the world...
1: Vairagyamanaga, kevalamu, annitini tejinchi, sanyasattumana sikarinchi, ekkado kaladula poyi, kathinamayanatvinti yaka tapasula acharinchatam kaadu.
0: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
1: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu idu oka vidhamaina kasrat ani cheppochu.
0: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
1: ani deeniki sirasasanam gurinchi cheptuntaru.
0: It could be an exercise, it is an asana, sirshasana.
1: Idi oka aarogya nimittame aacharinchekunte aasanalu maatrame.
0: This is only an exercise for acquiring some health.
1: Tapasthanaga daivamlo kuchi taapam, aa taapame tapas.
0: Tapas refers to the extreme anguish which one experiences for God.
1: Sarvakala sarvavasthali endukudanu atani edabatunu sahinchukolenitunte tapasse pedda tapas. Taapame oka tapas.
0: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
1: Ilanti tapas samayamunandu moodu gunamulu undavu.
0: During this particular period of anguish and aspiration for reaching the God,
1: tamasu kani rajasu kani sattvikam kani moodu pratyekanga manaku kanipinchavu.
0: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
1: Itti taapamu yokka sthiti yandu moodu nu ekamai potayi.
0: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunamu yokka ekatvame tapasani kuda nu cheppavachu.
0: The unity or union of all these three gunas can be described as tapas.
1: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
0: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
1: Manam nitya jeevithamlo current varala manam anubhavistunnam.
0: In every day to day life we enjoy the benefits of electricity.
1: Fan untundadi.
0: There is a fan.
1: Daniki moodu blades untunnayi.
0: There are three blades for the fan.
1: Ee moodu bladeslu moodu vaipulu chustunte manaku gaali ye maatramo ledu.
0: These three blades and are in three directions. You will not be able to get any breeze.
1: Moodu blade cheri okka reethiga round tirigindattante chakkani gaali vachesestundi.
0: When the circle as if it is only one blade all around, then you get beautiful and plenty of breeze.
1: Kavati breeze anetundi ee vidhanga ostundi moodu blade yokka ekatvamto manaku ostundi adhe reethigane breeze kudanu aa moodu yokka gudamulu yokka ekatvamtone labhistundi.
0: Breeze has come when these three blades become one as it were and then go on circling and giving you the joy. Same way when these three gunas become one and they merge themselves into one, you get the real bliss.
1: Mana hrudayame okka gadi.
0: Our heart may be compared to a room.
1: Moodu gunamule sattarajotamo gunamule moodu blade fan.
0: These three gunas or attributes may be compared to three blades of a fan.
1: Mana buddhiye switchi.
0: Our intelligence may be compared to switch.
1: Mana yokka aatmashaktiye current.
0: Our atmic power may be compared to electricity and current.
1: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
0: అవర్ సాధన ఇస్ మేబీ కంపేర్డ్ టు పుట్టింగ్ ది స్విచ్ ఆన్.
1: ఆ తాపని ఈ యొక్క ఆనందము.
0: దట్ యాంగ్విష్ ఇట్సెల్ఫ్ బికమ్స్ బ్లిస్.
1: కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చును.
0: Who can convert our entire life power itself into tapas?
1: కాని ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకోలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
0: But today's man is encouraging tamoguna instead of tapoguna.
1: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
0: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
1: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
0: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
1: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
0: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. ఒక తలుపునకు తాళం వేసి ఉంటారు.
0: A number of times Swami has told this particular thing. A particular door is locked.
1: కానీ అందులో కీ పెట్టి ఎడమ వైపున తిప్పితే తెరుచుకుంటుంది, కుడి వైపున తిప్పితే మూసుకుంటుంది.
0: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
1: ఒకే తాళం చెవి.
0: Same lock and the same key.
1: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is only a slight difference in turning the sides.
1: అది విధంగా మన హృదయమే తాళం.
0: Our heart may be compared to a lock.
1: మన మనసే కీ.
0: Our mind may be compared to a key.
1: దైవం వైపున తిప్పితే మోక్షము.
0: If we turn
1: the వైపున తిప్పితే బంధన.
0: If we turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
1: కనుకని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం.
0: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
1: కనుక ఈ మనస్సును నశ్వరమైన జగత్తు పైన ప్రసరింపకుండా శాశ్వతమైనటువంటి దైవత్వం పైన దీనిని లగ్నం గావించుకునేటువంటి సాధన చేయటమే నిజమైన వైరాగ్యం.
0: True vairagya may be described as turning our mind towards God, who is a permanent entity, and taking our mind away from the world.
1: ఈ వైరాగ్యము తీవ్రమైనటువంటి వైరాగ్యంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ డిటాచ్మెంట్ ఆర్ సాక్రిఫైస్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు వెరీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ వన్.
1: నెక్స్ట్ అని పోకూడదు మనం.
0: వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
1: ఒక పెండికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచులు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
0: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్.
1: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
0: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ అ ఫిల్మ్.
1: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
1: Kanuka mana jeevitham anetundi next anetundi ee reethiga manam cheppagalam.
0: How can we go on postponing as if we are having an assured span of life?
1: Appudu teevra vairagyamto samsiddhalamai untundali.
0: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
1: Kalam evari kosamu agadu.
0: Time waits for none.
1: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
0: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
1: కాలము ప్రవాహికమైనటువంటిది.
0: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వమును మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
0: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment.
3: are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: కాంచవనయు
1: యు హావ్ టు కన్సిడర్ ద ప్లెజర్ అండ్ ద డిఫికల్టీస్ అలైక్ ఇన్ ద సేమ్ వే.
0: కలిమిలేములు విడదీసి కలుగరాదు.
1: యు కెనాట్ టేక్ దీస్ టూ థింగ్స్ అపార్ట్, ద అఫ్లూయన్స్ అండ్ ద షార్టేజ్ ఆఫ్ మనీ అపార్ట్.

0: తలుపుటే భక్తి యగును భావమందున తలచుటే భక్తి యగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్ వెల్త్ అండ్ పావర్టీ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దే ఎగ్జిస్ట్ లైక్ ట్విన్ బర్డ్స్.
0: సుఖము లేక దుఃఖము లేదు.
1: Without pleasure, you don't find the pain.
0: దుఃఖం లేక సుఖమునకు విలువ రాదు.
1: Without pain, the pleasure will not have any value.
0: నసుఖార్ లభ్యతే సుఖం. సుఖం నుండి సుఖం ప్రాప్తించదు, దుఃఖం నుండి సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ ఏ రిచ్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: అండ్ ఎ పూర్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ రిచ్.
0: ఈనాడు కీర్తివంతుడు కావచ్చు, రేపు అపకీర్తిని పొందవచ్చు.
1: యు మే బి ప్రైజ్డ్ రెప్యూటెడ్ Tomorrow we may be put to disrepute.
0: Aithe ee keerti apakeertulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi samamuga viswasinchi samasthitini pondatame manavuni pradhanam yokka visishtata.
1: The importance and the greatness of man lies in considering these twins, the pleasure and the pain, the poverty and the property, repute and the disrepute, equally.
0: Sama, dukkam, sukham, anandi gida. Sukha dukke samikrutva labham labham jaya jaya. Sukha dukkamaru labha nashtamalu kudanu samanga bhavinchuve anubhavinchinatunti vanike nijamainatunti manava jeevitam yokka ruchi telustundi.
1: One will know the taste of life if he is equal minded in both these situations, pleasure and pain, profit and loss.
0: నిజముగా దుఃఖమే లేకుండినా మానవులకు సుఖం యొక్క విలువనే తెలియదు.
1: In fact, when there is no pain, you don't know the value of pleasure either.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్న దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: In order to know the value of the happiness, one should necessarily face difficulties.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యు డోంట్ ఫైండ్ హ్యాపీనెస్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
1: ఇట్ ఈస్ ద పెయిన్ దట్ ఫ్రక్టిఫైస్ అల్టిమేట్లీ అండ్ ఎండ్స్ ఇన్ హ్యాపీనెస్.
0: ఇంతటి భావముల్లో ఇంతటి విషయముల్లో అందరూ కూడా అర్థం చేసుకుని వర్తించడానికి చాలా కష్టమవుతుంది. నిత్య జీవితంలో పగలే లేకుండినా రాత్రికి ఏమాత్రము విలువ లేదు, రాత్రియే లేకుండినా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్. Without the day, there cannot be night. Without the night, day will not have value.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: Man who doesn't know this truth wants to be happy all the time.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: He is deluded with the feeling that she should be joyful.
0: ఇది అసాధ్యం.
1: It's impossible.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖమైనటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖము ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing, zero.
0: ఆకలే లేకుండినా అన్నమని ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండినా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యం నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా అయిపోయాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: బికాస్ హీ పాస్ త్రూ ఆల్ దిస్ డిఫికల్టీస్, ద ప్రాబ్లమ్స్, ద పెయిన్ అండ్ యాంగ్జైటీస్, అల్టిమేట్లీ హీ వన్ రెప్యుటేషన్.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else you would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడు, ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇది డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇదియే సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణము.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: సుఖం విలువ తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిఫికల్టీస్ వీ నో ది వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ఎన్ యంగ్ బాయ్, ఏజ్ 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: అవర్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్ He has been repeatedly chanting.
0: కన్న తండ్రియే అనేక కష్టములకు గురిగావించాడు.
1: ఇట్స్ ఓన్లీ హిస్ ఫాదర్ దట్ హడ్ పుట్ హిమ్ టు డిఫికల్టీ.
0: కడపటికి ప్రాణమును కూడా తీయడానికి సిద్ధమయ్యాడు.
1: హి వాస్ రెడీ ఈవెన్ టు కిల్ హిమ్.
0: ఇంతటి దుర్మార్గంతో సంకల్పించుకున్నటువంటి యొక్క తండ్రి హృదయాన్ని కూడాను కరిగించి కదిలించి మెదిలించి విజయాన్ని సాధించుతూ వచ్చాడు.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamlaitunti kashtamulu anubhavinchatam chetanu kada prahladuniki shashvatamainatunti kirti sampadinchukogaligaadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this
0: day. Ee kashtamulu kemaina longina leka kashtamulu kemaina chikkipoyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kalukane కష్టములు యందు మనకు అనంతమైనటువంటి కీర్తిని ప్రతిష్టను గౌరవాన్ని ఆనందాన్ని కూడాను అందించగలుగుతుంది కష్టము.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్ విల్ గివ్ యూ ద ప్రెస్టీజ్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ ఫైనలీ.
0: కనుక మానవుడు కష్టమంటే కానీ దుఃఖమంటే కానీ ఏమాత్రము అంగీకరించడు.
1: యట్ మ్యాన్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ మిజరీ ఆర్ డిఫికల్టీ.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: మానవ జీవితం యొక్క రహస్యాన్ని మనం గుర్తించవలనన్న కష్టము సుఖము రెండు కూడాను మనం అనుభవించే తీరాలి.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్య నిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్న కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: Kanukane, the pleasure is an interval between two pains annaru.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku e maatramu kungadu, nashtamulaku e maatramu kungadu, sukhamulaku aanandamulaku e maatramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: కాని ఈ నాటి మానవుడు తుచ్ఛమైన అల్పమైన క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: The modern man, because of his mean and low momentary pleasures, he is losing the permanent good name.
0: క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హి ఇస్ డిప్రైవింగ్ హింసెల్ఫ్ ఇస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హి టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: కానీ ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ మ్యాన్ స్ట్రగుల్స్ వెరీ హార్డ్ ఫర్ లో అండ్ మీన్ థింగ్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఫర్ పర్మనెంట్ జాయ్.
0: ఒక బస్ ట్రాఫిక్ జరుగుతుంది. ట్రాఫిక్
1: దేర్ ఇస్ ఎ ట్రాఫిక్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బస్సెస్.
0: బస్సులు ఒక గ్రామం నుంచి ఒక గ్రామం నడుస్తూ ఉంటాయి.
1: బస్సెస్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: కానీ ఈ బస్సు లోపల 50 సీట్లు అని ఉంటుంటాయి.
1: ద బస్ హ్యాస్ 50 సీట్స్.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: విత్ ఎ మీన్ ఐడియా టు ఎర్న్ 2 రూపీస్ హీ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ హీ విల్ లూజ్ ద టైర్.
0: అదే విధంగా ప్రాకృతమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: లైక్ వాయిస్ man takes the wrong direction thinking of the low and mean things.
0: Manavudu anaga yuvakudu anetunti vaadu ee reethiga pravartinchali.
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of words?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటం.
1: As we have eyes, we should not look at everybody.
0: ee kannulu deni chudalo dani chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: idi chaala paapani kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది?
1: After all, the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు. అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పాలైపోతున్నాడు.
1: యూ జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దానిని చూడకూడదు.
1: యూ షుడ్ లుక్ ఎట్, యూ షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలననగా,
1: వై
0: యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడాను చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యం.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచం ఎట్లా ఉందంటే,
1: హౌ ఇస్ ది వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న,
1: brother 25 years
0: age, elder,
1: elder brother 25 years,
0: 20 years sister, younger sister,
1: younger sister age 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణం అయిపోతున్నారు.
1: Both of them are going.
0: కానీ ఈ వయ ప్రమాణమును పురస్కరించుకొని సమాజము వీరెవరో భార్యా భర్తలు అంటారు.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: Because they are going together,
0: kind of bad name they got.
1: They are brother and sister.
0: కనుకనే ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని, భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను పురస్కరించుకొని, అన్నా చెల్లెలైన కానీ ఇరువురు కూడా ఒకే ప్రయాణంలో ఇరువురు కలిసిపోకూడదు.
1: As per the ancient tradition and culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: ఒక సినిమా కని కాని, ఒక బీచ్ కని కాని, ఒక షాపింగ్ కని కాని అన్నా చెల్లెలైన కూడా పోకూడదు. అమ్మతో పాటు పోవాలి, లేక తండ్రితో పాటు పోవాలి.
1: It may be a matter of going to cinema or beach or shopping.
0: నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు
1: నౌ
0: చెడ్డ భావంతో,
1: బ్యాడ్ ఫీలింగ్,
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: ఓల్డ్ మ్యాన్ 60 ఇయర్స్,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: ఇరువురు కూడాను ఎక్కడైనా ప్రయాణం అయిపోతుంటే,
1: when they go together,
0: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటారు.
1: People think one is grandfather and the girl.
0: కానీ లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: all wicked thoughts.
0: కానీ భయవిత భావం, ఊహలు, ఇవి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్.
1: బట్ to the outside everything is grand.
0: Uttamaina bhavamto poyetundi anna chellalu kudanu veeluku chedda bhavam bayaldertundi.
1: Though they are noble, the brother and sisters, as they go together,
0: manchi bhavam undinappudiki lokamu samajam varini chedda ga bhavistundi.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: Kanukani ilanti apakirtulaku manam avakasanni kuda ivvakoodadu.
1: So we should never give scope to
0: edaina avasaramaste nee okadu vellu.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుక నీ తల్లి అయినా కూడాను, సిస్టర్ అయినా కూడాను, జవాబుద్దీన్ తోపల ఎక్కడైనా ప్రయాణం చేస్తా, ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: Outside everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్నా చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble, the brother and sisters, as they go together,
0: మంచి భావం ఉండినప్పటికీ

0: for the prestige
1: mana inti tanamunu nilpukone nimittamai
0: to keep up the prestige of the family
1: mana kutumbam yokka maryadanu kaapaadukune nimittamai
0: and to maintain the respect of the family
1: kalukuni ee naati yuvakulu lopala kanu drushtulu chaala cheddaga maarutunnayi
0: today the modern youth they have bad looks
1: idi kanu drushti gaadu kaaki drushti ani cheppochu
0: we can say that the looks of a crow
1: idi okka thori choodadu
0: it doesn't look once
1: ఇటు అటు చూస్తుంటాడు
0: ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్ వన్ ఆఫ్టర్ అనదర్
1: కారణం ఏమిటి
0: వై
1: దానికి అది సహజం
0: ఇట్స్ నేచురల్ టు ఎ క్రో
1: దేనివల్ల
0: వై
1: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు
0: యాజ్ ఎ క్రో హ్యాస్ ఎ లాంగ్ నోస్ ది అదర్ ఐ విల్ నాట్ బి నోయింగ్ వాట్ ది అదర్ ఐ హ్యాస్ బీన్ వాచింగ్
1: కాకికి ఒక ముక్కు లేదే
0: యూ డోంట్ హ్యావ్ ది నోస్ ఆఫ్ ఎ క్రో
1: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు
0: దెన్ వై షుడ్ యు హావ్ ది లుక్స్ ఆఫ్ ఎ క్రో
1: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి
0: సో హావ్ స్ట్రైట్ లుక్స్
1: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి ఒక సద్దృష్టి
0: దిస్ ఇస్ గుడ్ విజన్
1: దీనినే సుదృష్టి
0: దిస్ ఇస్ గుడ్
1: దీనినే సునేత్రము
0: సునేత్ర గుడ్
1: దీనినే సుదర్శనము
0: దిస్ గుడ్ లుక్స్
1: ఇంత గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనం
0: అండ్ దిస్ దర్శన ది లుక్స్ దట్ విల్ గివ్ యు గుడ్ నేమ్
1: ఇంకా నోరు
0: Then the mouth.
1: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి
0: ద టంగ్ హౌ
1: ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి
0: స్టూడెంట్స్ ఆల్సో షుడ్ నో వెన్ టు స్మైల్ అండ్ వెన్ నాట్ టు స్మైల్
1: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటాది
0: ఎట్ టైమ్స్ దే లుక్ అండ్ దెన్ స్మైల్
1: నవ్వు నాలుగందాల చేటు అన్నారు
0: ద స్మైల్ విల్ పుట్ యు టు ఆల్ డిఫికల్టీస్
1: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం
0: ద్రౌపది ఇస్ పుట్ టు ఆల్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ దిస్ లాఫ్టర్
1: మయ సభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు
0: ధర్మజ బిల్ట్ మయ సభ
1: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు
0: మయ బిల్ట్ ఇట్ అండ్ గేవ్
1: ఆ సభ ఎటువంటిదనగా
0: వాట్ సార్ట్ ఆఫ్ మయ సభ
1: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది
0: It appears as though there are doors, though they are not present there.
1: Doors unna daggara lenattuga kanipistundi.
0: There are doors, it appears as if there are
1: neelu
0: no
1: lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
0: Though there is no water, it appears there is a lake there.
1: Kolam len daggara kolanu undinattuga kanipistundi.
0: Where there is no lake, it appears that there is a lake.
1: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు
0: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
1: మై గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు
0: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాజ్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే
1: నేరుగా వెళుతున్నాడు
0: హీ వాస్ గోయింగ్ స్ట్రైట్
1: డోరు లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది
0: He saw a door which is not there actually speaking.
1: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది
0: Where there is a door it appears as if there is no door like that.
1: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది సర్రన్ పోతూ వచ్చాడు టక్ అని కొట్టింది
0: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్
1: తాను ఏదో సర్దుకున్నాడు సరిపోయినాడు
0: సమ్ హౌ అడ్జస్టెడ్
1: మరి కొంత దూరం పోయేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
1: క్లీన్ గా కనిపించింది ఏమి ఒక లేక్ గానీ ఒక వాటర్ గానీ ఉండినట్టు కనిపించలేదు
0: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లెయిన్
1: సర్రన్ పోతూ వచ్చాడు దీన్ని అటు ఇటు చూసుకుంటూ
0: వాచింగ్ దట్ వే
1: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి
0: He was full of jealousy.
1: Asuyane ee atapatanamku moola kaaranam.
0: It's only jealousy that has ruined him.
1: Potu lenattuga kanipinchindanto okka kolamlo paddadu.
0: As he was proceeding, he just fell down in a lake.
1: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది
0: నాచురల్లీ ఎనీబడీ వుడ్ లాఫ్ ది సిచ్యువేషన్
1: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కన నవ్వారు
0: ఆల్ ది సర్వెంట్స్ లాఫ్డ్
1: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదు అప్పుడు పాపం
0: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది
1: ఈ చెలికత్తెలు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది
0: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్
1: దురదృష్టవశాత్తు
0: అన్ఫార్చునేట్
1: దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరీన
0: Duryodhana noticed the presence of Draupadi there.
1: Appo adi chestunnada appo
0: and he thought that it was Draupadi who laughed at him.
1: Nannu chusi navvindi kaduka ninnu chusi sabalo sarvulu navvetattuga chestanani appudu pratigna pattadu.
0: Then he vowed, because you laughed at me, I will see to it that everybody will laugh.
1: Kanuka manam eppudu navvali ekkada navvali etta navvali ee vidhanga navvali ani unti ee rendu untunnayi hasan prahasan ani rendu unnayi.
0: We should know when, where, and how to laugh. One is Hasan, other is Prahasan.
1: Hasan anaga chirinavuto navatam.
0: Hasan is smile.
1: Prahasan anaga navatam.
0: Prahasan is loud laughter. Smile and laughter.
1: Idi chala cheddadi.
0: It's very bad.
1: Iddaru mugguru

0: చేరి నవ్వుకుంటుంటారు.
1: త్రీ అండ్ టూ త్రీ ఆర్
0: ఆ దారిలో ఎవరు స్త్రీలు వెళుతుంటారు.
1: లేడీస్ పాస్ బై
0: ఆపోహల పడతారు. నీవు దేనికోసం నవ్వామో అది వేరు.
1: They will be mistaken why you laugh is a different thing altogether.
0: కనుక ఎవరైనా ప్రయాణమై స్త్రీలు పోతున్న సమయంలో మనం ఎలాంటి విషయం నందుకైనా కూడా నవ్వకూడదు.
1: If any lady passing by, whatever may be the situation, If you just laugh at anyone, the others also will laugh at your people later.
0: కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో.
1: In towns, in front of shops, some people sit without any purpose.
0: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను ఇటుపోయే వాళ్ళను అటుపోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూచి.
1: They go on laughing at those people that come there for shopping.
0: ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
0: వారి ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
0: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
0: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
0: దానివల్ల దైవాన్ని కూడా నువ్వు దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
0: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
0: కనుకని మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
0: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
0: కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
0: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై
0: ఆ టంగుతో అదేనా పాడవలసింది?
1: Should you sing with
0: ఎంత పవిత్రమైన నాలుక, ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: అండ్ ద వర్డ్స్ దట్ యూ
0: ఈ పదములు ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: బై యూజింగ్ సచ్ అబ్యూజివ్ వర్డ్స్ యు
0: పాడైపోతున్నావు.
1: యు గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: యు బికమ్ రిడిక్యులస్, అబ్సర్డ్.
0: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కీప్ అవర్ వర్డ్స్, అవర్ లుక్స్ అండర్ చెక్.
0: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
0: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యూ ఆర్ గుడ్ యుల్ బి రెస్పెక్టెడ్.
0: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ టు, రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ షుడ్ బి టేకెన్ ఇన్ ఈక్వల్.
0: అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: ఆల్సో రిప్యూట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: అది మానవుని యొక్క సమత్వము.
1: దట్ ఈస్ ఈక్వానిమిటీ ఆర్ ఈక్వల్.
0: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ మ్యాన్.
0: అవకాశం ఉంటుండాలి. కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ బీయింగ్ కాల్డ్ ఎ హ్యూమన్ ఇఫ్ హీ కండక్ట్స్ హింసెల్ఫ్ లైక్ అనిమల్ హీ బికమ్స్ ఎన్ అనిమల్.
0: అనగా ఏమిటి? రివర్స్.
1: ఇట్ మీన్స్ రివర్స్ ట్రావెల్.
0: పశువు నుంచి వచ్చాడు,
1: హీ కేమ్ అవుట్ ఆఫ్ అనిమల్,
0: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: దెన్ హీ గోస్ బ్యాక్ టు అనిమల్.
0: వెంట పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: యూ షుడ్ గో టు ద ఫ్రంట్, నాట్ టర్న్ బ్యాక్.
0: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్స్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
0: అనగా ఏమిటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
0: దోషం ఉండినప్పుడే ఈ రివర్స్ వస్తుంది, కానీ దోషం లేకపోతే ప్రమోషన్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
0: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
0: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
0: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: వెన్ యూఆర్ పుట్ టు ప్రమోషన్ రివర్షన్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ లైక్ దాట్,
0: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: ఇఫ్ యూ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్, యూ ఆర్ బౌండ్ టు బి ప్రమోటెడ్.
0: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you do any sadhana.
0: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది, రా, కమాన్ కమాన్ కమాన్ అని పిలుస్తాడు.
1: God will call you, I am pleased with your character, come along.
0: నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: You don't need to pray.
0: తానే వెల్కమ్ చేస్తాడు.
1: He himself will welcome you.
0: కారణం ఏంటి?
1: Why?
0: ఆ విశ్వాసము.
1: That is the faith.
0: ఆ ఆజ్ఞని పరిపాలన.
1: You followed his command.
0: ఆ దివ్యమైన భావాలు.
1: The divine feeling.
0: పెట్టుకోవాలి.
1: That you should have.
0: లేకపోతే మాధవులు ఆశించినటువంటి, మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు యాక్ట్ జస్ట్ అగెన్స్ట్ గాడ్స్ కమాండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ దిస్ రివర్స్.
0: దీనిని శాశ్వతమైన ఇతి శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము, ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: శాస్త్ర మీన్స్ ఇట్ క్లియర్లీ మెన్షన్స్ వాట్ యూ షుడ్ నాట్ డూ.
0: దృష్టి వద్దు,
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్,
0: చెడ్డ పలుకు వద్దు,
1: డోంట్ స్పీక్ బ్యాడ్ వర్డ్స్,
0: చెడ్డ వినటం వద్దు,
1: డోంట్ ఎంటర్ బ్యాడ్ లిసన్ కాదు, ఇట్స్ నాట్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్,
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్,
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్,
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్,
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్,
1: టాక్ నో ఈవిల్, టాక్,
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్,
1: థింక్ నో ఈవిల్, థింక్,
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్,
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్
0: గుడ్. శాసనం,
1: దిస్ ఇస్ కమాండ్,
0: దిస్ ఇస్ ది వే టు గాడ్,
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: వెన్ యూ ఫాలో దిస్ కమాండ్ గాడ్ విల్ వెల్కమ్ యూ.
0: విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ గాడ్స్ కమాండ్ యూ విల్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ హిమ్.
0: దూరం చేయటమే కాదు, వాడి మొహం కూడా చూడడు.
1: హీ విల్ నాట్ లుక్ ఎట్ యువర్ ఫేస్ ఆల్సో.
0: కారణం ఏమిటి?
1: వై?
0: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: బికాజ్ యూ డిజోబేడ్ హిమ్.
0: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: యూ లాస్ట్ యువర్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
1: యూ లాస్ట్ ఆల్ యువర్ నేమ్.
0: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: యూ లాస్ట్ యువర్ ప్రాపర్టీ.
0: ఇలాంటి వాడిని ఏ రీతిగా చేసుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి నియర్ గాడ్?
0: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ అవర్ క్యారెక్టర్.
0: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: సమత్వం యోగం ఉచ్యతే. యోగం సుఖమ కౌశలం.
1: ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ యోగ. ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
0: ఈ యోగం మాత్రమే కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగ.
0: ఈ సమత్వం అనేటువంటిది ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: మెనీ పీపుల్ క్రిటిసైజ్ యువర్ క్యూ.
0: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్ ఫర్ దట్ రీజన్.
0: పూజించినారని మనం పొంగిపోకూడదు.
1: బికాస్ దే ప్రైజ్ యూ, డోంట్.
0: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: వెన్ దేర్స్ నో మిస్టేక్ వాట్ వై డు యూ బాదర్.
0: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
0: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
0: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
0: ఇది నాది కాదు.
1: It's not mine.
0: This is not my fault.
1: This is not my fault.
0: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
0: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్ వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
0: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కతూరి గట్టికి నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
0: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
0: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దెన్ వి సిచ్యువేషన్స్ వెన్ యూ లాఫ్ బికాస్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
0: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఏ కాంగ్రిగేషన్ వెన్ యూర్ ఇన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
0: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ యారోస్ ఫర్ 56 డేస్.
0: పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ.
0: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
0: ఈ భీష్ముడి యొక్క గొప్పతనము, మహాజ్ఞాన తత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
0: రిలేషన్స్ అంతా ఒకవైపు
1: కూర్చున్నారు.
0: ఇంకెవరు కౌరవులు లేరు కదా?
1: దేర్ వర్ నో కౌరవస్.
0: ఊడ్చుకుని పోయారు. వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలు క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్.
0: శకుని కూడా పోయాడు.
1: శకుని
0: కర్ణుడు కూడా పోయాడు. ఎవరు లేరు.
1: నో వన్ దేర్.
0: పాండవులు, పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
0: అయితే ఆ సమయానికి విదురుడు కూడా వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
0: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
0: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
0: పితామహునికి నమస్కారం చేసింది.
1: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్.
0: అనగా భీష్ముడికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: షీ పేడ్ హర్ రెస్పెక్ట్.
0: చాలా గౌరవమైన ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
0: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
1: షీస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: ఆమె యొక్క సద్గుణములు అనేటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
1: కృష్ణ ఆల్సో ప్రైజ్ హర్ క్యారెక్టర్.
0: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు?
1: వాట్ ఈస్ దట్ షీ?
0: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు. రుక్మిణి కూడా కాదు అన్నారు. ఎవరు కాదన్నాడు కృష్ణుడే.
1: ఇట్స్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది.
0: ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు.
1: ద్రౌపది విత్ 5 హస్బెండ్స్ ఇస్ ఏ చేస్ట్ వన్.
0: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
0: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: Krishna said, listen to me, the reason behind this.
0: Patula palumatalaku eduru cheppanga bodu.
1: Whatever husbands say, she will never oppose it.
0: Vari sevalu cheyaga tiradanadu.
1: She will never say, I have no time to serve you.
0: Tanaku nunna daniche trupti ganuchunundu.
1: She has got highest satisfaction with the lot she has.
0: Draupadi ki saati ye pativratayu ledu.
1: No one would ever equal Draupadi in chastity.
0: Kalukane Draupadi chala pativrata annadu.
1: So Draupadi is a chaste woman.
0: Alanti paristhitilo evaru panchapandavulu ante panchapandavulu panchapranamule.
1: పంచపాండవస్ ఫైవ్ పాండవస్ ఆర్ ఫైవ్
0: దాన అపాన వ్యాన ఉదాన సమాన అవి పది ఐదు రూపాలుగా కనిపిస్తున్నాయి. ఐదు మంది భర్తలు కాదు, పంచప్రాణములకు తాను పతి.
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఆమెకు పంచప్రాణములే పతి.
1: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది.
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ ఎ మాస్టర్.
0: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి. వాయుపుత్రుడే భీముడు.
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ.
0: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు.
1: సన్ ఆఫ్ ఇంద్ర.
0: ఈ విధంగా పంచప్రాణములు కూడాను ఆమె పతులుగా మారారు.
1: Therefore all the five life principles are
0: ఐదు మంది భర్తలు కాదు, ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు.
1: Not worldly five husbands.
0: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు.
1: At that time Bhishma was teaching principles of dharma.
0: Dharmaja,
1: dharmaja,
0: rajyanu jayinchavu.
1: You conquered this kingdom.
0: Krishna yokka anugraham cheta neevi pavitrathmaina danni pondagaligavu.
1: Because of Krishna's grace you could come to this level.
0: Krishna em anukunnavu? మీ మిత్రుడిగా భావిస్తున్నావు, భావమర్దిగా భావిస్తున్నావు, నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు, చాలా పొరపడుతున్నావు. కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు.
1: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఈజ్? యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా, దట్ యువర్ ఫ్రెండ్? నో నో, హీస్ వెరీలీ గాడ్.
0: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: డోంట్ గో బై ది బాడీ రిలేషన్.
0: అలాంటి భగవంతునితో నీవు ఆడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ బీన్ స్పెండింగ్ ద టైమ్ ప్లేయింగ్ విత్ హిమ్, కన్వర్సింగ్ విత్ హిమ్.
0: పాండవులారా మీది,
1: హౌ లక్కీ యు ఆర్ పాండవ
0: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
1: సో సేయింగ్ హి స్టార్ట్
0: మానవుడు ఏ రీతిగా ఉండాలి,
1: హౌ షుడ్ మ్యాన్
0: ఏ విధంగా నడుచుకోవాలి,
1: హౌ షుడ్ హి బిహేవ్,
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి,
1: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించినటువంటి ధర్మాలు బోధిస్తున్నాడు.
1: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
0: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు.
1: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్.
0: కానీ
1: బట్
0: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది.
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్.
0: ఒక హాస్యంగా నవ్వలేదు.
1: షీ డిడ్ంట్ లాఫ్ సర్కాస్టిక్.
0: అవమానంగా నవ్వలేదు.
1: నాట్ అవుట్ ఆఫ్ షేమ్.
0: ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం.
1: షీ జస్ట్ లాఫ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ది టీచింగ్.
0: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి.
1: బికాస్ ద్రౌపది లాఫ్ లౌడ్లీ భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజల్స్.
0: ధర్మము తేను ధర్మజుడు మరేం చేయలేదు, కళ్ళెత్తి ద్రౌపది వైపు చూచాడు.
1: ధర్మజాది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్ స్టర్న్ లుక్.
0: ఇంకా అర్జునుడు,
1: అర్జున
0: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు.
1: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
0: Ide neeku common sense lekunda untundari.
1: You don't have common sense.
0: General knowledge lekunda untundari.
1: You don't have general knowledge.
0: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్టదే అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
1: హిస్ లుక్స్ కన్వేడ్ ద ఫీలింగ్ దట్ ద్రౌపది డిడ్ంట్ హ్యావ్ దీస్ టూ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు,
1: భీష్మ హూ హాస్ నోన్ ద ట్రూత్,
0: ధర్మజ,
1: ధర్మజ,
0: అర్జున,
1: అర్జున,
0: నకుల సహదేవ,
1: నకుల సహదేవ,
0: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని.
1: డోంట్ బి మిస్టేకెన్.
0: ద్రౌపది చాలా పవిత్రత.
1: ద్రౌపది
0: ఆమె యొక్క గుణము, ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగాను తప్పు పెట్టడానికి వీల్లేదు.
1: నోబడి క్యాన్ పాయింట్ అవుట్ దట్
0: కారణం లేకుండా ఆమె నవ్వలేదు.
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్.
0: కారణము
1: ఐఎమ్ ది కాజ్ ఫర్ ఇట్.
0: నేనే కారణము,
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్
0: అని చెప్పి అమ్మా ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు.
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్.
0: అమ్మా నీవు నవ్వినందుకు కారణం ఏమిటో చెప్పు. పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషమును నిర్మూలం గావించుకోవచ్చు.
1: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్, ప్లీజ్ టెల్ వై యు హావ్ లాఫ్డ్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది,
1: ద్రౌపదమహ,
0: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము.
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్,
0: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్,
0: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము.
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్.
0: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు.
1: ఇట్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్.
0: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుంది. కౌరవులకంతా కూడా ఉన్న సైన్యాధిపతిగా నిలిచారు.
1: However, you have been supporting Kauravas all the time.
0: Chinna
1: and you are the chief of their army.
0: Kauravulu madhyalone meeru perugutu vacharu.
1: You always spent your time in the company of Kauravas.
0: Ee dharmalu meeru Kauravulaku enduku cheppindakoodu.
1: But why did you not teach this dharma to Kauravas?
0: సత్యమూర్తులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి నా పతులకు మీ ధర్మాలు చెప్పనక్కర్లేదే.
1: యువర్ టీచింగ్ ఇస్ నాట్ నెసెసరీ టు మై హస్బెండ్స్ హు ఆర్ మెన్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: వాళ్ళకి సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: దే నో సత్య అండ్ ధర్మ వెల్.
0: కానీ సత్య ధర్మం తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు? దానివల్ల నాకు నవ్వు వచ్చింది.
1: కౌరవస్ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ సత్య ధర్మ.
0: వారికి చేయలేదు కానీ ఎవరికి బోధ అక్కర్లేదు వాళ్ళకి చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ హూ డోంట్ నీడ్ ఇట్.
0: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: షీ సెడ్ దిస్ ట్రూత్ ఓపెన్లీ. ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ.
0: అప్పుడు భీష్ముడు సత్యాన్ని గుర్తించి తాను చెప్పాడు, అవును ఇది నా దోషమే.
1: భీష్మ అండర్స్టూడ్.
0: అయితే నేను మొదటి నుంచి కూడాను కౌరవుల తిండి తింటూ వచ్చాను.
1: In fact, I have been carrying on my living in the company of
0: Kauravas.
1: I spent my life amidst
0: Kauravas.
1: Because the food I have partaken there,
0: నాలో ఉన్నటువంటి ధర్మ సూత్రులంతా కూడా అట్టడుగున పడిపోయినాయి.
1: All dharma is at the bottom level.
0: నా పాప భావములంతా కూడా పైన తేలుతూ వచ్చాయి.
1: All sinful ideas are on the top.
0: ఈనాడు నీ భర్త వేసినటువంటి అంబులో చేత,
1: because of the arrows shot by your husband,
0: na pay raktam anta kari poyindi.
1: All the blood on the top,
0: aa chedda raktam anta kudanu poyindi.
1: The bad blood is lost.
0: Aa durbuddhulu yokka durbhavamulu yokka raktam anta kudanu kari poyindi.
1: All the bad ideas, bad thoughts that came out.
0: Ippudu nirmalamaina nischalamainatundi yokka blood naa nunchi aavirbhavistundadi.
1: That pure sacred blood is not coming.
0: Anduvalla nenu dharmanni bodhisthunnanu.
1: Therefore I
0: inta kaalam nenu dharmanni bodhinchukunda undadaniki moola kaaranamu ee paapulainatundi yokka kauravulu yokka bodhinam naa yokka deento ee vidhamaina dosham kalpinchindi.
1: I did not teach dharma before I was in the company of this sinners.
0: Manam tindi yokka doshalu kudanu adhikanga untunnayi.
1: So there are so many mistakes, so many defects.
0: Paapa tindi manam bodhinchinappudu పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్
0: గొప్ప జ్ఞాని భీష్మాచార్య.
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్
0: విజ్డమ్. కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్
0: ఈ పాపం? సొత్తంతా భుజించాడు.
1: బికాజ్
0: నా రక్తమంతా పాపపు రక్తమే.
1: హిస్ బ్లడ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్.
0: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద హెడ్.
0: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుండాలని ఒప్పుకున్నాడు.
1: హి యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్స్.
0: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ ద్రౌపది.
0: నేను మీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమెకు నవ్వింది.
1: ఇట్స్ ఓన్లీ మై మిస్టేక్ దట్ మేడ్ హర్ లాఫ్.
0: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాదుల లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then, at that time, kings, sages, saints and seers
0: recognized.
1: Even to laugh, there must be appropriate time. Draupadi has got that right.
0: ఆమె సత్యసూక్తుల లోపల జీవితం గడిపినటువంటిది.
1: She spent her life.
0: ధర్మాచరణ లోపల తన జీవితాన్ని అంతా అంకితం చేసినటువంటిది.
1: She dedicated her life in following the principles of dharma.
0: ఒకానొక సమయం లోపల దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యంలో ప్రవేశించాడు.
1: అట్ వన్ టైమ్ దుర్వాస కేమ్ విత్ మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: ఓన్లీ టు హ్యూమిలియేట్ పాండవస్.
0: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: హి మే బి గ్రేట్ సేజ్ బట్ హీ కాంట్ హార్మ్ ఎనీబడి.
0: ధర్మజుడు వచ్చాడు.
1: ధర్మజక్కే
0: ద్రౌపది ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. హౌ టు ఫీడ్ దెమ్?
0: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ట్ సో సాడ్.
0: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమి విచారించనక్కర్లేదు మాట.
1: దెన్ ద్రౌపది సెడ్, డోంట్ వరీ నౌ.
0: ఆ బంధువుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
0: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
1: హి విల్ ప్రొటెక్ట్ ద పూర్.
0: సమయ స్ఫూర్తిగా సంరక్షించేటువంటి భగవంతుడు మనకు ఉన్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ us at the right moment.
0: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ?
0: కృష్ణుని ప్రార్థించింది.
1: షి ప్రేయ్డ్ టు కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ,
0: ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
0: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యు షుడ్ ప్రొటెక్ట్.
0: అందులో నా ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిస్తి.
1: దుర్వాస
0: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్ బికాస్ ఆఫ్ హిమ్.
0: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ
0: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ, సీ దట్ మై హస్బెండ్ వుడ్ బి సేఫ్.
0: కనుక వారిని రక్షించమని కోరాడు.
1: And she prayed that her husband should be protected.
0: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
0: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: He started telling as if he started there his journey long back.
0: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. తినివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy
0: by this
1: meeting? And then he started acting there.
0: Draupadi. చాలా ఆకలి వేస్తున్నాడు.
1: I am very hungry.
0: దుర్వాసుడే, అన్నం పెట్టలేకుండా పోతున్నాము. నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటే బొద్దలో ఉన్నట్టు నీకు బచ్చభోజ్యం నేను పెట్టదగునా?
1: We could not serve food even to Durvasa. Oh Krishna, how could we serve you food?
0: నీవు వేరే ఒప్పించినావు ఒక పెద్దగా. నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యు వాంట్ ఫుడ్.
0: ఎక్కడ నుంచి తెచ్చేది?
1: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్ ఇట్?
0: మేము అడవుల పాలైపోయినాము.
1: వేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: కనుక కండమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: వి స్పెండింగ్ టైం ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
0: కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తాను అంటుంది.
1: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ విల్ రాదర్ గివ్ మై లైఫ్.
0: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏమైనా ఉంటే తీసుకుంటా.
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
0: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమని.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్.
0: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటి
1: వాట్ ఎవర్
0: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ది వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
0: అంతా కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: కృష్ణ నీకు తెలీదా?
1: కృష్ణ
0: పాత్ర బాగా తోగి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ది వెసల్స్, దేర్ ఇస్ నో
0: తీసుకుంరా అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
0: సరే, కృష్ణార్జున శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
0: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపది నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
0: అతను అటు ఇటు చూచాడు. వెనక తట్టుగా కంఠం దగ్గర ఒక చిన్న బలుసాకు కాల్చు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ అండ్ కృష్ణ టాస్డ్ దట్ వెసల్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫౌండ్ లిటిల్ లీఫ్ టువర్డ్ ద నెక్ ఆఫ్ ది వెసల్.
0: కింద కొంచెం ఇది ఖర్చు ఉంది.
1: అండ్ షీ సా
0: దాన్ని వేయి నాకు అన్నాడు.
1: And said, give me offer that.
0: Dani teesindi Krishna ani vesindi paapam.
1: And she just offered it to him, Krishna saying.
0: Akshayam annadu.
1: He said, Akshayam, let it be infinite.
0: Dani to Krishna yokka kadupanta nindipoyindi.
1: And Krishna's hunger is totally
0: finished. Bhagavantuni trupti ainappudu prapanchamanta trupti aipothundi.
1: When God is satisfied, the whole world will be satisfied.
0: Niki gani vadanaithe lokamata nenu lokamandu loku avudu lokamata. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: When God denies you, nobody would ever accept you.
0: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: When God says, everybody will say yes.
0: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: Krishna is satisfied.
0: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: The stomachs of the disciples of Durvasa were full. స్నానానికి
0: వాళ్ళంతా అక్కడి నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంకా వీరి దగ్గరికే రాలేదు.
1: They started turning back. They did not reach this spot.
0: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
1: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
0: ముఖ్యమైనటువంటి ఒక విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
1: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
0: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
0: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితినా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్ని మనం పొందినట్టే.
1: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
0: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతమైపోతుంది.
1: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ యూ విల్ హ్యావ్ ది హోల్ వరల్డ్ అండర్ యువర్ కంట్రోల్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: దట్స్ వాట్ త్యాగరాజ్ సేడ్.
0: నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటే చాలు రామా, సర్వగ్రహములు నా హస్తగతమైపోతాయి అన్నాడు.
1: త్యాగరాజ్ సేడ్, ఓ రామా, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
0: కనుక భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే
1: in order to deserve God's grace, మనం
0: కష్టనష్టములు సుఖదుఖములు కీర్తి అపకీర్తులకు అన్నిటినీ మనం ఎదుర్కోవాలి.
1: We should face both of these twins, the pain and the pleasure, the profit and loss.
0: భగవంతుని యొక్క నామాన్ని మనం స్మరించాలి.
1: At all times we should chant the name of God.
0: భగవంతుని ప్రేమకు మనం పాత్రులు కావాలి.
1: We should deserve the love of God.
0: ఆ ప్రేమకు పాత్రులైతే ఇంక దేనికి మనం వెరవనక్కర్లేదు.
1: When once you are the recipient of God's love, you don't need to fear. It amounts to achieving everything else in this world.
0: కనుక మనము భగవంతుని అనుగ్రహం కోసమని మన యొక్క సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్, వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్వానిమిటీ.

0: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద కర్డ్, టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ హనీ. టు అటర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ రియల్లీ నెక్టరైన్. రిపీట్ గాడ్స్ నేమ్ ఓ మైండ్ ఎవ్రీ డే.
1: రామాయణం అనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామా ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ,
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్డ్,
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ,
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వంగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulsidasu avidhamga kaadu.
0: But Tulsidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu aadarsha murti ani ninnayinchukunnadu.
0: Tulsidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: Ayodhya is the capital of the kingdom Kosala.
1: Idi Manu Chakravarti swayamga nirminchinatvanti okka pattanam.
0: It is the city built by Manu emperor himself.
1: Inta sundaramaina pattanamu mari ee deshamunandu ekkada kodanu kanipinchadu.
0: సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ యు డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: ఆనాడే ఈ అయోధ్యలో 7 అంతస్తులు 8 అంతస్తులు మేడలు ఉండేటువంటివి.
0: దేర్ ఇన్ అయోధ్య ఇన్ దోస్ టైమ్స్ యు ఫౌండ్ మ్యాన్షన్ 7-storied బిల్డింగ్
1: విశాలమైనటువంటి యొక్క బజారులు,
0: వెరీ వైడ్ స్ట్రీట్స్.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింప చేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: The inhabitants of Ayodhya made it so beautiful with all the decoration around.
1: Aanati paristhitulu yandu Ayodhya atyanta sundaramuga kanipinchetvantindi.
0: In those circumstances Ayodhya was one of beauty and splendor.
1: Neelu minchina mikkutalu vintala bangalalu.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకయ స్వరూపుడు.
1: He is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible
0: తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథారాజ తదా ప్రజాన ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రమును కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములైనను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హావ్ షోన్ ది రైచియస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉల్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాల స్నేహాన్ని అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడా విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: వెన్ రోమపాద వాజ్ ఆల్సో ఫీలింగ్ సో సాడ్, ఇట్ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ద కౌసల్య బిగాట్.
0: ఆ బిడ్డ పేరే శాంతి.
1: ది నేమ్ ఆఫ్ ద డాటర్ ఇస్ శాంతి.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు ది శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ ఎన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హ్యాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ నీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుతున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: కర్మలనే వృక్షములు పెంచి
1: and develop the tree of action,
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: and we partake the
0: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
1: And its nature is to confer, give us the restlessness.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు,
1: సుమంత who has understood the nature of mind,
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: Summoned the sage and decided to conduct this Ashwamedha Yaga.
0: అనగా ఏమిటి అశ్వమేధ యాగము?
1: What is this Ashwamedha Yaga?
0: అశ్వమనగా చెలించేటువంటిది.
1: అశ్వ the horse is the one that swears.
0: మేధనగా బుద్ధి,
1: మేధా
0: చెలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: To make that mind steady, which is wavering all through.
0: అశ్వమేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చెలించేటువంటి మనసును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering.
0: ఇది బాహ్య రూపం లోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned that king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: నా అల్లుడైనటువంటి రుషిసింహుడు ఉన్నాడు.
1: There is one Rushisimha.
0: అనగా శాంతి భర్త.
1: And who is the husband of
0: శాంతి? అతన్ని పిలిపించి నీవు ఒక క్రతువును చెయ్యాలి అన్నాడు.
1: You call him and you must conduct a ritual here.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడాను చేయవచ్చును అన్నాడు.
1: You can also perform another one called పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: Basing on the teaching, Dasharatha went along with Sumanta.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకూడను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is worry.
0: భూమి నుండుట చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుకు చింత.
1: Failure.
0: కర్మలన్నీ చింత.
1: Action.
0: కష్టములు ఒక చింత.
1: Difficulty.
0: సంతసం ఒక చింత.
1: Happiness.
0: వింత చింత.
1: Mystery. It's all forms of worry.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry, there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖములు రెండును కలిగియుండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటంద్రుని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: Dasharatha was planning in the company of the king of this Angarajya.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు, సురులు, కీరులు, కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణు యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను, మునులను, ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మకుడును ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్సర్న్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ హీ వుడ్ డై.
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడా నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతన్ని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్ యు ఆర్ వెరీ డివైన్ హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్.
0: దైవం మనుష రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ద సిటీ ఆఫ్ అయోధ్య.
0: అలా నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతన్ని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.

0: నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
1: మానవ స్వరూపం చేతనే రావణ యొక్క మరణం ఏమిటి ఉంటున్నది.
0: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
1: ఈ రెండింటికి సరి అయిన సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
1: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
0: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
1: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణు అంగీకరించటము,
0: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
1: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
1: ఈ రిషీస్ వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
0: ఋషసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
1: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
0: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, he was a recipient of God's grace. భక్తావిష్టమును
1: భక్తావిష్టమును అనుగ్రహింపచేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ గాడ్ అవుట్ ఆఫ్ డివోషన్.
1: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటుంది.
0: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
1: కాని ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
0: Those times there present true devotee.
1: నిర్మల హృదయుడు,
0: ప్యూర్ హార్టెడ్,
1: నిస్వార్థపరుడు,
0: సెల్ఫ్లెస్,
1: దైవాన్ని హృదయమునందు ఇమిడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
0: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్
1: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు,
0: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
1: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు,
0: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రాలను పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
0: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాట్ టు ద వరల్డ్.
1: శాస్త్రమనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సీక్రెట్?
1: శాసించినదంతయును శాస్త్రమే.
0: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
1: ఏమి శాసించాడు?
0: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
1: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
0: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
1: Dharmame manuvunika pradhana sutram ga teeskovali.
0: They should go by the principle of righteousness.
1: Asthamunukaina asatyam aadakudadu.
0: They should never utter a lie even
1: pedalukudanu attivare.
0: People who are of that sort.
1: Mantrukudanu maha pavitrule.
0: Ministers are sacred no doubt.
1: Yenaadaina kudanu ye rajyam naina kudanu ramarajyanga marchalanukunte.
0: If you want to confer make any kingdom ramarajya.
1: Dasaratanante raju
0: a king of the type of dasharatha,
1: ee ashtamantrulu vanti mantrulu,
0: ministers of that type,
1: vasishtha vamana vanti purohitulu undinintate ee rajyamaina manamu ramarajyanga marchavachchu.
0: If you have the priests of the type of vasishtha vamana, any kingdom for that
1: naadu nenu enaatikaina kuda ramarajyanga manam roopandimpavachchu.
0: Any kingdom can be shaped into ramarajya.
1: Kaani ravanun yokka gunamulu hrudayamunandu naatukoni రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
0: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
1: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
0: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసం పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
0: ద స్కాలర్స్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరియస్ వేస్ యాజ్ ద వే హౌ దిస్ పుడింగ్ పాయస ఇస్ డిస్ట్రిబ్యూటెడ్.
1: ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి యొక్క ఆన్సర్ ఇవ్వదు.
0: నో వన్ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్.
1: కానీ అది చాలా అసత్యం.
0: బట్ దట్స్ ఆల్ ఫాల్స్.
1: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
0: దశరథ హ్యాడ్ ఈక్వల్ లవ్ టువర్డ్స్ ఆల్ ద త్రీ వైవ్స్.
1: ముగ్గురికి సమానంగా పంచించాడు.
0: హీ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద త్రీ ఈక్వలీ.
1: ఒకరికి అర్ధమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒకరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
0: People went on calculating that half is given to one, three fourths one, one fourth to another.
1: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందు ఏనాడు లేదు.
0: దశరథ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ దట్ సార్ట్.
1: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
0: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వైవ్స్ కండక్టెడ్ దెంసెల్వ్స్ లైక్ సిస్టర్స్. సౌతుల వలె
1: వీరు జీవించినటువంటి వారు కాదు.
0: దే వర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్ వాట్.
1: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
0: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యు ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
1: కానీ పవిత్రమైన చరిత్రలు ఎందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
0: బట్ యాక్చువల్లీ

0: in the sacred history, there is no mistake or defect either.
1: సహజమైనా సంపూర్ణమైన సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి ఎందుకు సమత్వమే వహిస్తుంది.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యాచురల్ టోటల్ హ్యాపీనెస్ దట్ ఆల్ ఆర్ సేమ్ దేర్.
1: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
0: అండ్ దిస్ వెరీ ప్రిన్సిపల్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ దిస్ యోగ ప్రిన్సిపల్.
1: కైక ఈ పాయసమును ఆనందంగా అందుకుంది.
0: అండ్ ది పుడింగ్ ఈజ్ రిసీవ్డ్ హ్యాపీలీ బై.
1: కారణం ఏమనగా,
0: రీజన్,
1: కైకను వివాహం ఆడేక పురము,
0: ప్రయర్ టు మ్యారీంగ్ కైక,
1: గర్గుడు పురోహితుడిగా వచ్చి,
0: గర్గ్య కేమ్ యాజ్ ద ప్రీస్ట్,
1: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
0: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
1: కానీ పతులకు సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ద టూ.
1: కనుక నీ దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
0: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
1: కౌసల్య సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
0: కౌసల్య సుమిత్ర సెడ్, డోంట్ వారీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
1: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
0: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
1: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
0: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీడ్.
1: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
0: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
1: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
0: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
0: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
1: ఎట్టి వాంఛలు లేవు.
0: నో ఆస్పిరేషన్.
1: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
0: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్.
1: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడా చలించటకు కూడా అవకాశం లేదు.
0: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
1: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
0: హర్ మైండ్ ఇస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
1: సుఖ దుఃఖములకు కూడా అతీతమైనటువంటి మనసు.
0: హర్ మైండ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
1: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
0: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
1: అందరి ఎందుకు సమమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
0: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఈజ్ కాల్డ్ సుమిత్ర.
1: ఆమె శిరస్నానం చేసి
0: ఆఫ్టర్ హెడ్ బాత్
1: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
0: షీ వాజ్ డ్రైయింగ్ హర్ హెయిర్ ఆన్ ద టెర్రస్.
1: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ఎన్ ఈగిల్ కేమ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ కప్ ఆఫ్ పుడింగ్.
1: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
0: షీ ఇస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ ద రిప్రిమాండ్ దట్ షుడ్
1: జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
0: షీ నేరేటెడ్ ఆల్ ది ఎపిసోడ్ టు కౌసల్య అండ్ సుమిత్ర.
1: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
1: నీ విచారపడకూడదు.
0: డోంట్ వరీ దే సేడ్.
1: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము ఈమె కప్పులో పోసి ఈమె కూడా సమర్థం చేశారు.
0: దే సేడ్ డోంట్ వరీ వీ విల్ అడ్జస్ట్ నౌ రెక్టిఫై ద డిఫెక్ట్ అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
1: కనుక కైక భాగంలో పుట్టినటువంటి ఒక వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
1: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
1: ఈ రామాయణం కంతా కూడాను మూల నాయకుడు రాముడు.
0: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
1: కనుక రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
0: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
1: ఉపనాయకుడు భరతుడు.
0: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
1: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
1: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
0: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
1: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఈ ఇరువురు సేవలు ఎందుకు తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
0: ఇన్ సర్వింగ్ దెమ్ దే హ్యావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
1: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
0: Sumitra is the one who gave birth to these two, who could redeem.
1: అదృష్టవంతురాలను, నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
0: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
1: ఇది రామాంశము, అది భరతాంశము.
0: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ, వైల్ ది అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
1: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది?
0: నేచురలీ ది స్పార్క్
1: టోటల్. మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు, అంతా నా అంశములే.
0: That's why God said in Gita, everything is only my spark.
1: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
0: There's nothing surprise if the spark merges in total.
1: ఇది దీని యొక్క సహజము.
0: It's quite natural.
1: కనుక లక్ష్మణుడు రాముని అనుసరిస్తూ వచ్చాడు.
0: So Lakshmana followed Rama.
1: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
0: Shatrughna followed భరత.
1: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైనా నిలిచిలేడు.
0: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
0: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
1: అదే విధంగానే రాముడు లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
0: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి
1: లేకపోతే రాముడు కూడాను క్షణమైనా నిద్రించలేడు.
0: సో ఆల్సో రామ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
1: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
0: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
1: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది డివైన్ గ్రేస్ అండ్ ది సాంక్టిటీ దట్ ఆర్
1: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
0: ది డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
1: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
0: ఇట్స్ ఓన్లీ ది డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
1: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామా వెంట్ ఆన్ టెలింగ్
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఈ విశాల ప్రపంచమునందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
1: ఈ విశాల ప్రపంచము లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి అయినను లభించవచ్చును.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కౌసల్య.
1: కానీ లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
0: But yet it is impossible to get a brother of the type of
1: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
0: Rama had that sort of love.
1: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులే అభివృద్ధి అవుతూ వచ్చారు.
0: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్ లైక్ వేదాస్.
1: బాహ్యమైనటువంటి స్వరూపంలో
0: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
1: వాక్కే ఉద్వేగము. వాక్
0: ద టాక్
1: ఉద్వేగము.
0: ఋగ్వేదము
1: మనస్సు యజుర్వేదము.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ఇంకా ప్రాణము సామవేదము.
0: లైఫ్ ఇస్ సమవేద.
1: బుద్ధి అధర్వణ వేదం.
0: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
1: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
0: ఆల్ ఫోర్ వేదస్ హావ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ ఫోర్ బ్రదర్స్ హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
1: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి భేదములు కూడాను లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అమంగ్ దీస్ ఫోర్ వేదస్.
1: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్.
1: సాక్షాత్ దైవస్వరూపమే.
0: దే ఆర్ వెరీ డివైన్.
1: ప్రతి మానవుడు కూడా దైవస్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
1: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
1: మానవుడుగాడు.
0: అండ్ యూ థింక్ సో.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రామునిగా విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్.
1: రాముడు పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
0: ఇఫ్ యూ థింక్ రామా ఈస్ బోర్న్ అండ్ హిస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్.
1: రామును ప్రతి హృదయమునందు కూడా రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
0: ఇస్ ఓన్లీ రామా హూ హాస్ గాట్ ఆల్ దట్ బ్లిస్ఫుల్ వర్చ్యూస్.
1: రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము.
0: ఇట్స్ ఓన్లీ దట్ ఆత్మ ద స్పిరిట్ విచ్.
1: ఆ రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో వన్ వితౌట్ ద హార్ట్ దట్ ఇస్ ఆఫ్టర్ బ్లిస్.
1: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
0: దేర్ ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ రామా
1: ఇతను దశరథుని కుమారుడు.
0: ఇది సన్ ఆఫ్ దశరథ.
1: ఎవరు ఈ దశరథుడు?
0: హూ ఇస్ దశరథ?
1: కోసల దేశం ఒక రాజా.
0: ఇస్ ఇది కింగ్ ఆఫ్ కోసల కింగ్డమ్?
1: ఇది కేవలం ఒక మహారాజా.
0: ఆర్ ఎంపరర్?
1: కాదు కాదు, దశరథుడు.
0: దశరథ
1: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటిది ఈ దేహము.
0: దిస్ బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ 10 senses.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
0: అండ్ 5 cognitive and cognitive senses 10.
1: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
0: సో దేర్ఫోర్ దశరథ విచ్ ఇస్ ద బాడీ విత్ ఆల్ ద 10 సెన్సెస్
1: కుమారులే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: దే రిప్రజెంట్ ద 4 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ధర్మ రైచియస్నెస్ కామ డిజైర్ మోక్ష లిబరేషన్.
1: మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షం అనేది ఈ పురుషార్థములు.
0: Therefore, objectives of mankind are found in everybody.
1: ఈ పురుషార్థములు అనేటువంటి లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
0: Without these objectives, he will never be redeemed.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
0: Therefore, everyone should follow these 4 principles objectives.
1: ధర్మము మొట్టమొదటిది.
0: First one is righteousness.
1: రెండవది అర్థం అన్నారు.
0: Second is అర్థ.
1: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
0: The wealth should not be bereft of righteousness.
1: ధర్మముతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
0: The wealth should be supported by dharma righteousness.
1: ఇంకా కోరిక. ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
0: Kama desire should also be righteous.
1: కనుకనే ధర్మ అర్థము ధర్మ కామము ధర్మ మోక్షము.
0: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్త్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
1: శ్రీరామచంద్రుడు
0: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
1: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
0: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
1: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
0: Therefore, we should lead our lives along the path of dharma and have various experiences.
1: ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరం.
0: This is most essential to the modern man today.
1: ఈ పురుషార్థములు నాలుగుకూడను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
0: The present position is such that we don't have any idea of these 4 cardinal principles.
1: కనుకనే ధర్మార్థ కామమోక్షమును మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: We should determine to accomplish, achieve all the 4.
1: ధనము సంపాదించాలి.
0: We should earn money.
1: ఏ విధంగా సంపాదించాలి?
0: How should we earn?
1: ధర్మముతో ధనమును సంపాదించాలి.
0: We should earn righteously.
1: కోరికను నెరవేర్చుకోవాలి.
0: We should fulfill our desire.
1: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
0: How to fulfill?
1: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
0: It's also through in the righteous path.
1: ధర్మమును విసర్జించి ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ. ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
0: దిస్ ధర్మ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
1: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
0: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
1: ధర్మమునకు స్వతంత్రం లేదు.
0: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
1: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
0: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
1: అతనే భగవంతుడు.
0: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
1: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షముని యందు
0: ఇన్ దిస్ 4 ఆబ్జెక్టివ్ ధర్మార్థ కామ మోక్ష
1: ధర్మమును విసర్జించి
0: హెస్ గివెన్ అప్ ధర్మ
1: అర్థకామమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
0: హీఈస్ ఆఫ్టర్ ది అర్థ ద వెల్త్ అండ్ కామ.
1: అందువలనే తనలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: ఫర్ దట్ రీజన్ ది వికెట్ క్వాలిటీస్ ఇన్ రావణ వర్ ఇంక్రీజ్.
1: రావణుడు గొప్ప విద్యావంతుడే.
0: రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు.
0: హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ 64 ఫార్మ్.
1: రాముడు చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు.
0: రామ నోస్ ఓన్లీ 30.
1: కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
0: బట్ వాట్ ఆల్ దట్ రామ హ్యాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
1: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
0: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్.
1: ఈ అజీర్ణ రోగం
0: ఇండైజెషన్.
1: ఈ కామము.
0: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
1: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్.
1: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
0: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్
1: అపార్ట్. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
0: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ వైల్ రావణ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
1: అధర్మము. కామము అధర్మము.
0: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
1: ఇది ధర్మము.
0: And this
1: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
1: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడిగా రూపొందాడు.
0: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద ట్రూ ఫార్మ్.
1: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడిగా మారాడు.
0: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
1: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: సత్యము నిత్యమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
1: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
0: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
1: నిత్య అశాశ్వతములకు రెండింటికి కుమారుడును పోటీలు జరుగుతూనే ఉంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
1: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
0: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచస్నెస్.
1: సత్య ధర్మమున కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
0: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
1: ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
0: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
1: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ
1: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
0: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
1: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
1: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
0: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు బి అచీవ్డ్,
1: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
0: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
1: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
0: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
1: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
0: when we shape ourselves as
1: కుటుంబంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం రూపొందుతాము,
0: then you will be ideal in the family.
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క కుటుంబాన్ని మనం అనుసరించినప్పుడే సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాం.
0: వెన్ దేర్ ఇస్ ఐడియల్ ఫ్యామిలీ దేర్ విల్ బి ఐడియల్ సొసైటీ.
1: ఈ విధంగా నటించి రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్.
1: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
1: సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
0: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
0: హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి యందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు యందు ఉంటున్నాడు.
0: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: రాముడు అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
0: వీ షుడ్ నాట్ థింక్ దట్ హీ ఈజ్ మేర్లీ సన్ ఆఫ్ దశరథ.
1: భౌతికంగా అతను ఒక స్వరూపమే.
0: Physically as a form.
1: Kani antarmukhanga itanu andari hrudayamnandu kudanu ramimpajeseetundi divya shakti swaroopude.
0: But actually speaking is the divine power latent in everyone.
1: Ilanti divya shaktini manamu ee naadu gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know the divine power today.
1: Deeniki enniyo yagamulu yagnamulu cheyanakkarledu.
0: You don't need to follow different paths.
1: Prema tattvanni manam abhirudhi parchukovali.
0: We should develop the spirit of love.
1: ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ యూ విల్ బి రైచువల్స్.
1: ఈ ధర్మం అనే సత్యంగా రూపొందుతుంది.
0: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
1: కనుక నేను సత్య ధర్మ స్వరూపుడే ప్రేమాస్వరూపుడు.
0: దేర్ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచువస్నెస్.
1: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
1: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
0: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
1: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
0: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
1: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
0: అండ్ ది క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ ఇస్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
1: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది.
0: ఇఫ్ ఇట్ డజన్ బర్న్ ఇస్ నో ఫైర్ ఇస్ కోల్.
1: ఇంకా ఐస్ మంచుగడ్డ. మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజం ధర్మము.
0: ఇట్స్ ఐస్ దట్ ఇస్ సో కోల్డ్.
1: కానీ ఈ ఐస్ ఈ చల్లదనమును కోల్పోయింది ఏంటంటే ఇది ఐస్ కానేరదు.
0: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్.
1: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి దీనికి సహజ ధర్మం.
0: సో వాట్ ఈస్ ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
0: దేర్ఫోర్ హి హస్ టు ఫాలో హిజ్ ఓన్ హార్ట్ అటర్ ట్రూత్ అండ్ ఫాలో రైచస్ పాత్.
1: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ డూ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి రైచస్.
1: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
0: దేర్ఫోర్ ద డివైన్ హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఈనాటి మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
0: Today there is no relationship among different codes of
1: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటి ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
0: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
1: ధర్మం అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
0: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
1: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
0: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్.
1: గృహస్థ ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాస ధర్మం ఉంటుండాలి.
0: సన్యాసి.
1: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
0: వరల్డ్లీ.
1: ఇంకా ఫ్యామిలీ ధర్మము. ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
0: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
1: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
0: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ ఓ లైఫ్.
1: దీన్నే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ ఫోర్ అవర్ వర్డ్ థాట్ అండ్ డీడ్ షుడ్ బి యునైటెడ్.
1: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ హార్మనీ యూనిటీ.
1: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్కోప్ టు రికగ్నైజ్ ఇట్ టుడే.
1: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
0: Therefore, there's divinity in humanity, there's human quality in the divinity, the combination of the two is totality.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్నారు.
0: It is said that this is full and this is also full.
1: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
0: This human life is total, full.
1: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
0: As Ravana did not understand this principle, he considered man as an insect.
1: లెక్కనే చేయలేదు.
0: He never bothered, neglected man.
1: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
0: In fact, all powers are latent
1: in
0: man.
1: మానవుని లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
0: There is no other power outside man.
1: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
0: వీ ఎక్స్పీరియన్స్ ఆల్ కోడ్స్ ఆఫ్ కాండక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది నిజమైనటువంటి తృప్తి.
0: ట్రూ సాటిస్ఫాక్షన్ యూ విల్ గెట్ ఇట్ వెన్ యు అడిహర్ టు ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ తృప్తి,
0: వాట్ ఈస్ దిస్ సాటిస్ఫాక్షన్?
1: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్.
1: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
0: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
1: Ramayana yokka oka chinna rahasyanga manam bodhisthunnam.
0: This is taught as a secret in Ramayana.
1: Kani but details anta kudanu kramakrameena munmundu Rama ante emiti, Lakshmana ante emiti, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామా ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
0: In fact, there is only one spirit of unity, oneness in all.
1: వేరు భిన్న భిన్న రూపములు దాచినట్లు చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
0: Because of various vestures put on, we find the diversity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
0: The nature of Rama.
1: రామతత్వంతో మనం సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
0: ఇట్స్ ఎ మైటీ పవర్.
1: కనుక ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొని పోయింది.
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై, ద స్టోరీ ఆఫ్ రామ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
1: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
0: మెనీ ఫారినర్స్ వాంటెడ్ టు చేంజ్ ది
1: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ చేంజెస్ అరౌండ్,
1: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
0: ఇట్ రిమైన్ క్వైట్ నావెల్ అండ్ న్యూ, ఫ్రెష్.
1: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
0: అండ్ దేర్ ఆర్ ఇన్ఫినిట్ సీక్రెట్స్ దేర్.
1: అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
0: ఇట్స్ రామాస్ నేచర్ దట్ ప్రూవ్స్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్.
1: సర్వములు యందు నిలిచినటువంటిది రామతత్వమే.
0: ఇట్స్ రామాస్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
0: ద వెస్టర్ ద ఫార్మ్ మే గో ఆఫ్, బట్ యెట్ ది రామతత్వం రిమైన్స్ ఆల్ త్రూ డివినిటీ.
1: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్ రామ అలోన్.
1: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
1: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫార్మ్ స్పెసిఫిక్ వే.
1: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, వికసిస్తూ, విభజిస్తూ వస్తుండాలి.
0: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses. When this truth is recognized by
1: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది.
0: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
1: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్
1: అవతార తత్వం మనం అనుసరించాలి.
0: వీ హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
1: అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
0: God takes human form.
1: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
0: We should not be deceived, go by the form alone.
1: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కానీ
0: it is just a human form.
1: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
0: But we should never take that same as our body.
1: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
0: Both the forms look alike.
1: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: Watching it, that little morsel of salt, you should not take it as candy.
1: చెరకని నీవు తినవద్దు.
0: Don't mistake that the forms.
1: రూపు చూచి మోసపోకు. రూపు చూచి మోసపోకు.
0: Don't be deceived by the form.
1: దైవమే నీ మన రూపము.
0: It's only God.
1: ఈ మనిషి రూపమైనటువంటి దైవ రూపమే.
0: Therefore, human form has got a divinity.
1: చూచి మామిడి అని బలచవద్దు.
0: So don't be deluded by the form alone.
1: ఊరగకాయ. కనుకనే మనము రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
0: Don't be deceived by the form alone.
1: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నో డౌట్.
1: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
0: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ దిస్ పార్ట్.
1: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్ ఫార్మ్.
1: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: The animals and birds and insects follow their own natural dharma.
1: దానికి అవతారములు అక్కర్లేదు.
0: Incarnation is not needed.
1: సర్వధర్మమును విస్మరించి
0: all dharma
1: కడమార్గమును పట్టి
0: he is reading
1: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
0: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హెస్ ఫర్గోటన్.
1: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
0: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదియే.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
1: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
0: It's only emancipation of humanity which is required.
1: పశుపక్షులు కాదని కూడా నువ్వు ఉద్ధరించడం లేదు.
0: Not for beasts and birds and insects.
1: మానవులే ధర్మం తప్పిండేది.
0: It's only man that has gone.
1: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
0: Man is treading on the path of lies.
1: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
0: Only human quality is totally
1: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
0: require all that is lost and
1: తిరిగి మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
0: అండ్ హీ హాస్ టు షేప్ హింసెల్ఫ్ అండ్
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
1: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
0: వీ హావ్ టు ప్రొటెక్ట్ దిస్ పాయస్.
1: ఈ సాధుత్వం మానవుని ఎందే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
0: దట్ పాయస్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్ లాస్ట్.
1: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
0: హీ బిహేవ్స్ లైక్ ఎన్ అనిమల్ అండ్ ఎ డెమన్.
1: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
0: Therefore, human quality has to be shaped in the right direction.
1: కనుక ఈ మానవత్వమును మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
0: How to shape the human quality and transform into divine.
1: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాను.
0: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
1: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
0: సో వీ షుడ్ నాట్ థింక్ ద రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
1: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
0: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
1: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
0: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
0: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
1: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్.
1: అంటే రామ్ రామ్ రామ్ రామ్ అని అనుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
1: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
1: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
0: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
0: Therefore, with this love, we can understand Rama and follow the path of love.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్ త్రూ టెక్స్ట్,
1: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటింగ్ వేద,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్,
1: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
0: వెన్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది హ్యూమన్ మైండ్ ది అదర్ థింగ్స్ ఆర్ యూస్లెస్.
1: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
0: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నెసెసరీ.
1: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ బిలీవ్ దట్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఈ మనస్సును మానవ స్వరూపంగా మార్చాలి.
0: ది వెరీ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్.
1: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
0: Therefore, it is that which is the basis in the beginning.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను ఉదయాస్తమయముల నొందనేల భానుడు ఉదయాస్తమయముల

0: లెక్క పగలు మాత్రము దాగు బొంగియేద. గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేల. అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది.
1: జగత్, ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్, ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్.
0: దీనికి ఆధారము భూమియే.
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్.
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే.
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్.
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్.
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్.
0: కనుకనే సర్వత పాణిపాదం తర్వతో చేసిన ముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంది. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలములు యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది.
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: హౌ ఈజ్ ఇట్ టు బి టాట్? హౌ ఈజ్ టు కాంప్రిహెండ్ ది ఆల్ పర్వేసివ్ డివినిటీ?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: హౌఎవర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ సెలిబ్రేషన్ విత్ ద నేమ్ ఆఫ్ దేర్ చోజన్ డేటీ, అబ్జర్వ్ ద బర్త్డే, అడోర్ అండ్ ఎంజాయ్ దెమ్సెల్వ్స్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించట కూడాను సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద డివినిటీ బై ఎనీ స్టాండర్డ్.
0: కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: However, it is essential to recognize one factor.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సోజర్న్ బై ఏ క్రై.
0: ఈ ఏడుపులకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: However, the hunger is uniform.
0: ఆహారములు వేరువేరుగా ఉండవచ్చు.
1: The food that we consume varies.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి యందు ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ దట్ వీ పార్టేక్ ఆఫ్ ఫుడ్ రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫుడ్ అండ్ డిలైట్ అవర్ సెల్స్.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: దేర్ఫోర్ టు సాషియేట్ హంగర్ ఫుడ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it's the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికి తరం కాదు.
1: Therefore, it's not possible for anyone to decide a definite form for God.
0: ఇతనికి చావు పుట్టుక లేనట్టు శాశ్వతుడు.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: ఇట్టి సర్వశక్తిమైనటువంటి యొక్క దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: You know, when the soil is watered, this water is supplied to the crop and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకొట్టుంది.
1: And is the water which is equally essential as that of appetite.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును కాని నీరు లేకపోతే క్షణమైనా జీవించటకు వీలు కాదు.
1: One may live for some time without food, but one cannot live without water.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యు కెన్ అక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఈస్ రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏదైనా కూడాను మొట్టమొదట ఆహారంకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ at any point of time will struggle hard, will plan for food.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: Therefore, to generate food, water is very necessary.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తుకు అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతనే దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
0: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: దేని వలన ఆకలిని తీర్చుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: హౌఎవర్ మ్యాన్ యాక్ట్స్ మేక్స్ హిజ్ ఓన్ ఎఫర్ట్ టు అపీజ్ టు సాటియేట్ హిజ్ హంగర్.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టు వర్షిప్ గాడ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: We have to pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man makes his own effort to appease, to satiate his hunger.

0: వాట్ టు గివ్, వెన్ టు గివ్, వేర్ టు గివ్.
1: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ మేక్ ఎఫర్ట్, గాడ్ విల్ కన్ఫర్ దట్ వాట్ యు నీడ్.
1: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం, ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు గో బ్యాక్ వెన్ హిస్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ బై గాడ్.
1: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
0: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
1: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటాదో ఎవరు చెప్పలేరు.
0: The mystery of God is beyond all parameters.
1: అది నిధి ననగనేలా.
0: Why this and that?
1: విపేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
0: Right from Ant to Brahman, you are there.
1: అది ఎరుంగరు.
0: They do not know that.
1: మది గరంగరు.
0: Cannot understand.
1: భూమిని చెందరు.
0: They are not happy.
1: భూమిని కొందరు.
0: అనేకమైన
1: వర్తించదని కళ్ళు వెర్రవీగలరు. కానీ
0: దే ఆర్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: కడపటికి ఏది ఎత్తవునో ఎవరికి తెలియదు.
0: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ అట్ ది ఎండ్.
1: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎక్స్ప్రెస్ గాడ్స్ విల్ ఆర్ ద డివైన్ ప్లాన్.
1: దైవం యొక్క ప్రాణులు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
0: The divine plan has to be revealed by divine himself.
1: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణములు ఇవ్వాలనో అది భగవంతునికే తెలుసు.
0: God knows what to give, where to give, why to give, whom to give.
1: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
1: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే అందరు కూడా ప్రేయర్ చేయాలని.
0: So it's essential that all of you should pray.
1: దీని కోసం దాని కోసమని కాదు.
0: Not for desire.
1: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
0: Why should you pray to God?
1: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
0: Oh God, I want your love.
1: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
0: And this love will be able to accomplish all the
1: ప్రపంచం అంతా కూడాను సన్నిధి అవుతుంది.
0: In fact, you can achieve the whole world for that matter.
1: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
0: In fact, there is no doubt whatsoever that because of some failure.
1: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
0: The knowledgeable people know that, not the rest.
1: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
0: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
1: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
0: Oh God, you know best what I need at what point of time.
1: అంతా భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
0: When once you offer to God, anything can be achieved easily.
1: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
0: But till now we have not made any attempt.
1: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవి వచ్చి రావుతున్నాయి.
0: Effortlessly things started arriving here.
1: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్పెషల్ ప్లాన్ ఫర్ ఎనీథింగ్.
1: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
0: అండ్ థింగ్స్ ఆర్ యూటిలైజ్డ్ యాజ్ దే రీచ్ హియర్.
1: ఇంకా ఒకటి,
0: అనదర్ పాయింట్,
1: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
0: అండ్ దేర్ ఇస్ ఆల్సో ది సెకండ్ ప్రొసీజర్ అడాప్టెడ్.
1: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
0: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
1: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
0: వీ ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
1: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్య కార్యములు లేవు.
0: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
1: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
0: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
1: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
0: వెన్ థింగ్స్ ఆర్ అరైవింగ్ హియర్ వితౌట్ ఆస్కింగ్, ఇఫ్ యు ఆస్క్ యు కెన్ ఇమాజిన్ హౌ మెనీ మోర్ థింగ్స్ వుడ్ బి హియర్.
1: మాకు ఏది వద్దు.
0: వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ వాట్సెవర్.
1: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ

0: వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, షుడ్ బి ప్రాస్పరస్, షుడ్ బి హెల్దీ అండ్ రిటర్న్. దట్స్ ఆల్ హీ వాంట్స్.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మాకు కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: This is a thing that has been happening between those things that are received here and those things that are gifted.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: God's prayer will be able to achieve anything in this world.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: Whatever you want, pray to God.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: Not with a specific purpose or need based.
0: కోరికలు లేకుండా,
1: without desire,
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ ఆల్ లవ్ ప్రే టు గాడ్.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యూ.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్.
0: ఇలాంటి రీతిగా భగవత్తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కానీ ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేము ఎంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently, but we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: Mistake lies with your prayer, not with any result whatsoever.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled, successful by prayer.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya Vichitrambulu.
1: And important for all the three words.
0: Vajalala Vittambulu.
1: And it's that so
0: endearing.
1: So close.
0: Munichanavana Bhautambulu.
1: And that's so intimate to all the sages.
0: Vishnu Devu Charitambulu.
1: That is the history and the glory of God.
0: ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు.
1: Whatever that you want is bound to happen.
0: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
1: But in fact, we have not missed anything till now.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: And things, prayer is going on.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Divine will is there.
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధ అవుతున్నాయి.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: All programs go as per the divine master plan.
0: ఈనాడు క్రిస్మస్.
1: Today is Christmas.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్ డిజైర్స్.
0: జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish me.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము, నేను నీకంటే పెద్దవాణ్ణి అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
0: అహంకారం ఏమీ లేకుండా, ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్.
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్ దేర్ నో.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: దేర్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
0: సర్వమును చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్ ఎనీ.
0: పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ విల్లింగ్ బీయింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: లైక్ దిస్ యూ ప్రే టు గాడ్ ఈగోలెస్లీ వితౌట్ పంప్ అండ్ షో.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కంటి ధారలు కార్చుకుంది.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: తక్షణమే
1: ఇమీడియట్లీ
0: ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: అండ్ దేర్ దర్స్ ఎన్ ఎథీరియల్ వాయిస్.
0: రెండవ దినమే
1: ఫాలోయింగ్ డే
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: అండ్ హి వాస్ లెఫ్ట్.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, ద చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: మేము చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, విల్ బి సక్సెస్ఫుల్.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Na yokka sambhashanam anta ikkunu prema chetane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is love.
0: Na shakti anta ikkunu prema shaktiye pradhanam entundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatundi yokka phalam maligaledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంది.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యూఆర్ హిపోక్రెట్, స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: స్వామి ఇస్ విత్ యూ, ఇన్ యూ, ఆల్వేస్, అబౌవ్ యూ, అరౌండ్ యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏ దీనిని మీకు కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్.
0: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: ప్రేమ ముదిత మనసే.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Priyamaina Yuvakulara,
2: dear youngsters,
1: jeevitamunaku chaala pradhanamainatuvanti yokka సమయం ఇది.
2: దిస్ ద మోస్ట్ ఆస్పిషియస్ ఇంపార్టెంట్ మోమెంట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్.
1: జీవితము నాలుగంతస్తుల మేడపైన జీవిస్తుంది.
2: లైఫ్ ఇస్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ ఫ్లోర్స్.
1: మొదటిది అది గాయత్రి.
2: ద ఫస్ట్ ఫ్లోర్ ఇస్ గాయత్రి.
1: అది ఏ బ్రహ్మచర్యము.
2: This is the state of celibacy or brahmacharya.
1: Gruhastamo.
2: The second floor is gruhastha, householder.
1: Moodavadi vanaprastamo.
2: Third, vanaprastha, recluse.
1: Nalagavadi sanyasamo.
2: Fourth, sanyasa, the renunciant.
1: Kanuka jeevitamunaku ee naadu meeru punadi vestunnaru.
2: Today you are laying the foundation for the mansion of life.
1: Ee punadi enta bhadramuga, ఎంత గట్టిగా ఉంటుందో, ఇంకా మూడు అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి.
2: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ సో సేఫ్, సెక్యూర్ అండ్ స్ట్రాంగ్, ద రెస్ట్ ఆఫ్ ది త్రీ ఫ్లోర్స్ వుడ్ బి సేఫ్.
1: మానవులకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నవి.
2: మ్యాన్ హ్యాస్ ఫోర్ బర్త్.
1: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ర జన్మము.
2: ద ఫస్ట్ is born out of the womb of the mother, which is natural one, physical.
1: రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత దిజుడవుతున్నాడు.
2: Because of receiving this holy Gayatri, he takes the second life.
1: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మం నందుతున్నాడు.
2: By going through the holy scripture Veda, he gets into the third life.
1: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడవుతున్నాడు.
2: After realizing the supreme Brahman, he becomes a Brahmin.
1: కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు, కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి.
2: Not merely Brahmin by virtue of birth, by virtue of action too.
1: మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణ అని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి.
2: You can call yourself a Brahmin if you realize the nature of Brahman.
1: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
2: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి, విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
1: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డెయిటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
1: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఇస్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
1: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
2: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ విష్ణు.
1: మూడవది అతి సూక్ష్మమైనటువంటి స్వరూపమే ఈశ్వర స్వరూపము.
2: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఈశ్వర.
1: అందువల్లనే అన్నం బ్రహ్మ.
2: సో ఇట్ ఈస్ సెడ్ అన్నం బ్రహ్మ, ఫుడ్ ఇస్ గాడ్.
1: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
2: వీ హావ్ టు ఇన్స్టాల్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్.
1: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ విల్ బిల్డ్ ద బాడీ.
1: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
2: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ విల్ నరిష్ అవర్ మైండ్.
1: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది.
2: ద సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ విల్ ప్యూరిఫై అవర్ వర్డ్.
1: కనుక వాక్ శుద్ధికి కానీ దేహ పుష్టికి కానీ మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము.
2: Therefore, either for the purity or the strength of the word, the body and the mind, the food is the cause.
1: Kanukane annam brahma raso vishnu.
2: So it is said, ఫుడ్ ఈజ్ బ్రహ్మ, ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: ఈ విధమైనటువంటి రసో వయసహ, దైవము రసస్వరూపుడే.
2: గాడ్ ఈజ్ ఎసెన్స్ రసహ.
1: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
2: గాయత్రి ఇస్ మల్టీ డైమెన్షనల్,
1: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
2: షీ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్
1: మంత్ర. గాయత్రి ఛాందస మాత, వేదములకంతటికి తల్లి వంటిది.
2: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
1: ఇటువంటి గాయత్రి మంత్రం స్మరించిన తర్వాత ఏ మంత్రములు కూడా మనము స్మరించనక్కర్లేదు.
2: Once you recite, chant Gayatri, you don't have to recite any other
1: mantra. Gayatri ki moodu nepap perlu unnai.
2: Gayatri has three names.
1: Modatidi Gayatri.
2: The first one is Gayatri.
1: Rendavadi Savitri.
2: The second is Savitri.
1: Moodavadi Saraswati.
2: Third one is Saraswati.
1: Gayatri, Savitri, Saraswati.
2: Gayatri, Savitri, Saraswati.
1: Gayatri Chandasa Matani. Aa vedamulu yokka swarupini.
2: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడీమెంట్.
1: గాయత్రి త్రాయతి ఇది గాయత్రి, మన యొక్క సెన్సెస్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
2: గాయత్రి ఇస్ అ మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: ప్రాణమునకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
2: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే మరణించిన భక్తులు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
2: బై వర్చ్యూ ఆఫ్ అవర్ ప్రేయర్, ఇన్సెసెంట్ ప్రేయర్, షీ కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
1: కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
2: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: ఇంకా సరస్వతి,
2: థర్డ్ వన్
1: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
2: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
1: స్పీచ్. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్యము రీతి,
2: ట్రూత్ ఇస్ ద వే.
1: ధర్మము కీర్తి,
2: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
1: న్యాయము శాంతి,
2: జస్టిస్ ఇస్ పీస్.
1: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
2: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
1: మానవుడు ఈ మూడింటి యందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
2: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్స్.
1: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: గాయత్రి మంత్రం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: మొట్టమొదట మన వాక్శుద్ధిని గావించుకోవాలి.
2: ఫస్ట్ వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
1: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
2: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యూటర్ ఆర్ గుడ్, అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి.
1: కాలు దారితే కలుగదు నష్టము, నాలుక దారితే నరకమెరా. నాలుకను మాత్రము జారనివ్వకుండా చూసుకోవాలి.
2: ఇఫ్ యూ స్లిప్ డజంట్ మ్యాటర్, బట్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడా మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
2: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
1: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
2: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: కనుక తక్కువ మాటలు మాట్లాడి
2: టాక్ లెస్,
1: సత్యాన్ని కాపాడుకుని
2: అపోజ్ ట్రూత్,
1: కీర్తిని సంపాదించాలి.
2: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
1: మిత భాష అతిహాయి.
2: Limited talk will make you comfortable.
1: Ati bhasha mati hani.
2: Too much talk will turn you mad.
1: Kanukane mita bhasha cheta manam ee satyanni kaapaadukovali.
2: In fact you can keep up truth by talking less.
1: Ee vidhamaina yokka satyopadeshamulu gaavistu Gayatri Savitri Saraswati ee moodu devata swarupulu kodanu manavuni ende untunnavi.
2: Therefore Gayatri Savitri Saraswati speak the principle of truth present latent in everyone.
1: Bhur annadu.
2: Bhur is said.
1: Motta modali emti bhur.
2: The first one is bhur.
1: Anaga emti bhulokamu ani.
2: Bhur, the planet earth.
1: Bhulokam anaga emti material tu chedinatvantadi.
2: What is this earth? It is all the one of material.
1: ఈ మెటీరియల్ లోకం అనేటువంటిది మన దేహమే.
2: ద బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్.
1: భూవా,
2: ద సెకండ్ భూవహ.
1: ఈ భూవా అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ భూవహ?
1: భూ భూవహ.
2: భూ భూవహ.
1: భూవహ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకం అనేటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
2: భూవహ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ
1: ప్రాణము.
2: That is the life.
1: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
1: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద లైఫ్?
1: సువహ.
2: ఇట్ ఈస్ ఫ్రమ్ సువహ.
1: అది ఏ ఒక విధమైనటువంటి జ్ఞానశక్తి.
2: సువహ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విజ్డమ్.
1: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
2: ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సుప్రీం నాలెడ్జ్.
1: దీనిని ఇంగ్లీష్ లో కూడాను కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
2: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ టర్మ్డ్ ఎస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కనుకనే ఇది ఏ రేడియేషన్ అన్నారు.
2: దిస్ ఇస్ ద రేడియేషన్.
1: మెటీరియల్ లోకము,
2: మెటీరియలైజేషన్
1: వైబ్రేషన్ లోకము,
2: వైబ్రేషన్
1: రేడియేషన్ లోకము, ఈ మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
2: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్ థింక్ యు ఆర్ మెంటల్ లోకం.
2: ద వన్ అదర్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మలోకం.
2: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
1: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానమునకు, మూడింటికి మన దేహమే మూలాధారము.
2: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్, ద లైఫ్ అండ్ ద విజ్డమ్.
1: ఏ సాధనలు ఎందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది.
2: ఇన్ఫాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
1: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
2: బాడీ ఇస్ సేక్రెడ్.
1: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
2: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్. దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
1: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
2: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ద బాడీ.
1: సత్ప్రవర్తనలో ప్రవేశించాలి.
2: టేక్ టు గుడ్ కాండక్ట్.
1: సదాచారంలో దిగాలి.
2: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీసెస్.
1: సత్కర్మలు ఆచరించాలి.
2: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
2: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
1: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
2: వెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
1: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
2: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్. ఇన్ఫాక్ట్ ఆత్మ హెస్ నో అట్రిబ్యూట్.
1: వ్యక్తి అపవిత్రతను లేదు.
2: నథింగ్ అన్సేక్రెడ్.
1: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిదే.
2: ఆత్మ ఇస్ ప్యూర్.
1: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
2: ఆత్మ హెస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్ దట్ ఇస్ ప్యూర్, ఇట్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
1: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హెస్ గాట్ టు బి లివ్డ్ విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
1: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
2: వై గాడ్ హెస్ గిఫ్టెడ్
1: శరీర మాధ్యమం కలు ధర్మ సాధకం, ధర్మము నాచరించే కోసమని.
2: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
1: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
2: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
1: సర్వ గమ్యములకు,
2: ఫర్ ఆల్ డెస్టినేషన్,
1: సర్వ ప్రాప్తులకు,
2: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
1: సర్వ దివ్యమునకు అన్నింటికీ ఈ దేహమే మూల కారణము.
2: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
2: విత్ సేక్రెడ్ బాడీ
1: పవిత్రమైన మంత్రమును ఉచ్చరించి
2: అటర్ సేక్రెడ్ మంత్ర
1: పవిత్రమైన కర్మలు ఆచరించి
2: వి అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ
1: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
2: అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సేక్రెడ్ లైఫ్.
1: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
2: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
1: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
2: బాడీ హ్యాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
1: ఏమిటి ఆ శక్తులు?
2: వాట్ ఆర్ దోస్ పవర్స్?
1: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్య శక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
2: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
1: దీనిని మానవతా విలువలు అన్నారు.
2: దీస్ వి కాల్ హ్యూమన్ వాల్యూస్.
1: మానవతా విలువలు అంటే ఏమిటి?
2: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: ఈ విలువలు మానవంతోనే ప్రారంభం అవుతున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
1: అది ఏ? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
2: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్ న్యూ.
1: నీ వెంటనే ఉన్నాయి.
2: దే ఆర్ విత్ యూ.
1: కానీ నీవు దాన్ని మర్చిపోయినావు.
2: యూ హావ్ ఫర్గాటన్ దెమ్.
1: కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రాకటం లేదు.
2: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
1: ఆచరణలో పెట్టడం లేదు.
2: యూ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
2: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
1: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
2: ఇన్స్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
1: ఒక ఔన్స్ ఆచరణలో పెట్టిస్తారు.
2: అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్.
1: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టిస్తారు.
2: వీ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్.
1: ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
2: దిస్ ప్రాక్టీస్ ఈజ్ జీరో టుడే.
1: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
1: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
1: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
2: హ్యాస్ ఫర్గోటెన్ ఐడియల్స్.
1: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
2: బట్ హ్యాస్ గాట్ అంబిషన్.
1: దేహాభిమానం అధికమవుతుంది. అది
2: బాడీ అటాచ్మెంట్ ఈస్ రైజింగ్.
1: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
2: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: ఆత్మాభిమానం పెంచుకోవాలి.
2: ఇన్ఫాక్ట్ యూ హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
1: దేహాభిమానం కూడా ఉండవచ్చును, కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
2: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీస్.
1: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
2: ఇన్ఫాక్ట్ వీ హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
1: అది ఏ జాతీయత గౌరవము అని.
2: అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
1: రాముడు కూడాను,
2: రామ
1: అరణ్యము లోపల ఉండినప్పుడు
2: కట్టగలిపటికి
1: లంకకు చేరుతాడు.
2: రీచ్ లంక అట్ ద ఎండ్.
1: లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి.
2: లంక ఇస్ ఫుల్ ఆఫ్
1: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
1: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, అన్న భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
2: ఇన్ఫాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
1: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
2: లెట్ నాట్.
1: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
2: ఇన్ఫాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
1: కనుక ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
2: బెటర్ యూ రూల్ దిస్ లంక.
1: ఈ మాట విని విభీషణుడు కూడా వచ్చి పాదాలపైన పడ్డాడు.
2: విభీషణ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్
1: స్వామి
2: స్వామి
1: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
2: హి సెడ్ స్వామి ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ ఆల్ మై కింగ్డమ్ ఆల్ మై వెల్త్ ఆల్ మై ఫ్యామిలీ.
1: నిన్నటువంటి రాముడు ఏమన్నాడు?
2: యు నో వాట్ రామా సెడ్.
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిప గరియసి.
2: ది మదర్ ల్యాండ్.
1: నేను పుట్టిన దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
2: హి సెడ్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
1: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను?
2: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
1: నాకు అక్కడ లేదన్నాడు.
2: ఐ డోంట్ వాంట్ దాట్.
1: కనుక ఈనాటి మానవుడు జనని, మనకు జన్మం ఇచ్చినటువంటి ఒక తల్లి.
2: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
1: మహాపూజనీయురాలు.
2: యూ హ్యావ్ టు వర్షిప్.
1: ఆమె లేక నీవు లేవు.
2: యు కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్.
1: కనుకనే జనని, జన్మభూమి, ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటి.
2: మదర్ ల్యాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది జాతీయత హక్కులు అని మనవి.
2: దిస్ ఇస్ వాట్ యు కాల్ ద రైట్.
1: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు.
2: ద రైట్స్ యు హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్ ఎనీవేర్.
1: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
2: వాట్ ఆర్ ద బౌండరీస్?
1: హిమాచల పర్వతం లే దీనికి హద్దులు.
2: హిమాలయ ఆర్ ద బౌండరీ.
1: హిమాచలములు కదలనటువంటివి. అది ఏ మన దేశం యొక్క హద్దులు.
2: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు అని.
2: దేర్ లైస్ ఈశ్వర.
1: అనగా ఎక్కడ ఈశ్వరుడు?
2: వెర్ ఇస్ ఈశ్వర?
1: హిమ అచలం.
2: హిమ అచల.
1: హిమం అనగా మంచు.
2: హిమ ఇస్ ఐ.
1: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ వై.
1: కానీ కరిగిపోతుంటాయి.
2: బట్ ఇట్ మెల్ట్.
1: అది ఏ మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైన శుద్ధిగా ఉండాలి.
2: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
1: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
2: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
1: క్రిస్ప్లెస్ దయా హృదయం. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయం.
2: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
1: అచలం. హిమ అచలం. కదలనటువంటిదిగా ఉండాలి.
2: అచల హెడి అన్వేవరింగ్ అన్షేకబుల్.
1: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలిక లేనటువంటి స్థితి నందు ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
2: ద స్టెడీనెస్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టెడీ అన్షేకబుల్.
1: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుంది.
2: బట్ టుడే అవర్ హార్ట్ ఈజ్ షేకింగ్ ఎవ్రీ.
1: కారణం మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
1: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకునలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
1: కనుక లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: మనం కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
2: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
1: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
2: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
1: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
2: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: నాయన నీవు సర్వభారములు భగవత్ అర్పితం చేయవి.
2: యూ ఆఫర్ ఎవ్రీథింగ్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
2: లెట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అంటు గాడ్. ఏం
1: చేసినా భగవంతుని ప్రీతిగా చేయుము.
2: వాట్ ఎవర్ యు డు ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
1: చేసేటువంటి సత్కర్మ.
2: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డు.
1: దీంతో ఎట్టి బాధలు నీకు లభించవు.
2: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
1: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
2: నో డిఫికల్టీ.
1: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
2: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
1: కోరికలు తగ్గించుకోవాలి.
2: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
1: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
2: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
2: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
2: భగవాన్ టెల్స్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
1: పిల్లలారా,
2: బాయ్స్,
1: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
2: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: మీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: మీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: మీ హెడ్,
2: యువర్ హెడ్,
1: మీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ,
1: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
2: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
1: కనుక నీ మొట్టమొదటి నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
1: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట.
2: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
1: ఏ దేశమైనా పోని మాతృదేశం అంటారు.
2: యు మే గో ఎనీవేర్, వి సే మదర్ ల్యాండ్.
1: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
2: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
1: ఫాదర్ కంత ప్రధానం కాదు.
2: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మదరే చాలా ముఖ్యం.
2: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: తొమ్మిది నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రి పగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
2: ఇన్ ఫ్యాక్ట్ మదర్ హాస్ గివెన్ బర్త్ టు యూ బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, ఫీడింగ్ యూ, టేకింగ్ కేర్ ఆఫ్ యూ, కెరసింగ్ యూ.
1: కనుకనే మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
2: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలుసా వహించాలి.
2: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఓబే హర్.
1: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
2: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
1: అది సత్యమైనటువంటి వాక్యే.
2: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
1: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
2: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవేర్.
1: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చు,
2: హైలీ ఎడ్యుకేట్,
1: తల్లి విద్యాహీనురాలు కావచ్చు,
2: మదర్ మే బి
1: లిటిల్, ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి ఎందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుంది.
2: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
1: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
2: గాయత్రి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
1: అటువంటి గాయత్రి మాత్రమును,
2: దట్ గాయత్రి,
1: మనము మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే,
2: వీ హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
1: మొట్టమొదటి ప్రాత సంధ్య అన్నారు.
2: ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్వైలైట్,
1: మధ్యాహ్న సంధ్య,
2: అండ్ ద మిడ్ డే,
1: సాయం సంధ్య,
2: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
1: అనగా తెల్లవారి ఏమవుతుంది?
2: మార్నింగ్ వాట్ హ్యాపన్?
1: తెల్లవారి నీవు సూర్యుని వైపు మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
2: యాజ్ యూ టర్న్ టువర్డ్స్ సన్,
1: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
2: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
1: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడ నీవు దాటలేవు.
2: యు మే స్టాండ్ లైక్ దట్ బట్ యు కెనాట్ క్రాస్.
1: నీడనే మాయా.
2: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
1: దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి?
2: వాట్ షుడ్ యు డు టు క్రాస్?
1: నీ ముఖం సూర్యుడి నుంచి తిప్పాలి.
2: టర్న్ టర్న్ అగైన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
1: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
2: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
1: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రము బాధించదు.
2: దెన్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
1: మధ్యాహ్న సంధ్య,
2: అండ్ ద మిడ్ డే,
1: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
2: 12 o'clock నూన్, సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆన్ ద హెడ్.
1: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
2: అండ్ వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
1: నీకు ఇటు పోదు అటు పోదు.
2: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
1: సాయం సంధ్య,
2: ఇట్స్ ఈవినింగ్ టైం.
1: నీవు సూర్యుడి వైపు తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
2: అండ్ ది షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యు టర్న్ టువర్డ్ ది సన్.
1: కనుక నీవు సూర్యుని వైపు తిరగనక్కర్లేదు.
2: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
1: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
2: అండ్ ఫ్యాక్ట్ ది వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
1: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
2: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
1: అప్పుడే నీ యొక్క మాయ ఏమాత్రమో బాధించదు.
2: దెన్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
1: కానీ
2: బట్
1: ఈనాడు కలియుగ ప్రభావం చేత,
2: బికాస్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
1: ఇంతేకాకుండా ఆధునిక యుగము చేత,
2: బికాస్ ఆఫ్ మోడర్న్ ఏజ్,
1: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
2: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
1: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
2: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
1: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఇస్ ఇంటెలెక్ట్.
1: కానీ గుణం తగ్గిపోతుండాలి.
2: బట్ యెట్ ద వర్చ్యూస్ లెస్ దెన్.
1: గుణము లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్ ఇస్ ఇంటెలిజెన్స్?
1: గుణము లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్ ఇస్ ద నాలెడ్జ్?
1: చదువులు కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కానీ,
2: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: మన దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రం సహాయం చేయటం లేదు.
2: ఇట్ డజంట్ హెల్ప్ యూ టు లీడ్ ఎ డివైన్ లైఫ్.
1: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
1: లౌకిక చదువులు కూడా అవసరమే.
2: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
1: దానితో పాటు
2: అలాంగ్ విత్ దట్
1: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
2: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద ట్రూ.
1: ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
2: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్లెస్.
1: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
2: వేర్ టు ది గో అల్టిమేట్లీ?
1: నదీ నామ సాగరోవతి సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
2: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
1: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
2: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
1: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్.
1: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు
2: some educated people today
1: vidyavantulaga undinappatikini
2: though they are educated
1: vivekahinulaga pravartistunnaru.
2: They have lost all their intellect. Discrimination
1: chinna pillalu devudu anti premaina poojistunte
2: when young boys pray to God
1: bhajanlu chestunte
2: when they do bhajan
1: ఆ పిల్లలను మందలిస్తున్నారు తల్లిదండ్రులు. ఏమిటా ఈ చిన్న వయసు లోపలనే నీకు దేవుడు?
2: Why are you bothered of God at this tender age?
1: నా మాదిరి ఉద్యోగం చేసి
2: good job like
1: me. రిటైర్డ్ అయిపోయిన తర్వాత
2: after retirement
1: అప్పుడు ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
2: good job after retirement since you have no other work to do think of God then.
1: ఈ చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
2: why do you think of God at this tender age?
1: చాలా తప్పు.
2: it's a big mistake.
1: start early, drive slowly, reach safely.
2: start early, drive slowly, reach safely says Bhagavan.
1: ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తున్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
2: When you think of God right at this tender age right now, you can think of God later in during
1: కనుక దైవ చింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
2: This is the right stage to
1: think of golden age.
2: Very important age.
1: ఇది పవిత్రమైన వయసు. ఈ వయసును మాత్రం మనం ఏమాత్రం చెప్పుకోకూడదు.
2: We should never neglect this sacred time.
1: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు
2: some parents
1: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే
2: the moment boy gets a degree
1: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
2: ఇమ్మీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ గో అబ్రాడ్.
1: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
1: దీనినే చెప్తారు చిన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు?
2: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
1: నీవు చదవవలసి చదువు భారతదేశంలో లేదా?
2: ఇస్ దట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దేర్? ఇస్ ఇట్ నాట్?
1: విదేశాలకే పోయి చదవాలి.
2: వై డూ యూ వాంట్ టు గో అబ్రాడ్?
1: విదేశాలకు పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
2: యు గో దేర్ డూ యూ స్టడీ దేర్?
1: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాం.
2: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్ పర్వర్టెడ్ జీనియస్.
1: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంతవరకు ఎంతమందో విద్యాశాలకు వెళ్ళినారు.
2: Bhagavan knows many you have gone abroad.
1: ఎవరు సరైనటువంటి దీంతో ఇంటి భారతదేశానికి చేరలేదు.
2: నాట్ ఈవెన్ వన్ రిటర్న్ సేఫ్ ఇన్ ద ప్రాపర్ కండిషన్.
1: విదేశాలకు పంపేది ఏ నిమిత్తమై పంపుతున్నారు?
2: వై డూ వీ సెండ్ దెమ్ అబ్రాడ్?
1: వీడు గుణవంతుడు కావాలని కాదు పంపించేది, ధనవంతుడు కావాలని పంపుతున్నారు.
2: నాట్ దట్ యూ షుడ్ బి గుణవంత ద వర్చ్యువస్ బట్ ఓన్లీ ధనవంత.
1: ధనము ధనము ధనము
2: మనీ అండ్ మనీ.
1: ఈ ధనం ఏం చేస్తుంది?
2: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
2: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
1: కానీ మానసిక శాంతిని అందించగలదా?
2: బట్ కెన్ ఇట్ కన్ ఫర్ పీస్?
1: లేదు.
2: నో.
1: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
2: ఇట్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ ఫర్ పీస్.
1: ప్రతి మానవుడు కూడా ఈనాడు
2: ఎవ్రీ మ్యాన్ టుడే
1: ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం విదేశాలకు పంపడం.
2: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
1: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
2: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
1: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్ వై షుడ్ దే కమ్ హియర్?
1: అక్కడ ఏమాత్రమూ లేదు.
2: దేర్ నో పీస్ దేర్.
1: ధన సౌకర్యాలు ఉంటున్నాయి,
2: కన్వీనియన్స్,
1: గుణ సౌకర్యం అసలే లేదు.
2: బట్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇట్ గాట్ టు దిస్
1: ధనమెచ్చిన మదమెత్తును.
2: ఇఫ్ యు గాట్ మనీ విల్ బి అరగెంట్.
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
2: ఇఫ్ యు ఆర్ అరగెంట్ యు విల్ హావ్ బ్యాడ్.
1: ధనముడిగిన మదముడుగును.
2: ద మోమెంట్ మనీ ఇస్ గాన్
1: దుర్గుణము మానులువేమో.
2: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్ గాన్
1: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశంలోనే ఉండాలి.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్ యూ హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
1: నేనే పెద్ద ఆదర్శం.
2: భగవాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఐడియల్.
1: ఎన్ని వేల మందో ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి, మా దేశానికి రావాలి, ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ హి షుడ్ గో.
1: ఇదివరకు వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
2: దిస్ డే హస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
1: కారణం ఏమిటి?
2: వై?
1: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
2: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
1: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
2: సేక్రెడ్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
1: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుంది అనుకోండి.
2: As the train is going,
1: train lo enno boxes unta untayi,
2: different so many compartments,
1: kaani daniki okkati maatrame mundu engine room untadi.
2: The train will have engine in the front.
1: Aa mundu untuntadi engine.
2: The engine is in the front.
1: Dantone poga, dantone munippulu, dantone mantalu untayi.
2: There you find the coal and the fire and the driver.
1: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
2: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవరీ కంపెనీ.
1: కాబట్టి సర్వదేశంలో కూడా భారతదేశము ఇంజన్ వంటిది.
2: భారత్ ఇస్ ద ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ద వరల్డ్.
1: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సేక్రెడ్ రిచువల్ ఫుల్ ఆఫ్.
1: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
2: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజన్.
1: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
2: అఫ్ కోర్స్ వి ఫైండ్ ది
1: రేంజ్. కారణం ఏమిటి?
2: వై
1: లింక్ సరిలేకపోవటం వల్ల పడిపోతుంది.
2: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
1: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
2: ది డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణయందు ఉంచి భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
2: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
1: నిజమైనటువంటి యొక్క తత్వము గాయత్రి స్వరూపము.
2: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: గాయత్రికి పంచముఖి అని పేరు.
2: వి సే గాయత్రి హస్ ఫైవ్ ఫేసెస్.
1: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
2: హీ హస్ ఫైవ్ ఫేసెస్.
1: ఏమిటి ఐదు ముఖములు?
2: వాట్ ఆర్ దే?
1: ఓం ఒక ముఖము.
2: ద ఫస్ట్ ఫేస్ ఓం.
1: భూ దుహ సత్. ఈ ఐదు ముఖములు.
2: ఇట్ హస్ గాయత్రి ఫైవ్ ఫేసెస్. ఓం భూర్ భువ సువ.
1: చతుర్వరేణ్యం.
2: చతుర్వరేణ్యం.
1: భర్గో దేవస్య ధీమహి.
2: భర్గో దేవస్య ధీమహి.
1: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
2: ఓ మద సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ధియో యోన ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు.
2: ధియో యోన ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
1: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
2: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
1: తర్వాత ప్రార్థన.
2: దెన్ ప్రేయర్.
1: ధియో యోన అదే ప్రార్థన.
2: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
1: తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
2: ఓ మదర్ విత్ ఆల్ ది డివోషన్ ఐ ప్రే అన్ టు యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ఒక మంత్రము గాయత్రి మంత్రము.
2: గాయత్రి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చైన్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
1: అందులో విద్యావంతులు,
2: ఎడ్యుకేటెడ్
1: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రమును స్మరించాలి.
2: యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్ మస్ట్ నెసెసర్లీ చాంట్ గాయత్రి.
1: మీరు బాగా విచారం చేసుకోండి, గాయత్రి మంత్రోపదేశం చాలా మందికి పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
2: ఇన్ఫాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్.
1: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
2: టిల్ గాయత్రి టీచింగ్ ఇస్ గివెన్ దే విల్ నాట్ బి ఇంటెలిజెంట్.
1: గాయత్రి మంత్రోచ్చరణ జరిగిన తర్వాతనే బుద్ధి వికసిస్తుంది.
2: ద మూమెంట్ హీ రిసీవ్స్ గాయత్రి
1: ప్రకటిస్తుంది, ప్రభవిస్తుంది.
2: ది ఇంటెలెక్ట్ బ్లాజమ్స్ అండ్ మేనిఫెస్ట్.
1: కనుక నేను మొట్టమొదట మనం గాయత్రి మంత్రాన్ని అష్ట వయసులో ఉపన్యాసం చేయాలి. గర్భాష్టమి అన్నారు. ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
2: గాయత్రి మంత్ర ఇస్ గివెన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 8, హి విల్ బి హైలీ ఇంటెలిజెంట్.
1: కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది.
2: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్ అట్ యంగ్.
1: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తే చేత ఎంతైనా ధన్యులవుతారు.
2: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి అట్ ఎనీ ఏజ్ సర్టెన్లీ యు విల్ బి లిబరేటెడ్.
1: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
2: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
1: ఈనాటి ప్రభావము చాలా మితిమీరిపోతుంది.
2: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
1: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
2: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
1: ఎక్కడ చూసినా అశాంతియే,
2: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ చూసినా భయమే.
2: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
1: కారణము దైవ చింతన లేదు.
2: బికాస్ పీపుల్ డోంట్ ఫియర్ గాడ్.
1: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
2: యు కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
1: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందు ఉన్నప్పుడు
2: దేనైనా
1: మనం సంపాదించుకోవచ్చు.
2: యూ కెన్ అచీవ్.
1: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
2: గాడ్ ఇస్ గోల్డెన్.
1: కనుకనే భగవంతుని సువర్ణ గర్భాయ నమః అన్నారు.
2: సో వి కాల్ గాడ్ సువర్ణ గర్భాయ,
1: హిరణ్య గర్భుడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ గోల్డ్,
1: హిరణ్య గర్భుడు,
2: హిరణ్య గర్భ.
1: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
2: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
1: కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
2: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్, ద
1: జ్యువెల్ జ్యువెల్ కొనవచ్చు.
2: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ,
1: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
2: జ్యువెల్ ఆఫ్ లవ్,
1: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
2: జ్యువెల్ ఆఫ్
1: ఈ ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంతటి వస్తువులైనా మనం ఆశించవచ్చు.
2: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమోడిటీ, ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
1: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
2: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్
1: ఇస్ అతనే దైవము,
2: ఈజ్ గాడ్.
1: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు సర్వము దైవ భావము ఆవిర్భవిస్తుంటాయి.
2: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, ఎవ్రీథింగ్ ట్రాంక్విల్ గెట్.
1: ఒక పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు పది రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది, కానీ మరొక విషయం రాదు.
2: వెన్ యూ కీప్ ద రైస్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
1: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
2: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
1: నీవు చేసే సర్వ పనులు కూడాను దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
2: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
1: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
2: మ్యాన్ టుడే హ్యాస్ శ్వాస బ్రెత్,
1: విశ్వాసము లేదు.
2: హ్యాస్ నో విశ్వాస ఆఫ్ ఎయిట్,
1: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ విశ్వాస ఆఫ్ ఎయిట్ వాట్ ఫార్ ఇస్.
1: శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
2: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఆఫ్ ఎయిట్.
1: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
1: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
2: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్
1: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
2: ఫెయిత్ ఇన్ బ్యాడ్ థింగ్
1: అది మంచిది కాదు,
2: ఇట్ నాట్ ప్రాపర్.
1: మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు.
2: యూ విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
1: ఈనాటి యువకులందరూ కూడాను
2: యంగ్స్టర్స్ టుడే
1: దేశ క్షేమాన్ని,
2: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ,
1: లోకహితాన్ని,
2: గుడ్ ఆఫ్ ది కంట్రీ,
1: దివ్యమైన భావాన్ని పెంచాలి.
2: They should work for the welfare, the progress of the country, and the divine thought.
1: హితోపదేశములుగా ఉంటుండాలి.
2: And all your teaching should be good.
1: దేశమునకంత ఉపకారమైనటువంటి కర్మలు ఆచరించాలి.
2: You should render service to the country.
1: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
2: This is stated by Vyas.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణములు రాసి కట్టగలిపటికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
2: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
1: కనుక ఈ రెండింటి ఎందుకు ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి.
2: ఐ సేట్ ఇన్ ఎ సమ్మరీ ది ఎసెన్స్ ఇన్ టూ సెంటెన్సెస్ ఆఫ్ ఆల్ ది
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ది 18 ఎపిసోడ్స్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు.
2: ఇఫ్ యు టేక్ దీస్ టు దట్ సీ నౌ,
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
2: హెల్ప్ ఎవ్రీబడి,
1: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
2: నెవర్ హార్మ్ ఎనీబడి,
1: అది నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
2: That is the true devotion and surrender.
1: Bhakti, bhakti ante poojan cheyatamu, pratamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
2: Devotion does not mean worship or chanting or meditation alone.
1: Ivanni kevalam baahyamaina karmalu.
2: They are only external physical actions.
1: Ee baahyamaina karmalu enni undinappatiki antarbhavamlandu parishuddhame lekapothe idantha ashuddhame.
2: If the inner feeling is not pure, all the external actions are bound to be impure.
1: Kanuka meerandarukunu premanu penchukondi.
2: So grow, develop love.
1: Preme daivamu, daivame prema.
2: Love is God, God is love.
1: కనుక తల్లిదండ్రులను ప్రేమించండి.
2: లవ్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను సేవించండి.
2: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు సంతృప్తి పెట్టండి, జరుపుకుండా ఉందాం.
2: నెవర్ హార్మ్ ఎనీబడి,
1: అది నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
2: That is the true devotion and surrender.
1: Bhakti, bhakti ante poojan cheyatamu, pratamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
2: Devotion.

0: కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
1: ఇన్నోసెంట్లీ ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరెంట్స్ మే గివ్ మిస్
0: వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
1: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
0: నాయన నీవు ధర్మం సంపాదించాలి.
1: మై డియర్ సన్, యూ షుడ్ ఎర్న్ మనీ.
0: నీ విదేశానికి పోవాలి.
1: యూ షుడ్ గో అబ్రాడ్
0: అని చెప్పితే అప్పుడు చెప్పాలి మీరు.
1: నీ
0: ఆజ్ఞ నాకు శిరసావహిస్తాను, కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
1: Mother, I'll follow your command, but money is not important.
0: నా గుణమే నాకు ప్రధానము.
1: గుణ వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
0: గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ వితౌట్ గుణ వర్చ్యూ?
0: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తము దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
0: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులకు మనసు కలుగుతుంది.
1: When the boy says, parents will be happy and satisfied.
0: కనుక తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
1: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్, బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
0: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలిగి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ది కలి ఏజ్, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో అడ్వైజ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద రాంగ్ వే.
0: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే, కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్.
0: తల్లిదండ్రులు బిడ్డల పైన ప్రేమ మెందుగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ లవ్ దేర్ చిల్డ్రన్ వెరీ మచ్,
0: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో ద ఫ్యూచర్.
0: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ దెమ్ ఎనీవే.
0: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
1: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ నేచురల్ సింపుల్ స్వీట్ వే.
0: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తిపరచాలి.
1: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ ఏజ్ ఇస్ హై.
0: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
1: If you are perfect now, the whole country will prosper.
0: ఈ నాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్ర యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్,
0: సంభవించవు.
1: దేర్ బి నో ఎడ్యుకేషన్,
0: బాధలకు మీరు గురికారు.
1: నో సఫరింగ్.
0: కనుకనే దైవ చింతన మాత్రం మీరు మానకండి.
1: Never give up thinking of God.
0: Prahlada is your brother.
1: Prahlada is your brother after all.
0: Vaadi tandi Hiranyakashipudu.
1: And his father is Hiranyakashipu.
0: Atanu chaala durmargudu.
1: He is very bad fellow.
0: Ainappudikini naamam ante dani ishtapaddu.
1: He doesn't relish God's name.
0: కానీ దాన్ని లెక్క చేయలేదు.
1: బట్ ప్రహ్లాద
0: తండ్రి మాట ధిక్కరించలేదు.
1: ఇన్ఫాక్ట్ ఇట్ ఇన్ దిస్
0: ఒబే, నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
1: హి యూజ్ టు లిసన్ స్మైలింగ్.
0: కానీ తన పద్ధతి తాను మానలేదు.
1: బట్ హి డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
0: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హి మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
0: ఎప్పటికీ నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
1: దో హి వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ది ఎలిఫెంట్, హి డిడ్ గివ్ అప్ ది గాడ్స్ నేమ్ నారాయణ్.
0: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందినాయి.
1: ఈవెన్ ఎలిఫెంట్ హాస్ గాట్ ద ఫామ్ ఆఫ్ నారాయణ.
0: రాజుబాముల చేత కనిపిస్తూ వచ్చారు.
1: ఆ పాయిజన్ స్నేక్
0: నారాయణ నారాయణ అన్నాడు.
1: అండ్ హీ టాంటెడ్ గాడ్స్ నేమ్.
0: అవికుడు నారాయణ స్వరూపాన్ని పొందిన.
1: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్
0: సముద్రంలో నెట్టించాడు.
1: దెన్ హి వాస్ థ్రోన్ ఇన్ ది ఓషన్.
0: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
1: వైల్ హి వాస్ థ్రోన్ ఇన్ ది ఓషన్, హీ టాంటెడ్
0: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
1: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
0: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
1: When you have sacred feelings within you, you are bound to be protected.
0: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా,
1: I have divine thoughts undoubtedly,
0: అకింతలంగా,
1: unwavering,
0: ప్రేమ చేత,
1: with love,
0: స్మరించడానికి ప్రయత్నించు.
1: Chant and sing his glory.
0: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు క్రోధం వస్తుంటాది.
1: Sometimes we are angry with God also.
0: కానీ క్రోధం మంచిది కాదు.
1: It's not good.
0: కామ క్రోధ లోభము ఈ మూడు కూడాను నరక ద్వారములే.
1: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్, క్రోధాది యాంగర్, లోభాది గ్రీడ్.
0: రావణుడు ఎలాంటి వాడు తెలుసునా?
1: యు నో వాట్ రావణ, వాట్
0: రావణుడు చాలా గొప్ప శక్తివంతుడే, గొప్ప విద్యావంతుడే, బలవంతుడే, గుణవంతుడే. కానీ ఒక కామానికి లోబడి చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు.
1: బికాస్ హీస్ బికమ్ ఎ విక్టిమ్ టు కామాది డిజైర్, హీ లాస్ట్ హిస్ కింగ్డమ్, ద క్లాన్.
0: ఇంకా క్రోధము,
1: క్రోధ యాంగర్,
0: క్రోధమంటే హిరణ్యకశిపుడే.
1: హిరణ్యకశిపు సింబలైజెస్ యాంగర్.
0: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏం సాధించాడు?
1: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ, వాట్ డిడ్ హి డు?
0: తాను కూడా భస్మం అయిపోయాడు.
1: హి టు గాట్ హింసెల్ఫ్ బర్న్.
0: ఇంకా లోభము,
1: లోభాగ్రి,
0: లోభము దుర్యోధనుడే.
1: దుర్యోధన స్టాండ్స్ ఫర్ గ్రీడ్.
0: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవడం చేత కట్టకడపకి ఏమైపోయింది?
1: బికాస్ హీ వాస్ గ్రీడీ, వాట్ హ్యాపెన్?
0: 100 మంది అన్నదమ్ములు కూడా ఒక్క భస్మం అయిపోయాడు.
1: హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్, 100 ఆఫ్ దెమ్.
0: కానీ పంచ పాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
1: పాండవ ఫైవ్ ఇన్ నంబర్.
0: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
1: దే వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ.

0: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
1: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
1: దేర్ఫోర్ ద డిజైర్,
0: ఎంత ధనవంతుడైనా ఎంత గుణవంతుడైనా ఎంత బలవంతుడైనా కట్టగడపడికి లొంగిపోక తప్పదు.
1: హి మే బి నోబుల్ వన్ అండ్ రిచ్ వన్ అండ్ స్ట్రాంగ్ వన్, యట్ హి విల్
0: కనుక ధనబలమును విద్యాబలమును గుణబలమును భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే by this ego of wealth, the knowledge and the physical
0: prema balamunu penchukondi.
1: You have to develop love.
0: Prema unte virodhi kuda meeku manchi mitrudava maaripothadu.
1: When you have love, even the worst of your enemy will become your friend.
0: Kanaka prema ni penchukondi.
1: Develop love.
0: Evarito maatladina premato maatladandi.
1: You talk lovingly with him.
0: Ye pani chesina premato cheyandi.
1: You may do anything with love.
0: Appude nee yokka jeevitham chaala danyam avutundi.
1: Then your life is an ideal one.
0: Ante kaani ప్రేమ లేకుండా భగవత్ భక్తి లేకుండా ఇన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: విదౌట్ లవ్ అండ్ డివోషన్ యూ మే డు ఎనీథింగ్, ఇట్స్ ఆల్ బి ఇన్ వెయిన్.
0: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు భక్తి.
1: మెనీ ఆర్గ్యూ వాట్
0: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు.
1: వై డు యు బిలీవ్ గాడ్ హూమ్ యూ డోంట్ సీ.
0: ఇదంతా మూర్ఖత్వం అంటారు.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
0: సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి సీ గాడ్.
0: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు.
1: వి సీ హిమ్ బట్ యట్ వి డినై హిమ్.
0: ఏది చూసినా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: సర్వ రూపములు కూడా భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వ పురుగులు భగవంతుడే.
1: ఆల్ ఆర్ హిస్.
0: సర్వ జంతువులు భగవంతుడే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
0: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
1: దేర్ఫోర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్ ఆర్ డివైన్. కాబట్టి
0: ఈశ్వర సర్వ భూతానాం అనింది వేదం.
1: వేద సేస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ క్రియేచర్స్.
0: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ దట్ డివైన్ లుక్.
0: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనబడటం లేదు.
1: యూ హ్యావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్, దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్‌పీరియన్స్.
0: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
1: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్ లుక్, హ్యావ్ దట్ డివైన్ ఫీలింగ్, డివైన్ విజన్.
0: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఫ్లవర్.
0: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద స్మెల్ ఫ్రాగ్రెన్స్?
0: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
1: హూ ఇస్ ద కాజ్ బిహైండ్ ఇట్?
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
0: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము మానవత్వం దైవత్వం తనతో కూడిన ఉండటమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
0: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
1: గాడ్ ఈజ్ విత్ యూ.
0: లేడని చెప్పడం ఏ రీతిగా అయితే
1: ఉంటుంది? హౌ కెన్ యూ డినై హిమ్?
0: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ యువర్ మదర్.
0: తల్లికి రూపం ఉంది.
1: మదర్ హ్యాస్ అ ఫామ్.
0: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
1: మదర్ లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
1: దెన్ దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యు లవ్ దిస్ బాడీ?
0: ఆ దేహములో ప్రేమ ఉంది.
1: దట్ బాడీ దేర్ లైక్ ద లవ్.
0: ప్రేమనే దైవము.
1: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
0: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మన వల్ల.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు హ్యావ్ దట్ లవ్ విత్ ఇన్ us, ద హోల్ లైఫ్ వుడ్ బి లవ్లీ.
0: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
1: పే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: ఈ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
1: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
0: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్
0: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
1: శాస్త్రిజీ సేడ్
0: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
1: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
0: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
1: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
0: ఎన్ని దేవతలైనా గానీ అందులో ఉన్నది ఒక్కటి.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
1: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
0: ఫ్లవర్స్ అనేకము గానీ
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: దారం ఒక్కటే. ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది.
1: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
0: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
1: దట్ డివైనిటీ ఇస్ వన్.
0: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
1: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ ఏకత్వాన్ని గుర్తించేటువంటి వానికి ఏనాటికి నీ బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ యూ విల్ నెవర్ సఫర్ ఎనీ.
0: పర్వతముల వంటి బాధలు మనం వెంటాడినప్పటికి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: యూ మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
0: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
1: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్స్.
0: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు. కాన్షియస్ నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
1: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి సుదినము.
1: టుడే సెక్రెడ్ డే.
0: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
0: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
1: కీప్ ఇట్ సేఫ్ అండ్
0: స్ట్రాంగ్. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: హ్యావ్ ద నేషనల్ ఫీల్.
0: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
1: హ్యావ్ నేషనల్.
0: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
1: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని?
1: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్.
0: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారాలి.
1: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
0: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: వీలైతే దేహాభిమానాన్ని ఏమో త్యజించాలి.
1: డజంట్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
0: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం, ఆశయాలు పెట్టుకోకూడదు.
1: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ, దట్ ఐడియల్స్, నాట్ ఫర్ ఆశ దట్ డిజైర్.
0: ఆశలు మాత్రం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ద డిజైర్.
0: ఆశయాలు తీసుకోండి.
1: గో బై ఆశయాలు.
0: ఈ విధమైన యొక్క భావాన్ని మీరు పెంచుకున్నప్పుడు,
1: వెన్ యూ డెవలప్ దిస్ ఐడియాస్,
0: దైవం ఏంది ఆవిర్భవిస్తుంది.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్?
0: ఈనాటికైనా కూడా దాని యొక్క తత్వాన్ని మీరు అనుభవించగలరు.
1: యు ఆర్ బౌండ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్,
0: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచండి, తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ దిస్ ఫెయిత్ ప్రొసీడ్, యు విల్ సీ హిమ్.
0: ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
1: బట్ ఇఫ్ యూ గాట్ ద డౌట్ వెదర్ హీ ఇస్ దేర్ ఆర్ నాట్, యూ కెనాట్ సీ హిమ్.
0: ఉన్నవారికి ఉన్నాడు,
1: హీ ఇస్ దేర్ టు హూమ్ దట్
0: బిలీవ్.
1: He doesn't exist to whom that do not believe.
0: కానీ అది వారి భావం పైన ఆధారపడి ఉంటుంది.
1: Goes by their thought.
0: మనము విశ్వాసాన్ని పెంచుకుని,
1: we have to develop our faith.
0: ఈ గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకొని,
1: we have to repeat it thrice. గాయత్రి మంత్రం
0: భూర్ భువస్వః,
1: భూర్ భువస్వః,
0: సవితుర్ వరేణ్యం,
1: సవితుర్ వరేణ్యం,
0: భర్గో దేవస్య ధీమహి,
1: భర్గో దేవస్య
0: ధీమహి, యో యోనః ప్రచోదయాత్,
1: యో యోనః ప్రచోదయాత్.
0: ఈ విధమైనటువంటి మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి.
1: యూ చాంట్ దిస్ మంత్ర కంటిన్యూ.
0: ఈ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు,
1: ఇట్స్ నాట్ ఓన్లీ
0: సర్వదా సర్వకాలంలో సర్వత్ర,
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ యూ కెన్.
0: మీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటే దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
1: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్స్ ఆఫ్ ద మార్నింగ్, మిడ్ డే అండ్ ది ఈవినింగ్, బట్ గాడ్ ఇస్ బియాండ్ టైమ్.
0: కాలాతీతమైనటువంటిది.
1: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్
0: టైమ్. అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి?
1: దెన్ గాడ్ ఈస్ టైమ్లెస్, వై డు యూ స్టిప్యులేట్ టైమ్?
0: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమన్నారు.
1: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్.
0: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మీ బాధలు కలిగినప్పటికీ, బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ గ్లోరీ.
0: భజన దినాసుక శాంతి నై.

0: యువకులారా, మాతాపితులారా, ఈనాడు ఈ యొక్క గాయత్రి మంత్రం చేసిన జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యు గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్. హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడాను కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుంది.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడాను ఈశ్వరుడిగా ఉంటుంది.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ దీస్ త్రీ డైటీస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర దేర్ ఇన్ ద క్యాంటీన్. యాక్సెప్ట్ ఫుడ్ ఇన్ ద డివైన్ ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి భావమే కాదు,
1: నాట్ సింప్లీ ట్రినిటీ.
0: స్థూల దేహము దేహాన్ని బాగా పుష్టిని అందిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ.
0: సూక్ష్మమైన దేహము మనసుకు పుష్టిని అందిస్తుంది.
1: అండ్ ద సటిల్ ఫార్మ్ విల్ మేక్ యువర్ మైండ్ స్ట్రాంగ్.
0: అతి సూక్ష్మమైనటువంటి వాక్కును సంరక్షిస్తుంది.
1: ద సటిలెస్ స్ట్రెంగ్థెన్స్ ది ఫ్యాకల్టీ.
0: కాబట్టి శారీరక మానసిక వాక్కునైనటువంటి మీరు దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్వహిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థెన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థెన్ యువర్ మైండ్, purify your word. So saying, Bhagwan brings this divine discourse to a close.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ థిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా,
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్
0: ఫలంలో రసం ఉండినట్టుగా,
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్
0: కాష్టాగ్నివత్

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా.
1: యాజ్ యు ఫైండ్ ది ఫైర్ ఇన్ వుడ్,
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ వరల్డ్.
0: జగత్తునందుండినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని?
1: ఇన్ వాట్ ఫార్మ్ ఈజ్ హీ ప్రెసెంట్?
0: కనులలో చూపు ఉండినట్టుగా, చెవులలో శబ్దం ఉండినట్టుగా, దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద విజన్ ఆఫ్ ది ఐ సైట్ ఇన్ ఎన్ ఐ, జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆడిషన్ టు ఎన్ ఇయర్, యూ ఆల్సో ఫైండ్ గాడ్ డ్వెల్లింగ్ ఇన్ ద బాడీ.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే.
1: క్రియేషన్ మీన్స్ ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్.
0: దీని పేరే ప్రకృతి.
1: దిస్ ఈజ్ కాల్డ్ నేచర్.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: నేచర్ హ్యాస్ ఇమినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ టు మేనిఫెస్ట్ అండ్ టు ఎక్స్ప్రెస్ ది డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
0: మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ మెయిన్ హ్యూమన్ క్వాలిటీస్.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వరజోతమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని ఎందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద క్వాలిటీస్ ఇన్ ద నేచర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో షుడ్ హ్యావ్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్.
0: అవి ఏ? డకారత్రయములు.
1: These three qualities carry the letter da to begin with.
0: Devotion mottamodati.
1: The first one, devotion.
0: Discipline rendavadi.
1: Discipline second.
0: Duty moodavadi.
1: Duty the third.
0: Yuvati yuvukulara.
1: Young men and women.
0: Meerandaru kudanu chaala manchi vare.
1: You are all very very good.
0: Kaani
1: but
0: డిసిప్లిన్ ను మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ ను కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్.
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం కాని చిత్రం కాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యూ క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడా విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఇస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము.
1: దే సిట్ ఇన్ ఎన్ అసెంబ్లీ.
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా క్లాప్స్ వేయటము.
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్.
0: కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది.
1: దిస్ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యూఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక్క క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైంను.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: వెన్ డు యూ హ్యావ్ దిస్ సచ్ ఎ డిసిప్లిన్?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: వెన్ డు యూ అక్వైర్ దట్?
0: ఈ వయసులో
1: at this age.
0: Chala pradhanamainatundi prana samanamainatundi character.
1: At this age, most important in our life is that of character. It's life main principle source.
0: Kanuka itti prana samanamainatundi yokka ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి.
1: దిస్ క్యారెక్టర్ విచ్ ఈస్ అవర్ వెరీ లైఫ్ షుడ్ బి కెప్ట్ అప్ ప్రాపర్లీ.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఏజ్ ఈస్ గోల్డెన్ ఏజ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలం గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: ఇఫ్ యూ స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్ యూ విల్ బి రూయినింగ్ యువర్ ఫ్యూచర్.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: ఇఫ్ ద ప్లాంట్ ఇస్ స్ట్రైట్ ఇన్ ద బిగినింగ్ సాప్లింగ్ స్టేజ్ ద ట్రీ ఆల్సో వుడ్ బి స్ట్రైట్ లేటర్.
0: కనుకనే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
1: సో భగవాన్ సేస్ స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
0: ఇది మంచి సమయం స్టార్టింగ్.
1: దిస్ వెరీ గుడ్ టైమ్ టు స్టార్ట్.
0: ఇది మంచి సీడ్లింగ్ వయసు.
1: దిస్ ఇస్ ది టైమ్ ఆఫ్ ఎ సీడ్లింగ్.
0: ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది.
1: అట్ ది సీడ్లింగ్ స్టేజ్ ఇఫ్ ఇట్ గ్రోస్ స్ట్రైట్ ద రెస్ట్ ఆల్సో విల్ ఫాలో.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: వీ షుడ్ మేక్ దిస్ ఏజ్ వెరీ కేర్ఫుల్లీ.
0: ఏ దేశం వారైనా ఏ కాలం వారైనా ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే మే బి ఇన్ ఎనీ పొజిషన్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద క్వశ్చన్స్ రిలేటింగ్ టు
0: ఏ దేశం వారైనప్పటికీ
1: ఆర్ జర్మన్స్ ఆర్ రష్యన్స్.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: You may belong to any country. You are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it's the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you
0: belong. ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: Prachina prachina yuvakulu ee vidhamainatundi gunamunu kaapadukuntu raavatam chetane vaaru charitrakaarulaga roopondinaru.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History aniga emiti?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: Every story.
1: Whose story?
0: Character ga undinatundi vaadi story ni history.
1: The story of the one with character is history.
0: Kanuka manamu charitrakaruluga roopandavalanante manamu mana yokka seela sampattini kaapadukovali.
1: If you are to be one of history, you have to protect your character.
0: Ee naadu ee vayasulo ee character ni manam poshinchukunnappude mana santati మన జాతి మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: అట్ దిస్ ఏజ్ ఇఫ్ యూ మెయింటైన్ యువర్ క్యారెక్టర్ యువర్ ప్రోజెనీ ద కమ్యూనిటీ ది కంట్రీ బై అండ్ లార్జ్ వుడ్ ప్రాస్పర్.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైంది అవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సీక్రెట్ ద కమ్యూనిటీ సొసైటీ విల్ బి సీక్రెట్.
0: సమాజము పవిత్రమైంది అయినప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెం దెబ్బతిగుతుంది.
1: నేచురలీ యూ విల్ బి లూజింగ్ యువర్ క్యారెక్టర్ బై టాకింగ్ టూ మచ్.
0: అధికంగా మాట్లాడేటువంటి వాళ్ళని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: విల్ నేచురలీ ట్రై టు గో అవే ఫ్రమ్ దోస్ దట్ టాక్ టూ మచ్.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరం అయిపోయేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు రన్ అవే జస్ట్ యాజ్ దే వుడ్ రన్ అవే ఫ్రమ్ ఎ సర్పెంట్ దే రన్ అవే ఫ్రమ్ దోస్ విదౌట్ క్యారెక్టర్.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడా విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you will know the importance of character.
0: Three-fourth character is life. Ani.
1: Three-fourths of character is life.
0: Moodu bhagamulu manavuni yandu character-e pavitramainatundiga nirupindi.
1: In three-fourths of human life, it is the character that is highly sacred.
0: Mana charitranu chakkaga pavitranga entundiga vicharana chesi chusinappudu.
1: If you go through the history clearly,
0: okkokka vyakti kudanu tana choopulu తన శ్రవణము తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యూ గో త్రూ ది హిస్టరీ యుల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్ ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత,
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు,
0: శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
1: ద ఎంపరర్ జనక was ready to offer Sita in marriage to Sri Rama.
0: Kani daniki puramu okka chanamaina kudanu okka nimishamaina kudanu Sitanu Ramunu chusi erigadu.
1: Prior to the marriage, Rama did not look at Sita even for a second.
0: Vivahamayeki puramanta kudanu ame parastrini kannetti chudakodadu aneetvantide Sri Ramachandra yokka seelam yokka pavitrata.
1: Before the marriage, one should not look at the face of any woman. This is the main quality of the character of Rama.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: And this marriage is the responsibility of the parents.
0: చూడకూడదని ఉన్నాడు.
1: He just remained quiet.
0: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
1: They sat there near the altar.
0: మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నిల్చుకున్నారు.
1: They just got up to tie the sacred knot.
0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడి వైపును చూస్తూ ఉన్నాడు.
1: And Sita was on the left side, Rama was looking towards the right side.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
1: జనక కింగ్, though he was there, he started telling.
0: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: కింగ్ జనక tells, here is Sita, you are looking somewhere else.
0: అనేక పర్యాలు ఇయం సీత, రామ ఇయం సీత.
1: He went on telling repeatedly, Rama, here is Sita.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామా డిడ్ంట్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హి హస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హి షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రాపగేటెడ్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్ర.
0: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: 14 సంవత్సరములు.
1: 14 ఇయర్స్ ఆఫ్ టైమ్ హి స్పెండ్ విత్ హిమ్.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీత ఆల్సో వాస్ దేర్ ఇన్ దేర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీత వాస్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్.
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాస్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల,
1: అట్ దట్ ఏజ్,
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు,
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైం,
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత,
1: వెన్ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ,
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు,
1: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్.
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్, సీత డ్రాప్ ద బండిల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
1: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ, టెలింగ్ దట్ హౌ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
1: హావింగ్ హర్డ్ దిస్, సుగ్రీవ బ్రాట్ దట్ బండిల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్ దెమ్ టు వెరిఫై వెదర్ దే బిలాంగ్.
0: రాములు కూడా భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
1: Rama also is not aware of the jewels of Sita.
0: అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు.
1: Then they were placed in front of Lakshmana.
0: Lakshmana, ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
1: Do these jewels belong to your sister-in-law Sita?
0: ఇప్పుడు చెప్తాడు అతను.
1: దెన్ హీ సెడ్
0: ఈ కంఠహారములు ఎవరివో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ది నెక్లెస్ టు హూమ్ ఇట్ బిలాంగ్స్ టు.
0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ది బ్యాంగిల్స్ టు హూమ్ దే బిలాంగ్.
0: కానీ కాలి అందులు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: బట్ ఐ నో ది యాంక్లెస్ షీ వేర్ దట్ దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందులు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
1: అండ్ హీ ఆస్క్డ్ హౌ డు యు నో దట్ యాంక్లెస్ బిలాంగ్ టు సీత.
0: నిత్యం పాదాభివందనం. ఆయనకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: యాజ్ ఐ ఆఫర్ మై ప్రేయర్ డూ నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ డే ఐ కుడ్ ఐడెంటిఫై.
0: 14 సంవత్సరములు అరణ్యంలో ఉండినప్పటికీ ఒక్క క్షణమైనా కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ్ ఆల్దో హీ వాస్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్ హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్ దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జను సేవను విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వమునందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన యందు ఉన్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్ర నేను రాశాను.
1: ఐ హావ్ కంపోజ్డ్ దిస్ సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన చరిత్ర సార్థకం గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ నోన్ టు ఎవ్రీబడి దట్ ఐ షుడ్ ప్రాపగేట్.
0: ఎవరు దీన్ని ప్రచారం చేయగలరు?
1: హూ కెన్ ప్రాపగేట్ దిస్
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: హి వాస్ థింకింగ్ సీరియస్లీ అబౌట్.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: అట్ దట్ టైమ్ టూ బాయ్స్ కేమ్ రన్నింగ్.
0: వారే లవకుశుడు.
1: దే ఆర్ లవ అండ్ కుశ.
0: గురూజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురూజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్.
0: దీన్ని సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైన రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామ షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురూజీ
1: సెడ్ గురూజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: We have life.
0: మేము మీ శిష్యులము.
1: We are your disciples.
0: మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: We are ready to shed our life, the blood.
0: మీ సేవలకు మీ జీవితాన్ని అంకితం చేస్తాము.
1: We will dedicate our life to serve you.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: Command us, we will certainly follow.
0: వాల్మీకి పట్టరాని ఆనందముతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే వర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు, ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దాన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్.
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద నెక్టర్ అమృత ఇస్ మచ్ బెటర్.
0: ఈ దేహము మృణ్మయము.
1: This body is just made up
0: of మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: The body is just an earthen pot.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: God has filled this earthen pot of the body with a nectar.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: The body is just an earthen pot full of nectar amruta.
0: దీన్ని మీరు ఆహ్వానించండి.
1: This you should invite.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ థ్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్. ఇక్కడ ఈ గోల్డెన్ వెసల్ పాయిజన్.
0: విషం పాత్ర యావది?
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూగుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయ స్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the gold? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయస్థాయే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like Badrinath, Kedarnath, Tirupati or Prashantra.
0: అన్నింటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: అబ్సల్యూట్ కంప్లీట్ టోటల్ కంట్రోల్ ఈజ్ అన్ అవర్ హార్ట్.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: సో వేర్ ఇస్ గాడ్? హీ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్ ఎనీవేర్.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: కాబట్టి ఇటు మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: దో హ్యూమన్ బాడీస్ ఆర్ దన్ పాట్, ఇట్ ఈస్ హైలీ సీక్రెట్.
0: దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రమూ అక్కర్లేదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ఎస్టీమ్.
0: భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు?
1: యు షుడ్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ గాడ్, వై అదర్స్ మ్యాటర్స్.
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి సెడ్ బి మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దే వోర్ ఆకర్ రోబ్స్ అండ్ దే వర్ వేరింగ్ రుద్రాక్ష మాలాస్ అండ్ విత్ తంబూరా ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దే వెంట్ ఆన్.
0: రామకథను వినరయ్యా, బజారు బజారు తిరుగుతున్నాడు, రామకథను వినండి.
1: దే వెంట్ ఆన్ మూవింగ్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్, లిసన్ టు ది స్టోరీ ఆఫ్ రామ.
0: ఈ చిన్న వయసు నందు ఈ దేహానికి ఇంత త్యాగమా?
1: At this tender age, they were
0: born. ఈ జీవితానికి ఇంత విరక్తియా?
1: How could they have so much of detachment?
0: లేదు. ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాస్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్ దెమ్ యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకుల యందు,
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్,
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తానని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము!
1: What kind of life?
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము!
1: What sort of weak life?
0: దేశానికి మనం భయపడ్డామా?
1: Why should you be afraid?
0: పరులకు మనం భయపడ్డామా?
1: Why should you be afraid?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: Why should you be afraid to do good things?
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: You are not committed.
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: There is nothing wrong in it.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: While chanting the glory of God, why should you have fear?
0: దానివల్లనే మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: Therefore human life becomes weak.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: వి షుడ్ నెవర్ బి వీక్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: ఎ వీక్ పర్సన్ కెనాట్ అకాంప్లిష్ అచీవ్ ఎనీ సింపుల్ థింగ్.
0: దుర్మార్గమునకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: వీఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు కమిట్ ఆల్ వికెడ్ యాక్షన్స్.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: వై షుడ్ వి గో బ్యాక్? When it's a matter of sacred activity and sacred action.
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అర్థరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకు ఏమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama, Krishna, Govinda?
0: అది చెప్పడం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజార్లో పోయి డడడా అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the streets.
0: ఇది మానవునికే అవమానకరమైన
1: విషయం. It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyateye moola kaaranam.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati jadunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతియే లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది?
1: Without morality, how do you find the community?
0: కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
1: The dogs and foxes, they have reason and season.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one, that what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పల్లకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతా వారిని కూడా తోటి మానవులు కూడా పవిత్రులుగా వించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సేక్రెడ్ యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సేక్రెడ్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తెరపెత్తుకో లేక పుట్టబెత్తుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టబెట్టి పోతున్నాను.
1: I am going to Puttaparthi.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I am going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I am going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యు రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: యూ షుడ్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్, టాక్ టు దెమ్ ద నీడ్ టు.
0: ఎక్కడో హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూర్ టు సర్వ్.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ష్ ఎందుకు అని ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టు.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: Doctors ni teeskonu poi oorlo anta check up cheyinchali.
1: We should take doctors and organize health check up.
0: Ee vidhanga ee naati yuvakulu sarvasanga parityagulai poi pallalu yendu praveshinchi pavitramaina sevalu chestunnarante pallavari kudunu siggu vesi vare indulo palgontu vastaru.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel shameful.
0: మనం ఎప్పుడూ సేవకులు సేవకులు సేవకులు కావాలి మనం.
1: We should always be servants and men of service.
0: సేవకత్వంలోనే నాయకత్వం ఉంటుండాలి.
1: It is only in the servitude lies the leadership.
0: ఈనాటి లోకంలోని నాయకులంతా కూడాను సేవలు ఏనాడు చేసిన వారు కాదు.
1: Today leaders, they never served before.
0: కనుక సేవలు చేయకుండా నాయకుడు కావాలని ఆశిస్తున్నారు.
1: దే వాంట్ టు బి లీడర్స్ వితౌట్ సర్వింగ్ ఎనీవన్.
0: అందువల్లనే లోకం ఈ గతి పట్టిపోతుండాలి.
1: దట్స్ వై ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దిస్.
0: సేవకులు సేవకులు అందులోనే మనకు గౌరవం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ వెన్ యు సర్వ్.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: మంచి బలవంతుడు.
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనంలో చేరాడు.
1: హి వెంట్ దేర్ టు అశోక.
0: సీతాన్వేషణ నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు.
1: హి మేడ్ వేరియస్ అటెంప్ట్స్ టు సర్చ్ సీత.
0: కానీ లంకలో ఉన్న రాక్షసులు ఈనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు.
1: బట్ ది రాక్షసాస్ దేర్ ఇన్ లంక నెవర్ సా ఎనీ మంకీ బిఫోర్. ఒక
0: రకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి.
1: ఆల్ రాక్షసస్ దే వాంటెడ్ టు సీ దిస్ ఫనీ మంకీ విచ్ దే నెవర్ సా బిఫోర్.
0: అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: అమంగ్ దెమ్ ది ఇంద్రజిత్ సన్ ఆఫ్ రావణ ఆస్క్డ్ హూ ఆర్ యూ.
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ది కెపాసిటీస్ ఆఫ్ హనుమాన్.
0: అయినప్పటికీ
1: యట్
0: తాను చెప్పాడు.
1: హి రిప్లైడ్
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: హి సెడ్ సర్ ఐ యామ్ సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: వాట్ రెస్పెక్ట్ హీ హాస్.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: ఇఫ్ వి సే దట్ వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ రామచంద్ర, నేచురల్లీ ఇట్ క్యారీస్ రెస్పెక్ట్.
0: ఇంకొకరు ఇంకొకరికి దాసులు కావచ్చును.
1: యు మే బి సర్వెంట్ టు సమ్వన్ ఎల్స్.
0: దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: యు మే బి సర్వెంట్ టు బ్యాడ్ యాక్టివిటీ అండ్ బ్యాడ్ థాట్స్.
0: విషయ భోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును.
1: సెన్సువల్ ప్లెజర్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: విషయ భోగములకు దాసుడు కావచ్చును.
1: యు మే బి ఎ సర్వెంట్ టు ప్లెజర్.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏమి తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పు ఏముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ సర్వింగ్ ది కమ్యూనిటీ, దేర్ యూ ఫైండ్ గాడ్ యాజ్ యువర్ వెరీ వెల్.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్.
0: సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ టైమ్ మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డు జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హి సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరుని తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we get our mouth open. This is no meditation.
0: నోరుని మూయి,
1: shut your mouth,
0: హృదయాన్ని తెరుచు,
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: దిస్ నాట్.
0: ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: డోంట్ వేస్ట్ టైం లైక్ దిస్.
0: ఈ జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కిపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి.
1: యు డోంట్ ఫైండ్ టైం టు మెడిటేట్, కమ్ ఆన్ సర్వ్ అదర్స్.
0: నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి.
1: యు కెన్ ఆల్సో ఎంక్వైర్ ఇన్ అనదర్ వే.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే గాడ్
0: అని కొంతమందికి సందేహం,
1: సమ్ డౌట్.
0: నీవే దైవమై ఉండగా నీవు
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
0: జపం చేస్తుంటారు.
1: దెన్ వీ డూ జప.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: దే హావ్ ద జపమాల.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి

0: When you are God yourself, what is the fun of praying?
1: Aithe nenu daivamu aneetundi satyamunu nee gurtinchenta varaku kudanu konni rakamaneetundi satkarmalu aacharinchali.
0: Until you realize you are divine, you should follow certain paths.
1: Appudu nenu chese prati karma kudanu భగవంతునికి అర్పితం జావి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
0: యు డూ సర్వీస్ విత్ ది స్పిరిట్ ఆఫ్ టోటల్ డెడికేషన్ టు గాడ్.
1: దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అన్నారు.
0: దేర్ఫోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ సెడ్ ఆల్ యాక్టివిటీస్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఏది చేసినాక భగవత్ కర్మగా మనం విచారం చేయాలి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఇస్ డివైన్ యాక్టివిటీ.
1: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగా రూపొందుతాయి.
0: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
0: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
1: కొన్ని బాధలు కలగవచ్చును.
0: యు మే సఫర్.
1: కానీ క్రమక్రమేణ అది అభ్యాసం అయిపోతుంది. అది ఒక సాధనగా రూపొందుతుంది.
0: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్ ఇట్ బికమ్స్ ఈజీ.
1: కనుకనే భగవద్గీత ఎందుకూడను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడా మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
1: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
0: యు కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
1: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
0: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
1: కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చే, వాకింగ్ ప్రాక్టీస్ చే, రీడింగ్ ప్రాక్టీస్ చే, రైటింగ్ ప్రాక్టీస్ చే.
0: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: అదే రీతిగా కూడా నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
1: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
0: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగా సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
0: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
1: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు.
0: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
1: శక్తి కావాలి.
0: వాట్ ఎనర్జీ నీడ్?
1: సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీ చూడటానికి శక్తి కావాలా? వీడియో చూడటానికి శక్తి కావాలా? ఏ శక్తి కావాలి నీకు?
0: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
1: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
0: దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
1: 3/4 శక్తినంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
0: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
1: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
0: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
1: కాదు కాదు, అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
0: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
1: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
0: వి సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ
0: బట్
1: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
0: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: Men are more valuable than all the wealth of the world.
1: Diamond ni koneedi evaru?
0: Who buys this diamond?
1: Manishe kontunnadu.
0: We only buy the diamond.
1: Gold ni kone vaadu evaru? Manishe kontunnadu.
0: Who purchases gold? It's a human being.
1: Kona padetundi gaani koneetundi vaadu manishe.
0: The one that is purchased material objects but
1: kone padetundi vaade lekapothe kona padetundi daniki viluvene ledu.
0: When there is no purchase, the one who buys, well, there will
1: Kani,
0: be no objection.
1: Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
1: అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఈ మానవ జన్మ మనం సార్థకం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
1: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
0: వితౌట్ సర్వింగ్ ఎనీబడీ ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
0: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
1: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
0: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
1: హనుమాన్
0: హనుమాన్
1: నీవు రామ సన్నిధిని చేరుకున్నావు.
0: యు ఆర్ సో నియర్ రామ.
1: రామ చింతన చేస్తున్నావు.
0: యు ఆర్ థింకింగ్ ఆఫ్ రామ.
1: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
0: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామ. హౌ లక్కీ యు ఆర్.
1: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
1: సెవెరల్ ఇయర్స్. రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
0: బట్ ఐ కుడ్ నాట్ హావ్ దర్శన్ ఆఫ్ రామా టిల్ దిస్ డే.
1: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
0: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
1: విభీషణ
0: విభీషణ
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాత్రం చెప్తున్నావే కానీ రామ సేవలు

0: సత్యమైన నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హ్యాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10 మంత్స్.
0: ఒక్క దూరైనకున్నా ఆ సీతను చూచావా నీవు?
1: డిడ్ యూ సీ హర్ ఈవెన్?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: డిడ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫ్రీ హర్?
0: ఇది రామ కార్యం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ రామా సెక్ట్?
0: రామ కార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలదు.
1: వితౌట్ వర్కింగ్ ఫర్ రామా, వితౌట్ సర్వింగ్ హిమ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రిపీటింగ్ హిస్ నేమ్?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: So along with the Lord's name, service is equally important.
0: Namam negative.
1: The name is negative.
0: Seva positive.
1: Service is positive.
0: Ee negative positive rendu chernappude current useful avutundi.
1: When once negative positive are there, the current flows.
0: Adhe mana will power.
1: This current is our will power.
0: Ee yokka will power anipudu dani manam chakkaga vinivoginchukovali.
1: We should make proper use of this will power.
0: Idi etla?
1: How?
0: నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As Bhagwan said, you can attain peace by following the human values, satya dharma shanti prema.
0: వాళ్ళంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: Then there are many people, newcomers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బుకు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బు వెలుపల వస్తుందా?
1: డు యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యం అనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ అనే బల్బు లో ప్రవేశించినట్టే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యు ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనం సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంట్ ను ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. ఆయిల్ దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించేస్తుంది.
1: It is this divine love that lights the lamp of life.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: But we are not able to understand the difference between the divine love and the worldly love.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: The sacred divine love has no limits at all.
0: Itte undali atte undalani evaru shasinchetunte vaaru ledhu.
1: No one can regulate it or put it under certain limits.
0: Bhagavantuni prema anni margamlona praveshistundi.
1: The divine love will flow in all directions.
0: కానీ ప్రాకృతమైనటువంటి ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టన్ కండిషన్.
0: ఈ పరిమితమైనటువంటి యొక్క ప్రేమను పరిమితమైన దాంతో మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్స్ హస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ,
1: సర్చ్ ఫర్ ట్రూత్.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యు అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విత్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా ఆమెను దృష్టితో చూడాలి.
1: యూ షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి.
1: Is God.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: Is a goddess of our life.
0: భార్యను మోహంతో చూడాలి.
1: Wife, you look at her with attachment.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: You look at your daughter with all
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్ హ్యాపీ.
0: ఇలాంటి దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: Among youngsters, how they begin.
0: ఒక కాలేజీకి మీరు పోతారు.
1: యూ గో టు ఎ కాలేజ్.
0: ఈ కాలేజ్ లో కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
1: ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ కాలేజ్.
0: స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్.
0: అయితే చేరటం తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్.
0: కానీ ఎప్పుడు అది తప్పు కాదు?
1: వెన్
0: ఇరువురు ఇంద్రియములు నిగ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: సో లాంగ్ దే హావ్ కంట్రోల్ నథింగ్ రాంగ్.
0: కానీ ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి.
1: టుడే ఇట్స్ లైక్ ఎ బ్రేక్లెస్ కార్.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: సో లాంగ్ ద లైఫ్ ఇస్ ఎ బ్రేక్లెస్ కార్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: అండ్ వీ గో ఆన్ లుకింగ్ అట్ పీపుల్ ఇన్ సమ్వేర్.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లుకింగ్.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: లుకింగ్ విల్ బి ఫాలోడ్ బై స్మైలింగ్.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొద కారణము?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే
1: సో
0: సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
1: Though they have
0: ఓ భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్,
0: కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారమంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నా కన్నులు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి. ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించటం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్స్?
0: మంచి సత్సవరణం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్
0: థింగ్స్, మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవా సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వీ
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర

0: ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైనటువంటి నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైనటువంటి మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ టు గివ్ యు ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హేట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్, డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వి యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్.
0: ఈ సర్వ పాపములో పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకని తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: It's not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the community
0: society. Brahma Muhurta kalamu.
1: It was the time which is highly sacred, Brahma Muhurta.
0: Challani pradeshamu, challani vatavaranamu.
1: You find the cool breeze, very cool.
0: Aa challani vatavaranamlo manasu kudanu ratyanta niddinchi manchi prashantanga untadi manasu.
1: Mind will be at peace, perfect peace.
0: Lechina tachaname,
1: the moment you get up,
0: edo pichi pichi palukulanta vinakunda,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: పాడేవానికి హాయి,
1: the singers will be happy,
0: వినేవానికి హాయి,
1: the listeners will be happy.
0: తెల్లవారు లేస్తానే ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు.
1: I could listen to God's name the moment I got up this morning.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: The moment you get up, sing the glory of God.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదటి లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: The moment you get up, sing the glory of God.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, సడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్స్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటిన కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: శాంతి చేకూర్చుకోవటానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace in deep sleep.
0: ఇంక రెండవది ఏదంటో సంకల్ప రహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవడానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: so
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: Therefore, to the extent possible, you should observe silence for
0: an hour. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉన్నటువంటి నరం అంతా బలహీనం అయిపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఇవ్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఈస్ హైలీ సీక్రెట్ ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హియర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మిత భాష అతిహాయి.
1: ది లిమిటెడ్ టాక్ విల్ మేక్
0: అతి భాష మతిహాని.
1: బై టాకింగ్ టూ మచ్ యు బికమ్ మ్యాడ్.
0: కనుకనే మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: అట్ దిస్ ఏజ్ యు కెన్ డెవలప్ సీక్రెట్ థింగ్స్.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ మనీ.
0: సాధ్యమైనంత వరకు కూడాను డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ లీస్ట్ మనీ యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్
0: మోస్ట్. మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు,
1: యూ మే బి వెరీ వెరీ రిచ్ పీపుల్ లాక్ ఇయర్స్,
0: కానీ
1: యట్
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: యూ షుడ్ హ్యావ్ సింపుల్ లైఫ్ బట్ వెరీ హై థింకింగ్.
0: మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా చాలా సింపుల్ గా ఉంటుండాలి.
1: యువర్ డ్రెస్ షుడ్ బి
0: ఆడంబరాలుగా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ పాంప్ అండ్ షో.
0: ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ పాంప్ అండ్ షో దేర్ విల్ బి ఈగో.
0: కనుకనే మనం సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి.
1: సో దెన్ యూ షుడ్ హ్యావ్ ద సింపుల్ డ్రెస్, యూ షుడ్ లీడ్ ఏ సింపుల్ లైఫ్.
0: అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: బట్ దే షుడ్ బి క్లీన్.
0: ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.
1: అండ్ యూ షుడ్ కీప్ అప్ యువర్ హెల్త్.
0: కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి.
1: యూ షుడ్ be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సేక్రెడ్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఎస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి?
1: హౌ డు యూ నో దాట్?
0: ఈ జగత్తులో అంతకుడు మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దిస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినట్టు వారు ఏం చేస్తారు?
1: వాట్ డూ పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్ సైడ్.
0: దాని పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ద షర్ట్.
0: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ద బనియన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ద బనీన్ ఇస్ ది పైయెస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్.
0: ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, to reach that state of sacredness, we should reduce the rest.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్.
1: As Bhagavan said at the beginning, character is main thing, most
0: మన
1: important.
0: శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: When once our character, our behavior, our conduct are perfect, none can excel you.
0: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 of you go to a village ఫర్
0: ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్?
0: యూ
1: షుడ్ బి వెరీ సైలెంట్.
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైల్.
0: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్. దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఏ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ, ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: Then once you start working, you don't need to speak.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: The one who talks will not work.
0: పని చేసేవాడు మాట్లాడడు.
1: The one who works will not talk.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటుండండి.
1: Remind this truth.
0: నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు.
1: The true worker will not
0: మాట్లాడితే పని చేయలేడు.
1: Because if he talks, he can't work.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్, బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగెయిన్ ఇట్.
0: ఫ్యూచర్ నీవు యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్, హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
1: ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యూఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది, ఆ పండుగలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ఇది నువ్వు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రెజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: Past is a tree.
0: Future tree.
1: Future is also a tree.
0: Present is seed.
1: Present is the seed.
0: Aa past tree nunchi present seed vachindi.
1: Out of the past tree you have the present seed.
0: Present seed nunchi future tree vastundi.
1: Out of the present seed you have the future tree.
0: Kaabatti seed is very very very very very important.
1: So seed is very very important.
0: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్
0: ఫ్యూచర్. ఏ మాత్రం మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్, నెవర్ బి
0: ప్రెసెంట్. మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ విల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ నీ యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో. ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
0: దేన్ని చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫార్మ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు.
1: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem pothundaya?
1: Is worry a solution to a problem?
0: Potam lede.
1: No.
0: Taruku enduku worry chesi prayojanam?
1: Then why should you worry? What is the problem?
0: Happy ga undu.
1: Be happy now.
0: Ee happiness ni worry ni dooram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: Ante gaani worry chesukuntu kucchunte worry inka plus plus plus avutundi.
1: Because this worry will add to your problem more and more.
0: Kanaka nee worry cheyakoddu.
1: Never worry.
0: Edochina gaani idi bhagavat prasadam.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties
0: are God's gift. Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంది.
1: And there lies the happiness.
0: కష్టమే లేకపోతే సుఖము యొక్క విలువనే మనకు తెలియదు.
1: Without a pain you cannot know the value of a pleasure.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: Without darkness you cannot know the value of light.
0: కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే.
1: Therefore difficulties are also God's gift.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
1: the one who suffered from malaria
0: bitter and quinine mixture ఇస్తారు.
1: They are given quinine mixture.
0: బిట్టర్ గా ఉంటుంది.
1: It's so bitter.
0: కానీ
1: but
0: ఆ బిట్టర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
1: When you once you accept and take that medicine bitter quinine, you will be cured of the malaria.
0: Na medicine kudanu tiyaga undalani korte ee baadha niku nivarana kaadu.
1: You cannot demand that medicine should be sweet.
0: Karuka kashtam kudanu manaku sukhan andistundi.
1: The difficulty also gives you joy later.
0: Karuka eppudu neevu jayiga undali.
1: You should be joyful all the time.
0: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
1: and then your life will be blissful and set an ideal to the rest.
0: Yukulara,
1: youngsters,
0: శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ,
1: either physical matter,
0: ఫ్యూచర్ యొక్క విషయాలు కానీ,
1: or the future situation,
0: కుటుంబ విషయాలు కానీ,
1: or that of the
0: Bible, ఏ మాత్రం కూడా హృదయంలో చోటు ఇవ్వకండి.
1: Don't entertain them in your heart.
0: హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి.
1: You should give place to God in your heart. Only none else.
0: అన్ని కూడా బయట ఆర్ట్స్ అంత.
1: Outside you have the art.
0: హార్ట్ అంత ఔట్సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ అంత ఇన్సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: కాబట్టి హార్ట్ అంత హార్ట్ నుంచి వచ్చినటువంటివే.
1: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్సైడ్.
0: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూచుకో.
1: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్.
0: హార్ట్ ను చూడద్దు.
1: డోంట్ ఫాలో ది హార్ట్.
0: ఆ హార్ట్ లోపల నీ మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్, ఈవెన్ ది హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు జాయ్. రిఫ్లెక్షన్
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్, యు విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: ఎందుకోసం? భగవంతుడు నా వెంటనే ఉన్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ విత్ మీ.
0: నా హృదయమునందే ఉంటున్నాడు.
1: ఇన్ మై హార్ట్
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ స్ట్రెంగ్థెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: మిమ్మల్ని గేలి చేయవచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఇట్ యూ, సేయింగ్ దట్ యు ఆర్ born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts?
0: Idantha kodunu modern idi kaadu. Idi
1: is not sign of modernism.
0: Devudu devam anetundi dani chintinchakoddu.
1: Don't think of God.
0: Inga deni chintinchali.
1: And what is that we should think then?
0: Dayanni chintinchalna?
1: Then should we think of the demon then?
0: Kaadu kaadu.
1: No,
0: దైవాన్ని చింతించాలి.
1: We should think of God.
0: Appudu neevemi raavali, nee vishwasam gaadanga untundali.
1: You should have strong faith.
0: Ayya neevu evariki cheptunnavu?
1: Sir, to whom are you telling?
0: నాకు చెప్తున్నావు.
1: యు ఆర్ టెలింగ్ మీ.
0: ఎవరు లేడని చెప్తున్నావు?
1: హూమ్ ఆర్ యు డినైయింగ్?
0: దేవుడు లేడని చెప్తున్నావు.
1: యు ఆర్ డినైయింగ్ గాడ్.
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యు?
1: హూ ఆర్ యు టు డినై మై గాడ్?
0: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నాకు దేవుడు ఉన్నాడు.
1: ఐ హావ్ మై గాడ్.
0: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను.
1: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
0: అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంటాయి.
1: వి షుడ్ హావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
1: వై డు యు ఫాలో అదర్స్? వై షుడ్ యు లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా నీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ యు హావ్ నో మదర్, యు షుడ్ నాట్ క్రై సేయింగ్ ఐ హావ్ నో మదర్.
0: అమాయకుడు.
1: దట్ ఫెలో ఇస్ ఎ ఫూల్.
0: నా తల్లి ఉంటుండాలి.
1: ఐ హావ్ మై మదర్.
0: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
1: మదర్ ఇస్ ఎ ఫూల్.
0: అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు. అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
1: మై గాడ్ ఇన్ మై హార్ట్.
0: ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ బి రెడీ టు ఆర్గ్యూ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ, యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
1: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: నీకందరూ స్లేవులు కావాలి.
1: అదర్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్.
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
1: వై? బికాజ్ యూఆర్ విత్ గాడ్.
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై.
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకు చాలా సహజము, త్వరగా వస్తుంది.
1: ఇట్స్ న్యాచురల్ ఫర్ లేడీస్ టు క్రై.
0: అది వాషర్లెస్ ట్యాప్స్.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్, వాషర్లెస్ ట్యాప్స్.
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
0: అది కూడా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: దాన్ని మనం అరికట్టుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్.
0: దేనికోసం మనం నీటి ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ టియర్స్?
0: మనం టియర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ టియర్స్?
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువల్లీ ది హావ్ ఎ మీనింగ్.
0: నారము అనగా నీరు అని అర్థం.
1: నారము మీన్స్ వాటర్.
0: నారా
1: నారా.
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షెట్ ఇయర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీ వన్.
0: అవి ఆనంద భాషములు కానీ శోక భాషములు కానీ.
1: ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: దేనికి మనం ఏడ్చకూడదు.
1: వి షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ది డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
0: ఇట్స్ పాసింగ్ క్లౌడ్స్.
1: దేర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివే.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారమునకు ఏమాత్రం అవకాశం అందించము.
1: వెన్ వన్స్ వి నో దిస్ ట్రూత్ వి డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
0: కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్
0: టు గాడ్. మనసు భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దిస్ స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
0: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
0: స్థిరమైన స్థితిగా ఉండాలి.
1: వి షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
0: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్దిమంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
0: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
1: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ, నెవర్ వేస్ట్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
1: యు మే గో ఎనీవేర్, భగవాన్ ఈజ్ విత్ యూ.
0: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
0: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
0: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
1: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఃఖే సమీకృత్వ లాభం లాభం. లాభ నష్టములు సుఖ దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
0: దీనికంతా మనం వెరవకూడదు.
1: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
0: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: మహాభక్తుడు త్యాగరాజు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
1: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: రామ వియోగం భరించుకోలేక
1: యూ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
0: బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు.
1: యాజ్ యూ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
0: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
1: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
0: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామా, నా నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
1: రామా, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ can't you make me free from my problems?
0: ee kashtamulu nivaranam cheseetvanti shakti neeku leda leka ninnu karigincheetvanti bhakti naaku leda?
1: don't you have that capacity to make me free from my problems or don't I have devotion?
0: ledu ledu naaku devotion undi.
1: now I have devotion.
0: neeke shakti ledu.
1: you don't have that capacity.
0: tachame nelukunnadu.
1: immediately got
0: chi chi chi chi chi దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారణ చేశాడు.
1: హీ గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హీ ఎంటర్టైన్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్. కాంట్ హీ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్. హీ విల్ సర్టన్లీ బి ఏబుల్ టు డూ ఇట్.
0: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
1: దెన్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
0: రామా
1: రామా
0: కతివారది దాటునా.
1: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
0: రోటగట్టునా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై టు
0: లక్ష్మీదేవి వలచునా?
1: విల్ దట్ గాడెస్ లక్ష్మి విల్ ఎవర్ లవ్ యు?
0: లక్ష్మణుండు కొలచునా?
1: విల్ లక్ష్మణ సర్వ్ యు?

0: గొప్పరా.
1: విల్ దట్ హైలీ ఇంటెలిజెంట్ భర్త విల్ ఎవర్ సర్వ్ యూ?
0: అంతది కాదు, ఎంతో గొప్పది.
1: యు హావ్ గాట్ దట్ గ్రేటెస్ట్ పవర్, హైయెస్ట్, నో వన్ కెన్ ఎస్టిమేట్.
0: నా బుద్ధి చాలా చిన్నదైపోవడం చేతనే నేను ఈ విధంగా మందలించాను.
1: వీఆర్ నారో మైండెడ్, దేర్ ఫోర్ వీ హ్యాడ్
0: నా తప్పే, నా తప్పే, నా తప్పే.
1: త్యాగరాజు సెడ్ ఇట్స్
0: అదే విధంగానే మీలో ఏదైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దైవాన్ని నిందించకండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్,
0: దైవాన్ని విమర్శించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ గాడ్,
0: మిమ్మల్ని మీరు విచారించుకోండి.
1: ఎంక్వైర్ విత్,
0: మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
1: క్రిటిసైజ్
0: దోషాన్ని మీరు చూసుకోండి.
1: రెక్టిఫై యువర్ మిస్టేక్స్,
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: దెన్ యుల్ బి గుడ్.
0: కనుక ఈనాడు విద్యను నేర్చడమని విర్రవీయటం కాదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ లర్నింగ్.
0: ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీయటం కాదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ హై పొజిషన్.
0: భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటి మీరు ఆనందించాలి.
1: యు బి హ్యాపీ బికాస్ ఆఫ్ ద లవ్ యూ కుడ్ అచీవ్.
0: ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము.
1: ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: ఏ సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి.
1: ఎనీ స్పిరిచువల్ పాత్ షుడ్ బి బేస్డ్ ఆన్ లవ్.
0: నవ విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.
1: యు నో నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: ద సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: ఈ నవ విధమైన పిట్టి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి.
1: దీస్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటికి మూలాధారము.
1: ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ప్రేమ అంతర్ ప్రవాహమ్యం.
1: లవ్ ఈస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్.
0: ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనప్పుడు సులభంగా మనం సాధించుకోవచ్చు.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లవ్, యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూత్లారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు.
1: యువర్ లెర్నింగ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: నేర్చవలసినటువంటి విద్య ఇది, దైవ విద్య నేర్చుకో.
1: వాట్ ఈజ్ యువర్ గాట్ టు లెర్న్ ఇస్ లెర్నింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే సర్వ విద్యలు మనకు వశమైపోతాయి.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక ఈ మూడు దినములు, నాడు దినములు, ప్రశాంతి దినంలో మీరు నిలిచి జీవితమును గడిపి ఈ మరణమును నిరంతరము కూడా చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను, సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి.
1: యు హావ్ స్పెంట్ ది లాస్ట్ 3 and 4 days హియర్ ఇన్ ప్రశాంతి నిలయం. You have listened to many sacred things. Go on recalling. Go on recapitulating. Render service in society and set an idea.
0: ఇక్కడ ఉండినంత మాత్రమే మనకు ఈ భక్తి ప్రపత్తిని ప్రదర్శించి ప్రయోజనం లేదు.
1: It's no use if you have devotion so long
0: you are here. ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి.
1: Wherever you are, you may go anywhere, the devotion and sincerity should follow.
0: Shadow.
1: Like a shadow.
0: నీ షాడో నిన్ను వదలి ఏ విధంగా పోదో,
1: యువర్ షాడో విల్ నెవర్ లీవ్ యూ.
0: అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటిది దాన్ని వదిలిపోకూడదు.
1: లైక్ వైజ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ ఫాలో యూ, ఇట్ షుడ్ నెవర్ లీవ్.
0: అప్పుడప్పుడు మననం చేసుకుంటూ రండి.
1: యూ షుడ్ రికాల్ నవ్ అండ్ దెన్.
0: ఓ ప్రశాంతంలో చేరాము,
1: చెప్పాడు భగవాన్
0: విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
1: అండ్ యూ గో ఆన్ షేరింగ్
0: మననం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
1: ఇఫ్ యు గో ఆన్ రికలెక్టింగ్ రికాలింగ్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు, పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసేస్తాయి.
1: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
0: చాలా త్వరగా తినేసేస్తాయి.
1: ఈట్ వెరీ ఫాస్ట్.
0: కానీ
1: బట్
0: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరి వేసి నెమరి వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
1: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్ బ్రింగింగ్ బట్ ఆల్ దట్ ఇస్ ఈటెన్.
0: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
1: యు హావ్ ఈటెన్ సో మచ్ of the food of God, Bhagavan.
0: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
1: ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్ యూ షుడ్ రికాల్ రికాపిచ్యులేట్.
0: అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యూ పార్టేక్.
0: సంతృప్తిని అందిస్తుంది.
1: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
0: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
1: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
0: సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ యొక్క మాటలను పవిత్రమైన సూత్రములుగా మీరు భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్ యాజ్ ఏ సీక్రెట్.
0: పది మందిని మీరు పెంచాలి.
1: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
0: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 ఈచ్.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
1: లైక్ దిస్ యు కెన్ గో ఆన్ యాడింగ్.
0: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
1: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
0: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
1: దెన్ యు విల్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమ అందిస్తున్నానేమో.
1: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
0: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హింసెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
0: మీరు బాగుపడితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
1: యు బీ గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఇస్ ఎనఫ్ ఫర్ స్వామి.
0: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమల కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థల యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని గమనించడానికి పూనుకోవాలి.
1: డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, డోంట్ స్పెండ్ టూ మచ్ వైల్ రెండరింగ్ సర్వీస్ టు విలేజెస్. మేక్ దెమ్ లర్న్, మేక్ దెమ్ డూ అండ్ వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్.
0: అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు.
1: బట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వీస్ డోంట్ పుట్ యువర్ ఓన్ పీపుల్ అట్ హోమ్.
0: తల్లిదండ్రులను సంతోష పెట్టి తర్వాత నీవు సేవల్లో పో.
1: మేక్ యువర్ పేరెంట్స్ సాటిస్ఫైడ్, మేక్ దెమ్ హ్యాపీ ఫస్ట్.
0: కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ సే మై పేరెంట్స్ వోంట్ పర్మిట్ అస్ ఫర్ సర్వీస్.
0: పేరెంట్స్ చక్కగా నీవు దాన్ని విపరీకరించి చెప్పు.
1: ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ టు యువర్ పేరెంట్స్. ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్స్.
0: నాన్న, తిరిగి తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, పది మందికి సేవ చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చిండేది పరోపకార నిమిత్తం. నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్. ఫాదర్, డూ యూ థింక్ దట్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్? నో, ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్. యూ ఆల్సో సర్వ్. టీచ్ హిమ్ లైక్ దాట్.
0: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాడు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
1: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
0: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా పది మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
1: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
0: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
1: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ యూ హావ్ ఎక్స్ప్లెయిన్ అండ్ బిహేవ్.
0: బయట మంచిగా ప్రవర్తించు.
1: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్.
0: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
1: దెన్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము.
1: దేర్ ఇస్ నో జాయ్ బై హావింగ్ ఎ సన్.
0: కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
1: ది బర్త్ ఆఫ్ ఎ సన్ విల్ మేక్ ఎవ్రీ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
0: కానీ
1: బట్
0: ఇది కాదు భగవంతునికి ఆనందము.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ గివ్స్ జాయ్ టు గాడ్.
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be happy on hearing the news of the birth of a son.
0: Aa putruni kanugoni pogadaga samajamu aa putruni enta pogurtundo appudu vaadiki putrotsaham ostundi tandriki.
1: When the whole society respects his son, then father will be very happy.
0: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
1: When you get a good name in society, your father will be very happy.
0: కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
1: సో ది ట్రూ హ్యాపీనెస్ ఈస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ది హ్యాపీనెస్ ఈస్ దేర్ వెన్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి పేరుని తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి పనులు చేయండి.
1: డూ గుడ్.
0: మంచిగా ఉండండి.
1: బీ గుడ్.
0: మంచిగా మీరు జీవించండి.
1: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: ఇదే స్వామి యొక్క ఆశయము.
1: దిస్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: మీరు ఈ నాలుగు దినంలో కూడా ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్గా ఉన్నారు, మంచి మేనర్స్ కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
1: యు హావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ ఫోర్ డేస్ బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టెన్ డిస్టర్బెన్సెస్.
0: కంట్రోల్ చేసుకుంటే మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
1: ఇఫ్ యు కంట్రోల్ యువర్ ఎమోషన్ యు కెన్ బి ఐడియల్స్.
0: మాటలు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ యువర్ టాక్.
0: కొంతవరకు సత్యాన్ని గుర్తించండి.
1: నౌ ది ట్రూత్.
0: పవిత్రతను పెంచుకోండి.
1: గ్రో ఇన్ సెక్రెడ్నెస్.
0: జీవితాన్ని ఆనందంగా జీవించండి.
1: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
0: హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ?
1: వీ సే హ్యాపీనెస్, వాట్ ఈస్ దట్ హ్యాపీనెస్?
0: జీవితంలో ఏది హ్యాపీ లేదు.
1: నథింగ్ ఈస్ హ్యాపీనెస్.
0: అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పుడు పోతుంది. అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: థింగ్స్ కమ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ దే పాస్.
0: కానీ పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి.
1: ది పర్మనెంట్ హ్యాపీనెస్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
0: ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఇట్ ఇస్ ఎ కనెక్షన్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: ఇదే మీరు పెంచుకోవాలి.
1: దిస్ యూ షుడ్ డెవలప్.
0: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
1: దిస్ ఇస్ ద ట్రూ ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా, భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగం విమరిస్తున్నాను.
1: యు హ్యావ్ భగవాన్స్ బ్లెస్సింగ్స్ ఇన్ అబండెన్స్. భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ పీస్ఫుల్, హ్యాపీ, బ్లిస్ఫుల్ లైఫ్ అండ్ గ్రో ఇన్ సిన్సరిటీ, డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: You were listening to excerpts from a divine discourse delivered in Prashanti Nilayam by Bhagwan Baba on 19th July 1997. Baba cited the example of how Hanuman always called himself a servant of Lord Rama despite his strength and valor. Bhagwan added that we must develop such humility and feel honored to call ourselves servants of God and humanity. Thank you. Sai Ram.

0: ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: Embodiments of law. We consider the human life is the one of the worldly activity and the worldly tendency.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కాని పారమార్థికం కాదు.
1: That's all worldly and not spiritual.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: దట్ వాట్ యు సీ, దట్స్ వాట్ యు హియర్, అండ్ దట్స్ వాట్ యు రిపోర్ట్ వాట్ ఈస్ డన్ ఈస్ ద వరల్డ్లీ ట్రూత్.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ అనదర్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటిది.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ద టైమ్ ఆర్ ఎన్ ఇండివిజువల్.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యం.
1: ఇట్స్ ద ట్రూత్ బియాండ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: Sarvamu ee satyam nundiye aavirbhavichunnavi.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There's no place in this universe that does not speak out of this truth.
1: పంచభూతములు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించినవి.
0: All the five elements came out of this truth.
1: ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకొనలేక కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క నిజమును మాత్రమే సత్యముగా భావిస్తున్నాం.
0: We do not recognize such a spiritual truth, but we go by this worldly transient facts.
1: భౌతికమైనటువంటి నిజము కంటికి కనిపించున్నది.
0: The worldly facts
1: are చెవులకు వినిపించున్నది.
0: You can hear.
1: మనసుకు అనిపించునవి.
0: You can think.
1: హృదయాన్ని మురిపించునవి.
0: It will make your heart delight. It will make you forget.
1: ప్రాకృతమైనటువంటి నిజము.
0: This is worldly fact.
1: నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది.
0: ఇన్ దిస్ ఫ్యాక్చువల్ వరల్డ్ యు సీ ఎన్ ఆబ్జెక్ట్ బట్ లేటర్ ఇట్ చేంజెస్.
1: కానీ పారమార్థిక సత్యము త్రికాలములు ఎందు కూడాను మార్పు చెందక ఉంటుంది.
0: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
1: కనుకనే త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
0: The truth is indivisible in all the three periods of time.
1: Anaga idi oka vidhamainatunte srushtike mooladharamainatundi.
0: It is the primal basis for the entire creation.
1: Satyam anaga yetti.
0: What is satyam?
1: Sa plus e plus yam. Satyam.
0: Sa plus e plus yam.
1: Sa pranamu.
0: Sa life.
1: E annamu.
0: E food.
1: యం సూర్యుడు.
0: యం సన్.
1: కనుక ప్రతి జీవికి ప్రాణము ప్రధానము.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ లైఫ్ ఇంపార్టెంట్.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: ఫుడ్ ఈస్ ద బేసిస్ ఫర్ లైఫ్.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించినది సూర్యుడు.
0: ఇస్ ఓన్లీ ది సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది హార్వెస్ట్ అండ్ ద క్రాప్ అరౌండ్.
1: కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం.
0: అండ్ దేర్ఫోర్ సత్యం ఇస్ ఈక్వల్ టు లైఫ్ ప్లస్ ఫుడ్ ప్లస్ సన్.
1: ఈ మూడు కూడాను బ్రహ్మస్వరూపమే.
0: ఆల్ ది త్రీ ఆర్ డివైన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ప్రాణం బ్రహ్మ, అన్నం బ్రహ్మ, సూర్య.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ లైఫ్ ఇంపార్టెంట్.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: ఫుడ్ ఈస్ ద బేసిస్ ఫర్ లైఫ్.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును

0: కనుక రెండవ రీతిగా మనం విచారణ చేసినప్పుడు సత్య.
1: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ ఇన్ ది సెకండ్ వే సత్య.
0: సకారం ప్లస్ తకారం ప్లస్ యకారం, ఇది సత్య.
1: ది సెకండ్ ఇంటర్ప్రిటేషన్ సా ప్లస్ తా ప్లస్ యా ఈ సత్య.
0: దీనిని తిరిగివేసి చెప్పినప్పుడు, అనగా రివర్స్ లో మనం ఉచ్చరించినప్పుడు యకార తకార సకారములు అయిపోతుంది.
1: ఇఫ్ యు జస్ట్ సే ఇట్ ఇన్ ది రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా ప్లస్ తా ప్లస్ సా.
0: సా తా యా, యా తా సా.
1: వన్ ఆర్డర్ ఈస్ సా తా యా, ద రివర్స్ ఆర్డర్ యా తా సా.
0: యా యమనియమాదులతో
1: యా ఔటర్ అండ్
0: ఇన్నర్ తపస్సు చేసినప్పుడు తా సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. యమనియమాదులతో తపస్సును ఆచరించినప్పుడు సకారం అనేటువంటి సత్యస్వరూపుడు సాక్షాత్కరిస్తాడు. అది ఏ సత్య.
1: యా స్టాండ్స్ ఫర్ యమ నియమ ఇన్నర్ అండ్ ఔటర్ డిసిప్లిన్. తా సిగ్నిఫైస్ ద పెనెన్స్ ఆర్ ది సెన్స్ కంట్రోల్. తా ఇస్ ద పెనెన్స్. సా ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ. ఇఫ్ యు డూ పెనెన్స్ విత్ ఆల్ దిస్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ యు సీ గాడ్.
0: మనము ప్రాకృతమైనటువంటి యొక్క యమనీయమాదులను అనగా అంతర్బహిర్ ఇంద్రియములను అరికట్టడం, స్వాధీనపరచుకోవటము,
1: హావింగ్ కంట్రోల్ ఓవర్ ది ఇన్నర్ అండ్ ఔటర్ సెన్సెస్,
0: ఈ యొక్క ఇంద్రియములను అరికట్టి తపస్సు చేయటము,
1: అండర్ టేకింగ్ పెనెన్స్ విత్
0: తపస్సు. అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ పెనెన్స్?
0: తల క్రిందికి పెట్టి కారు పైకి పెట్టి ఏదో ఒక విధమైనటువంటి దీక్షను పూరటం కాదు తపస్సు.
1: Penance does not mean reversing the body, turning upside down.
0: Tapasanaga trikarana suddhi.
1: Penance means the purity.
0: Hrudayamulo aavirbhavinchinatuvanti danini vaakkulo uchcharinchi vaakku dwara uchcharinchina danini astamato aacharinchadam, ide tapas.
1: The penance meant what is felt must be expressed and must be taken to action.
0: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి, హార్మోనీ ఆఫ్ థాట్.
0: యమనియమాదులతో త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద ఔటర్ ఇన్నర్ సెన్సెస్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
0: కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: Therefore it is said, Satyam Jnanam Anantam Brahma.
0: Satyame Jnanamu.
1: Truth is God.
0: Jnaname Anantamu.
1: Wisdom is infinite.
0: అనంతమే బ్రహ్మ.
1: దిస్ ఇన్ఫినిట్
0: బ్రహ్మ అనగా బృహస్వరూపాన్ని ధరించినటువంటిది బ్రహ్మ.
1: బ్రహ్మ
0: అనంతమైనటువంటి స్వరూపాన్ని ధరించినది బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ఇస్ దాట్ విచ్ హెస్ టేకెన్ ద కాస్మిక్ ఫామ్.
0: కనుక సత్యము అనగా సాక్షాత్ భగవత్స్వరూపమే.
1: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ గాడ్.
0: కానీ ఈనాటి మానవులు ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్రికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
1: Therefore man today, he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
0: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాడు.
1: The worldly facts change.
0: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
1: These are the four stages in human life. That is the celibacy, the householder, vanaprastha, and the renunciant final stage, sannyasa.
0: Brahmacharyam, gruhastham, vanaprastham, sannyasa.
1: Brahmacharyam, gruhaprastham, vanaprastham, sannyasa.
0: Aithe, ee nalugu ashramam lopala, brahmacharyam, tarvata gruhastham, vanaprastham, sannyasam, roopanamamulu maravachu.
1: In these four, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాస,
0: ఈ మార్పు చెందేటువంటి కూడాను ప్రాకృతమైనటువంటి నిజము.
1: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
0: పారమాత్మికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తి.
1: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ టెల్స్ యూ ది చేంజ్లెస్ పర్సన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: పర్సన్ ఈజ్ వన్.
1: ద పర్సన్ ఈజ్ వన్.
0: కానీ దాని యొక్క మార్పులు వేరు వేరు.
1: బట్ ద చేంజెస్ ఆర్ డిఫరెంట్.
0: మార్పులు చెందేటువంటిది నిజము, మార్పు చెందనటువంటిది సత్యము.
1: దట్ విచ్ చేంజెస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇస్ ది ట్రూత్.
0: ఈ మార్పు చెందినటువంటిదే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క ఫౌండేషన్, అదే సత్యం.
1: దిస్ ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
0: కానీ దానిపైన సత్యం

0: నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటి పునాది పైన ప్రాకృతమైనటువంటి ధర్మలన్నీ కూడా నిర్మింపబడినవి.
1: ఆల్ ది వరల్డ్లీ యాక్టివిటీ ఈజ్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: గోడలకు ఎన్ని రంగులైనా కొట్టుకోవచ్చును.
1: You can paint any color to walls.
0: ఈ గోడలకు ఎన్ని అలంకారములైనా చేసుకోవచ్చును.
1: You can decorate walls.
0: ఈ గోడకు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: You can give any name to a wall.
0: కానీ పునాదిని మాత్రం మార్చడానికి వీలు కాదు.
1: But it's not possible to change the foundation.
0: అదియే సత్యము.
1: That is true.
0: ఆ సత్యం పైన ఆధారపడినటువంటిదే ధర్మము. ధారయతి ఇతి ధర్మ.
1: ధర్మ.
0: ఈ సత్యాన్ని ధరించినటువంటిదే ధర్మము.
1: Dharma has taken the vesture of truth.
0: ఈ సత్యాన్ని భరించినటువంటిదే ధర్మము.
1: It is the dharma that is after this truth.
0: ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము.
1: It is the satya that bears the weight of dharma.
0: కనుకనే సర్వమును ఆధారము గావించుకొని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం.
1: Therefore this truth is the foundation for everything.
0: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
1: Today we are forgetting the nature of truth.
0: Prachina vaibhavamu prachina vedam yokka samskruti satyam vada dharmam chera.
1: The ancient glory and the culture of Bharat certainly speak out these two principles. Speak the truth and follow dharma.
0: Manavulu yendu satyamunu uchcharincheetundi vyaktulu ee nootikokkaro kotikokkaro kanipinchatam ledu.
1: And today we don't find one in 100 or one in a crore that speak truth.
0: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు, కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతమలే.
1: We undertake the worship of the ritual సత్యనారాయణ వ్రత, the one of truth, once in a year.
0: ఎప్పుడో జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
1: We speak truth once only in a year.
0: జీవితమంతా అసత్య జీవితమే జరుగుతున్నాము.
1: The whole life is spent in utter lies.
0: ఇది కాదు మానవత్వం.
1: This is not human quality.
0: జీవితమంతా సత్యంతోనే గడపటం నిజమైన మానవత్వము.
1: The true human life requires every one of us to speak truth.
0: మానవత్వమనగా ఏమిటి?
1: What is human life?
0: అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటిది మానవత్వము.
1: Human life is the one that conducts without ignorance.
0: ఈ అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటి మానవుడు సత్యమని ఆధారం చేసుకోవాలి.
1: The one who wants to live without ignorance must have truth as the foundation.
0: కనుకనే ఈ తిరిగి మానవ అని పేరు వచ్చింది.
1: So he is called human manava.
0: మా నా వా. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటము. అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
1: మా మీన్స్ ఇగ్నోరెన్స్, నా విదౌట్ ఇట్. వా హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్. సో ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: మానవుడనగా నిన్న మొన్నగా పుట్టినటువంటి వాడు కాదు మానవుడు.
1: Human manava is not the one of today or yesterday.
0: మా అనగా కాదు.
1: మా నో.
0: ఏది కాదు.
1: వాట్ ఈస్ దిస్?
0: నవా. కొత్త కాదు ఈ మానవుడు.
1: దిస్ మానవ హ్యూమన్ ఈజ్ నాట్ న్యూ.
0: మా నవా. నవా అంటే కొత్తది.
1: నవా న్యూ.
0: కేవలం ఈ జన్మంలో వచ్చినటువంటి వాడు కాదు ఈ మానవుడు.
1: యు ఆర్ నాట్ ద వన్ ఆఫ్
0: చాలా పురాతనుడు మానవుడు.
1: యువర్ ఏన్షియన్.
0: చాలా సనాతనుడు మానవుడు.
1: యువర్ ఏన్షియన్.
0: నూతనుడు కాదు.
1: యు ఆర్ నాట్ న్యూ.
0: ఇలాంటి యొక్క సత్య స్వరూపము సత్య జ్ఞానము ఈ యొక్క పదములు ఎందే ఇమిడి ఉంటున్నవి.
1: All this meaning is contained in these very words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది సత్యతత్వంతో మనము జీవితాన్ని అంకితం చేయాలి.
1: Therefore being a human we should dedicate our lives for truth.
0: కనుకనే సత్ అనగా ఏమిటి? బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్.
0: అక్కడ నుంచి వచ్చినటువంటిది ఈ మానవత్వము. సత్ చిత్ ఆనందము.
1: So human life has come out of these three.
0: Sat eppudu permanent ga undetundi sat.
1: Sat being which is permanent.
0: Chit awareness.
1: Chit is awareness. Nanam
0: tho kalikoodinatundi ee yokka sat.
1: This chit is awareness which is present.
0: Ee awareness ee shashvatattvamu rendu koodetappudike aanandam manaku sahajamai.
1: This awareness and being together lead you to bliss.
0: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
1: As we are not fortunate to be blissful, we are in search of bliss all over the world.
0: ఆనందము మన స్వరూపమే.
1: You are the form of the bliss.
0: కానీ మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, చూస్తున్నాము ఆయన ఆకారాన్ని.
1: But we don't know our own true form.
0: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
1: What type of a fool is a person who searches for his own self?
0: Foolish.
1: He is absolutely foolish if he is in search of
0: himself. Tanantanu evaraina vetukogalra?
1: Is there anyone who will search for his own self?
0: Kaadu.
1: No.
0: Kanukane naaku aanandam kavalani అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
1: We have been in search of bliss all over the world.
0: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం.
1: We are after the material so as to be blissful.
0: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
1: We meet different individuals in order to be blissful.
0: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
1: We undertake various tasks so as to be blissful.
0: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
1: You don't get any bliss out of other person.
0: పదార్థములతో మనకు ఆనందం లేదు.
1: Material doesn't give you bliss.
0: పర విషయములతో మనకు ఆనందం లేదు.
1: The other material matters will not give you bliss.
0: ఆనందం తనయందే ఉంటున్నది.
1: The bliss is within
0: తన స్వరూపమై ఉంటున్నది.
1: You are the embodiment of bliss.
0: తన ఆనందంలో తాను లోలలాడుతున్నాడు.
1: He himself basks in his

0: పుట్టి నీటి ఎందే పెరిగి నీటి ఎందడంగు నీటి బుడుగా.
1: ద వాటర్ బబుల్ ఈజ్ బోర్న్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్, అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ టు వాటర్.
0: నరుడు బుద్భుదంబు
1: హ్యూమన్
0: నారాయణుడు నీరు.
1: Human being is the water bubble, God is water.
0: Vinudu Bharatiya Veerasutuda.
1: Oh Bharatiyas, listen to this.
0: Vinudu Bharatiya Veerasutuda.
1: Oh the son of Bharat, listen to this.
0: Manam aanandamlone puttamu.
1: We are born in bliss.
0: ఆనందం నుండే పెరుగుతున్నాము.
1: We grow in bliss.
0: ఆనందం నుండే అంత్యమైపోతున్నాము.
1: We merge in bliss.
0: కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము?
1: Then why do you search where?
0: అనగా మనం జీవించేది, మనం పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు.
1: Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss, that he grows in bliss and he experiences bliss.
0: మాయా.
1: This is illusion.
0: బ్రతుకులన్నీయు మాయా.
1: The whole life is illusion.
0: భవబంధములు మాయా.
1: Attachment is illusion.
0: సంసారమది మాయా. చావు మాయా.
1: Family is illusion. Death is illusion.
0: మాయా బ్రతుకుకింత మాయలో పడనేల.
1: For this illusory life, why should you put yourself in illusion?
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేల.
1: For this life of illusion, why should you be deluded?
0: నీవే నీవే పడుతున్నావు ఈ మాయలో.
1: You are the cause, you yourself.
0: మాయ నీకు ఎక్కడ ప్రత్యేకంగా కనిపించేటువంటిది కాదు.
1: This illusion is not separate.
0: మాయ అనేది లేనే లేదు.
1: In fact, there is no illusion.
0: మాయ అని లేనటువంటిదే మాయ అని.
1: That which does not exist is illusion.
0: ఎక్కడ ఉంది మాయ?
1: Where is it?
0: ఉంటే కదా మాయని చెప్పడానికి.
1: ఇఫ్ ఇట్ ఇస్ దేర్ యూ కెన్ సే దాట్.
0: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
1: యు సీ ఎ రోప్ దేర్ అండ్ యు సే ఇట్స్ ఎ స్నేక్.
0: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరం అయిపోతున్నావు ఆ త్రాడుకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ యు రన్ అవే ఫ్రమ్ ఇట్.
0: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
1: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద టార్చ్ లైట్ యు విల్ నో దట్ ఇట్ ఇస్ ఎ రోప్.
0: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేతితో ముట్టుకున్నాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ ఇట్స్ ఎ రోప్ యు హావ్ పిక్డ్ ఇట్ అప్.
0: పామ్ అనుకున్నప్పుడు అది త్రాడే.
1: When you thought it is a snake, it was the rope.
0: త్రాడు అనుకున్నప్పుడు అది త్రాడే.
1: In that thought also.
0: పాము పోలేదు, త్రాడు రాలేదు.
1: The rope has not gone.
0: లైట్ వేస్తానే పాము పోలేదు, త్రాడు రాలేదు.
1: It has neither gone nor appeared there.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది త్రాడే.
1: Then and now the same rope is present.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది నీవు ఆనంద స్వరూపుడవే.
1: Then and now you are the form of bliss.
0: అజ్ఞానం చేత ఆనందం పోయినట్టుగా ఉంది, జ్ఞానం వచ్చినప్పుడు ఆనందం అనుభవించినట్టుగా ఉంది.
1: Because of ignorance you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are blessed.
0: రాక పోకలు లేనటువంటి యొక్క దివ్య తత్వమే ఈ ఆనందము.
1: So divinity is bliss which neither comes nor goes.
0: కనుక సత్యమును గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: So when once you know the truth, you will be knowing everything else.
0: ఈ సత్యమనగా ఏమిటి?
1: What is this truth?
0: అది ఏ త్రికరణ శుద్ధి.
1: That is the harmony of thought, word and deed.
0: ఏది నీ హృదయములో ఆవిర్భవించిందో ఆ హృదయంలో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.
1: వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ మస్ట్ బి అటర్డ్, మస్ట్ బి స్పెల్ట్ అవుట్.
0: వాక్తో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం.
1: హావింగ్ డిక్లేర్డ్, హావింగ్ సెడ్, యు మస్ట్ టేక్ టు
0: యాక్షన్. ఈ మూడింటి యొక్క ఏకత్వమే సత్యం.
1: ది ఇంటిగ్రేషన్ హార్మనీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
0: ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది.
1: ఆల్ దిస్ త్రీ హావ్ గాట్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ముందు చెప్పాను,
1: భగవాన్ సే
0: హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది ఏ అహం.
1: So what is it that comes out of ఆత్మ? That is అహం.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి అహం.
1: So అహం came out of ఆత్మ.
0: కాబట్టి ఆత్మకు కుమారుడు ఈ అహం.
1: So అహం is the son of ఆత్మ.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది మైండ్.
1: ద మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ అహం.
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు.
1: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్.
0: కాబట్టి వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
1: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్, వర్డ్, దే ఆల్ బిలాంగ్ టు
0: సేమ్ ఫ్యామిలీ. అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు.
1: Therefore, the word that came out of the heart.
0: ఈ వాక్ నుంచి వచ్చినటువంటి క్రియ.
1: And the action came out of this word.
0: త్రికరణ శుద్ధియే నిజమైనటువంటి సత్య స్వరూపము.
1: The harmony of these three speak of the truth.
0: కనుకని సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది కన్నటువంటిది కాదు సత్యం.
1: So truth does not merely mean what you have seen and what you have listened to. You are the very embodiment of truth.
0: దేనివల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము?
1: What is that makes you forget this truth?
0: ప్రాకృతమైనటువంటి ఒక విషయంలో మీరు చక్కగా విచారించుచ్చినప్పుడు,
1: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ ది వరల్డ్లీ మెటీరియల్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనుభవం లేకపోవచ్చును.
1: యు మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఒక్క భార్యను పెండాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
1: ఎ పర్సన్ మ్యారీడ్ టు వన్ వైఫ్ విల్ బి పుట్ టు మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: సంసారం అంటే సుఖము కాదు.
1: ఫ్యామిలీ లైఫ్ డస్ నాట్ మీన్ హ్యాపీనెస్.
0: ఈ సంసారం అనేటువంటి అంటే సంసారం కొంచెం దాంతో సారం అని సంసారం.
1: ఫ్యామిలీ లైఫ్ సన్ లిటిల్ సారా ఎసెన్స్
0: కాదు, అల్పమైన ఆనందము.
1: దట్ టు ఇట్ ఇస్ మీన్ లో.
0: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అలజడి అంతా ప్రారంభమవుతుంటాయి.
1: వన్ వైఫ్ ఇస్ ఎనఫ్ టు హ్యావ్ ఆల్ అజిటేషన్ అండ్ టర్బులెన్స్ అట్ హోమ్.
0: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ మై ఎస్టిమేట్.
0: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
1: ద వన్ విత్ టూ వైఫ్స్ విల్ బి పుట్ టు ఆల్ హార్డ్షిప్స్.
0: ధ్రువుణ్ణి, ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
1: Dhruva was put to so many difficulties because of the two present on either side of the father.
0: Sumati, Suruchi. Iddaru valla modati bharya kodukunu todapaina kurcho pettukokoddu. Rendava bharya kodukune kurcho pettukovali ani jagadam vestu vachindi.
1: The father of Dhruva wanted to have the son of the second wife only sit on the lap, not the son of the first wife. That led to the conflict.
0: Ee badalanu bharinchukoleka thanu kuvili poyyadu papamu.
1: Dhruva could not bear this suffering. He was totally depressed.
0: ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
1: ధ్రువ లెఫ్ట్ ఫర్ ద ఫారెస్ట్.
0: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును.
1: యు నో దశరథ విత్ త్రీ వైఫ్స్.
0: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
1: హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ది యంగెస్ట్ వైఫ్ ద లాస్ట్.
0: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు.
1: హి హాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రీ the son of the first wife Rama, God himself the father.
0: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
1: What is the situation of a fellow with 10 wives?
0: ఎవరికి 10 భార్యలున్నారు?
1: Who has 10 wives?
0: మైండ్ కి 10 భార్యలున్నారు.
1: మైండ్ హాస్ 10 wives.
0: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
1: ఇట్ ఆల్ ది 10 senses. Therefore, mind is the husband of the 10 wives.
0: Mind nanta manasunanta indriyadhipati annaru.
1: Therefore, mind is the master of the senses.
0: Kanukani indriyamunanta kuda enni avasthalaku guri chestundadi ee okka manasunu.
1: Senses will put this mind to suffering.
0: Kannulane bharyalu cheptunnayi emtandi naaku chakkani tv techi pettandi lekapothe manchi goppa drama ki teeskon pondi leka cinema ki teeskon pondi nannu ikkada pettadaniki veelu kaadu ani kannulanta kudanu atani himsistunnayi.
1: The wife of the eye will put the husband, the mind, to so many difficulty, asking him to take to a TV or a cinema or a drama.
0: Inka naaluka chaala baadha pedutundadi.
1: The tongue feeling so sad.
0: Em tendi sugandhamainatundi okka masala dosa lekapothe perugudi ilantivanta dechi naaku pettandi ani adi okka vepana baadhistundadi.
1: The tongue, another wife went on pestering the husband, the mind, why not masala dosa, other eatables?
0: Naaku sugandhamainatundi pushpam naaku andinchandi ani నాశకం కోరుతుండాలి.
1: ద నెక్స్ట్ వైఫ్ ద నోస్ డిజైర్స్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్.
0: ఇంకా శ్రవణము,
1: ద లిసనింగ్,
0: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
1: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
0: ఈ అందరి ఇంద్రియములు 10 ఇంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది?
1: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 senses?
0: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
1: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్
0: one of these. మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
1: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాస్ ఇట్ కుడ్ నాట్
0: సాటిస్ఫై. ఓ భగవంతుడా, నాకు ఈ సంసారం వద్దు.
1: దెన్ మైండ్ క్రైస్ అండ్ షౌట్స్, ఓ గాడ్, ఐ డోంట్ వాంట్ దిస్.
0: అనగా అప్పుడే ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి.
1: దెన్ ఇట్ స్టార్ట్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్?
1: హౌ డస్ ఇట్ ఫీల్?
0: పుట్టుట ఒక చింత,
1: Birth is a matter of worry.
0: భూమి నుండుట చింత.
1: Life on earth is worry.
0: సంసారం ఒక చింత, చావు చింత.
1: Family is worry, death is worry.
0: బ్రతుకులన్నీ చింత.
1: All lives.
0: భవబంధముల్ చింత.
1: Attachment is worry.
0: సంతసం ఒక చింత, వింత చింత.
1: Happiness is worry. And everything this new is.
0: అబ్బా, ఈ చింతను నేను భరించుకోలేను.
1: I can't bear this worry any longer.
0: Sarva chintala baapadi o sarvesa.
1: Oh God, who will make me free from this worry?
0: Appudu ee manasu sarvesuni prarthistuntundadi.
1: Then the mind starts praying to God.
0: Antavarku sarvesudu gnapakame raadu ee manasu.
1: The mind does not think of God till then.
0: Sangatam osthe Venkatramana ani ee kashtalu praaptinchinappude ee manasu kudanu daivani stinchistu vastundi.
1: It's only in times of sankata the problem we think of Venkataramana God.
0: Eppudu ee chintalu manaku vastuntayi.
1: When we get these worries.
0: Satyanni marchinappudu ee chintalanta vastuntayi.
1: And once we forget the truth, we get all
0: these
1: worries.
0: Ee manam inni chintalaku guri kavadaniki satyanni marchatame moola karanamu.
1: We are put to all these worries because
0: satyanni anusarinchu.
1: Follow the
0: sarva margamuni yendu sarva vijayamulandu kudanu vijayanni sadinchagalavu.
1: You will be certainly victorious. You will win in every field if you
0: vijayamu satyanne varistundi kani maroku danni varinchadu.
1: The one of truth will be victorious.
0: Ye bujabalamo, ye buddhibalamo, ye dhanabalamo, ye janabalamo, ye gunabalamo, ye undinappudiki deeniki e maatramu longadu.
1: The victory or success will not submit to any physical strength or intelligence
0: satyam
1: or wealth.
0: Satyam deeniki ni longadu.
1: The truth will not submit to anything.
0: Ee satyam ni kudanu vijayame varistundi.
1: The truth will be triumphant finally.
0: కనుకనే సత్యాన్ని జయించేటువంటిది జగత్తులో మరొకటి ఏదీ లేదు.
1: There's nothing that can conquer this truth.
0: కనుకనే సత్యం జయమవుతుంది.
1: Therefore truth will be victorious.
0: దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు.
1: There's nothing beyond this success.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిలుగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
1: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
0: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమే మనకు జయము.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద ట్రూత్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఎలాంటి కఠినమైనటువంటి యొక్క సమస్యలను కూడా సత్యము సులభంగా సాధించుకుంటుంది.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ స్పైట్ ఆఫ్ సివియర్ ప్రాబ్లమ్స్
0: జగత్తులో లేనే లేదు.
1: There's nothing that you cannot accomplish with
0: దేనినైనా సాధిస్తుంది.
1: You can achieve anything.
0: భూమిని ఆకాశం చేస్తుంది, ఆకాశాన్ని భూమి చేస్తుంది.
1: You can transmute the sky into earth and the earth into sky.
0: కనుకనే సత్యాన్ని మనం ఆశ్రయించాలి.
1: So you should follow the truth.
0: సత్యమే మన దైవము.
1: Truth is God.
0: సత్యమును మనం విస్మరిస్తే జీవితమే లేదు.
1: If you forget truth, there is no life at all.
0: కనుకనే ఈనాడు ఈ ప్రపంచంలో సత్యాన్ని విస్మరించడం చేతనే అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
1: వి మే ఆక్యుపై ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: అధికారంలో సత్యమే లేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఎనీ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: ఎంత చదువులు చదివినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: చదువుల్లో ఏమాత్రము సత్యం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
1: దట్స్ ఓన్లీ యాక్టివిటీ.
0: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి ఒక లక్షణాలు.
1: దట్స్ ఆల్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్.
0: సత్యము నివృత్తి మార్గం.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్ వర్డ్.
0: సత్యము నివృత్తి తత్వము.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ది విదిన్.
0: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
1: దట్స్ ఎటర్నల్ ట్రూత్.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వి ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్ యు విల్ సర్టెన్లీ బి విక్టోరియస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్ యూ మే కమ్ అక్రాస్,
0: ఎలాంటి పరిస్థితి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి.
1: యూ షుడ్ బి రెడీ టు కీప్ అప్ టు ద ప్రామిస్ దట్
0: యు మేడ్. ఒక్కతూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: వెన్ వన్స్ యూ మేక్ ఏ ప్రామిస్ ఆఫ్ ట్రూత్ యూ షుడ్ అప్ హోల్డ్ అండ్ కీప్ టు కీప్ అప్.
0: వామనుడు వచ్చాడు,
1: వామనకే
0: దానం అడిగాడు,
1: ఇస్తానని
0: ప్రామిస్ చేశాడు.
1: He made a promise that he would give.
0: కానీ
1: బట్
0: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
1: His teacher కృపా శుక్రాచార్య said don't give.
0: అప్పుడు చెప్తున్నాడు రాజు.
1: Then the king went on telling.
0: బలి చక్రవర్తి చెప్పాడు.
1: ఎంపరర్ బలి
0: గురుజీ,
1: గురుజీ
0: మీరు గురుజీ కావచ్చు,
1: యూ మే బి ది టీచర్,
0: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
1: బట్ ఐ విల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: బలికి బొంకుట కంటే పాపముంది.
1: Is there any other higher sin than to go back the promise given?
0: తర్వాత తప్పించుకునే దానికంటే ఇంకా వేరే పాపం మరి ఎక్కడ ఉంటుంది?
1: Having said, why should you go back? It is the worst of the sin.
0: ఇచ్చినాను మాట.
1: I gave the
0: promise. ఏమైనా సరే నేను ఇంకా నేను తప్పను.
1: Anything may happen, I'll certainly keep up to the promise.
0: కనుకని మనం ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should lead our life.
0: ఇంత మంది లోపల ఏ 10 మంది నిలిచినా కూడా చాలు ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు.
1: In this congregation if the 10 are there we can protect this whole world.
0: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
1: How many of us follow truth?
0: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గల్పుతున్నాం?
1: How many of us follow the path of dharma?
0: లేదు.
1: No.
0: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
1: We listen to many discourses.
0: చదువుతున్నాము వేలాది గ్రంథములు.
1: We read thousands of texts.
0: చూస్తున్నాము నూర్ల కొద్ది మహనీయులను.
1: We see many noble souls.
0: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
1: What is that you follow?
0: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
1: What is that you practice?
0: ఏమిటి నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
1: What is your experience?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
1: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ పండిత్
0: అనగా ఏమిటి?
1: హూ ఇస్ కాలర్?
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడు ఆ పండితుడు.
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఎ స్కాలర్ ఇఫ్ హి గోస్ త్రూ ఆల్ ద టెక్స్ట్?
0: నేక సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడు ఆ పండితుడు.
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ పండితుడు?
1: ఇఫ్ హి నోస్ ఎవ్రీథింగ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ స్కాలర్?
0: కాదు కాదు. అది ఏ భగవద్గీత దీన్నన్నిటినీ ఖండించి
1: భగవద్గీత
0: సమదర్శన అన్నారు.
1: On analysis, Bhagavad Gita said, Pandita Samadarshana.
0: Equal mind unnatunte vaade panditudu.
1: The one with such a mind is real scholar.
0: Sukadukkamuni yandu, papa punyamuni yandu, nindastutani yandu, kashta nashtamuli yandu, oke manasunu kaliginatunte vaadu panditudu.
1: The Gita clearly tells, he is only a scholar, a pandit. If he maintains the state of equal mindedness or equanimity, both in times of pain and pleasure, the heat and cold he should be unmindful.
0: అదే ఉండాలి ఇది ఉండాలి.
1: బోత్ ఆర్ నీడెడ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ
0: ఆఫ్ ది నేచర్. ఇది ప్రాకృతమైనటువంటి ధర్మములు.
1: దిస్ ఇస్ ది ధర్మ ఆఫ్ ది వరల్డ్.
0: ఎండనే లేకుండా చలిగి ఉండాలంటే ఈ చలిని కూడా నువ్వు ఎంతకాలం నీవు ఆశించలేవు.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది సివియర్ కోల్డ్ ఆల్ ది టైమ్.
0: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
1: యూ వాంట్ హీట్ అగైన్.
0: ఆ ఎండనే తీవ్రంగా కాస్తుంటుంటే అబ్బాబ్బా ఈ ఎండను సహించుకోలేము తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నావు.
1: యూ కాంట్ బేర్ ది హీట్ అగైన్ యూ వాంట్ ది కోల్డ్ సీజన్.
0: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
1: Does it lie in your hand?
0: భగవత్ యొక్క అనుగ్రహము.
1: It's all God's grace.
0: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
1: The whole world is called ద్వైత or duality.
0: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుంది.
1: Because of the duality you'll be able to live here.
0: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవించుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ టూ యూ హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
0: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడరు.
1: నో వన్ లైక్స్ టు ఈట్.
0: ఒక 10 దినములు తీపి తింటే 11వ దినం ఒక పికిల్ తీసుకోవాలి.
1: ఇఫ్ యూ ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యూ నీడ్ ఎ పికిల్ ఆన్ ది 11th డే.
0: ఈ పికిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంటాయి.
1: ఇఫ్ యూ ఈట్ పికిల్స్ ఎవ్రీ డే యూ నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
0: సుఖదుఃఖే సమే కృత్వా లాభో లాభం జయా జయా. ఈ రెండు కూడాను ఉండినప్పుడే మానవునికి సుఖదుఃఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్.
0: ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
0: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
1: బికాస్ దేర్ ఇస్ దిస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నాట్ బి డ్రాన్ ఇన్ దట్.
0: డ్యూయలి మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: హాఫ్ బ్లైండ్.
1: బ్లైండ్ బ్లైండ్.
0: కనుకనే మనము ఈ డ్యువలీ మైండ్ ఉంటుండకూడదు.
1: సో వీ షుడ్ హ్యావ్ డ్యువల్ మైండ్.
0: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటుంది ఇటు అటు ఇటు అటు.
1: ఇట్ ఈస్ లైక్ ది పెండులం ఆఫ్ ది వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
0: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిట్ ముందు లేక గంటల ముందు.
1: సో లాంగ్ దిస్ పెండులం ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వ్.
0: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
1: ద ఇండివిజువల్ సూపర్ సోల్
0: ఎప్పుడు ఇంకా
1: when do they unite?
0: ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు రెండు చేరిపోతాయి.
1: The moment the pendulum comes to a stand still there will be unity.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనం తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should have a control over this pendulum of the mind.
0: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
1: So long you need the time the pendulum must move.
0: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
1: When once you recognize this principle of unity oneness you don't need time.
0: Time is God. కాలాయన మహాం కాల కాలాయన మహాం కాల దర్పదమనాయన మహాం కాలాతీతాయ నమః కాల స్వరూపాయ నమః అంత కాలమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ టైం.
0: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కారుడు మింగుతున్నాడు.
1: దిస్ టైమ్ ఇస్ స్వాలోడ్ బై కాలుడు ద గాడ్ ఆఫ్ డెత్.
0: కానీ మానవుడు కాలుణ్ణి మింగుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
0: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
1: ఈజ్ ద ట్రూ హ్యూమన్.
0: కాలానికి మనం ఎదుర్కోకూడదు, వెరవకూడదు.
1: యు షుడ్ నాట్ ఫియర్ టైమ్.
0: కాలమును మనం హస్తగతం గావించుకోవాలి.
1: యు షుడ్ హావ్
0: టోటల్. కాలం మన చేతిలో ఉంటుండాలి.
1: ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కాలమే దైవ స్వరూపము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: దైవం నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ సో గ్రేట్.
0: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
1: అండ్ ఇట్స్ ఎ మ్యాన్ హూ హావ్ గాడ్ డివైనిటీ విత్ హిమ్.
0: కించిత్ పరచుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
1: టు కన్సిడర్ వన్ సోన్ సెల్ఫ్ సో లో అండ్ మీన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: God is gifted to undertake good activity.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The human life is rarest of all.
0: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: It is very extremely rare.
0: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
1: Never consider it so low and mean.
0: ఈ నరజన్మను నారాయణకి అర్పితం చేయాలి.
1: This human life has got to be surrendered to Narayana God.
0: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
1: Human life is gifted.
0: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
1: The humanity should attain divinity. అసత్యం నుంచి
0: మానవత్వానికి వచ్చింది.
1: The human life is of divine life.
0: మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి.
1: The man should become God.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
1: Unfortunately, man is coming down to the level of animal.
0: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
1: We should never make use of reverse gear.
0: అంత ఫ్రంట్ గేర్ పోవాలి పోవాలి పోవాలి.
1: అప్లై ఫ్రంట్ గేర్, మార్చ్ అహెడ్, గో.
0: ఎక్కడే గాని మనం స్టాప్ చేయకూడదు.
1: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
0: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
0: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
1: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్.
0: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
1: మ్యాన్ ఈస్ దట్.
0: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
1: హి షుడ్ కమ్ టు
0: ఎన్ ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
1: అండ్ హి షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
0: అది ఏ మానవుని యొక్క నిజమైనటువంటి ఆశయము.
1: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ లైఫ్?
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
1: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఫస్ట్, ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: హూ ఇస్ యువర్
0: కాన్షియన్స్? ఈజ్ యువర్ మాస్టర్.
1: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్.
0: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
1: దట్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ యూ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ యూ ఫినిష్ ది గేమ్.
0: అది నీ యొక్క జీవిత గమ్యం.
1: దట్ ఈస్ ది
0: పర్పస్. అది నీ జీవితం యొక్క ఆట.
1: That is the play.
0: Life is game, play it.
1: Life is a game, play it.
0: Life is dream, realize it.
1: Life is a dream, realize it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: Life is troubles, meet it.
1: Life is troubles, meet it.
0: Kanukane లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది.
1: లైఫ్ ఇస్ సో మీనింగ్.
0: ఇంత రహస్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ సటిలిటీ, సీక్రెట్.
0: ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరచుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
0: సత్యాన్ని మర్చిపోవటమే.
1: వాట్స్ ద రీజన్ వి హావ్ ఫర్గాటెన్ ద ట్రూత్?
0: త్రీ ఫోర్త్ ట్రూత్ ఇస్ లైఫ్ అన్న.
1: త్రీ ఫోర్త్ ట్రూత్ ఇస్ లైఫ్.
0: కానీ నేను అది ఒప్పుకోను.
1: బట్ భగవాన్ డజంట్ ఎండ్
0: త్రీ ఫోర్త్. కంప్లీట్ ట్రూత్ ఇస్ లైఫ్.
1: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్. కంప్లీట్ ట్రూత్ ఇస్ ఫుల్ లైఫ్.
0: చాలా మంది త్రీ ఫోర్త్ లైఫ్ ఇస్ ట్రూత్ అంటారు.
1: మెనీ సే త్రీ ఫోర్త్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: నో, త్రీ ఫోర్త్. వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
1: భగవాన్ విల్ క్వశ్చన్ యూ, వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
0: కానీ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: సో ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: గాడ్ ఇస్ పూర్ణం.
1: గాడ్ ఇస్ ఫుల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణమద. అతను పూర్ణమే, నీవు పూర్ణమే, జగత్తు పూర్ణమే, అంత పూర్ణమే.
1: గాడ్ ఈస్ ఫుల్, యు ఆర్ ఫుల్, నేచర్ ఈస్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్.
0: పూర్ణం ఈస్ ట్రూత్.
1: దేర్ఫోర్ దిస్
0: ట్రూత్ ఈస్ పూర్ణం.
1: ట్రూత్ ఈస్ ఫుల్.
0: కనుకనే ఫుల్ గా ఉంటుండాలి సత్యంలో.
1: సో దేర్ ట్రూత్ ఈస్ ఫుల్.
0: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు కూడా నువ్వు మన నోటి నుంచి అసత్యం రాకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ షుడ్ నాట్ అటర్
0: లైస్. ఒకవేళ సత్యము చెప్తే ఏమైనా కొంత ప్రమాదమో లేక కొన్ని ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు, అసత్యం చెప్పద్దు, మౌనాన్ని వహి.
1: ఇన్ కేస్ యూ ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెలింగ్ ట్రూత్, డోంట్ అటర్ ఏ లై.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయ. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు, అసత్యము చెప్పవద్దు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్, డోంట్ అటర్ ఎ లై.
0: ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
1: అట్ వన్ టైమ్ ఇంద్ర వాంటెడ్ టు టెస్ట్
0: ఎన్ సన్యాసి కాదు, మహా యోగిగా ఉండేటువంటి వాడు.
1: ఈజ్ ఎన్ టోటల్ రెనన్షియంట్.
0: అతను రెండు ప్రతిజ్ఞలు పట్టాడు.
1: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ టు వౌస్.
0: పరులను హింసించను,
1: ఐ వోంట్ హర్ట్ ఎనీబడీ, అసత్యం
0: ఆడను,
1: ఐ విల్ నాట్ టటర్ ఎ లై.
0: ఇవన్నిటిని మా జీవితంలో సాధించాలి అని పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు.
1: హీ వాంటెడ్ టు అకంప్లిష్ దీస్ టూ అండ్ దేర్ఫోర్ హస్ అండర్టేకెన్ పెనెన్స్.
0: భగవంతుడు ఒక జింకను తరుముకుంటూ ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు.
1: గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హంటర్ వాస్ జస్ట్ chasing a deer that was passing by.
0: కాని ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్ను తెరిచి చూచాడు.
1: అండ్ దిస్ వన్ ఆఫ్ ఎసెటిక్ ఓపెన్డ్ హిస్ ఐస్ అండ్ వాచ్డ్ దేర్.
0: తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది.
1: హి వాచ్డ్ దిస్ డియర్ గెటింగ్ ఇట్ ఎ బుష్ దేర్.
0: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు.
1: గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హంటర్ కేమ్.
0: స్వామీజీ,
1: స్వామీజీ,
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరేమైనా చూసారా?
1: ఐఎమ్ చేసింగ్ ఎ డియర్, హ్యావ్ యూ నోటీస్డ్ ఇట్?
0: చూడలేదంటే అసత్యము.
1: ఇఫ్ యు సే ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై.
0: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు.
1: ఇఫ్ ఐ సే ఐ హావ్ సీన్ ఇట్ ఇస్ ఆఫ్ వేర్ ఇట్ ఇస్,
0: అంటే దాన్ని హింసిస్తాడు.
1: ఇఫ్ ఐ సే ఇట్స్ బిహైండ్ ద బుష్,
0: కాబట్టి ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడవుతాడు.
1: హస్ టేకెన్ ఎ వౌ నాట్ టు హర్ట్ నాట్ టు హార్మ్.
0: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడవుతాడు.
1: ఇఫ్ యు సే ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై, బ్లేటెంట్ లై.
0: అప్పుడు భగవంతుని ప్రార్థించాడు.
1: సో హి ప్రేడ్ టు గాడ్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నా ఈ రెండు ప్రతిజ్ఞలకు భంగం కాకుండా నీ ఒక విజన్, నీ యొక్క తలంపు నాకు అందించమని చెప్పాడు.
1: హి ప్రేడ్ టు గాడ్, ఓ God, give me the thoughts so that I will uphold these two vows I have undertaken.
0: తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ దట్ విజన్.
0: నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల్లోపలే దాని యొక్క విజన్ జవాబులు ఇస్తుంటాడు భగవంతుడు.
1: ఇఫ్ యు ప్రే విత్ ప్యూర్ హార్ట్ గాడ్ రెస్పాండ్స్.
0: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ఎ లిప్ సర్వీస్ యూ విల్ నెవర్ గెట్ రిప్లై ఎనీ టైమ్.
0: హృదయంతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్.
1: ఇఫ్ యు ప్రే విత్ యువర్ హార్ట్ యూ విల్ గెట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఇన్స్టంటేనియస్లీ.
0: వచ్చింది ఆ విజన్.
1: దేర్ కేమ్ దట్ విజన్.
0: ఆ ముని చెప్తున్నాడు.
1: అండ్ ద సెయింట్ వాస్ టెలింగ్,
0: ఏది చూచెను అది పల్కదు, ఎది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్.
1: వాట్ ఎమ్ ఐ టు సే?
0: ఓ హంటర్,
1: ఓ హంటర్,
0: ఏది చూచెను అది పల్కదు.
1: దట్ విచ్ హస్
0: కన్నులు చూచినా జింకను, కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
1: ఐస్ హావ్ సీన్ ద డియర్ బట్ ఇట్ కెనాట్ సే బికాజ్ ఇట్ హస్ నో మౌత్.
0: కానీ నోరు చెప్పగలదు.
1: ద మౌత్ కెన్ సే, టంగ్ కెన్ స్పీక్.
0: చూడలేదు
1: బట్ ఇట్ హాస్ నాట్
0: సీన్. దాన్ని ఎట్లా చెప్పగలదు?
1: హౌ కెన్ ఇట్ సే?
0: చెప్పలేనటువంటి దాన్ని ఎట్ట చూడగలదు?
1: దట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్ హౌ డస్ ఇట్ సీ?
0: చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి, ఇది నాట్ ట్రూత్ అన్నాడు.
1: సో వన్ హాస్ సీన్, ద అదర్ హాస్ టు సే, దో ఐ కాంట్.
0: ఈ విధంగా తప్పించుకున్నాడు ఈ ఋషి.
1: దట్స్ హౌ హీ కుడ్ ఫైండ్ ఎన్ ఎస్కేప్.
0: అప్పుడు భగవంతుడు ఇది సరి అయిన మార్గం.
1: దట్ ఈస్ ది విజన్ గ్రాంటెడ్ బై గాడ్.
0: ప్రాకృతమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్
0: మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు,
1: ది హ్యూమన్ లైఫ్,
0: ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్
0: ఈ విధమైన దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫైండ్ అన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్.
0: సత్యం చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
1: బై టెలింగ్ ట్రూత్,
0: అసత్యం చెప్పి పాపంలో మునక్కూడదు.
1: నెవర్ కమిట్.
0: ఎన్నింటికి సంబంధం లేని మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము, ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: బై టెలింగ్ లైస్ విల్ బి కమిటింగ్ ఎ సిన్, దేర్ఫోర్ గో ఇన్ ద మిడిల్ పాత్, మిడ్ వే.
0: ఈ బాల్యం నందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యమాడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి, రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బి కాషస్, ఇఫ్ ఇట్ నెసరీ టు టెల్ ఎ లై నెవర్ టెల్ లైక్ దాట్, అట్లీస్ట్ డోంట్ స్పీక్ ది ట్రూత్, రిమైన్ సైలెంట్.
0: హే శివ శంకర్, నమామి శంకర్.

0: భక్తి విద్యలనెల్ల భక్తితో చదివేరు, ముక్తి విద్యలకెవడు ముందు రాడు. ఎట్టి వారికి ఈశ్వరత్వం పెట్టుగలుగు, వినుడు భారతీయ వీరసుతుడ వినుడు. వినుడు భారతీయ వీరసుతుడ.
1: We study most devotedly all the forms of education that will help us to carry on our livelihood. But no one comes forward to study that gives us liberation. How do you expect such people to recognize the divinity? Listen to this valiant son of Bharat.
0: Vidyarthulare.
1: Students.
0: ఈనాటి విద్యార్థులు చదువు సంధ్యల ప్రారంభము కాగానే అహంకారము, ఆడంబరము, మోహము ఆపాద మస్తకములకు విద్య కంటే ముందుగానే ప్రవేశించి ఉంటాయి.
1: బిఫోర్ వన్ ఎక్వైర్స్ నాలెడ్జ్ యాజ్ వన్ లెర్న్స్ ఎడ్యుకేషన్ బిఫోర్ హీ ఎడ్యుకేట్స్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ right from top to toe there circulates in him the percolates ego, pomp and attachment top to toe.
0: Intakito poka durbuddhulu duralochanalu dushtestalu duravipraayamulu varilo kevalam cheemala puttala vale puttutu untayi.
1: Further, you find bad feelings, wicked actions and all wrong sentiments rampant, growing more and more like ants.
0: Nijamuga yuvakulu yandu yuvatulu yandu manavattam anetundi maripippa chesetundi yokka ashta madamulu aishad vargamulu tamoguna rajogunamulu ivanniyu cherinappudu 16 కళలుగా రూపొందుతుంటాయి.
1: Among men and women there are 16 qualities that make them forget the very human nature.
0: మానవునియందు ఈ దుష్టమైనటువంటి ఒక షోడశ కళలతో నిండి ఉంటాడు ఈనాటి యువకులు అందరూ.
1: The modern youth are encompassed by the 16 traits.
0: కేవలము ధనమదము, గుణబలము, భుజబలము, బుద్ధిబలము, ధైర్యబలము, స్త్రీబలము, సంపద బలము, విద్యాబలము, కులబలము, ఇవన్నీ కూడాను అష్టబలము.
1: ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈగో సచ్ ద వెల్ ద క్వాలిటీ ద ఫిజికల్ స్ట్రెంగ్త్
0: మదములు
1: దే ఆర్ నాట్ ది స్ట్రెంగ్త్ ఎట్ ఆల్ దే ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఈగో.
0: దానికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం ఈ ఆరు.
1: Adding to this there are six more, the desire, the anger, the lust, the greed,
0: రజోగుణం, తమోగుణము.
1: Adding to that
0: అన్నీ చేరేటప్పటికి షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు ఈనాటి యువకుడు.
1: Adding to that the emotion in the bestial quality, the 16 encompass him.
0: కానీ మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన దివ్యమైన షోడశ కళలు మరుగుపడిపోతున్నాయి.
1: Therefore, the actual real sacred latent divine qualities.
0: భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు.
1: God has got all the 16 traits so sacred.
0: ఈ షోడశ కళలు కాదు.
1: Not of this nature.
0: ఇవి అష్ట మదములు, అర్షద్ వర్గములు.
1: These are 8 forms of ego and 6 weaknesses.
0: వీటిని ఏనాడు విద్యార్థి దూరము గావించునో ఆనాడే ఇతను భగవత్ సంబంధమైనటువంటి షోడశ కళలతో ప్రకాశిస్తాడు.
1: దట్ డే వెన్ ఎ స్టూడెంట్ గెట్స్ రీడ్ ఆఫ్ ది 16 దెన్ యూ విల్ హ్యావ్ ద లేటెంట్ 16 డివైన్ క్వాలిటీస్.
0: కనుక మానవుని యొక్క ప్రధాన గుణములు కామక్రోధ లోపు మోహము మాత్సర్యములు కావు.
1: Therefore, the chief qualities of mankind are not lust, greed, anger, avarice and so on.
0: ఇవి కేవలము మృగ లక్షణములు.
1: They are animal qualities.
0: మానవుని లక్షణములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క విలువలు సత్యము, ధర్మము, శాంత, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవుని యొక్క సహజమైనటువంటి యొక్క విలువలు.
1: The human qualities, the human values are the truth, righteousness, peace, forbearance, compassion, sympathy.
0: ఈనాటి మానవుడు పశుగుణములను ప్రవేశపెట్టుకోవటం చేతనే మానవతా విలువలు మరుగైపోతున్నవి.
1: Because of bestial quality, the human qualities are hidden.
0: కనుకనే ఈనాటి విద్యా విధానములో మానవతా విలువలను జ్ఞప్తికి చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, modern education should take up to remind the human values.
0: ఈనాటి విద్యా విధానములో యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటిది.
1: This state of youth comes and goes like a passing cloud.
0: ఈ క్షణికమైనటువంటి యొక్క ఈ యవ్వనత్వమునకు అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు.
1: For this momentary pleasure, we are just spoiling that infinite latent divinity within us.
0: కాన ప్రతి యువకుడు కూడాను దివ్యమైన భావములను అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, every young man should develop divine thoughts.
0: Dhanam.
1: Money.
0: Kevalam vastundi potundi.
1: Money comes and goes.
0: Dhanamunna dhananiyani ganamuga palikina pudamiyam disumanta shanti ledu.
1: You may pride yourself because of the money you have, but you will not have peace of peace.
0: Vidya unnadani virravigina kani pudamiyam disumanta shanti ledu.
1: In spite of high education you have, about which you pride yourself, there is no peace left in you.
0: Idi emiti ee shanti lenatundi vidyalu?
1: What for is this?
0: Ee shanti lenatundi dhanam manakenduku?
1: Why do you need money?
0: Dhanamu ఏది? జ్ఞానధనము.
1: వాట్ మనీ? ద వెల్త్ ఆఫ్
0: ఐశ్వర్యము. ఏమిటి ఐశ్వర్యము? ఆరోగ్య ఐశ్వర్యము.
1: దట్ వెల్త్ ఆఫ్ హెల్త్.
0: ఇంకా మనలో ఉన్నటువంటి సంపద ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రూ వెల్త్ విద్ ఇన్ అస్?
0: పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛా సంపద.
1: దట్ వెల్త్ ఆఫ్ ఫ్రీడమ్.
0: ఏమిటి ఈ ఫ్రీడమ్ అంటే?
1: వాట్ డూ యూ మీన్ బై ఫ్రీడమ్?
0: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్ అన్నారు.
1: The end of wisdom is freedom.
0: కాదు, ఈనాటి విద్యావంతుల్లో ఫ్రీడమ్ అంటే ఇష్టానుసారంగా మాటవచ్చు, ఇష్టమొచ్చినట్టు సంచరించవచ్చును, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించవచ్చును, ఇష్టమొచ్చిన కార్యములు చేయవచ్చును, అది స్వేచ్ఛ అంటున్నారు.
1: Today people consider freedom meant to act as per one's own vagaries, whims and fancies.
0: ఇది కాదు స్వేచ్ఛ.
1: It's not freedom.
0: ఆత్మ నిగ్రహం స్వేచ్ఛ.
1: The self-control.
0: ఆత్మానందం స్వేచ్ఛ.
1: Self-bliss.
0: ఆత్మ జ్ఞానం స్వేచ్ఛ.
1: Self-knowledge.
0: ఆత్మ వికాసం స్వేచ్ఛ.
1: Self-unfoldment.
0: కనుకనే దీనికి ఎట్లా అర్థం అని చెప్పవచ్చును?
1: How do you call it?
0: స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ.
1: స్వ ప్లస్ ఇచ్ఛ ఈ
0: స్వేచ్ఛ.
1: స్వ ఆత్మ
0: ప్లస్ ఇచ్ఛ డిజైర్.
1: ఇచ్ఛా
0: ఆత్మ డిజైర్ ఇస్ స్వేచ్ఛ.
1: ద డిజైర్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాటి విద్యార్థులు గాని యువకులు గాని ఆత్మ వరకు ప్రయాణం చేయటం లేదు. కేవలము దేహ స్వేచ్ఛను మాత్రమే సంచారంగా వాళ్ళు అనుభవిస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్ డోంట్ గో టు దట్ పాయింట్ ఆఫ్ ఆత్మ. దే ఓన్లీ టేక్ ద బాడీ ఇన్ టు కన్సిడరేషన్.
0: కనుకనే భగవద్గీత ఎందు కూడాను స్వధర్మ పరధర్మ అని రెండు బోధలు చేశాడు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్స్ టు టూ ఆస్పెక్ట్స్, స్వధర్మ అండ్ పరధర్మ.
0: స్వధర్మం అనగా క్షత్రియుడు క్షత్రియ ధర్మ, బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మ, శూద్రుడు శూద్రుడు ధర్మ అని ఈ విధంగా జాతి మత కుల భేదములకు సంబంధించినటువంటి ధర్మములుగా ప్రబోధిస్తూ ఉన్నారు.
1: ది స్వధర్మ ఇస్ టాట్ దిస్ వే బేస్డ్ ఆన్ ద కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అది కాదు, స్వధర్మ ఆత్మధర్మనే స్వధర్మం.
1: ది ధర్మ ద కోడ్ ఆఫ్ ది స్పిరిట్
0: పరధర్మం పరధర్మం అనగా దేహధర్మము
1: పరధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద బాడీ
0: ఈ దేహము జడమైనటువంటిది
1: బాడీ ఈజ్ ఇనర్ట్
0: దీని యందు మనసే ప్రేరేపణ కలిపి అతడు బోధలు చేశాడు
1: భగవద్గీత ఆల్సో రిఫర్స్ టు టూ ఆస్పెక్ట్స్ స్వధర్మ అండ్ పరధర్మ
0: స్వధర్మం అనగా క్షత్రియుడు క్షత్రియ ధర్మ బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మ శూద్రుడు శూద్రుడు ధర్మ అని ఈ విధంగా

0: ఇది కాదు మన స్వేచ్ఛ.
1: సో దిస్ ఇస్ నాట్ ద ఫ్రీడమ్.
0: సమాజంలో గౌరవాన్ని సాధించేటువంటి యొక్క ప్రవర్తననే మన యొక్క స్వేచ్ఛ.
1: ద కైండ్ ఆఫ్ బిహేవియర్ దట్ బ్రింగ్స్ యూ ఎస్టీమ్
0: సమాజంలో అనిపించుకునేటువంటి యొక్క స్వేచ్ఛని సరి అయిన స్వేచ్ఛ.
1: ద ఫ్రీడమ్ ఇస్ ద వన్ దట్ గెట్స్ యూ ద నేమ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఆత్మ జ్ఞానమే సరి అయిన స్వేచ్ఛ.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ద విజ్డమ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ ఫ్రీడమ్.
0: ఇంద్రియ నిగ్రహమే సరి అయిన స్వేచ్ఛ.
1: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఫ్రీడమ్.
0: దీనినే పతంజలి యోగ చిత్త వృత్తి నిరోధక. అది నీ యొక్క యోగము. మరే ఎంత యోగంలో పుట్టావురా నీవు, అనగా ఏమిటి, ఎంత అదృష్టవంతుడు పోయి.
1: పతంజలి సేస్ వాట్ యోగ హౌ లక్కీ.
0: అలాంటి అదృష్టవంతుడే భగవంతుడు కోరి వస్తుంటాడు.
1: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్.
0: భగవంతుడి దగ్గరికి నీవు పోనక్కర్లేదు, భగవంతుడే నీ దగ్గరికి వస్తుంటాడు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు గాడ్, హీ హింసెల్ఫ్ విల్ కమ్ టు యూ.
0: కనుకనే భగవంతుని మనం పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు కాల్ హిమ్.
0: పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను
1: ఎ వెరీ గ్రేట్ డివోటెడ్ త్యాగరాజు హింసెల్ఫ్ ఇన్వైటెడ్ గాడ్.

0: Further, he said, I cannot bear the pangs of separation any longer. You come and take care of me.
1: కానీ ఇది భక్తుడు పిలిచవలసినటువంటిది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది ప్రాపర్ ప్రేయర్ ఆఫ్ ఎ డివోటీ.
1: తనలో ఏదో దోషం ఉంటేనే భక్తుడు భగవంతుని పిలుస్తున్నాడు.
0: Unless until he has got a mistake, he doesn't need to invite.
1: భగవంతుడే నిన్ను పిలవాలి, come on my dear అని పిలిచాలి.
0: God himself should invite you, come on my dear.
1: ఎప్పుడు పిలిచాడు?
0: When?
1: కరిష్యే వచనం తవా అని అర్జునుడు అన్న తర్వాత.
0: When Arjuna says, I'll follow your command.
1: నీ ఆజ్ఞను తిరసావహించి నా జీవితంతో నీ ఆజ్ఞలోపలి లీనమైపోతాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత, మన్మనాభవ మద్భక్తో మధ్యా జీవాం నమస్కరే మామే వైశ్యసి సత్యం తే అజ్ఞానే ప్రయోజిమే మన్మనాభవ మద్భక్తో ఇప్పుడు నీవు నా వాడురా, కమాన్ అన్నాడు.
0: When Arjuna openly confessed and declared, Krishna, I'll follow your command, then only Krishna called him.
1: ఆ విధమైనటువంటి యొక్క అద్భుతము కావించిన మరు క్షణంలోనే భగవంతుడు నిన్ను తన చేర్చుకుంటాడు.
0: Then once we surrender, God will certainly call you.
1: అత్యంత సమీపుడవుతాడు.
0: You'll be very close to him.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములు మానవుని యందు అమితంగా ఉంటున్నాయి.
0: Such divine feelings are present quite a lot in mankind.
1: కానీ అట్టి మానవుడు ఇవి పవిత్రమైనటువంటి మానవతా విలువలని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But today, no one is considering them sacred feelings.
1: ఆ భావములు మానవునికి రావాలి.
0: We should have revived those feelings.
1: ఈ దుర్భావములు నావి కాదు, ఇది కేవలము ఒక మృగముల యొక్క భావములు.
0: These bad thoughts I have are of animal qualities, not mine.
1: నేను మానవుడను.
0: I am man.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి వాణము.
0: I am born from out of the divine.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి మానవులకు ఈ మరువు బుద్ధులంతా ఎందుకు వచ్చింది?
0: Having been the spark of the divine, why should you be bestial?
1: కానీ మన యొక్క సంఘ దోషమే దీనికి మూల కారణం.
0: The mistake lies with the company.
1: కనుకనే మనం దుష్ట సంఘముల నుంచి దూరం కావాలి.
0: Therefore we should run away from bad company.
1: Run away from bad company.
0: Run away from bad company.
1: ఒక్క క్షణమైనా అక్కడ వెయిట్ చేయద్దు.
0: We should not wait for a moment.
1: Run away.
0: Run away.
1: ఆ దుస్సంగం నుంచి మనం దూరం కావాలి.
0: We should run away from bad company.
1: కనుకనే విద్యార్థులయందు పవిత్రమైనటువంటి భావములు, పరిశుద్ధమైనటువంటి భావములు, నిర్మలమైన భావములు, నిస్వార్థమైనటువంటి భావములు పెరగాలి.
0: Therefore,
1: పెరగాలి.
0: Among students, the sacred, pure, selfless thoughts should increase.
1: దీంతో ఒక్క చిన్న ఉదాహరణ మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Understand clearly one example.
1: భగవంతుడు సర్వమును సృష్టించాడు.
0: God created everything.
1: అణువు మొదలుకొని ఘనం వరకును భగవంతుడి యొక్క సృష్టియే.

0: రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు మాక్రోకాజం ఇస్ డివైన్ మానిఫెస్టేషన్.
1: అలాంటి భగవంతుని కనుక్కోవడానికి సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు నో గాడ్ వేర్ హీ ఇస్.
1: అయితే ప్రతి అణువుకును ఘనంగానే భావించాలి, ప్రతి ఘనముకును అణువుగానే విశ్లేషించాలి.
0: హౌఎవర్ ఎవ్రీ మైక్రో హ్యాస్ గాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ మాక్రోస్ అండ్ వైస్ వర్సా.
1: కనుకని ఉద్ధవుడు చెప్పాడు.
0: సో ఉద్ధవ సెడ్,
1: నిను గనుగొన్న గల్లమా కృష్ణ, నిను గనుగొన్న గల్లమా.
0: ఉద్ధవ సెస్, కృష్ణ, కెన్ వి నో యూ?
1: అడవు కంటే అతి సూక్ష్మరూపుడవు,
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు,
0: యు ఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట, అడవురేణు తృణకాష్ట మొదలు అఖండ రూపుడవై వెళ్ళిదువట, నిను గనుగొన్న గలమా.
0: యు ఆర్ అమంగ్ ది 84 లాక్స్ ఆఫ్ క్రీచర్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
1: అణువునందరూ ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
1: ఎందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని?
0: వై హాస్ హీ గిఫ్టెడ్ దిస్ వరల్డ్?
1: ఓ మానవులారా, ఓ దివ్య జీవులారా, ఇదిగో ఈ ప్రపంచాల్లో సమస్తాన్ని సృష్టించాను.
0: ఓ మ్యాన్కైండ్, ఓ డివైన్ బీయింగ్స్, ఐ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్.
1: మానవుడికి తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు ఏ ఏ పదార్థములు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా అనుభవించాలో అనేటువంటి దానికి తగినటువంటి సామగ్రిని అంతా నేను సృష్టించాను.
0: ఓ మ్యాన్, రియలైజ్ దట్ ఐ హావ్ గివెన్ యూ, ఐ క్రియేటెడ్ ఆల్ ద మెటీరియల్. ఐ గివెన్ యూ వాటర్.
1: చల్లదనానికి గాలినిచ్చాను.
0: ఐ గివెన్ యూ కూల్ బ్రీజ్.
1: చలిని ఓర్చుకోవడానికి ఎండనిచ్చాను.
0: ఐ గివెన్ యూ ఆల్ సార్ట్ సాంగ్.
1: నీవు వినడానికి శబ్దాన్నిచ్చాను.
0: సౌండ్ ఈజ్ మై క్రియేషన్.
1: త్రాగడానికి నీరిచ్చాను.
0: అండ్ ఐ హావ్ గివెన్ యూ ద డ్రింకింగ్ వాటర్.
1: అన్ని పంచభూతములు నీకోసమే సృష్టించాను.
0: ఆల్ 5 ఎలిమెంట్స్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ యూ.
1: కానీ మీ ఇష్టానుసారం అనుభవించుకోండి.
0: Enjoy, experience freely as you like. The freedom is given to you.
1: దీనిపైన నాకు ఎట్టి యొక్క అధికారము లేదు.
0: I don't object.
1: ఏ అధికారము లేదు, ఏ అబ్జెక్షన్ లేదు.
0: I don't object. I have no authority also.
1: ఇష్టం వచ్చినట్టు అనుభవించుకోండి.
0: Experience.
1: ఏ ట్యాక్స్ లేదు.
0: No tax.
1: ఏ విధమైన సుంకము లేదు.
0: No tax whatsoever.
1: ఏది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా అనుభవించుకోవచ్చు.
0: Enjoy freely any lot.
1: కాని
0: బట్
1: ఒక్క కండిషన్ మాత్రం ఇచ్చాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్.
1: ఏ దాన్ని మీరు అనుభవిస్తున్నారో దాని యొక్క ఫలాన్ని కూడా మీరు అనుభవించాలి అన్నాడు.
0: ద ఓన్లీ స్టిప్యులేటెడ్ కండిషన్ ఈస్ వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ నౌ యూ మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది.
0: If any bad action, you'll have bad result.
1: మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది.
0: Good action will give you good result.
1: దీనిని మీకు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: Be ready to face the results.
1: దీంతో నేను కూడా ఏమాత్రము ప్రవేశించను.
0: I don't interfere with the results.
1: అనుభవించే తీరాలి.
0: You are bound to face the results.
1: దీనిని గీత యందు కూడాను చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: గీత ఆల్సో హస్ సెట్ ఎ వెరీ గుడ్ ఐడియా.
1: భగవంతుడు చీకటిని దూరం చేయడానికి లైట్ నిచ్చాడు.
0: God has given us light to dispel darkness.
1: వేడితో బాధపడేటువంటి వానికి చల్లని గాలిని ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు.
0: He has given us cool breeze to breathe enough.
1: మానవుడు అనుకుంటాడు ఇది స్వేచ్ఛగా అనుభవించాలి.
0: Man wants to experience freely.
1: భగవంతుడు గాలిని ఇచ్చి దీపాన్ని అరిపివేస్తున్నాడే, ఇది ఏమి న్యాయము?
0: God has created the breeze that would extinguish the light here. What is the justice here?
1: Mare purusha prayatnam neeku atyavasaramu.
0: Human effort is necessary.
1: Gaani ichcharu pilchukodaniki nee pranaanu nilukodaniki ichcharu.
0: I created this air to sustain your life.
1: Velugu ichcharu.
0: I gave you the light.
1: Neevu cheekatilo agnanam ane cheekatilo pala guntalo padi అనేక బాధలకు గురి కాకుండా ఉండే నిమిత్తమై నీకు జ్యోతినిచ్చాను.
0: ఐ హావ్ గివెన్ యూ దిస్ ల్యాంప్ సో దట్ యూ డు నాట్ సఫర్ ఇన్ దట్ పిచ్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వెలిగే
1: శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ ది కెపాసిటీ టు ది
1: దీపానికి వెలిగే శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఇట్ ద లైట్ దట్ ఇల్యూమిన్స్.
1: కానీ ఈ యొక్క వీచేసి యొక్క గాలి వచ్చి వెలిగే దీని జ్యోతిని ఆపివేస్తే నా శక్తికే లోటు కలుగుతుంది.
0: అండ్ ఇఫ్ ది విండ్ దట్ బ్లోస్ extinguishes the lamp over there, there will be some defect in my creation.
1: Adi a law of nature.
0: That's the law of nature.
1: Gali gali paliki veechalsindi.
0: The air must follow its own nature.
1: Jyoti jyotiki paliki velagavalsindi.
0: The light should illumine.
1: Aithe neevu aaripokunda neevu oka glass ni pettukovali. Adi purusha prayatnamu.
0: However, in order to see that you should not be extinguished, you should have a chimney glass.
1: అది పెట్టుకోకుండా ఓ గాలి నా దీపాన్ని ఆర్పకూడదు అంటే అది ఎట్టది, తప్పు కాదు.
0: On the other hand, you cannot say, "Oh, air, see that this land."
1: ఈ నేచర్ కి చాలా విరుద్ధమవుతుంది.
0: It will be against the
1: భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి దాని కూడాను విరుద్ధమైపోతుంది.
0: It will be quite contradictory to the entire creation.
1: కనుక దీనిని భగవంతుడు ఏమాత్రం కూడాను ఒప్పుకోడు.
0: God will not accept that.
1: అయితే
0: however,
1: కొంత మితిమీరి పోయినప్పుడు,
0: when it's beyond limits,
1: భక్తుని యొక్క మతులు మంచి స్థితికి వచ్చినప్పుడు,
0: when the devotee's mind
1: వారి ప్రార్థన హృదయం నుండి ఆవిర్భవించినప్పుడు,
0: in response to their fervent prayer,
1: అప్పుడు భగవంతుడే సాక్షాత్కరించి వారి బాధలను నివారణ గావిస్తాడు.
0: God manifests himself and gives them relief.
1: ఒక సమయం లోపల మీరు భాగవతంలో చదివి ఉండవచ్చును,
0: at one time in Bhagavatam you must have gone through,
1: బ్రహ్మ గొప్ప కుంభవర్షాన్ని కురిపించాడు.
0: Brahma saw to it that there was downpour of rainfall.
1: Kani urchatam dani sahajamu.
0: It is quite natural for the rain.
1: Gopakalu gopalaru anta krishnuni chuttukunnaru.
0: All gopikas and cowherd boys were around Krishna.
1: Krishna mammanu rakshinchu rakshinchu maa govulnu rakshinchu ee varshamunaku mevu taalalemu jeevinchalemu ee baadhalanu bharinchalemu ani prarthisthaaru.
0: All gopikas cowherd boys prayed to Krishna, Krishna protect us because we cannot bear this heavy rain any longer.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు,
0: దెన్ కృష్ణ సెడ్,
1: వర్షం నిలపడానికి వీలు కాదు,
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టాప్ దిస్ రెయిన్,
1: నా సృష్టియే,
0: ఇట్ ఈస్ మై క్రియేషన్,
1: కురచవలసింది కురచవలసినదే,
0: ఇట్స్ బౌండ్ టు రెయిన్.
1: అయితే దానిని తప్పించుకోవడానికి ప్రార్థన వల్ల కొన్ని ఉపాయములు ఉంటున్నాయి.
0: However, there are certain devices to escape from the effect.
1: నాకు శక్తి ఉన్నది కదా అని దాన్ని నిలపడానికి వీలు కాదు.
0: Since I have the divine power, I don't stop
1: the rain. నేను ఉల్లంఘించినట్టయిపోతుంది.
0: It means I transcend my own law.
1: కనుక రండి,
0: కమాన్,
1: నేను గోవర్ధన గిరి పర్వతం ఎత్తుతాను, దాని కింద మీరు దాచుకోండి.
0: ఐ లిఫ్ట్ గోవర్ధన మౌంటైన్ అండ్ యూ కెన్ స్టాండ్ అండర్ ఇట్.
1: వర్షమును మాత్రం నిలపడానికి వీలు కాదు.
0: ఐ డోంట్ స్టాప్ ద రెయిన్.
1: ఆ ఎత్తడానికి పోతే ఈ మానవుని యొక్క మంకు బుద్ధులు,
0: ద నారో మైండెడ్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: తక్షణమే సందేహం ఒకటి ప్రారంభమైపోయింది.
0: ఇమ్మీడియట్లీ దే డౌటెడ్.
1: కృష్ణ రక్షించమని కోరినటువంటి వాళ్ళు,
0: those that prayed for protection,
1: krishna govardhana parvatam ettetappatiki,
0: when krishna lifted the govardhana mountain,
1: balundi tadu,
0: he's such a young boy,
1: konda doddadi,
0: mountain is mighty,
1: mahabharambu itandu moyanga jalada,
0: mighty mountain so heavy can he ever bear the weight of it?

0: చాలడా, కెన్ దిస్ బాయ్ బేర్ దట్ హెవీ,
1: ఈ కొండను ఎత్తగలడా,
0: కెన్ హీ లిఫ్ట్ ద మౌంటెన్,
1: వచ్చింది డౌటింగ్ థామస్.
0: డౌటింగ్ థామస్ డౌటెడ్ యాజ్ యూజువల్.
1: తక్షణమే ఎత్తాడు,
0: ఇమ్మీడియట్లీ హీ లిఫ్టెడ్,
1: ఓన్లీ ఒక్క చిటికెన వేల పైన,
0: విత్ లిటిల్ ఫింగర్.
1: అందరూ అందులో వచ్చి చేరిపోయారు.
0: ఆల్ గ్యాదర్డ్ దేర్,
1: చేరేది చేరారు.
0: దే అసెంబుల్ దేర్ ఎనీవే,
1: వర్షం నుంచి తప్పించుకున్నారు.
0: దే కుడ్ అవాయిడ్ ది,
1: తాము తమ గోవులను కూడా అక్కడ చేర్చుకున్నారు.
0: కౌస్ అండ్ అదర్,
1: కానీ తల్లిదండ్రులకు ఒక విధమైన భయము ప్రారంభమైంది.
0: బట్ పేరెంట్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచువేషన్.
1: యశోదానందులు చాలా భయపడుతున్నారు.
0: యశోదానంద వెరీ మచ్ అఫ్రైడ్, ఫియర్ స్ట్రికెన్.
1: కొండ ఎత్తటమేమో ఎత్తాడు, సరిపోయింది.
0: సంహౌ ఆర్ అదర్ హీ లిఫ్టెడ్ ది మౌంటైన్.
1: దాన్ని కింద దింపటం ఎట్లా?
0: హౌ టు పుట్ ఇట్ డౌన్ నౌ?
1: అది కింద దింపే సమయంలో కొండ కింద మా కృష్ణుడు పడిపోతాడు ఏమో.
0: యాజ్ హీ పుట్స్ ఇట్ డౌన్ వెల్ హీ మే బి అండర్ ద వెరీ మౌంటైన్ విచ్ హీ లిఫ్టెడ్.
1: ఇప్పుడు అనుకున్నారు అందరినీ ఒక్కతూరి కృష్ణుడు.
0: కృష్ణ అట్ వన్ టైమ్ సెడ్,
1: నా ఆజ్ఞ మీరు శిరస వహించాలి అన్నాడు.
0: కృష్ణ సెడ్ యూ షుడ్ ఫాలో మై కమాండ్.
1: ఎవరు నా ఆజ్ఞను పాటించరో వారు రక్షింపబడతారు.
0: Those that who will follow my command will be protected.
1: ఎవరు ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాడు కేవలం హతమైపోతాడు.
0: Those that disobey, they are sure to die.
1: ఒక్కతూరి అందరు కూడాను.
0: At one moment, all of you.
1: నేను ఆ ఓం అని పలికినప్పుడు అందరు కన్నులు మూసుకోవాలి అన్నాడు.
0: As I say ఓం, let all of you close your eyes.
1: కృష్ణుడు ప్రారంభించాడు.
0: కృష్ణ స్టార్ట్,
1: కన్నులు మూసుకున్నారు.
0: ఎవ్రీబడి క్లోజ్ దేర్ ఐస్.
1: కొండ క్రింద ఉంది, కృష్ణుడు వీడితో ఉన్నాడు, ఆడుతున్నాడు.
0: దే సా ద మౌంటైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అదర్స్ వర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్.
1: ఇది ఏ భగవంతుని యొక్క లీలలు.
0: దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్
1: ది డివైన్. కొండ ఎట్ట దిగించాడు, ఎట్ట కిందికి దింపాడు.
0: హౌ ద మౌంటైన్ ఈస్ పుట్ డౌన్ దేర్.
1: ఒక్క క్షణం లోపల ఏమైనా చేయవచ్చును.
0: ఇన్ ఎ మూమెంట్ ఎనీథింగ్ కెన్ బి
1: డన్. కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును.
0: Without God's will, even a grass blade
1: karana akarana.
0: You are beyond all reason.
1: Kadaladu nee dusankalpamu lenide gaddi pochayunu karana karana.
0: Without your will, even a grass blade cannot move.
1: Matramunake peru lekapovuni talapuna adi erungaru madigalangaru mudami jandaru భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు. కాని చివరికే వేడకేది సంభవించునో తెలియవాలి. ఎంతవారలైనా కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయు. మది గలంగరు భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు. కాని
0: but they pride themselves as if they are intelligent.
1: Vivekamuna kadu vartinchadamani virravigaduru kaani
0: they are highly egoistic, thinking that they are intellectuals.
1: Kadakatiki yemi chunduno,
0: but ultimately what is going to happen?
1: Virravigutaru,
0: they pride themselves.
1: Adi ye bhagavantuni yokka pradhanamainatundi yokka sukshmam.
0: This is the subtlety in the divinity.
1: Kevalam bahya drushtito samanyamainatundi yokka roopanni maatrame chustu.
0: We go by the external form.
1: దాని యొక్క చేష్టను మాత్రమే పరికించుతూ
0: అండ్ థింక్ ఆఫ్ ది యాక్షన్స్ అసోసియేటెడ్
1: తాను మామలేస్ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడని భావిస్తుంటారు.
0: As God also leads the life as a human, we consider in a normal way.
1: చాలా మోసం చేస్తుంది.
0: But that will certainly
1: అది ఏ మానవత్వాన్ని చాలా మరింత మూర్ఖంలో ముంచుతుంది.
0: Our human life will be reduced to a foolish life.
1: దేహం మావలే ఉంటుండాలి.
0: Body of God is
1: maavale tintunnadu.
0: He also
1: maavale tirugutunnadu.
0: He moves like
1: kaani,
0: but
1: taanu maavaduka.
0: But however, he is different.
1: Taanu taane,
0: he is what he is.
1: Ee vidhamainatvanti yokka satya tattvanni evvadu grahistado,
0: the one who knows this principle of truth,
1: adiye nijamaina vidya.
0: That is the true education.
1: Vidyayosagunu vinayambu.
0: Education confers humility.
1: Vinayamulanu kalugu patrata.
0: Out of humility,
1: patrata vanala dhanamu.
0: And money there.
1: Dhanamu vallanu dharmambu.
0: That leads to righteousness.
1: Dani vallanu aihika aamushmikambulu undunarudu.
0: And man gets pleasure here on earth and life after.
1: కనుకనే మొట్టమొదటి చదువు అనేటువంటిది కేవలము ధన సంపాదన కోసం కాదు, విద్యయసగును వినయంబు.
0: సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ప్రైమర్లీ
1: విద్యా దదాతి వినయం. ఈ వినయం లేనటువంటి విద్య విద్య అనే కాదు, అలాంటి వాడు విద్యార్థియే కాదు.
0: ది వన్ హూ ఇస్ నాట్ హంబుల్ ఇస్ నో స్టూడెంట్ అట్ ఆల్.
1: అతను విషయార్థి.
0: ఇస్ ద వన్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్,
1: నాట్ విద్యార్థి.
0: అండ్ నాట్ విద్యార్థి.
1: విద్యాం అర్థైతీతి విద్య.
0: ది వన్ హూ డిజైర్స్ విద్య ఈజ్ విద్యార్థి.
1: కనుక ఈ జగత్తునందు దైవత్వాన్ని గుర్తించటము ఎవరికి అంత సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ది డివినిటీ ఇన్ ఫుల్ ఫర్ ఎనీ.
1: ఎవడు జవదాటకుండా ఆజ్ఞను శిరసావహించి తాను బద్ధుడు అవును, వాడు మాత్రమే ఈ దివ్యత్వాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించగలడు.
0: ద వన్ హూ ఫాలోస్ గాడ్స్ కమాండ్ ఇన్ టోటో విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది డివినిటీ.
1: ఒకనొక సమయంలో షిరిడి లోపల,
0: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
1: మహాలక్ష్మి నిరంతరము రాత్రి వేళలయందు సాయిబాబాతో అదే రూమ్ లోనే నిద్రించేటువంటి వాడు.
0: మహల్సాపతి యూజ్ టు స్లీప్ ఎట్ ద ప్లేస్ వేర్ సాయిబాబా స్లీప్స్.
1: ఒక చౌట్రీ అనేటువంటిది ఉండేది, చావడి అని.
0: దేర్ వాజ్ ఎ చౌట్రీ దేర్,
1: దాని పేరు చావడి అన్నారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ చావడి.
1: ఆ చావడి లోపల ఒక చిన్న పలక కట్టుకుని ఆ పలక పైన పవడించేవాడు సాయిబాబా.
0: సాయిబాబా యూజ్ టు రెస్ట్ ఆన్ ఎ వుడెన్
1: ప్లాంక్. ఆ పలక ఎంతది తెలిసినా,
0: యు నో ది సైజ్ ఆఫ్ ది వుడెన్ ప్లాంక్,
1: 5 inches మాత్రమే వెడల్పు.
0: విత్ 5 inches
1: వెడల్పు,
0: విత్ 5 inches.
1: దానిపైన ఆజానుబాహుడు సాయిబాబా.
0: జైజాంటిక్ పర్సనాలిటీ సాయిబాబా,
1: మంచి ఎత్తైనటువంటి మనిషి.
0: ఇస్ వెరీ టాల్.
1: అతను ఆ పలక పైన పవరించేవాడు.
0: బట్ హీ లైస్ ఆన్ దట్ వుడెన్ ప్లాంక్.
1: వేరే ఎక్కడ స్థలం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్.
1: దానికి కింద మహాలక్ష్మి పండుకునేటువంటి వాడు.
0: అండ్ మహాలక్ష్మి స్లీప్స్ బినీత్ దిస్ వుడెన్ ప్లాంక్.
1: కానీ ప్రప్రథమంలో మహాలక్ష్మికి చాలా భయం ఏర్పడేటువంటిది.
0: బట్ మహాలక్ష్మి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఇన్ ద ఎట్ ద బిగినింగ్.
1: ఆ పలకను కూడాను సాయిబాబా పాత పంచలు ఉంటే ఆ పంచలతో కట్టి పెట్టాడు దాన్ని.
0: Even this wooden plank was kept hanging with the help of
1: old dhotis. Aa kinda pandukunte avi eppudu tegutayo eppo.
0: When he sleeps there under the wooden plank, well, it may drop down.
1: Mahalaspati chaala chinnaga undetundi vaadu, chaala thinniga undetundi.
0: Mahalaspati is very thin.
1: Anta pedda manishi naa paina padithe nenu bratukanna అని చాలా భయపడిపోతున్నాడు.
0: మహాలక్ష్మి ఇస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ వెన్ సచ్ జైజాంటిక్ పర్సనాలిటీస్ టు ఫాలో ఆన్ హిమ్, వాట్ వుడ్ హ్యాపన్ టు హిమ్.
1: రాత్రంతా నిద్రపోయేవాడు కాదు.
0: వెల్ హీ కుడ్ నాట్ స్లీప్.
1: ఎక్కడ కొంచెం శబ్దమైన పరిగెత్తిపోయేటువంటి వాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లీస్ట్ ఆఫ్ ది సౌండ్స్ హీ యూజ్డ్ టు గెట్ అప్ అండ్ రన్ అవే ఫ్రమ్ ది స్పాట్.
1: కడపటికి అక్కడ చక్కగా దైవత్వాన్ని ఒక్క మహాలక్ష్మికి మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ డివినిటీ ది ప్రిన్సిపల్ వాజ్ ఓన్లీ డెమోన్స్ట్రేటెడ్ టు మహాలక్ష్మి అలోన్.
1: మహాలక్ష్మి లే అన్నాడు.
0: మహాలక్ష్మి గేట
1: అప్పుడు ఛోటాభాయ్ అని పిలిచేటువంటి వాడు మహాలక్ష్మి.
0: యూజ్ టు కాల్ మహాలక్ష్మి ఛోటాభాయ్.
1: ఆ త్రాళ్లు కట్టారు చూడండి, పాత పంచలు కూడా లేవు, ఒట్టి పలక మాత్రమే నిలిచి ఉంటుండాలి గాలిలో.
0: దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్, నాట్ ఈవెన్ ఓల్డ్ ధోతి.
1: ఆ పలక పైన జోల మాదిరి ఊగుతున్నాడు సాయిబాబా.
0: ఆన్ దిస్ వుడెన్ ప్లాంక్ యూ ఫైండ్ సాయిబాబా యాజ్ ఇఫ్ హి వాస్ స్వింగ్.
1: నా బరువును ఆ యొక్క పాత పంచలా మోసేటువంటిది కాదు కాదు.
0: డూ యూ థింక్ దట్ మై వెయిట్ విల్ బి బోర్న్ బై దట్ ఓల్డ్ ధోతి.
1: నా శక్తియే నా యొక్క ఈ దేహాన్ని భారం వహిస్తుందని.
0: ఇట్ ఈస్ మై డివైన్ పవర్ దట్ బేర్స్ ద బర్డన్ ఆఫ్ మై వెయిట్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: మహాలక్ష్మి ఎవరికి నీవు చెప్పద్దు.
0: డోంట్ టెల్ దిస్ టు ఎనీబడీ.
1: నేను పత్రిలో అందరు కూడాను నేనేదో బ్రాహ్మణుడని, కొంతమంది సింహముడన్నని, ఇంకొకరు వీళ్ళని, మరికొంతమంది పటేల్స్ అని ఈ విధంగా నన్ను భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ పత్రి విలేజ్ సమ్ కన్సిడర్ మీ యాజ్ ఎ బ్రాహ్మిన్ బాయ్, సమ్ యాజ్ ఎ పటేల్, సమ్ యాజ్ ముస్లిమాన్.
1: పత్రి గ్రామం లోపల
0: బట్ ఇన్ దిస్ పత్రి విలేజ్
1: దేవగిరమ్మ గంగా భవాడ్యుడు అనేటువంటి బ్రాహ్మణులకు పుట్టినటువంటి వాడని నేను.
0: ఐఎమ్ బోర్న్ టు బ్రాహ్మిన్ కపుల్ దేవగిరమ్మ దేవగిరి
1: గంగా భవాడ్యుడు
0: గంగాభవాడ్
1: ఈ ఇరువురి యొక్క కుమారుడు.
0: ఐఎమ్ బోర్న్ టు ది బ్రాహ్మిన్ కపుల్.
1: అప్పుడే తాను అక్కడ చెప్పాడు.

0: ఆ యొక్క మర్మము ఎవరికి చెప్పకూడదన్నాడు.
1: He wanted that the secret should not be revealed to anybody.
0: ఎందుకనగా ఆనాడు ఆ షిరిడి లోపల, ఆ చుట్టు ప్రాంతంలో ఎందు కూడాను మహారాష్ట్రం లోపల హిందూ మహమ్మడన్స్ అనేటువంటిది చాలా తెగలు ఏర్పడి ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుండేటువంటి.
1: బికాస్ అట్ దట్ టైమ్ దేర్ వాస్ రైవల్రీ అండ్ క్లాషెస్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ అట్ దట్ టైమ్.
0: ఇది మంచిది కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్.
0: కనుక నేను మహమ్మడన్స్ లో మహమ్మడన్, హిందువులో హిందువు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ఎ మహమ్మడన్ అమంగ్ ముస్లిమ్స్, ఐఎమ్ ఎ హిందూ అమంగ్ హిందూస్.
0: కనుక నన్ను హిందూ అని చెప్పొద్దండి, మహమ్మడన్ అని చెప్పొద్దండి.
1: సో డోంట్ టెల్ ఎనీబడి దట్ ఐ యామ్ హిందూ ఆర్ ఐ యామ్ మహమ్మడన్ ఐదర్
0: అని మహానస్పతి మాట తీసుకున్నాడు.
1: అండ్ దెన్ హి మేడ్
0: ఆ విధమైన కొన్ని కొన్ని రహస్యాలు ఎవరికో ఒకరికిద్దరికి మాత్రమే చెప్తూ వచ్చింది, కానీ ఏ అవతారం నందు కానీ అందరికీ తెలియజేసేటువంటిది కాదు.
1: డివైన్ సీక్రెట్స్ ఆర్ రివీల్ టు వన్ ఆర్ టూ, ఇన్ నో అదర్ ఇన్కార్నేషన్ థింగ్స్ ఆర్ రివీల్ టు మెనీ.
0: రామావతారం నందు కూడాను
1: ఇన్ రామావతార
0: ఒక్క లక్ష్మణు తప్ప మరెవరికి చెప్పలేదు తన యొక్క తత్వాన్ని.
1: The divinity is revealed to Lakshmana alone, none else.
0: Endukati nirantaram kudunu thanu venta janta inta undetunte vaadu.
1: Because Lakshmana was in his company.
0: Lakshmana yokka tyagamu ittidi attidini varninchadaniki veeru kaanatundi.
1: The sacrifice of Lakshmana is beyond estimate.
0: Lakshmana goppa rajyam untundadi.
1: There's a big kingdom.
0: Talli dandrulu untunnaru.
1: Parents are there.
0: Bharya pillalu untunnaru.
1: Wife and children.
0: Kaani ivi naaku akkarledu.
1: But he denied them all.
0: Naa ramudu naaku kavali.
1: He wanted Rama.
0: కనుకనే దేనినైనా నేను త్యాగం చేసి రాములతో నేను వెళుతాను అని సుమిత్ర దగ్గరకు వచ్చి ప్రార్థించాడు.
1: ఈ ప్రే టు సుమిత్ర దట్ ఈస్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో.
0: తల్లి పేరు కూడా ఎంత మంచి పేరు, సుమిత్ర, మంచి స్నేహితురాలు అని.
1: ద నేమ్ ఆఫ్ ద మదర్ ఇస్ సుమిత్ర, గుడ్
0: సుమిత్ర, మంచి స్నేహితురాలు,
1: ఏ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: పాదాలకు నమస్కారం చేసి లక్ష్మణుడు వెళుతుంటే, నాయన రాములు ఉండినటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రాములు లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యము అని.
1: Then he did namaskar to the feet of his mother, taking leave from her, and mother says, wherever Rama is, that
0: రాములకు ఎట్టి అనానుకూలము కలిగించుకోకుండా ప్రవర్తించునాయన.
1: Conduct yourself that there would not be any inconvenience.
0: కించిత్తైన కూడా మనసునందు బాధ కలగకుండా చూసుకో.
1: But see that Rama would not.
0: అతనికి ఏమైనా కొంచెం మనసులో బాధ కలిగితే ప్రపంచానికే బాధ కలుగుతుంది.
1: ఇఫ్ రామా ఫీల్స్ హర్ట్,
0: ఎందుకంటే సర్వత్రా ఉండేటువంటి వాడు భగవంతుడు,
1: భగవంతుని
0: మనసుకి ఏమైనా కష్టం కలిగితే ప్రపంచానికే కష్టం కలుగుతుంది.
1: ఇఫ్ వీ హర్ట్ గాడ్, ద హోల్ వరల్డ్ విల్ బి హర్ట్.
0: అక్కడి బోధ చేసింది సుమిత్ర.
1: బట్ గుడ్ టీచింగ్ ఇస్ దట్ సుమిత్ర.
0: కృష్ణావతారం నందు,
1: దెన్ ఇన్ కృష్ణావతార,
0: కృష్ణావతారంలో బలరాముడు ఎప్పుడు ఉండేటువంటి వాడే.
1: బలరామ ఆల్సో వాస్ దేర్.
0: కానీ సాత్యకి మిత్రుడు.
1: బట్ సాత్యకి ఈజ్ ద ఫ్రెండ్.
0: చాలా మంది బ్రదర్ అని కూడా అనుకుంటుంటారు. కాదు కాదు, కృష్ణుడికి పరమమిత్రుడు సాత్యకి.
1: సంథింగ్ దట్ హిస్ బ్రదర్ నో, హీఈస్ ఎన్ క్లోజ్ ఫ్రెండ్.
0: కృష్ణుడు ఎక్కడ ఉంటే ఒక బలరాముడైనా ఉండడు, కానీ సాత్యకి మాత్రం ఎప్పుడు నీడవలే తిరుగుతూ ఉండేటువంటి వాడు.
1: యూ మే ఫైండ్ ఈవెన్ బలరామ మిస్సింగ్ ఎట్ టైమ్, సాత్యకి వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ.
0: తాను దేహాన్ని వదిలేకి పూర్వం కూడాను సాత్యకిని మాత్రమే పిలిచి,
1: ఈవెన్ బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ హీ సమ్మన్డ్ సాత్యకి.
0: ఇదిగో ఇప్పుడిప్పుడు ఈ విధమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమవుతాయి.
1: Now only conflict fights start from
0: Yadav kulam nandu musalam prarambham avutundi.
1: There's bound to be a kind of infight among Yadavas.
0: Kanuka neevu motta mota streelandarni teeskuni neevu Hastinapuram vellipommanna.
1: Take away all the women to Hastinapura.
0: Nenu pon annadu.
1: He said I won't go.
0: Nenu neethone untanu.
1: I'll be with you.
0: Appudu inka atani tappinchadaniki meppinchadaniki veelu kaakapoyindi Satyakini.
1: And he could not convince Satyaki in one way or other.
0: Arjunni pilchi,
1: then he summoned Arjuna.
0: Ee vilni teesukoni pomani cheppadu.
1: He wanted.
0: Ee evaru ikkada undakoodadu.
1: Women should not stay here any longer.
0: Mother Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama, Gopikulu, veellandarni teesukoni Arjunudu vachadu.
1: Arjuna took them all to Hastinapura. Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama and so on.
0: Satyaki kevalam Krishnuni paadalu pattukunnadu, oka chetti kinda kurchunnadu.
1: Satyaki was staying there all along, catching the feet of
0: Krishna. Unnanta varaku neetone untaru, nee velthe nenu kuda vastanu.
1: I'll stay here so long I'm alive, you go, I will also follow you.
0: Vaatini nenu sahinchukolenu.
1: I cannot bear the pangs of separation.
0: Aa vidhamga prarthinchinatvanti vaadu taanu eppudu ee dehanni vadileyadu kudanu Satyaki maatrame cheppadu.
1: Krishna informed
0: Satyaki only when he was dying. Daivattvam lopala enniyo untunnadi.
1: There are so many subtleties, secrets in the divinity.
0: అత్యంత రహస్యమైనటువంటివి కూడా చాలా ఉంటున్నాయి.
1: సూక్ష్మమైనటువంటివి
0: కూడా ఉంటుంటాయి.
1: The subtleties are there.
0: ఇత్యాది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఒక్కరి ప్రాణమిత్రుడిగా ఉండినటువంటి వానికి అది చెవిలో వేయటం అందరికీ చెప్పడానికి వీలు కాదు.
1: ది ఇన్నర్ మోస్ట్ సీక్రెట్ సటిలిటీస్ ఆఫ్ ది సటిలిటీస్ ఆర్ కన్వేడ్ టు ది క్లోజెస్ట్ ఫ్రెండ్ ఓన్లీ.
0: కనుక దైవత్వం అనేటువంటిది అందరికీ ఏ విధంగా అర్థమవుతుంది?
1: హౌ కెన్ ఎనీ వన్ అండర్స్టాండ్?
0: ఏదైనా అద్భుతాలు చూసినప్పుడు అబ్బా దైవము అంటారు.
1: వెన్ దే సీ ఎనీ మిరకల్ దే సే ఓ గాడ్ డివినిటీ.
0: అది ఒక దినము రెండు దినము జరుగుతారు, తిరిగి స్వామి సామాన్యమే.
1: ఆఫ్టర్ టూ డేస్ ఓవర్ దే టేక్ ఇట్ ఏ రొటీన్ నార్మల్ థింగ్.
0: అది కలగకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హ్యావ్.
0: ఎప్పటికీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ గా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ త్రూ అవుట్.
0: నేను అవేర్నెస్ అనుకుంటాం, అది కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ అవేర్నెస్.
0: మార్పులు కలుక్కోకుండా, కూర్పులు కలుక్కోకుండా చిత్తప్రజ్ఞుడై ఉంటుండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎడిషన్స్ ఆర్ డిలీషన్స్. యూ షుడ్ బి స్టడీ.
0: కానీ చాలా మంది భగవద్గీతలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని అనేక రీతిగా వివరించుకుంటూ వచ్చారు.
1: బట్ భగవద్గీత ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై మెనీ ఇంటర్ప్రిటర్స్ ద క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: స్థితప్రజ్ఞుడు అంటే అందరికీ పగలైనప్పుడు స్థితప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది.
1: People explain that this to a sthita prajna, what a day to everybody is night for him.
0: Andariki night ainappudu sthita prajnaki pagaluga untadi.
1: What a night to everybody is a broad daylight for a sthita prajna.
0: Ore pichivada
1: ayyadi
0: idi adi sthita prajnaki lakshanalu.
1: Are these the qualities of sthita prajna?
0: అయితే రైల్వే స్టేషన్ మాస్టర్ నైట్ అంతా మేలుకుంటారు, తెల్లవారు తెలియదు వాళ్ళంతా సిద్ధ ప్రజ్ఞలేనా?
1: You find the railway station masters keeping vigilant awake throughout night.
0: Chaala mandi gurkhalanta kuda raatrintha melukuntaru telavadi nidra pothar vaallanta sthita prajnalena?
1: Gurkha's watchmen they are awake throughout night. Are they sthita prajnas?
0: Kaadu.
1: No.
0: Sthita prajnalenga jagat vyavaharam nandu melukunnatunti vaadu bhagavad vishayamlo taaru chaala jagrataga nichu anaga bhagavad vishayamlo melukunnatuntadu జాగ్రత్త విషయంలో నిద్రపోతుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇన్ ది వరల్డ్లీ మ్యాటర్ హీ స్లీప్స్ వైల్ హీస్ అవేక్ ఇన్ ద డివైన్ రెల్మ్.
0: చాలా మంది జగత్ వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: బికాస్ మెనీ ఆర్ అవేక్ ఇన్ ది వరల్డ్లీ వే.
0: స్థితప్రజ్ఞుడు జాగ్రత్త విషయం లోపల పూర్తి మర్చిపోతాడు, తాను ఆనందంలో మునిగి ఉంటాడు.
1: వేరే స్థితప్రజ్ఞ నెగ్లెక్ట్స్ ది వరల్డ్లీ వే.
0: అది స్థితప్రజ్ఞ లక్షణాలు.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: విషయవాసంలో దూరం చేసుకుని విశ్వేశ్వరుని యొక్క చింతనలో మునిగేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు.
1: స్థితప్రజ్ఞ ఆల్వేస్ స్పెండ్స్ టైమ్ ఇన్ ద డివైన్ అండ్ అవే ఫ్రమ్ ది సెన్షువల్ వరల్డ్.
0: కనుక అట్టి స్థితప్రజ్ఞ లక్షణాన్ని మానవుడు పొందాలని ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ దట్ వన్ షుడ్ బి స్థితప్రజ్ఞ.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: భగవంతుని యొక్క చర్యలేందు సర్వం కూడాను ఆనందమయమైనటువంటిది.
1: Whatever God does, it will be blissful.
0: చెడ్డది అనేటువంటిది ఒక్కటి కూడా జగత్తులో లేదు.
1: There's nothing bad in this world.
0: నీ దృష్టికి చెడ్డదిగా ఉండవచ్చును, కానీ అంతా భగవంతుని యొక్క సృష్టియే. భగవంతుని సృష్టి చెడ్డదవుతుందా?
1: From your viewpoint, it may be bad, but in God's creation, everything is good.
0: నీ ఉన్న స్థాయికి, నీ ఉన్న పరిస్థితికి, నీ ఉన్న తెలివితేటలకు అవి మంచి చెడ్డని నిర్ణయించవచ్చు.
1: For your position, the circumstances and level of understanding, it may be good or bad.
0: కాని అన్నింటికి అతీతమైన స్థాయిలో పోతే అంతా మంచిది, ఏది చెడ్డదే లేదు లోకం.
1: But at the transcendental stage, everything is good, nothing is bad.
0: కానా మనము జగత్తులో ఏది కూడా చెడ్డది లేదనేటువంటి భావాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
1: So we should not consider anything bad in this world.
0: అలాంటి గొప్ప పరిస్థితి, అలాంటి భావము మనకు వచ్చేంత వరకు మాత్రము మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Until we reach those heights, we should proceed along the right direction.
0: దీంతో మరొకటి ఉండాలి.
1: There's another point here.
0: అనేక మంది ధ్యాన స్థితిలో మునిగిపోతుంటారు.
1: Many forget themselves in the state of meditation.
0: దైవత్వం అనేటువంటిది ఒక పవర్ఫుల్ కరెంట్ వంటిది.
1: Divinity is a powerful current.
0: మనం అనుకుంటుంటాం త్రీ ఫేస్ అని చాలా పవర్ఫుల్.
1: యూ థింక్ ది త్రీ ఫేస్ కరెంట్ ఫ్లో ఇస్ హైలీ పవర్ఫుల్?
0: అది భగవంతుడు, దానికంటే ఇంకా అధికమైన పవర్ఫుల్.
1: గాడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది త్రీ ఫేస్ కరెంట్ సప్లై.
0: కనుకనే ఒక చెడ్డ ఇంకొక మంచిలో ప్రవేశిస్తుంటాయి.
1: దేర్ఫోర్ బ్యాడ్ ఎంటర్స్ ఇన్ టు గుడ్ ఇన్ ఇన్
0: ఒక మంచి ఇంకొకరు చెడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి.
1: లైక్ వైజ్ ది గుడ్ ఫ్లోస్ ఇన్ టు ది బ్యాడ్ ఇన్ అదర్ వే.
0: కనుకనే ధ్యాన సమయంలో మాత్రము ఒక దేహానికి ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Therefore, while in meditation, no two bodies
0: to be clothed. ఉద్దేశం మెడిటేషనే కాదు, ఎలాంటి పరిస్థితిలో కానీ ఇతర దేహంతో ఒక దేహాన్ని కలిపినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చెడ్డ భావాలు ఉంటే అవి మెత్తవి కరెంటు మాదిరి విండో ప్రవేశిస్తాయి. కనుక నేను సాధ్యమైనంత వరకు కూడాను ప్రత్యేకంగా ఉండటం చాలా మంది. ఆ ఉద్దేశంతోనే ఋషులందరూ అరణ్యానికి వెళ్ళిపోతూ వచ్చారు.
1: Therefore, to the extent possible, better we don't be close to anybody. Therefore, the sages remain, spend time in
0: solitude. కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒకరికొకరికి సాధ్య సంబంధం లేకుండా ఒంటరిగా కొంతవరకు జీవించడం చాలా అవసరం.
1: It is absolutely necessary to spend some time in solitude, left to our own selves.
0: ఇదియే దైవం యొక్క పరమాత్మ అయినటువంటి రహస్యం.
1: This is the supreme secret in spirituality.